0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 మే 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.
1: శ్రుతం దృష్టం స్మృతం

విదుషిచిత్తం పలకుత్రు జీవియం సద దృష్టం. ప్రేమస్వరూపుల చూచున్నది, వినున్నది, సంకల్పించుకున్నది, ఆచరించున్నది సర్వం బ్రహ్మమయం యొక్క ప్రభావమే. నేను నాది అనే అభిమాన మమకారములు అనేక విధములైన అనర్థములకు దారితీస్తున్నది. సర్వం దైవమయం అనేటువంటి ప్రభావమని మానవుడు తనయందు విశ్వసించినప్పుడే దివ్యత్వమైన ఆనందమును అనుభవించగలడు మానవుడు. నిత్య జీవితము కేవలము భౌతికంగా, నైతికంగా, ప్రాకృతికంగా, స్థూలంగా మాత్రమే తన యొక్క కార్యకలాపమునకు పాల్గొంటున్నాడు. దీనికి మాత్రమే మానవ జీవితము పరిమితము కాకూడదు. భౌతిక జీవితము అంతర్జీవితం పైన ఆధారపడి ఉంటున్నది. ఒకటి భౌతికము, రెండవది అంతర్యము. కానీ ఈ భౌతిక ప్రపంచము అంతర్యమైనటువంటి ఈ ప్రపంచం పైన ఆధారపడి ఉంటున్నది. భౌతిక జగత్తు ఒక విశాలమైన, అగాధమైన, అనంతమైన భవనం. కానీ భవనమునకు పునాది ఎంత భద్రంగా ఉండవలనో అంత భద్రంగా ఉండవలసి వస్తుంది. పునాది ఏ భద్రంగా లేకుండినా భవనము కూలిపోతుంది. కనుకని బాహ్యమైన, బహిర్ముఖమైన, ప్రాకృతమైన, స్థూలమైన ఈ జగత్ భవనమునకు అత్యంత సూక్ష్మమైన, అనంత శక్తివంతమైన మనస్సే దీనికి పునాది. కనుక మనస్సు అనేటువంటిది శక్తివంతముగా అయినప్పుడే మనిషి కూడాను మహా శక్తివంతుడగా అభివృద్ధి కాగలడు. కేవలం మానవుడు మాత్రమే కాదు, మానవుని వల్ల సమాజం కూడాను శక్తివంతంగా రూపొందుతుంది. కేవలము సాంఘికం మాత్రమే కాదు, సొసైటీ మాత్రమే కాదు, జాతీయత కూడాను భద్రంగా నిలచగలుగుతుంది. కనుక ఈ జాతీయత భద్రత సమాజం పైన ఆధారపడి ఉన్నది. మనస్సు సరి అయినదిగా ఉండినప్పుడే మనస్సు మనిషి దివ్యమైనటువంటి వాడిగా రూపొందుతాడు. మనస్సు కలవాడే మనిషి, మనస్సే లేకుండిన మనిషే లేడు. కనుక అంతర్భూతమై అగోచరమైనటువంటి ఈ యొక్క మనస్సు అనే పునాది సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే మనిషి అని గోచరించేటువంటి ఈ స్వరూపము సరి అయినటువంటి యొక్క స్థితిని అందుకోగలడు. ఈనాటి ఆధునిక యుగమునందు అనేక విధములైనటువంటి మార్పులు కలుగుతూ వచ్చాయి. సిరి సంపదలక లోటు లేదు, భోగ భాగ్యములక ఏ విధమైనటువంటి యొక్క లోటు లేదు, విలాస విహారములక తక్కువ లేదు. దాని ఈనాటి మానవుడు నిరంతరము నిరాశచే, నిస్పృహలచే, నిష్ఠూరములచే కుంగిపోతున్నాడు. దీనికి కారణమేమిటి? దీనికి మనస్సు అనేటువంటి యొక్క దివ్యశక్తిని సరైనటువంటి విధంలో వినియోగించుకోలేకపోవటమే ఈ అశాంతికి, నిరాశకు, నిస్పృహకు కారణమవుతున్నది. మనిషికి మనిషికి మధ్యలో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు పెరిగిపోతున్నది. ఈ సమస్యల యొక్క ప్రభావం చేతనే అనేక విధములైనటువంటి ప్రమాదములు కూడాను సంభవిస్తున్నవి.
కనుక మనశ్శక్తిని సరైనటువంటి విధంలో మనము వినియోగించుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈనాటి మానవుని యొక్క మనస్సు కేవలము ఒక ఉన్మత్తంగా మారిపోతుండాలి. కారణమేమనగా ఈ మానవ మనస్సు ఇంద్రియములకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తూ వస్తుండాలి. ఈ యొక్క ఇంద్రియముల యొక్క మితిమీరిన స్వేచ్ఛనే మానవుని మతిని ఉన్మత్తునిగా మారుస్తున్నారు. ఈనాటి ప్రపంచమంతా కూడాను రెండు విధములైనటువంటి ఉన్మత్తముతో కాలమును గడుపుతూ ఉండదు. ఒకటి ధనోన్మత్తము, రెండవది అధికార ఉన్మత్త. ఇవి రెండు వేరువేరుగా మనకు కనిపిస్తున్నవి కానీ రెండు వేరు కాదు, ఒక్కటే. విత్తనములకు రెండు బద్దలున్నట్టుగా ధనోన్మాదము అధికారోన్మాదము ఈ యొక్క రెండు బద్దలుగా ఉంటున్నవి. ధనముతో అధికారాన్ని కొంటున్నాడు, అధికారంచే ధనమును ఆర్జిస్తున్నాడు. అందుకు ధనోన్మాదము అధికారోన్మాదము ఒక విత్తనము యొక్క రెండు బద్దలే. ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను ఈ రెండింటిపైననే ఆధారపడి కాలమును గడుపుతూ ఉన్నాడు. ధనము లేక అధికారము ఈ రెండింటిలో ఏదో ఒక్కటి ఉండినప్పుడే మానవుడి యొక్క అహంకారము అమితంగా పెరిగిపోతుంది. ఇక రెండూ చేరినటువంటి వారి గతి చెప్పనక్కరలేదు. మానవత్వాన్ని విస్మరించి పశుత్వం విశ్వసించి కేవలము రాక్షసత్వాన్ని అనుభవిస్తున్నారు. మానవుని యొక్క మనస్సు అనేటువంటిది మధురమైనదని, మనస్సే మానవునికి ప్రాణమని, మనస్సే మానవత్వానికి సరైనటువంటి దివ్యత్వమని మానవుడు ఈనాడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. ఈనాటి మానవుడు మనస్సును విస్మరించి కేవలం భౌతికమైనటువంటి జీవితమునే తన హృదయమునందు నింపుకుని తద్వారా తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు, ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా, తలబుర్రది ఖాళీ కాక ఇరసుకృతం నింపనగునా. ఈనాటి మానవుని హృదయము అనగా దయామయమైనటువంటిదే మానవుని యొక్క హృదయము. అట్టి దయామయమైనటువంటి మానవుని హృదయము ఈనాడు కేవలము మృగస్వరూపాన్ని ధరించి ఒక విధమైనటువంటి దయాదాక్షిణ్య రహితమై మానవత్వము క్రూరత్వంగా అనుభవిస్తూ వస్తున్నాడు. ఈనాటి చదువు సంజల లోపల మానవుడు మహా అధికుడిగా మారిపోతున్నాడు. కానీ విద్యా విధానములో తాను హీరోగా కనిపిస్తున్నాడు, కాని ఆచరణ విధానము లోపల జీరోగా మారుతున్నాడు. కేవలం మానవత్వాన్నిగా గుర్తించలేనటువంటి ఒక విద్య మానవునికి వ్యర్థమే. తదుపుతో పాటు సంస్కారం కూడాను అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈనాటి విద్యా విధానంలో గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. రావణాసురుడు కాని దుర్యోధనుడు కాని శక్తి సామర్థ్యముల లోపల ఏమాత్రము ఎవరికి తీసిపోనటువంటి వారు. ఈ యొక్క విద్యా సమస్త శక్తులు కూడాను అనంతమైనటువంటివి, గొప్ప విద్యావంతులు. కాని మనసులో మాలిన్యము చేరినప్పుడు సర్వం కూడాను శూన్యంగా మారిపోయింది. మానవత్వాన్నే మర్చిపోయారు. మానవత్వాన్ని మరిపించేటువంటి విద్యలు విద్యలవుతాయా? మానవత్వాన్ని ప్రకాశింపజేసేటువంటివి, వికసింపజేసేటువంటివి, ప్రకటింపజేసేటువంటివే విద్యలు. ఏదో పొట్ట నింపుకునే నిమిత్తమే విద్యలను ఆర్జిస్తున్నాము. పొట్టను నింపుకోవటానికి మానవుడిగా పుట్టాలా? కుక్కలు నక్కలు కోతులు కూడాను పొట్టలు నింపుకోవటం లేదా? కాదు కాదు, హృదయాన్ని పండించుకునే నిమిత్తమే విద్యలు కావాలి, ఏమని నిందించుకునే నిమిత్తమే విద్యలు కావాలి, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమును ప్రకటింపజేసే నిమిత్తమై విద్యలు కావాలి. కేవలం జ్ఞానుడు పొట్ట నింపుకున్న చిక్కుల నుంచి కోటి విద్యలను పూనిగా నేర్చి పరిపూర్ణ సుఖమును నొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేలా? శ్రీపతి నామచింతనము చేకూరచే సుఖము మానవా, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడుదాకా ఇంతకాయ హద్దును పద్దులేక ప్రేమందగజేయుచు జీవితంబు. వీరిద్దిన ధార ఓసి దళాక్షను విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో విరితికి తెలుపు మానవా. ఏమి అనుభవించారు మీరు? భగవంతుని విస్మరించి లోకాన్ని విశ్వసించి విద్యను అభ్యసించి అధికారంలో చేపట్టి ఏ సుఖం పొందారు మీరు? అందులో ఏమైనా సుఖమున్నదా? ఉన్నదనే భావిస్తున్నారు. ఏమిటి ఈ సుఖము? క్షణికమైన సుఖం.
కాదు, ఇది కాదు మానవుని యొక్క సుఖము. క్షణికమైనటువంటి సుఖము పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. ఇంకా ఎందుకు జంతువునాం నరజన్మ దుర్లభం? ఈ మానవ జన్మ యొక్క దుర్లభత ఏమిటి? నిత్యమైన సత్యమైన స్థిరమైన ఆనందమును అనుభవించే నిమిత్తము మానవుడు తగినటువంటి కృషి చేయాలి. కనుక లేత వయస్సు నుండే నిర్మలమైనటువంటి యొక్క స్థితి అందే, నిస్వార్థమైన భావము నుండే, నిష్కళంకమైనటువంటి హృదయము నుండే ఈ దివ్యమైనటువంటి భావాలు ప్రవేశించాలి. పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు అతులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేలా. హస్తయుగంబు మోర్చి పరమాత్మని చింత చేయని ఈ ప్రస్తుత జీవితము వ్యర్థము కదా మానవా. నీవు నీ స్వార్థ నిమిత్తమై స్వప్రయోజన నిమిత్తమై కేవలం విలువలేనిటువంటి వ్యక్తులకు నమస్కరిస్తున్నావు. నమస్కారం యొక్క విలువను కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు. నిత్య సత్యమైనటువంటి దైవత్వానికి నమస్కరించుటకు కేవలం వెనుకంజ వేస్తున్నాడు మానవుడు. ఈ పాప ఫలం యొక్క చిహ్నమే. దివ్యత్వాన్ని నిరంతరం కూడాను మనము విశ్వసించాలి. ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. ఇలాంటి దివ్యత్వాన్ని లేత వయస్సు నుండే మాతాపితరులు దీనికి తగినటువంటి యొక్క కృషి చేయాలి. ఋతుజ్జుడు మదాలస ఇరువురు కూడాను ఎంతో భగవత్ యొక్క విశ్వాసం కలవారు. మదాలస మహాసాధ్వీమణురాలు. ఈమె త్యాగ జ్ఞాన వైరాగ్యములలో ఈమెకు సాటి మరొకటి లేరు. ఈమెకు దివ్యత్వం అనేటువంటిది పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు. వీరిరువురికి మొట్టమొదటి పుత్రుడు పుట్టాడు. ఈనాటి మానవులలో పుత్రుని పేరు పెట్టాలని అనేక రకములైనటువంటి యొక్క పరిశోధనలు జరుపుతుంటారు. పేరుగా ఉండాలి, ఆధునికమైనటువంటి పేరుగా ఉండాలి, అత్రహితమైనా పర్వాలేదు, అట్రాక్షన్ గా ఉంటుండాలి. ఈ పేరును సెలెక్షన్ చేసే కోసమని కాలమును కూడా అధికంగా తీసుకుంటుంటారు తల్లిదండ్రులు. పెట్టిన పేరుకున్న విలువ ఏమిటింది? పుట్టిన బిడ్డకేనప్పుడు పెట్టిన పేరుకు మాత్రం విలువ వస్తుందా? కానీ ఈ ఋతుద్విజుడు పేరు కోసం చాలా ప్లాకులాడాడు. కాబట్టి రాజు క్షత్రియుడు అయినటువంటి వారికి తగిన పేరుగా ఉంటుండాలని విక్రాంతుడు అని పేరు పెట్టాడు. విక్రాంత్ అనే పేరు పెట్టేటప్పటికి మదాలస పక్కును నవ్వింది, చాలా వెగటుగా చూచింది. ఏమిటి మహారాజుకు ఈ విధమైనటువంటి యొక్క పేర్లపైన ఇంత ప్రాకులాడటం, ఇంత ప్రేమను వెదజల్లటం, ఇది సరైనటువంటి కాదనుకుంది లోపల. ప్రాకృతమైనటువంటి శరీరమునకు ఒక భౌతికమైనటువంటి పేరు కావాలి. అంతేకాని ఈ యొక్క మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహమునకు పేరు కోసం ప్రాకులాడటము ఇది కాలం వ్యర్థమనుకుంది. రెండవ కుమారుడు పుట్టాడు, వాణికి సుబాహుడు అని పేరు పెట్టి సుబాహుడనగా మంచి హస్తములు కలవాడు. అప్పుడు కూడాను మదాలస పక్కున నవ్వింది, కానీ రాజుకు చాలా అవమానంగా కనిపించింది. తాను పెట్టిన పేర్లకు ఏమాత్రము విలువ లేదని మదాలస హాస్యం చేస్తున్నట్టుగా భావించాడు. మరీ కొంతకాలమునకు మూడవ పుత్రుడు పుట్టాడు. ఈ యొక్క ఋషిత్రుడు, మదాలస నా పేరు నీకంత ఇష్టంగా లేదు, నీవే ఈ పిల్లవాడికి పేరు పెట్టుకోమని చెప్పని ఆమెకే వదిలిపెట్టాడు. కానీ ఈ ప్రపంచమునకు ఏదో ఒక పేరు ఉండాలి కదా, ఆ పేరు పిలిచినప్పుడే ఈ జగత్తుకు ఒక అర్థం అవుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. కనుక ఆమె చెప్పింది లోక సంబంధమైనటువంటి రీతిగా అలర్కుడు అని పేరు పెట్టింది. రాజుకు కోపం వచ్చింది, చీ మేము క్షత్రియులము, రాజపుత్రులము, పవిత్రమైనటువంటి యొక్క ధీరులము, వీరులము, చౌర్యులము, ఇలాంటి మానవులకు, ఇలాంటి నా రాజకుమారులకు అలర్కుడని పేరు పెట్టడం ఎంత అవమానం, చీ ఆ పేరు నేను పిలవనన్నాడు. అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని పేరు. ఏమిటి నా కుమారుడికి పిచ్చి కుక్క అని పేరు పెట్టటమా? మదాలస వచ్చి, మహారాజా తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి వాడు, తన దివ్యత్వాన్ని తాను అర్థం చేసుకోలేనటువంటి వాడు, ఏకత్వాన్ని భావించలేనటువంటి వాడు పిచ్చి కుక్క కంటే హీనమేను అన్నాడు అన్నది ఈ మదాలస. కనుక తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవులకు పేర్లు ప్రయోజనమేమిటి? ఏకత్వాన్ని భావించలేనటువంటి వారి మానవులకు ఈ పేర్లు ఎందుకు? దివ్యత్వాన్ని చింతించలేనటువంటి మూర్ఖులకు ఈ పేర్లు ఎందుకు? ఇది దేహం, మానవ దేహం, కానీ వీరు మానవులు కాదు, ఆత్మస్వరూపులే.
స్వరూపులే, నిర్గుణ నిరాకార తత్వములే, నిర్మల స్వరూపులే, నిష్కలంక స్వరూపులే. ఇలాంటి ఆత్మకు పేర్లు పెట్టడము ఇది ఎంత అజ్ఞానము అని ఆ పుట్టిన పిల్లలకు అందరికి కూడాను ప్రప్రథములోనే, నాయన నీవు మానవుడు కాదు, నీవు దేహము కాదు, ప్రతి వ్యక్తి కూడాను నా దేహము, నా మనస్సు, నా బుద్ధి అంటారు. నా దేహము అనేటువంటి పదంలో ఉన్నటువంటి అంత అర్థమేమిటి? నా కాదు దేహము, దేహము కాదు అని దాని అర్థం. నా మనసు, మనసు కాదు, నా బుద్ధి, బుద్ధి కాదు, మరింకెవరు? అహం, అహం, నేను, నేనే. ఈ నేను అనేటువంటి ఉనికి ఒక బ్రహ్మకు, ఒక పరమాత్మకు, ఒక దైవత్వానికి, దివ్యత్వానికి మాత్రమే సంబంధించినటువంటిది. కనుక ప్రతి జీవుడు కూడాను ఆత్మస్వరూపుడే. మలమూత్ర దుర్గంధములతో కూడినటువంటి దేహం కాదు తాను. నిమిష నిమిషములకు నీచులూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబో, క్షణ క్షణములకు మార్పు చెందినదే కాని ఈ దేహము స్థిరముగా ఉండేటువంటిది కాదు. ఇలాంటి భౌతికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ఏనుగా భావించుకోవటం ఇది ఎంత పిచ్చుకుక్క గుణం కాదా? నాయన నీవు దేహముగా నీవు భావించవద్దు. దేహము క్షణభంగురమైనటువంటిది, దేహము నీటి బుడగ వంటిది, ఇలాంటి దేహాన్ని నీవుగా భావించవద్దు అని ఈ లేత వయస్సునందునే పిల్లలకు ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మబోధన సలుపుతూ వచ్చింది మదాలస. కనుక ఈనాటి పిల్లల యొక్క మంచి చర్యలకు మూల కారణము మాతృమూర్తులే. నా కుమారుడు సరిలేడు అని చెప్పుకోవటం కూడా ఒక పెద్ద అవమానమే. కుమారుడు నా మాట వినడు అని చెప్పుకోవటం కూడా ఒక అసహ్యమే. ప్రారంభంలోనే సరైనటువంటి బుద్ధులు బోధించి ఉంటే పిల్లవాడు చెడిపోయి ఉండేటువంటి వాడు కాదు. పొట్లకాయ పుట్టిన తక్షణమే ఒక పెద్ద రాయి కట్టారు. పెరిగే కొలది కూడా రాయి యొక్క ప్రమాణం కూడా పెరుగుతూ వస్తుంది. పైగిన కట్టకపోతే ఆ పొట్లకాయ వంకర టింకరిగా మారిపోతుంది. పుట్టిన తక్షణమే పిల్లవానికి క్రమశిక్షణ, ఆత్మతత్వము అనేటువంటి ఒక రాయిని దానికి ఒక డిసిప్లిన్ గా కట్టాలి. ఆ విధమైనటువంటి డిసిప్లిన్ ఏత వయస్సునందు నేర్పలేకపోవటం చేతనే తల్లులు ఈ విధమైనటువంటి కుమారుల యొక్క దుఃఖములకు గురి అవుతున్నారు. అదాలస ప్రప్రథములోనే తాను బోధిస్తూ వచ్చింది, నాయన నీవు కుమారుడు కాదు, నేను తల్లిని కాదు, మన ఇరువురు కూడాను సచ్చిదానందం యొక్క స్వరూపులంలే. సముద్రము లోపల అనేక అలలు పుడుతున్నాయి, ఒక అల తర్వాత మరొక అల ప్రారంభమవుతుంది. కాని అన్ని అలలు కూడాను సముద్రంతో సంబంధించినవే కాని అలలు ప్రత్యేకమైనవి కాదు. కనుక నీవు, నేను, రాజు, ప్రజలు, సర్వులు కూడాను ఈ సచ్చిదానందం అనేటువంటి సాగరం లోపల అలలమే కాని మరొకరం కాదు. ఎందుకు నీవు కుమారభావాన్ని చింతిస్తున్నావు? ఎందుకు నేను తల్లి భావాన్ని చింతించాలి? ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రధాన సూత్రము. ఇది అజ్ఞానమే కాదు, కేవలం మూర్ఖత్వం కూడా చెప్పవచ్చు. మానవుడు ప్రజ్ఞానవంతుడై మూర్ఖుడిగా ప్రవర్తించడము సరైనటువంటిది కాదు. దివ్యత్వాన్ని కించిత్ పరిచినటువంటి వారం అవుతాం నాయన అని తొట్టల్లో వేసి

0: ఓంకారమైనటువంటి తొట్టలో తత్ త్వం అసి అనేటువంటి పరుపు వేసి ఎరుకు అనేటువంటి బాలుణ్ణి ఏమనక ఉనిచి చైల్డ్ పేరు ఎరుక. ఎరుక అనగా ఆత్మ, ఎరుక అనగా ప్రజ్ఞానము, ఎరుక అనగా చైతన్యము, ఎరుక అనగా బ్రహ్మ. కనుక ఇలాంటి బాలుణ్ణి నేను కేవలము నా కుమారుడుగా భావించుకోవటము నేనంత అజ్ఞానము. ఈ విధమైనటువంటి తల్లులు ఆ కాలము లోపల అనేక విధములైనటువంటి సత్యాన్ని గుర్తించి పిల్లలకు బోధించి వారికి పరిశీలన సరిపించి దివ్యత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని అనేక రకములుగా నూరి త్రాపించారు. కనుకనే ప్రాచీన కాలమునందలి పవిత్రమైనటువంటి చరిత్రలు ఈ బాలబాలికల యందు అనేక విధములుగా ప్రతిబింబించేటువంటివి. తల్లి తండ్రులు అంటే వారిని ఎంతో గౌరవించి ప్రేమించేటువంటి వారు. పెద్దలను గౌరవించని, తల్లిదండ్రులను ప్రేమించని, గురువులను విశ్వసించని మానవ జీవితం ఇది ఒక జీవితమా? బాల్యములో బంధువులను, కౌమారంలో గురువును, యవ్వనంలో పెద్దలను, వార్ధక్యంలో ఋషులను సంతోష పెట్టలేని మానవ జీవితము కేవలం ఒక పశు జీవితమనే చెప్పవచ్చు. బాల్యములో బంధువులను సంతోష పెట్టాలి, కౌమారంలో గురువును సంతోష పెట్టాలి, యవ్వనంలో పెద్దలను ఆనందపరచాలి, ఉచితమైన మార్గంలో ప్రవేశించకూడదు, వార్ధక్యంలో ఋషులను సంతృప్తిపరచాలి. ఇది బాల్య కౌమార యవ్వన వార్ధక్యముల యొక్క ప్రభావము. కదిలిపోయేటువంటి మేఘముల వంటి ఈ యవనత్వాన్ని మురిచిపోయి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము ఒక విధమైనటువంటి ఒక అహంకార మమకారముల చేత జగత్తునే తూలనాడుతున్నారు ఈనాటి బాలబాలికలు. ఇలాంటిది కాదు మానవత్వానికి సరైనటువంటి మణి. మానవత్వం మహాఘనమైనటువంటి మణి వంటిది. ఇది ఆత్మస్వరూపమైనటువంటిది. విలువ తెలియనటువంటి వారికి దీన్ని ఎంత బోధించినప్పటికీ అర్థం చేసుకోలేరు. కేవలము తులసిదాస్ చెప్పాడు, నామ నిరూపణ మూల రత్నతి. రత్నం యొక్క విలువను తెలిసినటువంటి వాడే దీన్ని బందోబస్తు చేసి సరైన భద్రమైనటువంటి పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. వజ్రం యొక్క విలువను తెలియనటువంటి మూర్ఖులే ఏదో టేబుల్ పైన పేపర్ వెయిట్ గా పెట్టి దాన్ని అలక్ష్యం చేసుకుంటారు.
1: అదే
0: మానవత్వం అనేటువంటి విలువను తెలిసినటువంటి వాడు దీనిని బజార్లో మసిబొగ్గులు కమ్ముకోవడానికి ప్రయత్నించడు. కనుక మొట్టమొదట మానవత్వం అంటే ఏమిటి, దీని విలువ ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. ఏమి నేర్పగలరు? వారికే లేదు ఆ గుణములు, పిల్లలకి ఏమి నేర్పగలరు? కనుక మొట్టమొదట తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. ట్యాంకు లో పరిశుద్ధమైనటువంటి నీరు నింపినప్పుడే ట్యాప్ లో పరిశుద్ధమైన నీరు కూడా వస్తుంది. ట్యాంకు లో మలినమైన నీరు నింపినప్పుడే ట్యాప్స్ లో మలినమైన నీరు వస్తుంది. ప్రభావం తద్భవతి, యథా రాజా తదా ప్రజా, యథా తండ్రి తదా కుమారుడు. తండ్రి ఎటువంటి వాడో తల్లి ఎటువంటిదో బిడ్డలు అలాంటి వారిగా తయారవుతున్నారు. మాతృమూర్తులు ఆధారమైనటువంటి దివ్యమైనటువంటి ప్రపంచములకు ఏకమైనటువంటి ఒక తత్వాన్ని బోధించేటువంటి దైవత్వాన్ని విశ్వసించుకుంటూ రావాలి. ఈనాడు దైవ ప్రీతి కాని పాప భీతి కాని లేకపోవటం చేతనే సంఘ నీతి కూడాను లేకపోతున్నారు. సంఘంలో కించిత్తైనా మనము గౌరవాన్ని నిలుపుకోగలుగుతున్నామా? అందరూ నన్ను గౌరవిస్తారని భావిస్తున్నాడు. ఇది చాలా పెరితనం. అయ్యా నమస్కారం అంటే ఓ నన్ను గౌరవించారా అనుకుంటున్నారు. లోకరీతిగా ఆర్టిఫిషియల్ గా నమస్కారం అంటున్నారు కానీ లోపల వాడురా అని అలక్ష్యం చేస్తుంటారు. నమస్కారం చేయకపోయినా పర్వాలేదు, హృదయంలో చాలా గుణవంతుడు అనేటువంటి మంచి పేరు తెచ్చుకుంటే చాలు. కనుకని ఈ భౌతికమైన ప్రాకృతమైన లౌకికమైన స్థూలమైన ఈ జగత్తులోనూ కేవలం స్థూలమైన భౌతికమైనటువంటి మర్యాదల్ని ఆశిస్తున్నారు కానీ, ఈ పదవుల్నే ఆశిస్తున్నారు కానీ, కేవలం ఘనతల్ని ఆశిస్తున్నారు కానీ, ధనమని ఆశిస్తున్నారు కానీ, దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటి మన మనోబలాన్ని ఏమాత్రం కూడా మనం ఆశించడం లేదు. ఎంతకాలం నిలవగలదు? కనుక మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవు. మనసే మన జీవితానికి పునాది. మనసు మహా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనసు చాలా ఉత్తమమైనటువంటిదిగా ఉంటుంది. మనసు చాలా నిర్మలమైన, మనసు నిస్వార్థమైన. మనసు స్వార్థమైనప్పుడే మనిషి స్వార్థుడైపోతాడు. మనసు మాలిన్యమైనప్పుడే మనిషి కూడా మాలిన్యమవుతాడు. అతి మలినమైనటువంటి మనిషి ఎందు అన్ని చూపులు మలినమే, శ్రవణము మలినమే, తాకు మలినమే, చేతులు మలినమే, సర్వం మలినమైపోతుంది.
1: In a dirty man, looks are dirty, talk is dirty, listening is dirty, everything is dirty.
0: కనుక మొట్టమొదట మనసు పరిశుద్ధమైనటువంటిగా ఉంటే పరులన్నీ పరిశుద్ధమైనవి, చూపులన్నీ పరిశుద్ధమైనటువంటివే, పరుపులంతా పరిశుద్ధమైనటువంటివిగానే ఉంటాయి. మన హృదయం అనేటువంటి ఒక పెద్ద పాత్ర. దీంట్లో పరిశుద్ధమైనటువంటి మనసును మనం నింపుకున్నప్పుడు దీనికి దశేంద్రియమైనటువంటి రంధ్రములు ఉంటున్నాయి. ఏ రంధ్రము నుంచి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధమే రాస్తుంది కానీ మరొకటి రాదు. కనుక మనం ఏమి చెయ్యాలి? ఉన్నది ఒక్కటే. ఏకం సత్ప్రాహోదావదంతి. ఒక జ్యోతిని పెట్టాం, ఒక్కటే అది. పది రంధ్రములు పెట్టినటువంటి కుండలు దానిపైన బోల్డించాం. ఆ టెన్ హోల్స్ నుంచి కూడాను 10 జ్యోతులుగా కనిపిస్తుండాలి. దానిపైన దట్టమైనటువంటి ఒక బట్టని కప్పాం, ఆ జ్యోతులు కూడా కనిపించడం లేదు. ఎప్పుడు ఆ దట్టమైన వస్త్రాన్ని మనం తీసివేస్తామో అప్పుడే 10 జ్యోతులు వలె కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుండను మనం పగలకూడదుమో అప్పుడు ఒక జ్యోతి ఏమైనా కనిపిస్తుంది. కనుక ఆత్మ అనేటువంటి ఏక జ్యోతి పైన దశేంద్రియముల యొక్క చింద్రములు కలిగినటువంటి ఈ దేహం అనే కుండను బోల్డించాము. దీనిపైన అభిమాన మమకారమైనటువంటి దట్టమైనటువంటి వస్త్రాన్ని కప్పినాము. ఈ ఆత్మజ్యోతిని మనం చూడలేకపోతున్నాము. అభిమాన మమకారమైనటువంటి బట్టను తీసివేయి, 10 జ్యోతులైనా కనిపిస్తాయి, కానీ ఈ దేహప్రాంతి కూడా నీ వదిలిపెట్టు. ఒకే జ్యోతి, ఏకాత్మభావము, ఏకం సత్విప్రాహోదావదంతి, ఆ యొక్క మంత్రములకు తగినటువంటి ఆధారంగా ఉంటాయి. ఈనాడు భగవంతుని మనం చింతిస్తున్నాము, హరిస్తున్నాము, శ్లోకాలు ఉచ్చరిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, భజనలు చేస్తున్నాము, కానీ భగవత్ అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాము. ఏమిటి? బాయ్ చెప్పాడు, విక్రమాదిత్యుడు మారువేషంతో తన రాజ్యం యొక్క స్థితిగతులను కనుక్కోవాలని ప్రపంచమంతా తిరుగుతూ వచ్చాడు. కానీ ఒకచోటు పోయేటప్పటికీ ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఆశ్రమానికి ప్రక్కలోపల గుట్టలు గుట్టలుగా భస్మం అంతా ఉంటున్నది. చూచాడు, లోపలి ప్రవేశించాడు విక్రమాదిత్యుడు. స్వామీజీ, ఏమిటి మీరు చేస్తున్నారు? ఆయన, నేడు కాదు నిన్న కాదు 60 సంవత్సరం నుంచి కూడాను భగవంతునికి యజ్ఞం ఆచరిస్తున్నానన్నాడు. ఈ యొక్క భస్మపు యొక్క పర్వతములు ఏమిటి అన్నాడు. ఈ యజ్ఞం యొక్క భస్మమే, ఇంత యజ్ఞం చేశాను నేను, చెమితలంతా ఇందులో వేసినాను, అనేక విధమైనటువంటి డబ్బాలు డబ్బాలు నెయ్యి పోసినాను, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలంతా వేసినాను, లారీస్ లారీస్ గంధపు కట్టెలంతా కాల్చినాను, ఈ పర్వతములు ఈ భస్మ యొక్క పర్వతాలన్నాడు. మరి ఏమైనా మీరు భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అయినారా, పాత్రులైనారా అని ప్రశ్నించాడు. అది అనుభవం ఉన్నటువంటి ఆవేదన. ఒకనాడైనా భగవంతుడు నాకు దర్శనం ఇవ్వలేదు, స్వప్నములందైనా కనిపించలేదు, ఒక దివ్యమైనటువంటి యొక్క విజన్స్ ఒక విధమైనటువంటి చిహ్నములైనా కనిపించలేదు అన్నాడు. విక్రమాదిత్యుని మనసు కరిగింది. ఆశ్రమం లోపలే కూర్చున్నాడు, భగవంతుని ధ్యానించాడు చిత్తశుద్దితో. భగవంతుడు అతనికి ప్రత్యక్షమై, రాజా ఏం కావాలి నీకు, కోరుకోమన్నాడు. నాకేమీ అక్కర్లేదు, నా రాజ్యం లోపల ఇలాంటి మహాప్రభువులు, ఇలాంటి బ్రాహ్మణులు, ఇలాంటి పండితులు, ఇలాంటి యజ్ఞ పురుషులు ఉంటున్నారు. కానీ ఇతను వృద్ధుడైనాడు, 60 సంవత్సరం నుంచి కూడా తమ యజ్ఞం ఆచరిస్తున్నాడు, అతనికి ఎందుకు మీరు దర్శనమివ్వలేదు, అతనిపైన ఎందుకు నీ అనుగ్రహ వర్షాన్ని కురిపించలేదు? పక్కున నవ్వాడు పరమాత్ముడు. రాజా, యజ్ఞం చేసేది చూస్తున్నావు, గుట్టలనంతా చూస్తున్నావు, నేను భావప్రియుణ్ణే కాని బాహ్యప్రియుణ్ణి కాదు. ఎంత నువ్వు సమారాజం చేస్తున్నావు, ఎంతమందికి భోజనం పెట్టావు, ఎంతమందికి గుడ్డలిచ్చావు, ఆ లెక్క నాకు అక్కర్లేదు. ఆ అకౌంట్స్ ఆ ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఇచ్చుకో, నాకు కావాల్సింది భావమే. భావశుద్ధితో చేసినటువంటి వాడే నాకు పరమ భక్తుడు. పరమ భక్తులకు నేను దాసాను దాసుడను. ఏ విధంగా పాడుతుంటాం మనము? దాసాను దాసుడను కావలను రా, దాసులకు సేవనే చేయవలరా, దాసాను దాసుడను కావలను రా. కోరుతుంటాం, ఏం సేవ చేస్తున్నావు? దాసులకు సేవనే చేయవలరా అంటున్నావు, ఏం చేస్తున్నావు? ఈ బ్రాహ్మణుడు నిరంతరముకుగాను మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి, మరొక మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి అనేటువంటి మంత్రాలపైనే లక్ష్యం పెట్టుకుంటున్నాడు. కానీ మాధవుని పైన లక్ష్యం లేదు. ఇది కేవలము గ్రౌండ్ ఫోన్ ప్లేట్ మాదిరి ఉంటుంది, టేప్ రికార్డ్ మాదిరి ఉంటుంది. టేప్ రికార్డ్కి ఎంత ఫలితము, వీనికి అంతే ఫలితము. మనసును నా పైన పెట్టి ఒక్కతూరి మాధవా అని పిలిస్తే చాలు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మసూదుల, ఇవే నాకు కావాల్సింది, ఇవి కాదు, నాకు హృదయం నుంచి రావాలి. ఇది కేవలం డ్రై మంత్రాలు, ఇందులో కాదు, ఇది ఫ్రెష్. దీంతో ఒక విధమైనటువంటి ప్రాణ సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వం ఉండాలి. ఎండ మేఘాలు చాలా ఉంటుంటాయి, ఎండమావులు మిరాజ్, కానీ ఎంత దూరం పోయినప్పటికీ ఒక్క చుక్కైనా మనకు నీళ్ళని అందించాయి. నీళ్ళవలే, కానీ అవి నీళ్లు కాదు. నీవు చూస్తున్నారు కేవలం భక్తితో యజ్ఞం చేసినట్టుగా కాదు, కేవలం తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రకటించుకుంటున్నాడు. అలాంటివి నాకు అక్కర్లేదు. భజన చేస్తున్నామంటే ఈ భజన తర్వాత ఇంకో భజన ఏమిటి, ఈ పాట తర్వాత మరొక పాట ఏమిటి, తాళమేమిటి, రాగమేమిటి, దీనిపైన పోతున్నారే కానీ భావాన్ని ఏమైనా కించిత్ అయిన కూడా భగవంతుని పైన నియమిస్తున్నారా? అలాంటి వారికి ఎలాంటి ఫలితం వస్తుంది?
2: ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నేను.
0: ఎంత పాత్రం తీసుకుని పోతారో ఆ పాత్ర నిండికే వస్తుంది జలం.
3: గంగలో
0: కావలసినంత జలం ఉంటుండాలి, కానీ పాత్ర చిన్నదిగా ఉంటుంది.
3: ఈ హృదయమునందు దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి, ఈ ప్రకాంతిని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ దివ్యత్వాన్ని చింతించాలి, దివ్యత్వాన్ని అనుభవించాలి, అనుభవించిన దాన్ని ఆనందించాలి, ఆనందించిన దాన్ని అందరికీ పంచాలి. ఈ విధమైనటువంటి భక్తి, స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము, ఈ రెండు ఉండినటువంటి వాడికి భగవంతుడు ఒక అరయించులో దగ్గర ఉండినా గాని అనేక మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. తల్లి కంటే మిగుల దైవం మీ దగ్గర, తల్లి కంటే చాలా దగ్గర దైవం. అలాంటి దగ్గర ఉన్నటువంటి దైవాన్ని విశ్వసించిగా ఎక్కడెక్కడో అరణ్యానికి పోయి తపస్సు చేస్తుంటారు. ఎంత మూర్ఖుడు, ఎక్కడున్నాడని భగవంతుడు అరణ్యానికి పోతున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతో చేసి శిరోముఖము, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి వాడికి ఎక్కడెక్కడో వెతకటము, ఇది మూర్ఖత్వం కాదా? ఎక్కడో పలాన్ చోట్ల పలాన్ రోడ్లో ఉన్నాడంటే ఏ ఇల్లు ఏ నంబరు అని అక్కడ వెతకవచ్చు. సర్వవ్యాప్త నారాయణ స్థిత, ఇలాంటి తత్వాన్ని మదాలస పిల్లలకు బోధించింది. నాయన, ఈ దేహము స్థిరమైనది కాదు, తొమ్మిది చిల్లుల తోడి తిట్టి కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు. ఇది ఏమో నీవు వజ్రంగా భావిస్తున్నావేమో, కాదు కాదు, మల మూత్ర కంటే చాలా దగ్గర దైవం. అలాంటి దగ్గర ఉన్నటువంటి దైవాన్ని విశ్వసించిగా ఎక్కడెక్కడో అరణ్యానికి పోయి తపస్సు చేస్తుంటారు. మూర్ఖుడు, ఎక్కడున్నాడని భగవంతుడు అరణ్యానికి పోతున్నాడు.

మల మూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబోవు. దేవుడనగా తేరు దేశమందులు లేడు, దేవుడనగా తన దేహమందే ఈలోనే ఉన్నాడు. ఇవే దేవుడవు. ఈ సత్యాన్ని గుర్తించిన ఆయన, నువ్వు దేవుడిని గుర్తించేస్తే నీకు ఎట్టి బాధలు ఉండవు. గుర్తించలేకపోవటం చేతనే ఇన్ని బాధలు మనకు వెంటాడుతున్నాయి. నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు లేరు. నమ్మక చెడిన వారులున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు లేరు. నమ్మకం లేదు కానీ ఆ నమ్మకం కూడా నువ్వు పార్ట్ టైం నమ్మకం. క్షణములో వస్తుంది, క్షణములో పోతుంది. ఈ దుఃఖములంతా మనం వెంటాడుతూ వస్తుంది. మించు ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది కానీ తక్షణమే చీకటి క్రమ్ముకుని వస్తుంది. కనుక ఒక్క నిమిషంలో నమ్మకం వస్తుంది, మరొక నిమిషంలో డౌట్స్ వస్తుంటాయి. దీనికి సరి అయినటువంటి ప్రబోధలు, ప్రచారములు, గతత్వములు లేకపోవటం చేతనే తల్లిదండ్రులు సరైనటువంటి టీచ్ చేయటం లేదు. పుట్టిన తక్షణమే మా పిల్లవాడికి మంచి విద్య రావాలి, ఒక డిగ్రీ తీసుకోవాలి, ఒక పదవి రావాలి, విదేశాలకు వెళ్లాలి, ప్రపంచమంతా చుట్టాలి. ఏమిటి ఇంత ప్రపంచము? ఎందుకోసం చుట్టున్నాడు? బజార్లంతా చుట్టున్నాయి కుక్కలు కూడాను, వాటికి ఏం చదువు ఉన్నాయి? చుట్టడం ఆ గొప్పతనము. కనుక తల్లిదండ్రులే పెద్ద మిస్టేక్. తల్లిదండ్రులు సరిగా ఉంటే కదా పిల్లలు బాగుంటుంటారు. కౌసల్య సుతేరు ఎందుకోసమని? కౌసల్య మహాసాధ్యమండ్రురాలు కాబట్టి రాముడు దేవుడై ప్రకాశించాడు. మహాసాధ్యమండ్రురాలు కాబట్టినే లవ కుశులు లోకానికంతా కూడా ఎంతో ఆదర్శమైనటువంటి యొక్క బిడ్డలుగా నిరూపించారు. ఆ సద్గుణములు సంపన్నతైన సత్శీలత ఈ యొక్క తల్లిదండ్రుల్లో ఉండాలి. అది లోటు కలగటం చేతనే ఈ ప్రపంచం ఈనాడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తుంటుంది. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము? ధనధాన్యములు కలిగి ధర్మగుణము నా పద్ధతి లేదనే చింతయుండు. విద్యాధికారి అయి విర్రవీగుతున్నా ఉద్యోగములు లేక వ్యధలనందు. కూటికి లేఖను అల్లాడుతున్నట్టు నిరుపేదకెందరో బిడ్డలుందరు. ఏమిటిది కారణం? కేవలం మన అంతర్భావం సరైనటువంటిదిగా లేకపోవటమే దీనికి మూల కారణం. ప్రతి ఒక్కటి కూడా జగత్తంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కాబట్టి ఈ పునాది పైన మనం ఆధారపడాలి. కానీ భవనాన్ని చూసి మనం సంతోషించకూడదు, ఆకర్షించకూడదు. పునాది మనసే. మనసు సరైనటువంటిగా ఉండినప్పుడే భవనం ఎంతకాలమైనా ఎంత భూకంపములు వచ్చినా కానీ కదలదు. కనుక మనసు అనేటువంటి విశ్వాసము దృఢమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో ఉండాలి. కనుక షిరిడి లోపల కూడా 2 రూపాయలు తీసుకోవటం అనేటువంటిది మా విద్యార్థి చెప్పాడు. ఆ 2 రూపాయలు దేనికోసమని? శ్రద్ధ, భక్తి. శ్రద్ధ లేకపోతే భక్తి లేదు, భక్తి లేకపోతే శ్రద్ధ రాదు. నువ్వు ఒక విత్తనంలో 2 బద్దల వంటివి. 2 బద్దలు చేరినప్పుడే మొక్క ప్రారంభమవుతుంది. మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది. అనేక వేల ఫలములంతా కూడా మనకు లభ్యమవుతాయి. కనుక అజ్ఞానం అనేటువంటి యొక్క మొట్టమొదటి విత్తనం లోపల ఈ యొక్క అహంకారం, మమకారం అనేటువంటి 2 మొక్కలు, దీంట్లో మమకార అభిమానం అనేటువంటి పువ్వులుగా పూస్తాయి. సుఖము దుఃఖం అనేటువంటి ఫలాలను అందిస్తున్నాయి. సుఖ దుఃఖములకంతా కూడా అజ్ఞానమే మూల కారణము. సుఖము లేదు, దుఃఖము లేదు, నేను ఆనందమయుడను అనేటప్పుడే అజ్ఞానం అనేటువంటి దగ్గర కూడా ఉండదు. ఈనాడు పడేటువంటి సమస్త బాధలకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలములంతా కూడా కృంగిపోవడానికి మూల కారణము మన బలహీనమే. మనసు పిచ్చిపోతేనే తిరుగుతుండాలి. కనుక ఈ మనస్సును సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి. అందువలకే అలర్కుడు అని పేరు పెట్టేసేసింది మదాలస. అంటే ఏమి? తన తత్వాన్ని తాను గుర్తించక, దైవత్వాన్ని ప్రేమించక, దైవత్వాన్ని విశ్వసించినటువంటి వాడు కుక్కతో సమానం అన్నది. ఎవడైనా సరే చక్రవర్తి గారి వాడు పిచ్చి కుక్కనే. పిచ్చి కుక్క దగ్గరికి పోతే కరుస్తుందేమని అందరూ భయపడతారు. పిచ్చి కుక్క కరిస్తే దానికి ఇంకా మందే లేదు, చావటమే. కనుక అలాంటి అజ్ఞాని అనేటువంటి వాడు జగత్తులో అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతుంటాడు. కనుక తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణమును ప్రకటించే నిమిత్తమై ఈనాడు బాలబాలికల యొక్క దినముగా ఎన్నుకున్నారు. కనుక తల్లిదండ్రులు ఈనాడు దుఃఖపడుతున్నారంటే దీనికి కారణం వారదే కాని కారణము పిల్లలది కాదు. తల్లిదండ్రులు ఆనందిస్తున్నారంటే అది వారదే కాని పిల్లలది కాదు. కనుక వారు సరైనటువంటి పోషణ చేసుకుంటూ వస్తే వారు ఎంతైనా సుఖంగానే శాంతిని అనుభవించగలరు. పిల్లల యొక్క జీవితం కూడా ప్రకాశవంతంగా కేవలం ఒక స్ట్రీట్ లైట్ మాదిరి కనిపిస్తారు. స్ట్రీట్ లైట్ ఏమిటి? బాటసారులకు వెలుతురునిస్తుంది, తన స్తంభాన్ని తాను చూపించుకుంటుంది. స్ట్రీట్ లైట్స్ గా ఉండటం లేదు, స్ట్రీట్ డాగ్స్ గా తయారవుతున్నారు. దీనికి మూల కారణం తల్లిదండ్రులే. పిల్లలని ప్రయోజనం లేదు. వారు ఏం చేసినా మంచి మంచి మంచి మంచి అని వర్ణిస్తుంటూ కూర్చుంటారు. సరి అయిన తల్లిదండ్రులే కాదు వీరు. పిల్లవాడిని చెడిపోయేటువంటి వారు వీరు. తప్పును ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే తల్లిదండ్రులు సరైనటువంటి వారిగా ఉంటారు. తప్పును కూడా ఒప్పుగులుగా భావిస్తూ ఉంటుంటే నీ తల్లిదండ్రులు వాడిని పాడు చేసినటువంటి వారు పరమ రాక్షసులనే చెప్పవచ్చు. తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఇలాంటి బిడ్డలు కూడా అధికమైపోతున్నారు. భగవంతుడు ఎప్పుడు భావప్రియుడే. భావాన్ని పరిశుద్ధపరచుకో. అంతేకాని బాహ్యమైనటువంటి ఆడంబరాలకు నువ్వు ప్రయత్నించద్దు. ఈ ఆడంబరాలంతా కూడా అల్పతృప్తులే. దీనివల్ల ముక్తి కానీ మోక్షం కానీ ఇంకే విధమైన పవిత్రమైన

0: కానీ ఏమాత్రమూ జరగదు.
1: యు విల్ నాట్ హ్యావ్ రియల్ సీక్రెట్నెస్ ఆర్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఒకటూరి రాములు అరణ్యానికి పోయే ముందుగా తన సమస్త వస్తువులు కూడాను సర్వులకును దానం చేస్తూ వచ్చాడు. అయ్యో రామచంద్రుడు అరణ్యానికి వెళుతూ కూడాను ఇంత దాన ధర్మాలు చేస్తున్నారని చెప్పి విని అనేక మంది బ్రాహ్మణులంతా వచ్చారు.
1: ఆన్ హియరింగ్ దట్ రామ ఇస్ సాక్రిఫైసింగ్ పాసింగ్ ఆన్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ మెనీ బ్రాహ్మిన్స్ అసెంబ్లీ దేర్.
0: అందులో ఒక బ్రాహ్మణుడు నడవలేక వచ్చాడు. పాపం దూరంలో నడచలేక కూర్చోవటం రావటం ఈ విధంగా చూచాడు రాముడు. కాని దగ్గరకు వచ్చేటప్పటికి, నాయన దేనికోసం వచ్చావు, ఏం కావాలి విప్రోత్తమా అని పిలిచాడు. నాకు ఏమీ అక్కర్లేదు స్వామి, నాకు వయసు అయిపోయింది, ఈ దేహాన్ని ఏ నిమిషంలో నేను వదులుతానో ఏమిటో.
1: తాము
0: 14 సంవత్సరాలు అరణ్యానికి పోతున్నారట,
1: రామా
0: తిరిగి అయోధ్యకు చేరేంత వరకు నేను బ్రతికి ఉంటాను లేదు, కన్నులారా మిమ్మల్ని చూచిపోవాలని వచ్చానన్నాడు. ఏ కోరిక లేదు పాపం. అలాంటి బ్రాహ్మణ్ణి చూసేటప్పటికీ రాముడు చాలా సంతోషించాడు. ఇలాంటి పరిశుద్ధమైన భావములు నా రాజ్యంలో అందరికీ ఉంటుంటే ఇంత విధముగా ఉండేటువంటి ఇలాంటి దుర్బుద్ధులు కాని ఇలాంటి దురవస్థలు కాని ఏమాత్రం గురి అయి ఉండేటువంటి వారు కాదు. విప్రోత్తమ, నీ యొక్క పవిత్రమైనటువంటి హృదయం నా హృదయాన్ని కరిగించింది, నా హృదయాన్ని కదిలించింది, ఏం కావాలో కోరుకు అన్నాడు. నాకేమీ అక్కర్లేదన్నాడు. త్రిజటుడు అని అతని పేరు పాపం, త్రిజటుడు. అప్పుడు ఒక కర్రను అతని చేతికి ఇచ్చి, దేకో చూడండి, ఇన్ని విధమైన సిరి సంపదలంతా ఉంటున్నాయి ఈ సరయూ నది తీరం లోపల, ఈ కర్రను విసురు, అది ఎంత దూరం పోతుందో అంత ప్రమాణం రౌండ్ గా నీకు ఆ యొక్క స్థానం నిశ్చేసిస్తాను, అందులో ఉన్నటువంటి సమస్త సౌభాగ్యాలు కూడా నీకు అందిస్తానన్నాడు. రామ, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. ఒక కోరిక లేనప్పటికీ భగవంతుని ఆజ్ఞ శిరసావహించాలి, అది ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము. కర్రను తీసుకున్నాడు, రామాని విసిరాడు. శక్తి చాలా తక్కువగా ఉంటుండాలి, కర్ర చాలా దూరం వెళ్లిపోయింది. మంచి బలవంతుడు కూడాను ఎవరుడు కూడాను అంత దూరం విసరలేడు. అప్పుడు అనుకున్నాడు, రామశక్తియే దీనికి మూల కారణం అనుకున్నాడు. అంత చుట్టి అందులో ఉన్నటువంటి సిరి సంపదలు భోగం అన్నింటిని కూడా గోవులను సర్వమును కూడాను ఆ బ్రాహ్మణికి అందించాడు. రామాయణంలో కూడా రాయలేదు. త్రిజటుడు చెప్పాడు, స్వామి దీన్నంతా నేను ఎందుకు అనుభవించాలి, నేను ఈ స్థితిలో ఉండటం చేత నేను నిన్ను అనేక విధములుగా నేను స్మరిస్తూ కూర్చున్నాను. నా గతి, నా స్థితి, నా మతి, నా సంపత్తి శ్రీరామచంద్రుడే. నా స్థితి, మతి, గతి, సంపత్తి సర్వం కూడా నాకు శ్రీరామచంద్రుడే. నేను తమను చూడటానికి వచ్చాను, సుందర విగ్రహాన్ని చూస్తుంటే నేను నా సర్వస్వమును మర్చిపోయినాను, ఈ ఆనందాన్ని నా జీవితం ఉండినంత వరకు నాకు అందించినాడు చాలున్నాను. అప్పుడు చెప్పాడు, ఇలాంటి విప్రులు దీనివల్లనే సాక్షాత్ దైవ స్వరూపులుగా భావిస్తూ వచ్చాడు. ఆనాటి మహావిప్రులు గాని అలాంటి సద్గుణవంతులు కాని ఈనాడు కరువు అయిపోయారు. చచ్చేవాడిని చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడట, చచ్చేవాడు కూడా లేచి వస్తాడు, ఒక క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితి ఈ కలియుగంలో ప్రారంభమైంది. మూల కారణం ఏమిటి? స్వార్థము, స్వార్థము, స్వార్థము, దురాశ, దురాశ, దురాశ. ఆశకు ఒక పరిమితమే లేదు, ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దురాశే దుఃఖమునకు కారణము అని ఆశపడవలసింది ఏమిటి? ఆదర్శ మానవుడుగా తయారు కావాలి, ఆదర్శ పుత్రులుగా తయారు కావాలి, ఆదర్శమైనటువంటి జీవితాన్ని మనం అందించాలి. ఏ మానవత్వానికి సరైన అర్థము, అనేక జన్మం నుంచి వస్తున్నాం మనము, పట్టవారు కాదు పాతవారమే. అందువల్లనే కృష్ణుడు చెప్పాడు, నమే పాత్రాస్తి కర్తవ్యం తిష్లోకేశించిన నానవాప్తం అవాప్తయం వర్తయే వచ్చి కర్మని. నేను కర్మ చేయకపోతే ఎట్టవుతుంది? నీవు కూడా అనేక జన్మం నుంచి వస్తున్నావు అర్జున. దీనికి మానవ అనేటువంటి దాంట్లో పదంలోనే ఉంటుండాలి అర్థము. మా నవ, మా అనగా కాదు, నవ అంటే కొత్త, కొత్తవాడు కాదు నీవు, పాతవాడే పాతవాడే నాయన. నీకు నాకు అనేక జన్మల నుంచి కూడా సంబంధం ఉంటుండాలి. ఈ సంబంధమే కాదు, నిన్న మొన్న వచ్చి కాలేజీలో చేరినంత మాత్రం మనకు ఏదో కొత్త సంబంధం ఏర్పడింది అనుకుంటున్నావు. అనేక జన్మల సంబంధం అంతా ఉంటుండాలి. కానీ క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి, ఆ పవిత్రమైనటువంటి ఒక కాలం దాటిపోయింది, దాని తర్వాత నువ్వు పవిత్రం చేయలేకపోతున్నావు, అందువల్ల నీకు నాకు ఎడబాటు జరిగింది. కనుక ఈ సంబంధంలో ఎప్పుడు ప్రాప్తి చిక్కిందో స్వామి సన్నిధి చిక్కింది. సన్నిధి చిక్కినప్పుడు దాన్ని మరింత ప్రాప్తిగా పోషించుకోవాలి, నీకు అధికమైనటువంటి జీవితం అభివృద్ధి. కానీ ఉన్న దాంతో అనుభవించావు కానీ మరి కొత్త సంపాదించలేదు, తిరిగి మరి నువ్వు సంపాదించుకోవాలి. ఎలక్షన్ లో నిలిచావు, 5 సంవత్సరం నువ్వు అసెంబ్లీ హాల్లో పోయి కూర్చున్నావు, ఒక సంవత్సరం తగ్గిపోతూ వచ్చింది, బయటకు రావాల్సిందే, చూడడానికి అధికారం లేదు, తిరిగి కూర్చోవాలంటే తిరిగి నువ్వు ఎలక్షన్ నిలిచాల్సిందే. అదే రీతిగానే ఈ యొక్క క్షీణ పుణ్యం, పుణ్యం ఉన్నంత వరకు ఉండినావు సమీపంలో, పుణ్యం క్షీణించింది, క్షీణించడానికి నీ ప్రవర్తనే కారణము. ఆ ప్రవర్తన చేతనే క్షీణించిపోయింది ఈ పుణ్యము. తిరిగి దాన్ని సంపాదించుకోవాలంటే తిరిగి పుణ్యం నువ్వు సంపాదించుకోవాలి. అది మనుషుల యొక్క ప్రవర్తనతో వచ్చేటువంటిది కానీ భగవత్ యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది కాదు. ఈనాడంతా కూడాను నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకున్నాం మనం, కానీ పాజిటివ్ పవర్ ను ఆశిస్తున్నాము. అది పెద్ద తప్పు. నీ హృదయం నుంచి నెగిటివ్ థాట్స్ పోవాలి, ముందు పాజిటివ్ థాట్స్ రావాలి. కొనేది వంకాయలు, కోసరిగేది గుమ్మడికాయలు. కనుక మనం లోపల మనకు ఆ నెగిటివ్ ని మనం తీసివేయాలి. అంత నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. కనుక నీకు పాజిటివ్ అయిన భగవంతుడు నీకు ఎట్లా లభిస్తాడు? మొట్టమొదటి ఈ నెగిటివ్ థాట్స్ కడిగి వేసేసి సరైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క భావం నీలో ప్రార్థిస్తుంది. దుష్టంగముల చేత దుర్బోధనే వస్తుంటాయి, బోధన చేత దుశ్చర్యలే ఆచరిస్తాడు, దుఃఖముని అనుభవిస్తాడు. కనుక మొట్టమొదటి దుష్టంగాన్ని దూరం చేసుకోవాలి. రన్ అవే ఫ్రమ్ బాడ్ కంపెనీ. ఎప్పుడు కాపాడతాం, ఎంత కాలమైనప్పుడు కూడా ఈ దుష్టంగా ముడినంత వరకు కూడాను భగవంతుడికి అత్యంత దూరమే. ఈ దుఃఖము తప్పినది కాదు, ఎవరో ఇచ్చినది కాదు, మీకు నీవు సంపాదించుకునేటువంటి. కనుక భగవంతుని భజన చేసినా, భగవంతుని కీర్తనలు పాడినా, భగవంతునికి నామస్మరణ చేసినా హృదయం నుండి రావాలి. కేవలం పెదవుల నుంచి వస్తే ప్రయోజనం లేదు. పెదవుల నుంచి వచ్చేటువంటి నామస్మరణ కంటే చేతులతో చేసిన సేవ చాలా మేలు అన్నాడు. కనుక ఇవన్నీ కూడా కేవలం ఒక ఆడంబరంగా ప్రకటించేటువంటివి. ఇంత పప్పిషో కాదు కాదు కాదు. ప్రాణం పోయిన తర్వాత కూడా హార్ట్ లంగ్ మిషన్ పెడితే ఊగిరట్టుగా ఉంటుంట దేహము. ఈ ఆడేది హార్ట్ లంగ్ మిషన్ యొక్క ప్రభావమే కాని నిజమైన ప్రాణం లేదు అక్కడ. రాగతాడడానికి వచ్చేటువంటి సౌండ్ లే కాని ఈ పెదవులువి హార్ట్ నుంచి వచ్చినవి కాదు. హార్ట్ నుంచి వచ్చినటువంటి అయితే హార్ట్ ను మర్చిపోతాడు. హార్ట్ ను చూస్తున్నాడు, హార్ట్ ను మర్చిపోతున్నాడు. ఈనాటి కలియుగ ప్రభావం. కనుక మనం హార్ట్ ను మర్చాలి, హార్ట్ ను పెంచాలి. సో భగవంతుని హార్ట్ లో పెట్టుకోవాలి. కనుక భగవంతుని యొక్క స్మరణ చేయాలంటే హృదయం నుంచి రావాలి. ఉప్పొంగాలి, ఉప్పొంగాలి, తాదాత్మ భావన పొందాలి. ఉన్నాము ఆశ్రమంలో 20 ఏళ్ల నుంచి ఉంటున్నాము, ఏమి స్వామి అనుగ్రహం రాలేదు. ఇది ఎక్కడ ఉందంటే 60 సంవత్సరం యజ్ఞం చేసే చూడు ఆ ముసలి వాడి వలె ఉంటుండాలి. ఆశ్రమంలో ఉంటున్నాము 20 సంవత్సరం నుంచి, కానీ ఏం చేస్తున్నావు? లోకాభిరామాయణం అంతా వాడి చింతన, వీడి చింతన అంతా చేస్తున్నావు. దైవ చింతన ఎంత మాత్రం చేస్తున్నావు? ఆశ్రమంలో ఉంటే కూడా అదొక శ్రమనే. ఆశ్రమం యొక్క ప్రభావాన్ని, ఆశ్రమం యొక్క నియమాన్ని, ఆశ్రమం యొక్క పద్ధతిని, ఆశ్రమం యొక్క స్థితిని మనం ఎంతవరకు పోషించుకుంటున్నాం? బాడీ ఆశ్రమంలో, బుద్ధి బజార్లో కాదు కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అది కావాలి నాకు. హెడ్ లోపలికి ఎవరి చింతను చేర్చకూడదు, ఒక దైవ చింతన తప్ప. అది నిజమైనటువంటి స్మరణ.

ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 మే 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

హృదయములో అన్నింటినీ చేర్చుకుని పెద్ద చేపల బజారు మాదిరి చేసుకోవటం కాదు మానవుల తత్వము. హృదయము ఫిష్ మార్కెట్లా ఉంటున్నది. ఏ చూపు చూచినా దుర్గంధమే, ఏది విన్నా దుర్గంధమే, అంతా దుర్భావములతోనే నిండి ఉంటున్నది హృదయము. ఇదా విద్యకు అభివృద్ధి? ఇది కాదు. అనేకమంది ప్రోగ్రెస్సు ప్రోగ్రెస్సు అనుకుంటున్నారు. విద్యార్థులు ఆదర్శప్రాయులు కావాలి. విద్యలందు ఎవరు విద్య నేర్పారో వానినే విక్రిస్తున్నాడు. ఎవరు మేలు చేశారో వారికే కీడు చేస్తున్నారు. ఇది కాదు విద్య. మేలుకు మేలు, కీడుకు కూడా మేలే చేయాలి. ఉపకారికి ఉపకారం చేయటం గొప్పతనం కాదు. అపకారికి ఉపకారము చేయు. అది ఏ ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాలి. ఎవరినీ ద్వేషించకూడదు. ప్రేమతత్వమును ఈనాడు పెంచుకోవాలి. జీవితమనే సంగ్రామములో విజయాన్ని సాధించటానికి ప్రయత్నించాలి. ఏమిటి ఈ విజయము? ఆదర్శవంతమైన విద్యార్థి కావాలి. తల్లిదండ్రులను సేవించు. తదుపరే సమాజములో నీవు ప్రవేశించు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. అన్ని శరీరములు ఒక్కటేనని, ఆ ఏక శరీరము తనదేనని అతి అద్భుతంగా ఉదహరించిన ఒక సంఘటన విందాం. ఒకమారు బయట ఊరి నుంచి ప్రశాంతి నిలయానికి కారులో తిరిగి వచ్చిన స్వామి కారు దిగగానే తమ కారు నడిపినటువంటి వ్యక్తిని నాతో పైకిరా అన్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడయ్యాడు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ప్రశాంతి నిలయంలో క్రింది భాగంలో ఉన్న కోరికల గదిలోకి పిలువబడటమే ఒక అపురూపమైన మహద్భాగ్యం. అలాంటిది పైన మేడ మీద స్వామి నివసించే గదిలోనికి సరాసరి రమ్మని, అందులోనూ స్వయంగా స్వామిచే ఆదేశింపబడటం ఏమైనా సామాన్య విషయమా? అంతకన్నా మహద్భాగ్యం ఇంకోటుంటుందా? సంభ్రమాశ్చర్యాలతో గుండె అతివేగంగా కొట్టుకుంటుంటే బాబాతో పాటు ఆ వ్యక్తి కూడా స్వామి గదిలోకి అడుగుపెట్టాడు. అహర్నిశము కర్ణుని కవచంలా సదా తమను అంటిపెట్టుకుని ఉండే ఆ పొడుగాటి అంగీని స్వామి తన కళ్ళెదుటే విప్పటం చూసిన ఆ కారు సారథికి ఆశ్చర్యం మరింతైంది. ఇటు చూడు నాయన అన్నారు స్వామి ఆ వ్యక్తి వైపు ముఖం తిప్పి. ఆ దృశ్యం చూడగానే ఆ వ్యక్తికి ఎవరో తనను చెల్లుమని చెంపతెప్ప కొట్టినట్టయింది. అతను తుల్లిపడ్డాడు. స్వామి వీపు మీద కారు టైరు ఎక్కినటువంటి లోతైన చారికలు కనిపించాయి. స్వామి, మీ కోమలమైన శరీరము ఇంతటి ప్రమాదం అనుభవించిందా అని అడిగేసరికి, అవును, వచ్చేదారిలో ఒక పాము కనిపించినప్పటికీ దానిని అలక్ష్యం చేసి ఆ సర్పము మీదనే తన కారుని పోనిచ్చాడు. కాని తాను నడిపినటువంటి ఆ పన్నగము మీదన? కాదు కాదు, సాక్షాత్తు ఆ పన్నగ భూషణుని మీదే కదా. ఆ స్వామి ఎంతటి బాధను అనుభవించారు. అవమానంతో సిగ్గుతో ఆ వ్యక్తి కుచించుకుపోయాడు. క్షమాపణ కోరి స్వామి పాదాలపై వాలాడు. స్వామి, దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అంటూ విలపించాడు. పశ్చాత్తాపమే దీనికి ప్రాయశ్చిత్తం నాయన. ఇప్పుడైనా నీ పొరపాటును గ్రహించగలిగావు, అది చాలు. సాయిది ఈ ఒక్క శరీరం మాత్రమే కాదు సుమా, అందరిలోనూ ఈ సాయి ఉన్నాడు. సాయి లేని శరీరము లేదు బంగారు, వెళ్ళిరా నాయన అని స్వామి ఆ వ్యక్తిని పంపేశారు. మొదట్లో శ్రీరమణ మహర్షి శిష్యులై ఒప్పి, తదుపరి సాయి సన్నిధికి వచ్చి చేరిన స్వామి అభేదానంద స్వామిని ప్రణవ శరీరి అనే వర్ణిస్తూ ఉండేవారు. సాయి సర్వాంతర్యామి అయినప్పటికీ ప్రణవ మంత్రంలో విశేషంగా వారు లీనమై ఉన్నట్టు గోచరిస్తుంది స్వామి అభేదానంద వర్ణన. న్యూయార్క్లో ఉన్న 400 సాయి కేంద్రాలకు చెందిన భక్తులు కేవలం ఓంకార జపము చేసే అనేక మంది వ్యాధిగ్రస్తులను గుణవంతులుగా చేయగలిగారని చెప్తారు. అశ్వినీ దేవతలు ఎన్నెన్ని విధాల రోగ నిర్మూలం కావించినట్టు ఋగ్వేదం వర్ణిస్తోందో, అన్నన్ని విధాల మన స్వామి కూడా వ్యాధి నిర్మూలన చేయటం మనకు ప్రత్యక్ష ప్రమాణమే. నిజంగా స్వామిని మనం ధన్వంతరి అనే పరిగణించచ్చు. దేవవైద్యుడైన ధన్వంతరి అనేక రకాల ఔషధాలను ఉపయోగించి రోగ నివారణం కావించినందువల్ల వారిని వివిధౌషధదాత అనే ఒక నామము వారి అష్టోత్తరంలో వర్ణింపబడింది. అలాగే అనేక రకాల మూలికలు, ఔషధాలు, కషాయాలు, మాత్రలు, విభిన్న వర్ణాల విభూతి మొదలైనవి మన స్వామి ఇవ్వటం మనం చూస్తూనే ఉన్నాం కదా. అది నవరాత్రి శుభ సమయం. మర్నాడు బీదలకు వస్త్రదానం చేయటానికి ప్రశాంతి నిలయంలో ఏర్పాటు జరిగింది. అందుకోసమై తెచ్చిన పంచల చాపుల్ని 12 చింపటం మొదలుపెట్టారు. ఆ 12 మన స్వామి కూడా ఒకరే అంటే నమ్ముతారా? అవును, స్వామి కూడా మిగతా భక్తులతో పాటు ఆ పనిలోనే మునిగి ఉన్నారు. అకస్మాత్తుగా స్వామి తల ఎత్తి, పార్థసారథి, నేనీ ప్రశాంతి నిలయంలో కత్తెర పుచ్చుకుని పంచెలను చింపుతున్నవానిగానే జమకడుతున్నావు కదూ. క్షణక్రితం నేను చిన్న పట్టణంలో ఉన్నాను. నీ కుశాకు అమాంతం డిఫ్తీరియా వచ్చింది. నీ సోదరుడు ఆ బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తాడు. బెంగపడకు, నేనంతా సరిచేసే వచ్చానులే అన్నారు. ఇక్కడ స్థూలంగా ఉంటూ అదే సమయంలో ఎన్నో మైళ్ల దూరానికి తమ దృష్టిని సారించి కర్తవ్యాన్ని చేపట్టి కరుణా కటాక్షములు వర్షించి
ఆర్తరక్షకులై తమ ధర్మాన్ని పాటించిన పరంధాముడు మన భక్తీశ్వరుడు, భక్త పరాధీనుడు మన సాయిరాముడు. ధాన్యపు రాసుల పోగులతో నిండిన చేలలో ఏవో ఒకటి రెండు పోగులు మచ్చుక్కి చూపించినట్టు, అఖండ సాయి లీలాగర్భంలో మచ్చుక్కి ఏవో ఒకటి రెండు లీలారత్నాలను ఏరుకున్నట్టు, ఈ సాయి చరితాన్ని కుదించి కొద్ది తరంగిణులు మాత్రమే విశదీకరించటానికి వీలవుతోంది. తాము వైద్యులకే వైద్యుడిని సుమా అని అన్నప్పుడు, అప్పుడప్పుడు వినోదార్థమై స్వామి తమ ప్రభావాన్ని ప్రదర్శించిన చమత్కార లీలలు వినాలనిపిస్తుంది కదూ. 1961 జూన్ నెల మధ్యలో స్వామి బద్రీనాథ్ విజయం చేసిన సమయం. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడు ఎక్స్రే శాఖకు స్వామి ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంలో ఆ శాఖకు చెందిన మెడికల్ ఆఫీసర్కు స్వామి స్వయంగా వినోదార్థమై ఎక్స్రే తీశారు. నీ హృదయంలోనే నేను వాసము చేస్తున్నప్పటికీ ఈ ఎక్స్రేలో మాత్రం నేను పడను సుమ అని స్వామి అతన్ని వేళాకొళ్లం చేశారు. కొద్ది సంవత్సరాల కిందట సంచార వైద్యశాలకు ప్రారంభోత్సవం జరిగినప్పుడు స్వామి స్వయంగా స్టెతస్కోప్ పట్టి డాక్టర్ సుందర్రావు గారిని పరీక్ష చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాలలో ఈ సంచార వైద్యశాల ముఖ్యంగా పేర్కొదగింది. అయితే ఇవన్నీ స్వామి కేవలం ఒక వినోదార్థం చేసినటువంటి మాత్రమే, కాని వాస్తవంగానే స్వామి వైద్యులకే తాము వైద్యసాయియే, రోగ నివారణం చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.

జీవకారుణ్యానికి ప్రతిరూపమని ప్రఖ్యాతిగాంచిన పాశ్చాత్యుడు డాక్టర్ ఆల్బర్ట్ షైట్స్బర్గ్ లాగానే తమిళదేశంలో అదే కొవ్వకు చెందిన వారిగా వ్యవహరింపబడేవారు కోయంబత్తూరులోని డాక్టర్ పున్నేవనం. వీరి మూత్రపిండాలలో గులకరాళ్ల వంటివి పుట్టి తీవ్రమైన వ్యాధికి లోనయ్యారు. అయితే వీరు స్వామి విభూతిని నీళ్లల్లో కలిపి ఔషధంగా సేవించి ఆ గులకలను కరిగించుకుని వ్యాధిని కుదుర్చుకున్నారు. బెంగళూరుకి చెందిన డాక్టర్ టిఎస్ చంద్రుకి ఇదే విభూతి తీర్థంగా సేవించినందువల్ల వారి గాల్ బ్లాడర్లోని గులకలు పూర్తిగా కరిగిపోయాయి, వ్యాధి నివారణయింది. స్వామి విభూతికి సాయిరామనామ జపానికి గల రోగ నివారణ శక్తి చాలా మంది భక్తులకి కొట్టిన పిండే. సాయిరామనామ మహిమ ఇక్కడ ఒక అద్భుత రోగ నివారణ శక్తిగా ప్రస్తావించినప్పుడు ఒక మహాద్భుత సంఘటనను ఇక్కడ వర్ణించకుండా ఉండటం శక్యం కాదు. ఇది ఒక మహత్తర లీలా విశేషం. ఆమె చెన్నపట్నంలోని ప్రబల నగల వ్యాపారి యొక్క అర్థాంగి. చాలా కాలంగా రోగపీడితురాలై ఉన్నారు. ఎన్నో వైద్యాలు చేయించడమైంది, సరే పర్తికి కూడా వెళ్లి రావడమైంది. పర్తివాసుని విభూతే పరమౌషధంగా ఆవిడ తీసుకుంటూ ఉన్నారు. ఆ విభూతి ఎన్ని రకాలు, అందులోనే ఎన్ని రుచులు, అసలు చెప్పనే లేం కదూ. ఒక్క మాట చక్కెరను మించిన తీపిదనం, మరొకసారి కషాయం వంటి చేదుతనం, ఇంకొక సమయంలో గూవ గుయ్యమనేలాంటి కారం ఘాటు, ఇలా ఎన్ని రకాల రుచులో. అయితే ఇన్ని రకాల విభూతి సేవించినప్పటికీ కూడా వ్యాధి మాత్రం పాపం కుదరలేదు. మెడ్రాస్లో ఒక ప్రసిద్ధ నర్సింగ్ హోంలో ఆవిడ పడుకుని ఉన్నారు. బంధువులంతా చుట్టూ చేరి నిర్విరామంగా సాయి భజన చేస్తున్నారు. ఆమె నిశ్చింతగా భజన వింటూ పడుకున్నారు. అంతే, అమాంతం ఆవిడ స్పృహకి ఏదో తట్టినట్టయింది. ఇక భజన చేయవద్దు అంటూ ఖచ్చితంగా చెప్పేశారు. అయితే ఆవిడకు స్వామి మీద గల విశ్వాసం సడలిందా లేక ఆశాభంగమా, ఇవేవీ కాదు, అది జ్ఞానోదయం. నేను ఇన్ని సంవత్సరాలుగా సాయిరామనామం విడవకుండా స్మరిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా నా కోసమని ప్రతిదినం నామభజన భక్తితో చేస్తున్నారు. నిజంగా ఆ దివ్యనామం మహత్తర శక్తివంతమైనదే. నిజంగానే ఆయుర్వృద్ధి చేసేటువంటి అద్భుత శక్తి ఆ నామానికి తప్పకుండా ఉంది. నా మాట నమ్మండి, ఈ ఆయుర్దాయం ఏనాటికో ఒకనాడు తప్పకుండా పోయి తీరేదే కదా. అటువంటప్పుడు దీనిని ఇంకా పొడిగించుకుంటూ పోవడం ఎందుకు? ఇది అర్థం లేని పని. నాకు ఇంకా ఆయుష్ వద్దు, అందువల్లనే ఇక నాకు ఆ సాయినామం కూడా అవసరం లేదు. ఇన్ని దినాలు నేను బతికి ఉండటం ఆ సాయినామ మహిమ వల్లనే జరిగింది అన్నారు. ఆనాటితో సాయి భజన ఆపివేశారు. అంతటితో ఆవిడ ప్రాణాలు కూడా నిలిచిపోయాయి. శాశ్వతంగా స్వామిని చేరుకున్నారు. నిజమే కదా, సాయినామము మహత్తర ప్రభావం కలది. తుదకు ఆ నామము కూడా అవసరం లేనటువంటి మౌనస్థితే కదా జీవుని అంతిమ ఘడియలలో కదులుతున్నది. ఆమె వైద్యనాథుడైన సాయి వైద్యం కూడా అవసరం లేనటువంటి స్థితిని అందుకోగలిగారు. అద్వైత సిద్ధిని పొందారు. రోగ నివారణం కన్నా అత్యుత్తమమైన భవరోగ నివారణ స్థితినే ఆవిడ స్వామి అనుగ్రహమున అందుకోగలిగారు. తమ అద్భుత శక్తుల ద్వారా రోగ నివారణం జరుగుతున్నప్పటికీ ప్రకృతి ధర్మాలను అనుసరించి ప్రాపంచిక రీతిని వైద్యశాస్త్ర విధానమును పాటించి వైద్యము చేయవలనన్న నియమమునే స్వామి ఆమోదిస్తూ వచ్చారు. అందువల్లనే ప్రశాంతి నిలయంలోనే ఒక వైద్యశాలను నిర్మింపచేశారు. అంతేకాక గ్రామ ప్రజల సౌకర్యార్థమై వ్యాధి నివారణ నిమిత్తమై ఒక సంచార వైద్యశాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి నడుపుతూ వస్తున్నారు. ప్రస్తుతం దినదిన ప్రవర్తమానమై ఎన్నో జిల్లాలలో ఎంతమందికో సేవలు చేస్తున్నారు. కంటి వ్యాధుల నివారణకై ప్రసిద్ధ నేత్ర వైద్యులైన డాక్టర్ ఎంసీ మోడీ చేత ప్రశాంతి నిలయంలోనే నేత్ర చికిత్సా శిబిరాలను ఏర్పాటు చేసి వేల మందికి చికిత్స చేయించారు స్వామి ఆ రోజుల్లోనే. అయితే ఈ రీతిని ప్రాకృతిక ధర్మాలను అనుసరించి వైద్యం చేయించినప్పటికీ ఈ చర్య కూడా స్వామి యొక్క అద్భుత శక్తితో మిళితమై ఉన్నందువల్లనే అతి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆ నేత్ర చికిత్స విజయవంతంగా జరిగిందనే చెప్పాల్సి వస్తుంది. డాక్టర్ మోడీ ప్రశాంతి నిలయంలో ఒకే రోజున 511 శస్త్రచికిత్సలను చేయగలిగారంటే అది
ఆశ్చర్యాద్భుతకరమైన విషయం కాదు. ఇది ఆ నేత్ర వైద్యునికే అమితాశ్చర్యాన్ని కలిగించిందంటే అతిశయోక్తి కాదు. ఎంతటి మహత్తర శక్తులు కలిగి ఉన్నప్పటికీ చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి కేవలం అద్భుతాలనే ప్రయోగించటం సమంజసం కాదేమో. అందువల్లనే నిజానికి రోగ నివృత్తికి ముఖ్య కారణం స్వామి అద్భుత శక్తులే కారణమైనప్పటికీ వ్యావహారిక పద్ధతిని, వైద్యశాస్త్ర నియమాలను స్వామి కూడా పాటిస్తూ ఆ విజ్ఞాన నిధికి తగిన స్థానాన్ని ఇస్తూ వచ్చారు. డాక్టర్ పున్నయ్య వన్నం విషయంలో మామూలు వైద్యం ఏదీ చేయకుండా కేవలం స్వామి శక్తి సంకల్పము వల్లనే ఆయనకు వ్యాధి కుదిరినప్పటికీ స్వామి వారిని మొదటి నుండి కూడా వైద్యశాస్త్రరీత్యా చికిత్స పొందమనే బోధిస్తూ వచ్చారట. వైద్యుడే ఒక రోగి కావటం తటస్థించినప్పుడు తాను పాటించే వృత్తి ధర్మానికి తగినటువంటి స్థానం ఇచ్చే తీరాలి కదా. ప్రకృతి మాత నడిపించే ఈ ఐహిక సంసారంలో తాను అనవసరపు జోక్యం కలిగించకూడదనే స్వామి కొందరి పట్ల ఆ ధర్మానుసారము వైద్య చికిత్సలను జరిపిస్తారు. కాని అదే సమయంలో ప్రకృతికే అతీతమైనటువంటి మహాశక్తి ఒకటి ఉందని అందరూ గ్రహించటానికి కొందరి విషయంలో మామూలు వైద్య రీతులను అవలంబించకుండా తమ అత్యద్భుత శక్తులనే ప్రయోగించి రోగ నివారణం చేస్తారు స్వామి. ఎంతో గౌరవనీయులైన సాయి భక్తులలో శ్రీ చల్లా అప్పారావు గారొకరు. మూలసంక వ్యాధితో విపరీతంగా బాధపడుతుండేవారు. అమితంగా రక్తస్రావం జరిగి ఒళ్లు వాపు మొదలెట్టింది. ప్రాణవాయువును సరఫరా చేసేందుకు రక్తకణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనే అత్యవసర పదార్థం వారి రక్తకణాల్లో 30% కూడా లేనటువంటి క్షీణ పరిస్థితికి పొందారు. అప్పారావు గారి ఆరోగ్యం విషమ పరిస్థితికి దారితీసింది. అయితేనే వీరి పట్టుదల వీరిదే. ఏ వైద్యమూ తను చేయించుకోనని వండి పట్టుపట్టారు. స్వామి కృపాకటాక్షములే తమకు పరమౌషధమని నిక్కచ్చిగా చెప్పారు. వీరి మొండి పట్టుదలను గురించి అప్పట్లో, అంటే 1965 వైట్ఫీల్డ్ లో ఉన్న స్వామికి భక్తులు విన్నవించుకున్నారు. అది విన్న స్వామి కూడా, ఆ మందులు సక్రమంగా పుచ్చుకున్నవారు మాత్రం చావటం లేదా ఏమిటి అన్నారట. సరే, స్వామి కూడా చివరికి అప్పారావు ధోరణినే సమర్థించారు. అటు పిమ్మట కొద్ది రోజుల్లోనే స్వామి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించటం తటస్థించింది. కరుణామూర్తి అయిన ఆ సాయినాథుడు అప్పారావు గారి గ్రామానికి విజయం చేశారు. అప్పుడు ఆయనకు ఒక శివలింగము సృష్టించిచ్చి దాని అభిషేక తీర్థము ఔషధంగా సేవించమని అప్పారావు గారిని ఆదేశించారు స్వామి. స్వామి ఈ అద్భుత లీలలను అద్భుతములలోకెల్లా పరమాద్భుతము అని డాక్టర్ కేశవరావు గారు వర్ణించినట్టు అప్పారావు గారు అతి శీఘ్రంగా ఆరోగ్యవంతులైపోయారు. ఒళ్లు వాపు, రక్తస్రావము, బలహీనము అన్నీ ఒక్కటే దెబ్బతో మటుమాయమైపోయాయి. ఒక నెల తిరగకుండానే పూర్ణ ఆరోగ్యాన్ని పొంది పునర్యవ్వనం పొందినట్టు పుష్టివంతులై చక్కగా ఉన్నారు మన చల్లా అప్పారావు గారు. స్వామి రాకపూర్వము నేను ఒక శవాకారమై పడి ఉన్నవాడిని. కాని స్వామి వచ్చి వెళ్లిన తర్వాత మృత్యుంజయుడనైనట్టు లేచాను అని అంటారు ఆ అదృష్టవంతులు అప్పారావు గారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాలా.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి చిరకాల భక్తులైన శ్రీ చల్లా గణపతి శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. 1935 సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో జన్మించిన గణపతి శాస్త్రి గారు స్వామి దివ్య ఆవరణలోకి 1950 సంవత్సరంలో వచ్చారు. తమ 14వ ఏట స్వామిని మొట్టమొదటిసారిగా నెల్లూరులో దర్శించుకున్న శాస్త్రి గారు తమ జీవన ప్రయాణాన్ని స్వామి చూపిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా చేసింది. రేడియో సాయి వారితో జరిపిన ఇష్టాగోష్ఠిలో స్వామి వారికి ప్రసారించిన మధురానుభూతులను పంచుకున్నారు. 4 భాగాలుగా రేడియో సాయి ప్రసారం చేయబోయే చల్లా గణపతి శాస్త్రి గారితో ఇంటర్వ్యూ మొదటి భాగం ఇప్పుడు మీరు వినండి.

0: మీరు మొట్టమొదటిసారిగా స్వామి గురించి ఎలా తెలుసుకున్నారు? అసలు మీ పుట్టిన ఊరేది? దాని గురించి కొన్ని వివరాలు చెప్తారా మాకు?
1: మాది పుట్టిన ఊరు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిపాలెం. మా తల్లిగారు నాకు 7-8 సంవత్సరాల వయసులో చనిపోయినారు. తర్వాత మా తండ్రి గారు ఒక్కరే అవడం, అప్పచెల్లెళ్ళ వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడంతో నా పెంపకాన్ని గురించి కూడా వారికి చాలా బాధగా ఉండేది. కొన్ని రోజులు ఒక అక్క దగ్గర, కొన్ని రోజులు ఒక అక్క దగ్గర గడుపుతూ నెల్లూరులో ఒక అక్కని ఇచ్చున్నారు, ఆఖరక్కని. అక్కడ మా బావగారు చనిపోవడము, వాళ్ళకి అక్కడ కొన్ని ఇబ్బందులు రీత్యా, మాకు కొన్ని ఇబ్బందులు రీత్యా నెల్లూరులో రావడం 1949 జరిగింది. అంటే పర్మనెంట్ గా అక్కడ ఉండడానికి వాళ్లకు మా నాన్నగారు అవసరము, మాకు తల్లి లేని దానివల్ల మా అక్కగారి ఇంట్లోనే మా అవసరం కోసం మేము అక్కడే నెల్లూరులోనే సెటిల్ అయిపోయాను. ఇక్కడ నెల్లూరులో సెటిల్ అయిపోయి అప్పుడు నా వయసు 14-15 సంవత్సరాల్లో జరుగుతున్నది. ఇది 49 ఆఖరి నుంచి కూడా నా వయసుకు 1 సంవత్సరం అటు ఇటు ఉండేవాళ్ళం. 5-6 మంది స్నేహితులుగా ఉన్నాం. వాళ్ళందరూ బాగా చదువుకుంటున్నారు. నాకు తల్లి లేని దానివల్ల ఒకే చోట ఉండి చదివించడానికి కుదరలేదు. అప్పటికి నేను 8వ తరగతి మాత్రమే పాస్ అయిన ఆ రోజుల్లో 3rd ఫారం అనేవాళ్ళు. అది 1947 వెస్ట్ గోదావరి నరసాపురంలో ఆ పరీక్ష పాస్ అయినాను. తర్వాత ఇంకా నాకు చదువు లేదు. ఈ స్నేహితులు 5-6 మంది స్నేహితులతో కలిసి వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే వాళ్ళకి బాల్ అందివ్వడం అటువంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా ఒక 6 నెలలు జరిగిన తర్వాత ఇక్కడ అనుకోకుండా చాకల వీధి అని దాని పేరు, ఆ వీధిలో నేను వెళ్తున్నాను. వెళ్తుంటే గణపతి అని పిలిచారు. ఎవరబ్బా అని చూసి అటు చూస్తే మళ్ళా గణపతి అని పిలిచాడు ఒక స్నేహితుడు. పైకి చూస్తే అతని పేరు తంబి. అతను, మా ఇంట్లో ఈరోజు భజన ఉంది, వస్తావా? మా ఇంట్లో బూందీ పెడతారు అన్నాడు. నాకు తల్లి లేకుండా పెరగడం ఒక రీజన్ గా పెరగలేదు కాబట్టి బూందీ అనేటప్పుడు ఆశ కలిగింది. ఏమి ఈరోజు మీ ఇంట్లోను అని అడిగారు. మా ఇంట్లో ప్రతి గురువారం భజన జరుగుతూ ఉంటుంది, ఆ రోజు మంచి బూందీ పెడతారు ప్రసాదం, మా ఇంటికి వస్తావా అని పిలిచాడు. ఇన్ని రోజులు వాళ్ళు 6 నెలల నుంచి మేము ఆడుకుంటున్నా వాళ్ళ ఇంట్లో భజన జరిగే విషయం గాని వాళ్ళు ఏ రకమైన భక్తులని కానీ నాకు తెలియదు. బూందీ గాసిపడి ఆ రోజే వాళ్లతోటి మేము 4 గంటలకు వెళ్తున్నాము బూందీ తేవడానికి రమణ స్వీట్ స్టాల్కి, నువ్వు కూడా రా అన్నారు. ఆ బూందీ అనే దీంతో పసివాళ్ళకి నేను కూడా పెద్ద వయసు కాదు, వాళ్లతో వెళ్ళడం, ఆ బూందీ చూడడం సూపర్ గా ఉండేది. భజనకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు భజన ఇవ్వడం తోట బాగా అంతంత బూందీ పెట్టేవాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు బీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన యొక్క భార్య శ్రీమతి డాక్టర్ లక్ష్మి గారు ఇక్కడ కూడా జనరల్ హాస్పిటల్ లో పనిచేశారు, ఈస్ట్ లో ఇచ్చారు. అట్లా ప్రతి గురువారం నేను వెళ్తున్నాను.
0: మొట్టమొదటిసారి మీరు భజనకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి పటాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు?
1: స్వామి ఈ టైప్ లో కాకుండా క్రాఫ్ట్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో ఫోటోలు అన్ని అట్టే ఉన్నాయి. ఇంత తిట్టు ఫోటోలు
0: స్వామి చిన్నప్పుడు ఫోటోలు. అప్పుడు మీకేమనిపించింది?
1: నాకేం తెలియదు, వెళ్తున్నాను, నా గొంతు బాగుంది కాబట్టి వాళ్లే నాకు నేర్పి నా చేత 2 పాటలు వాళ్ళు ఎక్కువ పాడించుకుంటూ ఉన్నారు. తర్వాత ఇక్కడ భోజనాన్ని వాళ్ళు మా ఇంట్లో తినమనేవాళ్ళు. మేము బ్రాహ్మణం కాబట్టి మా ఫాదర్ వాళ్ళు భోజనానికి మా ఫాదర్ ఒప్పుకోలేదు. మిగతా ఓ టైంలో ఉండేదానికి గాని, కాఫీ తాగడానికి గాని, పడుకోవడానికి గాని ఒప్పుకున్నారు. దాంతో వాళ్ళు నేను అక్కడే పడుకోవడము, వాళ్ళింట్లోనే భోజనానికి మాత్రం ఇంటికి వెళ్ళడం రావడం. వాళ్ళ పిల్లలతో పాటు ఆయన కూడా నేను డాడీ అని పిలుస్తూ ఉండేవాడిని, ఆమెను మమ్మీ అని పిలుస్తూ ఉండేవాడిని. ఇట్లా కొంతకాలం ఈ భజనకి వెళ్తుంటే సచిదానంద పిళ్ళై గారు, ఆ ప్రిన్సిపాల్ గారు ఒకసారి పుట్టపర్తకు వచ్చారు 51లో. అంటే వాళ్ళు అంతకు ముందర ఎప్పటి నుంచి వస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు నెల్లూరులో ఫస్ట్ డివోటీస్ వాళ్లే. వచ్చి స్వామి చేత ఒక ఫోటో సైన్ చేయించి నా కోసం ప్రత్యేకంగా తెచ్చి ఫ్రేమ్ కట్టించి నాకు ఇచ్చారు.
0: ఏమని చెప్పించారు మీకు?
1: గణపతి నీకోసం స్వామి చేత సంతకం పెట్టించుకుని నేను తీసుకుని వచ్చాను, ఇదిగో ఫ్రేమ్ కట్టించి ఈ రోజే తెస్తున్నా నీకు ఇస్తున్నాను ఇచ్చారు. అది ఉంది ఇప్పుడు కూడా.
0: ఇప్పుడు కూడా
1: ఇంట్లో ఉంది, ఇక్కడే ఉంది. అన్ని సంవత్సరాల నుంచి అది స్వామిదే ఉంది. దీని తర్వాత ఏం జరిగిందంటే స్వామి నాకు ఆ వయసులో భగవంతుడు అనే ఆలోచన నాకు అటువంటివి ఏమీ కూడా లేవు. చిన్న వయసు కుర్రవాళ్లతో తిరగడం, ఇప్పుడు 14-15 ఏళ్ల వయసు పద్ధతులు వేరు, అప్పుడు వాళ్ల పద్ధతులు వేరు. అందువల్ల ఒక క్రమశిక్షణలో పెరగడం, పెద్దవాళ్ల దగ్గర ఉండడం అనేటువంటిది నాకు అలవాటు అయింది. కాబట్టి ఈ స్వామి వాళ్ళు భయానికి రమ్మన్నారు, బూందీ అనే దాంతో వెళ్తూ గొంతు బాగుంది కాబట్టి పాడుతూ ఉండడంతో నాకు ఎక్కువ పాటలు పాడిచి నా చేత పాడించుకోవడంలో వాళ్ళకి నాకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది. అందువల్ల నేను భోంచేసి ఒక 1/2 గంట ఆలస్యమైనా కూడా ఇంకా గణపతి రాలేదని చెప్పి వాళ్ళు కాచుకుని ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఫోన్ లేదు కాబట్టి అవసరమైతే ఇంకా రాలేదని ఎవరినైనా పాడబ్బాయిని పంపించేవాళ్ళు. ఇటువంటి టైంలో ఈ ప్రిన్సిపాల్ గారు సచ్చిదానంద పిళ్ళై గారు, నాకు కూడా తెలీదు, నేను ఇంటికి వెళ్లేటప్పుడు మా ఇంటి దగ్గర మేము వేరే వీధిలో ఉన్నాం, అక్కడికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతున్నారు, మా తండ్రి గారితో. ఏమని, సార్ మీ అబ్బాయిని నేను పుట్టపర్తి తీసుకెళ్లాలనుకుంటున్నాను, నా ఖర్చులు పెట్టి నేను జాగ్రత్తగా తీసుకెళ్లి మీ అబ్బాయిని మళ్ళా మీకు అప్పచెప్తాను, కాకపోతే మీరు తండ్రి మీ పర్మిషన్ అడగడం అది నా డ్యూటీ అంటే, మా నాన్నగారు ఆయనకి భక్తి లేదని కాదు, అంటే ఈ సాయిబాబా ఇది నమ్మకం లేదు, నాకుంది అంటే నా సంగతి నాకు అసలు తెలియదు, వెళ్తున్నానంతే.
0: ఇంకా చిన్న వయసు అప్పుడు,
1: అంటే ఇప్పుడు 14-15 ఏళ్ల వాళ్ళకి తెలివితేటలు వేరు, మా తెలివితేటలు వేరు. అదే అడిగితే ఎందుకంటే అనవసరమైన శ్రమ, మీకు శ్రమ పెట్టడం ఇష్టం లేదు అని అట్లా చెప్పారు. లేదు కొంచెం ఆలోచించండి, మళ్ళా ఆయన వచ్చేశారు. ఇట్లా 2-3 సార్లు మా ఫాదర్ దగ్గరికి తండ్రి గారి దగ్గరికి తిరిగారు. తిరిగి మొత్తానికి ఎస్ అని ఒప్పించుకున్నారు. అయితే మా ఫాదర్ ఉద్దేశం ఏమిటంటే సాయిబాబా దగ్గర పంపకూడదని కాదు, ఛార్జీలు ఇవ్వకపోతే బాగుండదు, ఊరికే పంపిస్తే మరి అసహ్యంగా ఉంటుందనేటువంటి భావం కూడా ఉంది, వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారనే తెలిసినా కూడా. దానివల్ల ఆయన ఈ 2 పర్యాయాల నుంచి వారికి పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత అంత ఇదిగా వచ్చి మాట్లాడుతుండే అడుగుతుండేటప్పటికి మా అక్కగారు వాళ్ళు అందరూ ఒప్పించి పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు నాకు కూడా సంతోషమైంది. ఆ రోజుల్లో పుట్టపర్తికి రావడం అంటే చాలా కఠినమైంది.
0: అది ఎన్నో సంవత్సరం?
1: 1951లో
0: మొట్టమొదటిసారి.
1: మొట్టమొదటిసారి
0: పుట్టపర్తి రావడం.
1: ఒకవేళ చిన్న పొరపాట్ల తేదీల్లో ఒకటే అది చెప్పలేదు, ఎందుకంటే వయసు. అక్కడ ఎట్లా ప్రయాణం అంటే అన్ని వారే అన్ని రెడీ చేశారు. నెల్లూరులో బస్ ఎక్కి పొద్దుటూరు, పొద్దుటూరులో బస్ ఎక్కి కడప, కడపలో బస్ ఎక్కి ఎర్రగొంట, ఎర్రగొంటలో రైలు ఎక్కి తాడిపత్రిలో దిగాం. అది తెల్లవారుదాం ఏటేమో. తాడిపత్రిలో దిగిన తర్వాత మళ్ళా అక్కడ బస్ ఎక్కి ధర్మవరం చేరాం. అంటే నెల్లూరులో ఉదయం బయలుదేరితే మరుసటి రోజు ఉదయానికి ధర్మవరం వచ్చాం. ధర్మవరం కూడా అప్పుడు ఈ బిల్డింగ్ ఏం లేవు, ఓ చిన్న హోటల్ ఉండింది. ఆ హోటల్ దగ్గర ఈ కాఫీ తీసుకోవడం, ఈ కాల కుర్చాలు తీసుకోవడం ఏం లేదు ధర్మవరం అప్పుడు. ఇప్పుడే ఉంది కానీ అప్పుడు ఏమీ లేదు. ఆ చేలు అవన్నీ చేలు, ఇప్పుడు ఉండే బిల్డింగ్ ఉండేదంతా కూడా చేలే. కాల కుర్చాలు అవన్నీ తీసుకుని అక్కడి నుంచి, అప్పుడు కూడా బస్సులు ఫ్రీక్వెన్సీ కూడా లేదు, ఒక బస్సు ఉంటే దాంట్లో కొత్త చెరువు దాకా వచ్చాం. కొత్త చెరువు నుంచి మళ్ళా బుక్కపట్నం, ఆ బుక్కపట్నం నుంచి అక్కడ ఎద్దుల బండి మాట్లాడుకుని, ఆ ఎద్దుల బండి మీద 6 కిలోమీటర్ల ఏదో ఉంది దూరం, సరి అయిన రోడ్డు లేదు, గతుకులు రాళ్లల్లోంచే ఈ సీమరాయి చెట్లు ఉన్నాయి, గీరుకుపోతూ ఉండేది. అట్లే
0: అంత కష్టంగా ఉండేది పుట్టపర్తికి రావడం.
1: ఉదయం బయలుదేరితే మరుసటి రోజు 12 గంటలకు ఎప్పుడో పుట్టపర్తికి చేరాం. ఆ బాటలో వచ్చి ఆంజనేయ స్వామి మీదుగా, అప్పుడు బాట ఆంజనేయ స్వామి దగ్గర కోనేరు కూడా ఉండేది ఆ రోజుల్లో, అక్కడ ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని అక్కడి నుంచి, అప్పుడు 50లో ఈ మందిరం ఓపెన్ చేశారు స్వామి మందిరం. 51లో 2వ బర్త్డేకి నన్ను తీసుకుని ఆయన వచ్చారు. అప్పుడు స్వామి చూశారు, ఆయనతో చెప్పారు, మీరు స్నానాలన్నీ అన్ని పూర్తి చేసుకుని పైకి రండి. అన్ని పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా పైకి వెళ్ళిపోవడం, అప్పుడు
0: స్వామి దగ్గరికి,
1: అంతే స్వామి రూమ్కి వెళ్ళిపోవడమే. చాలా వరకు అంటే ఎవరు లేరు అంత ఎక్కువ మంది, బర్త్డేకి కూడా అంత ఎక్కువ మంది లేరు, కుప్పం వాళ్ళని ఎవరు కొద్ది మంది ఉన్నారు. సరే నన్ను కూడా తీసుకుని పైకి వెళ్ళారు. అప్పుడే స్వామి స్నానం చేసి పంచి కట్టుకుని ఉన్నారు. సరే నమస్కారం చేసుకున్న తర్వాత ఈ సచ్చిదానంద పిళ్ళై గారే స్వామి నన్ను చూపిస్తూ, ఈ అబ్బాయికి తల్లి లేదు స్వామి, అంటే భగవంతుడు మన గురించి బాధపడాలి, ఆయన ఎవరు అయాచనంగా మధ్యలో వచ్చిన ఆయన నా గురించి, స్వామి అబ్బాయికి తల్లి లేదు అనేటప్పటికి నాకు తెలుసులే అని అన్నారు స్వామి. అంటే నాకు తెలియదా, నువ్వు నాకు చెప్పాలా, అంటే వాడు ఎట్టొచ్చాడు, నీకెందుకు ప్రేరేపణ కలిగిందని ఇవన్నీ చాలా ఉంటాయి, నాకే ఆశ్చర్యం. ఆ రోజుల్లో తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అన్ని ఆలోచిస్తుంటే అర్థమవుతున్నది, నాకు తెలుసులే అన్నారు. ఇప్పుడు అన్నది కూడా నాకు, నువ్వేమిటి నాకు చెప్పేది అని.
0: సర్వాంతర్యామి స్వామి.
1: ఆయనకి నా మీద ఆ ప్రేమ ఎట్లా వచ్చింది అనేటువంటిది ఈ రోజు కూడా నాకు అది స్వామి కల్పించారనేది ఇప్పుడు నాకు. అసలు నేను రావడానికి కూడా కారణం అన్ని రోజులు వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళు సాయిబాబా భక్తులకు కానీ వాళ్ళంటే భయం జరుగుతుందని తెలియదు. ఒక గురువారం రోజే ఆ వీధిలో వెళ్లడం, ఆతను పై నుండి పిలవడం
0: స్వామి సంకల్పం.
1: స్వామిని ఆ రూపంలో పిలిచారని భావం నాకు ఇప్పుడు నరనారాల్లో జీర్ణించుకుపోయింది. లేకపోతే ఎప్పుడు వాళ్ళంటే భయం జరిగి, అంటే వాడు ఎట్టొచ్చాడు, నీకెందుకు ప్రేరేపణ కలిగిందనే ఇవన్నీ చాలా ఉంటాయి, నాకే ఆశ్చర్యం. ఆ రోజుల్లో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అన్ని ఆలోచిస్తుంటే

0: పోయింది. లేకపోతే ఎప్పుడు వాళ్ళు భజన జరిగేది కానీ ఏది ఎవరికీ తెలియదు. తర్వాత స్వామి మరి కొంచెం జ్ఞాపక వయసు వచ్చే ఇప్పుడు 77 జరుగుతున్నది, ఈ మాట్లాడారు ఏం మాట్లాడారో తెలియదు. ఆ మాట మాత్రం కొన్నే స్వామి ఎందుకో నాకు ఆ జ్ఞాపక శక్తి పెట్టారు. తర్వాత మాకు ఇంటర్వ్యూ రూమ్ ఇప్పుడు స్వామి ఉపయోగిస్తుండారు, ఆ రూమ్ ఇచ్చారు. ఓ మంచి రగ్గులన్నీ ఇచ్చి పంపించారు స్వామి. ఇంటి భోజనకి లోట్లేదు, అక్కడ పడుకోవడం మా మఠం ఆ ఇంటర్వ్యూ రూమ్ లో. తర్వాత రాత్రి అయిపోయిన తర్వాత నాకు పొద్దున్నకు కానీ తెలియదు, విపరీతమైన చలిజ్జరం వచ్చేసింది నాకు తెలియదు. ఆయన స్వామి దగ్గర పరిగెత్తి వెళ్ళారట. వెళ్తే స్వామి ఉండి విభూషి ఏం పర్వాలేదు పొద్దున్న చూడే ఎట్లా సేవ చేస్తాడని అని విభూతి ఇచ్చాడు. ఇచ్చి ఆయన విభూతి పెట్టిన తర్వాత పొద్దున ఆయన చెప్పారు నాకు, అంతవరకు నా ఒళ్ళు నాకు తెలియదు. మళ్ళీ పొద్దున్న లేచి కార్యక్రమాల్లో పాల్గొనడం అయిపోయింది. 2-3 రోజులు ఇవ్వ ఉన్నాము. ఉన్న తర్వాత నెల్లూరుకు వచ్చేసాం. ఇంకప్పుడు మళ్ళా ఏం మాట్లాడారు అనేటువంటిది మాత్రం నాకు జ్ఞాపక శక్తి ఇవ్వలేదు. ఎందుకనే మరి స్వామి కొన్ని పాయింట్లే ఇచ్చారు అంతే. అన్నదానం చేసేటప్పుడు స్వామి వడ్డించడం కానీ అన్ని అన్ని చూస్తున్నాం. నేను కూడా సేవ చేస్తున్నాను. వాతోడికి వెళ్ళి మళ్ళా నెల్లూరుకు వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఏమైందంటే మరి అప్పుడు నాది భక్తి అనుకోవాలో ఏమనుకోవాలో నాకే అర్థం కానీ స్టేజ్లో ఉండి గురువారం భజన ఒక గంట భజన, పుట్టపర్తిలో కూడా ఒక గంట భజన చేసేవాడు ఆ రోజుల్లో.
1: మీరు భజన చేస్తారంటారు కదా, మీరు మొట్టమొదటిసారిగా నేర్చుకున్న భజన ఏంటి?
0: మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లో పుట్టపర్తిలో పాడే భజనలే పాడతాను ఒకటి.

0: ఇట్లా అన్ని పుట్టపర్తిలో కదిలే. పుట్టపర్తిలో కూడా ఇవే.
1: మొట్టమొదటిసారి మీరు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు పుట్టపర్తికి ఈ భజన పాడారా?
0: నాకు పాడేదానికి అక్కడ అప్పుడు అవకాశం లేదు. నాకు తర్వాత ఇచ్చారు కాని భజనలు అంటే అప్పుడు స్వామి ఎవరు చెప్తే వాడు పాడారు. ఆ రోజుల్లో పైగా స్వామి కూడా పాడుతూ ఉండేవాడు.
1: సో మీరు తిరిగి వెనకాతలకి నెల్లూరు వచ్చేసిన తర్వాత?
0: నెల్లూరు వచ్చేసిన తర్వాత కారణాలు ఏమిటో తెలియదు, మళ్ళా పుట్టపర్తి వెళ్లి స్వామిని దర్శించాలా అనేటువంటిది ఒక సంకల్పం మొదలైంది. మొదలవుతూ రాత్రిపూట కొంచెం మనసు, వాళ్ళు పడుకున్న తర్వాత భజనకు వారు ఎక్కడ పాడుకున్నా కూడా భజనకు హాల్ ఉండే ఇల్లే వాళ్ళు తీసుకునేవాడు. అక్కడ ఇంత ఫోటోలు పెట్టి ఆ పాతవి అక్కడ కూర్చుని ఎట్లయినా పుట్టపర్తి వెళ్లాలని రోజు బాధపడుతూ ఉండేవాడు. బాధపడుతూ ఉండేటప్పుడు అది స్వామివారి దయని ఇప్పుడు అప్పుడు నాకు తెలియదు, పోనీ స్వామికి జాబ్ రాసుకుందాము అనేటువంటి ఆలోచన కలిగింది. జాబ్ రాసుకున్నామంటే ఇన్లాండ్ కవర్గా అప్పుడు ఆ రేటుకి ఆ డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో నేనున్నాను. అప్పుడు మరుసటి రోజు ఆయన డాడీ అని పిలుస్తాను, డాడీ నాకు ఒక ఇన్లాండ్ కవర్ అప్పిస్తారా అని అడిగాను. ఆయన ఏమన్నావన్నారు. ఏం లేదు, మళ్ళా నా డబ్బులు ఉన్నప్పుడు ఇంకోటి ఇస్తాను డాడీ, ఒక కవర్ అప్పిస్తారని. అంటే ఆయన గడ్డిచ్చేశారు. నన్ను అప్పు అడుగుతావా నువ్వు, నన్ను అడిగి తీసుకోవాల్సిన వాడు కదా నువ్వు అని చెప్పి 20 కవర్లు తెచ్చారు లోపలికి వెళ్ళి. నేను ఒక్కటే తీసుకున్నాను, ఒక్కటి చాలని. ఆ ఒకటి తీసుకుని, స్వామి ఈ జాబ్ రాసి నీకేస్తాను, ఈరోజు 3వ రోజు నీకు చేరుతుంది. ఆ రోజుల్లో అట్లా చేరేవి. ఇంకో రోజు నువ్వు నాకు రాస్తావు, 4 రోజులు. ఇప్పుడు నువ్వనేవాడినే స్వామి దగ్గర ఎందుకో భయం అనేది అప్పుడు లేదు నాకు. మీరు పోస్ట్ చేసిన తర్వాత వేస్తే నాకు 7వ రోజుకి ఇక్కడ చేరుతుంది. రాసేసిన తర్వాత కొంచెం మనసు స్థిమితపడింది, పోస్ట్ చేసేసాను. ఇంకా రోజు లెక్క పెట్టుకుంటున్నా, ఈరోజు చేరు ఉండాలి, సరే ఈరోజు స్వామి రాస్తే మళ్ళా 7వ రోజు కరెక్ట్ గా స్వామి
1: జాబ్ వచ్చింది.
0: గణపతి అందుకో ఆశీర్వాదములు, నీ కమ్మ చేరింది, తక్కువేమికు బాబా ఒక్కడుండే వరకు, భయమేల మీకు బాబా భక్తి ఉండే వరకు అని రాశారు. మిగతావన్నీ కూడా ఆధ్యాత్మంగా రాశారు, అది నాకు జ్ఞాపకం లేదు. ఆ జాబ్ అలా జేబులోనే పెట్టుకున్నాను, చాలా తెలివి తక్కువ తను. ఇప్పుడు అనుకుంటే ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటే మీకు కూడా చూపించేవాడిని. ఆ జేబులోనే అది పొడైపోయింది. తర్వాత ఈ జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్లో ఏముందంటే ఇంపార్టెంట్ గాను, నీ ప్రేమ తల్లిదండ్రులను అడిగాను అని ఉన్నది. అది నాకు అర్థం కాలే, ఆ స్టేజ్లో లేను కదా, ఆ వయసులో ఆ స్టేజ్లో లేను. ఎన్నిసార్లు చదివినా నాకు అసలు నా తల్లి లేదు, తండ్రి ఒక్కరే కదా, ప్రేమ తల్లిదండ్రులు ఎవరు అని మళ్ళా వీళ్ల దగ్గరికే తీసి, డాడీ ఏంటిది నాకు ప్రేమ తల్లిదండ్రులు, నాకు తల్లే లేదు కదా, ప్రేమ తల్లిదండ్రులు ఏంటి మమ్మీ ఇదేంటని వాళ్ళిద్దరిని అడిగాను. వాళ్ళ జాబ్ అంతా జరిగిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయి. అయినా ప్రేమ తల్లిదండ్రులు అంటే మేము నీకు ప్రేమ తల్లిదండ్రులు అయినా, అది స్వామి రాసినది కాబట్టి నీ బాధ్యత అంతా కూడా మాకు ఇంకా ఎక్కువ పెట్టారు. అప్పుడు ఆశ్చర్యపోయినా నేను, నిజంగా వాళ్ళ కొడుకుల కన్నా నన్ను ఎక్కువగా వాళ్ళు చూసుకున్నారు వాళ్ళిద్దరు కూడా. ఆ విషయంలో కానీ ఏ విషయం కానీ వాళ్ళు అంత బాగా చూసుకున్నారు. ఇది అయిన తర్వాత పుట్టపర్తికి వెళ్లిపోవాలా, స్వామిని దర్శించుకోవాలనేది మనస్సులో స్థిరత్వం వచ్చేసి రోజు వాళ్ళందరూ పడుకుంటారు ఈ భజన హాల్లోకి వచ్చి కూర్చొని ఏడుస్తూ కూర్చునేవాడు. కూర్చొని అప్పుడు ఒక పాట పాడుకుంటూ ఉండేవాడు. ఈ భజనలోవి పుట్టపర్తిలో పాడినవి.
1: ఇంతవరకు మీరు స్వామి చిరకాల భక్తులైన శ్రీ చల్లా గణపతి శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. రేపటి రోజు ఈ ఇంటర్వ్యూ యొక్క 2వ భాగం ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు. సాయిరాం.

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకునున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి పంక్తి

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: శ్రీరఘునందన రామాహరే, హే యదునందన కృష్ణాహరే, వైదేహీ ప్రియ రామాహరే, రాధారమణ శ్యామాహరే.
0: ఈ భజనలో చారుకేసి సరసాంగి రాగ ఛాయలు ఉన్నట్లు చెప్పవచ్చు. అయితే ఈ భజన అంతా 5 స్వరాలతో కూడి ఉంది. ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, అంతర గాంధారం. ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
2: 1, 2, 3, 4, 1, 2.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి

ఈ భజన భావయుక్తంగా పాడుకోవటానికి అనువుగా ఉంటుంది. రామనామం వేదసారం అంటారు స్వామి. రామాయణం క్షీరసాగరం వలె స్వచ్ఛమైనది. ప్రపంచవ్యాప్తంగా రామాయణం అన్ని భాషలలోని కవులను ప్రభావితం చేసి వారి వారి భాషలలోనికి అనువదించుకోవాలన్న ప్రేరణ కలిగించింది. ఈ భారతదేశంలోని ప్రతి వ్యక్తి రామాయణ కావ్యాన్ని అపురూపమైన సంపదగా పరిరక్షించుకోవలసిన అవసరముంది. భగవంతుడు మానవ రూపం ధరించి సామాన్య మానవునిగా ప్రవర్తించిన తీరు రామాయణం వర్ణిస్తుంది. శ్రీరామచంద్రుడు ఒక్క మానవులనే కాక వానరులను, భల్లూకాలను, ఇతర జంతుజాతులను, పక్షులను కూడా తన చెంత చేర్చుకొని తాను అనుసరించిన ఆదర్శాలను సృష్టిలోని సమస్త జీవులు అనుసరించేటట్లు చేశాడు. శ్రీరాముడు రఘువంశంలో జన్మించాడు. దశరథుడు సూర్యవంశపు రాజు. ఆయన శక్తి సామర్థ్యాలను, ధర్మబద్ధమైన ప్రజారంజకమైన పరిపాలనను గూర్చి విని ఈర్ష చెంది కోసల రాజ్యాన్ని, దశరథుణ్ణి జయించాలని సంకల్పించుకుని రావణుడు దూతను పంపించాడు. నాకు కప్పం చెల్లించి సామంతరాజుగానైనా ఉండాలి, లేక యుద్ధరంగంలో నన్ను ఎదుర్కోవాలి అని సందేశం పంపించాడు. యథార్థానికి ఈ ప్రతిపాదన ధర్మవిరుద్ధం. రాక్షస ప్రవృత్తి కలవారికి ధర్మాధర్మ విచక్షణ ఉండదు. దూత తెచ్చిన సందేశాన్ని విన్న దశరథుడు చిరునవ్వుతో ధనస్సును చేతబూని బాణాలు సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు. ఆ బాణాలు నేరుగా లంకను చేరి లంకా ద్వారాలను బంధించాయి. అప్పుడు దశరథుడు, మీ నగర ద్వారాలను బంధించాను, మీ రాజు ఎంత ప్రయత్నించినా వాటిని తెరవలేడు, ఇదే నేను మీ రాజుకిచ్చే కప్పం అన్నాడు. ఈ దూత లంకను చేరి రాజునికి వార్త తెలియజేశాడు. రావణుడు అవాక్కయ్యాడు. తాను తన పరివారం ఎంత ప్రయత్నించినా ద్వారాలు తెరుచుకోలేదు. రావణుడు అవమాన భారంతో తలదించుకున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న రావణుని చూసి దశరథుడు సంధించిన శరాలు వెనుదిరిగి అయోధ్యను చేరాయి. ఈ సంఘటన తరువాత తాను విశ్వ విజేతను కావాలంటే దైవానుగ్రహం పొందడం తక్షణ కర్తవ్యమని భావించి రావణుడు ఘోరారణ్యంలో తపస్సు ప్రారంభించాడు. రావణుని తపోదీక్షకు ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై, నీ మనోభీష్టాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకేమి కావాలో కోరుకోమన్నాడు. దశరథుని చేతిలో తాను పొందిన పరాభవం రావణుని అంతరంగాన్ని దహించివేస్తోంది. అందుకే దశరథునికి సంతాన ప్రాప్తి కలుగకుండా ఉండేవరాన్ని ప్రసాదించమని కోరాడు. దశరథుడే ఇంత బలవంతుడైతే అతనికి కలిగే సంతానం అతనిని మించిన పరాక్రమవంతులవుతారని రావణుని భయం. బ్రహ్మ రావణుడు కోరిన వరాన్ని ప్రసాదించి అంతర్హితుడైనాడు. రావణుడు సంతోషంగా లంకానగరానికి తిరిగి వచ్చాడు. తన సార్వభౌమత్వానికి ఇక ఎదురులేదని విర్రవీగసాగాడు. కొంతకాలానికి రావణుని మస్తిష్కంలో మరో కొత్త ఆలోచన మొలకెత్తింది. దశరథునికి వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది. అసలు అతనికి వివాహమే కాకుండా అడ్డుకోగలిగితే తనకు రెండు విధాల రక్షణ కలుగుతుందని భావించాడు. కోసల రాజకుమారి కౌసల్యను దశరథుడు వివాహమాడబోతున్నాడని రావణునికి తెలిసింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రావణుడు కౌసల్యను అపహరించి ఒక చెక్కపెట్టెలో ఆమెను బంధించి సముద్రంలో పడవేశాడు. దైవ సంకల్పానికి విరుద్ధంగా ఏమీ జరగదని ఆ మూర్ఖునికి తెలియదు. ఆ చెక్కపెట్టె అలలమీద తేలుతూ వచ్చి ఒకచోట గట్టుకు చేరింది. అక్కడ ఒక ఉద్యానవనమున్నది. దశరథుని మంత్రి సుమంతుడు ఆ వనానికి రావడం తటస్థించింది. అతడా పేటికను చూచి ఆశ్చర్యంతో దాన్ని తెరిచి చూశాడు. అందులోనున్న యువతి దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆమెను చూచి జాలిపడి సుమంతుడు, అమ్మా, ఈ పేటికలోనికి నీవెలా వచ్చావు, తెలుపమని కోరాడు. అందుకామే, నేను కోసల రాజకుమారి కౌసల్యను. నేను చెలులతో ఉద్యానవనంలో ఆటలాడుకుంటుండగా నాకేదో జరిగింది, నేనీ పెట్టెలోనికెలా వచ్చానో నాకు తెలియదు అన్నది. సుమంత్రునికి అర్థమైంది. ఇటువంటి కార్యాలు చేయడం రాక్షసులకే చెల్లింది.
అందుచేత అతడామెను కోసల రాజ్యానికి చేర్చాడు. కౌసల్య తండ్రి ఎంతో సంతోషించి సుమంత్రుని వివరాలు అడిగాడు. దశరథుని మంత్రినని సుమంత్రుడు చెప్పగానే కోసలేశుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నీవు నా కుమార్తెను ప్రాణాపాయం నుండి రక్షించావు, కనుక నేను నా కుమార్తెను నీ ప్రభువైన దశరథునికిచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీ రాజుకు తెలియజేయమని కోరాడు కోసలేంద్రుడు. సుమంత్రుడు తన ప్రభువైన దశరథునికి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. కోసలేంద్రుని మనోభీష్టాన్ని కూడా ఎరుకపరిచాడు. దశరథుడు అందుకు సంతోషించి తన పురోహితునితో కోసలరాజుకు ఎన్నో కానుకలు పంపించాడు. కౌసల్య దశరథుల వివాహానికి ముహూర్తం నిర్ణయించబడింది. దశరథుడు చతురంగబల సమేతుడై కోసలరాజ్యాన్ని చేరుకున్నాడు. వివాహం అంగరంగ వైభవంగా 3 రోజులు జరిగింది. 4వ రోజు దశరథుడు సతీసమేతుడై అయోధ్యానగరానికి చేరుకున్నాడు. పౌరులు జయజయధ్వానాలతో వారికి స్వాగతం పలికారు. ప్రజారంజకంగా సాగింది దశరథుని పాలన. కాలం గడుస్తోంది. దశరథునికి సంతానం లేదన్న చింత అధికం కాసాగింది. రాజ పురోహితులను గురువులను సంప్రదించి కౌసల్య కోరిక మేరకు అతడు సుమిత్రను వివాహం చేసుకున్నాడు. కౌసల్య సుమిత్రలు అన్యోన్యంగా తల్లి బిడ్డల వలె పరస్పర ప్రేమాభిమానాలతో జీవనం సాగించారు. కొంతకాలం గడిచింది. ఇంకా దశరథునికి సంతానప్రాప్తి కలుగలేదు. కేకయరాజు పుత్రి కైకయను 3వ భార్యగా చేసుకోవాలని దశరథుడు కోరుకున్నాడు. అయితే ఆ కాశ్మీరరాజు తన కుమార్తెకు కలిగే సంతానానికే రాజ్యార్హత ఉండాలని షరతు పెట్టాడు. దశరథుడు ఎటూ తేల్చుకోలేకపోయాడు. కౌసల్య సుమిత్రులు ఆ షరతుకు అంగీకరించమని, ధర్మవిరుద్ధమైన సంతానం మన వంశంలో జన్మించరని మీరు వాగ్దానం చేసినా కైకకు కలుగబోయే కుమారుడు అధర్మంగా రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించడని దశరథునికి నచ్చజెప్పారు. తర్వాత కైకకు దశరథునికి వివాహం జరిగింది. కేకయ రాజ్యం నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు దశరథుడు. 3 రాణులు అన్యోన్యంగా పరస్పర ఆదరాభిమానాలతో దేహాలు వేరు ప్రాణం ఒక్కటే అన్నట్లుగా జీవించసాగారు. కాలం ఎవ్వరికోసమూ ఆగదు. రాజురాణులు యవ్వనం దాటి మధ్యవయస్కులయ్యారు. క్రమక్రమంగా వృద్ధాప్యం కూడా సమీపించసాగింది. కాని వారికి సంతానం కలుగలేదు. చిట్ట చివరకు తమ గురుదేవులు వశిష్ఠుల వారి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు దశరథుడు. మరునాడు వశిష్ఠుల వారిని రాజభవనానికి రావలసిందిగా ప్రార్థించాడు. రాజు అభ్యర్థనను ఆలకించిన గురుదేవులు ధ్యానమగ్నులై కొంతసేపటికి కన్నులు తెరిచి, "రాజా, నీవు చింతించనవసరం లేదు. అయోధ్య ఎప్పటికీ అన్యాక్రాంతం కాదు. అన్యవంశీయుడు ఈ సింహాసనాన్ని ఆక్రమించడానికి నేను అంగీకరించను. నీ ధర్మవర్తనయే నిన్ను పరిరక్షిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టిని నిర్వహించు. భావి అయోధ్యా పాలకుడు ఉదయిస్తాడు" అని పలికాడు. అడుగంటుతున్న ఆశ చిగురించింది. రాజు రాణుల ముఖాలలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. వెనువెంటనే ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించడానికి తగిన పరివారాన్ని పంపించాడు దశరథుడు. తన బాల్యమిత్రుడు అంగదేశాధీశుడైన రోమపాదునికి ఋష్యశృంగుని కొనివచ్చే బాధ్యతను అప్పగించాడు. సరయూ నది తీరంలో యాగానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఋష్యశృంగుడు తన భార్య శాంతితో కలిసి అయోధ్యకు తరలివచ్చాడు. ద్వారం వద్దనే దశరథుడు వారికి ఎదురేగి స్వాగతం పలికాడు. మరునాడు ఉదయం 7 గంటలకు యాగం ప్రారంభమవుతుందని పలికి ఋష్యశృంగుడు ఋత్విజులకు తగిన సూచనలిచ్చాడు. నిర్ణయించిన ముహూర్తానికి దశరథుడు, 3 రాణులు, శాంతసమేతుడైన ఋష్యశృంగుడు యాగమంటపంలో అడుగుపెట్టారు.
యాగం ప్రారంభమైంది. వేదమంత్రోచ్చాటనలు మిన్నుముట్టుతుండగా యాగాగ్నిలో ఋత్విక్కులు ఆహుతులను వ్రేల్చుతున్నారు. ఆ యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. చేరిన జనసమూహం ఆశ్చర్యానందోత్సాహాలతో జయజయ ధ్వానాలు సలుపుతుండగా రాజకుటుంబీకుల కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. "మహారాజా, ఈ పాత్రను స్వీకరించు. ఇందులోని పాయసం నీ మువ్వురు రాణులకు పంచిపెట్టు. నీ మనోభీష్టం నెరవేరుతుంది" అన్న ఆకాశవాణి మాటలు వినిపించాయి. ఆ దివ్య పురుషుడు పాయస పాత్రను దశరథునికి అందించి అంతర్ధానం చెందాడు. కట్ట కడపటికి దేవతలు తన ప్రార్థన ఆలకించినందుకు దశరథుని హృదయం పరవశించిపోయింది. అశరీరవాణి పలికినట్లుగా పాయసం తన పత్నుల మొవ్వురికి పంచిపెట్టాడు. ఆ పాయస ప్రభావం చేత శ్రీ మహావిష్ణువు రఘువంశంలో దశరథ తనయుడై అవతరించాడు అని రామకథారసవాహినిలో స్వామి వర్ణించారు. హరే అంటే విష్ణువుకు మరో పేరు. సాధకుని సాధనా మార్గంలో కలిగే అవరోధాలను నిర్మూలించువాడు హరి. హరి దశరథ తనయుడుగా జన్మించి రావణుని అతని అనుయాయులను హతమార్చనున్నాడు.

0: శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించాడు. ధర్మగ్లాని సంభవించి అన్యాయ అక్రమ అనాచారాలు పెచ్చు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమై మానవ మనుగడకు ప్రమాదం సంభవించినప్పుడు భగవానుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సలుపుతాడు. భగవంతుడు తానే ఎందుకు అవతరించాలి? తన పరివారాన్ని పంపవచ్చు కదా అన్న సందేహానికి సమాధానంగా స్వామి ఇలా చెప్పారు. ఇద్దరు వ్యక్తులు బజారులో పోట్లాడుకుంటున్నప్పుడు వారిని అదుపులో పెట్టడానికి పోలీసు కానిస్టేబుల్ ఒక్కడు చాలు. అదే ఒక గుంపు అదుపు లేకుండా ప్రవర్తిస్తుంటే సబ్ ఇన్స్పెక్టర్ రావాలి. అదే పెద్ద తిరుగుబాటు సంభవించినప్పుడు దానిని అణిచివేయడానికి ఐజీపీ స్వయంగా రంగంలోకి దిగాలి. పరిస్థితిని అదుపులోకి తేవాలి. ద్వాపరయుగంలో కంస భూపాలుని పరిపాలనలో ప్రజలంతా అగ్ని జ్వాలల నడుమ ఉన్నట్లుగా ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. స్వార్థపరుడు దుర్మార్గుడైన కంసుని అంతమొందించి ప్రజలను కాపాడే నిమిత్తం మహావిష్ణువు స్వయంగా అవతరించాలని నిర్ణయించుకున్నాడు. వసుదేవుని పత్ని దేవకి సప్తమ గర్భం ధరించింది. అతని పెద్ద భార్య రోహిణి కంసునికి భయపడి నందుని ఇంట నివసిస్తోంది. విష్ణుదేవుడు యోగమాయను పిలిచి దేవకి సప్తమ గర్భంగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ యోగమాయయే నందుని ఇల్లాలు యశోద గర్భంలో ప్రవేశించింది. రోహిణి గర్భంలో ప్రవేశించినది ఆదిశేషుని అవతారమైన బలరాముడు. అందుకే బలరామునికి సంకర్షణుడని కూడా మరో పేరుంది. అనగా మార్చబడినవాడని అర్థం. నేను దేవకి అష్టమ గర్భంలో ప్రవేశిస్తాను అని మహావిష్ణువు తెలిపాడు. ఆ విధంగా మహావిష్ణువు దేవకి గర్భంలో జన్మించాలని నిర్ణయం చేసుకున్నాడు. శ్రీకృష్ణ జననానికి ముందు రోజు రాత్రి దేవకీ వసుదేవుల స్వప్నంలో విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను రేపటి ఉదయం మీ కుమారుడుగా జన్మించబోతున్నానని ప్రకటించాడు. అందుచేత దేవకీ వసుదేవులకు ముందుగానే తెలుసు మహావిష్ణువు అవతరించబోతున్నాడని. అయితే కంసుని క్రూరత్వానికి తమ బిడ్డ బలి అవుతాడేమోనని వారికి భయం. అందుకే భగవాన్ అంటారు, ఆ బిడ్డ దైవమే అయినప్పుడు అతనిని మానవ మాత్రులు రక్షించగలరా? ఇదే మాయ అంటే అని. దైవానికి మాతాపితరులైనా వారి మనస్సంతా భయాందోళనలతో నిండిపోయింది. మనం కూడా అంతే. ఒక సందర్భంలో స్వామి అంతా నీదే భారం అంటాము, మరుక్షణంలో అంతా మన చేతిలో ఉందని మాయకు లోనవుతాము. దేవకి వసుదేవులు సంకెళ్లతో బంధించబడి చెరసాలల్లో ఉన్నారు. తనయుని రక్షించేది ఎలా అని వారు అనుకుంటుండగా చెరసాల ద్వారాలు వాటంతట అవే తెరచుకున్నాయి. వసుదేవుడు శిశువును ఒక చిన్న తట్టలో పెట్టుకుని జైలు నుండి వెలుపలికి వచ్చాడు. ఆయన చేతి సంకెళ్లు జారిపోయాయి. కాపలావారు నిద్రలోకి జారుకున్నారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. బయట కుంభవృష్టి కురుస్తోంది. మేఘాలు కూడా ఆనందంతో వర్షిస్తున్నాయి. అవతార పురుషుని ఆగమనానికి తట్టను తలపై పెట్టుకుని దేవదేవుని ఆజ్ఞను శిరసావహించి గోకులానికి బయలుదేరాడు వసుదేవుడు. మార్గమధ్యంలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఆయనకు దారి ఇచ్చింది. ఆదిశేషుడు శిశువు రూపంలో ఉన్న తన ప్రభువుకు పడగనీడ పట్టి వర్షం నుండి రక్షించాడు. అప్పుడే యశోద గర్భాన యోగమాయ స్త్రీ శిశువు రూపంలో జన్మించింది. గోకులంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా వసుదేవుడు తన కుమారుణ్ణి యశోద ప్రక్కన ఉంచి ఆమె జన్మనిచ్చిన స్త్రీ శిశువుతో కారాగారం చేరుకున్నాడు. దైవలీలలు దైవానికే ఎరుక. ఆ దేవదేవుడు నిర్ణయించిన విధంగా అంతా జరిగిపోయింది. ఎవ్వరూ ఆ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. హే యదునందన కృష్ణ హరే అని మనం గానం చేస్తున్నాము.
1: వైదేహీ ప్రియ రామా హరే.
0: వైదేహి అనగా విదేహ రాజపుత్రి సీత. సీత శ్రీరాముని పత్ని. శ్రీరాముడు జీవులలోని ఆత్మస్వరూపుడు. రామాయణం ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తుంది. ఒకటి వైరాగ్యం, రెండవది దైవ విశ్వాసం. మోక్ష మార్గాలైన ఈ రెండు సూత్రాలను రామాయణం మానవాళికి అందించింది. రాజభోగాలను త్యాగం చేసి శ్రీరాముని వెంట అరణ్యాలకు పయనమైంది సీత. కనుకనే రాముని సన్నిధి లభించింది. ఆమె హృదయంలో ఎప్పుడైతే బంగారులేడిపై కోరిక జనించిందో తక్షణమే రామునికి దూరమైంది. వైరాగ్యం ఆనందాన్నిస్తుంది, కోరిక దుఃఖకారకమవుతుంది. మనం సంసారంలో ఉండాలి, కాని సంసారాన్ని మనలో చేరనీయకూడదు. కోరికలను అదుపులో ఉంచుకుంటే దుఃఖం మన సమీపానికి కూడా రాదు. మన మనస్సు నిరంతరం రామునిపైనే లగ్నం కావాలి. ఈ ప్రబోధయే సీతామాత లోకానికి అందించింది.
1: రాధారమణ శ్యామహరే.
0: దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో రాధాదేవి మానవులకు ప్రబోధించింది. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి ఎన్నో ప్రలోభాలు, ఎన్నో బాధ్యతలు, నిర్వర్తించవలసిన కర్తవ్య కర్మలు ఉంటుంటాయి. లోకాన్ని ఆశ్రయించకుండా మానవుడు లోకేశుని ఆశ్రయించాలి. భగవంతునికి ఎంత దగ్గరవుతామో ప్రపంచం మన నుండి అంత దూరం జరిగిపోతుంది. దేహమున్నంత వరకు కర్తవ్య కర్మలు ఆచరించక తప్పదు. రాధాదేవి, మీరాబాయి వంటి పరమ భక్తుల జీవితాల నుండి మనం గ్రహించవలసినదెంతో ఉంది. రాధాదేవి దేహభ్రాంతిని వీడి కృష్ణనామ స్మరణతో వేణుగాన మాధుర్యాన్ని ఆలకిస్తూ అందులోనే లీనమైపోయింది. మీరాబాయి బృందావనం చేరుకొని శ్రీకృష్ణ పరమాత్మ మందిరంలో ఆయన పాద పద్మాల చెంత తనువు చాలించింది. కృష్ణునికి వీరి పట్ల ఉన్న ప్రేమ కంటే రాధాదేవి మీరాబాయిల భక్తి ఎన్నో రెట్లు గొప్పది. కనుకనే భగవన్ నామానికి అంటే కృష్ణనామానికి ముందుగా రాధాదేవి నామం ఉచ్చరిస్తాము. రాధాకృష్ణులు అంటాము, కాని కృష్ణారాధలు అని ఎవ్వరూ పలుకరు. శ్యామ అనగా నీలివర్ణపు దేహఛాయ కలవాడని అర్థం. అనగా సముద్రము వలె అగాధమైనవాడు, ఆకాశం వలె అనంతంగా వ్యాపించినవాడని శ్యామ అన్న నామానికి అర్థం చెప్పుకోవాలి. నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే భక్తుడు నామిగా పరిణామం చెందుతాడు. ఇంత చక్కని భావంతో మనం మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందడానికి విద్యార్థులు సాయికుల్వన్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా శ్రీరఘునందన రామహరే అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. డిసెంబర్ 25, 2017 నాడు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రప్రథమంగా శ్రోతలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాయి భక్తులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందించేటటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలాగే ఈనాడు కూడా క్రిస్మస్ దిన సందర్భంగా మేము మీకోసం ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించబోతున్నాం. ఈనాడు ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో రెండు అద్భుతమైన అంశాలు మీకు అందించబోతున్నాం. ముందుగా స్వామివారు వివిధ సందర్భాలలో యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి, తన ప్రేమ తత్వాన్ని గురించి తెలిపేటటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు చర్చిస్తూ, వాటిని సాయి తత్వానికి, సాయి జీవితంలోని అనుభవానికి సమన్వయం చేస్తూ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు ఒక చర్చను కండక్ట్ చేస్తారు. ఈనాడు ఆ చర్చ మన మొదటి కార్యక్రమం. రెండవ అంశం ఈనాటి కార్యక్రమంలో చాలా ప్రత్యేకమైనది. స్వామివారి విద్యా సంస్థలలో ఎంతో ప్రాధాన్యతను చేకూర్చేటటువంటి ఒక అంశం సత్యసాయి హాస్టల్స్. ఆ హాస్టల్ ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మలుపును తీసుకుని వస్తుంది. ఈనాడు 1981 సంవత్సరం, వే బ్యాక్, ఆనాడు ఇదే రోజు స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతిలయం క్యాంపస్ ని ఇనాగరేట్ చేసిన రోజు. తమ 37వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హాస్టల్ ని తలుచుకుంటూ ఆ మధుర స్మృతులను మనందరం జ్ఞప్తికి తెచ్చుకుంటూ కొంతమంది విద్యార్థులను, కొంతమంది అధ్యాపకులను మనం వాళ్లతో సంభాషిస్తూ వారి అనుభవాలను, స్వామితో వారికున్నటువంటి ఒక అద్భుతమైన సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడు మీకందించేటటువంటి మొదటి అంశం స్వామి తమ ఉపన్యాసాలలో యేసుక్రీస్తు గురించి. ఆనాడు ఇదే రోజు స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతిలయం క్యాంపస్ ని ఇనాగరేట్ చేసిన రోజు. తమ 37వ వార్షికోత్సవం జరుపుకుంటున్న

0: గురించి, తమ జీవితం గురించి, వారి ప్రేమతత్వం గురించి మాట్లాడుతూ, సాయి అవతారంలో కొన్ని ఘట్టాలతో సమన్వయపరుస్తూ మన ప్రశాంతలయం క్యాంపస్ విద్యార్థులు అందించేటటువంటి ఈ చర్చను ఇప్పుడు విందాం. సాయిరాం.
1: శ్రోతలకు సాయిరాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాడు మనమందరం స్వామి సన్నిధిలో ఈ పండగ జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఏ ప్రేమతత్వాన్ని అయితే యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి బోధించాడో అదే ప్రేమను తన స్వరూపంగా మలుచుకుని లవ్ ఈజ్ మై ఫామ్ అని ప్రపంచానికి చాటి చెప్తూ ఆ విశ్వ ప్రేమతత్వాన్ని మానవాళికి అందించడానికి దిగివచ్చిన అవతారమే సత్యసాయి అవతారం. ఈనాడు మనం స్వామి యేసుక్రీస్తు గురించి చెప్పిన కొన్ని ఘట్టాల్ని మననం చేసుకుని వాటిని సాయి అవతారంలో జరిగిన ఘట్టాలకు సమన్వయపరిచి వాటి యందు ఇమిడి ఉన్న ప్రేమరసాన్ని ఆస్వాదిద్దాం. ముందుగా అవతరణ. అవతరణ అనగా అర్థమేమిటి? అవతరణ అంటే దిగిరావడం. అవతారమంటే ఏమిటి? అవతరణ అంటే ఏమిటి? దాని వైశిష్ట్యం ఏమిటి అనేది స్వామి తెలుగులో అద్భుతంగా ఒక చక్కని పద్య రూపంలో ఎలా చెప్పారనేది సాయిచంద్ బ్రదర్ మనకిప్పుడు వివరిస్తారు.
2: స్వామి చెప్పిన పద్య రూపంలో అవతరించుట ఎనుటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగివచ్చు భువికి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ.
1: ఆహా, అలాగే సాయిచందన్నయ్య, జీసస్ అవతరించినప్పుడు కొంతమంది ప్రముఖులు ఆయన్ని దర్శించే నిమిత్తమై వచ్చి ఉన్నారని విన్నాము. అసలు అక్కడేం జరిగిందో మాకు వివరంగా చెప్తారా?
2: యేసుప్రభు జన్మించిన సమయంలో ముగ్గురు వివేకవంతులు ఆ బాలుని తేజస్సును చూడడానికి వెళ్తారు. అప్పుడు ఆ బాలుని చూసిన మొదటి వ్యక్తి, ఇతను దైవాన్ని ప్రేమిస్తాడు అని అంటాడు. మరో వ్యక్తి, కాదు కాదు, ఇతను దైవంచే ప్రేమింపబడతాడు అని అంటాడు. ఇక మూడో వ్యక్తి, ఈ బాలునికి దైవానికి తేడానే లేదు అని అంటాడు.
1: ఆహా, అందుకే స్వామి ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు, మనకి ఉండాల్సిన మొట్టమొదట ప్రీ రిక్విజిట్ ఆఫ్ అవర్ సాధన అనేది ఏంటంటే భగవంతుని మీద ప్రేమ. ఈ భగవంతుని మీద ప్రేమ అనేది అత్యున్నతమైన సాధనల్లో ఒకటి. మరియు ఇలా ప్రేమించడంలో ముఖ్యంగా పిల్లలు మేటి అన్నమాట. పిల్లలు నిష్కల్మషంగా ఎవరినైనా ప్రేమించగలరు. దీనికి ఉదాహరణ మనకోటి త్రై బృందావనంలో జరిగేది ఇది వరకు. ఏమిటంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు సెలవుల కాలంలో త్రై బృందావనంకి వెళ్లేవారు. అక్కడ వారు కూర్చున్న ప్రదేశం చుట్టూ పెద్దలు కూడా కూర్చోవడానికి జంకేవారు. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఎక్కడైనా వెళ్లి కూర్చుంటారు, అందరూ వచ్చి కూర్చుంటారు, పెద్దలు మొత్తం విద్యార్థులు పెద్దలు అందరూ వచ్చి కూర్చుంటారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళు అలా లోపలికి వెళ్లి ఎవరి ఒడి ఖాళీగా ఉంటే వాళ్ళల్లో వెళ్ళి కూర్చుంటారు మొదటి లైన్లో. వాళ్ళు అక్కడుంటే మిగతా వాళ్ళు ఎందుకు జంకుతారు అనేది మనకి అనుభవం ద్వారా తెలుస్తుందనమాట. మామూలుగా ఏంటి, స్వామి త్రై బృందావనం లోపలికి వస్తారు, పిల్లల్ని చూడగానే స్వామికి ఉత్సాహం అనమాట. అడుగుతారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతారు స్వామి. వాళ్ళకి మొదటి నుంచి ఉన్న సమాధానం ఒక్కటే, స్వామి ఫ్రమ్ యువర్ లోటస్ ఫీట్ అంటారు. ఆ పక్కన ఎవరో పెద్ద ఆయన కూర్చుంటారు, ఆయన అడుగుతారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే, స్వామి మాది విశాఖపట్నం స్వామి అంటే, దున్నపోత చిన్నపిల్లాడు చూడు ఎంత చక్కని సమాధానం ఇచ్చాడు, నువ్వు ఉన్నావు బుద్ధి లేదు అని అంటారు. ఒకవేళ ఆయన గనక తెలివిగా ఆలోచించి స్వామి ఫ్రమ్ యువర్ లోటస్ ఫీట్ అంటే బుద్ధి లేదు, చిన్నపిల్లాడు ఇచ్చిన సమాధానాన్ని కాపీ కొడతావా, దున్నపోతా అంటారు. ఈ విధంగా ఏంటంటే భగవంతుడు ఈ చిలిపి చేష్ట ద్వారా మనకి ఏం నేర్పించాడంటే, ఎవరైతే భగవంతుణ్ణి నిష్కల్మషంగా ప్రేమిస్తారో భగవంతుడు ఎప్పుడు వారి పక్షాన్నే ఉంటాడు. అందులో పిల్లలు మేటి. అందుకనే స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అమాంగ్స్ట్ చిల్డ్రన్ ఐమ్ ఎ చైల్డ్, అమాంగ్స్ట్ మెన్ ఐమ్ ఎ మ్యాన్, అమాంగ్స్ట్ ఉమెన్ ఐమ్ ఎ ఉమెన్, అండ్ వెన్ అలోన్ ఐఎమ్ గాడ్ అని. ఈ విధంగా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈ అరేబియా రాజుల ప్రకటన అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి ఒక వ్యక్తి జీసస్ దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, మాకు చాలామంది శత్రువులు ఉన్నారు, మేమేం చెయ్యాలి అంటారు. జీసస్ ఏం చెప్తాడు, నువ్వు ముందు అందరి మీద ప్రేమ అనేది పెంపొందించుకోవాలి, అందరిలో ఉన్న ఆత్మ ప్రేమ స్వరూపమే, కాబట్టి అందరి యందు నువ్వు ప్రేమ పెంచుకున్నప్పుడు ఇంకా శత్రుత్వం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తాడు జీసస్. అదే కృష్ణుడు గీతలో కూడా చెప్పాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని. ఏ జీవి పట్ల మనకి ద్వేషం అనేది ఉండకూడదు. స్వామి కూడా ఏం చెప్పారు పద్యంలో, పరులు పరులు కాదు పరమ

0: ఆత్మలేనయ్యా అని చెప్పారన్నమాట స్వామి. అందరి యందు ఇమిడి ఉన్నది ప్రేమతత్వాన్ అని స్వామి గీతామోహన్ రామ్ గారికి ప్రసాదించిన ఒక చక్కని అనుభవం ద్వారా అర్థమవుతుంది. భరత్, ఇప్పుడు ఆ అనుభవాన్ని మా అందరితో పంచుకుంటావా?
1: అన్నయ్య, బృందావనంలో ఒకసారి సమ్మర్ కోర్స్ అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. గీతామోహన్ రామ్ గారు, ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఒకరోజు ఉదయం ఉపన్యాసం అప్పుడు స్వామి అహింస గురించి మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం గీతామోహన్ రామ్ గారు వారి స్నేహితురాలు లాన్ లో కూర్చుని ఆ ఉపన్యాసం గురించి చర్చించుకుంటున్నారు. అప్రయత్నంగా వాళ్ళకి తెలియకుండానే ఒక ఇన్వాలంటరీ యాక్షన్ లాగా గడ్డి పీకుతున్నారు. అది అక్కడతో అయిపోయింది. తర్వాత రోజు సుప్రభాత్ అని కొంచెం ఆలస్యంగా వెళ్లారనమాట గీతామోహన్ రామ్ గారు. చివరిలో కూర్చుని జ్యోతి మెడిటేషన్ చేస్తున్నారు. ఆమె కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటే వెనకాల నుండి ఎవరో తట్టినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశారు. వెనకాల స్వామి నిలబడి నాతో రా అని బయటకు తీసుకుని వెళ్లారు. బయట గార్డెన్కి తీసుకుని వెళ్లి, అవును, నిన్న సాయంత్రం ఏం చేశారు అని అడిగారు. ఈవిడేమో భయపడుతూ, స్వామి నేను నా స్నేహితురాలు లాన్ లో కూర్చుని మాట్లాడుకున్నాం స్వామి. ఆహా, ఏం మాట్లాడుకున్నారు అంటే, స్వామి మీ ఉపన్యాసం అహింస గురించి మాట్లాడుకున్నాం. ఆహా, అహింస గురించి మాట్లాడుకుంటూ మరి హింస ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. వాళ్ళకి అర్థం కాక స్వామి ఏం చేశాము అని అడిగితే, మాట్లాడుకుంటూ గడ్డి పీకారు కదా, మరి ఆ గడ్డిలో కూడా జీవం ఉంది కదా అని చెప్పారు. హింస అంటే కేవలం ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని హింసించడం మాత్రమే కాదు, ప్రతి జీవిలోని కూడా, ప్రతి వస్తువుని కూడా ప్రేమించగలగడం నిజమైన అహింస అని స్వామి చెప్పారు.
0: అలాగే స్వామి కూడా చెప్తుండేవారు ఏమని, అహింస అనేది కేవలం మన చేతల్లోనే కాదు, మన మనోవాక్ కాయకర్మల్లో కూడా హింస అనేది రానప్పుడే అది నిజమైన హింస అని స్వామి చెప్పేవారు. మన ఆలోచనల్లో కూడా మనం ఎవరికి ఎవరినైనా దూషించడం గాని, ఎవరికైనా చేటు చేసే ఆలోచన గాని మనకు ఉండకూడదు అన్నమాట. అది దాని తర్వాత స్వామి మనకి ఎన్నో మంచి విషయాలు వారి బోధల ద్వారా మనందరికీ అందించారు. వారి ఉపన్యాసాల్లో ఒక్కొక్క పలుకు ఒక్కొక్క ఆణిముత్యం. వారి ఒక్కొక్క సందేశం ఒక్కొక్కరిని వేరు వేరు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇదే విధంగా జీసస్ ను కూడా ఒక గుడిలో పూజారి చెప్పిన వాక్కులు ప్రభావితం చేశాయనేది ప్రతీతి. గణేష్ బ్రదర్, ఆ సంఘటన ఏంటో మాకు వివరిస్తారా?
2: ఒకనాడు పీటర్ మరియు మేరీ జీసస్ ని ఒక ఉత్సవానికి తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి బాలయేసు వారి నుండి వేరుపడి గుంపులో కనిపించకుండా కలిసిపోయారు. తల్లిదండ్రులు ఎంత వెతికినా బాలయేసు గోచరించలేదు. కొంతసేపు గడిచిన తరువాత బాలయేసు తిరిగి వారి వద్దకు వచ్చారు. ఎక్కడికి వెళ్లావని ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమ గారాల పట్టి అయిన బాలయేసుని ప్రశ్నించారు. అప్పుడు యేసు అక్కడ కనిపిస్తున్న దేవాలయంలో ఉన్న పూజారి యొక్క ప్రసంగానికి హాజరయ్యాను అని సమాధానం చెప్పారు. ఆ ప్రసంగంలో పూజారి యేసునుద్దేశించి, నీవే నిత్యమైన నిష్కల్మషమైన సత్యానివి, నిరంతరం ఈ భావాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఈ వాక్యాలతో ప్రేరేపింపబడిన జీసస్ ఈ సత్యాన్ని అన్వేషించే ప్రయత్నంలో ఒక కొండ శిఖరాన్ని చేరుకుని ఆ శిఖరం మీద ఆసీనుడై ఈ నిత్య సత్యం గురించి చింతన చేసి తగినంత తపస్సు గావించారు.
1: జీసస్ ఆ వాక్యాన్ని అవలోకనం చేసుకుని దాన్ని ధ్యానిస్తూ నిధిధ్యాసంలో పెట్టి సాధన చేశారు. ఆ కొండ మీంచి దిగివచ్చి సముద్ర తీరం వైపు వెళ్లారు. అక్కడ కొంతమంది జాలర్లు విచారంగా కూర్చుని కనిపించారు. జీసస్ వాళ్ల దగ్గరికి వెళ్లి, ఏమైంది, ఎందుకు విచారంగా ఉన్నారు అందరూ అని ప్రశ్నించారు. అప్పుడు వారు, ఈరోజు మేము ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా లభించలేదు అని వాపోయారు. అప్పుడు జీసస్, చేపలు లేని సముద్రం అంటూ ఉంటుందా, నాతో రండి అని ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడ వల వేయమని ఆదేశించారు. జాలర్లు వల వేసి చేపలు పట్టారు. విషయం ఏమిటంటే ఆ రోజు ప్రతిరోజు కన్నా ఎక్కువ చేపలు లభించాయి. ఇంకా వివరంగా చెప్పాలి అంటే వారి దగ్గర ఉన్న వలలన్నీ చేపలతో నిండిపోయాయి. ఆ రోజు నుండి జీసస్ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి యేసుని దైవంగా వారు ఆరాధించారు.
0: ఆహా, ఈ ఘట్టాన్ని వింటుంటే నాకు భారతంలో ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. పాండవులు ఒక యాగం చేద్దామని అనుకుంటారు, కాని వారి దగ్గర తగినంత ద్రవ్యం ఉండదు, ధనం ఉండదు. అప్పుడు పాండవులకు అలవాటేంటి, ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి ముందు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్లి చెప్తారు, అయ్యా మేము ఇలాగేదో యాగం చేద్దాం అనుకుంటున్నాం కానీ మా దగ్గర ద్రవ్యం లేదు, డబ్బులు లేవంటే కృష్ణుడు చెప్తాడు, ఆ ఫలానా చోట మీరు వెళ్లి తవ్వండి, అక్కడ మీకు కావలసిన ద్రవ్యం దొరుకుతుంది అంటారు. అప్పుడు పాండవులు, ఏంటబ్బా ఈయన ఇలా చెప్పేశాడు, ఇక్కడ నిజంగా ఉంటాయా లేదా అనే చిన్న అనుమానాన్ని కూడా తావివ్వకుండా వెంటనే వెళ్లి కృష్ణుడి మాటని శిరసావహిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇంకా సువర్ణమయం అంతా, ఇంత తవ్వారో లేదో అంతంత బంగారం బయటపడుతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళంతా వచ్చి కృష్ణుడిని అడుగుతారు, అయ్యా ఏమిటిది ఇంత బంగారం ఎలాగంటే, అప్పుడు ఎవరో ఒక మహారాజు ఒక పెద్ద యాగం చేశాడు, అందరికీ సువర్ణ దానం చేశాడు, బంగారం దానం చేశాడు, తిరిగి వచ్చేవాడప్పుడు బ్రాహ్మణులు ఏం చేశారు, మనకింత బంగారం ఎందుకు, పైగా చాలా బరువు ఇది, మనకు అక్కర్లేదా అని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అవి క్రమేణా భూగర్భంలో కలిసిపోయాయి, అదే ఈనాడిలా బయటకు వచ్చాయి అంటారు. ధర్మరాజుకు సందేశం వస్తుంది, ధర్మ సందేశం, ధర్మరాజు కదా, ఏమంటాడు, అయ్యో ఇది ఎవరితో ధనం కదా, మనం తీసుకుంటే తప్పు కదా అంటాడు. కృష్ణుడు అక్కడ కూడా ధర్మాన్ని బోధిస్తాడు, ఏమని, అది వాళ్ళు వాళ్ళంతటి వాళ్లే, వాళ్ళకు అక్కర్లేదని వదిలేసిన ధనం కాబట్టి దాన్ని మీరు తీసుకోవడం వల్ల ఏ హాని జరగదు, ఎలాంటి ధర్మ సంకటం లేదు అని చెప్తాడు అనమాట కృష్ణుడు. ఇలాంటి ఘట్టమే ఇప్పుడు మనకి ఏది అవసరమైతే స్వామి అది మనకిస్తారనేది ప్రతీతి. కానీ ముఖ్యంగా ఉదాహరణకు ఆలోచిస్తే ఒక జాలరి, మనం జాలరి ఉదాహరణనే తీసుకుందాం, ఒక జాలర్ల సంఘం ఒక ఊరు ఊరంతా స్వామి భక్తులుగా మారి స్వామి కోసం వారికి ఉన్న దురలవాట్లన్నీ వదిలేసుకుని స్వామినే వారి జీవనోపాధిగా తీసుకున్న వారిని, అంటే వాళ్ళు చేపలు వేటకి వెళ్లేవారు కానీ అందులో కూడా వాళ్ళు స్వామిని ఎలాగా తలుచుకుంటూ ఉండేవారు, స్వామి వాళ్ళకి ఎలాంటి మేలు చేశారనేది వారి నోటి నుండే విందాం.
3: అదే మార్కండి గ్రామానికి చెందిన మాధయ్య ఏమంటారో వినండి.
4: అంటే డైలీ బాంధ్రి వెళ్ళిపోతుంది అవుతున్నది, డైలీ భజన భజన అంతే, ఒక కోరంకాయలు అనుకుంటాను ఇది అయిపోవాలా అంతే, భజన అంతా ఒక రోడ్ ఒక రోజు తల్లో ఇది క్లియర్ అయిపోవాలని మా ఇంట్లో చిన్న చిన్న పనులు, ఒకప్పుడు పెద్ద పనుల దల్లా అలా అయిపోనావు అవి క్లియర్.
3: ఏది ఒక పెద్ద పని అయింది చెప్పి నాకు.
4: మొన్న జరిగింది అది, అది ఒకసారి ఇంట్లో లేకుంది ఫస్ట్ లొసుది అయిపోయింది కదా, అయితే మందిరం మీద కొడితే అందరు ఎవరు ఇష్టం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసుకున్నారు, అయితే ఇంట్లో లే పైసలు, అది ఇంట్లో లేకపోతే వాళ్ళకి దాని సముద్ర మార్గాలకు వెళ్తున్నాం వేరు నేను, అయితే 10 గంటలు అయింది
3: రాత్రి 10 గంటల
4: కాదు రాత్రి 10 గంటలు ఇంట్లో కదా, కొద్ది తణుచుకుంటాం సోమ్కి తణుచుకుంటే అన్నది వాళ్ళకి వెళ్తున్నా లేదు నేను, అది నాన్న చెప్పాను అమ్మ వాళ్ళకి వెళ్తాం రేపు చేపలు కోరి ఆలకిచ్చిన అతను, అది కాదు అది నానే అనుకున్నాను సోమకు మొక్కి ఎన్ని దొక్కినా 2 ఆటో లేచేసుకుంటాం, 2 బాగా లేచేసుకుంటాం ఎన్ని కానే ఎంత, 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఎంత కానీ వెళ్తే ఆ తెల్లారి వెళ్తాడికి ఎవరికి ఏడు లేవు, అది మేము ఒక ఇద్దరికి వెళ్తున్నాం కదా సముద్రం గాలి కొద్దికి వెళ్తాడికి ఒక్క రంపం కొట్టాము ఏట్లేవు, రంపం కొడితే నన్ను ఇంజిన్ పట్టుకుంటున్నాను కదా, అయితే నాకు బుర్ర టెన్షన్ అయిపోతుంది, ఇటు నుంచి వచ్చేసుకోనాను ఏటి సోమంతే నోపుకి వెళ్ళాను, ఒక మంత్రం చదివేసాయి సాయి గట్టి చదివేసి మళ్ళీ ఇంజిన్ టార్ చేసి ఇనాగిలు ఎవరి మాట ఇన్ను దగ్గరికి నాకు వెళ్తాడికి మొత్తం ఉట్టు రంప కొడుతుంది కదా, డైరెక్ట్ వెళ్ళి కొట్టిస్తాను ఒక రంపం కొడితేడికి అందులో 50,000 రూపాయలు చేపలున్నాయి, 50 రూపాయలు చేపలు ఉంటే మురిసికి 5 సీలు పంచుకున్నాం.
3: మీరు ఎంతమంది వెళ్ళారు?
4: 10 మంది
3: బోట్ మోటార్ బోట్లు అని.
4: అయితే 50 అయితే అక్కడి నుంచే పసిలోని వచ్చాను, ఎవరికి 5 సీలు అలకి ఇచ్చాను, అక్కడి నుంచి వచ్చిన తోవలే 2,500 అటుక్కి 2,500 ఇటుక్కి
3: అటుక్కి ఎవరికి ఇచ్చాము?
4: మందిరికి ఇచ్చాము సార్. 2,500 ఎంతకి నాకు కోరుకుంది మొన్న మొన్నే 2,500 జరిగింది సార్.
5: ఒకసారి గోవా యాత్రలో తుఫాన్ బార్ నుండి బతికి బయటపడ్డాక శ్రీ నరసింహకు, సేవ చేసే చోట స్వామి ఎప్పుడు ఉంటారన్న నమ్మకం కలిగింది.
6: వెనక కొన్ని దినాలు పోయింది, మేము ఊరు కోల్పోయినప్పుడు గోవా వెళ్ళాం అందరం. అప్పుడు పంట మందిరం ఇంపంట మనుషులు వెళ్ళాం గోవా. అప్పుడు బాల వికాస విధంగా ఉంటుంది, మా స్టూడెంట్ కూరల్లాగా ఉంటాం అందరం. 15-16 సంవత్సరాల వయసులో వెళ్ళాం గోవా. గోవా వెళ్తే మేము ఒక బోటుకి వెళ్ళాం అందరం, సాయిసాలు ఒక బోటుకి వెళ్తే కొందరైనా ఇలా సాయిరం వెళ్ళాము. ఒక బోటుకి వెళ్ళే ఊర్లే అమ్మానందరూ అంత సాయిరం సార్, అక్కడ కోల్పోతే మాసం తినుకొని గుడ్డిలు తినుకుని పోతారు. మేము అక్కడికి వెళ్ళినంటే పోస్ట్ బ్యాగులు ఉంచాము, స్నానం చేసాము, ఒక వాళ్ళకి పత్రం దగ్గరికి వెళ్ళి మాకు మురిసి అందజేశాడు. సోమ పూట పెట్టి, స్వామి ఈరోజు మా అమ్మా నాన్నకి అందరు ఇడిచిపెట్టి నీ భజన మండలం ఇడిచిపెట్టి ఈరోజు ఈ తెలియని ప్రవంతంలో పారొచ్చాము, ఇక్కడే నువ్వే మాకు దిక్కి, ఈ ఎంట జంట గంట నువ్వే ఉండాలని స్వామికి చాలా బాగా ప్రారంభ చేశాము. గాయత్రీలు చదివాము, ఈ చాలా రకాలు అంతే మాకు ఎన్నున్నావు హృదయంలో అన్ని పెట్టాము స్వామికి. అక్కడ ఒక మందిరం అంతే చిన్న ఇళ్ళకి పెట్టి స్వామి పుంచుకున్నాం మందిరం పూజ గదిలో. లోపకొల్పాం 3 మాసాల తర్వాత 4వ మాసంలో తుఫానం తగిలింది. ఒక బోట్లో ఉన్నాం మేము, అందులో చేప లోడ్ చేసినాం సూర అంతే ఇలా సోఫా చేప ఒక పట్టణంలో వేసినాం లోడ్ దానిలో ఐసు పట్టణంలో ఉంటుంది. 10-12 మంది ఉన్నాం బోట్లో. తుఫానం తగిలిపోయింది మాకు తేలదు, మీద ఉండి మంత్రాలు నేర్చుకుంటున్నాం, సాయిగతి నేర్చుకుంటున్నాం, భజన పాటలు నేర్చుకుంటున్నాం. అయితే ఏంటి ఇంక రా వీళ్ళు ఒక అడిసవాళ్ళు ఏంటి మీద గులుగులు అవుతున్నాడు, తుఫానం తగిలిపోయింది బోటు అసలు మునిగిపోద్దో మునిగి కదా దాండను సొద్దు చేసుకుంటున్నాడు. అయితే అది వచ్చాడు, చెప్పలేరు రేడీ కింద దిగండ్రా బోటు తుఫానం తగిలి ఉంది. తుఫానం తగిలిందని గబ్బగోబంతం తీపి చూసాం. భగవాన్ బాబా స్వామి ఈరోజు మేము ఎనగ బతికితాం, ఈరోజు మా 10 ముగ్గురు పోతే ఒక మందిరము ఎంతో 100 మంది పోయిందండి, అంత ముందు అంటే లక్ష్యం అయితే 1 గంటలు మేము ముందుంటాము, 100 వ్యక్తులు ఈరోజు పోతే ఏమో నువ్వే ఉన్నావు అని మాకు చాలా అప్రతమైన భయం. కానీ స్వామి నువ్వు ఉన్నావు అంటున్నాము కాని సట్టలు తీసాం. ఒక ప్యాంట్ ఉన్నది ఒక కట్టలో కోసుకున్నాం, లోడింగ్ కట్టుకున్నాం. ఒకవేళ బోటు తిరబడిపోతే ఈదనానికి ఇలా కట్టుకుని ఒక ఒడ్డున సైడ్ లో ఉన్నాం. సైడ్ లో ఉండి ఇలా వెళ్తున్నది బోటు, వర్షము గాలి మరుములు భగవన్ బాబా సాయి తిరబడితే సాయి సాయి సాయి మనకి నీట్గా వస్తున్నది తిరగంది సాయి సాయి. అలాగా రాత్రి 10 నుండి తెల్లవారి 4 గంటల వరకు అది ఒకటే సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకోని అడిగొచ్చి మాత్తు కొల్లలుగా 3-4 బోట్లు మునిగిపోయారు. అది ఏమయ్యారో తెలియదు, ఒకరికి సహకారం వెళ్తామంటే లేదు అన్న స్థితిలో ఉంది. భగవాన్ బాబా ఆ రోజు మేము అనుకున్నాం ఇప్పుడు మనం వెళ్ళంటే కులమంత వాళ్ళకి మళ్ళీ పుట్టపర్తి ఈ సత్యసాయి అర్గ్నిస్కి వెళ్ళి మళ్ళీ సేవ చేస్తున్నాం, మనం బాగుండాలని. ఒక్క మురిసికైనా ఏమైనా జబ్బు కానీ జరము కానీ ఒక దెబ్బ కానీ ఎటువంటి వైద్యం లేవంట మళ్ళీ సుపూర్తగా మా ఇంటికి వచ్చినాం.
0: ఇంత అద్భుతమైన అనుభవం విన్న తర్వాత స్వామి మాటలు గుర్తొస్తున్నాయి. స్వామి ఎన్నోసార్లు బల్లగుద్ది మరీ చెప్పేవారు, నమ్మక చెడిన వాడు ఉంటాడు గాని నమ్మి చెడిన వాడు లేడు లేడు లేడు అని చెప్పి. ఇందాకలా భరత్ గీతామోహన్ రామ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడే జరిగిన ఇంకో సంఘటన నాకు స్ఫురణకొచ్చింది. అక్కడ ఏం జరుగుతుందంటే స్వామి ఆవిడ బయటికి తీసుకెళ్లి యాక్చువల్ గా ఒక పూల పొద దగ్గర నుంచోబెడతారు, ఒక రోజా చెట్టు దగ్గర. అప్పుడు స్వామి అంటారు అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పి అక్కడ అప్పుడే అరవిచ్చుకున్న రోజా ఒకటి ఉంటుంది, అరవిచ్చుకున్నది. స్వామి దాన్ని ఇలా ముట్టుకుంటారు, వారి కళ్ల ముందే గీతామోహన్ రామ్ గారి కళ్ల ముందు అది ఒక పూర్తి పుష్పంగా విచ్చుకుంటుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు చూసావా అదే ప్రేమతత్వం అంటారని. కానీ గీత గారు కన్విన్స్ అవ్వలేదు, ఆవిడేమంటారు స్వామి మీరంటే భగవంతుడు అంటే కాదు కాదు అందరిలోనున్న ప్రేమతత్వం ఒక్కటే అని చెప్పి ఆవిడ చేయి పట్టుకుని ఇంకో అరవిచ్చిన రోజా పువ్వు మీద ఇలా ముట్టిస్తారు ఆవిడ్ని, అది కూడా పూర్తిగా విచ్చుకున్న రోజా పువ్వుగా మారుతుందన్నమాట. దీని ద్వారా స్వామి అత్యంత ఉత్కృష్టమైన సందేశం ఏమిటి, అందరి అందున్న పరమాత్మ ఒకటే ప్రేమస్వరూపమే అనేది ఇంత చక్కని అనుభవం ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఆవిడికి ప్రసాదించారన్నమాట. భగవంతుడు కరుణామూర్తి, ఆపద్బాంధవుడు, నమ్మిన వారికి ఆయనే దిక్కు, భక్తులంటే అమితమైన ప్రేమ. కేవలం తన్ని ప్రేమించే వారిని మాత్రమే కాదు తన్ని ద్వేషించే వారిని కూడా బేషరతుగా ప్రేమించగలగడం ఆ ప్రేమమూర్తిగా సాధ్యం. ఎందుకంటే భగవంతుడి ప్రేమ దేశ కాల పరిస్థితులు బట్టి మారేది కాదు. ఎలాగైతే సూర్యుడి కిరణాలు అందరినీ స్పృశించి నులివెచ్చని అనుభూతిని కలగజేస్తాయో, అదేవిధంగా భగవంతుని ప్రేమ కూడా అందరి జీవితాన్ని స్పృశించి పులకరింపజేస్తుంది. ఎట్టి పరిస్థితులనైనా సరే భగవంతుడు ప్రేమని వెదజల్లుతూనే ఉంటాడు. వివేక్ బ్రదర్, యేసుక్రీస్తు తనకు శిలువ వేసే సమయంలో అలాంటి సమయంలో కూడా సమతుల్యతతో వ్యవహరిస్తూ తన పరిస్థితిని చూడలేక తల్లడిల్లిపోతున్న మేరీ మాతని ఎలా ఓదార్చాడో మాతో పంచుకుంటారా?
7: సైరామ్ అరుణ్, ఆ సందర్భంలో మేరీమాత యేసుప్రభు వద్దకు వచ్చి కన్నీరు కార్చింది. అప్పుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ శరీరం ఒక నీటి బుడగ లాంటిది. వీరికి ఇష్టం వచ్చినట్లు చేసుకోని, వీరంతా నన్ను హతమారుస్తారని నీవు అనుకుంటున్నావా? నిజానికి నాకు మరణం లేదు, నన్ను ఎవరూ చంపలేరు. అప్పుడు మేరీమాత, నాయనా నీవు నా పుత్రుడవి కావా అని అడుగగా, యేసుప్రభు, అవునమ్మా, భౌతిక స్థాయిలో నేను నీ కుమారుడనే, అందులో సందేహమే లేదు. కాని నిజానికి నేను నేనే, మీరంతా నా పిల్లలు, అందరూ పరమాత్మ స్వరూపులే అని అన్నారు.
0: ఆహా, ఈ ఘట్టం వింటుంటే స్వామి జీవితంలో కూడా ఇలాగే ఒక ఘట్టం జరిగింది. అది ఇప్పుడు స్ఫురణకొస్తుంది. స్వామి కొంచెం మధ్య వయస్కుడుగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే, స్వామికి ఎంతమంది అయితే భక్తులు పెరిగిపోతున్నారో ఒకవైపు అంతేమంది ఈర్ష్యతో రగిలిపోతున్నారనమాట స్వామి మీద. ఒక కుటుంబం వారికి స్వామి అంటే అస్సలు గిట్టేది కాదు. వాళ్ళు ఒక పథకం ఆలోచించి సర్వాంతర్యామిని ఎలాగైనా వారి యొక్క వారిని హాని చేయాలని సంకల్పించి స్వామికి ఒక పథకం పన్నారు. వాళ్ళు ఏం చేశారంటే విషపు వడలు వండారు. వాళ్ళ ఇంట్లో విషపు వడలు వండి ఆ రోజు స్వామిని వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారనమాట. స్వామికి అన్నీ తెలుసు. అదే స్వామిలో ఉన్న అద్భుతమైన విషయం. ఏంటి, స్వామికి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఉంటారు. మనం ఏమనుకుంటాం, మనకి ఏమీ తెలియకపోయినా సరే అన్నీ తెలిసినట్టు ఉంటాం, కానీ స్వామికి అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్టు ఉంటారు. స్వామి కూడా వాళ్ళు భోజనానికి రమ్మంటే ఆ అని సరే వెళ్దామని వచ్చారు స్వామి. వాళ్ళంతా లోపల ఆనందిస్తున్నారు. ఇప్పుడు స్వామి విషపు వడలు తింటారు, స్వామికి ఏదో హాని కలుగుతుంది అని. స్వామి ఏం లేదు, అలా విషపు వడలు తిన్నారు అంతే. ఆయన అలాగే ఉన్నారు. ఆయనలో ఎలాంటి వ్యాధి యొక్క లక్షణాలు ఏం కనిపించలేదు. అరగంటలో ఆ వడలన్నీ బయటికి కక్కేశారనమాట. విషం ఆయన మీద ఏం ప్రభావం చూపించలేదు. ఈసారి వాళ్ళకి స్వామి ఒక పాఠం నేర్పిద్దాం అనుకున్నారు. ఏంటి, నన్నేమీ చెయ్యలేరు అని. వాళ్ళు ఏం చేశారు, సరే వాళ్ళు నేర్చుకున్నారో లేదో అనేది తర్వాత విషయం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వామి అలాంటి వారన్నమాట. స్వామి వారిని ద్వేషించే వారిని కూడా ప్రేమించగలగ ప్రేమమూర్తి. మళ్ళీ ఇంకోసారి స్వామిని వారు అలాగే పిలిచారు భోజనానికి. అప్పుడు స్వామి వారికి ప్రత్యేకించి చెప్పారు, మీరేమీ అలాంటి విషపు వడలేం వండక్కర్లేదు, మామూలు వడలు వండండి, నేను వచ్చి తింటానని చెప్పారనమాట స్వామి. అదేవిధంగా మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించడం అనేది ఎవరికి సాధ్యం? ఎవరైతే మనందరిలో ఉన్న ప్రేమతత్వాన్ని గుర్తించారో వారికి అది సాధ్యం అనమాట. మన జీవితాల్లో మనకి నిత్యం ఎన్నో కోరికలు ఉంటాయి, నిజమే. వాటన్నిటినీ తీర్చమని మనం స్వామిని కూడా ప్రార్థిస్తూ ఉంటాం. స్వామి కొన్నిటిని అవుట్ రైట్ నెరవేర్చేస్తారు, ఆ తీసుకో అని. కానీ కొన్నిటికి స్వామి ఏం చేస్తారు, జీవితంలో మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నప్పుడు స్వామి ఏం చేస్తారంటే, ఆ లక్ష్యాన్ని మనకి చూపించకపోయినా సరే దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది మాత్రం మనకి స్పష్టమయ్యేటట్టు చూపిస్తారనమాట. ఈ విధంగా యేసుక్రీస్తు జీవితంలో కూడా ఒక ఘటన ఉంది. భరత్ ఇప్పుడు మనని పంచుకుంటారు.
1: అన్నయ్య, ఒకసారి ఈ జాలర్లందరూ చేపలు పట్టి తీరానికి వచ్చినప్పుడు ఒకనొక భిక్షగాడు వచ్చి ఆకలి వేస్తుంది, ఏమైనా ఇవ్వమని అడిగితే పీటర్ చేప తీసి ఇవ్వబోతాడు. జీసస్ ఆపి, నువ్వు ఈరోజు చేప ఇస్తే ఈరోజుటి ఆకలి మాత్రమే తీర్చినవాడు అవుతావు. వాడికి చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించు, వాడికి ఒక జీవనోపాధిని కల్పించిన వాడు అవుతావు, వాడికి ఆకలి అనేది లేని స్థితికి తీసుకుని వెళతావు, ఆకలి ఉన్నా దాన్ని ఎలా తీర్చుకోవాలో నేర్పుతావు అని చెప్పి జీసస్ చెబుతారు.
0: ఇది వింటుంటే స్వామి మనకి ఎప్పుడు చెప్తుంటారు, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని. ఇప్పుడు అతను ఏంటంటే, ఒకవేళ అతను ఆ చేప ఆ రోజుకి తిన్నా సరే లేకపోతే చేపలు తనంతట తాను పట్టుకుని తిన్నా సరే అతనికి ఆకలి అనేది తీరుతుంది ఖచ్చితంగా. కానీ అక్కడేంటి, అతను ఆకలిని ఎలా తీర్చుకున్నాడు? వేరొకళ్ళ దయ వల్ల తీర్చుకున్నారా, వేరొకళ్ళ జాలి వల్ల తీర్చుకున్నారా, లేకపోతే తన స్వయం కృషి ద్వారా తీర్చుకున్నాడా అనేది ఒక విషయం. ఇప్పుడు మన పిల్లలందరికీ ఇక్కడ ఉన్నప్పుడు, ముఖ్యంగా హాస్టల్లో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నవాడికి ఆహారం ఎంత ముఖ్యమో ఇక్కడ ఒక విద్యార్థి జీవితంలో ప్రతి విద్యార్థికి స్వామి అంతే ముఖ్యం అన్నమాట. స్వామి యొక్క ప్రేమ కోసం పిల్లలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. స్వామి చెప్తుంటారు, పిల్లలు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారని. ఇలాంటి సమయంలో స్వామి ఒక విద్యార్థికి ఒక గుణపాఠం ఎలా నేర్పించారు, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పూర్వ విద్యార్థి అప్పట్లో చదువుకునేటప్పుడు అతనికి స్వామి అంటే అమితమైన ప్రేమ. అతనికి ఉన్న ఒక ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే, నాకు స్వామి దర్శనానికి ఫస్ట్ కూర్చోవాలి, నాకు స్వామి కావాలి ఫస్ట్. అతను దీనికోసం ఏం చేసేవాడు, లాస్ట్ పీరియడ్ అనేది అటెండ్ అవ్వకుండా మందిరంకి వెళ్ళి కూర్చున్నవాడు. అప్పట్లో స్వామి రెండింటికి దర్శనానికి వచ్చేవాడు. కాలేజ్ 2:30 పూర్తి అయ్యేది. అతను లాస్ట్ పీరియడ్కి వెళ్లకుండా మందిరంకి వెళ్లి అక్కడ కూర్చునేవాడు అనమాట. స్వామి కూడా ఏమెరగనట్టు వచ్చి అలా అతనితో మాట్లాడేవారు. అప్పట్లో దాన్ని ఫామ్ అనేవారనమాట. సో అతను ఒక ఫామ్ బాయ్లా తయారయ్యాడు. అప్పుడు వార్డెన్ అనుకుంటున్నారు, వార్డెన్ ఏమనుకుంటున్నారు, అయ్యో ఈ అబ్బాయి ఇలా వెళ్తున్నాడు, ఇతనికి పోనీ, ఇతనికి ఏమైనా చెప్దామంటే స్వామి కూడా ఇతనితో మాట్లాడుతున్నారు, స్వామి ఎలాగైనా ఒక అవకాశం ఇవ్వాలి, ఇతనికి క్రమశిక్షణ గురించి ఒక గుణపాఠాన్ని నేర్పాలి అని వార్డెన్ అనుకుంటున్నారు. ఒకరోజు ఏం జరిగింది, స్వామి వార్డెన్ ని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. పిలిచి అడిగారు, ఆ అబ్బాయి ఎందుకు అలా తొందరగా వస్తున్నాడు అని. అప్పుడు వార్డెన్ జరిగిందంతా చెప్పేశాడు అనమాట. వార్డెన్ జరిగిందంతా చెప్పేసిన తర్వాత అప్పుడు వార్డెన్ సార్ కనిపించింది, స్వామి మనకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పి ఆ అబ్బాయిని అతని ఛాంబర్కి పిలిపించుకుని, ఇదిగో నువ్వు ఇలా వెళ్తున్నావు, స్వామి పసిగట్టారు, స్వామి ఇలా నాకు చెప్పారు, నువ్వు స్వామి కావాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం నువ్వు తీసుకున్న రూట్ మంచిది కాదు, ఇన్నాళ్ళు నువ్వు మన డిసిప్లిన్ ని అధిగమించావు, యు బ్రోక్ ద రూల్స్ అని చెప్పి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను, ఇన్నాళ్ళు నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ గా ఇక నుంచి నువ్వు దర్శన్కి వెళ్లేటప్పుడు అందరికన్నా చివర వెళ్లాలి, లాస్ట్ లైన్ లో వెళ్లాలి అని పనిష్మెంట్ ఇచ్చారు వార్డెన్. ఒక 20-25 రోజులు ఇలా చేసిన తర్వాత అబ్బాయికి స్వామికి దూరం అయిపోతున్నాననే ఒక బాధ అతన్ని కలిచివేసిందనమాట. అప్పుడు ఆ అబ్బాయి ఇంకా తట్టుకోలేక ఏం చేశాడు, ఒక విధానం ఆలోచించాడు. స్వామి దర్శనానికి తొందరగా వెళ్లడానికి టీ స్నాక్స్ అనేవి ముట్టుకోలేదు. మామూలుగా ఏంటి, పిల్లలు కాలేజ్ నుంచి వెళ్లిన తర్వాత టీ స్నాక్స్ అనేవి ఇస్తారు హాస్టల్లో, తర్వాత వాళ్ళు స్నానం చేసి దర్శన లైన్లో వచ్చి నిలబడతారు. ఈ అబ్బాయి ఏంటి, టీ స్నాక్స్ తీసుకుంటే స్వామి దర్శనానికి నేను లేట్ అయిపోతాను, నేను ముందు లైన్లో కూర్చోవాలంటే నేను టీ స్నాక్స్ వదిలేస్తున్నా స్వామి కోసం అని చెప్పి కాలేజ్ వదలగానే వెంటనే వచ్చి స్నానం చేసి దర్శన లైన్లో నుంచునేవాడు. మొదటి లైన్ కాకపోయినా సరే 3rd, 4th లైన్ వచ్చేదనమాట. సో ఒకరోజు ఏం జరిగింది, స్వామి అలా దర్శనంకి వచ్చి ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్లిన తర్వాత స్వామి అడిగారు, ఏంటి విశేషాలంటే, ఇంకా అబ్బాయి ఆ బాధను తట్టుకోలేక ఏడ్చేశాడనమాట. అక్కడే ఇన్నాళ్ల తర్వాత స్వామి మాట్లాడుతున్నారనే ఆనందం ఒకవైపు, ఇన్నాళ్ళు స్వామి దూరంగా ఉన్నాననే బాధ ఒకవైపు. అప్పుడేం జరిగింది, స్వామి చెప్పారనమాట, భగవంతుణ్ణి సాధించాలంటే నువ్వు ఒక సాధన చెయ్యాలి, ఈ 25 రోజుల పాటు నువ్వు చేసిన సాధన నాకు నచ్చింది, నన్ను మెప్పించావు, అందుకే ప్రతిఫలంగా ఈరోజు నీతో ఇలా మాట్లాడుతున్నాను, ఇలా జరగాలి, అందుకే మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని స్వామి ఇప్పుడు చెప్తుంటారనమాట. కాబట్టి మనం భగవంతుడి గురించి కోరుకోవడం ఒక ఎత్తు, ఆయన్ని ఎలా పొందాలి అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు. స్వామి ఎప్పుడూ ఆ రెండో మార్గం చూపిస్తారనమాట. ఇదిగో నువ్వు భగవంతుడు కావాలంటే నువ్వు ఈ మార్గం ద్వారా వెళ్తే నీకు భగవంతుడు వస్తారని చెప్తారు. ఆ మార్గంలో మనం కృషి చేయడం మన కర్తవ్యం. ఇదే విధంగా స్వామి యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి ఎన్నో మాటలు చెప్పారు. అందులో ముఖ్యంగా స్వామి యేసుక్రీస్తు యొక్క జీవితం నుండి విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చు అనేది చెప్పిన దాని గురించి సాయిచంద్ బ్రదర్ ఇప్పుడు మనతో కొంచెం పంచుకుంటారు.
8: స్వామి తన ఉపన్యాసాల్లో అరుణ్ చెప్పినట్టు విద్యార్థులకే కాకుండా మొత్తం మానవాళ అంతటికి అది ఒక సమాచారంగా, ఒక జవాబు కింద స్వామి ఈ విధంగా చెప్తారు. హిందువులు హిందూ పండుగలు వేడుకగా జరుపుకుంటారు, ముస్లింలు ముస్లిం మతస్థులు ముస్లిం పండుగలు ఘనంగా జరుపుకుంటారు. కానీ మన ప్రశాంతి నిలయంలో అన్ని మతాల వారు అన్ని పండుగలు ఒకే రీతిలో వేడుకగా జరుపుకుంటారు. మరి అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా మనం 6 గంటల నుండి క్యారల్స్ చాలా సంతోషంగా ఉత్సాహంతో పాడుకున్నాం.
0: ఆహా, ఇది వినగానే మనం ఎంత అదృష్టవంతులో మనకు అర్థమవుతుంది. స్వామి చెప్తూ ఉంటారు, మీరు ఇంకా బయటికి ఎక్కడైనా వెళ్ళినా సరే హిందువుల పండుగల్లో మిగతా వాళ్ళు పాల్పంచుకోరు, క్రిస్టియన్ల పండుగలో మిగతా వాళ్ళు పాల్పంచుకోరు. కేవలం ప్రశాంతి నిలయంలోనే, స్వామి చెప్తారు, కేవలం ప్రశాంతి నిలయంలోనే అన్ని మతాలు అన్ని కులాలు కుల మత జాతి భేదం లేకుండా ఏ పండుగకైనా సరే అందరూ కలిసి వచ్చి సంబరాలు చేసుకునే స్థలం కేవలం ప్రశాంతి నిలయమే అని. మరి అలాంటి ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో మరల ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం అనేది నిజం. చివరగా ఈ అవకాశాన్ని అందించిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
8: సాయిరాం.
9: విన్నారు కదా స్వామివారి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు అందించినటువంటి ఈ చర్చను. దీని ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రేమతత్వం, స్వామి యొక్క గుణగణాల గురించి మనం భక్తుల అనుభవాల ద్వారా, స్వామి జీవితం ద్వారా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి స్వామి ఎప్పుడు అంటారు, అసలైన క్రిస్మస్ ప్రశాంతి నిలయంలో జరుగుతుందని నొక్కి ఒక్కానించి తమ దివ్యోపన్యాసాల్లో చెప్పిన ఎన్నో జ్ఞాపకాలు మనకి ఉన్నాయి. ఈనాడు ఇంతటితో ఈ మొదటి కార్యక్రమాన్ని సమాప్తం చేస్తూ కొద్దిసేపట్లో మనం రెండవ కార్యక్రమానికి వెళ్లబోతున్నాం. అదేంటంటే చివరగా మన విద్యార్థి సోదరులు అందించినటువంటి హాస్టల్లో జరిగిన ఆ అనుభవం మనకెన్నో తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈనాడు December 25 1981 స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ని ఇనాగ్రేట్ చేసిన పవిత్రమైన రోజు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో అది వెలుగును నింపిన వైనాలు మనకి జ్ఞప్తికి తెస్తాయి. మరి అవి గుర్తు తెచ్చుకుంటే స్వామి యొక్క ప్రేమతత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఒక మనం అనుభవిస్తేనే గాని తెలుసుకోలేని విషయం అది. ఈనాడు రెండవ కార్యక్రమంగా అది మీకు అందించబోతున్నాం. అంతకుముందు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ క్యారల్స్ హైదరాబాద్ బాల వికాస్ పిల్లలు అందించినటువంటి ఈ పాటలను ఇప్పుడు విందాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. తిరిగి రేడియో సాయి శ్రోతలందరికీ మరొకమారు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈనాటి రెండో అంశమైనటువంటి హాస్టల్ యానివర్సరీ విశేషాన్ని పునస్కరించుకుని మనం హాస్టల్ విద్యార్థులతో, హాస్టల్లో జీవితం గడిపినటువంటి కొంతమంది పూర్వ విద్యార్థులతో, అధ్యాపకులతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. స్వామి అందించినటువంటి ఈ మధుర స్మృతులు హాస్టల్లో మనసులో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్రగా మనందరికీ మిగిలిపోతాయి. ఈనాడు మనతో పాటు ముచ్చటించడానికి శ్రీ కెజె శ్రీనివాస్ ఎంబీఏ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం తను రీసెర్చ్ స్కాలర్గా తమ సేవలను అందిస్తున్నారు. సాయిరాం కెజె.
1: సాయిరాం గణేష్.
0: మరి హాస్టల్లో మన స్వామి అందించినటువంటి ఈ బ్యూటిఫుల్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ గురించి మనం మాట్లాడుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. తనతో పాటు మన సాయిచంద్ బ్రదర్ ప్రస్తుతం ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు తను. సాయిరాం సాయిచంద్.
1: సాయిరాం బ్రదర్.
0: మీ ఇద్దరు కూడా మాకు, మా శ్రోతలందరికీ హాస్టల్ గురించి ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా అందించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ మీ అనుభవాలు కూడా హాస్టల్లో ఏం జరుగుతుంది, ఆ పవిత్రమైన ప్రదేశం గురించి, దాంట్లో జరిగేటటువంటి అనుభవాల గురించి పంచుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ముందుగా శ్రీనివాస్
1: చెప్పండి,
0: మీరు మన హాస్టల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ ఏ కోర్సుకి మీరు జాయిన్ అయ్యారు, మొట్టమొదటి అనుభవం మీకు హాస్టల్లో ఏ విధంగా జరిగింది అది చెప్తారా?
1: హాస్టల్లో నేను 2013లో జాయిన్ అయ్యాను నా ఎంబీఏకి, ఎంబీఏ కోర్స్ వరకు. తర్వాత ఇప్పుడు పిహెచ్డి చేస్తాను ఎంబీఏ అయిపోయిన తర్వాత. హాస్టల్ అంటే మొదటిగా ఏం గుర్తొస్తుందంటే, ఒక ఫస్ట్ వెళ్ళగానే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అనమాట, ఏంటంటే హాస్టల్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వన్ లివ్స్ ఫర్ అనదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. అంటే ఏంటంటే ఒకరికి ఒకరిగా కలిసి ఉంటాం, అందరూ కలిసి భగవంతుడి గురించి జీవించేస్తామని అదో ట్యాగ్ లైన్ హాస్టల్ కి. షార్ట్ గా చెప్పాలంటే అదొక ట్యాగ్ లైన్. మొట్టమొదటి అనుభవం అంటే ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు కూడా నేను హాస్టల్లో కొద్ది రోజులు ఉన్నాను. అక్కడ ఎలా ఉండేదంటే, వచ్చామా పని చూసుకున్నావా ఉన్నావా వెళ్ళిపోయావా అంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులు చాలా వేరేగా ఉండేవి. ఇక్కడికి వచ్చాను, అందరూ అందరినీ పలకరించుకునేవారు. ఫస్ట్ మొదటిగా ఏంటంటే, హాస్టల్లో జాయిన్ అవ్వగానే ఎక్కడైనా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు. ఇక్కడ రివర్స్ లో ఉంటుంది, ఏంటంటే జాయిన్ అవ్వగానే సీనియర్స్ వచ్చి మన లగేజ్ తీసుకొని రూమ్ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్లి, ఇది నీ కబర్డ్, ఇక్కడ సరిగ్గా ఉండు, నీకేమైనా ఇబ్బంది అయితే మాకు చెప్పు, భయపడొద్దు అని చాలా ప్రేమపూర్వకంగా చెప్తారు. అది చాలా కొత్తగా అనిపించింది. ఇదేంటి, సీనియర్స్ అంటే ఎక్కడ చూసా భయపడతాం, ఇక్కడేంటి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఏంటి, వెళ్ళి వచ్చి రాగానే ఇంకా ఏదో వాళ్ళు మేము ఏదో కొన్ని ఏళ్లుగా తెలిసినట్టు రిసీవ్ చేసుకుంటారు. మొహం తప్ప పేరు ఏమీ తెలీదు,
0: పరిచయస్తులాగుంటారు.
2: అదే స్వామి ఒక ఇంకో కొటేషన్ లో చెప్తారు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: సో ఆ రకంగా మొత్తం నేనేంటో ఇదేంటి ఇలా విచిత్రంగా అనుకున్నాను. అయితే జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఏమైందంటే, కొంచెం ప్లేస్ మారడం వల్ల ఏంటో దగ్గు జలుబు కొంచెం వచ్చింది. అయితే మొదటిసారిగా ఒక 2 రోజులు కంటిన్యూ గా తుమ్ముతూ ఉంటే ఏమైంది అనుకుని అందరూ వచ్చేసారు. నేనేమైందని నేను వాళ్ళ వైపు వాళ్ళ నా వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతాను ఎందుకు తుమ్ముతున్నావు అని అడిగారు. నేను ఊరికే దగ్గు జలుబు అనుకుని తుమ్ముతున్నానంటే, వాళ్ళు నాకేదో ఆరోగ్యం బాగాలేదనుకుని ఇంకా మామూలు ఫుడ్ వద్దు నువ్వు అని, ఒక డైటిక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది అక్కడ, ఏంటంటే ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే అక్కడ వాళ్ళకి వాళ్ళు తగిన ఇష్టానుసారం వాళ్ళకి ఏదో ఒకటి కిచడీ ఓ లేకపోతే శాండ్విచ్ అలాంటివన్నీ చేసి ఆ పేషెంట్ కి, ఇప్పుడు ఎవరికైతే ఒంట్లో వాళ్ళ ఆ పేషెంట్ కి తెచ్చిస్తుంటారు
2: పోషకాహారం.
1: బయట ఎలా ఉంటుందంటే, ఒంట్లో బాగాలేకపోతే మళ్ళీ మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనమే బ్రెడ్ ఏదో కొనుక్కొని తెచ్చుకోవాలన్నట్టు ఉంటుంది. కానీ అడిగే నాదుడు ఉండడు, ఇక్కడ వెరైటీలు వస్తాయి. అలా ఇది చాలా విచిత్రంగా అనిపించింది. వెళ్ళంగానే ఒక తుమ్ము తుమ్మేసరికి రాత్రి డిన్నర్ కి రసం, రైస్, కిచడి ఏవేవో బోల్డ్ వెరైటీలు వచ్చాయి. నేను దాని వైపు చూస్తున్నా, ఇదేంటి ఒంట్లో బాగాలేకపోతే ఇన్ని వెరైటీలు వస్తున్నాయి, ఎక్కడైనా తక్కువ తింటారు ఇక్కడ ఎక్కువ తినిపిస్తున్నారేమిటో అనుకున్నాను నేను. సో అటువంటి అనుభవం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఇలా ఉంటుందా హాస్టల్ అనుకున్నాను. ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా, ఏ ఒక్క చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ అడుగుతారు ఏమైంది అని. ఎక్కడ మనం ఒంటరిదనాన్ని ఫీల్ అవ్వం. బయటకు హాస్టల్లో జనరల్ గా వస్తేమనిపిస్తుంది అంటే, అయ్యో అమ్మ నాన్న లేరు, వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అసలు వాళ్ళతో మాట్లాడాలి అనే ఒక థాట్ కూడా రాదు వాళ్ళకి, మనకు అనిపించదు కూడా. ఎందుకంటే మనం అంత బిజీగా ఉంటాం, ఎవరో ఒకరు పక్కన ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఏదో కాలక్షేపం అయిపోతుంటుంది. సో ఆ రకంగా హాస్టల్ అనేది చాలా డిఫరెంట్ గా ఒక అనుభవాన్ని నాకు ఇచ్చింది.
2: ఇంకో విధంగా చెప్పాలంటే స్వామి మన హాస్టల్ కి ఎలాంటి ఆవరణ క్రియేట్ చేశారంటే, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు నా ప్రేమ 1000 తల్లుల ప్రేమ వంటిదని. మన హాస్టల్లో ఉన్న ఆ అంబియన్స్ ఏంటంటే, మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్, సీనియర్స్ వాళ్ళందరూ స్వామి కింద అనిపిస్తారు. ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే 1000 మంది మన చుట్టూ ఉండి మనకి చేతులు అందించి మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ రకంగా స్వామి తన ప్రేమని అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత హాస్టల్లో చూపిస్తారు. సో ఆ రకంగా మేము స్వామిని ఇంకా చాలా బాగా అర్థం చేసుకుని స్వామికి మా ప్రేమని అందించుకుంటున్నాం.
0: మరి సాయిచంద్, నువ్వు ఫస్ట్ టైం సీనియర్ బాయ్స్ హాస్టల్లో అడుగుపెట్టినప్పుడు అనుభవం ఏంటి?
2: నేను నా స్కూలింగ్ యాక్చువల్ గా నేను పుట్టపర్తిలో మొదలు పెట్టాను. 2010లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 2012లో నా 12th స్టాండర్డ్ ముగించుకుని, ఎప్పుడైతే నేను 12th స్టాండర్డ్ అయిపోయిందంటే అక్కడ ఆ హాస్టల్లో మేము సీనియర్స్. సో కేజే బ్రదర్ చెప్పినట్టు మేము 12th స్టాండర్డ్ లో కూడా ఎవరైతే 11th స్టాండర్డ్ వాళ్ళు వచ్చారో వాళ్ళకి లగేజ్ అన్నీ రూమ్ లో పెట్టాం మేము కూడా. ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ మాకు కూడా అయింది. సరే, అదే విధంగా నాకు నేను ఎప్పుడైతే సీనియర్ బాయ్స్ హాస్టల్కి వచ్చానో, ఒక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కింద ఎప్పుడైతే వచ్చానో, అక్కడ నేను జూనియర్ మోస్ట్, కొత్తగా జాయిన్ అయ్యాను. సో అక్కడ ఉన్న సీనియర్స్ అందరూ నాలుగే తీసుకుని రూమ్కి తీసుకెళ్లారు. సో నాకు అప్పటికి తెలియదు, నాకు ఎప్పుడు అలా ఆ అనుభవం కలగలేదు. సో సీనియర్ బాయ్స్ హాస్టల్లో కూడా ఇలా అందరూ, నేను కోట్ చెప్పాను అది, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఎప్పుడు మనకి ప్రాబ్లం వచ్చినా సరే నలుగురు మనకు తోడుంటారనే భావన,
0: ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది. సో శ్రీనివాస్, మీరు 2013లో హాస్టల్లోకి ఎంటర్ అయ్యారు. ఇది చాలా విచిత్రమైన విశేషం. ఎందుకంటే మన వార్డెన్ శివశంకర్ సాయి గారు ఉండేవారు అప్పుడు, మనం అందరం చదువుకునే టైంలోని, మేము చదువుకునే టైంలోని. నేను స్వయంగా 1999లో జాయిన్ అయ్యాను అనమాట, స్టూడెంట్ గాని. జాయిన్ అయినప్పుడు అంబియన్స్ అంతా వేరేగా ఉండేది. స్వామి తరచూ హాస్టల్కి వచ్చేవారు వెరీ ఫ్రీక్వెంట్ గా. హాస్టల్లో ఏమవుతుంది, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఈరోజు లంచ్ ఏంటి అని ఈవినింగ్ సెషన్ లో స్వామి అడిగేవారు స్టూడెంట్స్ ని పిలిచి. మన కిచెన్ ఇన్ఛార్జ్ వెంకటాచలం సార్, మనకి ఆ మైండ్ కి అట్లాగా ఇంకా కనిపిస్తుంది కళ్ళ ముందు ఆ ఇన్సిడెంట్, స్వామి ఆయన్ని పిలిచి ఆయన స్వామి ముందు వణకడం, అండ్ విద్యార్థులకి చెప్పి స్వామి ఏవడినా జాగ్రత్తగా చెప్పండి, ఈరోజు ఇడ్లీయా, వడ లేకపోతే పొంగలా. అంటే స్వామి వస్తే వెరీ పర్టికులర్ అబౌట్ పిల్లలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, సరైన టైంకి అన్ని అందుతున్నాయా లేదా. ఇంత సౌకర్యంగా స్వామి మనకి హాస్టల్ని అందించారు, మాకు ఆ అనుభవం కలిగింది. కానీ స్వామిని భౌతికంగా చూడలేని నీకు ఆ హాస్టల్లో ఆ ఫీలింగ్ ఎట్లా డెవలప్ అయింది? ఎందుకంటే మూడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దీంట్లో ఉన్నాయి. స్వామి ఫిజికల్ గా మీ నుంచి దూరం అయ్యారు, అంటే ఫిజికల్ గానే, బట్ అణువణువు స్వామి ఉన్నారని నీకు ఎట్లా తెలిసింది?
1: జాయిన్ అయ్యాక ఏమంటుందంటే, కొన్నాళ్ళు బానే ఉంది, అంటే స్వామి ఉన్నారు, మాటలు, విశేషాలు, స్వామి యొక్క అనుభూతులు, టీచర్స్ చెప్పడం అంతా బాగుండేది. కాకపోతే కొన్నాళ్ళకి ఆ లోటు మీరు చెప్పినట్లు అనిపించింది, అయ్యో స్వామి ఉంటే బాగున్నే. 2013లో జాయిన్ అయ్యను, అదే ఒక 5-10 ఏళ్ల క్రితం జాయిన్ అయి ఉంటే బాగుండు అని అనిపించింది. అనిపించలేదని కాదు, తర్వాత అనిపించింది ఎలాగా కానీ ఏం చేయడం, సర్లే జాయిన్ అయిపోయాం కదా వెళ్ళిపోవచ్చు అనుకుని అలా అదో ఫీలింగ్ తో వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందంటే, 2014లో అంటే నేను జాయిన్ అయిన 8 నెలల తర్వాత, అంటే నేను జూన్ లో జాయిన్ అయితే 2014 మార్చిలో ఏమైందో నాకు తెలియదు, కానీ సరిగ్గా తినవద్దే వేసేది కాదు, ఒక 2 చెంచాలు అన్నం, సగం చపాతి అలా తింటూ ఉండేవాడిని. సర్లే అలా ఒక 10 రోజులు గడిచింది. ఒకరోజు డైనింగ్ సెషన్ లో నా పక్కన ఇంకో అప్పట్లో టీచర్, ఒక రీసెర్చ్ స్కాలర్ నా దగ్గర కూర్చుంటూ అడిగారు, ఎందుకు ఇట్లా తక్కువ తింటున్నావు, సరిగ్గా తినాలి కదా, తక్కువ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. అంటే నాకు తినాలని లేదు, నాకు అందుకు తినట్లేదు అని చెప్పేసి అనుకున్నా, పర్వాలేదు ఎవరు చూస్తారులే, తిన్నా తినకపోయినా పర్వాలేదు అనుకున్నాను. అనుకుని డిన్నర్ ఫినిష్ అయిపోయింది, నా పనులు నేను చేసుకుని పడుకుని పోయాను. ఆ మరుసటి రోజు పొద్దునే తెల్లవారుజాము సుమారు 3:30-4 గంటలకి నాకు కల వచ్చిందనమాట. అక్కడేంటంటే, అంతకుముందు నాకు ఎప్పుడు స్వామి కళ్ళు అంతగా రావడం ఏం జరిగేవి కాదు, ఆ కళ్ళు మాత్రం స్వామి. అప్పుడు మా హాస్టల్లో కొత్తగా రిసెప్షన్ డెస్క్ వచ్చింది లాబీలో, అక్కడ రిసెప్షన్ డెస్క్ కొత్తగా వచ్చి దానికి గ్లాస్ బీడింగ్స్ అన్ని పెట్టి ఉన్నాయి. అయితే నేను అక్కడ ఉన్నాను, నాతో పాటు ఇంకో అబ్బాయి ఎవరో ఉన్నారు, అతను ఏంటంటే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదాములు అన్ని పట్టుకుని నిల్చున్నారు. అటుపక్కనేమో స్వామి కుర్చీ మీద కూర్చున్నారు. కుర్చీ మీద కూర్చొని నాకు ఇంకా బాగుంది, తెల్లటి రోబ్ వేసుకుని స్వామి కూర్చొని ఆ టేబుల్ లా టచ్ చేసి, టేబుల్ చాలా బాగుంది కదా కొత్తది అన్నారు. అవును స్వామి అన్నాం. తర్వాత ఆ డ్రాయర్స్ ఇలా తీసి అన్నారు, ఏం సరిగ్గా తాళాలు పెట్టిలేవు చూడు ఎట్లా పెట్టారు అన్నారు. నవ్వి సూరుకున్న, ఏం చెప్తాం మేము. అయితే నా పక్కన ఉన్న అబ్బాయి డ్రై ఫ్రూట్స్ పళ్ళం ఇచ్చి స్వామి తీసుకోవడం జరిగింది, స్వామి పెట్టడం జరిగింది. ఈ లోపల స్వామి ఏదో అబ్బాయికి బహుశా సృష్టిస్తున్నారు. సృష్టిస్తూ ఒక్కసారికి నా వైపు చూశారు. ఆయన నా వైపు, నేను ఆయన వైపు చూస్తాలో ఉండిపోయాం. అప్పుడు స్వామి చూసి అడిగారు, ఏమి ఎట్లా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను స్వామి అన్నాను నేను. తిరిగి స్వామి ఉన్నారు, లేదు బాగోలేవు నువ్వు అన్నారు. సరే ఏం చెప్తాను అట్లా, నేను ఆయన వైపు ఆయన నా వైపు చూస్తూ ఉంటే బాగుంటుంది, కొంచెం ముందుకు వంగి ఇంకేం మాట్లాడలేక స్వామి మీరు ఎట్లా ఉన్నారు అని అడిగాను. అయితే స్వామి బానే ఉన్నాను స్వామి అన్నాను. తర్వాత మళ్ళీ స్వామి ఇలా చూసి, ఏమి మళ్ళీ ఎలా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను స్వామి, భోజనం చేస్తున్నావా అని అడిగారు. స్వామి చేస్తున్నాను అంటే, లేదు బాగా చేయట్లేదు అన్నారు. ఇంకేం మాట్లాడలేక మళ్ళీ వంగి స్వామి ఎలా ఉన్నారు అని అడిగాను. బానే ఉన్నాను అన్నారు. అయితే నన్ను, స్వామి అమ్మ చెప్తుంది బానే ఉన్నాను కిను బాగున్నానికి తేడా ఉంటుంది అని చెప్తే, చెప్పేసరికి స్వామి ఒక ఏయ్ అవే చాలా దృఢంగా చేశాను చూడు, స్వామి ఎప్పుడు బాగుంటారు అర్థమైందా అని చెప్పి 3 సార్లు అదే మొక్కను రిపీట్ చేస్తూ స్వామి ఎప్పుడు బాగుంటారు అని చెప్పారు. చెప్పి తర్వాత అన్నారు, విను హాస్టల్లో బాగా తినాలి బాగా ఉండాలి అర్థమైందా అని చెప్పి 3 సార్లు బాగా తినాలి బాగా ఉండాలి అని చెప్తూ సార్. ఆ రోజు అంటే ఇలా చెప్తానే నాకు వెంటనే తెలివి వచ్చింది. అప్పటి నుంచి ఇంక ఈ రోజు వరకు ఎప్పుడైతే స్వామి చెప్పారో బాగా తినాలి ఒక నమ్మకం ఏం కుదిరిందంటే, అంటే మనం తింటున్నామా లేదా అనేది కూడా స్వామి చూస్తున్నారు. అంటే ఎక్కడ కూడా స్వామి లేరు, భౌతికంగా లేరు అని కరెక్టే, అంత మాత్రాన్ని స్వామి మనల్ని చూడట్లేదు మనల్ని పట్టించుకోవట్లేదు అని మాత్రం అక్కడ అనుకోవడం పెద్ద పొరపాటు. అలా అనుకుంటే మన మూర్ఖత్వం అది. ఆ రోజు నుంచి ఏ పని చేసినా స్వామి ఉన్నారు మన దగ్గర, తిన్నా తినకపోయినా మాట్లాడే మాటలు చేసే పనులు చూసేవి అన్ని కూడా చాలా జాగ్రత్తగా క్యాల్కులేటివ్ గా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడైతే స్వామి చెప్పారో బాగా తిను అని, దానికి అర్థం ఏంటంటే మిగతావన్నీ కూడా స్వామి చూస్తున్నట్టే. సో అక్కడ భౌతికంగా లేరు అని మాట మాత్రంకే కానీ అనుకోవడానికి లేదు అక్కడ.
2: ఈ సందర్భంలో నాకు ఒక అనుభవం గుర్తు వస్తుంది, సత్యజిత్ బ్రదర్ కి స్వామి స్వయంగా ఇచ్చిన అనుభవం. అప్పట్లో స్వామి కులంధాల్ ఆ పై మందిరంలో ఉండేవారు. ఆ సమయంలో రాత్రిపూట సత్యజిత్ గారు కూడా కింద పడుకుని ఉండేవారు రూమ్ లో. సో అప్పటికి ఈశ్వరమ్మ గారు లేరు ఆ సమయానికి. సో తర్వాత ఏమైందంటే ఒకరోజు స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లి తదితర ప్లేస్ మిగతా ప్లేసులకు వెళ్లి చాలా అలసిపోయి ఆ రోజు రాత్రి నిద్రిస్తున్నారు. అదే సమయంలో సత్యజిత్ బ్రదర్ కూడా అక్కడ పక్కన పడుకుని ఉన్నారు. కానీ ఆ సమయంలో సత్యజిత్ బ్రదర్ కి ఎప్పుడో మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు లేచి చూస్తే స్వామికి ఈశ్వరమ్మ గారు పాదసేవ చేస్తూ ఉన్నారు. అంటే సత్యజిత్ గారికి కొంచెం భయం వేసింది, అంటే ఆయనకి అర్థం కాల, అంటే భౌతికంగా ఆవిడ మనకి ఇప్పుడు లేరు కదా, ఆవిడ ఎలా వచ్చారని ఆలోచనలో పడ్డారు. స్వామి వెంటనే ఉలికిపడి లేచి సత్యజిత్ గారిని అడిగారు, ఏమి చూసావా అని అడిగారు. అంటే సత్యజిత్ గారికి ఇంకా అర్థమైంది, స్వామికి తెలిసింది అంటే మనకేదో మెసేజ్ ఇస్తారు స్వామి అని చెప్పి. అవును స్వామి, కానీ అర్థం కాలేదు అన్నట్టుగా సత్యజిత్ గారు అడిగారు స్వామి. అప్పుడు స్వామి ఇలా చెప్తారు, ఈశ్వరమ్మ గారు లేరు అందరికీ తెలిసిందే, కానీ నేను ఇవాళ అంతలా తిరిగాను కదా, నేను అలసిపోయాను కదా, ఆ విషయం అమ్మకి తెలుసు కాబట్టే నన్ను నాకు సేవ చేయడానికి నా కాళ్ళు నొప్పడతాయి కాబట్టి కొంచెం నొక్కడానికి తల్లి వచ్చింది. ఇదే రకంగా నేను ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే మీకోసం పిల్లలందరి కోసం ఎప్పుడూ సేవలోనే ఉంటానని చెప్పి స్వామి చెప్తుంటారు. ఇప్పటికీ నా కళ్ళల్లో అది మాయిష్ వస్తుంది. స్వామి తలుచుకుంటే ఆ అనుభవం తలుచుకుంటే నిజంగా స్వామి అంతా ఎప్పుడు ఉన్నారనే భావన కలుగుతుంది.
0: మీకందరికి గుర్తునే ఉంటే 97 లోనో 98 లోనో యూనిటీ కప్ అయింది. సో ఒక స్టూడెంట్ ఎవరైతే ఆ టైంలో చదువుకున్నారో ఒక సీనియర్ అన్న హాస్పిటల్లో ఇప్పుడు పనిచేస్తున్నాడు. తను ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్లో ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్వామి ప్రతి నిమిషం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా, ఏం తింటున్నాం, తాగుతున్నాం, నథింగ్ స్కిప్స్ స్వామీస్ అటెన్షన్. సో బాయ్స్ రెండు గెస్ట్ సర్వింగ్ కి సెలెక్ట్ చేశారనమాట, రెండు బృందావన్ వార్డెన్ సార్ అండ్ ప్రశాంత్ రిలియం వార్డెన్. సో స్వామికి లిస్ట్ అంతా పంపిస్తారు కదా, పంపించిన తర్వాత అందరూ మందిర్కి వెళ్లారు. ఆ రోజు స్వామి అందరినీ పిలవని చెప్పారు, బాయ్స్ అందరినీ, సెలెక్టెడ్ బాయ్స్ ని గెస్ట్ సర్వింగ్ కి. సో అందరూ చాలా స్మార్ట్ గా టిప్ టాప్ గా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ అది బాగుండాలి. స్వామి ఇస్ వెరీ పర్టికులర్ కదా, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఆ ఫంక్షన్ కి వస్తున్నారు. సో అందరూ పోర్టికోలో వెయిట్ చేస్తున్నారు స్వామి కోసం. స్వామి దర్శనం అయిపోయి ఇలా చేతులు వెనక్కి కట్టుకుని అక్కడ వార్డెన్స్ ఇద్దరి దగ్గర నిలబడి, బాయ్స్ వచ్చారా అని అడిగారు. అడిగితే హా వచ్చాం స్వామి అని లిస్టులు చూపిస్తున్నారన్నమాట. చూపిస్తూ వార్డెన్ సార్ స్టూడెంట్స్ వైపు తిరిగి, స్వామి ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చెప్తున్నారనమాట. స్వామి ఏమీ తెలియనట్టు అన్ని వింటున్నారు. సడన్ గా ఒక అబ్బాయి వైపు చూపించి, వీడు మంచివాడని నీకెలా తెలుసు అని ఆగిపోయారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అన్న మైండ్ లో వెళ్తున్న థాట్స్ ఏంటంటే, అప్పటికింకా స్వామి మీద గురి కుదరలేదు ఈ అబ్బాయికి. అదేంటి, ఆ అబ్బాయి హాస్టల్లో బానే ఉంటున్నాడు కదా, ఎందుకు స్వామి వీడు మంచివాడని మీకు ఎలా తెలుసు అని అడిగారు. అంటే స్వామి ఆ వ్యూలోని మంచివాడు అన్నదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్ ఆ అబ్బాయి రీచ్ అయ్యాడో లేదో ఇప్పుడు స్వామి చెప్పబోతున్నారని అనుకున్నాడు అనమాట. సో దెర్ ఇస్ డిఫరెంట్ హాల్ మార్క్ ఫర్ అ స్టూడెంట్ ఆఫ్ స్వామి. సో స్వామి అప్పుడు చెప్పడం మొదలు పెడతారు, చూడండి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులందరూ ఇదే అనుకుంటారు, నేను వచ్చి స్వామి కాలేజీలో చదువుకుంటున్నాను, నేను వచ్చి స్వామి హాస్టల్లో ఉంటున్నాను. కాదు కాదు కాదు, నేను వారిలో ఉండి వారు చేసే ప్రతి పనిని నేను చదువుతున్నాను అన్నారు. అసలు ఇంతకన్నా లైక్ ఇప్పుడే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తూ ఉంటే, ఈస్ ఇన్ ఎవ్రీ వన్ స్వామి ఈజ్ దేర్ అండ్ హీఈస్ వాచింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అస్. సో ఇది తలుచుకుంటే మన హాస్టల్ ఎంత పవిత్రమైనదో, అండ్ ఆ హాస్టల్లో ప్రతి ఇంచి స్వామి బ్లెస్ చేసింది. అండ్ నౌ శ్రీనివాస్, ఇప్పుడు మన బ్యాక్ టు అవర్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ నీకు మన హాస్టల్లో అయిన ఉంటే చెప్తావా?
1: హాస్టల్లో ఇంకోటి మంచి విశేషం ఏంటంటే, హాస్టల్లో ఉండేటప్పుడు బోల్డ్ పనులు చేయడానికి ఉంటాయి ఎవెన్యూస్, సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. అందులో ఏంటంటే డిస్పెన్సరీ అని, అంటే ఎక్కడైతే హెల్త్ సర్వీసెస్, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళకి సేవలు అందించడానికి. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే హాస్టల్లో ఎలక్ట్రికల్ వర్క్లు, ప్లంబింగ్ వర్క్లు అంతా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అలాగే డైటిక్స్ అని, ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి కిచెన్ డిపార్ట్మెంట్. చిన్న చిన్న పనులు ఎలాంటి న్యూస్ పేపర్లు, అది కూడా ఒక చిన్న సేవ కిందనే అక్కడ ట్రీట్ చేస్తారు. ఏదంటే ప్రతి ఒక్క పనిని ఎట్లా సేవ కింద మార్చుకొని చేయొచ్చో ఆ రకంగా మనకు నేర్పుతూ వస్తుంది
2: స్టూడెంట్స్.
1: అయితే దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే, స్వామి తన చేతులుగా స్థాపించిన మూర్తులు ఉన్నాయి, వినాయకుడు అనగా, రంగనాథ్ స్వామి అనగా, వైకుంఠ నారాయణ వనం అనొక గుడి ఉంది లోపల, అక్కడ స్వామి తన చేతులతో స్వయంగా స్థాపించిన విగ్రహాలు ఉన్నాయి. సో అటువంటి విగ్రహాలకు కూడా సేవ చేసే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారు స్వామి. స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు బయట మీరు చూసుకుంటే ఏ గుడికి వెళ్లి కూడా
0: అసలు మనం మూల విగ్రహాన్ని
1: ఉండదు, అది అలాంటిది ఇక్కడ మూల విగ్రహాన్ని ముట్టుకొని ఆయనకి స్నానం చేయించి బట్టలు కట్టి నైవేద్యం పెట్టి ఆయనతో కలిసి మొత్తం ఒక ఫ్రెండ్ లాగా ఉండేటట్టు అవకాశం మనకు స్వామి ప్రసాదించారు. మనం ఫ్రెండ్ లాగా ఉంటామా లేదంటే దేవుడు భక్తుడు ఎటువంటి అనుబంధం కావచ్చు, అటువంటి అనుబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. సో ఆ రకంగా ఫస్ట్ నేను జాయిన్ అయిన ఒక వారం 10 రోజులకి వినాయకుడు అక్కడ ఉండేవాడు, నాకు చాలా నచ్చేవాడు వినాయకుడు చూసి, విగ్రహం భలే ఉండేది. అయితే నా ఒక క్లాస్మేట్ ఇంతకు ముందు అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు, తను వినాయకుడు చేస్తూ ఉండేవాడు, కాకపోతే తనకి ఆరోగ్యం ఇచ్చా ఏదో ఒంట్లో బాగాలేక కొన్నాళ్ళు వినాయకుడికి తన సేవ చేయలేకపోయాడు. అయ్యో వినాయకుడు అలా ఉన్నాడు కదా అని నేను చేయడం మొదలు పెట్టాను తను అడిగి, సరే కొన్నాళ్ళు చేయి నా ఆరోగ్యం బాగాక నేను చేస్తాను అన్నాడు. అయితే ఒకరోజు మొదటి రోజు చేశాక అయ్యో రెండో రోజు కూడా నేను చేస్తే బాగున్న ఒక ఫీలింగ్ వచ్చింది. అలా ఒకటిది కాస్త రెండు రోజులు కాస్త వారం కాస్త 10 రోజులు నెల మొత్తం సెమిస్టర్ ఏడాది అదే ముహూర్తాన్ని మొదలు పెట్టాను, కానీ స్వామి అనుగ్రహంతో ఈ రోజు వరకు కూడా చేసే అవకాశం వస్తుంది. సో ఆ రిలేషన్ ఎలా అయిందంటే, ఇప్పుడు వినాయకుడిని స్నానం చేసినప్పుడు నేను ఏంటంటే ఏదో చిన్న పిల్లాన్ని కూర్చొని స్నానం చేయిస్తూ అన్ని మాటలు మాట్లాడుకుంటూ ఇంక ఇది అది అని కాదు, ఏది వస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ నా మనసులోనివన్నీ చెప్పుకుంటూ, నేను చెప్పడమే కాదు ఆ రకంగా కొన్నాళ్ళపై నాకు ఆ రెసిప్రోకేషన్ కూడా, వినాయకుడు కూడా నాకు అట్లాగే రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఎట్లా చెప్పాలని నేను చెప్పలేను, అది నేను చేసాను నాకు
0: అనుభవిస్తేనే కానీ తెలియదు.
1: సో అలా చేస్తే ఒకరోజు ఏమైందంటే, ఇది వినాయక చవితి 2015 వినాయక చవితి అయిన మూడో రోజుకి, ఆ రోజు ఏంటంటే నిమజ్జనం రోజు, హాస్టల్లో వినాయకుడు పూజ చేసి ఆ విగ్రహాలని నిమజ్జనం చేయించాలి. అయితే మనకి ఏంటంటే ఈ వినాయకుడికి నేను పొద్దున్న స్నానం చేయించి పంచాన్ని కడదామని రెడీ అయినాం. స్నానం చేయించేకేంటంటే పక్కన ఒక రూమ్ ఉంటుంది, సేవాదళ షెడ్ అని ఉంటుంది, అక్కడ స్వామివారికి తువ్వాలు విభూది కుంకుమ అలంకారంకి ఏవే విధ కావాలని పెట్టాను. అయితే ఆ తువ్వాలు నేను తీసుకుని స్వామికి స్నానం చేయించాక ఆ తువ్వాలు తీసుకుని స్వామికి తుడుద్దాం అనుకుని పట్టుకెళ్తున్నాను, ఆ తువ్వాలు తీసి ఎందుకో దులిపాను, గబుక్మని ఏముంటుందో తెలియదు కదా అని. దులిపేసరికి నా మీద ఏదో పడినట్టు అనిపించింది, పడి కిందకేదో రాలింది. కింద చూస్తే ఒక 5-6 అడుగులు నాగుపాము పడగి విప్పి పెద్దది, నాగుపాము నా కాళ్ళకి దగ్గరలోనే, చాలా దగ్గరలో ఉంది, మా అయితే 5 సెంటీమీటర్లు అంతకంటే తక్కువ డిస్టెన్స్ లో పడగ విప్పి నాగుపాము ఇలా చూస్తూ ఉంది. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా నాగుపాము చూడు అదే సందర్భం. కాకపోతే అది ఎంత బాగుందంటే నేను చెప్పలేను, చక్కగా గోల్డెన్ కలర్ లో ఉండి కృష్ణ పాదాలు భలే కనిపిస్తుండే. అయ్యో పావన్ ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళి నేను పావని పావన్ అని చూస్తూ ఉంది. తువ్వాలు నేను తీసుకుని స్వామికి స్నానం చేయించాక ఆ తువ్వాలు తీసుకుని స్వామికి తుడుద్దాం అనుకుని పట్టుకెళ్తున్నాను, ఆ తువ్వాలు తీసి ఎందుకో దులిపాను, గబుక్మని ఏముంటుందో తెలియదు కదా అని. దులిపేసరికి నా మీద ఏదో పడినట్టు

0: ఉంది. సరే ఇంకెంతసేపు ఇలా నిల్చుంటాను 5 నిమిషాలు సరే అనుకుని తువాలు పట్టుకుని వినాయకుడికి అంతా రెడీ చేసి పంచి కడుతూ అనుకుని చూడు వినాయక, ఈ పావు నన్ను ఏం చేయలేదు, ఆ పావుకు కూడా ఏం అవ్వకుండా నువ్వే కాపాడాలి, అంతా ఒకటే కుటుంబం కదా మనం, మీరంతా శివ కుటుంబం, అందులో పావు కూడా ఉంటుంది, ప్లస్ మన హాస్టల్ ఉంది, అంతా మనం ఒకటే, అది నన్ను ఏం చేయలేదు కాబట్టి దానికి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి, నాకేం చేయలేదు అసలు, నిజం చెప్తే నమ్మరు, ఆ పావు చూసి అస్సలు భయం కలగలేదు. మామూలు ఈ రోజు ఇప్పుడు నన్ను అడిగితే పావు చూసి చాలా ఉనికిపోతాను, అయ్యో బాబు పావు అనుకుని, ఏం జరగలేదు, ఎంత బాగుంది మీరు చెప్తే నమ్మరు. నేను వినాయకుడికి స్నానం చేయించి పంచి కట్టి అన్ని అయ్యేసరికి 40-45 నిమిషాలు పట్టింది. అంతసేపు ఆ పాము అక్కడే ఉంది, మా పిల్లలు వస్తూ వెళ్తూ ఉన్నారు, ఆ పాము ఏమీ చేయలేదు, పైగా కొందరు పాము చూసి కెమెరాలు తెచ్చుకుని ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ పాము అలాగే నిల్చుంది ఏ స్థిరంగా ఏం చేయకుండా. తర్వాత ఏమైంది, అంతా అయిపోయేసరికి ఒక సేవాదాలు వచ్చారు, కర్రతో తీసుకెళ్లి ఆ పావును తుప్పల్లో పడేశారు. అక్కడ చెప్పదలుచుకున్నది నేనేమిటంటే, ఆ వినాయకుడు సేవ చేయడం ప్రాసెస్ లో ఆ భయం పోయింది. అదే పర్లేదు మనకేం చేయదు, మనం వినాయకుడు చేస్తున్నాం, మనం అంతా ఒకటే కుటుంబం, ఎక్కడ తేడా లేకుండా, అంటే మనం ఒక మనిషిగా తర్వాత ఒక జంతువు పశువు కిందను, అది మనం వేరే కాదు, ఒకటే కుటుంబం అనే ఒక ఫీలింగ్, ఏదైతే స్వామి ఎప్పుడు చెప్తారో
1: వసుదైక కుటుంబం,
0: ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ నిమిషానికి నేను ఎక్స్పీరియన్స్ చేశాను, భయం లేదు, అది ఏం చేయదు, ఏం చేస్తుంది, నేను దానికి ఏం చేయలేదు, అది నాకు ఏం చేయదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ బోల్డ్ ఉండే వినాయకుడు తనలో బోల్డ్. ఇప్పుడు కూడా వినాయకుడిని ముట్టుకుంటే నాకు ఎలా ఉంటుందంటే, ఏదో చిన్న పిల్లాన్ని ముట్టుకుని మెత్త మెత్తగా ముద్దలాడాలనిపిస్తుంటుంది. ఆ రకంగా వినాయకుడితో బోల్డ్ అనుభవాలు.
1: మరి శ్రీనివాస్ అండ్ సాయిచంద్, మన హాస్టల్ మన వార్డెన్ సార్ రూమ్ లోకి నాకు ఇంకా బాగా గుర్తు. హాస్టల్ వార్డెన్ సార్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే రిజిస్టర్ అవ్వడానికి నేను ఇట్లా తలెత్తి చూస్తే మన శివశంకర్ సాయి గారి సీట్ వెనకాతలే స్వామి పిక్చర్ ఒకటి ఉంటుంది, చాలా సీరియస్ గంభీరంగా ఉంటుంది ఆ ఫోటో. దాని మీద కిందని రాసింటుంది, డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని రాసింటుంది అనమాట. సో మన హాస్టల్లో జరిగే ప్రతి యాక్టివిటీ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ హ్యాండ్ రిటన్ బై స్వామి. సో మార్నింగ్ సుప్రభాతం లేచిన దగ్గర నుంచి రాత్రి కరచరణ కృతం వా మనం పాడేంత వరకు శాంతి శాంతి వరకు అంతా డిజైన్ చేసింది స్వామి. సో మరి ఈ డిసిప్లిన్ ఏదైతే ఉందో అది ఎట్లాగా మీరు ఇంబైబ్ చేసుకోగలుగుతున్నారు, ఎలా ప్రభావితం చేసింది మీ లైఫ్ ని అని చెప్తావా సాయిచంద్?
2: నాకు ప్రత్యేకంగా నాకు పర్సనల్ గా నేను స్వామి హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఆ డిసిప్లిన్ అంతా నాకు పట్టేది కాదు. అంటే ప్రతి స్టూడెంట్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక కేజీ బ్రదర్ కూడా చెప్తున్నారు అంతా నార్మల్ గా జరుగుతుందని, కానీ నాకైతే అలా జరగలేదు. 2010 లో నేను 11th స్టాండర్డ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో ఆ ప్రాబ్లమ్ లో హాస్టల్ కి తర్వాత మారినా సరే సీనియర్ బాయ్స్ హాస్టల్లో అక్కడ ఆ డిసిప్లిన్ అనేది మనకి పొద్దున్నే 5 లేవాలి, సుప్రభాతం అన్నీ చేయాలి, తర్వాత మిగతా కార్యక్రమాలు అక్కడ ఎక్కడా కూడా అసలు విరామం లేకుండా స్వామి షెడ్యూల్ అలా ఫిక్స్ చేస్తారు.
1: బెల్స్ మధ్యనే జరుగుతుంటుంది మన జీవితం అంతా,
2: పొద్దున్న బెల్ ఉంటుంది, మళ్ళీ రాత్రి పడుకునే ముందు బెల్ ఉంటుంది. సో ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది, ప్రేయర్ తో ఎండ్ అవుతుంది. సో నాకు పర్సనల్ గా కనీసం 3 పట్టింది ఇదంతా నేను అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే నేను చిన్నప్పుడే వచ్చాను కాబట్టి నాకు అప్పట్లో అంత ఇంపార్టెన్స్ తెలియలేదు. నేను ఎప్పుడైతే అండర్ గ్రాడ్యుయేట్ వచ్చానో సీనియర్ బాయ్స్ హాస్టల్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడు అనుకుంటున్నాను ఎలాగో ఇప్పుడు నేను యూజీకి వచ్చాను, 3 ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సో స్వామి మనకి ఎందుకు ఈ షెడ్యూల్ పెట్టారు, అసలు ఈ డిసిప్లిన్ కి మనం ఎలా ఇంబైబ్ చేసుకోవాలని అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను. సో మొదట స్వామి చెప్తూ ఉంటారు బ్లైండ్ ఫెయిత్ ఉంటే, అంటే దాని అర్థం స్వామి చెప్తారు ప్రిటెండ్ టెండ్ అండ్ ఎండ్, యు ప్రిటెండ్ టు బి గుడ్ యు టెండ్ టు బి గుడ్ అండ్ బీయింగ్ గుడ్, అంటే నువ్వు మంచివాడిగా నటించు ఫస్ట్, తర్వాత మంచిగా మంచివాడిగా ఆ ప్రాసెస్ లో వెళ్తూ ఉంటావు అండ్ చివరికి నువ్వు మంచివాడి కింద మారుతావు. సో ఆ రకంగా ఆ కొటేషన్ నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. స్వామి చాలా కొటేషన్స్ ఉంటాయి, మనం లైఫ్ లో ఒక కొటేషన్ తీసుకుని హాస్టల్లో అది ఫాలో అయితే మిగతావన్నీ సెట్ అయిపోతాయి. సో నేను ఇది తీసుకున్నాను ప్రిటెండ్ టెండ్ అండ్ ఎండ్. సో నేను స్టార్టింగ్ లో డిసిప్లిన్ అంతా ఫాలో అవుదాం అనుకున్నాను, కానీ అది ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు అనవసరం, కానీ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. నాకు తర్వాత ఏమనిపించిందంటే నేను అర్థం చేసుకున్నది, నాకు రియలైజ్ అయ్యాను ఈ కార్యక్రమాలన్నీ రెగ్యులర్ గా జరిగేవి, కానీ కొన్ని కొన్ని ఫోర్స్ తో చేస్తాం, కొన్ని రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏదైనా కొత్త యాక్టివిటీ వచ్చినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళగలమా, ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, ఆ యాక్టివిటీ మనకి ఇంట్రెస్ట్ కలిగించడానికి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఈవెంట్ చేయాలి, కొన్ని కొన్ని అలాంటి సిచ్యువేషన్ వస్తాయి జీవితంలో. మనం ఇప్పుడు సపోజ్ మనం క్లాస్ లో ఏదైనా

0: లెక్చర్ ఇవ్వాలి, టీచర్ చెప్తారు నువ్వు నెక్స్ట్ క్లాస్ లో సెమినార్ ఇవ్వాలని, అది మనం తప్పించుకోలేం. సో అలాంటివి ఏదైనా మనకు వస్తే మనం రిలేట్ చేయొచ్చు. మనం అనుకుంటా హాస్టల్ షెడ్యూల్ వేరు ఇది వేరు, కానీ హాస్టల్లో కొన్ని యాక్టివిటీస్ మనం మన చేత కావాలని చేపిస్తారు, మనం చేయలేకపోయినా సరే. సేమ్ అలాంటి సిచ్యువేషన్ లో లైఫ్ లో మనకి చాలా వస్తాయి. ఏవైతే మనం చేయలేకపోతాం, మనం చేయకూడదు అనుకుంటాం, కానీ వాటికి మనం ఎలా మనం చేయి మనం ముందడుగు వేయాలి,
1: యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి.
0: యాక్సెప్ట్ చేయాలనే యాక్సెప్టెన్స్ నాకు బాగా అలవరుచుకున్నాను. ఏ పని చెప్పినా సరే, నాకు ఏ పని ఎదురొచ్చినా సరే, ఇదంతా స్వామి పని. స్వామి డిసిప్లిన్ లో నేను ఎలా అయితే చేయగలిగానో అదే డిసిప్లిన్ తో ఈ పని కూడా నేను చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని వెళ్ళాను. నాకు అలా చాలా సక్సెస్ కూడా వచ్చాయి. ఈ డిసిప్లిన్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, అంటే మనం ఇక్కడ ఈ 10 నెలలు ఇక్కడ మన హాస్టల్లో ఉండి మనం డిసిప్లిన్ ఫాలో అయ్యాం, ఇంటికి వెళ్ళక కొంచెం కష్టం అవుతుంది, అయినా సరే చాలా వరకు ప్రయత్నించి అమ్మ వాళ్ళకి ఇంట్లో అమ్మా నాన్నలకి సాయం చేస్తూ వాళ్ళ నుంచి కూడా నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు నాకు చెప్తూ ఉండేవారు, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మార్పులన్నీ వచ్చాయి, ఈ రకంగా నువ్వు డిసిప్లిన్ అయ్యావని. సో కొన్ని మార్పులు నాకు అక్కడ అమ్మ వాళ్ళు కూడా చెప్పారు.
1: మరి శ్రీనివాస్, నీ సంగతి ఏంటి? ఈ డిసిప్లిన్ ఫాలో అవటం వల్ల నీలో వచ్చినటువంటి ఆ మార్పు ఏంటి? అండ్ ఇది మనం అర్థం చేసుకోగాని మనం బయటికి అడుగు పెట్టిన తర్వాత, హాస్టల్ బయటికి వెళ్లిన తర్వాత మనలో ఏం మార్పు జరిగిందో మనకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అట్ ఎనీ గివెన్ డే, ఎంత లేట్ అయిపోయినా రాత్రి వర్క్ లో, మార్నింగ్ 6 తర్వాత అసలు నిద్ర పట్టదు మనకి, ఆ బెల్ లోపల ఫిట్ అయిపోయింది అనమాట. సో అట్లాగా మీ జీవితంలో ఎట్లా ఇలాగ
2: ఇప్పుడు అంటే డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుందంటే, అది అనుభవిస్తున్నప్పుడు ఎందుకురా భగవంతుడా అనే ఫీలింగ్ వస్తుంది. పొద్దునే లేపేస్తున్నారు, 50కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంటుందో హాస్టల్ లో 7:30 బెల్ అంటే అసలు టైం చూడక్కర్లేదు, బెల్ అయిందంటే 7:30 అయినట్టే, టిఫిన్ పొద్దున బెల్ అయిందంటే 7:30 అయినట్టే. అంతేకాని 7:30 అయింది కదా అని బెల్ అక్కడ ఉండదు, బెల్ ఉందంటే 7:30 అయినట్టే అక్కడ. అట్లాగా ప్రతిదానికి బెల్లులు ఉంటాయి, డిన్నర్ కావనియండి, లంచ్ కావనియండి, మందిర్ కావనియండి. అయితే అక్కడ అర్థమైందంటే అప్పుడు అనిపిస్తుంది, ఏంటి మాట మాటికి బెల్లులు కొడుతున్నారని. కాకపోతే అది ఎందుకు చేస్తున్నారు ఆ డిసిప్లిన్ ఒకసారి అర్థం చేసుకుంటే, సాయి చంద్ చెప్పినట్టు దాని వెనకాల అసలు ఇంటెన్షన్ ఏంటి, అయితే ఎందుకు అట్లా డిజైన్ చేశారనేది ఒకసారి తెలుసుకుంటే మనకి ఫాలో అవడం కూడా ఈజీగా ఉంటుంది. నేను ఒక రీసెంట్ గా ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే రీసెంట్ గా యూజీసీ టీమ్ వచ్చారు మన ఇన్స్టిట్యూట్ కి. వాళ్ళు ఏంటంటే ప్రతి 5 ఏళ్లకి వచ్చి
1: అక్రిడిటేషన్
2: ఇది రివ్యూ చేస్తుంటారు, అంటే యూనివర్సిటీలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏమిటి అని. మన హాస్టల్ వాళ్ళు చూసారు, మొదటిగా వచ్చేసరికి వాళ్ళకి ఏం అర్థం లేదు ఏంటి ఇది అని అనుకున్నారు. కాకపోతే ఒకసారి హాస్టల్కి వచ్చి మందిరానికి వచ్చి మన యూనివర్సిటీ పద్ధతులు చూసాక వాళ్ళకి అర్థమైంది, అంటే మన సిస్టమ్ ఏంటి, డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్. అయితే చిట్ట చివరిగా 4వ రోజు ఒక 4 ఉన్నారు, అంటే ఇంకా వాళ్ళు అంత పని అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఫ్లైట్ వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉన్నారు యూజీసీ వాళ్ళు. అయితే వాళ్ళకి గెస్ట్ సర్వింగ్ కింద మేము సర్వ్ చేస్తూ ఉన్నాం. అయితే ఆవిడ ఒక ప్రొఫెసర్ ఆవిడ హాస్టల్ అంతా చూసి ఆరోజు టిఫిన్ చేసినప్పుడు ఆవిడ అడిగారు, మేము ఆవిడకి టిఫిన్ వడ్డిస్తున్నప్పుడు నన్ను అడిగారు, అసలు మీ హాస్టల్ ఇట్లా ఉంది, అంత పొద్దుట నుంచి రాత్రి వరకు అంత బెల్ సిస్టమ్ మీద నడుస్తుంది, మెకానికల్ గా అనిపించదా, ఏంటి రోబోట్స్ లా పనిచేస్తారు అని అడిగారు. అయితే నేను అన్నాను, అట్లా కాదు, ఇది చాలా డిసిప్లిన్డ్ లైఫ్, మాకు చాలా బాగుంటుంది. అంటే మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అదేదో చాలా ఈజీగా మొదటి రోజు జాయిన్ అయిన వాడవడో, ఫస్ట్ రోజు 5 లేచిపోయి చాలా ఆనందంగా వెళ్ళిపోయి అక్కడ సుప్రభాతం చదివేసి గేమ్స్కి వెళ్ళిపోయి, అది అసలు అసాధ్యం. ఎందుకంటే మొదటి రోజు ఎలా ఉంటుందంటే 5 లేచేసరికి 9 మళ్ళీ నిద్ర వస్తుంది, క్లాస్కి వెళ్లేసరికి
1: నిద్ర.
2: కాకపోతే ఇవన్నీ చూసుకుంటూ భరిస్తూ వెళ్ళి కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది. భరిస్తూ ఎందుకంటే ముందుకు మనకి అర్థమవుదు, అసలు హాస్టల్ జాయిన్ అవగానే ముందు ఎన్ని ఉంటాయంటే, ఒకవైపు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ పెడతారు, ఒకవైపు అకాడమిక్స్ గురించి చెప్తుంటారు, ఒకవైపు రూమ్ లో చెప్తుంటారు, అంటే చాలా అయిపోతూ ఉంటాయి. అసలు ఎలా ఉంటుందంటే ఏదో గుత్తువంకాయ కూరలో కుక్కి కుక్కి పెట్టినట్టు ఉంటుంది. అయితే అవన్నీ తీసుకుని కొంచెం టైం తీసుకుని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అయితే వాడు అడిగారు నాకు, అంటే ఇంత మెకానికల్ గా ఉంటుంది, రోబోట్స్ లా పనిచేస్తారు, మీకేమనిపించదని చెప్పాను. అట్లా కాదు మేడం, డిసిప్లిన్ ఉంటుంది కరెక్టే, కానీ మాకు కొన్నాళ్ళకి అది అలవాటు అవుతుంది, తర్వాత అప్రిషియేట్ చేయగలుస్తాం మేము, అదే మనకు మంచిది అనేది అలా అనుకుని, దాని తర్వాత ఏమవుతుంటే కొన్నాళ్ళకి మన జీవితమే బాగుపడుతుంది, మాకు అర్థం అవుతుంది, అందుకు మేము చేస్తాను. అట్లా కాదు, మీకు ఎంటర్టైన్మెంట్ కి ఏమి ఉండదా అని అడిగారు. టీవీ కానీ మూవీ షోస్ కానీ ఉంటాయి, వీకెండ్స్ లో ఉంటాయి చూసాను. ఇవన్నీ చూసి లేదు, మరి ఈ వయసులో మీకు బోల్డ్ అండ్ రకాల థాట్స్ వస్తూ ఉంటాయి కదా, బయటికి వెళ్లి కొత్త కొత్త ఫ్రెండ్స్ చేసుకుందాం, సినిమాలు చూద్దాం అని, మీకేం అనిపించదా అని అడిగారు నన్ను. నేను అనిపించదు అని నేను చెప్పలేను, అనిపిస్తాయి, మానవ మనిషనగా సహజం అన్ని, సినిమా చూడాలనిపిస్తుంది, ఫ్రెండ్స్ చూడాలనిపిస్తుంది, అన్ని అనిపిస్తాయి. కాకపోతే ఈ డిసిప్లిన్ వల్ల మేము నేర్చుకునేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయట మీరు ఎట్లా చెప్పారో, బయటకి వెళ్లి తెలుసుకోవడం అనేది ఎలా అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటనేది, బయట తెలుసుకొని అప్పుడు అయ్యో అప్పుడు నేర్చుకోలేకపోయినే అని బాధపడే కంటే ఇక్కడుండి తెలుసుకుని అవగాహన చేస్తే స్వామి యొక్క అనుగ్రహం కూడా మన వైపు అలాగే ఉంటుంది. అయితే నేను చెప్పాను సెల్ఫ్ కంట్రోల్ నేర్పిస్తారు. ఇప్పుడు బయట మనం ఎన్నెన్నో చూస్తున్నాం, చాలా వింటుంటారు, రోజుకు పొద్దున్న లేస్తూనే న్యూస్ పేపర్లు అన్ని చదువుతూ ఉంటాం. అలా కాకుండా ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు ఎంత మనకి ఏది ఎంతవరకు అవసరమో, చెయ్యాలా వద్దా, ఒక మాట మాట్లాడే ముందు అసలు ఇది అవసరమా లేదా, అటువంటిది ఈ డిసిప్లిన్ అనేది నేర్పిస్తుంది. రెండోది ఏంటంటే ఈ షెడ్యూల్ అలవాటు అయిపోయి నిజంగా ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ తెలివి రాకపోయినా ఇంట్లో మాత్రం ఐదింటికి తక్కువని తెలివి వస్తుంది. పొద్దున్నే పడుకుందా ఉన్నా నిద్రపడుతుంది పోన్లే. అప్పుడు నేను ఏంటంటే మా సమ్మర్ వెకేషన్ లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే పొద్దున్నే లేచిపోయేవాడిని, ఐదింటికి లేచిపోయి ఇంకా ఏం చేస్తాను, నిద్ర పట్టదు. సో బయటకు ఊరికి అలా వెళ్ళి ఒక వాకింగ్ కి పక్కన ఇటు అటు వెళ్లి అమ్మకి ఏదైనా సాయం చేయాలంటే చేసేవాడిని. అయితే కింద ఒకసారి మా ఫ్లాట్స్ లో కొందరు చూసి అడిగారు, మీరు ఇంత పొద్దున్నే లేచిపోతారు, ఇంత మంచి సిస్టమ్ ఉంది మీకు, మీకు ఎలా అలవాటు అన్నాడు. నాకు అలవాటు అండి, మా హాస్టల్లో ఇలా చెప్తారంటే, అదే మా పిల్లలు కూడా కాస్త చెప్పచ్చు కదా, వాళ్ళు కూడా బాగుపడతారన్నాను. నేను అట్లా చెప్పలేను మేడం, అది మీరు చూసుకోవాలి అంటే అసలు ఏ హాస్టల్ నేర్పుతారని ఇలా అడిగారు. మా హాస్టల్ ఇలా సత్సాయి హాస్టల్ అండి, ఇట్లా చెప్తే అక్కడ ఇలా కూడా నేర్పుతారా పొద్దున్న, వాళ్ళు చాలా విచిత్రంగా అవాక్ అయ్యారు. అంటే వాళ్ళు అంటే డైజెస్ట్ చేసుకోలేరు, అంటే ఇప్పుడు కూడా ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయి, పొద్దున్న ఐదింటికి లేచి అంటే వింటూ ఉంటారు బోల్డెన్ హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారు అంటే పొద్దున్న ఐదింటికి లేపుతా అని. కాకపోతే వాళ్ళు ఐదింటికి లేపి ఏం చేస్తారు, రుద్దుతూ ఉంటారు, అది చదవాలి చదవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ అంటే చదువు ఒకటే కాదు, చదువులోనే డిసిప్లిన్ ఉండాలి, ఆటల్లోనే డిసిప్లిన్ ఉండాలి, క్యారెక్టర్ బిల్డింగ్ లో కూడా డిసిప్లిన్, అది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది,
1: ఒక కంప్లీట్ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది అనమాట ఈ షెడ్యూల్ మనకి. ఇది చాలా బాగుంది, ఎందుకంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని యాక్టివిటీస్.
2: చిన్న విషయం, యూజీసీ టీమ్ అవి ఏమందంటే విన్నాక అప్పుడు చూసి అయితే మీకు ఏమనిపించదు కాదు మేడం, అనిపిస్తుంది ఒకసారి ఎవరికైనా అనిపిస్తుంది. కాకపోతే స్వామి ఇచ్చిన అవకాశాలు ఎలా ఉన్నాయంటే హాస్టల్లో కూడా ఎంత టైట్ గా అనిపించినా కూడా డిసిప్లిన్ అనుకోండి, షెడ్యూల్ అనుకోండి, ఏదో ఒక అవకాశాలు ఉంటాయి, దాంతో మేము ఎంజాయ్ చేస్తామన్నారు. అప్పుడు ఆవిడ చూసి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు మీరు హాస్టల్లోనే ఉండాలి, ఎందుకు ఈ డిసిప్లిన్ ఉండాలనేది, ఎందుకంటే ఇలా డిసిప్లిన్ గా ఉంటేనే మీరు ఒక మంచి మనిషిగా మారుతారని నాకు ఇప్పుడు నమ్మకం కుదురుతుంది, నా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు చూడాలని నేను కోరుతున్నాను అన్నారు ఆవిడ. అది ఆవిడకి స్వామి అంటే తెలియదు, మన హాస్టల్ మన సిస్టమ్ అన్నది తెలియని మనిషికి స్వామి ఎటువంటి అనుభవాన్ని ఇచ్చారనేది, అది డిసిప్లిన్ కి ఒక ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ.
1: ఇది మనం జనరల్ పార్లెన్స్ లో డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ గా ఉండడం, ఇది చేయడం అది చేయడం అనుకుంటాం కదా. ఒక సింపుల్ డెఫినేషన్ ఆఫ్ డిసిప్లిన్ స్వామి చెప్పారు ఒకసారి పిల్లలందరితో మాట్లాడుతూను, ఒక చిన్న పనిని మిస్ అవ్వకుండా పదే పదే పదే పదే చేస్తూ ఉండడం, దట్ ఈస్ డిసిప్లిన్. ఇప్పుడు మనం వాటర్ మార్నింగ్ 5 o'clock కి లేవంగానే వాటర్ తవ్వుతాం, కొంతమందికి ఆ హ్యాబిట్ ఉంటుంది పరగడుపున, అది కంటిన్యూస్ గా, అది ఇట్స్ అ వెరీ నెగ్లిజిబుల్ ఈవెంట్, అది మన లైఫ్ లోని మంచినీళ్ళు తాగుతున్నాం, కానీ అది ఒక 10 years కంటిన్యూస్ గా అలా చేస్తే వాట్ డిఫరెన్స్ ఇట్ ఇట్ మేక్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది మనకి అర్థం కాదు, ఎందుకంటే మొత్తం సిస్టమ్ ని క్లియర్ చేసేస్తుంది అది. సో ఒక బౌల్ మూమెంట్, ఒకే టైంకి మనం ఎప్పుడు బౌల్ మూమెంట్ పాస్ చేస్తున్నాం అనుకోండి, ఒక టైం సెట్ అయిపోయింది ఆ బాడీకి, సో దానివల్ల మొత్తం మన హెల్త్ అంతా ఆర్గనైజ్ అయిపోతుంది. ఇట్లాంటివి మనకి డిసిప్లిన్ పెద్ద పెద్ద అనుకుంటాం, కాదు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే స్వామి మనకి ఇంత బ్యూటిఫుల్ గా నేర్పిస్తారు. అండ్ ఈ స్పోర్ట్స్ మీట్ టైం ఇంకా మనకి చెప్పక్కర్లేదు, మనకి ఉన్న యాక్టివిటీస్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవుతాయి. బట్ స్వామి చెప్పేది ఏంటి, మీరు ఒక దాంట్లోనే ఉత్తీర్ణులు అవుతారంటే నేను ఒప్పుకోను, ప్రతి దాంట్లోనే మీరు ఫస్ట్ ఉండాలి,
0: ఆల్రౌండ్ డెవలప్మెంట్.
1: ఈ టైంలో మొన్న శివశంకర్ సాయి సార్ ఒక బ్యూటిఫుల్ ఎనాలజీ చెప్పారనమాట, ఇది అసలు నన్ను షేక్ చేసి పడేసింది. ఇది ప్రతి స్టూడెంట్ కి తెలుసుకోవాల్సిన విషయం ఇది. స్పోర్ట్స్ మీట్ కాంపిటీషన్స్ అవుతాయి కదా, అయినప్పుడు ప్రైజ్ విన్నర్స్ కి స్వామి ఆ రోజుల్లో స్వయంగా తన చేతులతోనే ప్రైజెస్ ఇచ్చేవారు అందరికీ. అప్పుడు 450 హాస్టల్ స్ట్రెంగ్త్, ఆ పర్టికులర్ ఇయర్ ఏమైందంటే 250 బాయ్స్ కి ప్రైజెస్ వచ్చాయి అనమాట. సో ఆ 250 బాయ్స్ ప్రైజ్ లిస్టును వార్డెన్ సార్ స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకంటే స్వామి చూసి సంతోషించి ఇది ఇద్దాం అది ఇద్దామని సంభాషిస్తారు. సో ఆ రోజు స్వామి హీ వాజ్ నాట్ హ్యాపీ. ఆ లిస్ట్ చూసి స్వామిని వార్డెన్ సార్ని అడిగారట, స్వామి హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు అని. స్వామి 450 బాయ్స్ స్వామి అని. మరి ప్రైజెస్ ఎంతమందికి వచ్చాయి? స్వామి 250 బాయ్స్కి వచ్చాయి స్వామి. మరి మిగతా 200కి ఎందుకు ప్రైజులు రాలేదు అని అడిగారట. ఇది ఆయన ఫుల్ గా షేక్ చేసి పడేసింది. ఎందుకు స్వామి ఇట్లా అడిగారు, ఏం వాళ్ళేమన్నా తక్కువ అని అడిగారట స్వామి. నెక్స్ట్ టైం ఐ వాంట్ ఎవ్రీబడి టు గెట్ ప్రైజ్. అంటే స్వామి ఆలోచనలోని ఆ పర్ఫెక్షన్ గాని అందరూ ఒకటే అన్న మాటల్లో కాదు స్వామి చెప్పడం, ప్రతి చర్యలో స్వామి చేసి చూపిస్తారు. అది అప్పటి నుంచే వేదం ఇండివిజువల్ కాంపిటీషను, వేదం పెయిర్ కాంపిటీషను, గ్రూప్ కాంపిటీషను ఇట్లా డెవలప్ చేసుకుంటూ యాక్టివిటీస్ ఎక్కువ చేశారు. ఎందుకంటే ఎక్కువ మందికి ప్రైజులు వస్తాయి, అవకాశం దొరుకుతుంది స్వామి దగ్గరికి. మేము అనుకునేవాళ్ళం ఇన్ని సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఎందుకుంటాయంటే ఇవి ట్రేస్ లాగా ఉంటాయి. మన మన జీవితం మనం ఎంటర్ అయినప్పుడు అన్ని లూప్ హోల్స్ తో ఉంటాయి అన్నమాట. ఆ లూప్ హోల్స్ అన్నిటినీ స్వామి తమ ప్రేమతో నింపుతారు. సో దానివల్ల మన మన మన వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుంది. అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో సెట్ చేస్తారు స్వామి. కొంతమంది డైటిక్స్ లో మొత్తం 5 ఇయర్స్ గడుపుతారు, కొంతమంది మెయింటెనెన్స్ లో ఆల్ 8 ఇయర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు రాణించేస్తారు ఆ మూమెంట్ లోని ఆర్ట్ వర్క్ కానివ్వండి. ఇట్లాగా ఒక కంప్లీట్ పర్సనాలిటీని స్వామి తయారు చేయడానికి మనకి ఈ హాస్టల్ ఇచ్చారు.
2: ఇంకోటి ఏంటంటే ఈ మీరు చెప్పినట్లు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే క్లాస్ లో నేర్చుకుంటాం చూస్తూ ఉంటాం, అసలు చేసే కంటే ఒకసారి కొన్ని చూసి కూడా వచ్చేస్తూ ఉంటాయి. చూడగా చూడగా ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్ అనుకోండి అందరూ చేయనక్కర్లేదు, కాకపోతే అందరూ చేయడం చూస్తుంటారు. నేను ఒక లాస్ట్ ఇయర్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను అనమాట ఐఎమ్ షిలాంగ్ లో. అక్కడ ఏమైంది, వాళ్ళ మంచి ఆడిటోరియం లో నేను ప్రెజెంటేషన్ ఇచ్చే టైంకి వాళ్ళ ప్రొజెక్టర్ అనేది పాడైపోయింది. వాళ్ళు దాని గురించి తలకిందులుగా ఏమైపోయిందో ఏమైపోయిందో ఇటు అటు తిరిగేసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి అడిగేశారు. కాకపోతే అక్కడ సింపుల్ ఏంటంటే ఒక కార్డ్ అనేది మిస్సింగ్, ఆ కనెక్షన్ లూజ్. నేను వెళ్ళి ఫిక్స్ చేశాను, వాళ్ళు దానికి చాలా అవాక్ అయిపోయారు. ఏమైంది నీకు ఇవన్నీ ఎలా వచ్చన్నారు. నేననుకున్న దీంట్లో ఏమంది మామూలు కదా, ప్రతిరోజు చూస్తూ ఉంటాం క్లాసుల్లో ఉండండి హాస్టల్లో ఉండండి, ఎక్కడే లేకపోతే మేము పరిగెడుతుంటాం. మెయింటెనెన్స్ అనే కాదు, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు, గబుక్కున్న పనికి ఆ నిమిషానికి వాళ్ళు లేకపోతే మేము వెళ్ళి చేసిస్తాం. అంతేగాని వాళ్ళు వచ్చేంత వరకు మేము అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయం. సో అక్కడ ఎప్పుడు అలా చేశారు వాళ్ళు చాలా విచిత్రంగా చూశాను నన్ను. ఇంకేవో డీటెయిల్స్ అడిగారు, అప్పటికి వాళ్ళకి తెలియదు కాబట్టి అడ్డు అడితే అది సెట్ చేశాను కంప్యూటర్ లేదంటే. వాళ్ళు వచ్చేసి ఇదేంటి అన్ని వీళ్ళకి ఎలా తెలుసు అని వాళ్ళు చాలా విచిత్రంగా చూశారు. కాకపోతే నాకు చాలా నార్మల్ గా ఉంది. చెప్పినట్లు హాస్టల్లో నేర్చుకునే ఎలా ఉంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ నుంచి మనకు తెలుస్తాయి. అదేంటంటే ఇక్కడ ఉండి ఉండి ఉండి మాకు ఒక్కొక్కసారి తెలియదు, ఆ అనుభవం ఉండదు. బయటకు వెళ్ళేసరికి సడన్ గా ఇదేంటి వాళ్ళు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, మనకు చాలా నార్మల్ గా అనిపిస్తుంది. అది హాస్టల్లో భలే నేర్చుకోవచ్చు అనమాట. అది
1: శ్రీనివాస్, నువ్వు టీచర్ స్టూడెంట్ గా మొదలయ్యావు, ఇప్పుడు లెక్చరర్ అంటే ఆల్మోస్ట్ రీసెర్చ్ స్కాలర్ లా ఉన్నావు. నీ సీనియర్స్ నుంచి, నీ స్టూడెంట్స్ నుంచి, స్టూడెంట్ డేస్ నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు? అండ్ నువ్వు ఇప్పుడు ఒక టీచర్ గాని మీ స్టూడెంట్స్ కి ఎట్లాగా అందించగలుగుతున్నావు? ఎందుకంటే మన హాస్టల్లో ఇది ఒక లెగసీ అనమాట. ఇట్ హాస్ బీన్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ ఇయర్స్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు అనుకుంటే ఇంకొక 10 మంది వస్తారు. అది అన్ఎండింగ్ స్ట్రీమ్ ఆఫ్ లవ్ అనమాట స్వామి దగ్గర. సో నీ విషయం చెప్పు.
2: స్టూడెంట్ గా జాయిన్ అయినప్పుడు అసలు అలా ఉండేదంటే కొత్త, అంతా కొత్తగా ఉండేది. టీచర్స్ కూడా చాలా విచిత్రంగా ఉండేవారు. అసలు నాగేశ్వరరావు సార్ అని ఒకసారి ఉన్నారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో, ఆయన్ని చూస్తే ఇంకా వాచింగ్ చూడక్కర్లేదు. ఆయన చూస్తే అర్థమైపోతుంది హైది టైం, ఆయన వెళ్ళిపోతాడంటే వెనకాల వెళ్ళిపోవచ్చు, పర్ఫెక్ట్ క్లాక్ అనమాట. సో ఆయన ఒక టీచర్. శివశంకర్ సార్ సార్ని చూస్తే ఎప్పుడు ఎంత ప్రెషర్ ఉన్నా ఎలా నవ్వుతూ ఉండొచ్చు, ఎలా యాక్టివ్ గా ఉండొచ్చు, బర్డన్ అనేది ఆయనకు ఉండే ఉండదు కావచ్చు. ఆయన ఎన్నింటికి పడుకుంటారో తెలియదు కానీ ప్రతిరోజు సుప్రభ ఆమె అందరికంటే ముందే లేచిపోతారు. కనీసం ప్రతిరోజు నేను చూసేవాడిని 12 ఆ రకం ఆ టైం కూడా ఆయన రూమ్ లో లైట్లు ఆన్ గా ఉంటాయి. 12 ఎప్పుడు పడుకుంటారో తెలియదు కానీ పొద్దున్న లేచిపోతారు. సో అలాగే టీచర్స్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. స్టూడెంట్ డేస్ లో ఎలా అనిపించింది అంటే టీచర్స్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్, వాళ్ళని చూసి బోల్డ్ నేర్చుకోవాలనిపించేది. ప్లస్ మనకి అందరూ సహాయపడతారు. ఇప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ వచ్చి ఇంకా రెండో విషయం ఆలోచించారు. ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, రేపు ఎగ్జామ్ నాకైంది, ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, రేపు చూస్తే పరీక్ష ఉండేది నాకు మొన్నడు, వాడు నా దగ్గరికి వచ్చేసేపటికి రాత్రి 12 అయ్యో నాకు రేపు పరీక్ష ఉంది నేను నిద్రపోతానని చెప్పలేను, ఆరోగ్యం బాగాలేదు కదా, వాడు చూడాలి ఎందుకంటే నేను డిస్పెన్సరీలో ఉండేవాను కాబట్టి. సరే పదాన్ని రాత్రి అంతా వాళ్ళు వాంతి చేసుకుంటుంటే అంతా క్లీన్ చేసి వాడు జ్వరం వస్తే వాడికి మెడిసిన్ ఇచ్చి పక్కన అలా కూర్చున్నాను. ఈ హడావుళ్ళంతా రాత్రి అయిపోయింది, చదువు కూడా అంతంత మాత్రంగానే అయింది, కాకపోతే ఆ పరీక్ష చాలా బాగా అయింది. అయితే ఆ రోజు ఎలా అనిపించింది అంటే సేవ చేస్తున్నాం మనం, ఏం ఆలోచించకుండా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నాము, బానే ఉంది అనేది. ఇప్పుడు ఆ సేవ మనం చేస్తే మిగతా విషయాలు స్వామి చూసుకుంటారు. సో అక్కడ మనం ఏం పెద్ద ఆలోచించాలి. ఆ రకంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే కలిసి ఉండడం అనేది ఏ హాస్టల్ అయినా అయిపోతుంది, ఇంకా మనకి అది ఆప్షన్ లేదు, బయట ఉండండి ఇక్కడ ఉండండి కలిసి ఉంటాం. కాకపోతే కలిసి ఒకరి గురించి ఒక ఆలోచించుకొని ఎట్లా ఎంపతి, సింపతి కంటే ఎంపతి అనేది ఇక్కడ నేర్పుతుంది. సింపతికి ఎంపతికి తేడా ఏంటంటే సింపతి అంటే దయ చూపడం, పోనీ జాలి పడడం. ఎంపతి అంటే అయ్యో నాకే ఆ పరిస్థితి వస్తే నేను ఎలా ఉంటాను, నాకెలా కావాలి, ఆ ఆలోచన ఇక్కడ మన హాస్టల్లో మనకి మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అవన్నీ పనిలో అవన్నీ దాంతో మనం నేర్చుకుంటాం. అయితే స్టూడెంట్ డేస్ అది మెయిన్ లెర్నింగ్ అనమాట. అదే రకంగా కాలేజ్ లో బోల్డ్ అని నేర్చుకుంటాం సబ్జెక్ట్స్ లో, అది ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒక లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనకి ఇక్కడ హాస్టల్లో బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే బోల్డ్ పారాయణాలు అవుతుంటాయి, ఈవెంట్స్ అవుతుంటాయి, మనకి ఇష్టం ఉంది ఆ ఈవెంట్స్ మనం లీడ్ చేసే అవకాశం కూడా మనకి ఇస్తారు స్వామి. సో ఆ రకంగా ఒక మంచి లీడర్ కింద మనం తయారవ్వచ్చు, ఒక నలుగురితో కలిసి పని ఎలా చేయాలి, ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, ఆ రకంగా ఈ లెసన్స్ అన్ని మనకి నేర్పుతూ వస్తుంది హాస్టల్ లో, ఇది స్టూడెంట్ డేస్ లో. అయితే మీరు చెప్పినట్టు స్టూడెంట్ డేస్ అంతా బాగుండేది, ఇలా అయిపోతుండే
1: ఎవరో ఒకరు మనకు ఉన్నారని.
2: కాకపోతే టీచర్ కింద మారిపోయేసరికి ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు గబుక్ మనం ఒక మాట చెప్పాలన్నా వినాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన బట్టే స్టూడెంట్స్ ఉంటారు. ఇన్నాళ్ళు మేము టీచర్స్ ని చూసేవాళ్ళం, ఇప్పుడు మేము వాళ్ళ షూస్ లోకి వచ్చేసరికి స్టూడెంట్స్ మమ్మల్ని చూస్తారు, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఇంక పిల్లలు కదా, వాళ్ళకి సేవ చేయాలి. ఇప్పుడు మాకెలా అయితే మా టీచర్స్ చేశారో ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా మేము అలాగే చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వస్తున్న పిల్లలకి చాలా మంది స్వామి అంటేనే తెలియదు, అసలు వాళ్ళకి ఇక్కడ జాయిన్ అవ్వకముందు అసలు స్వామి అనగా ఏమి తెలియదు. వాళ్ళు ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతానంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు వచ్చి చూసుకుంటారు, అంతా బాగుంది, ఫ్రీగా ఉందని వాళ్ళు ఆ థాట్ తో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చేగా స్వామి గురించి తెలుసుకుని వాళ్ళ దృఢ నమ్మకం పెంచుకుంటారు. ఈ ప్రాసెస్ లో టీచర్స్ అనేది ఏంటంటే ఎలా ఉండాలంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఏదైతే పొందామో స్వామి దగ్గర నుంచి మా టీచర్స్ దగ్గర నుంచి ఆ లవ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏదైనా గబుక్ మన ఇబ్బంది ఉందనుకోండి, చిన్నపిల్లలకి ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంటుంది, దాని వాళ్ళకి ఏదో వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తుంటే ఒకసారి ఫోన్ లో మాట్లాడక వాళ్ళకు అనిపించదు, అయినా వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కావాలి మాటలు వినేందుకు. వాళ్ళు రూమ్ కి వచ్చి మాట్లాడుతుంటారు, అలా వింటూ కూర్చోడమే, వాళ్ళకి ఏం జవాబు చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఏం సొల్యూషన్ చెప్పలేదు. ఈ వినడం అనేది కూడా చాలా పెద్ద పేషెన్స్ నేర్పుతుంది. వాళ్ళు అన్ని మాట్లాడుతుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి టాపిక్లు. సో ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట, వినడం, తర్వాత గబుక్మని ఏమైనా ఇబ్బంది వచ్చింది ఇంకో విషయం ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు, గబుక్మని వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఫ్రూట్స్ ఇవ్వాలి, అన్ని చూసుకోవాలి. ఎందుకంటే అమ్మా నాన్న ఉంటే ఎలా చేస్తారో మేము అలా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకూడదు, అయ్యో అమ్మా నాన్నకి దూరంగా ఉన్నాం వాళ్ళు ఉంటే బాగున్న ఫీలింగ్ రాకూడదు. సో ఇవన్నీ చూసుకుంటూ అదొక అలవాటు అయిపోతుంది, మనకు వేరేగా అనిపించదు. అయితే ఒకసారి ఏమైంది, నాకు ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేక పడుకున్నాను. అయితే రోజు నేను ఏంటంటే సుప్రభాతం వెళ్లే టైంలో నేను బయట నిల్చుంటాను పిల్లలు ఏ టైంకి వస్తాను జస్ట్ చూడడానికి, మనకు ఎవరైనా పడుకుంటాను నేనైనా పడుకుని పోతుంటాను. ఇప్పుడు టీచర్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నేను లేచి నిల్చుంటుంటాను, చూస్తుంటాను వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు ఏంటి అని. అయితే రోజు నేను వాళ్ళకి ముందు నిల్చొని వెనకాల సుప్రభాతం మొదలయ్యేసరికి వాళ్ళు వెనకాల కూర్చొని అయిపోయాక వెళ్ళిపోతుంటాను. అయితే ఒకసారి ఏమైందంటే నేను రెండు రోజులు వెళ్ళలేదు సుప్రభాతానికి, ప్లస్ డే మొత్తం కూడా సరిగ్గా రోజంతా కూడా నేను ఎక్కడ వాళ్ళు కనిపించలేదు ఎక్కువ. సో వాళ్ళకి ఏదో తేడా అనిపించి వాళ్ళు మూడో రోజు నా రూమ్కి వచ్చి పొద్దునే నన్ను అడిగారు, ఏమైంది సార్ మీరు ఎక్కడా కనిపించట్లేదు అని. నన్ను ఏమవలేదు, కొంచెం జలుబుగా ఉందంటే. అదేంటి సార్ జలుబుగా ఉంటే ఏం చెప్పలేదని. ఇంకా ఆ రోజు నాకు పొద్దుటి నుంచి రాత్రి వరకు నిత్య సేవలే, నాకు ఫుడ్ తెచ్చేసి పళ్ళు వేడి పాలు ఇంకా వేడి నీళ్లు అన్నీ తెచ్చేసి నాకు ఇంకా అడగకుండా నీ పెట్టేశారు. అప్పుడు అనిపించింది అరే నేను ఏం చేశానని వాళ్ళు నాకు అంత ప్రేమ చూపిస్తున్నారు. ఒక టీచర్ గా చేయడం, ఒక ఫార్మాలిటీగా చేయడం అనేది వేరు, రూమ్ అలా ఫార్మాలిటీ అనుకుంటే ఒకలో ఇద్దరు చేస్తారు. 30 స్టూడెంట్స్ కట్టుకుని అలా వచ్చేసి ఇంకా ప్రతి నిమిషం నా దగ్గరే కూర్చొని ఎందుకు ఇలా ఉన్నారు, మీకేనా ఇబ్బంది ఉంటే చెప్పండి మేము చూస్తాం. వాళ్ళ నిజంగా చెప్పాలంటే పిల్లలు వాళ్ళు ఏం చూడగలరు గబుక్మని, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అటువంటిది వాళ్ళ లీడ్ తీసుకుని నాకు ఏదో అయిపోతుంది అనుకుని నాకు మళ్ళీ జలుబు తగ్గేంత వరకు, తీరా చూస్తే జ్వరం కూడా కాదు అది చిన్న పిస జలుబు, అది తగ్గేంత వరకు కూడా నా దగ్గరే ఉండి అంత పాలు మొత్తం అన్ని కరెక్ట్ గా టైంకి వచ్చి ఆ రకం ఎఫెక్షన్ ఎప్పుడైతే చెప్పేటప్పుడు అనుకున్నాను నేను ఏమి ఇచ్చానే నాకు ఇంత ఇస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్లెస్, స్వామి ఏదైతే చెప్తారో ఏం ఆలోచించకుండా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇస్తే మనకి అది వస్తుంది, మనం అనుకోకర్లేదు కూడా. ఆ రకంగా ఇప్పుడు స్వామి భౌతికంగా లేరు, కాకపోతే ఆయన లవ్ ఎలా ఉంటుంది అనేది ఒంట్లో బాగాలేకపోతే ఇప్పుడు పిల్లలకి ఎలా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అయ్యో పక్కన ఎవరైనా ఉంటే బాగుందని. ఎప్పుడైతే ఇంతమంది వచ్చారో నేను చాలా ఇమోషనల్ అయిపోయినా ఆ రోజు, అయ్యో ఇంతమంది ఉన్నారా నా అనేవాళ్ళు బహుశా ఇంట్లో కూడా మన ఫ్యామిలీస్ లో
1: ఉండకపోవచ్చు.
2: అలాంటిది ఈ హాస్టల్ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, నిజంగా వాళ్ళు వచ్చేంత వరకు నేనెవరో వాళ్ళెవరో తెలియదు, ఎన్నాళ్ళు కలుసుంటాం కూడా తెలియదు, ఏమీ తెలియక ఏమి సంబంధం లేకపోయినా జస్ట్ ఒక సాయి బ్రదర్ సాయి టీచర్ ఆ రిలేషన్ సాయి స్టూడెంట్స్ ఆ సాయి అన్న ఒక లింక్ తో వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే ఇంతకంటే ఎక్కువ స్వామి లవ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. ఇంత మంది స్టూడెంట్స్ త్రూ స్వామి మనకి ఇంత లవ్ ఎలా అయితే షవర్ చేస్తున్నారో అది నిజంగా అసలు మాటల్లో నేను చెప్పలేను. జస్ట్
1: చాలా బాగుంది. ఇందాక మన సాయి చంద్ చెప్పినట్టు డిసిప్లిన్ లో పాటుగా ఏది కాదనకుండా, ఇక్కడ ప్రేమలో భాగంగా ఏది లేదనకుండా, ఈ రెండు కలిపితే అసలు ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్ స్వామి దగ్గర. అందుకే బయట వాళ్ళు మనం ఏదన్నా కొత్త విషయం చెప్తే మనం దేనికి కాదని లేము, అదొక న్యాచురల్ అయిపోతుంది మన ఇన్స్టింక్ట్ లోని. అండ్ ఏమన్నా అడిగితే అది లేదు అని చెప్పలేము. సో బయట వాళ్ళకి ఏ అస్తమానం ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు, ఏం కావాలంటే అది చేసేస్తాడు అంటారు. బట్ దట్ ఈస్ హౌ స్వామి హ్యాజ్ సెట్ అవర్ లైఫ్స్. ఎందుకంటే స్వామికి సర్వం ఎస్ ఎస్ ఎస్ అంటారు కదా, ఎక్కడ నో అనేది మన నోట్లోంచి రాకూడదు. దట్ ఈస్ హౌ స్వామి హ్యాజ్ ఫ్రేమ్డ్ అస్. సో ఇది తప్పకుండా మన లైఫ్ ని ఒక డివైన్ గోల్ వైపు భగవంతుని చేరడానికే స్వామి ఇదంతా మనకి అవకాశం ఇస్తున్నారు. అండ్ చివరిగా మీ ఇద్దరితో సంభాషణ ముగించే ముందు స్వామి ఒకసారి ఒక విద్యార్థి బృందంతో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారు. ఒక విద్యార్థి అడిగారు, స్వామి మేము సాధన చేయాలనుకుంటున్నాము భగవంతుని చేరటానికి, ఏం సాధన చేస్తే బాగుంటుంది అని అడిగితే స్వామి చిరునవ్వు నవ్వి వాళ్ళకి చెప్పి, మీరు ఏ సాధనలు చేయక్కర్లేదు, హాస్టల్లో నేను ఇచ్చినటువంటి డిసిప్లిన్ ని మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా మీరు తూచా తప్పకుండా పాటించండి, అదే మీకు అసలైన యోగం అన్నారంట. అంటే ఒక స్పిరిచువల్ రెజిమెంట్ ని స్వామి ఎట్లాగ బ్యూటిఫుల్ గా హాస్టల్లో సెట్ చేసి మన కోసం పెట్టారో ఇప్పుడు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. చాలా సంతోషం శ్రీనివాస్ అండ్ సాయి చంద్ మీ సమయాన్ని వెచ్చించి మా శ్రోతలందరికీ ఇన్ని మంచి విషయాలు తెలిపినందుకు. ఎందుకంటే మీరు మాట్లాడిన తర్వాత అనుభవ మీరు ఇంకా స్వామిని చూడలేని టైంలో హాస్టల్లో చేరారు, కానీ స్వామిని చూసి స్వామి ప్రెజెన్స్ ని కూడా హాస్టల్లో పొందిన వాళ్ళు మన సీనియర్ బ్రదర్స్ ఇప్పుడు వరుసగా మనతో వాళ్ళ అనుభవాలను పంచుకుంటారు, అది ఒక డిఫరెంట్ అనుభూతి. సో ఈ రెండు అందిద్దామన్న ప్రయత్నంలో మిమ్మల్ని ఇద్దరిని పిలవడం జరిగింది. సాయిరాం,
0: ఈ అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు
1: సాయిరాం. శ్రోతలందరికీ ఒక చిన్న మనవి, ఇప్పుడు స్వామి విద్యార్థినైనటువంటి శ్రీ లక్ష్మీనాథ్ గారు, శ్రీ రంగనాథ్ రాజు గారు, శ్రీ ఐఎస్ రామకృష్ణ గారు, శ్రీ కృష్ణ సార్, వీళ్ళంతా హాస్టల్లో ఉన్నప్పుడు తమ అనుభవాల్ని మనందరితో పంచుకోవడానికి స్పెషల్ గా వాళ్ళ రికార్డింగ్స్ ని మనకి పంపించడం జరిగింది. మరి వాళ్ళు ఏం చెప్తారో వింటూ స్వామి ప్రేమను మరింత ఆస్వాదిద్దాం.
3: సాయిరాం, నా పేరు లక్ష్మీనాథ్. నేను 1991 నుండి 1996 వరకు బీఎస్సీ ఎంఎస్సీ స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాను. 1994 నుంచి 1996 వరకు నేను ప్రశాంత్ నిలయం క్యాంపస్ లో చదివే అవకాశం నాకు స్వామి కల్పించారు. ఇక్కడ మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ హాస్టల్ లైఫ్ గురించి, అది ఎంత డిసిప్లిన్ తో ఉంటుంది, ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది, అది పాటించడం వల్ల మనం చాలా తర్వాత బెనిఫిట్ పొందాము. ఇక్కడ ఒకటి రెండు విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. మనం హాస్టల్లో ఉంటున్నప్పుడు మనకి సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేదన్నమాట. అంటే ప్రతి స్టూడెంట్ ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొనాలి. అంటే అది మెయింటెనెన్స్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే గార్డెనింగ్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకుంటే లైబ్రరీ బుక్స్ మెయింటెనెన్స్ కానీ, ఆర్ కిచెన్ లో కానీ, అన్ని స్పోర్ట్స్ ఫీల్డ్ ఏదోలా ప్రతి స్టూడెంట్ ఏదో యాక్టివిటీ టేకప్ చేసి అందులోని హీ హాస్ టు డెవలప్ స్కిల్స్ ఆల్సో ఇన్ దట్ అనమాట. అట్లా మనకు చక్కగా ప్రోగ్రామ్ ఉండేది, సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనమే అన్ని చేసుకునేటట్టు స్వామి మనకు నేర్పించారు. ఈ ఈ ప్రోగ్రామ్ లో నాకు గుర్తొచ్చిన చాలా మంచి విషయం ఏంటంటే, మేము పుట్టపర్తిపురం క్యాంపస్ కు వచ్చినప్పుడు 94 సమ్మర్ లో అక్కడ మేము హాస్టల్లో జాయిన్ అయ్యి చూసిన తర్వాత హాస్టల్ పక్కనే ఉన్న ఏరియాలో ఒక చాలా పెద్ద ఏరియా, అక్కడ చాలా కొంచెం తుప్పలు అలాగే కొంచెం బ్యారన్ ల్యాండ్ లా ఉండేదన్నమాట. అక్కడ బృందావనంలో ఎవరైతే గార్డెన్ టీమ్ లో ఉండేవాళ్ళో కొంచెం మెయిన్ మెంబర్స్ వాళ్ళంతా చూసి ఒకరోజు అనుకున్నాం అనమాట, ఇది చాలా బ్యారన్ గా ఉంది, దాన్ని మనం చక్కగా చదువు చేసి అన్ని తుప్పలవి తీసి చక్కగా మనం ఒక ఏదో మంచి బాగా తయారు చేద్దామని చెప్పేసి అట్లా స్టార్ట్ అయింది అనమాట. ఇది నా బాగా గుర్తు, ఇక్కడ ఎంఎస్సి బయాలజీలో పద్మనాభి అనే ఒకరాడు, ఇంకా కిషోర్ అని వీళ్ళిద్దరు, అలాగే కెమిస్ట్రీ స్టూడెంట్స్ రామసుబ్రహ్మణ్యం కృష్ణన్ వీళ్ళు నలుగురు మెయిన్ గా ఒక టీమ్ లా ఫామ్ అయ్యి ఆ పక్కన స్లోగ స్టార్ట్ చేశారు అనమాట. ఆ తుప్పలు అవి తీయడం, ఆ రాళ్ళు అవి తీయడం అట్లా చేసి స్లోగ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. అది ఫస్ట్ ఇయర్ అంతా వర్క్ అవుతున్నప్పటికి ఒక చక్కగా ఒక ల్యాండ్ అంతా తయారైనప్పటికి ఒక మంచి ఐడియా వచ్చింది, ఇది ఎందుకు దీన్ని మంచి గార్డెన్ లా తయారు చేసి మనం చక్కగా పెట్టచ్చు, స్వామి పక్కన పెద్ద గార్డెన్ వస్తుంది కదా అని. సో అది ఆ వర్క్ లో స్టార్ట్ అయ్యి ఇంకా ప్లాంట్స్ వేయడం అన్ని మొత్తం ఒక అంతా ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ దాకా అయిందనమాట. అప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ గార్డెన్ రెడీ అయింది, సెకండ్ ఇయర్ మిడిల్ లోకి. అప్పుడు డైలీ మేము ఈ టీమ్ అంతా వెళ్లి కార్డ్ తయారు చేసి స్వామిని ప్రే చేసి స్వామిలా గార్డెన్ చేసాము, మీరు వచ్చి బ్లెస్ చేయాలి అని ఫ్యూ టైమ్స్ స్వామి దగ్గర కార్డు పట్టుకుని వెళ్తే ఒకరోజు చక్కగా స్వామి సరే నేను బ్లెస్ చేసి వస్తానని చెప్పేసి 1995-96 ఆ టైంలో, అది లేట్ 95 అవ్వచ్చు, సంథింగ్ లైక్ దట్, ఎగ్జాక్ట్ డేట్ ఐ డోంట్ రిమెంబర్ బట్ దట్ ఈస్ ద థింగ్. అప్పుడు స్వామి చక్కగా ఒకరోజు హాస్టల్ విజిట్ కు వచ్చి సడన్ గా ఐ థింక్ వైట్ బెంజ్ లో వచ్చారు ఆవేళ. సడన్లీ స్వామి సార్ నా నేను వస్తున్నాను పదండి అంటే పరిగెత్తి పరిగెత్తి మేము అందరం ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నామో, యాక్చువల్లీ నాకు కూడా చిన్న అవకాశం దొరికింది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ గార్డెన్ యాక్టివిటీలో పాల్గొనడానికి. సో అప్పుడు స్వామి వచ్చారు ఆవిడ, వచ్చి చక్కగా స్వామి అంతా చూశారు, మొత్తం నడిచారు స్వామి కారు దీపే అక్కడి నుంచి మొత్తం గార్డెన్ లోపలకి నడిస్తే అక్కడ ఒక ఉయ్యాల ఏర్పాటు చేసామన్నమాట, చిన్న రాళ్ళ పెట్టి ఉయ్యాల ఒకటి పెట్టి స్వామి అక్కడ ఉయ్యాల్లో కూర్చున్నారు, అంతా చూశారు గార్డెన్ అంతా పరిశీలించారు బాగుందని చెప్పారు. నెక్స్ట్ అక్కడ నేచురల్ గా కొబ్బరి బండ ఒకటి కట్ చేసి పెట్టారనమాట స్వామి కొంచెం సిప్ చేసారు దానికి, తర్వాత అందరం అది ప్రసాదంగా తీసుకున్నాము. ఆ గార్డెన్ లో చక్కగా చిన్న వాటర్ ఫాల్ చిన్న అవన్నీ పెట్టి చాలా బాగా తయారు చేశారు అనమాట. అంటే 1 ఇయర్ లో ది మేడ్ బ్యారన్ ల్యాండ్ ఇంటూ నైస్ గార్డెన్ అండ్ స్వామి బ్లెస్డ్ ఇట్ అనమాట. వీఆర్ సో హ్యాపీ దట్ స్వామి బ్లెస్డ్ అండ్ మా అందరికి అవకాశం ఇచ్చి చేశారనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ క్రిస్మస్ కాబట్టి అందరికీ మెరీ క్రిస్మస్. అండ్ క్రిస్మస్ గురించి చెప్పడానికి వస్తే ఇక్కడ హాస్టల్లో మేము మనకి అందరికీ తెలిసిన విషయమే, క్రైస్ట్ పుట్టినప్పుడు ఎలా అయితే ముగ్గురు రాజులు 3 కింగ్స్ అంటాము, ముగ్గురు రాజులు వచ్చి మనకి క్రైస్ట్ కి ప్రజెంట్స్ తీసుకుని వస్తారు. అలాగే ఇక్కడంటే మేము చిన్న డ్రామాలా చేసేవాళ్ళం అనమాట, స్వామి వచ్చి వచ్చేవాళ్ళు హాస్టల్ కి, అప్పుడు 3 కింగ్స్ లా ముగ్గురు సీనియర్ బ్రదర్స్ అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ ఎంఎస్సీ ఆర్ సెకండ్ ఇయర్ పీజీ వాళ్ళు, దే యూస్ టు డ్రెస్అప్ యాజ్ 3 కింగ్స్ అండ్ స్వామికి ప్రజెంట్స్ ఇవ్వడం, స్వామి ఇష్ట ఆ స్వామి ప్రజెంట్స్ యాక్సెప్ట్ చేసి పెట్టుకునేవారు, అట్లా ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళం అనమాట. అంటే టోటల్ మనకి క్యారల్స్ కూడా పాడేవారు పిల్లలు ఆ టైంలో కావాల్సినవి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన మందిర్లో మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్వామి హాస్టల్కి వచ్చేవారు అనమాట, మేబీ అరౌండ్ 10:30 అట్లా ఆ టైంలో. సో ప్రతి ఇయర్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్, స్వామి హాస్టల్కి వచ్చి ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ యాక్టివిటీ, మెమొరబుల్ యాక్టివిటీ అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దీస్ 2 ఎక్స్పీరియన్సెస్ టుడే. సాయిరామ్.
4: సాయిరామ్ బ్రదర్, నా పేరు ఐఎస్ రామకృష్ణ. నేను 1993లో బీఏ ఎకనామిక్స్ బ్యాచ్ స్టూడెంట్ని. నాకు హాస్టల్ అంటే అదొక 1000 తల్లుల ప్రేమ పంచబడిన ప్రదేశం అని నేను ఎప్పటికీ భావిస్తాను. జీవితాంతం గుర్తుండేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతులు హాస్టల్లో నాకు లభించాయి. హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర మధ్యాహ్నం టైంలో పోస్ట్ మ్యాన్ కూర్చొని ఉండేవాడు. అక్కడ కాలేజ్ నుంచి రాగానే ఎవరికి సంబంధించినటువంటి పోస్టేజ్ కానీ మనీ ఆర్డర్స్ కానీ పెట్టుకొని ఉండేవాడు. అది ఎవరికి సంబంధిస్తే వాళ్ళు సైన్ చేసి తీసుకునేవారు అన్నమాట. అలాంటి సందర్భంలో చిన్న అప్పుడు చదువుకునే టైంలో మా ఫాదరు నాకు నెలకి 200 రూపాయలు మనీ ఆర్డర్ పంపించేవారు హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం. అయితే ప్రతి నెల వచ్చేటటువంటి మనీ ఆర్డర్ ఒకసారి ఒక వారం రోజులు రాలేదు. నేను ఆదుర్దాతో ఎందుకని రాలేదా ఏంటి అనేటువంటి యాంగ్జైటీతో ఉండేవాడిని. రోజు ఆ పోస్ట్ మ్యాన్ అడుగుతూ ఉండేవాడిని, రాలేదు బాబు రాలేదు బాబు అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అదే రోజుల్లో ఒకసారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నా దగ్గరికి వచ్చి దర్శనం టైంలో, ఏంట్రా మనీ ఆర్డర్ రాలేదా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, అదేంటి వారం రోజులు మనీ ఆర్డర్ రాకపోవటం అనేటువంటిది స్వామి అడుగుతున్నారే అని చెప్పి ఆశ్చర్యపోయి, అవును స్వామి అని చెప్పి అన్నప్పుడు, రేపు మార్నింగ్ రా అని చెప్పి అన్నారు స్వామి. అప్పుడు హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలామంది భక్తులతో పాటు నాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ లాస్ట్లో స్వామి లోపలికి పిలిచి, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావా, ఇదిగో పట్టు అని చెప్పి అప్పటికప్పుడు సృష్టించి 500 రూపాయల నోట్లు సృష్టించి మడత పెట్టి నా కుర్తా జేబులో పెట్టి ఎవరికి చెప్పకు, హాస్టల్కి వెళ్ళి చూసుకో అన్నారు. అదొక అద్భుతమైనటువంటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జీవితాంతం గుర్తుండేటువంటి ఒక అనుభూతి.
5: సాయిరాం కృష్ణ సార్.
6: సాయిరాం అండి.
5: సార్, మా రేడియో సాయి శ్రోతలందరికీ కూడా మన స్వీట్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ మన హాస్టల్ గురించి ఎన్నో విషయాలు. ఈరోజు 37వ వార్షికోత్సవం జరుపుకుంటోంది మన హాస్టల్. స్వామి ఎంతో ప్రేమతో మనకి అందించినటువంటి ఒక ముఖ్యమైన భూమిక వహించే ఒక పరికరం అన్నారు మనం. సో ఆ ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఈరోజు మీతో ముచ్చటిస్తున్నాము. సార్, మీరు ఎప్పుడు మన హాస్టల్లో జాయిన్ అయింది, సీనియర్ బాయ్స్ హాస్టల్లో చెప్తారా?
6: నేను 1981లో జాయిన్ అయ్యానండి. అది అప్పట్లో మన స్కూల్ పిల్లలు తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు ఇద్దరూ కూడా అక్కడే ఉండేవారు. మొత్తం హాస్టల్లో 150 మంది ఉండేవారు. ఏ ఫ్లోర్ లో మన ఈ సెల్ఫ్ రిలయన్స్ స్టోర్స్, డిస్పెన్సరీ, లైబ్రరీ ఇలాంటివి కాకుండా మన కాలేజ్ పిల్లలు ఉండేవారు. తర్వాత బి ఫ్లోర్ లో సగం వరకు కూడా కాలేజ్ పిల్లలే ఉండేవారు, మిగతా సగంలో మన స్కూల్ పిల్లలు ఉండేవారు అన్నమాట. అయితే స్కూల్ పిల్లలు ఒక 90 మంది ఉండేవారు.
5: మీరు అప్పుడు ఏ స్టాండర్డ్ చదువుతున్నారు సార్?
6: నేనప్పుడు యాక్చువల్గా 7th లో జాయిన్ అయ్యాను. సో అప్పట్లో చిన్నపిల్లలం కాబట్టి ఇద్దరికి కలిపి ఒక కబోర్డ్ ఇచ్చేవారు. సో సి ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉండేది. సో అది అసలు ఒకటి ఉన్నది అని కూడా మాకు తెలిసేది కాదు.
5: సి ఫ్లోర్ అసలు మీకు ఎగ్జిస్ట్ అవ్వలేదు,
6: కనిపించినా కనిపించేది కాదు, ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ మాత్రమేతోనే సరిపెట్టుకునేవాళ్ళ. అయితే అప్పట్లో ఇప్పుడు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ ఉండేవి కావు. ఫ్యాన్లు మాత్రం ఉండేవి ఒక్క డైనింగ్ హాల్లోనే.
5: ఇంకా రూమ్స్ లో ఫ్యాన్స్ ఉండేవి కావు.
6: రూమ్స్ లో ఎక్కడ ఫ్యాన్స్ ఉండేవి కావు. ఒక డైనింగ్ హాల్లోనే ఫ్యాన్స్ ఉండేవి. సో దాంట్లోనే భోజనాలు, తర్వాత ప్రేయర్ హాల్, తర్వాత బెడ్రూమ్ అన్ని కలిపి అదే అన్నమాట మాకు డైనింగ్ హాల్. సో అప్పట్లో ఒకవేళ స్వామి వచ్చినా సరే స్వామి డిస్కోర్సులు కూడా అక్కడ డైనింగ్ హాల్లోనే ఇచ్చేవారు. సో ఒకసారి మన సుప్రభాతం గురించి మాట్లాడుకుందామండి. మన రోజు స్టార్ట్ అయ్యేది సుప్రభాతంతోనే. సో మా అప్పట్లో చెప్పే మన 90 మంది స్కూల్ పిల్లలు, మొత్తం మీద 150 మంది రెసిడెంట్స్ ఉండేవాళ్ళం. దీంట్లో సుప్రభాతం మటుకు జరిగేది ఒక భజన డైనింగ్ హాల్లోనే కాబట్టి కొంత ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సుప్రభాతం చేసేవారు, మిగతా వాళ్ళందరూ పడుకునేవారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేసేవారంటే ముందరకొచ్చి ముందర ఆల్టర్ ముందర ఉన్న ఒక 4-5 పిల్లల్ని లేపేసి అక్కడ హార్మోనియం పెట్టుకుని సుప్రభాతం చేసేవారు. సో ఇలాగ సుప్రభాతం జరుగుతూ ఉండేది, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పాపం వాళ్ళ పనులు చేసుకుని వెళ్లేవారు. ఓహో ఇలాంటిది ఏదో కార్యక్రమం జరుగుతున్నది కదా అని చూసుకుని మేము మళ్ళీ పడుకునేవాళ్ళం. సో ఇప్పుడు దాని గురించి అంతగా ఆలోచించలేదు. ఇలాగ జరిగిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకరోజు స్వామి ఒక విఐపిని పిలిచారు. ఆ విఐపిని పిలిచి, చూడు నా పిల్లలు సుప్రభాతం ప్రతిరోజు పొద్దునే లేచి చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది చూసి నాకు కొంచెం వింత అనిపించింది. అదేంటి, నేను కూడా పడుకునే ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని, చాలా మంది పడుకుని ఉన్నాం, ఒక ముగ్గురే చేస్తున్నారు సుప్రభాతం, అలాంటప్పుడు స్వామి ఇలా ఎలాగంటున్నారు అని. ఆ తర్వాత నాకు మెల్లిగా అర్థమైంది, నా పిల్లలు అంటే అలా సుప్రభాతం చేసేవాళ్లు, అలా ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే ఆయన పిల్లలు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి అర్థమైంది. ఇలాగ జరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళైన తర్వాత నాకు థర్డ్ ఇయర్ డిగ్రీలో రూమ్ లీడర్ గా ప్రతిపాదించారు. సో స్వామేమని అలాగా వచ్చిన లిస్టులో అందరినీ చూసి ఎవరిని కావాలో వాళ్ళకి టిక్ పెట్టేవారు, వాళ్ళనేమని రూమ్ లీడర్ కింద నియమించారు. అలాగా నియమించినప్పుడు ఈ నియమించబడ్డ రూమ్ లీడర్లందరూ ఒక సాకుతో స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి మాకు ఒక ఇంటర్వ్యూ ప్రసాదించండి అని అడుగుతుంటారు. అది ఆనవాయితీలాగా అయిపోయింది. సో ఒకరోజు అలాగే అలాగ అపాయింట్ అయిన తర్వాత ఒకరోజు వెళ్లి మేము అందరం కూర్చొని, స్వామి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అడిగాం. అంటే ఎందుకురా ఇవ్వాలి, ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, చాలా డిస్కోర్సులు ఇచ్చాను, ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయి ఉండాలి కదా, ఇంకా ఎందుకు నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి అని. అవును కదా, కరెక్టే కదా, ఇప్పుడు వాళ్ళకి మాకు ఏంటి తేడా, మిగతా స్టూడెంట్స్ స్వామి పిల్లలే, మేము స్వామి పిల్లలే, ఏం
7: స్పెషాలిటీ ఉంది,
6: ఏం తేడా అనుకుని కరెక్టే అనుకో. కానీ ఎక్కడో స్వామి దగ్గర మళ్ళీ పోగొట్టుకోకూడదని మళ్ళీ అడగడం మొదలెట్ట. స్వామి అయితే ఎందుకు అడుగుతున్నారు అని అడిగారు. ఏదో ఒకటి చెప్పాలి కదా అని ఆ సమయానికి తట్టినది, స్వామి పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళ సందేహాలకి మేము చెప్పలేకపోతున్నాము, వాళ్ళ సందేహాలకి నివారణ కావాలంటే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్నా. ఓ పెద్ద బ్రహ్మాస్త్రం వేసామని అనుకున్నాం. స్వామి ఓకే అన్నారు. అయితే రేపు రండి అన్నారు. అబ్బా సాధించాం అనుకున్నాం. నెక్స్ట్ రోజు వెళ్లాం. వెళ్తే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిచి అందరినీ కూర్చోమన్నారు. మేము అందరం కూర్చున్నాం. స్వామి దారి చేసుకుంటూ తన సింహాసనం వరకు వచ్చారు. కూర్చోలేదు. అదేంటి స్వామి కూర్చోలేదు అని మేము అందరం ఆశ్చర్యంగా చూస్తున్నాం. స్వామి ఏమని వెనక్కి తిరిగి అందరి వైపు చూసి, మీకు ఏమి సందేహం ఉన్నది అన్నారు. అసలు సందేహాలు ఉంటే కదా అడగడానికి.
7: ఒక సాకుతో వచ్చారు, లోపలతో
6: వచ్చాము, దాంతా అయిపోయింది అనుకున్నాం, కానీ అదే ఆరంభం అవుతుంది అనుకోలేదు. సో స్వామి ఏమని చెప్పండి అన్నారు. అప్పుడు తప్పనిసరిగా ఏం చెప్పాలనుకుంటే ఇలాంటి సమయాల్లోనే మనసులో ఉన్నది పైన ఉన్నది టాప్ మోస్ట్ అది బయటకు వచ్చేస్తుంది, అది మన ప్రమేయం లేకుండా వస్తుంది. అప్పుడు వెంటనే నేను అందుకుని, స్వామి పిల్లలు సుప్రభాతానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు స్వామి అని. స్వామి నా వైపు చూసి, ఎవరు అడుగుతున్నారు అన్నారు. ఆ వాయిస్ కి ఆ క్వశ్చన్ కి వెంటనే భయం వేసింది. కానీ ఇది సత్యం, చాలా మంది పిల్లలు అడిగారు, వాళ్ళకి మనకు తోచిన ఆన్సర్లు మనం ఇస్తూ వచ్చాం, కానీ
7: పర్ఫెక్ట్ ఆన్సర్
6: భగవంతుడి ఇవ్వడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన పిల్లలకి ఆయన ఇస్తారు, మనం ఏం చెప్పగలం, మనం కూడా ఆయన పిల్లలమే. అందుకని స్వామి అన్నారు ఓకే. అప్పుడు స్వామి కుర్చీలో కూర్చొని చెప్పడం మొదలెట్టారు. స్వామి రెండు వేళ్లు పైకి ఎత్తి పట్టుకుని, పొద్దున్నే వెళ్ళకపోతే ఏమవుతుంది,
7: బౌల్ మూమెంట్ లేకపోతే,
6: అంటే అలాంటి విషయాలు స్వామి ముందు ఎలా చెప్తాం, సింగ్ చేసి అందరం ముసిముసిగా నవ్వుకున్నాం. స్వామి అన్నారు చాలా సింపుల్ గా చెప్పారు, దేహ బాధలు వస్తాయి. అవును కరెక్టే స్వామి అనుకున్నా. అలాగే పొద్దున పూట సుప్రభాతానికి వెళ్ళకపోతే స్పిరిచువల్ లైఫ్ లో మీకు బాధలు వస్తాయి, అందుకని ప్రతిరోజు సుప్రభాతానికి వెళ్ళాలి. ఇలా చెప్పి మిగతా విషయాల్లోకి స్వామేమోని చెప్పుకుంటూ వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా సుప్రభాతం చేసే ఆలోచన అవకాశం దొరికేయి. అందుకని ఇప్పటికి కూడా సుప్రభాతం చేస్తూ ఉంటే స్వామి అప్పుడు చెప్పిన విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. బాధలు వచ్చేంత వరకు ఆగకుండా ముందరే మొదలెడితే మనకేమో
7: మంచిది,
6: చాలా మంచిది.
7: సార్ ఇంకొకటి, స్వామి ఎంతో ఫ్రీక్వెంట్ గా హాస్టల్స్ కి విజిట్ చేస్తూ ఉండేవారు. స్వామి వచ్చినప్పుడు పిల్లలు లేకపోవడం గాని అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా?
6: ఒకరోజు అలా జరిగిందండి. మేము చెప్పాను కదా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం, అండ్ ఇలాగ ఇద్దరిద్దరు ఒక్కొక్క కబోర్డ్ లో ఉండడం, తర్వాత ఫ్యాన్లు, అఫ్ కోర్స్ ఇవన్నీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే కనిపించే సంఘటనలే గాని అప్పట్లో అవన్నీ చాలా నార్మల్ గా మేము తీసుకున్నాం. ఎందుకంటే మాకున్న ఫోకస్ అక్కడ మందిరం, తర్వాత స్కూల్, అక్కడి నుంచి ఇంకేం ఆలోచన లేదు. హాస్టల్కి వచ్చామా అంటే మళ్ళీ ఎన్నింటికి స్కూల్కి వెళ్తాం, లేకపోతే ఎన్నింటికి మందిరికి వెళ్తామని ఆలోచనే ఉండేది. సో ఇలాంటి ఆలోచనలో మన హాస్టల్ గురించి ఆలోచించేవాళ్ళం, కానీ స్వామి మటుకు మా హాస్టల్ గురించి ఆలోచించేవారు. ఎలాగంటే ప్రతి నెల వచ్చేవారు. అప్పట్లో కొత్త కొత్తగా స్టార్ట్ అవుతున్నారు కాబట్టి స్వామి వస్తున్నారంటే స్పెషల్స్ చేయడం, సో ఇలాంటివన్నీ కొత్తగా ఉండేవి. సో దానివల్ల ఏమవుతుంది, మాకందరికీ కూడా హాస్టల్ అంటే ఒక విధమైన అఫినిటీ పెరుగుతుంది. సో అలాగ జరుగుతూ వచ్చింది. ఒకరోజు ఒక నెల ఇన్ఫాక్ట్ స్వామి రావడం మానేశారు. సో మెల్లిమెల్లిగా స్వామి మాకు నేర్పిస్తూ వచ్చారు. స్వామి రావడం అలవాటైన మాకు స్వామి రాకపోయేసరికి ఎక్కడో చేప బయటపడిన అనుభూతి,
7: నీరు లేని మా జీవనం అని స్వామి చెప్తుంటారు కదా.
6: అలాగా అయిపోయింది. మేం ప్రతిరోజు వెళ్లి స్వామి ప్లీజ్ స్వామి స్వామి అప్పట్లో చాలా టైం మాతో గడిపేవారు. అప్పుడు ప్రతి నిమిషం అక్కడ పోర్టికలో కూర్చున్నప్పుడు స్వామి ప్లీజ్ స్వామి హాస్టల్కి రండి స్వామి హాస్టల్కి రండి స్వామి అంటుండే వాళ్ళం. స్వామి ఏమోని చాలా రోజులు ఉపేక్షించారు. ఆ తర్వాత ఓకే వీళ్ళకి ఒక లెసన్ నేర్పిస్తాము అని స్వామి మనకందరికీ ఈ విధంగా పాఠాలు నేర్పిస్తూనే వస్తున్నారు. సో ఒకరోజు ఏమైంది, మేము సుప్రభాతం చేసి బయట కొంతమంది ఏమోని గేమ్స్ కి వాటికి రెడీ అవ్వడానికి షూస్ అవి వేసుకుంటున్నారు. అంత లోపల సడన్ గా రోడ్డు నుంచి ఒక కారు వస్తూ కనిపించింది. అప్పట్లో పుట్టపర్తిలో ఉన్నది ఒకే కారు, అది స్వామి కారు. సో కారు కనిపించిందంటే స్వామి వస్తున్నారు, అంతే పరిగెట్టి పరిగెట్టి కిందికి వచ్చాం. అప్పటికల్లా స్వామి ఏమని వచ్చేసి మన హాస్టల్ ముందర ఉన్న గణేష్ ప్రతిమ ఉంది కదా, దాని చుట్టూ ఒక సర్కిల్ తీసుకుని ప్రదక్షిణ చేసుకుని మళ్లీ వెనక్కి వెళ్ళిపోయారు. స్వామి వచ్చారు అన్న ఆలోచన వచ్చి కిందికి వచ్చేంత లోపల స్వామి వెళ్ళిపోయారు. సాయి గీత కూడా గేట్ దగ్గరకు రాలేదు అప్పటికి. సాయి గీత మన హాస్టల్ కి ఆపోజిట్ లో ఉండేది అప్పట్లో. సో సాయి గీత కూడా వచ్చేంత లోపలే స్వామి వెళ్ళిపోయారు. ఏంటైందని మనం తేరుకుని సాయంకాలం దర్శనంకి వెళ్తే స్వామి మని చూడండి, మీరు పిలిచారు పిలిచారు కదా, నేను వస్తే ఒక్కళ్ళు కూడా లేరు నన్ను తీసుకురావడానికి అన్నారు. అంటే అప్పుడు అర్థమైంది, స్వామికి తెలియదా మనకు పొద్దున పూట మనం ఏమోని రెడీ అవుతుంటాము లేకపోతే గేమ్స్కి వెళ్తుంటాము అని, మరి ఆ టైంలో ఎందుకు రావడం, సాయంకాలం రావచ్చు కదా, ముందు చెప్పి రావచ్చు కదా. కాదు, ఎప్పుడైనా సరే మన స్వామి గురించి రెడీగా ఉండాలి,
7: అలర్ట్నెస్ అండ్ రెడీనెస్ ఫర్ గాడ్.
6: మన హాస్టల్లో స్వామి అనుక్షణం ఎక్కడికి వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇంకొక విషయం అండి,
7: తప్పకుండా
6: ఇదే సందర్భంలో ఏమైందంటే ఒకసారి స్వామి ఇలాగా హాస్టల్కి వచ్చారు. అప్పట్లో ఒక ఒంట్లో బాగాలేని వాళ్ళందరూ కోలుకోవడానికి అని చెప్పేసి ఒక రూమ్ ఒకటి కొత్తగా మొదలెట్టామన్నమాట. అది బి ఫ్లోర్ లో ఉన్నది. సో స్వామి మీరు రావాలి, అది ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పేసి అడిగాం. అంటే సరే వస్తాను అన్నారు. స్వామి మెట్లెక్కడం మొదలెట్టారు, కరెంట్ పోయింది, జనరేటర్ అలాంటివి లేవండి అప్పట్లో. సో అప్పుడు మని వెంటనే ఎవరికొచ్చిందో మంచి ఆలోచన, పరిగెట్టి ప్రమిదలు తీసుకొచ్చి మా అందరికి చేతులు పెట్టారు. సో చిన్నపిల్లలం అందరం ప్రమిదలు పట్టుకుని కారిడార్ పొడుగున నిలబడ్డాం. మా మధ్యలో స్వామి నడుచుకుంటూ వెళ్లారు. వెళ్లి ఆ రూమ్ రెక్యూపరేటివ్ రూమ్ అనమాట, అక్కడ వెళ్లి దాన్ని ఇనాగ్రేట్ చేసి మళ్లీ స్వామి దిగి వచ్చారు. అప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది. సో జస్ట్ మనకి ఛాన్స్ ఇవ్వడానికి, అదొక అనుభూతిని మిగల్చడానికి ఇలాగా అయ్యిందని చెప్పేసి మా భావన.
7: చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. సార్ మీరు 81లో మన హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎంత రూపాంతరం చెందిందంటే మన హాస్టల్ ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ సిక్ వార్డ్ నుంచి మెయింటెనెన్స్ దాకా ప్రతి అంశము మన హాస్టల్లో జరిగేది అన్ని బాయ్స్ ఏ చూసుకుంటారు. సో అది ఎట్లా డెవలప్ అయింది సార్ ఓవర్ ది ఇయర్స్?
6: అప్పట్లో ఇలాగే స్వామి ఏం చేసేవారంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ డిస్పెన్సరీ గురించి చెప్పాను కదా, అలాగే అప్పట్లో స్వామి మందిరాన్ని డెకరేట్ చేయడానికి ఇలా ప్రొఫెషనల్స్ బయట వాళ్ళు వచ్చేవారు కాదు, మన పిల్లలే చేసేవారు. దానికి ప్రోత్సాహం స్వామి ఇచ్చి ఎలా డెకరేట్ చేయాలో దగ్గరుండి నేర్పించేవారు. అప్పట్లో సీరియల్ బల్బ్స్ అని ఉండేవి, అవి సీరియల్ బల్బ్స్ తో మొదలెట్టారన్నమాట. అప్పట్ని వాటిని తీసుకెళ్లి మన పిల్లలే, అప్పుడు సీనియర్ బాయ్స్ మాత్రమే మందిరానికి వెళ్ళాలి, వెళ్లి అవి డెకరేట్ చేయాలి. వాళ్లే మెట్లన్నీ వాళ్ళు అదే నిచ్చెన్లు వేసుకుని ఎక్కి మొత్తం మందిరం అంతా అదే పారాడేలాగా వాటిని పెట్టేవారు. అయితే వాటిని తయారు చేయడానికి, చెక్ చేయడానికి, ఈ బల్బ్ ని రెడీ చేయడానికి స్కూల్ పిల్లలు ఉండేవారు అనమాట. సో ఆ విధంగా అందరూ కలిసి చేసేవారు. ప్రతి ఒక్కరికి ఆ భావన, మనం స్వామి మందిరాన్ని మన మందిరాన్ని డెకరేట్ చేసుకుంటున్నాం, స్వామి దీన్ని చూసి ఆనందిస్తారు. ఆ ఆలోచనతో ప్రతి ఒక్క స్టెప్ కూడా, ప్రతి ఒక్కరు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ కూడా అలాగే మొదలైంది. మనకి పిల్లలకి ఏ చాక్లెట్లు కావాలన్నా స్వామి ఏమో బర్త్డేకి చాక్లెట్లు ఇష్టం ఆ స్వామికి కాదు, కానీ చాక్లెట్లు స్వామి అందరికి విసిరేస్తారు, బర్త్డే బాయ్ ఆ విధంగా బ్లెస్ చేస్తారు అని మొదలెట్టారు. సో అప్పటి నుంచి స్టోర్స్ మెల్లిగా చాక్లెట్లు ఇలాంటివి తేవడం మొదలెట్టారు. అలాగా ప్రతి చోట ఒక్కొక్క రూపాంతరం, ఒక్కొక్క సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అవడానికి స్వామి చేయూతనిచ్చి ఇండైరెక్ట్ గా మమ్మల్ని ప్రేరేపించి మొదలెట్టించారు.
7: చాలా బాగుంది సార్. అంటే హాస్టల్లో అణు అణువు స్వామి చేత బ్లెస్ చేయబడింది, ఇంక్లూడింగ్ ఆల్ ది యాక్టివిటీస్.
6: అవునండి
7: సార్, ఇన్ని విషయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సాయిరామ్.
6: సాయిరామ్ అండి.
8: సాయిరామ్, హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి సెల్ఫ్ రిలయన్స్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే స్వయం ఆధారిత సేవా కార్యక్రమాలు కేవలం హాస్టల్ నడపడమే కాకుండా విద్యార్థిలో స్వయం ప్రతిపత్తిగా నిలిచేటువంటి బాధ్యతాయుతమైనటువంటి దృక్పథాన్ని, సేవాభావాన్ని, ఒక చక్కని ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసేటువంటి గొప్ప పద్ధతి. స్వామివారు స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సేవా విధానం ఎన్నో తీయని జ్ఞాపకాలను, ఎన్నో బాధ్యతలను, ఎన్నో చక్కని అనుభూతులను, అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థులలో మాలో ఒక రకమైనటువంటి సేవాభావాన్ని నింపుతూ వచ్చాయి. వీటి గురించి మాట్లాడుతుంటే నాకు రెండు చక్కని సంఘటనలు గుర్తుకొస్తాయి. ఒకసారి హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి గార్డెన్ ని చూసుకోవడానికి సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో కొంతమంది విద్యార్థులు బృందావనంలో ఆ గార్డెన్ ని చూస్తూ దర్శనానికి వెళ్లడం మర్చిపోయారు. మర్చిపోయారంటే స్వామి ఆ మునుపు రోజు మాటల్లో మాట్లాడుతూ స్వామి అన్నారు, ఏ పని చేసినా అది భగవంతుని కొరకు చేసేటువంటి పనిగా భావిస్తే భగవంతుడు ప్రతిఫలంగా మీకు తగిన ఆనందాన్ని అందిస్తాడని స్వామి చెప్పారు. ఇదే విషయాన్ని వారు మనసులో పెట్టుకుని ఈ గార్డెన్ ని సరిచేయడం కూడా స్వామి యొక్క పనే అనేటువంటి ఉద్దేశంతో దర్శనానికి వెళ్లకుండా అదే గార్డెన్ లో పనిచేస్తుండిపోయారు. అసలు ఆ దర్శనంలో స్వామి వచ్చి స్వామి దాదాపు కొన్ని వందల మంది విద్యార్థుల్లో ఈ నలుగురు విద్యార్థులు మాత్రం లేరు. సరాసరి వార్డెన్ గారి దగ్గరకు వచ్చి స్వామి అడిగారు ఆ నలుగురు పిల్లలు ఏరి అని. ఆయన అటు ఇటు చూస్తూ వారు రాలేదని అప్పుడు గమనించారు ఆయన. అయితే ఈ విద్యార్థుల యొక్క స్నేహితులు ఆ వార్డెన్ గారు వెనుక ఉండడంతో స్వామి వారు గార్డెన్ లో ఉన్నారు స్వామి అని చెప్పారు. చెప్తే స్వామి ఉన్నారు వెళ్లి వాళ్ళని పిలవండి అన్నారు. మీరు పరుగు పరుగున వెళ్లి ఆ విద్యార్థులను గార్డెన్ లో సేవలు అందిస్తున్న విద్యార్థిని పిలిచారు. పిలిస్తే వారు అప్పుడు చేతులు కాలు శుభ్రం చేసుకుని దర్శనానికి పరుగు పరుగున స్వామి దగ్గరకు వచ్చారు. దూరం నుంచి స్వామివారిని చూస్తూ నవ్వుతున్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారా, దర్శనానికి రాలేదు అంటే స్వామి గార్డెన్ లో ఉన్నాను స్వామి అంటే గార్డెన్ లో దర్శన సమయంలో ఏం చేస్తున్నారు అని అంటే స్వామి దర్శన సమయంలో గార్డెన్ లో మీ సేవ చేస్తున్నాను స్వామి, మీ పూజ చేస్తున్నాను స్వామి అంటే స్వామి నవ్వి అదెట్లారన్నారు అంటే స్వామి నిన్న మీరు చెప్పారు కదా స్వామి ఏ పూజ ఏ పని చేసినా కూడా అది మీ పూజనే అని అదే భావంతో అక్కడ చేస్తున్నాను స్వామి అంటే స్వామి నవ్వి దాంతోపాటు నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఆ పని హృదయపూర్వకంగా చేస్తున్నప్పుడు భగవంతుడు మీకు తగిన ఆనందాన్ని అందిస్తాడని చెప్పాను, అందుకనే మీరు చేసేటువంటి పని అంత చక్కగా చేస్తున్నారు కాబట్టి సంతోషించి దానికి ప్రతిస్పందనగా మీ నలుగురు గురించి అడిగి తెలుసుకుని మరీ పిలిపించాను అని చెప్పి వారికి స్వామి విభూతి ప్యాకెట్లు అందిస్తూ చివరిగా ఒక మాట చెప్పారు. బంగారు ఒక విషయం గుర్తుంచుకో, ఎన్ని పనులు చేసినా భగవంతుని మాత్రం ఏనాడు మరవకు, ప్రతి పని భగవంతుని యొక్క సేవగా చేస్తూ ఉండు, అదే నీకు తగినటువంటి జ్ఞానాన్ని తగినటువంటి ఆనందాన్ని అందిస్తుంది అని చెప్పి అని తెలియజేశారు. ఈ సంఘటనను మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే స్వామి ఒక గొప్ప విషయాన్ని ఒక ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని చాలా చక్కగా చాలా తేలిక విధానంగా పిల్లలకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేశారు. ఏ పని చేసినా అది ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికం కానటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సేవ చేసినా పని చేసినా అది పూజగా మార్చేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది, మన ఆలోచనలో ఉంది అని స్వామి తెలియజెప్తూ వచ్చారు. ఇంకొక తీయటి సంఘటన, మధురమైనటువంటి జ్ఞాపకం. ఒకసారి స్వామి హాస్టల్లోకి విద్యార్థులు ఆశీర్వదించడానికి వచ్చారు. హాస్టల్లో విద్యార్థులందరితో మాట్లాడి అందరికీ ఆనందాన్ని పంచి స్వామి తిరిగి వెళ్లే సమయానికి చాలా రాత్రి అంటే దాదాపు 15 నిమిషాలు తక్కువ 9 ఆ ప్రాంతం 7:45 ఆ ప్రాంతం కావస్తుంది. అది స్వామి వారి షెడ్యూల్ కి చాలా రాత్రి అయితే అప్పుడు స్వామి తిరిగి వెళ్తున్నారు కాబట్టి ఆ స్వామి వెళ్తున్న తొందరలో స్వామి త్వరగా బయటకు నడుస్తున్నారు. అప్పుడు ఒక 4-5 విద్యార్థులు స్వామికి ఎదురుగా వచ్చి చేతులను జోడించి, స్వామి ఒక్క ప్రార్థన స్వామి అంటే ఏమి అని అన్నారు. స్వామి హాస్టల్లో స్టోర్స్ లో మేము సేవలు అందిస్తున్నాం స్వామి, 12 మంది విద్యార్థులము, మా అందరికి ఒక్కసారి స్టోర్స్ లోకి మీరు అడుగుపెట్టి స్వామి మా అందరిని ఆశీర్వదించరా తండ్రి అని ప్రార్థించారు. స్వామి సరే అంటూ స్టోర్స్ లోకి నవ్వుకుంటూ వచ్చారు. వచ్చి నిలబడ్డారు. స్టోర్స్ లోకి స్వామి ప్రవేశిస్తూనే ఆ స్టోర్స్ లో పనిచేసేటువంటి 12 మంది, వారితో ఉన్నటువంటి ఇద్దరు టీచర్లు, 14 మంది చాలా సంతోషంగా ఉన్నారు. స్వామి ఒక్కొక్కరిని పాద నమస్కారం తీసుకోమన్నారు. అప్పటికే 14 మంది పాద నమస్కారం అంటే దాదాపు ఇంకొక 10 నిమిషాలు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరు అయ్యో ఆలస్యం అవుతుంది ఎలా అని భావిస్తున్నారు అని కొంచెం గాబరపడుతున్నారు. అయినా స్వామి అందరినీ పాద నమస్కారం తీసుకోమన్నారు. ఒకరి తర్వాత ఒకరు పాద నమస్కారం చేసుకుంటున్నారు. ఒకరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు, 3 అయిపోయారు, 4వ పిల్లవాడు పాద నమస్కారం చేసుకోవడానికి వంగాడు. ప్రతి విద్యార్థి ఆలస్యం అవుతుందని చెప్పి వంగి పాదాలను స్పృశించి ముద్దు పెట్టుకుని వెంటనే లేచి నిలబడుతున్నాడు. అయితే దీని అంతటికి ఒక 4-5 సెకండ్లో ఈ మొత్తం తంత ముగుస్తుంది. కానీ ఈ 4వ విద్యార్థి మాత్రం వంగి స్వామి పాదాలను స్పృశించి లేవట్లేదు. 1 సెకండ్ గడిచింది, 10 సెకండ్లు గడిచాయి, 20 సెకండ్లు గడిచాయి, దాదాపు ఒక నిమిషంన్నర ఎంతసేపు అని విద్యార్థి మాత్రం లేవట్లేదు. స్వామి చాలా విసుగ్గా విద్యార్థి వైపు చూస్తున్నారు, కింద వంగినటువంటి విద్యార్థి వైపు చూస్తున్నారు, చుట్టూ ఉన్నటువంటి విద్యార్థి వైపు చూస్తూ ఏంటి ఇంత లేట్ చేస్తున్నారు అన్నట్టు స్వామి కొంచెం విసుగ్గా ముఖం పెట్టారు. మిగిలిన తక్కిన విద్యార్థి అందరికీ చాలా విసుగొస్తుంది, ఎందుకు ఈ పిల్లవాడు లేవట్లేదని. దాదాపు ఒక 2 నిమిషాలు గడిచిన తర్వాత ఈ విద్యార్థి టక్కని తలెత్తాడు. తలెత్తేటప్పటికి విద్యార్థి కళ్ళు చెమర్చాయి, కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి, ముఖం ఎర్రగా మారింది. ముఖ్యంగా అతని ముక్కు చాలా ఎర్రగా మారిపోయింది, కళ్ళలోంచి ఆగకుండా నీళ్లు గారుతున్నాయి. ఈ పిల్ల చుట్టూన్నటువంటి వారందరికీ చాలా కోపం వచ్చింది, విసుగొచ్చింది. స్వామి చూసి, చాచా ఆలస్యం అయిపోయింది ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పి స్వామి విసుగ్గా వెళ్లిపోయారు. అప్ప ఈ పిల్లవాడు ఏడవడం వల్లనే కదా, ఈ పిల్లవాడు ఈ విధంగా అనవసరమైనటువంటి భావోద్వేగంతో మిగిలిన 10 మందికి పాద నమస్కారం రాలేదు అన్నటువంటి కోపంతో వారందరూ ఇతన్ని ముట్టడించి ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు అతను తేరుకొని కళ్ళు తుడుచుకుంటూ, ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, తర్వాత నేను చెప్పినది విన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయడం అన్నారు. సరే చెప్పు, ఆ తర్వాత నీకు బుద్ధి చెప్తామన్నట్టు వారు నిలబడ్డారు. అప్పుడు ఆయన చెబుతూ వచ్చాడు, అయ్యా నేను కూడా మీ అందరిలాగానే పాద నమస్కారం చేసుకోవడానికి వంగాను, స్వామి పాదాలను స్పృశించాను, ముద్దు పెట్టుకుని లేవబోతుంటే స్వామి తన 2 బొటనవేళ్లతో కాలు బొటనవేళ్లతో నా ముక్కు పట్టుకున్నారు. మిగిలిన ఈ తంతు నేను పాద నమస్కారం చేసుకోవడం 2 సెకండ్లు అయితే, మిగిలిన 2 నిమిషాలు నా మొత్తం శ్రమంతా ఆ పట్టులోంచి నా ముక్కును విడిపించుకోవడానికి. ఈ కళ్ళలోంచి నీళ్లు, ఈ ముఖం ఎరుపెక్కింది, అది భావోద్వేగంతో కాదు, నా ముక్కు నొప్పితో ఈ విధంగా నా ముఖం మొత్తం ఎరుపుగా మారింది, కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి అని చెబుతూ వచ్చాడు. అప్పుడు విద్యార్థులందరికీ తెలిసొచ్చింది, స్వామి ఆలస్యం అవుతుందని చెప్పి వద్దనలేక పాద నమస్కారం ఇస్తూనే ఏదో ఒక విధంగా దీని అంతటిని తప్పించాలని చెప్పి ఆ పిల్లవాడిని ఆ విధంగా తన బొట్నవేళ్లతో ముక్కుతో ఆపి ఆలస్యం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని సృష్టించి విసుగ్గా వెళ్లిపోయారని చెప్పి అప్పుడు అందరికీ తెలిసొచ్చి ఈ బంగారు తండ్రి ఇన్ని విధాలుగా తన లీలలను తన చమత్కారాన్ని ప్రదర్శిస్తారని అందరం తెలుసుకున్నాం. మరుసటి రోజు దర్శనంలో స్వామి ఈ విద్యార్థులందరినీ పిలిచి
9: నవ్వుతూ నిన్న రాత్రి ఆలస్యం అయిపోయింది కదా, వాడు చెప్పే ఉంటాడు మీకు ముక్కు ఏ విధంగా నొప్పిగా ఉండిందో అని చెప్పి అందరికీ బట్టలు ప్రత్యేకంగా బట్టలు ఇచ్చి ఆశీర్వదించారు. అటు వారిని నిరాశపరచలేదు. అదేవిధంగా విద్యార్థులందరికీ చక్కని జ్ఞాపకాన్ని స్వామి అందించారు. ఈ విధంగా హాస్టల్ స్వయం ప్రతిపత్తి సేవా విధానం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సృష్టించేటువంటి విధానం. ఇంకొకసారి సిక్ బాయ్స్ ని అంటే హాస్టల్లో కొన్ని కొన్నిసార్లు రోగాలు వచ్చినప్పుడు వారికి సేవలు అందించడానికి కొన్ని కొంతమంది విద్యార్థులు ఒక సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ గా ఉండేది, వారిని సిక్ వార్డ్ అనేవాళ్ళం. ఒకసారి ఒక విద్యార్థికి చాలా ఈ సిక్ వార్డ్ పిల్లలు హాస్టల్లో కొంతమంది విద్యార్థులు చాలా సిక్ గా ఉన్నప్పుడు వారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వారితో పాటు రాత్రంతా ఉండేవారు. అదే విధంగా ఒక విద్యార్థి నాతో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి చాలా సిక్ అయిపోయాడు, అతని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతనితో పాటు రాత్రంతా ఉండడానికి మరొక విద్యార్థి రాత్రంతా అతనితో గడపసాగాడు. అయితే ఈ విద్యార్థి ఎవరైతే సిక్ గా ఉన్నాడో ఆయనకి చాలా జ్వరంతో ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. ఆయన పక్కనే ఉన్నటువంటి డిపార్ట్మెంట్ గా ఉండేది, వారిని సిక్ వార్డ్ అనేవాళ్ళం. ఒకసారి ఒక విద్యార్థికి చాలా ఈ సిక్ వార్డ్ పిల్లలు హాస్టల్లో కొంతమంది విద్యార్థులు చాలా

0: అంటే నా ఈ మరొక విద్యార్థి ఆయన ఆయన దిక్కు చూస్తూ ప్రార్థిస్తున్నాడు, స్వామి ఏ విధంగానైనా ఇతనికి హెల్ప్ చేయండి స్వామి అని రాత్రి 10, 10:30 ప్రాంతంలో ప్రార్థిస్తుంటే, ప్రార్థిస్తున్న సమయాన ఆ విద్యార్థి పొర్లడంతో అతని చేతిలో ఉన్నటువంటి పుస్తకం జారి కింద పడిపోయింది. ఏం పుస్తకం అని చెప్పి ఈ విద్యార్థి ఆయనకు సహాయం అందించే విద్యార్థి పేరు జగదీష్. ఈ విద్యార్థి ఆ జగదీష్ ఆ పుస్తకాన్ని తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఆ రోగి అంటే ఆ రోజు సిక్ అయిపోయినటువంటి విద్యార్థి పేరు నరేష్. ఆ విద్యార్థి యొక్క జీవితాన్ని అతడు తన పుస్తకంలో డైరీలో రాసుకున్నాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. వారిది ఎంతో గొప్ప చాలా గొప్ప కుటుంబం, కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నో కష్టాలకు గురయ్యారు. తన తమ్ముడు కూడా ఎన్నో కష్టాలకు గురయ్యాడు. దీని అంతటినీ ఆయన తన డైరీలో రాసుకున్నాడు. ఇదంతటినీ చదువుతూ జగదీష్ కళ్ళు చెమ్మర్చాయి. అప్పటి వరకు ప్రతిరోజు జగదీష్ స్వామి నాతో మాట్లాడండి, స్వామి నాతో మాట్లాడండి అని ప్రార్థించేవాడు. ఇదంతా చదివిన తర్వాత ఆయనలో ఒక ఆలోచన కలిగింది, చాచా ఇన్ని రోజులు నా కోసము ప్రార్థించాను, ఇప్పటి నుంచి నా కోసం కాదు స్వామి, ఏ విధంగానైనా ఈ నా సోదరుడు నరేష్ ని మీరు ఆశీర్వదించాలి స్వామి, ఇతనితో మీరు మాట్లాడాలి స్వామి అని రాత్రి అంతా అతను ఈ డైరీ మొత్తం చదివేటప్పటికి 12:30 రాత్రి 1 గంట ప్రాంతం అయింది. అప్పటి నుంచి మెలకువగా కూర్చొని తన పక్కనే కూర్చొని దాదాపు ప్రొద్దున 5:30, 6 గంటల వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. తెల్లవారింది, ఈ నరేష్ కి ఉన్నటువంటి జ్వరం తగ్గిపోయింది. 2-3 రోజులు దర్శనానికి వెళ్ళకపోవడంతో ఈయన నేను ఈ రోజు దర్శనానికి వెళ్తానని చెప్పి దర్శనానికి సిద్ధమై వెళ్లిపోయాడు. రాత్రంతా పడుకోలేదు కాబట్టి జగదీష్ ఆ రోజు హాస్టల్కి వెళ్లి నిద్రలో మునిగిపోయాడు. ఇంత లోపల దర్శనానికి వెళ్లినటువంటి నరేష్ ని స్వామి ప్రేమగా పిలిచి అతని యొక్క బాగోగులను అడిగి తెలుసుకుని, ఆనాటి నుండి నీ యొక్క కుటుంబ బాధ్యత మొత్తం నాదే అని స్వామి ఆయనకు ప్రమాణం చేసి, ఆనాటి నుండి స్వామి తన బాధ్యతగా నరేష్ యొక్క కుటుంబానికి తగినటువంటి సహాయాన్ని తగినటువంటి ఆశీర్వాదాన్ని అందిస్తూ వచ్చారు. తన తమ్ముని కూడా స్వామి విద్యాసంస్థలో చదివించారు. అతని తల్లికి అక్కడే ఉద్యోగం ఇప్పించారు. వారి కుటుంబం ఒక కొలికొచ్చి చాలా సుఖంగా సంతోషంగా ఉంది. ఇదంతా ఒక్క రాత్రి ఏ విధంగా జరిగిందో నరేష్ కి మాత్రం తెలియదు. ఆ విధంగా జగదీష్ ప్రార్థించాడని కూడా నరేష్ కి చెప్పలేదు. అదే రోజు సాయంత్రము జగదీష్ దర్శనానికి వచ్చి కూర్చున్నాడు. అప్పటి వరకు ఎంత ప్రార్థించినా స్వామి అతనితో మాట్లాడేవారు కాదు, మాట్లాడలేదు. కానీ ఆ రోజు మాత్రం సరాసరి జగదీష్ వైపు వచ్చి స్వామి అతనితో మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు, మిగిలినటువంటి దాదాపు ఒక 4-5 నెలలు ప్రతిరోజు జగదీష్ తో మాట్లాడుతూ అతని స్వామి తన వెంట ఎన్నో ప్రదేశాలకు తీసుకుని పోయి ఎన్నో స్పీచ్లు ఇప్పించారు. ఒక సమయంలో జగదీష్ చేయబట్టుకుని, నువ్వు నా శ్వాస లాంటి వాడివిరా అని చెప్పారు. ఇదంతా ఎందుకు ఏ విధంగా స్వామి అంత స్పందిస్తున్నారో ఇతనికి తెలియరాలేదు. కానీ ఒకసారి స్వామి ఎంతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జగదీష్ స్వామి పాదాలు పట్టుకుని, స్వామి ఎందుకు నా మీద మీరు ఇంత దయచూపుతున్నారు స్వామి అంటే, స్వామి నవ్వి, హాస్టల్లో నువ్వు సేవలు అందిస్తూ హాస్పిటల్ పక్కన నీ సోదరిని పక్కన కూర్చొని అందించినటువంటి నిస్వార్థ సేవలను కరిగించాయి అని అన్నారు. అప్పుడు ఇతనికి తెలిసొచ్చింది, ఆ నిస్వార్థ సేవలు, ఆ నిస్వార్థ భావాన్ని సృష్టించినటువంటి సాధనమే ఈ సెల్ఫ్ రిలయన్స్ సేవ యాక్టివిటీస్. ఈ విధంగా చెబుతూ పోతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. కానీ నేను చెప్పేదల్లా ఒక్కటే, భగవంతుడు సృష్టించినటువంటి ఏ విధానమైనా, భగవంతుడు అందించినటువంటి ఏ పద్ధతి అయినా మనల్ని మనము బాగు చేసుకునేటువంటి విధానమే, మనల్ని మనము బాగు చేసుకునేటువంటి పరికరమే. దానిని మనం సరి అయిన పద్ధతిలో, అంటే మనం బాగు చేసుకుంటే భగవంతుడు ఎన్నో విధాలుగా, వేల విధాలుగా మనకు స్పందించి ఆయన ప్రేమను మనకు అందిస్తాడు. జై సాయిరాం.
1: శ్రోతలందరూ, ఈనాటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని విని ఆ ఆనందాన్ని ఆస్వాదించారని కోరుకుంటూ, మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. శ్రోతలందరూ కూడా ఈనాటి క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని, వచ్చే నూతన సంవత్సరాన్ని వెలుగుతో స్వామి వెలుగుతో ఆనందంతో ప్రేమతో నింపాలని మనసారా ప్రార్థిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు డిసెంబర్ 25 2017 క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి శ్రీరామనామ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మీకు ప్రసారం చేయబోయే కార్యక్రమం శ్రీ నోరి నారాయణమూర్తి గారు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014వ సంవత్సరంలో జరిగిన ప్రశాంతి విద్వన్ మహాసభలో ప్రసంగించినటువంటి సుందరాకాండ అనే అంశంపై ఇచ్చిన ప్రసంగాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. ఓంకార స్వర మంగళాచరణ

జ్ఞానాలయం జనాలయం గుణాలయం నిరామయం స్మరామి సత్య సాయినాథమీశ్వరం కృపాకరం స్మరామి దివ్య సాయినాథమీశ్వరం కృపాకరం.

సాయికి పుట్టపర్తి కలశాం బుద్ధిశాయికి సత్యసాయికి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యంతరరహితుడు, చిత్రావతి నదీతీర ప్రశాంతి నిలయవాసుడు, సకల దేవతాతీతుడై సకల జనులను రక్షించి పోషించేటువంటి సద్గురువై దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పుణ్యమైన దివ్యమైన మనోహరమైన జ్ఞానములు కలిగించే శరన్నవరాత్రములు, యమధర్మరాజుకు పదునైన వాడి అయిన రెండు కోరలుంటాయి, ఆ కోరలు తెరిచి పాపులందరినీ కట కట కట ఆ కోరల్లో నలిపేస్తూ ఉంటాడాయన. ఆ కోరలలో మనం పడకుండా ఉండి యమధర్మరాజు యొక్క దృష్టికి మనం దూరంగా ఉండి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అంటే సంవత్సరాన్ని రెండు భాగములు చేసి ఒక భాగాన్ని చైత్రమాసం వసంత నవరాత్రములుగా, వేరొక భాగాన్ని శరదృతువు ఆశ్వీజమాసం నుంచి శరన్నవరాత్రములుగా విభజించారు మహర్షులు. వీటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటివి శరన్నవరాత్రములు. మహాలయం అవుతుంది, పూర్తవుతుంది. మహాలయ అమావాస్య అయిపోగానే అశ్విని నక్షత్ర ప్రారంభంతో పౌర్ణమి తిథి ప్రధానంగా భూమికగా వహించి సృష్టి ప్రారంభమై అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది కనుకనే ఆశ్వీయుజమాసం అని పేరు కలుగుతుంది. వర్షములన్నీ పూర్తియై పరిపూర్ణమైనటువంటి శరచంద్రికలు, దివ్యమైనటువంటి జ్ఞాన దీధితులు తెల్లని వెన్నెలలా పరిపుష్టమై అమ్మ యొక్క దివ్య లోకమంతా ప్రకాశించి అఖండ జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది కనుకనే దీని పేరు శరన్నవరాత్రములు అని పేరు కలిగింది. నవరాత్రములు అంటే 9 రోజులు, చివరి రోజు విజయదశమి. నవరాత్రములు అంటే నవ 9 అని ఒక అర్థం ఉన్నది, నవ అంటే క్రొత్తది అని ఒక అర్థం ఉన్నది. క్రొత్తదైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించి జ్ఞానమునకు ప్రతీక కనుకనే తెలుపు గనుక తెల్లనైనటువంటి వెన్నెల పరిపుష్టిని చెంది గగనమార్గంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించి సింహం క్రింద ఉండగా, సింహరాశి క్రింద ఉండగా పైన కన్యారాశితో ఉదయించేటువంటి సూర్యుని యొక్క ప్రభావాలు, సాయంకాలం వేళ చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి చంద్రకలలు వెలుగొందుతాయి కనుకనే దీనిని శారద శారద ఈ శారద నవరాత్రములలో శరన్నవరాత్రములలో బమ్మెర పోతన అద్భుతంగా వర్ణించాడు అమ్మని. అమ్మా, నీవు ఎంతటి తెల్లనైనటువంటి తల్లి జగజ్జనని, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార, అన్నీ తెల్లగా ఉంటాయి. సత్యసాయి బాబా వారి భక్తుల యొక్క డ్రెస్ ఎలా ఉంటుందో, వారి హృదయం ఎలా ఉంటుందో, స్వామివారి యొక్క దివ్య తేజోమయమైనటువంటి కాంతులతో వెదజల్లే తెల్లనైన కాంతులతో వర్ణించారు ఈ పద్యాన్ని హృదయంగా. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సీతామర సామరవాకిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ. అమ్మా, తెల్లనైనటువంటి నీ రూపమును చూచి అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని వివిధములైనటువంటి అలంకారములతో నవరాత్రములు నవ 9 గనక 9వ నాడు చాలా గొప్పదైనటువంటిదిగా భావింపబడుతుంది. ఈ 9వ రోజునే జగజ్జనని దుర్మార్గుడైనటువంటి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుడు ఆనాడు ఉంటే ఆ రాక్షసుడు మన హృదయంలోనే ఉన్నారు అన్నారు భగవాన్ సత్యసాయిబాబా వారు. ఎవరి రాక్షసుడు అంటే అసురీ గుణములు, అహంకారములు, నా అంతవాడు ఎవడూ లేడురా అనేటువంటి భయంకరమైనటువంటి రూపాలు,
ఇవన్నీ అసురీ గుణములు. ఈ అసురీ గుణములను ఖండింపబడేటువంటిది 9వ నాడు. అందుచేతనే మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకారం చేసి సురల్లల్లనాజితేజితేజితాళనిమిత్తజలాశ్యదతే కకుభం పతివరధోంగదతాలకతాలకుతు

0: ಪ್ರತಿಷ್ಠತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ರಮ್ಯ ಕಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ ಮಹಿತ ಮಹಾಕವ ಮಲ್ಲಿಮತಲ್ಲಿಕ ವಿಲ್ಲಿಕ ತಿಲ್ಲಿಕ ಭಿಕ್ಷುರತೆ ವಿರಚಿತ ವಲ್ಲಿಕ ಪಲ್ಲಿಕ ಗಲ್ಲಿಕ ಮಲ್ಲಿಕ ಭಿಲ್ಲಿಕ ವರ್ಗ ಭೃತೆಯೇ ಭೃತಿ ಭೃತ ಫುಲ್ಲಸ ಮುಲ್ಲಸಿ ದಾರುಣ ಪಲ್ಲವ ತಲ್ಲಜ ಸಲ್ಲಲಿತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ರಮ್ಯ ಕಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ
1: ಅಮ್ಮ ನಾಲೋ ಉನ್ನಟವಂಟಿ ಅಸುರೀ ಗುಣಮುಲು ತೊಲಗಿಂಚಿ ದೈವೀ ಗುಣಮುಲು ವಿಜೃಂಭಚೇಸಿ ನೀ ದಿವ್ಯಮೈನటువంటి సన్నిధికి చేర్చి అఖండ జ్ఞానసిద్ధిని పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదమును మోక్ష మార్గమును నాకు అనుగ్రహించమని ప్రార్థించి ఆ మరునాడు విజయదశమి విజయదశమే ప్రశాంతమైనటువంటి భువనేశ్వరి రాజరాజేశ్వరి సాయీశ్వరి సత్య సాయీశ్వరి సింహాసనాధిష్ఠితురాలై ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతి నిలయంలో అమ్మ ఆ అమ్మే మణిద్వీప నివాసిని ప్రకాశిస్తుంది దీదీప్యమానమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండగా

ಗದಲೆ ರಾಜ ರಾಜೇಶ್ವರಿ ರಾಮ ಸಹೋದರಿ. ಪ್ರಶಾಂತಿ ಆನಂದಂತೋ ಉಂಟುಂದಿ ಅಮ್ಮ. ಅಲಾಂಟಿ ವಿಜಯದಶಮಿ ನಾಡು ಪುಣ್ಯಮೈನಟವಂತಿ ರೀತುಲತೋ ಅನೇಕಮೈನಟವಂತಿ ವಿವಿಧ ಅಲಂಕಾರಮಲತೋ ಈ ಶರನ್ನವರಾತ್ರಮುಲು ಪೂರ್ತಿ ಚೇಸುಕುಂಟಾರು. ವಿಜಯದಶಮಿ ಅಂತೇ ಜಯಂ ವಿಜಯಂ ಅನಿ ರೆಂಡುನ್ನೈ. ಜಯಲಕ್ಷ್ಮಿ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಅನಿ ಇದ್ದರು ಉಂಟಾರು. ವಿಷ್ಣುಮೂರ್ತಿ ದಗ್ಗರ ಕೂಡ ಜಯುಡು ವಿಜಯುಡು ಅನಿ ಇದ್ದರು ಉಂಟಾರು ದ್ವಾರಪಾಲಕುಲು. ಜಯಂ ಪೊಂದಟಂ ಅಂತೇ ಬಾಹ್ಯಮೈನಟವಂತಿ ಶತ್ರುವುಲಂದರನೀ ಜಯಿಂಚಟಂ. ಇದು ಹಿರಣ್ಯಕಶ್ಯಪುಡು ಎಪ್ಪುಡೋ ಜೇಶಾಡು. ಸಕಲ ಲೋಕಮುಲನ್ನು ಗಡಗಡಲಾಡಿಂಚಾಡು. ಅತಲ ವಿತಲ ಸುತಲ ರಸಾತಲ ತಲಾತಲ ಮಹಾತಲ ಭೂತಲಾದಿ ಚತುರ್ದಶ ಭವನೈಕ ಶಾಸನೋದ್ದಂಡ ನಾಧಾಧಿನಾಥುಡೈ ಜಯಮును ಪೊಂದಾಡು. ಕಾನಿ ಭಗವಂತುನಿ ಅನುಗ್ರಹಾನ್ನಿ ಪೊಂದಲೇಕಪೋಯಿನಾಡು. ಪ್ರಹ್ಲಾದುಡು ಏನ್ ಚೇಶಾಡಯ್ಯಾ ಅಂತೇ ತನ್ನಲ್ಲೋ ದಾಗಿ ಉನ್ನಟವಂತಿ ಕಾಮ ಕ್ರೋಧ ಲೋಭ ಮೋಹ ಮದಮಾತ್ಸರ್ಯಮಲನೇಟವಂತಿ ಶತ್ರುವುಲನ್ನು ಅಣಚಿ ವಿಜಯಂ ಪೊಂದಾಡು. ಆ ಪ್ರಹ್ಲಾದುಡು ವಿಜಯಾನ್ನಿ ಸಾಧಿಂಚಾಡಾಯ್ನ. ಅಂದುಚೇತನಿ ಜಯಮುನಕು ವಿಜಯಮುನಕು ವಿಜಯಂ ಲೌಕಿಕಮೈನಟುವಂತಿ ಪ್ರಪಂಚಂಲೋ ಉನ್ನ ಶತ್ರುವುಲನ್ನು ಜಯಿಂಚಿನಟುವಂತಿ ಓಡೈತೇ ವಿಜಯಂ ಅಂತಃಶತ್ರುವುಲನ್ನು ಜಯಿಂಚಿ ಅಖಂಡಮೈನಟುವಂತಿ ಜ್ಞಾನಸಿದ್ಧಿನಿ ಪೊಂದಗಲಿಗಿನಟುವಂತಿ ಶಕ್ತಿಯುಕ್ತುಲು ಕಲಿಗಿಂಚೇದಿ ಎವರು ಅಂತೇ ಅಮ್ಮಯೇ. ಅಂದುಚೇತನೇ ಈ ವಿಜಯದಶಮಿ ನಾಡೇ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪ್ರಭು ಅಂತಡಿ ಮಹಾನುಭಾವುಡು ರಾವಣ ಬ್ರಹ್ಮನು ಜಯಿಂಚಡಾನಿಕಿ ಮುಹೂರ್ತಮು ನಿರ್ಣಯಿಸುಕುನ್ನಾಡು. ವಿಜಯದಶಮಿ ನಾಡು ಚೇಸಿನಟುವಂತಿ ಏ ಪನುಲೈನಾ ವಿಜಯಮುಲೇ ಕಲುಗುತ್ತಾಯಿ. ಅಂದುಚೇತನೇ ఆయుధములను పూజ చేస్తారు, బొమ్మల కొలువు చేస్తారు, పుస్తకములన్నీ అక్కడ ఉంచి క్షోణి తల్లంబు నిన్ను దుర్రుశోక గమృక్కిను తింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వానికి అక్షరామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికిన్. అలా పుస్తకములు ఉంచి నమస్కరిస్తారు సరస్వతీదేవిగా. బొమ్మల కొలువుంచి సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తారు. విజయ పరంపరలతో విజయుడు అనేటువంటి పేరును పొందాడు ఎవరు? అర్జునుడు. ఆయుధములన్నీ మూటగట్టి అజ్ఞాతవాసానికి వెళ్లేటువంటి సమయంలో అమ్మను ఆరాధించారు. ఆమె పేరే దుర్గా, దుర్గాదేవి. ఈ నవరాత్రములలో 9 సంవత్సరముల యొక్క బాలికను దుర్గా అని పిలుస్తారు. 9 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు చక్కగా కాళ్లకు పసుపు రాసి గృహిణే ఆమెకు చక్కగా తలంటి స్నానం చేయించి అభ్యంజన స్నానం చక్కగా జడవేసి పూలు పెట్టి మంచి పరికిణా చక్కగా అలా అలంకారం చేసి చేతుల నిండా గాజులు వేసి ముఖాన బొట్టు పెట్టి కాళ్లకు గజ్జలు కట్టి ఆమె నడుస్తూ ఉంటే కల్లు కల్లు నకాలి గజ్జల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే గల్లు గల్లున పాద గజ్జల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే

అమ్మ నడిచినట్లు ఉంటుందట. అందుచేతనే 9 సంవత్సరములు కలిగినటువంటి వయస్సు కలిగిన బాలికను దుర్గా అని పిలుస్తారు. దుర్గాదేవిని అర్చించినట్లయితే దుర్గతులు తొలగిపోతవని పాండవులు కూడా అమ్మవారిని అర్చించి విజయమును పొందారు. మురక విశేషమేమిటి అంటే, ప్రధానమైనటువంటి విశేషమును తెలియజేయటానికి ముందుగా దేవీ నవరాత్రములలో అమ్మవారిని ఆరాధించి విజయుడు అని తెలుసుకో దుర్యోధన అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు కాదు ఆయన, విజయుడు అవుతాడు తెలుసా? దేనికని విజయుడుగా రూపొందుతాడో తెలియనా? మామా సత్యవతి సార్వభౌమ పౌత్ర ధృతరాష్ట్ర మహారాజ దుర్యోధన, నేను చెప్పేటువంటి మాటలు వినండి. పాండవులకు విజయం కలిగేటువంటి మాట నిజం, మీరందరూ నశించేటువంటి మాట నిజమే. భవిష్యత్తును తెలియజేశారు. ఏ అంత గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ దేనికని తెలియజేశారు అంటే, జండాపై కపిరాజు వారి అర్జునుని యొక్క రథం మీద వెపరెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా ఎవరు అంటే, ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామము విన్నా ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. కనుకనే ఆయన పేరు ఆంజనేయుడు అనేటువంటి పేరు కలిగింది. అలాంటి మహానుభావుడు ఆనందాన్ని, జయాన్ని, నేతృత్వాన్ని, యశస్సును కలిగించేటువంటి వాడు. కనుకనే ఆంజనేయ స్వామివారి కథ విన్నా, ఆంజనేయుని ప్రదక్షిణలు చేసినా, స్వామివారి వైభవాన్ని విన్నా, స్వామివారి వీర సౌందర్యాన్ని ఆలపించినా 8 సిద్ధులు కలుగుతాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్భవేత్. కనుకనే పాండవులకు విజయం కలుగుతుంది విజయదశమి. విజయదశమి రోజుననే ఈ సెలవులలో, ఈ 10 రోజులలో పల్లెటూళ్లలో పిల్లలు అమ్ముల పొదులు పట్టుకుని జయాభిజయీభవ దిగ్విజయీభవ ఇంటింటికి వెళ్లి దీవిస్తారు. మీకు జయములు కలుగుగాక, మీకు విజయములు కలుగుగాక, ధరసింహాసనమై నభంబు గొడుగై దసరా పద్యం ఇది. ఈ పద్యము రాని ఆంధ్రుడు ఉండడు. ఒకవేళ రాకపోతే ఈ పద్యం నేర్చుకోవాలి. ఇది దసరా పద్యం, చాలా గొప్పదైన పద్యం. తరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

0: విధించికొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజశంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ అనుప్రాసలు ఏ కవి రాస్తాడు? రాయగలిగిన ఒకే ఒక కవి సహజ పాండిత్యుడు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి బమ్మెర పోతన రాశారు ఈ పద్యం. నారాయణ శతకము రాశారు, భాగవతమే కాదు. అందుచేతనే ఒకచోట రాస్తారు ఇలాంటి అనుప్రాసలతోనే విశ్వ విరాట్ స్వరూపాన్ని బలిచక్రవర్తికి మూడడుగుల దానము పుచ్చుకున్న తర్వాత ఇలాంటి అందమైన ఒక పద్యమే ఉంటుంది.
1: ఇంతింతయి
0: విష్ణుమూర్తి పెరుగుతున్నారట.
1: ఇంతింతయి వటుడింతయి మరియుతానింతయి నభో వీధి పైనంతయి తోయదమ.

అలాగే ఉంటుంది ఈ పద్యం కూడా. తత్ర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయము నెల్లబంది గణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసంగి ఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ విజయదశమి పర్వదినములలో ఈ పద్యాన్ని విన్నా, ఆంజనేయస్వామి వారి దివ్య వైభవాన్ని విన్నా మనకన్నీ విజయములు కలుగుతాయి. విజయ పరంపరలో ఆంజనేయస్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, సీతమ్మ దాడ తెలుసుకునటానికి లంకా సామ్రాజ్యంలో ప్రవేశించి అడుగడుగున వెతికినా సీతమ్మ కనపడలేదు. రామనామ ప్రభావంతో అశోకవనిలో తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు దిగి అమ్మను పలకరించి గుర్తించి అంగుళీకమును ప్రదానము చేసి అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మందిని సంహరించారు. 80,000 మందిని సంహరించారు నిరాయుధుడై ఆంజనేయ స్వామి. ఆ రాక్షసులు మామూలు రాక్షసులా? కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులు, అతిబలవంతులు, నరమాంస భక్షకులు, ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారీ విద్యలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ హోం ఫట్ అంటే చాలు నల్లైపోతారు. మాయలు తెలుసు అంటే చాలన్నమాట వాళ్ళు. అన్ని మాయలు చేయగలిగినటువంటి వారు. వారందరినీ 80,000 మందిని సంహరించిన తరువాత, అక్షకుమారుడు కూడా ఆహుతయిపోయిన తరువాత ఈ విషయము రావణ బ్రహ్మకు తెలిసింది. అక్షకుమారుడు మరణించుటయ్యా ధిక్ అన్నాడు రావణాసురుడు. ఓహో, ఏమది? అక్షకుమారుడు రావణుని యొక్క కుమారులలో చివ్వడివాడు, మహాపాల పరాక్రమవంతుడు. అక్షకుమారుడు ఎక్కడా ఏ యుద్ధంలో ఓడిపోయినట్లు లేనేలేదు, అన్ని విజయాలే. కాని మరణించాడు. ఎవరి చేతిలో? ఆంజనేయ స్వామివారి చేతిలో. ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పంపించినా ప్రయోజనం లేదని భావించాడు. అక్షకుమారుడే నిర్జించినటువంటి వ్యక్తి, అతడు సామాన్యుడు కాదని మేఘనాథ అన్నాడట గట్టిగా. మేఘనాథుడు ప్రత్యక్షమైనాడు. మేఘనాథుడు ఎవరయ్యా అంటే రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయనకే ఇంద్రజిత్ అనేటువంటి ఒక బిరుదుంది. దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదును పొందాడు. అంటే దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అయినటువంటి వ్యక్తి. ఒక నరుడు సంహరించాడు ఒక మానవుడు. దేవతలు కాదు సంహరించింది ఇంద్రజిత్తుని. ఒక మానవుడు, ఒక సామాన్య మానవుడు జయించాడు. సామాన్య మానవుని చేతిలో ఇంద్రజిత్ మరణించాడు. ఎవరతను? అతని పేరే లక్ష్మణస్వామి. మరి దేవతలు జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అని బిరుదు పొందినటువంటి వ్యక్తి ఒక మానవుడి చేతిలో మరణించడమేమిటి? భగవాన్ సత్యసాయి బాబా వారంటారు, అంతటి గొప్పవాడు మానవుడి చేతిలో దేనికని మరణించాడు అంటే, అతడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. అది తేడా వాళ్ళిద్దరికీ. మేఘనాథుడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి బాలబాలకులారా, పెద్దలారా. ఎన్ని నేర్చినా, ఎంత విద్యలు నేర్చినా తన ఇంద్రియములను అధీనము చేసుకునలేనటువంటి వ్యక్తి, అతడు మెల్లమెల్లగా పతనమైపోతాడు. అతడు సామాన్యుడైనా, విద్య రాకపోయినా, గొప్ప గొప్ప ఆచారాలు పాటించకపోయినా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆచారాలు, ధర్మాలు ఏమిటి అంటే ఇంద్రియములను తన అధీనం చేసుకునటమే. దీని పేరే దమం. దమము అని పిలుస్తారు. శాంత, శమ, దమాది, సద్గుణ, సంపత్తి అంటే అర్థమేమిటి అంటే తన ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. అతడు సార్వభౌముడుగా రూపొందుతాడు. మేఘనాథుని పిలిచాడు. మేఘనాథ తండ్రికి నమస్కరించాడు వినయ విధేయతలతో. కుమార, మహావీర, ఇంద్రాదులను వడలించిన శూర, వెళ్ళిరా, ఆ వానరుని దండించిరా. తండ్రికి ప్రదక్షిణ చేశాడు మేఘనాథుడు. ఆంజనేయ స్వామివారి యొక్క సర్వ వీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నాను. వాల్మీకి మహర్షి తెలియచేసినటువంటి దివ్య రీతులలో వర్ణిస్తున్నాము. పుణ్యమైనటువంటి దేవీ నవరాత్ర మహోత్సవములలో విజయములు మనకు కలగడానికి, భయములు పోవటానికి, జయములు కలగడానికి, క్షేమమునకు, ధైర్యమునకు,
దృఢమైన ఆరోగ్యమునకు, వరసాహిత్యమునకు, వాక్పటుత్వమునకు అమృత భాండమై ప్రకాశించేటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చరిత. దివ్య వీర సౌందర్యం అంటారు దీన్ని. వీరత్వం కూడా ఒక సౌందర్యమే, విద్య కూడా ఒక సౌందర్యమే, జ్ఞానము కూడా ఒక సౌందర్యమే. సౌందర్యమంటే ఎర్రగా ఉన్నవాడే అందగాడు, నల్లగా ఉన్నవాడు అందగాడు, సన్నగా ఉన్నవాడు అందగాడు, లావుగా ఉన్నవాడు కాదు అందగాడు. అసలు వీళ్ళందరూ ఈ అందమంతా నశించేదే కే

మంచి హృదయము ఎవరి దగ్గర ఉన్నదో, మంచి మాటలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో, విద్యను బాగా అభ్యసించి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఎవరి దగ్గరైతే ఉన్నదో, విద్యను ఎవడైతే అభ్యయనం చేస్తాడో, తల్లిని తండ్రిని గురువును దైవమును విశ్వసించి వినయ విధేయతలతో పెద్దలకు నమస్కరిస్తూ ఉంటాడో, ఇతడే నిజమైనటువంటి అందగాడు. ఇన్ని లక్షణములన్నీ ఆంజనేయ స్వామివారులో ఉన్నవి కనుకనే ఆంజనేయ స్వామివారు సుందరుడు. సుందరే సుందర కపిహి. ఆంజనేయ స్వామివారిని ఏమని పిలుస్తారు అంటే సుందరుడు అని పిలుస్తారు. ఆ సుందరుని దగ్గరికి బయలుదేరుతున్నాడు ఈ మహానుభావుడు. మేఘనాథ వెళ్ళిరా తండ్రికి ప్రదక్షిణ చేశాడు. హర హర మహాదేవ సింభో, ఓం నమః శివాయ. పరమేశ్వరుని అర్చించగానే ఆకాశంలో ఒక దివ్య రథం ప్రత్యక్షమైంది. దేవతారథములోవి. దేవతారథములు భూమిని తాకవు. దేవతలు ఈ భూమి మీద ప్రత్యక్షమైతే వాళ్ల కాళ్లు భూమికి ఆనవు, ఆనకుండా నుంచుంటారు. దేవతలకు చెమటలు పొయ్యవు. ఇలా విసురుకో మనం వాళ్ళు, అసలు చెమటలే పొయ్యవు. కళ్ళు ఆర్పటం అనేటువంటిదే ఉండదు. ఎప్పుడిలాగే ఉంటాయి వాళ్ళ కళ్ళు. అందుకనే అప్పుడప్పుడు మానవులను చూసి వాళ్ళు ఈర్ష్య చెందుతుంటారు. వాళ్లేనా కళ్ళతో మాట్లాడుకుంటుంటారు ఇలాగిలాగ. వాళ్ళకి కళ్ళు ఆర్పరు, అందుకని వాళ్ళని అనిమిషులు అని పిలుస్తారు. దేవతారథం ఆకాశంలో ప్రత్యక్షమైంది. హర హర మహాదేవ శంభో. పరమేశ్వరుని అర్చించగానే ఆ దివ్యమైనటువంటి రథానికి నాలుగు సింహములు గర్జిస్తూ ఉన్నాయి. ఆ సింహాలు అందరికీ, రథానికి గుర్రాలుంటాయి, జంబుమాలికైతే గాడిదలు లాగుతూ ఉంటాయి. రామాయణంలో చెప్పారు, జంబుమాలి యొక్క రథాన్ని గాడిదలు కరములు లాగుతూ ఉంటాయి, కరములు. మరి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, దివ్యరథాన్ని సింహములు లాగుతున్నాయి. చతురంగ బలాలు కదలి వస్తూ ఉండగా ఓం అనగానే ఆకాశానికి లేచాడు. అలాగా యోగ శక్తి వలన అలా లేవచ్చు. మనం లేవం, ఒకవేళ లేస్తే ఢామని పడతాం. అది అభ్యసిస్తే మనం కూడా లేవచ్చు. యోగ మార్గంతో ఆకాశానికి ఒక్కసారి అలా పైకి వెళ్లి రథంలో కూర్చున్నాడు. ఈ యుద్ధమును చూడవలనని నాగ యక్ష గరుడ గంధర్వులు అందరూ కూడా గగన మార్గంలో బయలుదేరారు. మమ్మల్ని అందరినీ జయించాడే దేవేంద్రుని జయించాడు కదా, ఇంద్రజిత్ అనేటువంటి బిరుదమును పొందాడు కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామివారు గెలుచునా లేక మేఘనాథుడు గెలుచునా? ఈ యుద్ధమును చూడవలనని గగన మార్గంలో నాగ యక్ష గరుడ గంధర్వులు బయలుదేరారు. రథగజ తురగ పదాతి దళముల యొక్క రణగణ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటే, సింహపు గర్జనలు అని గర్జిస్తూ ఉంటే, టకటకటకటకటకటకటకటకటకటకటక బయలుదేరుతూ ఉండగా హర హర మహాదేవ సింభో. ఆకాశాన వస్తున్నటువంటి మేఘనాథుని అశోకవనిలో నుంచి ఆంజనేయ స్వామివారు అవలోకించారు. పునీతమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి శ్లోకాలు, ఒక నాలుగు శ్లోకాలు చదువుతాను. ఈ శ్లోకాలు వినగానే దయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు తొలగిపోతాయి. ఎవరైనా ప్రయోగాలు మనకు చేసినా అవన్నీ తొలగిపోతాయి. పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిలో, దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క సత్యరాముని యొక్క దివ్య సన్నిధిలో పరమ పావనం, పాపలతా లవిత్రము, పరమ పవిత్రము, పాపలతా లవిత్రము, పుణ్యప్రదమైనటువంటి శ్లోకములు, వీటిని జయశ్లోకములు అంటారు. సుందరకాండలో రామాయణంలో చాలా గొప్పవి. ఇవి పారాయణ చేస్తారు రోజు, శక్తి కలుగుతుంది. ఇవి వినగానే మనకు శక్తి కలుగుతుంది, శోకం పోతుంది, మోహం పోతుంది, ధైర్యం కలుగుతుంది, భయములు తొలగిపోతాయి, జయములన్నీ కలుగుతాయి. మహానుభావుడు గంభీరమైనటువంటి నాదంతో గగన మార్గంలో పలుకుతున్నారట పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఇవి మహామంత్రాలు. పేరుకి శ్లోకాలే కాని ఇవి మహామంత్రాలు. దీనిలో నిక్షిప్తము రహస్యంగా ఉంటాయన్నమాట. పైకి శ్లోకాలుగా కనబడతాయి, అంతర్లీనంగా మహామంత్రములతో ప్రకాశిస్తాయి. ఏమిటవి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిఖంత మారుతాత్మజః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమూర్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. జయ బోలో రాజా రామచంద్ర మహారాజ్ కీ జయ, సీతామాయి కీ జయ, పవనసుత హనుమాని కీ జయ, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబాజీ కీ జయ. పుణ్యమైన దివ్యమైనటువంటి శక్తి మనకు కలిగింది వింటేనే, ఇక పారాయణ చేస్తే. అందుకని రామాయణ గ్రంథం జన్న గణ పా

ఆంజనేయ స్వామివారు గంభీరమైన నాదంతో పలుకుతూ ఉంటే ఆశ్చర్యపోయినాడు మేఘనాథుడు. మేఘనాథుడు మంత్రశాస్త్రం తెలుసును గనక మంత్రాలర్థమైనవి. సంగీతం వచ్చిన వాడికే సంగీతం తెలుసు, పద్యాలు వచ్చిన వారికే పద్యాలు తెలుసు, భక్తి మార్గంలో ఉన్నవారికే భక్తి తెలుసు, ఏ విభాగంలో ఉన్నవారికి ఆ విభాగం తెలుసు. మంత్రశాస్త్రము తెలిసినటువంటి మేఘనాథునికి ఆ అక్షరముల యొక్క కూర్పు అర్థమైంది. ఇవి సామాన్యమైన మాటలు కాదు, ఇతని మీద ఏ అస్త్రము గాని శస్త్రము గాని ప్రయోగించినా వ్యర్థమే. ఇది తెలియనటువంటి మా మూర్ఘులు వెళ్లి అనేకమైన అస్త్రశస్త్రాలు వేసి ఆహుతైపోయినారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాటికి అర్థాలేమిటి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీరామచంద్రమూర్తికి జయము జయము జయము, లక్ష్మణస్వామి వారికి జయము జయము జయము, మా మహారాజైన సుగ్రీవ మహారాజునకు జయము జయము జయము. రామ జయం శ్రీరామ జయం, రాముని నమ్మితెలేదు భయం. రామ జయం రామ జయం. అందుచేతని రామ రామ సాయి రామ్ అనాలి.

ఇక రెండవ శ్లోకం. నేను ఎవరో మీకు తెలియచేస్తున్నాను, వినండి. స్వామివారు అంటున్నారట, నీవెవరివి అనగానే ఎవరైనా తన అధికారాన్ని చెబుతారు. నేను కలెక్టర్ని, నేను మంత్రిని అన్నట్టుగా. ఇది అహంకారానికి ప్రతీక. స్వామివారు పదే పదే ఏ సనాతన సారథిలోనైనా చూడండి, తప్పనిసరిగా ఈ శ్లోకం ఉంటుంది. ఏదో ఒక పేజీలో, ఏదో ఒక సందర్భంలో దాసోహం కోసలేంద్రస్య, ఆంజనేయ స్వామివారిని చూచి మాట్లాడటం నేర్చుకోండి. ఆంజనేయ స్వామివారిలా బలవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా విద్యావంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా వినయవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా సేవ చేయటం నేర్చుకోండి. అందుచేతనే స్వామి ఇక్కడ గిరిమీద ఆనంద పారవస్యంతో ఇక్కడ స్థాపించడానికి ఆయనను చూసినప్పుడు ఆయన గుణగణములన్నీ మీకు అవలంబ చేసుకుని సర్వసుఖములు అనుభవించేటువంటి విధంగా ఏర్పరుస్తున్నానని స్వామివారు ఏర్పరిచారు. అనేక మంది ఇంజనీర్లు ఆనాడు ఎలా నిలుస్తారు సార్, పెద్ద పర్వతం ఉంటే పెద్ద గాలికి పడుతుందేమోనంటే స్వామివారు సృష్టించి ఇలా ఉండాలి విగ్రహమని అమాంతం అలా ఆంజనేయ స్వామివారిని చూపించారు. ఇక్కడ మన దగ్గర కూడా ఉంటుంది ఆ బొమ్మ, ఇలా ఉండాలి స్వామివారిని. ఆ స్వామివారిని ఒక బంగారపు ఆంజ స్వామివారిని సృష్టించి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరికీ తెలియజేశారట. పుణ్యమైనటువంటి స్వామి నేనెవరని అంటే, శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. ఎవరయ్యా రాముడు? వేదములలో వర్ణింపబడినటువంటి నిరాకార నిరంజనుడైనటువంటి ఏ పరబ్రహ్మతత్వాన్ని యోగీశ్వరులు వర్ణిస్తున్నారో అట్టి పరబ్రహ్మతత్వమే సాకార రూపంలో విచ్చేసింది కౌసల్య తనయుడుగా. ఆయనయే రామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. అవసరమైతే ఈ లంకను గడ్డగడ్డగా ప్రకలించుకుని తీసుకుని వెళ్లగలిగిన బలవంతుడని గుర్తించుకోండి. నేనేదో మామూలు చిన్న ఆంజనేయ స్వామి వారిని కాదు. నేను రావణ సహస్రమే, ఈనాడు 1000 మంది రావణాసురుడు వచ్చిన రావణాసురుడు. రామాయణంలో ఒక రావణుడే అందరికీ తెలుసు, కానీ ఇంకా చాలా మంది రావణులు ఉన్నారు. మై రావణ కృత మర్మ సంవేద్యం శ్రీరామదూతం శిరసానమామి, రామ రావణ యుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసానమామి, సంజీవాద్రిగమన సంతోష స్వాంతం శ్రీరామదూతం శిరసానమామి. మైరావణుడు, శతకంఠ రావణుడు, చాలా మంది రావణాసురుడు ఉన్నారు. ఇలాంటి రావణాసురుడు 1000 మంది ఈనాడు ఆంజనేయ స్వామి వారి మీదకి వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు, శిలలతో ఈ వృక్షములతోనే నిరాయుధుడనై వీళ్లందరినీ సంహరించి సీతమ్మకు నమస్కరించి విజయుడనై నేను తిరిగి వెళ్లగలను. గంభీర నాదంతో పలుకుతున్న మాటలు విన్నాడు మేఘనాథుడు. ఇతని మీద ఏ అస్త్రశస్త్రములు ప్రయోగించినా వ్యర్థమేనని భావించి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసెన్. వస్తోంది బ్రహ్మాస్త్రం. ఆంజనేయ స్వామివారు చూశారు, ఓహో మేఘనాథ ఎంతటి మేధావివి అనుకున్నాడు. ముందు బ్రహ్మాస్త్రమునకు అధిదేవత ఎవరంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకుంటే వేదములను బ్రహ్మదేవుని, బ్రహ్మదేవుని నోటి వెంట వేదములు వస్తాయి. వేదములను దూషించినంత పాపం. వేదములను దూషించకూడదు. యజ్ఞము చెయ్యకపోయినా చేస్తున్నటువంటి వారిని చూసి నమస్కరించినా ఆ పుణ్యం కలుగుతుంది. శాస్త్రం పలికింది. మరి ఇప్పుడు వేదాధ్యయమును పలికేటువంటి నిరంతర వేద నాదముతో మారుమలోగే బ్రహ్మదేవుని ధిక్కరించినటువంటి పాపం నాకు చుట్టుకుంటుంది. పోనీ తప్పించుకోకుండా ఉందామా? తనకు అపాయం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఆహా మేఘనాథ ఎంత తెలివిగలవాడివి నువ్వు అని ఆలోచిస్తూ గగన మార్గంలో క్షణకాలం వెంటనే ఉపాయంకి ఒక్కసారి అలా రెండు చేతులు జోడించాడు. ఒక ఉపాయం తోచి, ఏమిటది? నేను చిన్నప్పుడు ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినప్పుడు దేవేంద్రుడు మూతిపైన మూతి మీద వజ్రాయుధంతో లాగి పెటామని కొట్టినప్పుడు, అమ్మా అంటూ నేను కిందబడినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి దీవించారుగా, చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. మా వల్ల గాని మా అస్త్రశస్త్రముల వల్ల గాని హనుమంతునికి ఆపద కలగదు, చిరంజీవి. ఆంజనేయ స్వామి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం.
ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. చిరంజీవ చిరంజీవ. మరి బ్రహ్మదేవుడు తనకు అపకారం చేస్తాడా? పెద్దలకు నమస్కరించుటయే పిన్నల యొక్క లక్షణం. నీవు ఎంత గొప్పవాడివైనా పెద్దలు కనిపించినప్పుడు వినయంతో ఉండాలి. మామిడి చెట్టును చూశారుగా, మామిడి చెట్టు నిండా కొమ్మ నిండా కాయలు బాగా బలిసి ఇంత లావై గుజ్జు బాగా ఉంటే ఆ కొమ్మలు వంగే ఉంటాయి. ఏమి కాయలుగాయని కొమ్మ నిఠారుగా ఉంటుంది. వరి కంకి నిండా గింజలు బాగా బలిసుంటే ఆ కంకి వంగే ఉంటుంది. ఏమి గింజలుగాయని కంకి నిఠారుగా ఉంటుంది. అలాగే విద్య వచ్చిన కొద్దీ, విద్య పెరిగిన కొద్దీ వినయం వినయం వినయం ఉండాలి. అందుచేతనే ఆంజనేయ స్వామివారు బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఉండగా ఇంతలో బ్రహ్మాస్త్రం రానే వచ్చింది. రానే వచ్చింది. ఆంజనేయ స్వామి వారిని గిరగిర గిరగిర గిరగిర చుట్టనే చుట్టింది. ఆంజనేయ స్వామి వారు డబ్బీల కింద పడ్డాడు. దీని పేరే ప్రయోగం చేయటం అంటారు. ప్రయోగం చేస్తే బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఎక్కడ ఉన్నాడు హామని పడిపోతాడు వాడు. ఇంద్రజిత్తంద వాడు ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగం చేశాడు. ప్రయోగం ఫలించింది, కింద పడిపోయినాడు. ఆంజనేయ స్వామి వారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి బ్రహ్మదేవుని ధ్యానించారు.

ಲಲಾಟಲೇಖನ ಮಹಾ ಕಳಾನುಸಂಧಾತ ಹೇ ಧಾತ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಃ. ಭೂಮಿ ಸುರಪಾಲ ವೇದಲೋಲ ಸುಗುಣ ಜಾಲ, ಭೂಮಿ ಸುರಪಾಲ ವೇದಲೋಲ ಸುಗುಣ ಜಾಲ, ನಿರತವಾಣಿ ಮನೋನುಕೂಲ ಸತ್ಯಶೀಲ ನಿಖಿಲಾಶ್ರಿತ ಜನ ದಯಾಲವಾಲ. ನಮಸ್ಕರಿಂಚಗಾನೆ బ్రహ్మవరము చేత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళ కట్టారు. కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకు తెలిసింది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవ నమస్కారం, మంచి పనిచేశావే, నన్ను రక్షించావా స్వామి, మహానుభావా, ఏమి నీ కరుణ, అపారమైనటువంటి కరుణ, విరించి నన్ను కరుణించావా అనుకున్నాడు. విరించి నన్ను కరుణించి అనుగ్రహించావా స్వామి అనుకున్నాడట. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్లక కట్టారు. మామూలు తాళ్లక కడుతున్నారని తెలుసు, వీళ్లు నన్ను ఏమీ చెయ్యరు అని తెలుసు. రావణుని దగ్గరికి తీసుకుని వెళదామనుకుంటున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకొని విన్నాడు, రావణాసురుని దగ్గర తీసుకుని వెళ్తారా, తీసుకుని వెళ్ళండి అని మెల్లగా కళ్ళు తెరిస్తే అలా తీసుకుని వెళ్లి రావణ బ్రహ్మజంతకు తీసుకుని వెళ్లారు. దర్బార్ బ్రహ్మాండంగా ఉన్నది ఒక్కసారి చూశాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మో, పుట్టపర్తి వస్తే అమ్మో, ఇంత మండపమా, అమ్మో అమ్మో నోరు తెరతారు. అలాగే ఆశ్చర్యం కలిగిపోయి ఆనందం అన్నమాట. ఏమిటి దర్బార్, ఏమి ఈ వైభవం, స్వర్ణపురి స్వర్గపురి, ఓహో ఏమి ఈ ఆనందం. అల్లంత దూరాన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు ఆయన? మణిమయరత్న కిరీట శోభితుని, మణిమయరత్న కిరీట శోభితుని

ಒಂದೇ ಮಹಾತ್ಮುಡೇನನಿ. ఏమియా టీవీ, ఏమియా దర్జా, ఇరువంకల సుందరాంగరలు వింజామరలు వీస్తూ ఉండగా, దుర్ధర ప్రగస నికుంభాది మంత్రివర్యులు పరివేష్టించి ఉండగా, దేవేంద్రుడిలా ఆసీనుడయ్యున్న అహో ఏమి ఈ ధైర్యం, అహో ఏమి ఈ సత్వం, అహో ఏమి ఈ బలం, అహో ధైర్యం, అహో సత్వం ఆహా అని ఆనందిస్తుంటే రావణ బ్రహ్మ మాత్రం వధించండి వీణ్ణి అన్నాడు. వధించడానికి ఎవరూ రావటల్లా. దేనికని? అంతకుముందు చూశారుగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పని అయిపోతుంది. వాళ్ళకి తెలుసా విషయం, రావడమే ఆలస్యం. అందుకని ఎవడూ బలివ్వడానికి ఇష్టపట్టాల. వెళ్ళండి అన్నాడే గాని నీకు అలాగా చెబుతావు. వెళ్ళిన తర్వాత మాకు తెలుస్తుంది ఆయన మామూలు వ్యక్తియా. అయితే ఆంజనేయ స్వామి వారే రెండు అడుగులు ముందుకు వేసి రామ్ అని దేహాన్ని పించాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నవాడమంటే చిన్నవాడవుతాడు, పెద్దవాడమంటే పెద్దవాడవుతాడు. అణువు కన్న పరమాణువు అవ్వగలడు, పర్వతంలా మారగడడు. అనిమ లఖిమ గరిమ. లఖిమ అంటే ఒక దూది పింజ. ఒక దూదిని ఇలా తీసి అనండి, గాలిలో ఆ తేలిపోతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి వారు అలా గాలిలో కూడా తేలిపోగలడు. అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు రామ్ అనగానే తాళ్లు పటా పటా తెగిపోయినాయి. రెండడుగులు ముందుకు వేసి చెయ్యి అలా పెట్టి రావణ రావణ రావణ రావణ రావణ సభ దద్దరిల్లింది. రీసౌండ్ లాగా ఎక్కువ మైకులు ఉండవు, ఎక్కువ మైకులు. అలాగే ఆంజనేయ స్వామి వారు రావణ ఆ మాటకే చెవులు దద్దరిల్లిపోయినాయి అక్కడున్న మంత్రులకి. సీతాపహరణం జరిగింది, సీతను అపహరించావు, లంకలో బంధించావు. సీతా మాత కన్నుల వెంట కారే అశ్రుధారలు, నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగిన అగ్ని కీలలు అని గుర్తించుకో. ఆడవాళ్లు నట్టింట ఏడవకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కయ్యని గాని చెల్లెల్ని గాని కొట్టకూడదు. దేనికిరా ఏడిపిస్తావు అమ్మాయిని అంటాడు తాతయ్య గారు. నన్ను కొట్టింది నాన్న. కొట్టినా సరే నువ్వు కొట్టకూడదురా అంతే. ఆమె కొడితే నేను కొట్టకూడదా అంటే అంతే, కాస్త ఓర్చుకోవాలి అంతే. అట్లా కొట్టకూడదమ్మా, నన్ను కొట్టద్దని చెబుతున్నా కదా అనాలి అంతే. అంతేగాని స్త్రీలను హింసించకూడదు, బాధించకూడదు. మహాపతివ్రత శిరోమణినటువంటి సీతమ్మ కన్నుల వెంట కారే అశ్రుధారలు, ఈ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగినటువంటి అగ్నిజ్వాలలు, నీ కంఠర్పిత కాలపాశము. సీతామాత ఎవరనుకున్నావు? పగబట్టినటువంటి ఒక త్రాచుపాము ఏ విధంగా ఉంటుందో, పగబట్టి ఏమీ చెయ్యలేక ముడుచుకొని అంటూ ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే పొగలు, పగ నిన్ను సర్వనాశనం చేస్తాయి. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని అలా పట్టుకుంటే చాలు అసలు. ఆయన యుద్ధం దాకా కర్ల. రామచంద్రమూర్తి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటకిని 16 సంవత్సరాల వయస్సులోనే సంహరించాడు. కరదూషణాదులను సంహరించాడు. శ్రీ

శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానంగల్లో నుంచోని కోదండాన్ని ఎలా పట్టి అని మ్రోగిస్తే చాలు. బ్రహ్మాస్వయంభూ చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా బ్రహ్మదేవుడైన ఇంద్రుడైన పరమేశ్వరుడైన రామబాణమునకు ఎదిరించి నిలబడరు. దేనికని? అది ధర్మం. ధర్మం ఎవరు ఆచరిస్తారో భగవంతుని యొక్క దీవెన అందరూ పొందుతారు. అధర్మ మార్గంలో ఎవడైతే నడుస్తాడో తన యొక్క సోదరుడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మ మార్గంలో నడిచారు గనక రాముల వారు శోకిస్తే జింకలు ఏడ్చినై, పక్షులు ఏడ్చినై, కొమ్మలు అలా వంగి విలపించినై, ప్రకృతి శోకించింది రాముల వారు దుఃఖిస్తే. దేనికని? ధర్మ మార్గంలో నడిస్తే అన్ని ప్రకృతి మొత్తం తన అధీనమైపోతుంది. అధర్మ మార్గంలో నడిచినటువంటి రావణ బ్రహ్మ సోదరుడైన విభీషణుడు రావణాసురుని విడిచిపెట్టి వెళ్లిపోయినాడు. అధర్మ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను ఎవ్వరూ గౌరవించరు. తల్లి దూషిస్తుంది, తండ్రి దూషిస్తాడు, గురువులు నిందిస్తారు, దైవం తిరస్కరింపబడుతుంది, సంఘంలో వెలివేయబడతావు, నీచాతి నీచమైనటువంటి గతి ఏర్పడుతుంది, భయంకరమైన దుర్భరమైనటువంటి మార్గాలని నీవు అనుసరించి జీవితమంతా నాశనం చేసుకున్నవాడు అవుతావు. అందుచేతనే అధర్మ మార్గాన్ని ఎవడూ నడవకూడదు. ధర్మ మార్గంలోనే నడవాలి, సత్య మార్గంలోనే నడవాలి. ధర్మం అంటే ఏమిటి? సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. గుర్తుపెట్టుకోండి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. సత్యమే ధర్మం, అహింసయే ధర్మం, శౌచమే ధర్మం. ధర్మము అంటే అది ధర్మ మార్గంలో నడవటం. ధర్మ మార్గంలో నడవటం అంటే సత్యమైనటువంటి మార్గంలో నడవటమే ధర్మ మార్గం. ప్రేమగా ఉండటమే ధర్మ మార్గం. ఎవరిని హింసించకుండా ఉండటమే ధర్మ మార్గం. రామనామాన్ని పలకటమే ధర్మ మార్గం. గ్రామ సేవ చేయటమే ధర్మ మార్గం. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని పట్టుకుంటే చాలు రావణ. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. సత్యమే ధర్మం, అహింసయే ధర్మం, శౌచమే ధర్మం. ధర్మము అంటే అది ధర్మ మార్గంలో

0: ధరించి వైకుంఠుండాద రామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం వంభువి కూచునాడు తరమే కాపాడ ఫాలక్షుకుం శుంఠ ముండిత నంబుమాని శరణంచు రాము ప్రార్థించరా.
1: రాముని మించిన దైవమున్నాడా?
0: బందన భీముడు హర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవసాటి దైవమిక లేడు లేడటంచు గడగట్టి భేరి కాడండ డండ నినదంబుల అజాండము నిండ మత్తవే.

0: ఇంత విని మనమైతే తప్పట్లు కొట్టాం, కానీ రావణ బ్రహ్మ మండిపడ్డాడు. నా ఎదుట రాముని ఆవర్ణించున్నది, ఈ వర్ణించేటువంటి ఇతనిని వధించండి, చంపండి అన్నాడు. నేను రామదూతనై వచ్చాను రావణ, ఎప్పుడైతే వధించమన్నాడో విభీషణుడు గబగబ వచ్చాడు. అన్నా ఏమిరా, అన్నయ్యా ఏమి, దూత అంటున్నాడు వినలేదా, దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, శూరుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది. నార్మల్, నువ్వా నాకు చెప్పేది ధర్మాలు? దూత అయినటువంటి వ్యక్తి దూత ధర్మాన్ని విస్మరించి నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ప్రవేశించి నా ప్రాణప్రదమైనటువంటి యశోకవనము పాడు చేసినటువంటి ధ్వంసము చేసిన పాపి, పాపిని వదులుట పాపము కాదు, ద్రోహిని వదులుట దోషము కాదు. నార్మల్ అన్నాడు రావణుడు విభీషణుని. ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు, భలే బాగుంది. మనస్సులో అనుకున్నారట, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. బాలబాలికలు అందరూ పెద్దలు, అందరికీ తెలుసు అనుకోండి, చిన్నపిల్లల కోసం. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఊహించారు, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విభీషణుడు రాక్షసుల వంశంలోనే పుట్టిన రాక్షస గుణములు లేనివాడు విభీషణుడు ధర్మాత్ముడు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే మరల విభీషణుడు వచ్చి, అన్నా చంపన మాత్రం చంపకుండా చంపేంత పని చేయొచ్చు. ఏమిటది, చక్కగా బోడుగుండు చేసి సున్నం పెట్టి ఢంబడదంబ ఢంబడదమ్మని ఊరేగించు, పోని చుబుకువేయుట్ట బాగా కాల్చి ఏదైనా వాత పెట్టు, వికలాంగు చేయుట చెయ్యో కాలో విరగొట్టు, చంపన మాత్రం చంపద్దన్నయ్యా అనగానే రావణ బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ఇతడెవడని. ఇంతలో ఆంజనేయ స్వామి వారు సభలో ఆనంద పారవస్యంతో అలా తోక ఊపుకుంటూ,
1: దానవ పంజన రామ సాయి శ్యామల కోమల రామ, దానవ పంజన రామ సాయి

ఉంటే అప్పుడు రావణ బ్రహ్మ కపులకు వాలము ప్రియ భూషణము, కోతులకు తోకే అందం. ఆంజనేయ స్వామివారికి ఆనందం కలిగితే తోకను పట్టుకుని ముద్దు పెట్టుకుంటాట అంటూ, తోకని ఊపుతాట అంటూ, తోక చివర కూర్చుంటుందిగా, ఆ కూర్చల సౌండ్ వస్తుంటుంది. అందుకనే తోక ఎత్తి ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారికి నమస్కారం చేస్తే ఇష్టం. మనం కూడా భజన చేస్తుంటే ఆంజనేయ స్వామివారు తోకను పట్టుకొని ఇప్పుడు ఊపుతూ ఉంటాడన్నమాట. మహానుభావుడు అక్కడే కూర్చుంటారు. స్వామివారు ప్రదక్షిణ చేస్తున్నారట చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే. స్వామివారు ఆలయంలో ఆంజనేయ స్వామివారి గుళ్ళో చిన్నపిల్లలందరూ మీలాగానే అందరూ కూడా వెళ్లి సేవ చేస్తుంటే, స్వామివారు కూడా సేవ చేయాలని వెళుతూ ఉంటే, ఆంజనేయ స్వామివారి ప్రదక్షిణ చేస్తుంటే ఒక కోతి వచ్చి స్వామివారి పాదాలు పట్టుకుందట. పట్టుకొని, స్వామి మీరు రామచంద్ర ప్రభువు, ఆనాటి రాముడే ఈనాడు సత్యరాముడై ఈ పుట్టపర్తిలో వేంచేసి ఉన్నావు స్వామి. అరుణార అరుణాంబరములు ధరించి కరుణార్ష హృదయుడవై భూతి హస్తముతో భువిని సమస్తముతో ప్రకాశించేటువంటి దేవదేవుడవు నీవు స్వామి.

0: దేవా
1: నమస్కరించారు. ఏ మంటల చేత వాలముగాల్చారో ఆ మంటలతోనే లంకాపట్నాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల వెలిగించారు జ్వాలా తోరణాలతో. లంక మొత్తం కాలిపోయింది. స్వర్ణమయం, బంగారపు, మణులు ఇవన్నీ కూడా లావాలా ప్రవహించినాయి. అందరూ శోకించారు. సముద్ర జలాలలో లాంగోల జ్వాల చల్లార్చుకుని చెంగున శ్రీరామచంద్ర ప్రభు చెంతక వెళ్లి రెండు చేతులు జోడించాడట.

ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. చూడామని ఇవ్వగా హృదయమునకు హత్తుకని మాటలు రాని ఆనందాన్ని పొంది ఆంజనేయునికి ఏ బహుమానం ఇవ్వాలి, ఈనాడు సీతను కాంచిన శుభవార్త చెప్పి నన్ను నిలిపిన వంశమును నిలిపిన మారుతికి ఏ బహుమానమిచ్చినా తక్కువేనని ఆలింగనం చేసుకున్నారట ఆజానుబాహుడు ఆంజనేయ స్వామి వారిని ఆనంద తరంగాలతో. దేవతలు పూలవానలు కురిపించారు. ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ ధన్యమైంది. ఆంజనేయ స్వామి వారే గనక లేకపోతే రామాయణమే లేదు. అంత గొప్ప విశేషంగా మహానుభావుడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేటువంటి కీర్తిని పొందారు. దశరథ సోనుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోశారు. దానికి కూడా ఆంజనేయ స్వామి వారే రామ రావణ యుద్ధ రామతురంగం భుజముల మీద ఎక్కించుకున్నాడు. లక్ష్మణుని యొక్క దివ్యమైనటువంటి ప్రాణములను రక్షించి సంజీవని అని పేరు కలిగినటువంటి ఒక పర్వతాన్ని తీసుకుని వచ్చారు. వానరుల ప్రాణాన్ని, భరతుని యొక్క ప్రాణాన్ని, అందరిని కూడా రక్షించి రామపట్టాభిషేకానికి కారణభూతమై మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు వశిష్ట వామదేవ జాబాలి యాజ్ఞవలికాది మహర్షులందరూ చూస్తూ ఉండగా రావణును సంహరించి దివ్య జ్ఞాన సంపన్నుడై మహానుభావుడు పరాక్రమవంతుడై శ్రీరామచంద్ర ప్రభు విచ్చేశారు.

0: రామచంద్రప్రభుని అలంకరించారు. ఏనుగు అంబారి మీద ఎక్కించి చక్కని భజనలతో కీర్తనలతో ఆనంద పారవస్యంతో సభాస్థలికి తీసుకుని వచ్చారు.
1: అయోధ్యవాసీ రామ్ రామ్ రామ్ దశరథ నందన రామ్.

0: మహామంత్రములు చదివారు. ఇదే శుభముహూర్తం. ఈ శుభముహూర్తములో కిరీటమును ధారణ చెయ్యమని బంగారప పల్లెంలో నవరత్నములు పొదిగినటువంటి కిరీటమును తీసుకుని వచ్చి స్వామివారి శిరస్సు మీద అలా ఉంచుతున్నారట. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మిపతేహతే అంఘ్రియుగం స్మరామి మధుర నినాదము మంజులవాదము మంగళవాద్యము జనార్దన పాహి మాం జగన్నాథ పాహి మాం జగద్రక్షక పాహి మాం పాహి మాం. నవరత్నములు పదిగిన కిరీటములు ఉంచి అక్షింతలు జల్లారు. శ్రీరామచంద్ర ప్రభు రాజా రామచంద్ర ప్రభువై పట్టాభిరాముడై ప్రకాశించారు. శృంగారములకి సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామి వారు ఛత్రము పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుడు వింజామరలు వీస్తూ ఉండగా, పమమాన తనయుడు పాదములు పట్టి ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. అందరూ రెండు చేతులు ఇలానండి పవిత్ర సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం పట్టాభిషేక శ్లోకం వింటేనే సకల పాపములన్నీ తొలగిపోతాయి.
1: వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే మచే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం.
0: రామచంద్రమూర్తిని కీర్తించి చరించారు ఎందరెందరో. రామదాసైతే మహానుభావుడు,
1: పల్లుకే బంగార మాయేరా కోదండ పాణి పల్లుకే బంగార మాయేరా.
0: అలా రామచంద్రమూర్తిని కీర్తించి చరించి మోక్ష సామ్రాజ్యమును పొందారు. అట్టి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి రాకతో, భగవంతుని యొక్క దివ్య అవతారంతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రమై ప్రకాశిస్తున్నది. ఒక తిరుపతి వెంకటరమణుని వలన తిరుపతి ఏ విధంగా ప్రకాశించిందో, సాయినాథుని యొక్క దివ్య పాదస్పర్శతో చిన్న కుగ్రామం షిర్ది పుణ్యక్షేత్రం ఎలా అయిందో, పుట్టలు మొలిచి భయంకరమైనటువంటి రీతులలో ప్రకాశించేటువంటి ఈ పుణ్యభూమిలో చిత్రావతి నదీ తీరాన జనులను ఉద్ధరించడానికి, పాపకార్యములు తొలగించడానికి, సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకమున ప్రసరింపచేయటానికి
1: అవతరించే సత్య సాయి శాంతిదాయి సుఖప్రదాయి అవతరించే హో సత్య ధర్మ శాంతి ప్రేమ స్థాపనకై అవతరించే హో.
0: దేశ విదేశాలతో కోట్లాది మంది భక్తులతో ఈ ప్రదేశం మరింత పుణ్యక్షేత్రమై, ఇలాంటి పుణ్యక్షేత్రంలో స్వామి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ దివ్యమైనటువంటి మాటలను తెలియచేసేటువంటి అవకాశము లభ్యమైంది. స్వామి యొక్క భక్తులే ఒక పాట రాశారు.

నేను గుండెల పూసిన భావ పుష్పముల గుదిగా గుచ్చి నీ మెడలో వేయుట తప్ప ఏమిత్తురా.

పాడుటయే తప్ప ఏ మిత్తురా సాయిరామా. ఓం శ్రీ సాయిరామా.

ఇంతవరకు మీరు శ్రీ నోరి నారాయణమూర్తి గారు 2014వ సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో సుందరాకాండపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణిగారు, ప్రఫుల్లగారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లకు ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్లో ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుట్టినమ్మకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్ కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో ఐమ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలు చూసుకునేది అని వెనక్కేటేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ విల్ మేనేజ్ అనేసి చెప్పినా. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పూర్ణిమ ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పూర్ణిమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్. స్వామితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సీ, తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాజ్ ఫిజిక్స్ లో చేస్తున్నాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్, ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి, ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం నువ్వు డిసైడ్ చేసుకో. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువేందుకు స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ కేమ్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్. వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది. వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలో?
1: 1972 ఫిబ్రవరి,
0: 72 ఫిబ్రవరిలో అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో ఇట్స్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అవుతుంది అంటే, స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నా.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే, కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత నాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్స్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపురం. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపుర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది, దట్ స్వామిని ఇక్కడే అనంతపుర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపుర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపుర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు. సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
0: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
1: పెళ్లి అయిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా స్వామి ముందును స్వామి అని.
0: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారండి.
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం, నాకు తెలియదు ఇది ఆనందమనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనరు, ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది చిన్న శివరాత్రి ముందు, అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతా లేవే వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత రెండో రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింటి ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము. ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా. ఇది బహుశా జన్మాంతర రుణమో, స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
0: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
2: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు. మధ్యలో పెళ్లయ్యి 2 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్లీ గ్యాప్, పిల్లాడు అప్పటికి పెళ్లయింది, పిల్లాడు, మళ్లీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
0: స్వామివారి కాలేజీలో విద్యార్థినిగా
2: ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
0: మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
2: తర్వాత 84లో పెళ్లయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే, ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
0: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాల గారు ఏం చెప్తారో కూడా విందాము.
3: సాయిరామండి. నేను, నా పేరు గీతా బాల. నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో. తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము 4 మక్కజల్లెళ్ళు అయితే 3 ఇక్కడ చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా. అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను ఉంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు. అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారు అయితే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనే వాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటూనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు అంటే కాలేజ్కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారింటికి వచ్చారు. అంటే అమ్మ అక్క వాళ్ళింటికి.
0: వారి పేరండి?
3: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
1: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
0: చెప్పండి ద్వారకారాణి గారు.
1: ఏమంటే గీతాబాల గారు వాళ్ళ పద్మాన్ గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే మా అదృష్టం ఏమంటే, మేము జస్ట్ పెండ్లైనాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒక రోజు పటావి గారు వాళ్ళ భార్య అమ్మ పైన నుంచి మెదుపై నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైన నుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెండ్లు అయినాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినా. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు, ఇక్కడ స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు పోతామంటే వెంటనే చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి, ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాతాస్ తజ్ఞాన్ గారు వాళ్ళ ఇంట్లో.
0: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
3: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు, స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్, గొప్పగా ఉంటుంది స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 3rd class సెకండ్ అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా మంది రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఇప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చేసుకుని, మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి అడిగేవాళ్ళంటే ఏం డబ్బులున్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్ కు కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనే, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ గారితో మాట్లాడి జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరి బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్ అండ్ చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి, కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, నో మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
0: అది ఏ సంవత్సరంలో?
3: 1980-82. నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక 1 month కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకు అంటే నలుగురే సెలెక్ట్ అయినాం బీఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని, కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ ఉంది, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో, హెయ్యూ స్టేడియం లో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈ లోపు మా పెద్దనాన్న గారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమెప్పుడు వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం, ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాక్యులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో అని కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 hours ప్రోగ్రామ్ చేసి సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే, మా ఇంట్లో అదైతే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ఏ డివోటీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన, అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీ డే హీ వాజ్ ఇన్ మై లైఫ్, గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
0: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
3: 1980 జాయిన్. 82 ఇంటర్మీడియట్.
0: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
3: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83 ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్లడం జరిగింది.
0: ఇప్పుడు మరి లెక్చరర్?
3: లెక్చరర్ గా 98 లో, 20 ఇయర్స్ ఇది, 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్డ్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్లు గానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా, దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్. అట్లా
0: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పైమాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
1: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే, ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో కొంచెం చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే, చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే, ఎంత చక్కగా అన్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతీ రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని, ఆ ప్రేమని అందరిలో పంచుకో. ఆ విధంగా చేసుకుంటే గొప్ప, మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
0: చాలా బాగుందమ్మా ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
4: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిల్చుకున్నాను. కాన్వకేషన్ స్టూడెంట్స్తో పాటుగా నేను కూడా ఉన్నాను, కానీ ఆ రాకపోవడం ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామి చాలా ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు. ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్, నా గైడ్ కూడా హేమలత మేడం, రా అమ్మా ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటు ఇచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి ఈ అమ్మాయి తెలుగులో పీహెచ్డీ పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు. స్వామి ముఖం కూడా చూడలేదు నేను, స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్ తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
0: అది చాలా బాగుందమ్మా. భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలు ఒక జీవితాన్ని
4: నిజమే
0: ధన్యం చేసుకోవడం.
4: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు ఉంటారు నా ముందర,
0: కానీ ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
4: ఆహా, ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా. స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు, కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
0: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
3: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలు ఇస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు, అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి, సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది. లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు, ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొందరగా క్లాస్ లోకి వెళ్ళిపోయినాను ఎగ్జామ్ దీని తర్వాత. ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్డ్. తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు, ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ, నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి, మరి దాని మీద నార్మల్ గా ఏమి జరిగట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం, అంటే నేను స్వామి అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనేది తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల, ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అదే ఇట్స్ పీక్ అవర్, 8:40, 9 o'clock మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్ స్వామి, నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనేది అబద్ధం. ఎవరు అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైమ్లీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే పెడుతుంది, మన అవసరాలకు తగ్గట్టు మనకి ఏమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్, ఒక అబ్బాయి 5 ఇయర్స్ జూనియర్. ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజ్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు గర్ల్స్ కాలేజ్. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు ఆమె ఎక్కడ చూస్తుంది, అందరు చూస్తారని ఏంటి అంటే దీని మీద ఒక సంతకం పెట్టేసి నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 ఇయర్స్ అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద 1 లాక్ రూపీస్ కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఆమె డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ అ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్. అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టూ వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్ గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు, కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికి నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటుంది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వధమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్, అంటే దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ జూనియర్ కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్ లా సపోర్ట్ చేస్తే హీ విల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద వాళ్ళు చెప్పిన డేట్ కి నేను కొడైకెనాల్లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా, హూ ఎల్స్ కెన్ డూ దిస్. వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 లాక్ నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మన వాళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు, చదువుకొని ఎకనామిక్స్ లెక్చరర్, నాకు తెలీదు గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు. అసలు నాకు వాడు ఎంతసేపు, ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజ్ వదిలిపెట్టి స్వామి కాలేజీలో చేరిపోయినాను నేను. 98 లో చేరిన, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004 ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను, నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హి నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు
4: రిప్యూట్.
3: నిజంగా సో
0: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
3: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అలాంటివి, ఆ స్కూటర్ది అలాంటి ఇన్సిడెంటే. నాకు ట్రాఫిక్, అసలు కాలేజీ పోయి ఏమి దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ సుబ్బలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లా అయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమీ జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది, అంటే అలాంగ్ విత్ ద స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
4: గీత మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తాం
3: నాకు. అందరికీ ప్రతి ఒక్కరికి జరుగుతుంటే, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్, అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు అయిపోతాను.
0: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
4: సో ట్రూ.
0: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు. ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతాబాల గారు ఎకనామిక్స్. ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేము కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ మేము కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా. అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారనమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజ్ని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ, లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
1: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే స్వామి ఎప్పుడు అన్నారు, స్వామి సబ్జెక్టు మీరు చెప్తారా లేదా అనేసి. మీరు ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అని. స్వామి సబ్జెక్ట్ ఏమంటే స్వామి చెప్పింది ఇవి అన్ని, డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్. ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజ్కి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామి ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళ ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పన్నుగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే, ఆఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
5: స్వామి గురించి చెప్పండి అని మాత్రమే అడుగుతారు. మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు, మేడం స్వామి గురించి చెప్పండి.
1: అప్పుడు ఏదేదో ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ, సో దాంట్లో ఎన్నో గిట్టి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుందకలు వెళ్లారు స్వామి అనేసి చెప్పినారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే, స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను, స్వామి తన వాళ్ళ అమ్మ నాయనని చూసేకి గుంతకల్కి వెళ్లారు స్వామి అంటే, వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద చెయ్యి ఎదురు మీద పెట్టుకొని, స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యేలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందరికి వెళ్ళిపోయినారు. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమై వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ, అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను, స్వామి తన వాళ్ళ అమ్మ నాయనని చూసేకి గుంతకల్కి వెళ్లారు స్వామి అంటే, వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద

0: of interview room lo interview call pilchi adok beautiful story all together. So class lo nenu ee episode cheppinappudu the importance of pendlayin tarvata mana hatta mahamuni mana families ni extended families ni ye vidhanga mana vallu అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంతనా ప్రేమ ఆప్యాయము అవన్నీ ఉంటాయి. సో మా స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా, కొంతమంది అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదన మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి ఓహో స్వామి నాకు ఒకటే కాదు స్వామి మన పిల్లల జనరేషన్స్ కి ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది స్వామి గురువు దక్షిణ అడిగినారు, ఏం గురువు దక్షిణ మీ అత్త అన్ని సంతోషంగా పెట్టండి. ఆమె చెప్పకపోవచ్చు బట్ అహం మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్, అప్పుడే ఒక సొసైటీ స్టేబుల్ సొసైటీ హ్యాపీ సొసైటీ పీస్ఫుల్ సొసైటీ అయితే.
1: అద్భుతంగా ఉందమ్మా.
2: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాలు మనం స్వామి చెప్పిన కథలు నీతి కథలు చిన్న కథలు అన్ని చాలా వింటున్నాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరకు వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లని ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు, తను చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు చదువుకుంటా ఉంటారు, కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెంట్స్ ఉంటారు ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురువు పత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకుని స్వామి గురుపత్ని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కూర్చొని చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేశాడు, వాడిని చూసి నేర్చుకోండిరా మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతాడు చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదో అట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు. ఇక్కడ ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపత్ని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈరోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటనే రోజు వేసినట్టే వేప నూనె వేసినాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈరోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది మాట ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది వాడి విద్య నేర్చుకోవాలి, ఈరోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు సీలింగ్ ఆన్ డిజైర్స్, నేను ఎకనామిక్స్ చెప్తాను ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్ లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి, రాయల్ లైఫ్ ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సీ ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు కంఫర్ట్స్ ఇచ్చినారు ఒకరోజు కూర్చొని ఆలోచించుకున్నాను. అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు, అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకోను సార్. స్వామి స్ట్రెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది.

0: ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాం, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం, ఇదంటాం, ఇది లేనిది లేదు. అన్ని ఉన్నా మనం ఎట్లా ఉంటాం? ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి, నేను కూడా తపస్సు చేసుకుంటా. కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందా మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కొని తిరాల్సిన అవసరం లేదు. మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తాం, పొద్దున్నే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు, హాలిడేస్ అంటేనే పొద్దున్న 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడక్కర్లేదు. ఈ డిగ్రీ, ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది. ఇంకా గొప్ప ప్రొఫెసర్లు, ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ ద డిగ్రీ. అలాంగ్ విత్ ద డిగ్రీ యు ఆర్ గెట్టింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా? రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యుయేషన్ రేపొద్దున కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ కానీ, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు అది సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ, స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వీ నీడ్ టు, ఆయన గైడెన్సే. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమీ తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు. దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్స్ ఏ ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్ అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజీలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
0: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్.
1: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ట్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్. చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా అట్లా. అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం చూపిస్తారంటే డేరింగ్ గా ఉండాలా, కరేజియస్ గా ఉండాలా,
0: ఏ సిచ్యుయేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్. మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి, రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి. నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలో నాకు అవసరం లేదు ఎవరో, అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్, టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లనే వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటి, ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా ఫేస్ గలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
1: సో దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ దట్ స్వామి హ్యాస్ గివెన్. సో ఈ సందర్భంగా మామూలుగా మాకు స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు రకరకాల ఐటమ్స్ చేసేవాళ్ళం. పోల్స్ మా పీడీ సాయిమణి మేడం అనే ఉండేవాళ్ళు, అండ్ షీ యూజ్ టు మేక్ ఆల్ ద ఎఫర్ట్స్. 20 feet పైన పోల్స్ పైన పిల్లలు ఎక్కల, రోప్స్ పైన యోగాసన హైట్ పైన సాయిరాం సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. స్వామి ఎంత సంతోషపడే వాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూసియా అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్స్ స్టార్ట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా వీళ్ళ దగ్గర బోరో చేయాలా, వాళ్ళ దగ్గర బోరో చేయాలా, ఏదో అంతా కూడా ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్, at this juncture nenu really reciprocate. Okasari maaku nasik nunchi oka sevadalu avutunna vaste maa ammagaru urike cheptunnaru college lo motorcycle item chestunnanu motorcycle dorkedi kashtam అని ఇతని పేరు మురళి అనేసి హీఈస్ అ గుడ్ సేవాదళ్ మెంబర్. అతను ఎందుకు మా సేవాదళ్ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, మంచి ధైర్యము మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయిపండి మేడం పంపించారు ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని ఆ చేయండి పంపారు తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి. అండ్ యూ వోంట్ బిలీవ్ వన్ వీక్ తర్వాత స్వామి మన చిరంజీవి రావు గారు ద్వారా 6 బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్స్ సుజుకి బైక్స్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఇన్స్టెంట్ టు షో దట్ స్వామి ఈజ్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్ సేవ వెజిటబుల్ కటింగ్ రంగోలీ ఇవన్నీ కాదు, అన్ని విధాలు అన్ని విద్యలు రావాల స్టూడెంట్స్ కి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్స్.
2: అదే మన కాలేజ్ లో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామసేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడ ఉండదు.
0: కనిపించను మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ, కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్ లేక
1: పోతుంది.
0: వీఆర్ నాట్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు ప్రీచ్ యూ. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా నేర్పి చెప్తాం అది తప్పంటాము, గోల్డ్ దొరికినా తప్పంటాం ప్రతిదీ. అమ్మ దగ్గర ఉంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా, తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అనేది రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒకరోజు బాహీమైన వెళ్ళలేక మొదలు పెడతారు. సో దట్ విల్ హెల్ప్ దెమ్.
2: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసల్లో ఉంటారు కానీ ఒక్కటే చెప్పేది, మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మీరు ఆ చైర్ కొకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు క్లాస్లో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది, అనారోగ్యము మరో కారణము ఇంట్రెస్ట్ లేకపోవడము ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళు ఉంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళు ఉంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేం, మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే విద్యార్థులు రకరకాలు. అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొకళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొకళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుని నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
1: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
2: తర్వాత క్రమశిక్షణ అన్నది, స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి, అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ రేపు పొద్దున్న తల్లిగా కానీ లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలం అయిపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వ వలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లల కుర్చీలు లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయము తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను, మేడం పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందన్నమాట
1: గీత ప్రఫుల్ల. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు. చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతినగర్ క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దనల్లి క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తానే, ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హాస్ ఇన్ హిజ్ లవ్ అండ్ ఎంప్రెస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సో పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా రైట్, దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలా, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టిన దానికోసం అని.
3: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ శాంతిని దేవ్, షీ కేమ్, షీ జాయిన్డ్, హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం సెమిస్టర్ హాలిడేస్ నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్ వాళ్ళని కొంచెం మన
2: చెప్తారు పిల్లలు.
3: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్, ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్, దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్. మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్. నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను, సీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేం. మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు దీనివల్ల ఇది రిజల్ట్ ఉంటుంది. ఇట్లా మాట్లాడడం ఒక్కటే కాదు, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో మేడం అనే 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు అవసరం కాంటెక్స్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
4: గీతాబాల్ గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజీలోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా.
2: అవును,
4: మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మ
3: అన్ని
4: పిహెచ్డి దాకా,
2: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
4: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థలోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు. ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
3: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేము మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ళ నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేము చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు.
5: అచ్చంగా డివోటీస్
3: అనేది ఏమీ లేదు, చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్. కానీ అందరం చదువుకున్నాం అక్కడ, చదువుకోవడం సత్యసాయి కాలేజ్లో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒక అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
5: కేవలం
3: చాలా మంది ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా, మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు, చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్, మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ, యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి, ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ వెయిట్ వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక 2-3 ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పినా అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హూ ఆర్ ట్రైన్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
1: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజీకి. సో మచ్ సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th జూలై రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు, 5 రోజులు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్స్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి. అవన్నీ వన్ సిట్యుయేషన్. ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం, అక్కడ అంతా సర్క్యా పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేం టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము, వెళ్ళండి చేయండి అట్లా అని. బట్ ఇట్ షుడ్ బి ఆర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అది స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతాక చెప్తున్నాను కదా సైమని మేడం ఫిజికల్ డైరెక్టర్ షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఈ ప్రైసెస్ అంతా రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ మార్నింగ్ 5:30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి అంత చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యం అయిపోయింది మాకు. ఒక సంతోషము, ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేస్తున్నారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైసెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు పైన నుంచి కింది వరకు. చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటల్ గా ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్పు తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది. కాదు, ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాల్లో ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్
3: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
1: అండ్ అగైన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విజన్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను, బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్, దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ మన టీచర్స్ అందరికీ. ఐ థింక్ వీ హ్యావ్ only taken
3: it. That's what we need to learn and we need to pass on. So seniors who trained Swami Chetul dwara train aina vallu inka still they are existing and they are teaching, they are helping. Vaal degurinchi mem telusukoneki vaallani observe chesi nerchukonevi unnai. So that we are, it's a continuous process. Jayama madam nunchi Sharda vallu so okal tarvata okallu 4 generations aipoyindi.
1: తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే స్వామి ఆ రోజు చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది. పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యక ముందు ఆ రోజుల్లో మేము ఎస్వి యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా. సో స్టూడెంట్స్ అందరూ స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలా.
3: ఇది సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ కి ఇంటర్వ్యూ కూడా, వీడియో కూడా ఉంది మనకు, స్వామి చెప్తున్నారు కోఆర్డినేషన్ ఉండాలి,
1: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్ ఏమంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా. ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాజ్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసిమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
2: ద్వారకారాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు, ఇప్పట్లాగా జిరాక్స్లు లేవు ఆ రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టుగా రాసుకోవాల్సింది. అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
3: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా ఒక్కసారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
2: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్స్లు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటాను అన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని. అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఆ ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
1: అనిపించింది.
3: స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ, అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్పినారు మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా, నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా హౌ యూఆర్ డెలివరింగ్ అనేది కూడా మ్యాటర్స్.
1: అట్ ద సేమ్ టైం స్వామి క్యాజువల్ ఫేసెస్
2: పెట్టండి,
1: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి, దాంతో ఎంతో
4: చక్. మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతాబాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాబాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును, ద్వారకరాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న, విద్యా సంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
2: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు, స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది.
3: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది, ఎకనామిక్స్ మేజర్ క్లాస్, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం, బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకి ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక వన్ వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం, తప్పదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు? తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అన్నట్లు అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు. మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి. ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందు పోగలం.
2: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దు ఎక్కువ,
3: కాన్సన్ట్రేషన్
2: కూడా టీచర్ల నుండి
3: అటెన్షన్ కావాలి వాళ్ళకి. పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
4: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
3: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
4: అటెన్షన్ తక్కువ
2: అవుతుంది.
4: అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలనే అనుకుంటున్నాను.
3: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం. అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్ను ఏం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
1: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో. సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్స్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారనేసి. సో ఆ ఓవల్ టేబుల్ ఒకటి ఉంటుంది. సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర కూర్చున్నాం. దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హిమలత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరు కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాల ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్ అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ 4th quarters లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు, స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి దే రేసిస్ట్. స్వామి ఎంత ఏమి ఏమి కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి, తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు, అండర్ 1 రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ. సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. సో దే ఆర్ సమ్ గర్ల్స్ హూ గెట్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ హౌ దే హ్యావ్ దే లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ లో నాచురలీ ఉండాలన్నప్పుడు ఎంతో ఇంకా ఇట్లాంటి వాల్యూస్ దే బికమ్ మోర్ ప్రొడామినెంట్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సెడ్ హౌ దిస్ వన్ లెసన్ of eating together, being together, living together, taking care of grandparents, grand uncles, little children in the house, idantha with that one formula madam, love and understanding, ee okka formula tho mem jeevitham haayiga jarpistunnam, everyone in the house is happy with us, endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
4: Chala baa chepparandi swami cheppina instructions lo manam ye okkati teeskuni follow aina jeevitham
3: happy ga jarigina untundante nala maharaju adavula daggara unnappudu ధనలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్ళిపోతున్నాను సెలవు ఇచ్చేదంటే పొమ్మన్నారంట. సో దెన్ అష్టలక్ష్మిలో మిగతా 7 మంది కూడా ఫాలోడ్. హీ సెడ్ హ్యాపీలీ మీరు వెళ్ళండి అని. లాస్ట్ కు ధైర్యలక్ష్మి వచ్చిందట, నేను వెళ్తానంటే మిమ్మల్ని చూసుకునే కదా వాళ్ళందరినీ బొమ్మన్నాను, మీరు వెళ్తే ఎట్లా అంటే షీ స్టేడ్ బ్యాక్ వన్ ఆఫ్టర్ అదర్ అందరి అష్టలక్ష్మిలు వచ్చి ఉన్నారు. అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకి చెప్తా, మీరు ఒకటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లర్న్ సంథింగ్ న్యూ. మనలో ఈ వీటిలో పెట్టుకుని కొత్త నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, నేనైతే అదే చేస్తానమ్మో, సో యూ ఆల్సో ప్రాక్టీస్ దట్. మనం అందరము ఎవరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి. ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాట మొదలు ఎవరితో షేర్ చేసిన ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
4: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికి, గురువులందరికీ. స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్య విద్యానామని. అంటే మనం చదువుకునే ఈ చదువులు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కానీ ఇవి మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకి కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు, అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది? ఉందా? ఉంటే అది ఏ విధంగా చెప్పొచ్చు?
3: ఇందాక అన్నాం కదా, చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది.
4: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
3: మా ఎకనామిక్స్ లో అయితే సీలింగ్ అండ్ డిజర్ట్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం, ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
2: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహ అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది. పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి స్వామి బోధనలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటుంది. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
3: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
4: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మన సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది, ఎటువంటి సబ్జెక్ట్ నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానన్నమాట.
1: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడే మనం వాల్యూ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మనం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్టు ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియల్లీ డూ వండర్స్. సో ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేటెడ్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామే ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామే ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ? సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్ అన్నమాట. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోను అనుకోలేదు, హాయిగా తినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాలి. ఆ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా వినయతి
2: విద్యా
1: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతాంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు? కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మనం వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
3: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది. చదివితే ఎలాంటి వాళ్ళనే మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం. అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికీ మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు. సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్ చేయగలుగుతాము. దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించుకోవాల్సి, జనరల్ గా మనం చదువుతూ ఉంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
1: జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతా ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి? రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడు మీరు చదువుతా ఉంటారు ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్? వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు. మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటారు.
3: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
4: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
3: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా. ద్వారా ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాకపోతే మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
1: అంటే స్వామి ఆల్సో యూజ్ టు ఇన్సిస్ట్ సెపరేట్ గా చెప్పకుండా థ్రూ ద సబ్జెక్ట్, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ లో, అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
3: అట్లాంటప్పుడు అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
2: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామే చెప్పారు.
4: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యా సంస్థలో మన రాణి గారైతే 46 సంవత్సరాల అమ్మా, ఇప్పటికే 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యా సంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా, లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా, క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం, భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
3: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అనేది నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూస్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబిలిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని, 5 టైమ్స్ వేసుకొని ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు, ఎంతమంది నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు, స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు. కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చినాను, డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, రాధాకుమారి స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ టు గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు స్వామి నోట్స్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు, ఏమి అంటే అందరికీ స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు, అనిల్ కుమార్ సార్, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అయ్యారు, స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే, నాకు చీరలేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట, స్వామి యజుర్మందిర్ నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు, మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈజ్ గివింగ్. అక్కడ రాణి మేడం, కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిల్చుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకో చేసుకున్న వెసరి పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. శుభలక్ష్మి అక్క, ప్రఫుల్ల మేడం అందరూ కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ ఆనంద కల. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు, ఎక్కడ మేము ఇంతసేపు అన్నారు, మేము అక్కడ కూర్చున్నాను అండి. దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్, మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే స్వామి లుక్ దట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్. సో అది చీర వచ్చింది ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు, మెసేజ్లు పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు. చాలా యాప్ట్గా డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది, కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు, ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు, తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ స్వామిస్ కాలేజ్. కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము. కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్, ప్రతి ఒక్కటి, ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.
1: Well, I have a very distinct example to quote for this. Meeku cheppinattu before 2011 emainnanu swami daggara padagatti vache vallu cheppe vallu ledante maaku cheppe kaakunna ante principal ki cheppi warden jayam madam cheppi adigiche vallu antha swami college lo pan chesin daniki adu adbhutamaina anugraham ankonne vallu manam. It used to be so beautiful. So one incident in 2007 swami nan principal chesnaru of the campus. So okka sari em ayindante BA department lo Dr. Lulla anesi one retired teacher am undeval. So amke about 70 years just 68 69 atla undedi. So ok roju man andaru pattikochinam. Pattikochek munde am koncham she was feeling heavy in the chest. సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్ ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటి బయటకు నించుకొని లుల్లా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా ఏం లేదు చూస్తాము అని చెప్పేసి నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్ యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు. మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. Our hospital, he used to come from US and do his seva in the hospital, cardiologist. Swami just turned towards him, pilchi atanni, I'm operation chesese repu. Ante. తర్వాత మాకేం తెలుసును అంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి మాట చెప్తున్నారు హీ క్యాన్సల్డ్ హిస్ టికెట్ స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్లారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్. ఆ సైన్ చేసేకి వాళ్ళు ఇంటి వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది. రైట్, నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామీస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా సరే దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 అండ్ 10 మధ్యలో. నా పోస్ట్ 2011 ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. మా ఆఫీస్ లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్ లో ఏదో సిస్ట్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం అట్లా. ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జిహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్డ్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్డ్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. So then I called back Dr. Uma and said, "Hey, Uma, what is the problem?" And he said, "Madam, a GH lo deen gurinchi em ledu. So tappakunda she has to go either to Hyderabad or to Bangalore." Sare phone pettesnamu. Now by this time we were all guessing what the case is. She is an attender. Vaal husband no attender. Vaal kootru delivery kochindi. In another week, the delivery has to take place. So, edo mansa anpichindi, swami chair chusnan, swami, where are you? మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామి అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటా ఉమా, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, మీకు తెలుసు కదా తను అటెంటర్ అట్లా అనేసి. తను చెప్పింది, మేడం ఇక్కడ జీహెచ్ లో ఏం చేసేయట్లేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాజ్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్పినాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ, యు టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్ లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జీహెచ్, బట్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్

0: take place in GH. But Dr. Narasimhan brought an oncologist from Hyderabad to Puttaparthi and the operation jarigindi. Our Vijaya Bangalore pay pannam ledu,
1: Hyderabad
0: pay pannam. Swam mottam isconi ikkada chesina. Now that was not the end of it. The operation breast thesis naru. Idainaka she had to undergo chemotherapy. And idanta chala costly process. So what next? Sare Swami will give you a solution. Andru kalstamu, andru chestamu. And he see, ankonta untene. Dr. Narasimhan called up. Am Aarogya Shri card unda. Chuste ledu. Sir, ultimately, I'm chasing her. He has put her under CM's
2: beneficiary.
0: And from then onwards, she had to only go to Hyderabad. Bus money matram pay chala, but not a single naya paisa on her treatment. That is her story. Post 2011, Swami is sitting with us, getting all this done. Oncologist comes from Hyderabad and treats her here. Now, deen kante na kaita inka aschara mein chesi kandlo neele chesi Swami ko letter aase akkada pettina. Swami, nu ekkada anni chotlu unnavu Swami. You are so much with us that today also you will help us, you will guide us, you will take care of us. Dantlo samshayam anedi ledu. Ani telustundi.
3: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకి కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి మీ ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని. సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు గాని ఇటు టీచర్స్ గాని క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కాని, తల్లిదండ్రులు వారి పిల్లలకు కాని ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
0: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మన నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ ఆర్ లైఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు. వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టైమ్ టు ద క్లాస్, ద వే వీ టాక్, ద వే వీ టాక్ విత్ ఎల్డర్స్, ద వే వీ టాక్ విత్ యంగ్స్టర్స్. చిన్నపిల్లలైనా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలా, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాలా. సో ఐ థింక్ నో వాకింగ్ ద టాక్ దట్ స్వామి హ్యాస్ గివెన్ హస్ దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని చూసుకొని పిల్లలు చాలా గ్రహిస్తారు. సో మచ్ సో దట్ మన నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి వస్తుంది, we see her as it is. థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేది నువ్వు సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్. ఏమైనా చెప్పండి దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియంలో 500+ పీపుల్ ముందర ఒక ప్రే టాక్ ఇస్తుంది 15-20 మినిట్స్. అండ్ ఐ సిట్ బ్యాక్ ఇన్ ద ఆడిటోరియం వాచింగ్ దిస్ గర్ల్, ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఇంగ్లీష్ మాట్లాడేది వచ్చింది, ఎక్కడి నుంచి ఈ స్మైల్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ ఈస్ ఓన్లీ వాట్ భగవాన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్. And for that, we have to all work together. If work together, Kurinji, or incident, Chaptanu, if you

0: on mind, and if you are not running short of time. This has happened in the Kulwanthal, sports meet tarvata, prize distribution day it was, or one day before. Swami andarki inka prize sports meet ayin tarvata oka excitement. Swami vastaru, item bagundi, idi ledu, poplin, item bag lekunda unte Swami cheppese vallu. Atla. Excitement anta jarakta unte Swami brought lot of gifts, small children ki, school children ki, pencil boxes, toys, evi, avi anta, inka chala bundles lo vachestayi. So atlaga deentlo distribution lo nenu ekkado venakapotha unte evaro vachi Swami pilustu annaru. I was still the director of the campus appudu. So pilustanu ani chepte munduku poyinanu. Swami Kulwanthal center lo he was seated. Swami chetlo oka velvet bag unindi and some boys were sitting. Swami entman sports meet ki panchesnaru. I gave the total number. Aar rosalda 63 ento unte number chapna. I may not be correct with numbers, but total number of teachers, entman teachers panchesnaru sports meet gurinchi an chepte correct ga number chapna Swami. Swami dikkar kuchundi. కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు. రిపీటెడ్ ద నంబర్ స్వామి ఇంతమంది అట్లా అనేసి తర్వాత స్వామి ఆ మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్ 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిజ్ హ్యాండ్ టువర్డ్స్ మీ, సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలా అనేసి దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావం ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీస్తున్నారు, మంచి సాలిడ్ కప్ విత్ ఫోర్ స్టాండ్ తీసేసి చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ అన్నమాట, నువ్వు కరెక్ట్ గా చెప్తాం లేదు. లేదు స్వామి అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు దెన్ he said voice ni an plates lo avanni teeskuna ide andarki anesi distribute cheyanna. So you ok lesson lo emi mara andaru kalsi milsi pancheyal right into antaru sare parvaledu, but we have to all work together for Swami's mission. That was a beautiful thing where he didn't leave loose. It just went on for 4-5 times and I didn't want to give, I didn't know also, because andru man cheskoni kontamandi active ga field lo untaru, kontamandi music lo untaru, kontamandi item accessories chese dantlo untaru, kontamandi commentary lo untaru, kontamandi match pass practice lo edo vidhanga ekku panni takku panni ఉండొచ్చు నో డౌట్. బట్ గీతా వాళ్ళ మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు, అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు. యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు, ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు. కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి, స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇంక థర్డ్ ఇయర్ కి అందరూ ఆహా స్వామి వాన్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి నో వి గాట్ ఆర్ లెసన్స్.
1: God only is showing the way by giving incentive, getting the work. So manamenta kabatte pillalaku o grade ichukunte gifts istam ee roju ki, that we are continuing, not that they cannot purchase, kani adedo oka incentive bhagavantu nerpichinadu mem practice chestanu.
0: Atlage gram seva, first gram seva ki entha mandi full ga chesanu ante all the 10 days chesina valike cheerlu ichinaru. అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమందికి ఎంతో ఆశ వచ్చి దిస్ ఆర్ ఇస్ యు నో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్. మీరు వచ్చి చేయండి అట్లా కానీ కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ యూనో. అందుకనే నేను చాలా సార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంకెవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
2: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు. ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు, గురువులు కూడా తమను మాటలతో చెప్పాల్సిన పనులే. ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకి టైంకి రాకుండా మనల్ని మాట్లాడుతారు.
1: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే విఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 ఇయర్స్ ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను, ఆ సార్ నచ్చక ఆయన టీచింగ్ నచ్చక. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ మనం సాటిస్ఫై చేయాలంటే, ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
2: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్లల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టుబొట్టు జుట్టు దగ్గర నుండి మాటా తీరు కూడా, ప్రవర్తన మాటా తీరు అన్ని కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
3: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అన్ని విద్యార్థులు నేర్చుకుంటారేమో, అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
0: తప్పకుండా.
2: అవును తప్పక.
0: దీనికోసం ఒక ఉదాహరణ కనగా, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972 చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్ అలోషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఇట్ వాజ్ అ కో ఎడ్యుకేషన్ కాలేజ్, బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నో బాయ్ కుడ్ టీచ్ అ గర్ల్, నో స్టూడెంట్ ఆర్ టీచర్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ అ స్ట్రైక్. స్ట్రైక్ వర్ ర్యాంపెంట్ దోస్ డేస్. తర్వాత హోల్ జబల్పూర్ యూనివర్సిటీలో మా రిజల్ట్స్ చాలా చాలా బాగుందండి, సో మచ్ సో దట్ మెరిట్ లిస్ట్ 10 స్టూడెంట్స్ పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 7 to 8 స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఇన్ ఈచ్ స్ట్రీమ్, వెదర్ ఇట్ ఇస్ సైన్స్ ఆర్ట్స్. అంత డిసిప్లిన్ ఉండేది, ఇట్స్ మిషనరీ కాలేజ్. సరే కథ ఏమిటంటే, నేను ఇక్కడ 72 జాయిన్ అయినప్పుడు నేను ఫిబ్రవరిలో వచ్చినాను అని చెప్తున్నాను కదా, సో బిట్వీన్ ఫిబ్రవరి అండ్ ద ఫస్ట్ సమ్మర్ కోర్స్ విచ్ ఐ అటెండెడ్ 72, ఈ టైంలో స్వామి నాతో ఒకసారి మాట్లాడలేదు. ఐ హావ్ టు గో ఆఫెన్. మా ఫాదర్కి లెటర్ రాసేదాన్ని, ఏమంటే స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి నేను ఇక్కడ ఉన్నాను అనేసి. ఏమంటే నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ, ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది, 1 లాంగ్ సమ్మర్ కోర్స్. ఇంతాక ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో, దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్ హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జబల్పూర్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు జల్పూర్ నుంచి, ఒక అబ్బాయి, మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినాడు, వస్తే ఆ సమ్మర్ కోర్స్ బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకల్ అంకల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడినారు, స్వామి నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ ట్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్ వైట్ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, బైక్ రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ అని. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర వాళ్ళూరు నుంచా అంటే, అవును స్వామి అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు. అంటే ఈ అబ్బాయి అనుకుని, లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదవలేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్పినా. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే ఈ అబ్బాయికి, హీ వాజ్ ష్యూర్ ఐ డిడ్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి రాణిదీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% ష్యూర్ ఐ డిడ్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో టీచేస్తా, ఇంకా హీ కాన్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి. ఇంకా నోరు మూసుకొని అప్పుడు స్వామి మా అమ్మమ్మ నంజమ్మ గారి గురించి మాట్లాడి, హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్, వీ యూస్ టు కమ్ హుంట్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ ఇన్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి, అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థి నమస్కారం అండ్ కేమ్. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది, నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒక లాఘ కంట్రోల్లో అఫ్కోర్స్ మళ్ళీ జూలైలో ఐ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంత్ అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికీ పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. పాయింట్ ఇక్కడ ఏమంటే, మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్, సో మచ్ సో నేను చెప్తాను మీకు ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వీ షు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెర్ ఎవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
3: చాలా బాగుందమ్మా, మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్లు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజ్ లో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లోనూ మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు, అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
0: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పాలని అనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది,
1: మీ ఆనందం మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య
0: తిరిగితే స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their household. అండ్ ఆల్ ద టూ టాక్స్ మీరు మార్నింగ్ వింటున్నారు చూస్తున్నారు, వాళ్ళు ఎంతెంతో పెద్ద పదాలు పదవుల్లో వెళ్ళింటారు. బట్ వన్ థింగ్ దట్ వెన్ దే ఆర్ స్వామి ఇన్ దర్ హార్ట్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్స్. ఎంత బాగా వర్క్ అంటే స్వామి దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇంకా ఆ ఎగ్జాంపుల్ కంటే ఇంకేం కావాలి. దే ఆర్ ప్రూఫ్స్, solid proofs, our students are solid proof that you know Swami's education,
1: yeah, yeah, system, educational mission oka vaipu aa college nunchi bayitku vachina students oka vaipu padte it's matching,
0: it's wonderful match. ఇంకోటి ఏమంటే ఈ రోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అంకిత ప్రభులో, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా వీళ్ళంతా ఏమి వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్, యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్డ్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే ఆ రోజుల్లో స్వామి చేతితో ఇచ్చేవాళ్ళు. స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేము లేచిపోయే పని లేదు స్వామి, మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
2: కలర్లు కూడా చూసేవాళ్ళు,
0: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
2: గురు పూర్ణిమ
0: కలర్ గురించే కథ ఏమంటే, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే స్వామి నాకు వేరే కలర్ కావాలంటే స్వామి సో లవింగ్లీ సో చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే స్వామి ఏది ఇస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదం అను. బట్ దట్ డే స్వామి కొన్ని బనారసీ చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ యెల్లో, డార్క్ యెల్లో, అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ యెల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది, నేను అంతవరకు ఆ బ్రైట్ యెల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ యెల్లో గోల్డెన్ యెల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని ఇది స్వామి ప్రసాదం అని స్వామి ప్రార్థనాస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎలా సారీస్ అయితా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికీ చెప్తాను చెప్తా అన్నారు, ఇది ఒక శుభమైన కలర్ పసుపు కలర్, ఇది అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలా అని అనుకుంటా ఉన్నాను.
2: సో అమ్మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయినా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాల్ని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు.
0: ఎగ్జాక్ట్లీ
2: వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈ రోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థం అవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్ లెస్. స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నావు ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
4: ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు
1: స్వామి.
0: కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Erode district, state of Tamil Nadu, have come to Prashanthi Nilayam for their two-day Pratiyatra on 20th and 21st of June. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:50, Sri Satya Sai Ashtottara Shatanamavali will be offered at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, the district president of Sri Satya Sai Seva Organization's Erode will be addressing the August gathering, followed by a drama presentation titled Lord Sai Doeth That He Spake, offered by the Sai youth and the Bal Vikas boys from the Erode district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato, Tamil Nadu Rashtramloni, Erode Jilla Nundi, Bhaktulu, June 20 Mariyu 21va Tediliyandu, Rendu Rojula Pratiyatrakai, Prashanthi Nilayaniki Taralivacharu. Sai Kulwant Sabha Mandapamlo, Repati Udayam Karyakramam, 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:50 స్వామివారి పాద పద్మాల చెంత శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:20 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఈరోడు జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. తదుపరి సాయి యువత మరియు బాల వికాస్ విద్యార్థులు లార్డ్ సాయి డూయత్ దట్ హీ స్పీక్ పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 మే 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రసారించిన దివ్యోపన్యాసం మీరు వింటారు.
1: శ్రుతం దృష్టం స్మృతం

सर्वतो विदुषिच्चित्तम् फलकुत्र जीवियं सद दृष्टम् ప్రేమస్వరూపుల చూచున్నది, వినున్నది, సంకల్పించుకున్నది, ఆచరించున్నది సర్వం బ్రహ్మమయం యొక్క ప్రభావమే. నేను నాది అనే అభిమాన మమకారములు అనేక విధములైన అనర్థములకు దారితీస్తున్నది. సర్వం దైవమయం అనేటువంటి ప్రభావమని మానవుడు తనయందు విశ్వసించినప్పుడే దివ్యత్వమైన ఆనందమును అనుభవించగలడు. మానవుడు నిత్య జీవితము కేవలము భౌతికంగా, నైతికంగా, ప్రాకృతికంగా, స్థూలంగా మాత్రమే తన యొక్క కార్యకలాపమునకు పాల్గొంటున్నాడు. దీనికి మాత్రమే మానవ జీవితము పరిమితము కాకూడదు. భౌతిక జీవితము అంతర్జీవితం పైన ఆధారపడి ఉంటున్నది. ఒకటి భౌతికము, రెండవది అంతర్యము. కానీ ఈ భౌతిక ప్రపంచము అంతర్యమైనటువంటి ఈ ప్రపంచం పైన ఆధారపడి ఉంటున్నది. భౌతిక జగత్తు ఒక విశాలమైన, అగాధమైన, అనంతమైన భవనం. కానీ భవనమునకు పునాది ఎంత భద్రంగా ఉండవలనో అంత భద్రంగా ఉండవలసి వస్తుంది. పునాది ఏ భద్రంగా లేకుండినా భవనము కూలిపోతుంది. కనుకని బాహ్యమైన, బహిర్ముఖమైన, ప్రాకృతమైన, స్థూలమైన ఈ జగత్ భవనమునకు అత్యంత సూక్ష్మమైన, అనంత శక్తివంతమైన మనస్సే దీనికి పునాది. కనుక మనస్సు అనేటువంటిది శక్తివంతముగా అయినప్పుడే మనిషి కూడాను మహా శక్తివంతుడగా అభివృద్ధి కాగలడు. కేవలం మానవుడు మాత్రమే కాదు, మానవుని వల్ల సమాజం కూడాను శక్తివంతంగా రూపొందుతుంది. కేవలము సాంఘికం మాత్రమే కాదు, సొసైటీ మాత్రమే కాదు, జాతీయత కూడాను భద్రంగా నిలచగలుగుతుంది. కనుక ఈ జాతీయతం భద్రత సమాజం పైన ఆధారపడి ఉన్నది. మనస్సు సరి అయినదిగా ఉండినప్పుడే మనస్సు మనిషి దివ్యమైనటువంటి వాడిగా రూపొందుతాడు. మనస్సు కలవాడే మనిషి, మనస్సే లేకుండిన మనిషే లేడు. కనుక అంతర్భూతమై అగోచరమైనటువంటి ఈ యొక్క మనస్సు అనే పునాది సరి అయినటువంటి స్థితిలో ఉండినప్పుడే మనిషి అని గోచరించేటువంటి ఈ స్వరూపము సరి అయినటువంటి యొక్క స్థితిని అందుకోగలడు. ఈనాటి ఆధునిక యుగమునందు అనేక విధములైనటువంటి మార్పులు కలుగుతూ వచ్చాయి. సిరి సంపదలక లోటు లేదు, భోగ భాగ్యములక ఏ విధమైనటువంటి యొక్క లోటు లేదు, విలాస విహారములక తక్కువ లేదు. దాని ఈనాటి మానవుడు నిరంతరము నిరాశచే, నిస్పృహలచే, నిష్ఠూరములచే కుంగిపోతున్నాడు. దీనికి కారణమేమిటి? దీనికి మనస్సు అనేటువంటి యొక్క దివ్యశక్తిని సరైనటువంటి విధంలో వినియోగించుకోలేకపోవటమే ఈ అశాంతికి, నిరాశకు, నిస్పృహకు కారణమవుతున్నది. మనిషికి మనిషికి మధ్యలో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు పెరిగిపోతున్నది.
ఈ సమస్యల యొక్క ప్రభావం చేతనే అనేక విధములైనటువంటి ప్రమాదములు కూడాను సంభవిస్తున్నవి. కనుక మనశ్శక్తిని సరైనటువంటి విధంలో మనము వినియోగించుకోవటానికి తగిన కృషి చేయాలి. ఈనాటి మానవుని యొక్క మనస్సు కేవలము ఒక ఉన్మత్తంగా మారిపోతుండాలి. కారణమేమనగా ఈ మానవ మనస్సు ఇంద్రియములకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తూ వస్తుండాలి. ఈ యొక్క ఇంద్రియముల యొక్క మితిమీరిన స్వేచ్ఛనే మానవుని మతిని ఉన్మత్తునిగా మారుస్తున్నారు. ఈనాటి ప్రపంచమంతా కూడాను రెండు విధములైనటువంటి ఉన్మత్తముతో కాలమును గడుపుతూ ఉండదు. ఒకటి ధనోన్మత్తము, రెండవది అధికార ఉన్మత్త. ఇవి రెండు వేరువేరుగా మనకు కనిపిస్తున్నవి కానీ రెండు వేరు కాదు, ఒక్కటే. విత్తనములకు రెండు బద్దలున్నట్టుగా ధనోన్మాదము అధికారోన్మాదము ఈ యొక్క రెండు బద్దలుగా ఉంటున్నవి. ధనముతో అధికారాన్ని కొంటున్నాడు, అధికారంచే ధనమును ఆర్జిస్తున్నాడు. అందుక ధనోన్మాదము అధికారోన్మాదము ఒక విత్తనము యొక్క రెండు బద్దలే. ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను ఈ రెండింటిపైననే ఆధారపడి కాలమును గడుపుతూ ఉన్నాడు. ధనము లేక అధికారము ఈ రెండింటిలో ఏదో ఒక్కటి ఉండినప్పుడే మానవుడి యొక్క అహంకారము అమితంగా పెరిగిపోతుంది. ఇక రెండూ చేరినటువంటి వారి గతి చెప్పనక్కరలేదు. మానవత్వాన్ని విస్మరించి పశుత్వం విశ్వసించి కేవలము రాక్షసత్వాన్ని అనుభవిస్తున్నారు. మానవుని యొక్క మనస్సు అనేటువంటిది మధురమైనదని, మనస్సే మానవునికి ప్రాణమని, మనస్సే మానవత్వానికి సరైనటువంటి దివ్యత్వమని మానవుడు ఈనాడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. ఈనాటి మానవుడు మనస్సును విస్మరించి కేవలం భౌతికమైనటువంటి జీవితమునే తన హృదయమునందు నింపుకుని తద్వారా తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు, ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా, తలబుర్రది ఖాళీ కాక ఇరసుకృతం నింపనగునా. ఈనాటి మానవుని హృదయము అనగా దయామయమైనటువంటిదే మానవుని యొక్క హృదయము. అట్టి దయామయమైనటువంటి మానవుని హృదయము ఈనాడు కేవలము మృగస్వరూపాన్ని ధరించి ఒక విధమైనటువంటి దయాదాక్షిణ్య రహితమై మానవత్వము క్రూరత్వంగా అనుభవిస్తూ వస్తున్నాడు. ఈనాటి చదువు సంజల లోపల మానవుడు మహా అధికుడిగా మారిపోతున్నాడు. కానీ విద్యా విధానములో తాను హీరోగా కనిపిస్తున్నాడు, కాని ఆచరణ విధానము లోపల జీరోగా మారుతున్నాడు. కేవలం మానవత్వాన్నిగా గుర్తించలేనటువంటి ఒక విద్య మానవునికి వ్యర్థమే. తదుపుతో పాటు సంస్కారం కూడాను అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈనాటి విద్యా విధానంలో గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. రావణాసురుడు కాని దుర్యోధనుడు కాని శక్తి సామర్థ్యముల లోపల ఏమాత్రమూ ఎవరికి తీసిపోనటువంటి వారు. ఈ యొక్క విద్యా సమస్త శక్తులు కూడాను అనంతమైనటువంటివి, గొప్ప విద్యావంతులు. కాని మనసులో మాలిన్యము చేరినప్పుడు సర్వం కూడాను శూన్యంగా మారిపోయినది. మానవత్వాన్నే మర్చిపోయారు. మానవత్వాన్ని మరిపించేటువంటి విద్యలు విద్యలవుతాయా? మానవత్వాన్ని ప్రకాశింపజేసేటువంటివి, వికసింపజేసేటువంటివి, ప్రకటింపజేసేటువంటివే విద్యలు. ఏదో పొట్ట నింపుకునే నిమిత్తమే విద్యలను ఆర్జిస్తున్నాము. పొట్టను నింపుకోవటానికి మానవుడిగా పుట్టాలా? కుక్కలు నక్కలు కోతులు కూడాను పొట్టలు నింపుకోవటం లేదా? కాదు కాదు, హృదయాన్ని పండించుకునే నిమిత్తమే విద్యలు కావాలి, ఏమని నిందించుకునే నిమిత్తమే విద్యలు కావాలి, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమును ప్రకటింపజేసే నిమిత్తమై విద్యలు కావాలి. కేవలం జానుడు పొట్ట నింపుకున్న చిక్కుల నుంచి కోటి విద్యలను పూనిగా నేర్చి పరిపూర్ణ సుఖమును నొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేలా? శ్రీపతి నామచింతనమే చేకూరు చేయు సుఖంబు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడుదాకా ఇంతకాయ హద్దును పద్దులేక ప్రేమందక చేయుచు జీవితంబు. వీరిద్దిన ధార ఓసి దళాక్షను విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో విరితికి తెలుపు మానవా. ఏమి అనుభవించారు మీరు? భగవంతుని విస్మరించి, లోకాన్ని విశ్వసించి, విద్యను అభ్యసించి,
అధికారంలో చేపట్టి ఏ సుఖం పొందారు మీరు? అందులో ఏమైనా సుఖమున్నదా? ఉన్నదనే భావిస్తున్నారు. ఏమిటి ఈ సుఖము? క్షణికమైన సుఖము కాదు, ఇది కాదు మానవుని యొక్క సుఖము. క్షణికమైనటువంటి సుఖము పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. ఇంకా ఎందుకు జంతువునాం నరజన్మ దుర్లభం? ఈ మానవ జన్మ యొక్క దుర్లభత ఏమిటి? నిత్యమైన, సత్యమైన, స్థిరమైన ఆనందమును అనుభవించే నిమిత్తము మానవుడు తగినటువంటి కృషి చేయాలి. కనుక లేత వయస్సునుందే, నిర్మలమైనటువంటి యొక్క స్థితి అందే, నిస్వార్థమైన భావమునుందే, నిష్కళంకమైనటువంటి హృదయమునందే ఈ దివ్యమైనటువంటి భావాలు ప్రవేశించాలి. పుస్తకములను పఠించి తిని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు అతులమైన విద్యలను నేర్చి తినంచుకు గర్వమేలా? హస్తయుగంబు మోర్చి పరమాత్మని చింత చేయని ఈ ప్రస్తుత జీవితంబు వ్యర్థము కదా మానవా. నీవు నీ స్వార్థ నిమిత్తమై, స్వప్రయోజన నిమిత్తమై కేవలం విలువలేనటువంటి వ్యక్తులకు నమస్కరిస్తున్నావు. నమస్కారం యొక్క విలువను కూడా నువ్వు నీవు గుర్తించుకోలేకపోతున్నావు. నిత్య సత్యమైనటువంటి దైవత్వానికి నమస్కరించుటకు కేవలం వెనుకంజ వేస్తున్నాడు మానవుడు. ఈ పాప ఫలం యొక్క చిహ్నమే. దివ్యత్వాన్ని నిరంతరం కూడా మనము విశ్వసించాలి. ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. ఇలాంటి దివ్యత్వాన్ని లేత వయస్సులుందే మాతాపితరులు దీనికి తగినటువంటి యొక్క కృషి చేయాలి. ఋతుజ్జుడు, మదాలస ఇరువురు కూడాను ఎంతో భగవత్ యొక్క విశ్వాసం కలవారు. మదాలస మహాసాధ్వీమణురాలు. ఈమె త్యాగ జ్ఞాన వైరాగ్యములలో ఈమెకు సాటి మరొకటి లేరు. ఈమెకు దివ్యత్వం అనేటువంటిది పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు. వీరిరువురికి మొట్టమొదటి పుత్రుడు పుట్టాడు. ఈనాటి మానవులలో పుత్రుని పేరు పెట్టాలని అనేక రకములైనటువంటి యొక్క పరిశోధనలు సలుపుతుంటారు. పేరుగా ఉండాలి, ఆధునికమైనటువంటి పేరుగా ఉండాలి, అత్రహితమైనా పర్వాలేదు, అట్రాక్షన్ గా ఉంటుండాలి. ఈ పేరును సెలెక్షన్ చేసే కోసమని కాలమును కూడా అధికంగా తీసుకుంటుంటారు తల్లిదండ్రులు. పెట్టిన పేరుకున్న విలువ ఏమిటింది? పుట్టిన బిడ్డకే లేనప్పుడు పెట్టిన పేరుకు మాత్రం విలువ వస్తుందా? కానీ ఈ ఋతుద్విజుడు పేరు కోసం చాలా ప్లాకులాడాడు. ఎట్టకాయప్పటికి రాజు క్షత్రియుడు అయినటువంటి వారికి తగిన పేరుగా ఉంటుండాలని విక్రాంతుడు అని పేరు పెట్టాడు. విక్రాంత్ అనే పేరు పెట్టేటప్పటికి మదాలస పక్కును నవ్వింది, చాలా వెగటుగా చూచింది. ఏమిటి మహారాజుకు ఈ విధమైనటువంటి ఒక పేరుపైన ఇంత ప్రాకులాడటం, ఇంత ప్రేమను వెదజల్లటం, ఇది సరైనటువంటి కాదనుకుంది లోపల. ప్రాకృతమైనటువంటి శరీరమునకు ఒక భౌతికమైనటువంటి పేరు కావాలి. అంతేకాని ఈ యొక్క మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహమునకు పేరు కోసం ప్రాకులాడటము ఇది కాలం వ్యర్థమనుకుంది. తర్వాత రెండవ కుమారుడు పుట్టాడు, వానికి సుబాహుడు అని పేరు పెట్టి, సుబాహుడనగా మంచి హస్తములు కలవాడు. అప్పుడు కూడా మదాలస పక్కున నవ్వింది, కానీ రాజుకు చాలా అవమానంగా కనిపించింది. తాను పెట్టిన పేర్లకు ఏమాత్రము విలువ లేదని మదాలస హాస్యం చేస్తున్నట్టుగా భావించాడు. సరే, కొంతకాలమునకు మూడవ పుత్రుడు పుట్టాడు. ఈ యొక్క ఋషిత్రుడు, మదాలస నా పేరు నీకంత ఇష్టంగా లేదు, నీవే ఈ పిల్లవాడికి పేరు పెట్టుకోమని చెప్పని ఆమెకే వదిలిపెట్టాడు. కానీ ఈ ప్రపంచమునకు ఏదో ఒక పేరు ఉండాలి కదా, ఆ పేరు పిలిచినప్పుడే ఈ జగత్తుకు ఒక అర్థం అవుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. కనుక ఆమె చెప్పింది లోక సంబంధమైనటువంటి రీతిగా అలర్కుడు అని పేరు పెట్టింది. రాజుకు కోపం వచ్చింది, చీ, మేము క్షత్రియులము, రాజపుత్రులము, పవిత్రమైనటువంటి యొక్క ధీరులము, వీరులము, చౌర్యులము, ఇలాంటి మానవులకు, ఇలాంటి నా రాజకుమారులకు అలర్కుడని పేరు పెట్టడం ఎంత అవమానం, చీ, ఆ పేరు నేను పిలవనన్నాడు. అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని పేరు. ఏమిటి నా కుమారుడికి పిచ్చి కుక్క అని పేరు పెట్టటమా? మదాలస వచ్చి, మహారాజా, తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి వాడు, తన దివ్యత్వాన్ని తాను అర్థం చేసుకోలేనటువంటి వాడు, ఏకత్వాన్ని భావించలేనటువంటి వాడు పిచ్చి కుక్క కంటే హీనమేను అన్నాడు అన్నది ఈ మదాలస. కనుక తన స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవులకు పేర్లు ప్రయోజనమేమిటి? ఏకత్వాన్ని భావించలేనటువంటి వారి మానవులకు ఈ పేర్లు ఎందుకు? దివ్యత్వాన్ని చింతించలేనటువంటి మూర్ఖులకు ఈ పేర్లు ఎందుకు? ఇది దేహం, మానవ దేహం, కానీ వీరు మానవులు కాదు.
ఆత్మస్వరూపులే, ఆత్మస్వరూపులే, నిర్గుణ నిరాకార తత్వములే, నిర్మల స్వరూపులే, నిష్కలంక స్వరూపులే. ఇలాంటి ఆత్మకు పేర్లు పెట్టడము ఇది ఎంత అజ్ఞానము అని ఆ పుట్టిన పిల్లలకందరికి కూడాను ప్రప్రథములోనే, నాయన నీవు మానవుడు కాదు, నీవు దేహము కాదు. ప్రతి వ్యక్తి కూడాను నా దేహము, నా మనస్సు, నా బుద్ధి అంటారు. నా దేహము అనేటువంటి పదంలో ఉండేటువంటి అంత అర్థమేమిటి? నా కాదు దేహము, దేహము కాదు అని దాని అర్థం. నా మనసు, మనసు కాదు. నా బుద్ధి, బుద్ధి కాదు. మరింకెవరు? అహం, అహం, నేను, నేనే. ఈ నేను అనేటువంటి ఉనికి ఒక బ్రహ్మకు, ఒక పరమాత్మకు, ఒక దైవత్వానికి, దివ్యత్వానికి మాత్రమే సంబంధించినటువంటిది. కనుక ప్రతి జీవుడు కూడాను ఆత్మస్వరూపుడే. మలమూత్ర దుర్గంధములతో కూడినటువంటి దేహం కాదు తాను. నిమిష నిమిషములకు నీచులూరిని కాని పురుగు జవ్వాదీలు పుట్టబో, క్షణములకు మార్పు చెందినదే కాని ఈ దేహము స్థిరంగా ఉండేటువంటిది కాదు. ఇలాంటి భౌతికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ఏనుగా భావించుకోవటం ఇది ఎంత పిచ్చి కుక్క గుణం కాదా? నాయన నీవు దేహముగా నీవు భావించవద్దు. దేహము క్షణభంగురమైనటువంటిది, దేహము నీటి బుడగ వంటిది. ఇలాంటి దేహాన్ని నీవుగా భావించవద్దు అని ఈ లేత వయస్సునందునే పిల్లలకు ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మబోధన సల్పుతూ వచ్చింది మదాలస. కనుక ఈనాటి పిల్లల యొక్క మంచి చర్యలకు మూల కారణము మాతృమూర్తులే. నా కుమారుడు సరిలేడు అని చెప్పుకోవటం కూడా ఒక పెద్ద అవమానమే. కుమారుడు నా మాట వినడు అని చెప్పుకోవటం కూడా ఒక అసహ్యమే. ప్రారంభంలోనే సరైనటువంటి బుద్ధులు బోధించుకుంటే పిల్లవాడు చెడిపోయి ఉండేటువంటి వాడు కాదు. పొట్లకాయ పుట్టిన తక్షణమే ఒక పెద్ద రాయి కట్టారు. పెరిగే కొలది కూడా రాయి యొక్క ప్రమాణం కూడా పెరుగుతూ వస్తుంది. పైగిన కట్టకపోతే ఆ పొట్లకాయ వంకర టింకరిగా మారిపోతుంది. పుట్టిన తక్షణమే పిల్లవానికి క్రమశిక్షణ, ఆత్మతత్వము అనేటువంటి ఒక రాయిని దానికి ఒక డిసిప్లిన్ గా కట్టాలి. ఆ విధమైనటువంటి డిసిప్లిన్ లేత వయస్సునందు నేర్పలేకపోవటం చేతనే తల్లులు ఈ విధమైనటువంటి కుమారుడు యొక్క దుఃఖములకు గురి అవుతున్నారు. అది ఆలస ప్రప్రథములోనే తాను బోధిస్తూ వచ్చింది. నాయన నీవు కుమారుడు కాదు, నేను తల్లిని కాదు. మన ఇరువురు కూడాను సచ్చిదానందం యొక్క స్వరూపులం లే. సముద్రం లోపల అనేక అలలు పుడుతున్నాయి. ఒక అల తర్వాత మరొక అల ప్రారంభమవుతుంది. కాని అన్ని అలలు కూడాను సముద్రంతో సంబంధించినవే కాని అలలు ప్రత్యేకమైనవి కాదు. కనుక నీవు, నేను, రాజు, ప్రజలు, సర్వులు కూడాను ఈ సచ్చిదానందం అనేటువంటి సాగరం లోపల అలలమే కాని మరొకరం కాదు. ఎందుకు నీవు కుమారభావాన్ని చింతిస్తున్నావు? ఎందుకు నేను తల్లి భావాన్ని చింతించాలి? ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రధాన సూత్రము. ఇది అజ్ఞానమే కాదు, కేవలం మూర్ఖత్వం కూడా చెప్పవచ్చు. మానవుడు ప్రజ్ఞానవంతుడై మూర్ఖుడిగా ప్రవర్తించడము సరైనటువంటిది కాదు. దివ్యత్వాన్ని కించిత్ పచ్చినటువంటి వారమవుతాం నాయన అని తొట్టల్లో వేసి ఓంకారమని

0: ఓంకారమైనటువంటి తొట్టలో తత్ త్వం అసి అనేటువంటి పరుపు వేసి ఎరుకు అనేటువంటి బాలుణ్ణి ఏమనక ఉనిచి చైల్డ్ పేరు ఎరుక. ఎరుక అనగా ఆత్మ, ఎరుక అనగా ప్రజ్ఞానము, ఎరుక అనగా చైతన్యము, ఎరుక అనగా బ్రహ్మ. కనుక ఇలాంటి బాలుణ్ణి నేను కేవలము నా కుమారుడుగా భావించుకోవటము నేనంత అజ్ఞానము. ఈ విధమైనటువంటి తల్లులు ఆ కాలము లోపల అనేక విధములైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి పిల్లలకు బోధించి వారికి పరిశీలన సరిపించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అనేక రకములుగా నూరి త్రాపించారు. కనుకనే ప్రాచీన కాలమునందలి పవిత్రమైనటువంటి చరిత్రలు ఈ బాలబాలికల యందు అనేక విధములుగా ప్రతిబింబించేటువంటివి. తల్లి తండ్రులు అంటే వారిని ఎంతో గౌరవించి ప్రేమించేటువంటి వారు. పెద్దలను గౌరవించని, తల్లిదండ్రులను ప్రేమించని, గురువులను విశ్వసించని మానవ జీవితం ఇది ఒక జీవితమా? బాల్యములో బంధువులను, కౌమారంలో గురువును, యవ్వనంలో పెద్దలను, వార్ధక్యంలో ఋషులను సంతోష పెట్టలేని మానవ జీవితము కేవలం ఒక పశు జీవితమనే చెప్పవచ్చును. బాల్యములో బంధువులను సంతోష పెట్టాలి, కౌమారంలో గురువులు సంతోష పెట్టాలి, యవ్వనంలో పెద్దలను ఆనందపరచాలి, ఉచితమైన మార్గంలో ప్రవేశించకూడదు, వార్ధక్యంలో ఋషులను సంతృప్తిపరచాలి. ఇది బాల్య కౌమార యవ్వన వార్ధక్యముల యొక్క ప్రభావము. కదిలిపోయేటువంటి మేఘముల వంటి యవనత్వాన్ని మురిచిపోయి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అహంకార మమకారముల చేత జగత్తునే తూలనాడుతున్నారు ఈనాటి బాలబాలికలు. ఇలాంటిది కాదు మానవత్వానికి సరైనటువంటి మణి. మానవత్వం మహాఘనమైనటువంటి మణి వంటిది. ఇది ఆత్మస్వరూపమైనటువంటిది. విలువ తెలియనటువంటి వారికి దీన్ని ఎంత బోధించినప్పటికీ అర్థం చేసుకోలేరు. కేవలము తులసిదాస్ చెప్పాడు, నామ నిరూపణ మూల రతనతి. రత్నం యొక్క విలువను తెలిసినటువంటి వాడే దీన్ని బందోబస్తు చేసి సరైన భద్రమైనటువంటి పెట్టెలో పెట్టి తాళం వేస్తాడు. రత్నం యొక్క విలువను తెలియనటువంటి మూర్ఖులే ఏదో టేబుల్ పైన పేపర్ వెయిట్ గా పెట్టి దాన్ని అలక్ష్యం చేసుకుంటారు.
1: అదే
0: మానవత్వం అనేటువంటి విలువను తెలిసినటువంటి వాడు దీనిని బజార్లో మసిబొగ్గులు కమ్ముకోవడానికి ప్రయత్నించడు. కనుక మొట్టమొదట మానవత్వం అంటే ఏమిటి, దీని విలువ ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. ఏమి నేర్పగలరు? వారికే లేదు ఆ గుణములు, పిల్లలకి ఏమి నేర్పగలరు? కనుక మొట్టమొదట తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. ట్యాంకు లో పరిశుద్ధమైనటువంటి నీరు నింపినప్పుడే ట్యాప్ లో పరిశుద్ధమైన నీరు కూడా వస్తుంది. ట్యాంకు లో మలినమైన నీరు నింపినప్పుడే ట్యాప్స్ లో మలినమైన నీరు వస్తుంది. ప్రభావం తద్భవతి, యథా రాజా తదా ప్రజ, యథా తండ్రి తదా కుమారుడు. తండ్రి ఎటువంటి వాడో తల్లి ఎటువంటిదో బిడ్డలు అలాంటి వారిగా తయారవుతున్నారు. మాతృమూర్తులు ఆధారమైనటువంటి దివ్యమైనటువంటి ప్రపంచమునకు ఏకమైనటువంటి ఒక తత్వాన్ని బోధించేటువంటి దైవత్వాన్ని విశ్వసించుకుంటూ రావాలి. ఈనాడు దైవ ప్రీతి కాని పాప భీతి కాని లేకపోవటం చేతనే సంఘ నీతి కూడాను లేకపోతున్నారు. సంఘంలో కించిత్తైనా మనము గౌరవాన్ని నిలుపుకోగలుగుతున్నామా? అతను నన్ను గౌరవిస్తారని భావిస్తున్నాడు, ఇది చాలా పెరితనం. అయ్యా నమస్కారం అంటే ఓ నన్ను గౌరవించారా అనుకుంటున్నారు. లోకరీతిగా ఆర్టిఫిషియల్ గా నమస్కారం అంటున్నారు, కానీ లోపల వాడురా అని అలక్ష్యం చేస్తుంటారు. నమస్కారం చేయకపోయినా పర్వాలేదు, హృదయంలో చాలా గుణవంతుడు అనేటువంటి మంచి పేరు తెచ్చుకుంటే చాలు. కనుకని ఈ భౌతికమైన ప్రాకృతమైన లౌకికమైన స్థూలమైన ఈ జగత్తులోనూ కేవలం స్థూలమైన భౌతికమైనటువంటి మర్యాదల్ని ఆశిస్తున్నారు కానీ, ఈ పదవుల్ని ఆశిస్తున్నారు కానీ, కేవలం ఘనతల్ని ఆశిస్తున్నారు కానీ, ధనమని ఆశిస్తున్నారు కానీ, దీనికి అన్నింటినీ ఆధారమైనటువంటి మన మనోబలాన్ని ఏమాత్రం కూడా మనం ఆశించడం ఎంతకాలం నిలవగలదు? కనుక మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవో, మనసే మన జీవితానికి పునాది. మనసు మహా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనసు చాలా ఉత్తమమైనటువంటిదిగా ఉంటుంది. మనసు చాలా నిర్మలమైన, మనసు నిస్వార్థమైన. మనసు స్వార్థమైనప్పుడే మనిషి స్వార్థుడైపోతాడు. మనసు మాలిన్యమైనప్పుడే మనిషి కూడా మాలిన్యమవుతాడు. అతి మలినమైనటువంటి మనిషి ఎందు అన్ని చూపులు మలినమే, శ్రవణము మలినమే, తాకు మలినమే, చేతులు మలినమే, సర్వం మలినమైపోతుంది.
1: In a dirty man, looks are dirty, talk is dirty, listening is dirty, everything is dirty.
0: కనుక మొట్టమొదట మనసు పరిశుద్ధమైనటువంటిగా ఉంటే పరులన్నీ పరిశుద్ధమైనవి, చూపులన్నీ పరిశుద్ధమైనటువంటివి, మనసులంతా పరిశుద్ధమైనటువంటివిగానే ఉంటాయి. మన హృదయం అనేటువంటి ఒక పెద్ద పాత్ర. దీంట్లో పరిశుద్ధమైనటువంటి మనసును మనం నింపుకున్నప్పుడు దీనికి దశేంద్రియమైనటువంటి రంధ్రములు ఉంటున్నాయి. ఏ రంధ్రము నుంచి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధమే వస్తుంది, కానీ మరొకటి రాదు. కనుక మనం ఏమి చెయ్యాలి? ఉన్నది ఒక్కటే, ఏకం సత్ప్రాహోదావదంతి. ఒక జ్యోతిని పెట్టాం, ఒక్కటే అది. 10 రంధ్రములు పెట్టినటువంటి కుండలు దానిపైన బోల్డించాం. ఆ 10 హోల్స్ నుంచి కూడాను 10 జ్యోతులుగా కనిపిస్తుండాలి. దానిపైన దట్టమైనటువంటి ఒక బట్టని కప్పాం, ఆ జ్యోతులు కూడా కనిపించడం లేదు. ఎప్పుడు ఆ దట్టమైన వస్త్రాన్ని మనం తీసివేస్తామో అక్కడే 10 జ్యోతులు వలె కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుండను మనం పగలకూడదుమో అప్పుడు ఒక జ్యోతి ఏమైనా కనిపిస్తుంది. కనుక ఆత్మ అనేటువంటి ఏక జ్యోతి పైన దశేంద్రియముల యొక్క చింద్రములు కలిగినటువంటి ఈ దేహం అనే కుండను బోల్డించాం. దీనిపైన అభిమాన మమకారమైనటువంటి దట్టమైనటువంటి వస్త్రాన్ని కప్పినాము. ఈ ఆత్మజ్యోతిని మనం చూడలేకపోతున్నాము. అభిమాన మమకారమైనటువంటి బట్టను తీసివేయి, 10 జ్యోతులైనా కనిపిస్తాయి, కానీ ఈ దేహప్రాంతి కూడా నీకు వదిలిపెట్టు. ఒకే జ్యోతి, ఏకాత్మభావము, ఏకం సత్విప్రాహోదావదంతి, ఆ యొక్క మంత్రములకు తగినంత ఆధారంగా ఉంటాయి. ఈనాడు భగవంతుని మనం చింతిస్తున్నాము, హరిస్తున్నాము, శ్లోకాలు ఉచ్చరిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, భజనలు చేస్తున్నాము, కానీ భగవత్ అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాము. కారణమేమిటి? బాయ్ చెప్పాడు, విక్రమాదిత్యుడు మారువేషంతో తన రాజ్యం యొక్క స్థితిగతులను కనుక్కోవాలని ప్రపంచమంతా తిరుగుతూ వచ్చాడు. కానీ ఒక చోటు పోయేటప్పటికీ ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఆశ్రమానికి ప్రక్కలోపల గుట్టలు గుట్టలుగా భస్మం ఉంటా ఉంటున్నది. చూచాడు, లోపలి ప్రవేశించాడు విక్రమాదిత్యుడు. స్వామీజీ, ఏమిటి మీరు చేస్తున్నారు? ఆయన, నేడు కాదు నిన్న కాదు 60 సంవత్సరం నుంచి కూడాను భగవంతునికి యజ్ఞం ఆచరిస్తున్నానన్నాడు. ఈ యొక్క భస్మపు యొక్క పర్వతములు ఏమిటి అన్నాడు. ఈ యజ్ఞం యొక్క భస్మమే, ఇంత యజ్ఞం చేశాను నేను, చెమితలంతా ఇందులో వేసినాను, అనేక విధమైనటువంటి డబ్బాలు డబ్బాలు నెయ్యి పోసినాను, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలంతా వేసినాను, లారీస్ లారీస్ గంధపు కట్టెలంతా కాల్చినాను ఈ పర్వతములు, ఈ భస్మ యొక్క పర్వతాలన్నాడు. మరి ఏమైనా మీరు భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అయినారా, పాత్రులైనారా అని ప్రశ్నించాడు. అది నాలో ఉన్నటువంటి ఆవేదన. ఒకనాడైనా భగవంతుడు నాకు దర్శనం ఇవ్వలేదు, స్వప్నములందైనా కనిపించలేదు, ఒక దివ్యమైనటువంటి యొక్క విజన్స్, ఒక విధమైనటువంటి చిహ్నములైనా కనిపించలేదు అన్నాడు. ఇక్కడ మనసు కరిగింది. ఆశ్రమ లోపలే కూర్చున్నాడు, భగవంతుని ధ్యానించాడు. చిత్తశుద్దితో భగవంతుడు అతనికి ప్రత్యక్షమై, రాజా ఏం కావాలి నీకు, కోరుకోమన్నాడు. నాకేమీ అక్కర్లేదు, నా రాజ్యం లోపల ఇలాంటి మహాప్రభువులు, ఇలాంటి బ్రాహ్మణులు, ఇలాంటి పండితులు, ఇలాంటి యజ్ఞ పురుషులు ఉంటున్నారు. కానీ ఇతను వృద్ధుడైనాడు, 60 సంవత్సరం నుంచి కూడాను తమ యజ్ఞం ఆచరిస్తున్నాడు. అతనికి ఎందుకు మీరు దర్శనమివ్వలేదు? అతనిపైన ఎందుకు నీ అనుగ్రహ వర్షాన్ని కురిపించలేదు? పక్కున నవ్వాడు పరమాత్ముడు. రాజా, యజ్ఞం చేసేది చూస్తున్నావు, గుట్టలనంతా చూస్తున్నావు, నేను భావప్రియుణ్ణే కాని బాహ్యప్రియుణ్ణి కాదు. ఎంత నువ్వు సమారాజం చేస్తున్నావు, ఎంతమందికి భోజనం పెట్టావు, ఎంతమందికి గుడ్డలిచ్చావు, ఆ లెక్క నాకు అక్కర్లేదు. ఆ అకౌంట్స్ ఆ ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఇచ్చుకో, నాకు కావాల్సింది భావమే. భావశుద్ధితో చేసినటువంటి వాడే నాకు పరమ భక్తుడు. పరమ భక్తులకు నేను దాసాను దాసుడను. ఏ విధంగా పాడుతుంటాం మనము? దాసాను దాసుడను కావలను రా, దాసులకు సేవనే చేయమలరా, దాసాను దాసుడను కావలను రా. కోరుతుంటాం, ఏం సేవ చేస్తున్నావు? దాసులకు సేవనే చేయమలరా అంటున్నావు, ఏం చేస్తున్నావు? ఈ బ్రాహ్మణుడు నిరంతరము కూడాను మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి, మరొక మంత్రం తర్వాత మరొక మంత్రం ఏమిటి అనేటువంటి మంత్రాలపైనే లక్ష్యం పెట్టుకుంటున్నాడు. కానీ మాధవుని పైన లక్ష్యం లేదు. ఇది కేవలము గ్రౌండ్ ఫోన్ ప్లేట్ మాదిరి ఉంటుంది, టేప్ రికార్డ్ మాదిరి ఉంటుంది. టేప్ రికార్డుకి ఎంత ఫలితము, వీనికి అంతే ఫలితము. మనసును నా పైన పెట్టి ఒక్కతూరి మాధవా అని పిలిస్తే చాలు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మసూదుల, ఇవే నాకు కావాల్సింది, ఇవి కాదు, నాకు హృదయం నుంచి రావాలి. ఇది కేవలం డ్రై మంత్రాలు, ఇందులో కాదు, ఇది ఫ్రెష్. దీంతో ఒక విధమైనటువంటి ప్రాణ సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వం ఉండాలి. ఎండ మేఘాలు చాలా ఉంటుంటాయి, ఎండమావులు మిరాజ్, కానీ ఎంత దూరం పోయినప్పటికీ ఒక్క చుక్కైనా మనకు నీళ్ళని అందించాయి. నీళ్ళవలే, కానీ అవి నీళ్లు కాదు. నీవు చూస్తున్నారు కేవలం భక్తితో యజ్ఞం చేసినట్టుగా కాదు, కేవలం తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రకటించుకుంటున్నాడు. అలాంటివి నాకు అక్కర్లేదు. భజన చేస్తున్నామంటే ఈ భజన తర్వాత ఇంకో భజన ఏమిటి, ఈ పాట తర్వాత మరొక పాట ఏమిటి, తాళమేమిటి, రాగమేమిటి, దీనిపైన పోతున్నారే కానీ భావాన్ని ఏమైనా కించిత్ అయిన కూడా భగవంతుని పైన నియమిస్తున్నారా? అలాంటి వారికి ఎలాంటి ఫలితం వస్తుంది?
2: ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నేను.
0: ఎంత పాత్రం తీసుకుని పోతారో ఆ పాత్ర ఎండికే వస్తుంది జలం.
3: గంగలో
0: కావలసినంత జలం ఉంటుండాలి, కానీ పాత్ర చిన్నదిగా ఉంటుంది. ఈ హృదయమునందు దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి, ఈ ప్రకాంతిని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ దివ్యత్వాన్ని చింతించాలి, దివ్యత్వాన్ని అనుభవించాలి, అనుభవించిన దాన్ని ఆనందించాలి, ఆనందించిన దాన్ని అందరికీ పంచాలి. నిజమైనటువంటి భక్తి స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము ఈ రెండు ఉండినటువంటి వాడికి భగవంతుడు ఒక అరయించులో దగ్గర ఉండినా గాని అనేక మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. తల్లి కంటే మిగుల దైవం మీ దగ్గర, తల్లి కంటే చాలా దగ్గర దైవం. అలాంటి దగ్గర ఉన్నటువంటి దైవాన్ని విశ్వసించిగా ఎక్కడెక్కడో అరణ్యానికి పోయి తపస్సు చేస్తుంటారు. ఎంత మూర్ఖుడు, ఎక్కడున్నాడని భగవంతుడు అరణ్యానికి పోతున్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతో చేసి శిరోముఖము, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి వాడికి ఎక్కడెక్కడో వెతకటము ఇది మూర్ఖత్వం కాదా? ఎక్కడో పలాన్ చోట్ల పలాన్ రోడ్లో ఉన్నాడంటే ఏ ఇల్లు ఏ నంబరు అని అక్కడ వెతకవచ్చు. సర్వవ్యాప్త నారాయణ స్థిత, ఇలాంటి తత్వాన్ని మదాలస పిల్లలకు బోధించింది. నాయన ఈ దేహము స్థిరమైనది కాదు, తొమ్మిది చిల్లుల తోడిట్టి కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు. ఇది ఏమో నీవు వజ్రంగా భావిస్తున్నావేమో, కాదు కాదు. మల మూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబో. దేవుడనగా తేరు దేశమందుడేడు, దేవుడనగా తన దేహమందే ఈలోనే ఉన్నాడు. ఇదే దేవుడవు. ఈ సత్యాన్ని గుర్తించిన ఆయన, నువ్వు దేవుడని గుర్తించేస్తే నీకు ఎట్టి బాధలు ఉండవు. గుర్తించలేకపోవటం చేతనే ఇన్ని బాధలు మనకు వెంటాడుతున్నాయి. నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు లేరు. నమ్మక చెడిన వారులున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు లేరు, నమ్మకం లేరు. కానీ ఆ నమ్మకం కూడా నువ్వు పార్ట్ టైం నమ్మకం, క్షణములో వస్తుంది క్షణంలో పోతుంది. ఈ దుఃఖములంతా మనం వెంటాడుతూ వస్తుంది. మించు ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది కానీ తక్షణమే చీకటి క్రమ్ముకుని వస్తుంది. కనుక ఒక్క నిమిషంలో నమ్మకం వస్తుంది, మరొక నిమిషంలో డౌట్స్ వస్తుంటాయి. దీనికి సరి అయినటువంటి ప్రబోధలు ప్రచారములు ప్రతత్వములు లేకపోవటం చేతనే తల్లిదండ్రులు సరైనటువంటి టీచ్ చేయటం లేదు. పుట్టిన తక్షణమే మా పిల్లవాడికి మంచి విద్య రావాలి, తీసుకోవాలి, పదవి రావాలి, విదేశాలకు వెళ్లాలి, ప్రపంచమంతా చుట్టాలి. ఏమిటి ఇంత ప్రపంచము? ఎందుకోసం చుట్టున్నాడు? బజార్లంతా చుట్టున్నాయి కుక్కలు కూడాను, వాటికి ఏం చదువు ఉన్నాయి? చుట్టడం ఆ గొప్పతనము. కనుక తల్లిదండ్రులే పెద్ద మిస్టేక్. తల్లిదండ్రులు సరిగా ఉంటే కదా పిల్లలు బాగుంటుంటారు. కౌసల్య సుతీరు ఎందుకోసమని? కౌసల్య మహాసాధ్యమండరాలు కాబట్టి రాముడు దేవుడై ప్రకాశించాడు. మహాసాధ్యమండరాలు కాబట్టినే లవ కుశులు లోకానికంతా కూడా ఎంతో ఆదర్శమైనటువంటి యొక్క బిడ్డలుగా నిరూపించారు. ఆ సద్గుణములు సంపన్నతైన సచ్చీలత ఈ యొక్క తల్లిదండ్రుల్లో ఉండాలి. అది లోటు కలగటం చేతనే ఈ ప్రపంచం ఈనాడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తుంటుంది. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము? ధనధాన్యములు కలిగి ధర్మగుణము నా ఉన్నతి లేదనే చింతయుండు. విద్యాధికారి అయి విర్రవీగుతున్నా ఉద్యోగములు లేక వ్యధలనందు. కూటికి లేఖను అల్లాడుతున్నట్టు నిరుపేదకెందరో బిడ్డలుందరు. ఏమిటిది కారణం? కేవలం మన అంతర్భావం సరైనటువంటిదిగా లేకపోవటమే దీనికి మూల కారణం. ప్రతి ఒక్కటి కూడా జగత్తంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కాబట్టి ఈ పునాది పైన మనం ఆధారపడాలి, కానీ భవనాన్ని చూసి మనం సంతోషించకూడదు, ఆకర్షించకూడదు. పునాది మనసే. మనసు సరైనటువంటిగా ఉండినప్పుడే భవనం ఎంతకాలమైనా ఎంత భూకంపములు వచ్చినా కానీ కదలదు. కనుక మనసు అనేటువంటి విశ్వాసము దృఢమైనటువంటి యొక్క భక్తి శ్రద్ధలతో ఉండాలి. కనుక షిరిడి లోపల కూడా 2 రూపాయలు తీసుకోవటం అనేటువంటిది మా విద్యార్థి చెప్పాడు. ఆ 2 రూపాయలు దేనికోసమని? శ్రద్ధ భక్తి. శ్రద్ధ లేకపోతే భక్తి లేదు, భక్తి లేకపోతే శ్రద్ధ రాదు. నువ్వు ఒక విత్తనంలో 2 బద్దల వంటివి. 2 బద్దలు చేరినప్పుడే మొక్క ప్రారంభమవుతుంది, మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది, అనేక వేల ఫలములంతా కూడా మనకు లభ్యమవుతాయి. కనుక అజ్ఞానం అనేటువంటి యొక్క మొట్టమొదటి విత్తనం లోపల ఈ యొక్క అహంకారం మమకారం అనేటువంటి 2 మొక్కలు, దీంట్లో మమకార అభిమానం అనేటువంటి పువ్వులుగా పూస్తాయి, సుఖము దుఃఖం అనేటువంటి ఫలాలను అందిస్తున్నాయి. సుఖ దుఃఖములకంతా కూడా అజ్ఞానమే మూల కారణము. సుఖము లేదు దుఃఖము లేదు, నేను ఆనందమయుడను అనేటప్పుడే అజ్ఞానం అనేటువంటి దగ్గర కూడా ఉండదు. ఈనాడు పడేటువంటి సమస్త బాధలకు శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములంతా కూడా తిరిగిపోవడానికి మూల కారణము మన బలహీనమే. మనసు పిచ్చిపోతేనే తిరుగుతుండాలి. కనుక ఈ మనస్సును సరైనటువంటి స్థితిలో పెట్టుకోవాలి. అందువలకే అలర్కుడు అని పేరు పెట్టేసేసింది మదాలస. అంటే ఏమి? తన తత్వాన్ని తాను గుర్తించక, దైవత్వాన్ని ప్రేమించక, దైవత్వాన్ని విశ్వసించినటువంటి వాడు కుక్కతో సమానం అని. ఎవడైనా సరే చక్రవర్తి గారి వాడు పిచ్చి కుక్కరే, పిచ్చి కుక్క దగ్గరికి పోతే కరుస్తుందేమని అందరూ భయపడతారు. పిచ్చి కుక్క కరిస్తే దానికి ఇంకా మందే లేదు, చావటమే. కనుక అలాంటి అజ్ఞాని అనేటువంటి వాడు జగత్తులో అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతుంటాడు. కనుక తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణమును ప్రకటించే నిమిత్తమై ఈనాడు బాలబాలికల యొక్క దినముగా ఎన్నుకున్నారు. కనుక తల్లిదండ్రులు ఈనాడు దుఃఖపడుతున్నారంటే దీనికి కారణం వారదే కాని కారణము, పిల్లలది కాదు. తల్లిదండ్రులు ఆనందిస్తున్నారంటే అది వారదే కాని, పిల్లలది కాదు. కనుక వారు సరైనటువంటి పోషణ చేసుకుంటూ వస్తే వారు ఎంతైనా సుఖంగానే శాంతిని అనుభవించగలరు. పిల్లల యొక్క జీవితం కూడాను ప్రకాశవంతంగా కేవలం ఒక స్ట్రీట్ లైట్ మాదిరి కనిపిస్తారు. స్ట్రీట్ లైట్ ఏమిటి? బాటసారులకు వెలుతురునిస్తుంది, తన స్తంభాన్ని తాను చూపించుకుంటుంది. స్ట్రీట్ లైట్స్ గా ఉండటం లేదు, స్ట్రీట్ డాగ్స్ గా తయారవుతున్నారు. దీనికి మూల కారణం తల్లిదండ్రులే. పిల్లలని ప్రయోజనం లేదు. వారు ఏం చేసినా మంచి మంచి మంచి మంచి అని వర్ణిస్తుకుంటూ కూర్చుంటారు. సరైన తల్లిదండ్రులే కాదు వీరు. పిల్లవాడిని చెడిపోయేటువంటి వారు వీరు. తప్పును ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి, అప్పుడే తల్లిదండ్రులు సరైనటువంటి వారిగా ఉంటారు. తప్పును కూడా ఒప్పుగులుగా భావిస్తూ ఉంటుంటే తల్లిదండ్రులు వారిని పాడు చేసినటువంటి వారు పరమ రాక్షసులనే చెప్పవచ్చు. తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఇలాంటి బిడ్డలు కూడా అధికమైపోతున్నారు. భగవంతుడు ఎప్పుడు భావప్రియుడే. భావాన్ని పరిశుద్ధపరచుకో, అంతేకాని బాహ్యమైనటువంటి ఆడంబరాలకు నువ్వు ప్రయత్నించద్దు. ఈ ఆడంబరాలంతా అల్పతృప్తులే. దీనివల్ల మృతి కాని, మోక్షం కాని, ఇంకే విధమైన పవిత్రమైన అనుగ్రహం కాని ఏమాత్రమూ జరగదు.
1: You will not have real sacredness or anything whatsoever.
0: ఒక తూరి రాములు అరణ్యానికి పోయే ముందుగా తన సమస్త వస్తువులు కూడాను సర్వులకు దానం చేస్తూ వచ్చాడు. అయ్యో రామచంద్రుడు అరణ్యానికి వెళుతూ కూడాను ఇంత దాన ధర్మాలు చేస్తున్నారని చెప్పి విని అనేక మంది బ్రాహ్మణులు అంతా వచ్చారు.
1: On hearing that Rama is sacrificing, passing on all his belongings, many Brahmins assembled there.
0: అందులో ఒక బ్రాహ్మణుడు నడవలేక నడవలేక వచ్చాడు. పాపం దూరంలో నడచలేక కూర్చోవటం రావటం కూర్చోవటం రావటం ఈ విధంగా చూచాడు రాముడు. కానీ దగ్గరకు వచ్చేటప్పటికి, నాయన దేనికోసం వచ్చావు, ఏం కావాలి విప్రోత్తమ అని పిలిచాడు. నాకు ఏమీ అక్కర్లేదు స్వామి, నాకు వయసు అయిపోయింది, ఈ దేహాన్ని ఏ నిమిషంలో నేను వదులుతానో ఏమిటో.
1: తాము
0: 14 సంవత్సరములు అరణ్యానికి పోతున్నారట.
1: రామా
0: తిరిగి అయోధ్యకు చేరేంత వరకు నేను బ్రతికి ఉంటానో లేదు, తూరి కన్నులారా మిమ్మల్ని చూచిపోవాలని వచ్చానన్నాడు. ఏ కోరిక లేదు పాపం. అలాంటి బ్రాహ్మణ్ చూసేటప్పటికీ రాముడు చాలా సంతోషించాడు. ఇలాంటి పరిశుద్ధమైన భావములు నా రాజ్యంలో అందరికీ ఉంటుంటే ఇంత విధముగా ఉండేటువంటి ఇలాంటి దుర్బుద్ధులు కాని, ఇలాంటి దురవస్థలు కాని ఏమాత్రం గురి అయ్యేటువంటి వారు కాదు. విప్రోత్తమ నీ యొక్క పవిత్రమైనటువంటి హృదయం నా హృదయాన్ని కరిగించింది, నా హృదయాన్ని కదిలించింది, ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకేమీ అక్కర్లేదన్నాడు. త్రిజటుడు అని అతని పేరు పాపం. త్రిజటుడు అప్పుడు ఒక కర్రను అతని చేతికిచ్చి, దేకో చూడండి ఇన్ని విధమైన సిరి సంపదలంతా ఉంటున్నాయి ఈ సరయు నది తీరం లోపల, ఈ కర్రను విసురు, అది ఎంత దూరం పోతుందో అంత ప్రమాణం రౌండ్ గా నీకు ఆ యొక్క స్థానం నిశ్చేసిస్తాను, అందులో ఉన్నటువంటి సమస్త సౌభాగ్యాలు కూడా నీకు అందిస్తానన్నాడు. రామ నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. కోరిక లేనప్పటికీ భగవంతుని ఆజ్ఞ శిరసావహించాలి, అది ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యము. కర్రను తీసుకున్నాడు, రామాని విసిరాడు. శక్తి చాలా తక్కువగా ఉంటుండాలి, కర్ర చాలా దూరం వెళ్లిపోయింది. మంచి బలవంతుడు కూడాను ఎవరుడు కూడాను అంత దూరం విసరలేడు. అప్పుడు అనుకున్నాడు రామశక్తియే దీనికి మూల కారణం అనుకున్నాడు. అంత చుట్టి అందులో ఉన్నటువంటి సిరి సంపదలు భోగం అన్నింటిని కూడా గోవులను సర్వంను కూడాను ఆ బ్రాహ్మణికి అందించాడు. రామాయణంలో కూడా రాయలేదు. త్రిజటుడు చెప్పాడు, స్వామి దీన్నంతా నేను ఎందుకు అనుభవించాలి, నేను ఈ స్థితిలో ఉండటం చేత నేను నిన్ను అనేక విధములుగా నేను స్మరిస్తూ కూర్చున్నాను. నా గతి, నా స్థితి, నా మతి, నా సంపత్తి శ్రీరామచంద్రుడే. నా స్థితి, మతి, గతి, సంపత్తి సర్వం కూడా నాకు శ్రీరామచంద్రుడే. మిమ్మల్ని తమను చూడటానికి వచ్చాను. సుందర విగ్రహాన్ని చూస్తుంటే నేను నా సర్వస్వమును మర్చిపోయినాను. ఈ ఆనందాన్ని నా జీవితం ఉండినంత వరకు నాకు అందించినాడు చాలున్నాను. అప్పుడు చెప్పాడు, ఇలాంటి విప్రులు దీనివల్లనే సాక్షాత్ దైవస్వరూపులుగా భావిస్తూ వచ్చాడు. అలాంటి మహావిప్రులు కాని, అలాంటి సద్గుణవంతులు కాని ఈనాడు కరువు అయిపోయారు. చచ్చేవాడిని చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడట. చచ్చేవాడు కూడా లేచి వస్తాడు, ఒక క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితి ఈ కలియుగంలో ప్రారంభమైంది. మూల కారణం ఏమిటి? స్వార్థము, స్వార్థము, స్వార్థము, దురాశ, దురాశ, దురాశ. ఆశకు ఒక పరిమితమే లేదు, ఉండినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దురాశే దుఃఖమునకు కారణము అని మనకు ఆశపడవలసింది ఏమిటి? ఆదర్శ మానవుడుగా తయారు కావాలి, ఆదర్శ పుత్రులుగా తయారు కావాలి, ఆదర్శమైనటువంటి జీవితాన్ని మనం అందించాలి. ఏ మానవత్వానికి సరైనటువంటి అర్థము? అనేక జన్మం నుంచి వస్తున్నాం మనము, పట్టవారు కాదు పాతవారమే. అందువల్లనే కృష్ణుడు చెప్పాడు, నమే పాత్రాస్తి కర్తవ్యం తిష్లోకేశికించిన నానవాప్తం అవాప్తయం వర్తయే వచ్చి కర్మని. నేను కర్మ చేయకపోతే ఎట్టవుతుంది? నీవు కూడా అనేక జన్మల నుంచి వస్తున్నావు అర్జున, దీనికి మానవ అనేటువంటి దాని పదంలోనే ఉంటుండాలి అర్థము. మా నవ, మా అనగా కాదు, నవ అంటే కొత్త, కొత్తవాడు కాదు నీవు, పాతవాడే పాతవాడేనాయనా. నీకు నాకు అనేక జన్మల నుంచి కూడా సంబంధం ఉంటుండాలి. ఈ సంబంధమే కాదు, నిన్న మొన్న వచ్చి కాలేజీలో చేరినంత మాత్రం మనకు ఏదో కొత్త సంబంధం ఏర్పడింది అనుకుంటున్నావు. అనేక జన్మల సంబంధం అంతా ఉంటుండాలి. క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి, ఆ పవిత్రమైనటువంటి ఒక కాలం దాటిపోయింది, దాని తర్వాత నువ్వు పవిత్రం చేయలేకపోతున్నావు, అందువల్ల నీకు నాకు ఎడబాటు జరిగింది. కనుక ఈ సంబంధంలో ఎప్పుడు ప్రాప్తి చిక్కిందో స్వామి సన్నిధి చిక్కింది. సన్నిధి చిక్కినప్పుడు దాన్ని మరింత ప్రాప్తిగా పోషించుకోవాలి. నీకు అధికమైనటువంటి జీవితం అభిజీవితం అవుతుంది. కానీ ఉన్న దాంతో అనుభవించావు కానీ మరి కొత్త సంపాదించలేదు. తిరిగి మరి నువ్వు సంపాదించుకోవాలి. ఎలక్షన్ లో నిలిచావు, 5 సంవత్సరం నీవు అసెంబ్లీ హాల్లో పోయి కూర్చున్నావు, ఒక్కో సంవత్సరం తగ్గిపోతూ వచ్చింది. బయటకు రావాల్సిందే, చూడడానికి అధికారం లేదు. తిరిగి కూర్చోవాలంటే తిరిగి నువ్వు ఎలక్షన్ నిలిచాల్సిందే. అదే రీతిగాని ఈ యొక్క క్షీణ పుణ్యం ఉన్నంత వరకు ఉండినాము సమీపంలో. పుణ్యం క్షీణించింది, క్షీణించడానికి నీ ప్రవర్తనే కారణము. ఆ ప్రవర్తన చేతనే క్షీణించిపోయింది ఈ పుణ్యము. తిరిగి సంపాదించుకోవాలంటే తిరిగి పుణ్యం నువ్వు సంపాదించుకోవాలి. అది మనుషుల యొక్క ప్రవర్తనతో వచ్చేటువంటిది కానీ భగవత్ యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది కాదు. ఈనాడంతా కూడా నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకున్నాం మనం, కానీ పాజిటివ్ పవర్ ను ఆశిస్తున్నాము. అదే పెద్ద తప్పు. నీ హృదయం నుంచి నెగిటివ్ థాట్స్ పోవాలి, ముందు పాజిటివ్ థాట్స్ రావాలి. కొనేది వంకాయలు, కోసరగేది గుమ్మడికాయలు. కనుక మనం లోపల మనకు ఆ నెగిటివ్ ను మనం తీసివేయాలి. అంతా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. కనుక నీకు పాజిటివ్ అయిన భగవంతుడు నీకు ఎట్లా లభిస్తాడు? మొట్టమొదటి ఈ నెగిటివ్ థాట్స్ కడిగి వేసేసి సరైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క భావం నీలో ప్రార్థిస్తుంది. దుష్టంగంలో చేత దుర్బోధనే వస్తుంటాయి, చేత దుశ్చర్యలే ఆచరిస్తాడు, దుఃఖమునే అనుభవిస్తాడు. కనుక మొట్టమొదటి దుష్టంగాన్ని దూరం చేసుకోవాలి. రన్ అవే ఫ్రమ్ బాట్ కంపెనీ. కాపాడతాం ఎంత కాలమైనప్పుడు కూడా ఈ దుష్టంగం ఉండినంత వరకు కూడా భగవంతునికి అత్యంత దూరమే. ఈ దుఃఖం తప్పినది కాదు, ఎవరో ఇచ్చినది కాదు, నీవు సంపాదించుకునేటువంటి. కనుక భగవంతుని భజన చేసినా, భగవంతుని కీర్తనలు పాడినా, భగవంతునికి నామస్మరణ చేసినా హృదయం నుండి రావాలి. కేవలం పెదవుల నుంచి వచ్చి ప్రయోజనం లేదు. పెదవుల నుంచి వచ్చేటువంటి నామస్మరణ కంటే చేతులతో చేసిన సేవ చాలా మేలు అన్నాడు. కనుక ఇవన్నీ కూడా కేవలం ఒక ఆడంబరంగా ప్రకటించేటువంటివి. ఇంత పప్పిషో కాదు కాదు కాదు. ప్రాణం పోయిన తర్వాత కూడా హార్ట్ లంగ్ మిషన్ పెడితే ఊగినట్టుగా ఉంటుంటా దేహము. ఈ ఆడేది హార్ట్ లంగ్ మిషన్ యొక్క ప్రభావమే కానీ నిజమైన ప్రాణం లేదు అక్కడ. రాగతాడడానికి వచ్చేటువంటి సౌండ్ లే కానీ ఈ పెదవులువి హార్ట్ నుంచి వచ్చినవి కాదు. హార్ట్ నుంచి వచ్చినటువంటి అయితే హార్ట్ ను మర్చిపోతాడు. హార్ట్ ను చూస్తున్నాడు, హార్ట్ ను మర్చిపోతున్నాడు. ఈనాటి కలియుగ ప్రభావం. కనుక మనం హార్ట్ ను మర్చాలి, హార్ట్ ను పెంచాలి. సో భగవంతుని హార్ట్ లో పెట్టుకోవాలి. కనుక భగవంతుని యొక్క స్మరణ చేయాలంటే హృదయం నుంచి రావాలి. ఉప్పొంగాలి, ఉప్పొంగాలి, తాదాత్మ భావన పొందాలి. ఉన్నాము ఆశ్రమంలో 20 ఏళ్ల నుంచి ఉంటున్నాము, ఏమి స్వామి అనుగ్రహం రాలేదు. ఇది ఎక్కడ ఉందంటే 60 సంవత్సరాలు యజ్ఞం చేసే చూడు, ఆ ముసలి వాడి వలె ఉంటుండాలి. 20 సంవత్సరాలు ఆశ్రమంలో ఉంటున్నాము 20 సంవత్సరం నుంచి, కానీ ఏం చేస్తున్నావు? లోకాభిరామాయణం అంతా వాళ్ళ చింతన, వీళ్ళ చింతన అంతా చేస్తున్నావు. దైవ చింతన ఎంత మాత్రం చేస్తున్నావు? ఆశ్రమంలో ఉంటున్నాడు ఒక శ్రమనే. ఆశ్రమం యొక్క ప్రభావాన్ని, ఆశ్రమం యొక్క నియమాన్ని, ఆశ్రమం యొక్క పద్ధతిని, ఆశ్రమం యొక్క స్థితిని మనం ఎంతవరకు పోషించుకుంటున్నాం? బాడీ ఆశ్రమంలో, బుద్ధి బజారులో కాదు కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అది కావాలి నాకు. హెడ్ లోపలికి ఎవరి చింతను చేర్చకూడదు, ఒక్క దైవ చింతన తప్ప. అది నిజమైనటువంటి స్మరణ.

ఇప్పటిదాకా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1994 మే 6వ తేదీన మాతృశ్రీ ఈశ్వరమ్మ వర్ధంతి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

హృదయములో అన్నింటినీ చేర్చుకుని పెద్ద చేపల బజారు మాదిరి చేసుకోవటం కాదు మానవుల తత్వము. హృదయము ఫిష్ మార్కెట్లా ఉంటున్నది. ఏ చూపు చూచినా దుర్గంధమే, ఏది విన్నా దుర్గంధమే, అంతా దుర్భావములతోనే నిండి ఉంటున్నది హృదయము. ఇదా విద్యకు అభివృద్ధి? ఇది కాదు. అనేకమంది ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అనుకుంటున్నారు. విద్యార్థులు ఆదర్శప్రాయులు కావాలి. విద్యలందు ఎవరు విద్య నేర్పారో వానినే విక్రిస్తున్నాడు. ఎవరు మేలు చేశారో వారికే కీడు చేస్తున్నారు. ఇది కాదు విద్య. మేలుకు మేలు, కీడుకు కూడా మేలే చేయాలి. ఉపకారికి ఉపకారం చేయటం గొప్పతనం కాదు. అపకారికి ఉపకారము చేయు. అది ఏ ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాలి. ఎవరినీ ద్వేషించకూడదు. ప్రేమతత్వమును ఈనాడు పెంచుకోవాలి. జీవితమనే సంగ్రామములో విజయాన్ని సాధించటానికి ప్రయత్నించాలి. ఏమిటి ఈ విజయము? ఆదర్శవంతమైన విద్యార్థి కావాలి. తల్లిదండ్రులను సేవించు. తదుపరే సమాజములో నీవు ప్రవేశించు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. అన్ని శరీరములు ఒక్కటేనని, ఆ ఏక శరీరము తనదేనని అతి అద్భుతంగా ఉదహరించిన ఒక సంఘటన విందాం. ఒకమారు బయట ఊరి నుంచి ప్రశాంతి నిలయానికి కారులో తిరిగి వచ్చిన స్వామి కారు దిగగానే తమ కారు నడిపినటువంటి వ్యక్తిని నాతో పైకిరా అన్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడయ్యాడు. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ప్రశాంతి నిలయంలో క్రింది భాగంలో ఉన్న కోరికల గదిలోకి పిలువబడటమే ఒక అపురూపమైన మహద్భాగ్యం. అలాంటిది పైన మేడ మీద స్వామి నివసించే గదిలోనికి సరాసరి రమ్మని, అందులోనూ స్వయంగా స్వామిచే ఆదేశింపబడటం ఏమైనా సామాన్య విషయమా? అంతకన్నా మహద్భాగ్యం ఇంకోటుంటుందా? సంభ్రమాశ్చర్యాలతో గుండె అతివేగంగా కొట్టుకుంటుంటే బాబాతో పాటు ఆ వ్యక్తి కూడా స్వామి గదిలోకి అడుగుపెట్టాడు. అహర్నిశము కర్ణుని కవచంలా సదా తమను అంటిపెట్టుకుని ఉండే ఆ పొడుగాటి అంగీని స్వామి తన కళ్ళెదుటే విప్పటం చూసిన ఆ కారు సారథికి ఆశ్చర్యం మరింతైంది. ఇటు చూడు నాయన అన్నారు స్వామి ఆ వ్యక్తివైపు ముఖం తిప్పి. ఆ దృశ్యం చూడగానే ఆ వ్యక్తికి ఎవరో తనను చెళ్ళుమని చెంపతెప్పకొట్టినట్టయింది. అతను తుల్లిపడ్డాడు. స్వామి వీపు మీద కారు టైరు ఎక్కినటువంటి లోతైన చారికలు కనిపించాయి. స్వామి, మీ కోమలమైన శరీరము ఇంతటి ప్రమాదం అనుభవించిందా అని అడిగేసరికి, అవును, వచ్చేదారిలో ఒక పాము కనిపించినప్పటికీ దానిని అలక్ష్యం చేసి ఆ సర్పము మీదనే తన కారుని పోనిచ్చాడు. కాని తాను నడిపినటువంటి ఆ పన్నగము మీదన? కాదు కాదు, సాక్షాత్తు ఆ పన్నగ భూషణుని మీదే కదా. ఆ స్వామి ఎంతటి బాధను అనుభవించారు! అవమానంతో సిగ్గుతో ఆ వ్యక్తి కుచించుకుపోయాడు. క్షమాపణ కోరి స్వామి పాదాలపై వాలాడు. స్వామి, దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అంటూ విలపించాడు. పశ్చాత్తాపమే దీనికి ప్రాయశ్చిత్తం నాయన. ఇప్పుడైనా నీ పొరపాటును గ్రహించగలిగావు, అది చాలు. సాయిది ఈ ఒక్క శరీరం మాత్రమే కాదు సుమా, అందరిలోనూ ఈ సాయి ఉన్నాడు. సాయి లేని శరీరము లేదు బంగారు, వెళ్ళిరా నాయన అని స్వామి ఆ వ్యక్తిని పంపేశారు. మొదట్లో శ్రీ రమణ మహర్షి శిష్యులై ఒప్పి, తదుపరి సాయి సన్నిధికి వచ్చి చేరిన స్వామి అభేదానంద స్వామిని ప్రణవ శరీరి అనే వర్ణిస్తూ ఉండేవారు. సాయి సర్వాంతర్యామి అయినప్పటికీ ప్రణవ మంత్రంలో విశేషంగా వారు లీనమై ఉన్నట్టు గోచరిస్తుంది స్వామి అభేదానంద వర్ణన. న్యూయార్క్లో ఉన్న 400 సాయి కేంద్రాలకు చెందిన భక్తులు కేవలం ఓంకార జపము చేసే అనేక మంది వ్యాధిగ్రస్తులను గుణవంతులుగా చేయగలిగారని చెప్తారు. అశ్విని దేవతలు ఎన్నెన్ని విధాల రోగ నిర్మూలం కావించినట్టు ఋగ్వేదం వర్ణిస్తోందో, అన్నన్ని విధాల మన స్వామి కూడా వ్యాధి నిర్మూలన చేయటం మనకు ప్రత్యక్ష ప్రమాణమే. నిజంగా స్వామిని మనం ధన్వంతరి అనే పరిగణించచ్చు. దేవవైద్యుడైన ధన్వంతరి అనేక రకాల ఔషధాలను ఉపయోగించి రోగ నివారణం కావించినందువల్ల వారిని వివిధౌషధదాత అనే ఒక నామము వారి అష్టోత్తరంలో వర్ణింపబడింది. అలాగే అనేక రకాల మూలికలు, ఔషధాలు, కషాయాలు, మాత్రలు, విభిన్న వర్ణాల విభూతి మొదలైనవి మన స్వామి ఇవ్వటం మనం చూస్తూనే ఉన్నాం కదా. అది నవరాత్రి శుభ సమయం. మర్నాడు బీదలకు వస్త్రదానం చేయటానికి ప్రశాంతి నిలయంలో

పాటు జరిగింది. అందుకోసమై తెచ్చిన పంచల చాపుల్ని 12 మంది చింపటం మొదలుపెట్టారు. ఆ 12 గురులో మన స్వామి కూడా ఒకరే అంటే నమ్ముతారా? అవును, స్వామి కూడా మిగతా భక్తులతో పాటు ఆ పనిలోనే మునిగి ఉన్నారు. అకస్మాత్తుగా స్వామి తల ఎత్తి, "పార్థసారథి, నేనీ ప్రశాంతి నిలయంలో కత్తెర పుచ్చుకుని పంచెలను చింపుతున్నవానిగానే జమకడుతున్నావు కదూ. క్షణక్రితం నేను చిన్న పట్టణంలో ఉన్నాను. నీ కుశాకు అమాంతం డిఫ్తీరియా వచ్చింది. నీ సోదరుడు ఆ బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తాడు. బెంగపడకు, నేనంతా సరిచేసే వచ్చానులే" అన్నారు. ఇక్కడ స్థూలంగా ఉంటూ అదే సమయంలో ఎన్నో మైళ్ల దూరానికి తమ దృష్టిని సారించి కర్తవ్యాన్ని చేపట్టి కరుణాకటాక్షములు వర్షించి ఆర్తరక్షకులై తమ ధర్మాన్ని పాటించిన పరంధాముడు మన పర్తీశ్వరుడు, భక్తపరాధీనుడు మన సాయిరాముడు. ధాన్యపురాసుల పోగులతో నిండిన చేలలో ఏవో ఒకటి 2 పోగులు మచ్చుక్కి చూపించినట్టు అఖండ సాయి లీలాగర్భంలో మచ్చుక్కి ఏవో 1-2 లీలారత్నాలను ఏరుకున్నట్టు ఈ సాయి చరితాన్ని కుదించి కొద్ది తరంగిణులు మాత్రమే విశదీకరించటానికి వీలవుతోంది. తాము వైద్యులకే వైద్యుడిని సుమా అని అన్నప్పుడు, అప్పుడప్పుడు వినోదార్థమై స్వామి తమ ప్రభావాన్ని ప్రదర్శించిన చమత్కార లీలలు వినాలనిపిస్తుంది కదూ. 1961 సంవత్సరంలో జూన్ నెల మధ్యలో స్వామి బద్రీనాథ్ విజయం చేసిన సమయం. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడు ఎక్స్రే శాఖకు స్వామి ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంలో ఆ శాఖకు చెందిన మెడికల్ ఆఫీసర్కు స్వామి స్వయంగా వినోదార్థమై ఎక్స్రే తీశారు. "నీ హృదయంలోనే నేను వాసము చేస్తున్నప్పటికీ ఈ ఎక్స్రేలో మాత్రం నేను పడనుసుమ" అని స్వామి అతన్ని వేళాకొళ్లం చేశారు. కొద్ది సంవత్సరాల కిందట సంచార వైద్యశాలకు ప్రారంభోత్సవం జరిగినప్పుడు స్వామి స్వయంగా స్టెతస్కోప్ పట్టి డాక్టర్ సుందర్రావు గారిని పరీక్ష చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాలలో ఈ సంచార వైద్యశాల ముఖ్యంగా పేర్కొదగింది. అయితే ఇవన్నీ స్వామి కేవలం ఒక వినోదార్థం చేసినటువంటి మాత్రమే. కాని వాస్తవంగానే స్వామి వైద్యులకే తాము వైద్యసాయియే, రోగ నివారణం చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.

జీవకారుణ్యానికి ప్రతిరూపమని ప్రఖ్యాతిగాంచిన పాశ్చాత్యుడు డాక్టర్ ఆల్బర్ట్ షైట్స్వో లాగానే తమిళదేశంలో అదే కొవ్వకు చెందిన వారిగా వ్యవహరింపబడేవారు కోయంబత్తూరులోని డాక్టర్ పున్నయ్యవనం. వీరి మూత్రపిండాలలో గులకరాళ్ల వంటివి పుట్టి తీవ్రమైన వ్యాధికి లోనయ్యారు. అయితే వీరు స్వామి విభూతిని నీళ్లల్లో కలిపి ఔషధంగా సేవించి ఆ గులకలను కరిగించుకుని వ్యాధిని కుదుర్చుకున్నారు. బెంగళూరుకి చెందిన డాక్టర్ టిఎస్ చంద్రుకి ఇదే విభూతి తీర్థంగా సేవించినందువల్ల వారి గాల్ బ్లాడర్లోని గులకలు పూర్తిగా కరిగిపోయాయి, వ్యాధి నివారణయింది. స్వామి విభూతికి సాయిరామనామ జపానికి గల రోగ నివారణ శక్తి చాలామంది భక్తులకి కొట్టిన పిండే. సాయిరామనామ మహిమ ఇక్కడ ఒక అద్భుత రోగ నివారణ శక్తిగా ప్రస్తావించినప్పుడు ఒక మహాద్భుత సంఘటనను ఇక్కడ వర్ణించకుండా ఉండటం శక్యం కాదు. ఇది ఒక మహత్తర లీలా విశేషం. ఆమె చెన్నపట్నంలోని ప్రబల నగల వ్యాపారి యొక్క అర్థాంగి. చాలా కాలంగా రోగపీడితురాలై ఉన్నారు. ఎన్నో వైద్యాలు చేయించడమైంది, సరే పర్తికి కూడా వెళ్లిరావడమైంది. పర్తివాసుని విభూతే పరమౌషధంగా ఆవిడ తీసుకుంటూ ఉన్నారు. ఆ విభూతి ఎన్ని రకాలు, అందులోనే ఎన్ని రుచులు, అసలు చెప్పనేలేం కదూ. ఒక్క మాట చక్కెరను మించిన తీపిదనం, మరొకసారి కషాయం వంటి చేరుతనం, ఇంకొక సమయంలో గూవ గుయ్యమనేలాంటి కారం ఘాటు, ఇలా ఎన్ని రకాల రుచులో. అయితే ఇన్ని రకాల విభూతి సేవించినప్పటికీ కూడా వ్యాధి మాత్రం పాపం కుదరలేదు. మెడ్రాస్లో ఒక ప్రసిద్ధ నర్సింగ్ హోంలో ఆవిడ పడుకుని ఉన్నారు. బంధువులంతా చుట్టూ చేరి నిర్విరామంగా సాయి భజన చేస్తున్నారు. ఆమె నిశ్చింతగా భజన వింటూ పడుకున్నారు. అంతే, అమాంతం ఆవిడ స్పృహకి ఏదో తట్టినట్టయింది. ఇక భజన చేయవద్దు అంటూ ఖచ్చితంగా చెప్పేశారు. అయితే ఆవిడకు స్వామి మీద గల విశ్వాసం సడలిందా లేక ఆశాభంగమా, ఇవేవీ కాదు, అది జ్ఞానోదయం. నేను ఇన్ని సంవత్సరాలుగా సాయిరామనామం విడవకుండా స్మరిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా నా కోసమని ప్రతిదినం నామభజన భక్తితో చేస్తున్నారు. నిజంగా ఆ దివ్యనామం మహత్తర శక్తివంతమైనదే. నిజంగానే ఆయుర్వృద్ధి చేసేటువంటి అద్భుత శక్తి ఆ నామానికి తప్పకుండా ఉంది. నా మాట నమ్మండి, ఈ ఆయుర్దాయం ఏనాటికో ఒకనాడు తప్పకుండా పోయి తీరేదే కదా. అటువంటప్పుడు దీనిని ఇంకా పొడిగించుకుంటూ పోవడం ఎందుకు? ఇది అర్థం లేని పని. నాకు ఇంకా ఆయుష్ వద్దు, అందువల్లనే ఇక నాకు ఆ సాయినామం కూడా అవసరం లేదు. ఇన్ని దినాలు నేను బతికి ఉండటం ఆ సాయినామ మహిమ వల్లనే జరిగింది అన్నారు. ఆనాటితో సాయి భజన ఆపివేశారు. అంతటితో ఆవిడ ప్రాణాలు కూడా నిలిచిపోయాయి. శాశ్వతంగా స్వామిని చేరుకున్నారు. నిజమే కదా, సాయినామము మహత్తర ప్రభావం కలది. తుదకు ఆ నామము కూడా అవసరం లేనటువంటి మౌనస్థితే కదా జీవుని అంతిమ ఘడియలలో కదులుతున్నది. ఆమె వైద్యనాథుడైన సాయి వైద్యం కూడా అవసరం లేనటువంటి స్థితిని అందుకోగలిగారు. అద్వైత సిద్ధిని పొందారు. రోగ నివారణం కన్నా అత్యుత్తమమైన భవరోగ నివారణ స్థితినే ఆవిడ స్వామి అనుగ్రహమున అందుకోగలిగారు. తమ అద్భుత శక్తుల ద్వారా రోగ నివారణం జరుగుతున్నప్పటికీ ప్రకృతి ధర్మాలను అనుసరించి ప్రాపంచిక రీతిని వైద్యశాస్త్ర విధానమును పాటించి వైద్యము చేయవలనన్న నియమమునే స్వామి ఆమోదిస్తూ వచ్చారు. అందువల్లనే ప్రశాంతి నిలయంలోనే ఒక వైద్యశాలను నిర్మింపచేశారు. అంతేకాక గ్రామ ప్రజల సౌకర్యార్థమై వ్యాధి నివారణ నిమిత్తమై ఒక సంచార వైద్యశాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి నడుపుతూ వస్తున్నారు. ప్రస్తుతం దినదిన ప్రవర్తమానమై ఎన్నో జిల్లాలలో ఎంతమందికో సేవలు చేస్తున్నారు. కంటి వ్యాధుల నివారణకై ప్రసిద్ధ నేత్ర వైద్యులైన డాక్టర్ ఎంసి మోడీ చేత ప్రశాంతి నిలయంలోనే నేత్ర చికిత్సా శిబిరాలను ఏర్పాటు చేసి వేల మందికి చికిత్స చేయించారు స్వామి ఆ రోజుల్లోనే. అయితే ఈ రీతిని ప్రాకృతిక ధర్మాలను అనుసరించి వైద్యం చేయించినప్పటికీ ఈ చర్య కూడా స్వామి యొక్క అద్భుత శక్తితో మిళితమై ఉన్నందువల్లనే అతి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆ నేత్ర చికిత్స విజయవంతంగా జరిగిందనే చెప్పాల్సి వస్తుంది. డాక్టర్ మోడీ ప్రశాంతి నిలయంలో ఒకే రోజున 511 శస్త్రచికిత్సలను చేయగలిగారంటే అది
ఆశ్చర్యాద్భుతకరమైన విషయం కాదు. ఇది ఆ నేత్ర వైద్యునికే అమితాశ్చర్యాన్ని కలిగించిందంటే అతిశయోక్తి కాదు. ఎంతటి మహత్తర శక్తులు కలిగి ఉన్నప్పటికీ చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి కేవలం అద్భుతాలనే ప్రయోగించటం సమంజసం కాదేమో. అందువల్లనే నిజానికి రోగ నివృత్తికి ముఖ్య కారణం స్వామి అద్భుత శక్తులే కారణమైనప్పటికీ వ్యావహారిక పద్ధతిని, వైద్యశాస్త్ర నియమాలను స్వామి కూడా పాటిస్తూ ఆ విజ్ఞాన నిధికి తగిన స్థానాన్ని ఇస్తూ వచ్చారు. డాక్టర్ పున్నయ్యవన్నం విషయంలో మామూలు వైద్యం ఏదీ చేయకుండా కేవలం స్వామి శక్తి సంకల్పము వల్లనే ఆయనకు వ్యాధి కుదిరినప్పటికీ స్వామి వారిని మొదటి నుండి కూడా వైద్యశాస్త్రరీత్యా చికిత్స పొందమనే బోధిస్తూ వచ్చారట. వైద్యుడే ఒక రోగి కావటం తటస్థించినప్పుడు తాను పాటించే వృత్తి ధర్మానికి తగినటువంటి స్థానం ఇచ్చే తీరాలి కదా. ప్రకృతి మాత నడిపించే ఈ ఐహిక సంసారంలో తాను అనవసరపు జోక్యం కలిగించకూడదనే స్వామి కొందరి పట్ల ఆ ధర్మానుసారము వైద్య చికిత్సలను జరిపిస్తారు. కాని అదే సమయంలో ప్రకృతికే అతీతమైనటువంటి మహాశక్తి ఒకటి ఉందని అందరూ గ్రహించటానికి కొందరి విషయంలో మామూలు వైద్య రీతులను అవలంబించకుండా తమ అత్యద్భుత శక్తులనే ప్రయోగించి రోగ నివారణం చేస్తారు స్వామి. ఎంతో గౌరవనీయులైన సాయి భక్తులలో శ్రీ చల్లా అప్పారావు గారొకరు. మూలసంక వ్యాధితో విపరీతంగా బాధపడుతుండేవారు. అమితంగా రక్తస్రావం జరిగి ఒళ్లు వాపు మొదలెట్టింది. ప్రాణవాయువును సరఫరా చేసేందుకు రక్తకణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనే అత్యవసర పదార్థం వారి రక్తకణాల్లో 30% కూడా లేనటువంటి క్షీణ పరిస్థితికి పొందారు. అప్పారావు గారి ఆరోగ్యం విషమ పరిస్థితికి దారితీసింది. అయితేనే వీరి పట్టుదల వీరిదే. ఏ వైద్యమూ తను చేయించుకోనని మొండి పట్టుపట్టారు. స్వామి కృపాకటాక్షములే తమకు పరమౌషధమని నిక్కచ్చిగా చెప్పారు. వీరి మొండి పట్టుదలను గురించి అప్పట్లో, అంటే 1965 వైట్ఫీల్డ్లో ఉన్న స్వామికి భక్తులు విన్నవించుకున్నారు. అది విన్న స్వామి కూడా, ఆ మందులు సక్రమంగా పుచ్చుకున్నవారు మాత్రం చావటం లేదా ఏమిటి అన్నారట. సరే, స్వామి కూడా చివరికి అప్పారావు ధోరణినే సమర్థించారు. అటు పిమ్మట కొద్ది రోజుల్లోనే స్వామి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించటం తటస్థించింది. కరుణామూర్తి అయిన ఆ సాయినాథుడు అప్పారావు గారి గ్రామానికి విజయం చేశారు. అప్పుడు ఆయనకు ఒక శివలింగము సృష్టించిచ్చి దాని అభిషేక తీర్థము ఔషధంగా సేవించమని అప్పారావు గారిని ఆదేశించారు స్వామి. స్వామి ఈ అద్భుత లీలలను అద్భుతములలోకెల్లా పరమాద్భుతము అని డాక్టర్ కేశవరావు గారు వర్ణించినట్టు అప్పారావు గారు అతి శీఘ్రంగా ఆరోగ్యవంతులైపోయారు. ఒళ్లు వాపు, రక్తస్రావము, బలహీనము అన్నీ ఒక్కటే దెబ్బతో మటుమయమైపోయాయి. 1 నెల తిరగకుండానే పూర్ణ ఆరోగ్యాన్ని పొంది పునర్యవ్వనం పొందినట్టు పుష్టివంతులై చక్కగా ఉన్నారు మన చల్లా అప్పారావు గారు. స్వామి రాకపూర్వము నేను ఒక శవాకారమై పడి ఉన్నవాడిని. కాని స్వామి వచ్చి వెళ్లిన తర్వాత మృత్యుంజయుడనైనట్టు లేచాను అని అంటారు ఆ అదృష్టవంతులు అప్పారావు గారు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి చిరకాల భక్తులైన శ్రీ చల్లా గణపతి శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. 1935 సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో జన్మించిన గణపతి శాస్త్రి గారు స్వామి దివ్య ఆవరణలోకి 1950 సంవత్సరంలో వచ్చారు. తమ 14వ ఏట స్వామిని మొట్టమొదటిసారిగా నెల్లూరులో దర్శించుకున్న శాస్త్రి గారు తమ జీవన ప్రయాణాన్ని స్వామి చూపిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా చేసింది. రేడియో సాయి వారితో జరిపిన ఇష్టాగోష్ఠిలో స్వామి వారికి ప్రసారించిన మధురానుభూతులను పంచుకున్నారు. 4 భాగాలుగా రేడియో సాయి ప్రసారం చేయబోయే చల్లా గణపతి శాస్త్రి గారితో ఇంటర్వ్యూ మొదటి భాగం ఇప్పుడు మీరు వినండి.

0: మీరు మొట్టమొదటిసారిగా స్వామి గురించి ఎలా తెలుసుకున్నారు? అసలు మీ పుట్టిన ఊరేది? దాని గురించి కొన్ని వివరాలు చెప్తారా మాకు?
1: మాది పుట్టిన ఊరు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిపాలు. మా తల్లిగారు నాకు 7-8 సంవత్సరాల వయసులో చనిపోయినారు. తర్వాత మా తండ్రి గారు ఒక్కరే అవడం, అప్పచెల్లెళ్ళ వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడంతో నా పెంపకాన్ని గురించి కూడా వారికి చాలా బాధగా ఉండేది. కొన్ని రోజులు ఒక అక్క దగ్గర, కొన్ని రోజులు ఒక అక్క దగ్గర గడుపుతూ నెల్లూరులో ఒక అక్కని ఇచ్చున్నారు, ఆఖరక్కని. అక్కడ మా బావగారు చనిపోవడము, వాళ్ళకి అక్కడ కొన్ని ఇబ్బందులు రీత్యా, మాకు కొన్ని ఇబ్బందులు రీత్యా నెల్లూరులో రావడం 1949లో జరిగింది. అంటే పర్మనెంట్ గా అక్కడ ఉండడానికి. వాళ్లకు మా నాన్నగారు అవసరము, మాకు తల్లి లేని దానివల్ల మా అక్కగారి ఇంట్లోనే మా అవసరం కోసం మేము అక్కడే నెల్లూరులోనే సెటిల్ అయిపోయాను. ఇక్కడ నెల్లూరులో సెటిల్ అయిపోయి అప్పుడు నా వయసు 14-15 సంవత్సరాల్లో జరుగుతున్నది. ఇది 49 ఆఖరి నుంచి కూడా నా వయసుకు 1 సంవత్సరం అటు ఇటు ఉండేవాళ్ళం. 5-6 మంది స్నేహితులుగా ఉన్నాం. వాళ్ళందరూ బాగా చదువుకుంటున్నారు. నాకు తల్లి లేని దానివల్ల ఒకే చోట ఉండి చదివించడానికి కుదరలేదు. అప్పటికి నేను 8వ తరగతి మాత్రమే పాస్ అయిన, ఆ రోజుల్లో 3rd ఫారం అనేవాళ్ళు. అది 1947లో వెస్ట్ గోదావరి నరసాపురంలో ఆ పరీక్ష పాస్ అయినాను. తర్వాత ఇంకా నాకు చదువు లేదు. ఈ స్నేహితులు 5-6 మంది స్నేహితులతో కలిసి వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే వాళ్ళకి బాల్ అందివ్వడం అటువంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా ఒక 6 నెలలు జరిగిన తర్వాత ఇక్కడ అనుకోకుండా చాకల వీధి అని దాని పేరు. ఆ వీధిలో నేను వెళ్తున్నాను. వెళ్తుంటే గణపతి అని పిలిచారు. ఎవరబ్బా అని చూసి అటు చూస్తే మళ్ళా గణపతి అని పిలిచాడు ఒక స్నేహితుడు. పైకి చూస్తే అతని పేరు తంబి. అతను, మా ఇంట్లో ఈరోజు భజన ఉంది, వస్తావా? మా ఇంట్లో బూందీ పెడతారు అన్నాడు. నాకు తల్లి లేకుండా పెరగడం ఒక రీజన్ గా పెరగలేదు కాబట్టి బూందీ అనేటప్పుడు ఆశ కలిగింది. ఏమి ఈరోజు మీ ఇంట్లోనూ అని అడిగారు. మా ఇంట్లో ప్రతి గురువారం భజన జరుగుతూ ఉంటుంది, ఆ రోజు మంచి బూందీ పెడతారు ప్రసాదం, మా ఇంటికి వస్తావా అని పిలిచాడు. ఇన్ని రోజులు వాళ్ళు 6 నెలల నుంచి మేము ఆడుకుంటున్నా వాళ్ళ ఇంట్లో భజన జరిగే విషయం గాని వాళ్ళు ఏ రకమైన భక్తులు అని కానీ నాకు తెలియదు. బూందీ కాసిపడి ఆ రోజే వాళ్లతోటి మేము 4 గంటలకు వెళ్తున్నాము బూందీ తేవడానికి రమణ స్వీస్టాల్కి, నువ్వు కూడా రా అన్నారు. ఆ బూందీ అనే దీంతో పసివాళ్ళకి నేను కూడా పెద్ద వయసు కాదు, వాళ్లతో వెళ్ళడం, ఆ బూందీ చూడడం సూపర్ గా ఉండేది. భజనకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు భజన అయ్యవడంతో బాగా అంతంత బూందీ పెట్టేవాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు బీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన యొక్క భార్య శ్రీమతి డాక్టర్ లక్ష్మి గారు ఇక్కడ కూడా జనరల్ హాస్పిటల్ లో పనిచేశారు, ఈస్ట్ లో ఇచ్చారు. అట్లా ప్రతి గురువారం నేను వెళ్తున్నాను.
0: మొట్టమొదటిసారి మీరు భజనకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి పటాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు?
1: స్వామి ఈ టైప్ లో కాకుండా క్రాఫ్ట్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో ఫోటోలు అన్ని అట్టే ఉన్నాయి. ఇంత ఎత్తు ఫోటోలు,
0: స్వామి చిన్నప్పుడు ఫోటోలు. అప్పుడు మీకు ఏమనిపించింది?
1: నాకేం తెలియదు, వెళ్తున్నాను, నా గొంతు బాగుంది కాబట్టి వాళ్లే నాకు నేర్పి నా చేత 2 పాటలు వాళ్ళు ఎక్కువ పాడించుకుంటూ ఉన్నారు. తర్వాత ఇక్కడ భోజనాన్ని వాళ్ళు మా ఇంట్లో తినమనేవాళ్ళు. మేము బ్రాహ్మణం కాబట్టి మా ఫాదర్ వాళ్ళు భోజనానికి మా ఫాదర్ ఒప్పుకోలేదు. మిగతా ఓ టైంలో ఉండేదానికి గాని, కాఫీ తాగడానికి గాని, పడుకోవడానికి గాని ఒప్పుకున్నారు. దాంతో వాళ్ళు నేను అక్కడే పడుకోవడము, వాళ్ళ ఇంట్లోనే భోజనానికి మాత్రం ఇంటికి వెళ్ళడం రావడం, వాళ్ళ పిల్లలతో పాటు ఆయన కూడా నేను డాడీ అని పిలుస్తూ ఉండేవాడిని, ఆమెను మమ్మీ అని పిలుస్తూ ఉండేవాడిని. ఇట్లా కొంతకాలం ఈ భజనకి వెళ్తూ ఉంటే సచిదానంద పిళ్ళై గారు, ఆ ప్రిన్సిపాల్ గారు ఒకసారి పుట్టపర్తికి వచ్చారు 51లో. అంటే వాళ్ళు అంతకు ముందర ఎప్పటి నుంచి వస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు నెల్లూరులో ఫస్ట్ డివోటీస్ వాళ్లే. వచ్చి స్వామి చేత ఒక ఫోటో సైన్ చేయించి నా కోసం ప్రత్యేకంగా తెచ్చి ఫ్రేమ్ కట్టించి నాకు ఇచ్చారు.
0: ఏమని చెప్పించారు మీకు?
1: గణపతి నీకోసం స్వామి చేత సంతకం పెట్టించుకుని నేను తీసుకుని వచ్చాను, ఇదిగో ఫ్రేమ్ కట్టించి ఈ రోజు తెస్తున్నా నీకు ఇస్తున్నా అని ఇచ్చారు. అది ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఇంట్లో ఉంది, ఇక్కడే ఉంది. అన్ని సంవత్సరాల నుంచి అది స్వామిదే ఉంది. దీని తర్వాత ఏం జరిగిందంటే స్వామి నాకు ఆ వయసులో భగవంతుడు అనే ఆలోచన నాకు అటువంటివి ఏమీ కూడా లేవు. చిన్న వయసు కుర్రవాళ్లతో తిరగడం, ఇప్పుడు 14-15 ఏళ్ల వయసు పద్ధతులు వేరు, అప్పుడు వాళ్ల పద్ధతులు వేరు. అందువల్ల ఒక క్రమశిక్షణలో పెరగడం, పెద్దవాళ్ల దగ్గర ఉండడం అనేటువంటిది నాకు అలవాటు అయింది. కాబట్టి ఈ స్వామి వాళ్ళు భయానికి రమ్మన్నారు, బూందీ అనే దాంతో వెళ్తూ గొంతు బాగుంది కాబట్టి పాడుతూ ఉండడంతో నాకు ఎక్కువ పాటలు పాడిచి నా చేత పాడించుకోవడంలో వాళ్ళకి నాకు ఒక అనుబంధం ఏర్పడిపోయింది. అందువల్ల నేను భోంచేసి ఒక 1/2 గంట ఆలస్యమైనా కూడా ఇంకా గణపతి రాలేదని చెప్పి వాళ్ళు కాచుకుని ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఫోన్ లేదు కాబట్టి అవసరమైతే ఇంకా రాలేదని ఎవరినైనా పాడబ్బాయిని పంపించేవాళ్ళు. ఇటువంటి టైంలో ఈ ప్రిన్సిపాల్ గారు సచ్చిదానంద పిళ్ళై గారు, నాకు కూడా తెలీదు, నేను ఇంటికి వెళ్లేటప్పుడు మా ఇంటి దగ్గర మేము వేరే వీధిలో ఉన్నాం, అక్కడికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతున్నారు, మా తండ్రి గారితో. ఏమని, సార్ మీ అబ్బాయిని నేను పుట్టపర్తి తీసుకెళ్లాలనుకుంటున్నాను, నా ఖర్చులు పెట్టి నేను జాగ్రత్తగా తీసుకెళ్లి మీ అబ్బాయిని మళ్ళా మీకు అప్పచెప్తాను, కాకపోతే మీరు తండ్రి మీ పర్మిషన్ అడగడం అది నా డ్యూటీ అంటే, మా నాన్నగారు ఆయనకి భక్తి లేదని కాదు, అంటే ఈ సాయిబాబా ఇది నమ్మకం లేదు, నాకుంది అంటే నా సంగతి నాకు అసలు తెలియదు, వెళ్తున్నానంతే.
0: ఇంకా చిన్న వయసు అప్పుడు
1: అంటే ఇప్పుడు 14-15 ఏళ్ల వాళ్ళకి తెలివితేటలు వేరు, మా తెలివితేటలు వేరు. అదే అడిగితే ఎందుకంటే అనవసరమైన శ్రమ, మీకు శ్రమ పెట్టడం ఇష్టం లేదు అని అట్లా చెప్పారు. లేదు కొంచెం ఆలోచించండి, మళ్ళా ఆయన వచ్చేశారు. ఇట్లా 2-3 సార్లు మా ఫాదర్ దగ్గరికి తండ్రి గారి దగ్గరికి తిరిగారు. తిరిగి మొత్తానికి ఎస్ అని ఒప్పించుకున్నారు. అయితే మా ఫాదర్ ఉద్దేశం ఏమిటంటే సాయిబాబా దగ్గర పంపకూడదని కాదు, ఛార్జీలు ఇవ్వకపోతే బాగుండదు, ఊరికే పంపిస్తే మరి అసహ్యంగా ఉంటుందనేటువంటి భావం కూడా ఉంది, వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారనే తెలిసినా కూడా. దానివల్ల ఆయన ఈ 2 పర్యాయాల నుంచి వారికి పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత అంత ఇదిగా వచ్చి మాట్లాడుతుండే అడుగుతుండేటప్పటికీ మా అక్కగారు వాళ్ళు అందరూ ఒప్పించి పర్మిషన్ ఇప్పించారు. అప్పుడు నాకు కూడా సంతోషమైంది. ఆ రోజుల్లో పుట్టపర్తికి రావడం అంటే చాలా కఠినమైంది.
0: అది ఎన్నో సంవత్సరం,
1: 1951లో
0: మొట్టమొదటిసారి
1: పుట్టపర్తి రావడం. ఒకవేళ చిన్న పొరపాట్ల తేదీల్లో ఉంటే అది చెప్పలేదు, ఎందుకంటే వయసు. అక్కడ ఎట్లా ప్రయాణం అంటే అన్ని వారే అన్ని రెడీ చేశారు. నెల్లూరులో బస్ ఎక్కి పొద్దుటూరు, పొద్దుటూరులో బస్ ఎక్కి కడప, కడపలో బస్ ఎక్కి ఎర్రగొంట, ఎర్రగొంటలో రైలు ఎక్కి తాడిపత్రిలో దిగాం. అది తెల్లవారుదాం ఏటీఎం. తాడిపత్రిలో దిగిన తర్వాత మళ్ళా అక్కడ బస్ ఎక్కి ధర్మవరం చేరాం. అంటే నెల్లూరులో ఉదయం బయలుదేరితే మరుసటి రోజు ఉదయానికి ధర్మవరం వచ్చాం. ధర్మవరం కూడా అప్పుడు ఈ బిల్డింగ్ ఏం లేవు, ఓ చిన్న హోటల్ ఉండింది. ఆ హోటల్ దగ్గర ఈ కాఫీ తీసుకోవడం, ఈ కాల కుర్చాలు తీసుకోవడం ఏం లేదు ధర్మవరం అప్పుడు. ఇప్పుడే ఉంది కానీ అప్పుడు ఏమీ లేదు. ఆ చేలు అవన్నీ చేయలే, ఇప్పుడు ఉండే బిల్డింగ్ ఉండేదంతా కూడా చేయలే. కాల కుర్చాలు అవన్నీ తీసుకుని అక్కడి నుంచి, అప్పుడు కూడా బస్సులు ఫ్రీక్వెన్సీ కూడా లేదు, ఒక బస్సు ఉంటే దాంట్లో కొత్త చెరువు దాకా వచ్చు, కొత్త చెరువు నుంచి మళ్ళా బుక్కపట్నం, ఆ బుక్కపట్నం నుంచి అక్కడ ఎద్దుల బండి మాట్లాడుకుని, ఆ ఎద్దుల బండి మీద ఈ 6 కిలోమీటర్ల ఏదో ఉంది దూరం, సరి అయిన రోడ్డు లేదు, గతుకులు రాళ్లల్లోంచే ఈ సీమరాయి చెట్లున్నాయి, గీరుకుపోతూ ఉండేది. అట్లే
0: అంత కష్టంగా ఉండేది అప్పుడు పుట్టపర్తికి రావడం.
1: ఉదయం బయలుదేరితే మరుసటి రోజు 12 గంటలకు ఎప్పుడో పుట్టపర్తికి చేరాం. ఆ బాటలో వచ్చి ఆంజనేయ స్వామి మీదుగా, అప్పుడు బాట ఆంజనేయ స్వామి దగ్గర కోనేరు కూడా ఉండేది ఆ రోజుల్లో, అక్కడ ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని అక్కడి నుంచి, అప్పుడు 50లో ఈ మందిరం ఓపెన్ చేశారు స్వామి మందిరం. 51లో 2వ బర్త్డేకి నన్ను తీసుకుని ఆయన వచ్చారు. అప్పుడు స్వామి చూశారు, ఆయనతో చెప్పారు, మీరు స్నానాలన్నీ పూర్తి చేసుకుని పైకి రండి. అన్ని పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా పైకి వెళ్ళిపోవడమే అప్పుడు
0: స్వామి దగ్గరికి,
1: అంతే స్వామి రూమ్కి వెళ్ళిపోవడమే. చాలా వరకు అంటే ఎవరు లేరు అంత ఎక్కువ మంది, బర్త్డేకి కూడా అంత ఎక్కువ మంది లేరు, కుప్పం వాళ్ళని ఎవరు కొద్ది మంది ఉన్నారు. సరే నన్ను కూడా తీసుకుని పైకి వెళ్ళారు. అప్పుడే స్వామి స్నానం చేసి పంచి కట్టుకుని ఉన్నారు. సరే నమస్కారం చేసుకున్న తర్వాత ఈ సచ్చిదానంద పిళ్ళై గారే స్వామి నన్ను చూపిస్తూ, ఈ అబ్బాయికి తల్లి లేదు స్వామి, అంటే భగవంతుడు మన గురించి బాధపడాలి, ఆయన ఎవరు అయాచనంగా మధ్యలో వచ్చిన ఆయన నా గురించి, స్వామి అబ్బాయికి తల్లి లేదు అనేటప్పటికీ నాకు తెలుసులే అని అన్నారు స్వామి. అంటే నాకు తెలియదా, నువ్వు నాకు చెప్పాలా, అంటే వాడు ఎట్టొచ్చాడు, నీకెందుకు ప్రేరేపణ కలిగిందనే ఇవన్నీ చాలా ఉంటాయి, నాకే ఆశ్చర్యం. ఆ రోజుల్లో తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అన్ని ఆలోచిస్తుంటే అర్థమవుతున్నది, నాకు తెలుసులే అన్నారు. ఇప్పుడు అన్నది కూడా నాకు, నువ్వేమిటి నాకు చెప్పేది అని
0: సర్వాంతర్యామి స్వామి.
1: ఆయనకి నా మీద ఆ ప్రేమ ఎట్లా వచ్చిందనేటువంటిది ఈ రోజు కూడా నాకు అది స్వామి కల్పించారనేది ఇప్పుడు నాకు. అసలు నేను రావడానికి కూడా కారణం అన్ని రోజులు వాళ్లతో కలిసి ఉంటే వాళ్ళు సాయిబాబా భక్తులకు కానీ వాళ్ళంటే భయం జరుగుతుందని తెలియదు. ఒక గురువారం రోజే ఆ వీధిలో వెళ్లడం, అతను పైనుండి పిలవడం
0: స్వామి సంకల్పం.
1: స్వామిని ఆ రూపంలో పిలిచారని భావన నాకు ఇప్పుడు నరనారాల్లో జీర్ణించుకుపోయింది. లేకపోతే ఎప్పుడు వాళ్ళు భజన జరిగేది కాదు, ఏది ఎవరికీ తెలియదు. తర్వాత స్వామి మరి కొంచెం జ్ఞాపక వయస్సు ఇచ్చే, ఇప్పుడు 77 జరుగుతున్నది, ఈ మాట్లాడారు ఏం మాట్లాడారో తెలియదు. ఆ మాట మాత్రం కొన్ని స్వామి ఎందుకో నాకు ఆ జ్ఞాపక శక్తి పెట్టారు. తర్వాత మాకు ఇంటర్వ్యూ రూమ్ ఇప్పుడు స్వామి ఉపయోగిస్తూ ఉన్నారు, ఆ రూమ్ ఇచ్చారు. ఓ మంచి రగ్గులు అన్ని ఇచ్చి పంపించారు స్వామి. ఇంక భోజనకి లోట్లేదు, అక్కడ పడుకోవడం మా మఠం ఆ ఇంటర్వ్యూ రూమ్ లో. తర్వాత రాత్రి అయిపోయిన తర్వాత నాకు పొద్దున్న గాని తెలియదు, విపరీతమైన చలిజ్జరం వచ్చేసింది. నాకు తెలియదు, ఆయన స్వామి దగ్గర పరిగెత్తి వెళ్ళారట. వెళ్తే స్వామి ఉండి విభూషి ఏం పర్వాలేదు, పొద్దున్న చూడ సేవ చేస్తాడని ఆయన విభూతి ఇచ్చాడు. ఇచ్చి ఆయన విభూతి పెట్టిన తర్వాత పొద్దున ఆయన చెప్పారు నాకు, అంతవరకు నా ఒళ్ళు నాకు తెలియదు. మళ్ళీ పొద్దున్న లేచి కార్యక్రమాల్లో పాల్గొనడం అయిపోయింది. రెండు మూడు రోజులు ఇవ్వమన్నాము, ఉన్న తర్వాత నెల్లూరుకు వచ్చేసాం. ఇంకప్పుడు మళ్ళా ఏం మాట్లాడారు అనేటువంటిది మాత్రం నాకు జ్ఞాపక శక్తి ఇవ్వలేదు. ఎందుకంటే మరి స్వామి కొన్ని పాయింట్లే ఇచ్చారంతే. అన్నదానం చేసేటప్పుడు స్వామి వడ్డించడం కానీ అన్ని అన్ని చూస్తున్నాం. నేను కూడా సేవ చేస్తున్నాను, వాతోడి కలిగి మళ్ళా నెల్లూరుకు వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఏమైందంటే మరి ఇప్పుడు నాది భక్తి అనుకోవాలో ఏమనుకోవాలో నాకే అర్థం కానీ స్టేజ్లో ఉండి గురువారం గురువారం భజన ఒక గంట భజన, పుట్టపర్తిలో కూడా ఒక గంట భజన చేసేవాడు ఆ రోజుల్లో.
0: మీరు భజనలు చేస్తారంటారు కదా, మీరు మొట్టమొదటిసారిగా నేర్చుకున్న భజన ఏంటి?
1: మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లో పుట్టపర్తిలో పాడే భజనలే పాడతాను ఒకటి.

0: ఇట్లా అన్ని పుట్టపర్తిలో కదలే. పుట్టపర్తిలో కూడా ఇవే.
1: మొట్టమొదటిసారి మీరు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు పుట్టపర్తికి ఈ భజన పాడారా?
0: నాకు పాడేదానికి అక్కడ అప్పుడు అవకాశం లేదు. నాకు తర్వాత ఇచ్చారు కానీ భజనలు అంటే అప్పుడు స్వామి ఎవరు చెప్తే వాళ్ళు పాడారు. ఆ రోజులో పైగా స్వామి కూడా పాడుతుండేవాడు.
1: సో మీరు తిరిగి వెనకాతలకి నెల్లూరు వచ్చేసిన తర్వాత?
0: నెల్లూరు వచ్చేసిన తర్వాత కారణాలు ఏమిటో తెలియదు, మళ్ళా పుట్టపర్తి వెళ్లి స్వామిని దర్శించాలా అనేటువంటిది ఒక సంకల్పం మొదలైంది. మొదలవుతూ రాత్రిపూట కొంచెం మనసు, వాళ్ళు పడుకున్న తర్వాత భజనకు వారు ఎక్కడ పాడుకున్నా కూడా భజనకు హాల్ ఉండే ఇల్లే వాళ్ళు తీసుకునేవాళ్ళు. అక్కడ ఇంత ఫోటోలు పెట్టి ఆ పాతవే అక్కడ కూర్చుని ఎట్లయినా పుట్టపర్తి వెళ్లాలని రోజు బాధపడుతూ ఉండేవాడు. బాధపడుతూ ఉండేటప్పుడు అది స్వామివారి దయని ఇప్పుడు అప్పుడు నాకు తెలియదు, పోని స్వామికి జాబ్ రాసుకుందాము అనేటువంటి ఆలోచన కలిగింది. జాబ్ రాసుకున్నామంటే ఇన్లాండ్ కవర్ గా అప్పుడు ఆ రేటుకి ఆ డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో నేనున్నాను. అప్పుడు మరుసటి రోజు ఆయన డాడీని పిలుస్తాను, డాడీ నాకు ఒక ఇన్లాండ్ కవర్ అప్పిస్తారా అని అడిగాను. ఆయన ఏమన్నావన్నారు. ఏం లేదు, మళ్ళా నా డబ్బులు ఉన్నప్పుడు ఇంకోటి ఇస్తాను డాడీ, ఒక కవర్ అప్పిస్తారని. అంటే ఆయన గడ్డిచ్చేశారు. నన్ను అప్పు అడుగుతావా నువ్వు, నన్ను అడిగి తీసుకోవాల్సిన వాడు కదా నువ్వు అని చెప్పి 20 కవర్లు తెచ్చారు లోపలికి వెళ్ళి. నేను ఒక్కటే తీసుకున్నాను, ఒక్కటి చాలని. ఆ ఒకటి తీసుకుని, స్వామి ఈ జాబ్ రాసి నీకేస్తాను, ఈ రోజు మూడో రోజు నీకు చేరుతుంది. ఆ రోజుల్లో అట్లా చేరేవి, ఇంకో రోజు నువ్వు నాకు రాస్తావు 4 రోజులు. ఇప్పుడు నువ్వనేవాడినే స్వామి దగ్గర ఎందుకో భయం అనేది అప్పుడు లేదు నాకు. మీరు పోస్ట్ చేసిన తర్వాత వేస్తే నాకు 7 రోజుకి ఇక్కడ చేరుతుంది. రాసేసిన తర్వాత కొంచెం మనసు స్థిమితపడింది, పోస్ట్ చేసేసాం. ఇంకా రోజు లెక్క పెట్టుకుంటున్నా, ఈరోజు చేరు ఉండాలి, సరే ఈరోజు స్వామి రాస్తే మళ్ళా 7 రోజు కరెక్ట్ గా స్వామి
1: జాబ్ వచ్చింది.
0: గణపతి అందుకో ఆశీర్వాదములు, నీ కమ్మ చేరింది, తక్కువేమికు బాబా ఒక్కడుండే వరకు, భయమేల మీకు బాబా భక్తి ఉండే వరకు అని రాశారు. మిగతావన్నీ కూడా ఆధ్యాత్మంగా రాశారు, అది నాకు జ్ఞాపకం లేదు. ఆ జాబ్ అలా జేబులోనే పెట్టుకున్నా చార్ తెలివి తక్కువతనం. ఇప్పుడు అనుకుంటే ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటే మీకు కూడా చూపించేవాడిని. ఆ జేబులోనే అది పొడైపోయింది. తర్వాత ఈ జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్లో ఏముందంటే ఇంపార్టెంట్ గాను నీ ప్రేమ తల్లిదండ్రులను అడిగాను అని ఉన్నది. అది నాకు అర్థం కాలే, ఆ స్టేజ్లో లేను కదా, ఆ వయసులో ఆ స్టేజ్లో లేను. ఎన్నిసార్లు చదివినా నాకు అసలు నా తల్లి లేదు, తండ్రి ఒక్కరే కదా, ప్రేమ తల్లిదండ్రులు ఎవరు అని మళ్ళా వీళ్ల దగ్గరికే తీసి, డాడీ ఏంటిది నాకు ప్రేమ తల్లిదండ్రులు, నాకు తల్లే లేదు కదా, ప్రేమ తల్లిదండ్రులు ఏంటి మమ్మీ ఇదేంటని వాళ్ళిద్దరినీ అడిగాను. వాళ్ళ జాబ్ అంతా జరిగిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో నీళ్లు
1: గారిపోతున్నాయి.
0: అయినా ప్రేమ తల్లిదండ్రులు అంటే మేము నీకు ప్రేమ తల్లిదండ్రులను, అయినా అది స్వామి రాసినది కాబట్టి నీ బాధ్యత అంతా కూడా మాకు ఇంకా ఎక్కువ పెట్టారు. అప్పుడు ఆశ్చర్యపోయినా నేను, నిజంగా వాళ్ళ కొడుకుల కన్నా నన్ను ఎక్కువగా వాళ్ళు చూసుకున్నారు వాళ్ళిద్దరు కూడా. ఆ విషయంలో కానీ ఏ విషయం కానీ వాళ్ళు అంత బాగా చూసుకున్నారు. ఇది అయిన తర్వాత పుట్టపర్తికి వెళ్లిపోవాలా, స్వామిని దర్శించుకోవాలనే మనస్సులో స్థిరత్వం వచ్చేసి రోజు వాళ్ళందరూ పడుకుంటారు ఈ భజన హాల్లోకి వచ్చి కూర్చొని ఏడుస్తూ కూర్చునేవాడు. కూర్చొని అప్పుడు ఒక పాట పాడుకుంటూ ఉండేవాడు. ఈ భజనలోవే పుట్టపర్తిలో పాడినవే.
1: ఇంతవరకు మీరు స్వామి చిరకాల భక్తులైన శ్రీ చల్లా గణపతి శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. రేపటి రోజు ఈ ఇంటర్వ్యూ యొక్క 2వ భాగం ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. డిసెంబర్ 25, 2017 నాడు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రప్రథమంగా శ్రోతలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాయి భక్తులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందించేటటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలాగే ఈనాడు కూడా క్రిస్మస్ దిన సందర్భంగా మేము మీకోసం ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించబోతున్నాం. ఈనాడు ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలో రెండు అద్భుతమైన అంశాలు మీకు అందించబోతున్నాం. ముందుగా స్వామివారు వివిధ సందర్భాలలో యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి, తన ప్రేమ తత్వాన్ని గురించి తెలిపేటటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు చర్చిస్తూ, వాటిని సాయి తత్వానికి, సాయి జీవితంలోని అనుభవానికి సమన్వయం చేస్తూ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు ఒక చర్చను కండక్ట్ చేస్తారు. ఈనాడు ఆ చర్చ మన మొదటి కార్యక్రమం. రెండవ అంశం ఈనాటి కార్యక్రమంలో చాలా ప్రత్యేకమైనది. స్వామివారి విద్యా సంస్థలలో ఎంతో ప్రాధాన్యతను చేకూర్చేటటువంటి ఒక అంశం సత్యసాయి హాస్టల్స్. ఆ హాస్టల్ ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మలుపును తీసుకుని వస్తుంది. ఈనాడు 1981 వే బ్యాక్ ఆనాడు ఇదే రోజు స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ ప్రశాంతిలయం క్యాంపస్ ని ఇనాగరేట్ చేసిన రోజు. తమ 37వ వార్షికోత్సవం జరుపుకుంటున్న హాస్టల్ ని తలుచుకుంటూ ఆ మధుర స్మృతులను మనందరం జ్ఞప్తికి తెచ్చుకుంటూ కొంతమంది విద్యార్థులను, కొంతమంది విద్యా సంస్థలలో ఎంతో ప్రాధాన్యతను చేకూర్చేటటువంటి ఒక అంశం సత్యసాయి హాస్టల్స్. ఆ హాస్టల్ ప్రతి విద్యార్థి జీవితం

0: కొంతమంది అధ్యాపకులను మనం వాళ్లతో సంభాషిస్తూ వారి అనుభవాలను, స్వామితో వారికున్నటువంటి ఒక అద్భుతమైన సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడు మీకందించేటటువంటి మొదటి అంశం, స్వామి తమ ఉపన్యాసాలలో యేసుక్రీస్తు గురించి, తమ జీవితం గురించి, వారి ప్రేమతత్వం గురించి మాట్లాడుతూ, సాయి అవతారంలో కొన్ని ఘట్టాలతో సమన్వయపరుస్తూ మన ప్రశాంతలయం క్యాంపస్ విద్యార్థులు అందించేటటువంటి ఈ చర్చను ఇప్పుడు విందాం. సాయిరాం.
1: శ్రోతలకు సాయిరాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాడు మనమందరం స్వామి సన్నిధిలో ఈ పండగ జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఏ ప్రేమతత్వాన్ని అయితే యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి బోధించాడో అదే ప్రేమను తన స్వరూపంగా మలుచుకుని లవ్ ఈజ్ మై ఫామ్ అని ప్రపంచానికి చాటి చెప్తూ ఆ విశ్వ ప్రేమతత్వాన్ని మానవాళికి అందించడానికి దిగివచ్చిన అవతారమే సత్యసాయి అవతారం. ఈనాడు మనం స్వామి యేసుక్రీస్తు గురించి చెప్పిన కొన్ని ఘట్టాల్ని మననం చేసుకుని వాటిని సాయి అవతారంలో జరిగిన ఘట్టాలకు సమన్వయపరిచి వాటి యందు ఇమిడి ఉన్న ప్రేమరసాన్ని ఆస్వాదిద్దాం. ముందుగా అవతరణ. అవతరణ అనగా అర్థమేమిటి? అవతరణ అంటే దిగిరావడం. అవతారం అంటే ఏమిటి? అవతరణ అంటే ఏమిటి? దాని వైశిష్ట్యం ఏమిటి అనేది స్వామి తెలుగులో అద్భుతంగా ఒక చక్కని పద్య రూపంలో ఎలా చెప్పారనేది సాయిచంద్ బ్రదర్ మనకిప్పుడు వివరిస్తారు.
2: స్వామి చెప్పిన పద్య రూపంలో అవతరించుట ఎనుటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగివచ్చు భువికి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ.
1: ఆహా, అలాగే సాయిచందన్నయ్య, జీసస్ అవతరించినప్పుడు కొంతమంది ప్రముఖులు ఆయన్ని దర్శించే నిమిత్తమై వచ్చి ఉన్నారని విన్నాము. అసలు అక్కడేం జరిగిందో మాకు వివరంగా చెప్తారా?
2: యేసుప్రభు జన్మించిన సమయంలో ముగ్గురు వివేకవంతులు ఆ బాలుని తేజస్సును చూడడానికి వెళ్తారు. అప్పుడు ఆ బాలుని చూసిన మొదటి వ్యక్తి ఇతను దైవాన్ని ప్రేమిస్తాడు అని అంటాడు. మరో వ్యక్తి కాదు కాదు, ఇతను దైవంచే ప్రేమింపబడతాడు అని అంటాడు. ఇక మూడో వ్యక్తి ఈ బాలునికి దైవానికి తేడానే లేదు అని అంటాడు.
1: ఆహా, అందుకే స్వామి ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు, మనకి ఉండాల్సిన మొట్టమొదట ప్రీ రిక్విజిట్ ఆఫ్ అవర్ సాధన అనేది ఏంటంటే భగవంతుని మీద ప్రేమ. ఈ భగవంతుని మీద ప్రేమ అనేది అత్యున్నతమైన సాధనల్లో ఒకటి. మరియు ఇలా ప్రేమించడంలో ముఖ్యంగా పిల్లలు మేటి అన్నమాట. పిల్లలు నిష్కల్మషంగా ఎవరినైనా ప్రేమించగలరు. దీనికి ఉదాహరణ మనకోటి త్రయ బృందాలలో జరిగేది ఇది వరకు. ఏమిటంటే ప్రైమరీ స్కూల్ పిల్లలు సెలవుల కాలంలో త్రయ బృందానికి వెళ్లేవారు. అక్కడ వారు కూర్చున్న ప్రదేశం చుట్టూ పెద్దలు కూడా కూర్చోవడానికి జంకేవారు. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఎక్కడైనా వెళ్లి కూర్చుంటారు, అందరూ వచ్చి కూర్చుంటారు, పెద్దలు మొత్తం విద్యార్థులు పెద్దలు అందరూ వచ్చి కూర్చుంటారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళు అలా లోపలికి వెళ్లి ఎవరి ఒడి ఖాళీగా ఉంటే వాళ్ళల్లో వెళ్ళి కూర్చుంటారు మొదటి లైన్లో. వాళ్ళు అక్కడుంటే మిగతా వాళ్ళు ఎందుకు జంకుతారు అనేది మనకి అనుభవం ద్వారా తెలుస్తుందన్నమాట. మామూలుగా ఏంటి, స్వామి త్రయ బృందావనం లోపలికి వస్తారు, పిల్లాన్ని చూడగానే స్వామికి ఉత్సాహం అనమాట. అడుగుతారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతారు స్వామి. వాళ్ళకి మొదటి నుంచి ఉన్న సమాధానం ఒకటే, స్వామి ఫ్రమ్ యువర్ లోటస్ ఫీట్ అంటారు. ఆ పక్కన ఎవరో పెద్ద అని కూర్చుంటారు, ఆయన అడుగుతారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే, స్వామి మాది విశాఖపట్నం స్వామి అంటే, దున్నపోత చిన్నపిల్లాడు చూడు ఎంత చక్కని సమాధానం ఇచ్చాడు, నువ్వు ఉన్నావు బుద్ధి లేదు అని అంటారు. ఒకవేళ ఆయన గనక తెలివిగా ఆలోచించి స్వామి ఫ్రమ్ యువర్ లోటస్ ఫీట్ అంటే బుద్ధి లేదు, చిన్నపిల్లాడు ఇచ్చిన సమాధానాన్ని కాపీ కొడతావా, దున్నపోతా అంటారు. ఈ విధంగా ఏంటంటే భగవంతుడు ఈ చిలిపి చేష్ట ద్వారా మనకేం నేర్పించాడంటే, ఎవరైతే భగవంతుణ్ణి నిష్కల్మషంగా ప్రేమిస్తారో భగవంతుడు ఎప్పుడు వారి పక్షాన్నే ఉంటాడు. అందులో పిల్లలు మేటి. అందుకనే స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అమాంగ్స్ట్ చిల్డ్రన్ ఐమ్ ఎ చైల్డ్, అమాంగ్స్ట్ మెన్ ఐమ్ ఎ మ్యాన్, అమాంగ్స్ట్ ఉమెన్ ఐమ్ ఎ ఉమెన్, అండ్ వెన్ అలోన్ ఐఎమ్ గాడ్ అని. ఈ విధంగా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈ అరేబియా రాజుల ప్రకటన అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి ఒక వ్యక్తి జీసస్ దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, మాకు చాలా మంది శత్రువులు ఉన్నారు, మేవేం చెయ్యాలి అంటారు. జీసస్ ఏం చెప్తాడు, నువ్వు ముందు అందరి మీద ప్రేమ అనేది పెంపొందించుకోవాలి, అందరిలో ఉన్న ఆత్మ ప్రేమ స్వరూపమే.

0: కాబట్టి అందరి యందు నువ్వు ప్రేమ పెంచుకున్నప్పుడు ఇంకా శత్రుత్వం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తాడు జీసస్. అదే కృష్ణుడు గీతలో కూడా చెప్పాడు, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ యవచ అని. ఏ జీవి పట్ల మనకి ద్వేషం అనేది ఉండకూడదు. స్వామి కూడా ఏం చెప్పారు పద్యంలో, పరులు పరులు కాదు పరమాత్ములేనయా అని చెప్పారనమాట స్వామి. అందరి యందు ఇమిడి ఉన్నది ప్రేమతత్వం అని స్వామి గీతామోహన్ రామ్ గారికి ప్రసాదించిన ఒక చక్కని అనుభవం ద్వారా అర్థమవుతుంది. భరత్, ఇప్పుడు అనుభవాన్ని మా అందరితో పంచుకుంటావా?
1: అన్నయ్య, బృందావనంలో ఒకసారి సమ్మర్ కోర్స్ అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, గీతామోహన్ రామ్ గారు ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఒకరోజు ఉదయం ఉపన్యాసం అప్పుడు స్వామి అహింస గురించి మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం గీతామోహన్ రామ్ గారు వారి స్నేహితురాలు లాన్ లో కూర్చుని ఆ ఉపన్యాసం గురించి చర్చించుకుంటున్నారు. అప్రయత్నంగా వాళ్ళకి తెలియకుండానే ఒక ఇన్వాలంటరీ యాక్షన్ లాగా గడ్డి పీకుతున్నారు. అదే అక్కడతో అయిపోయింది. తర్వాత రోజు సుప్రభాత్ అని కొంచెం ఆలస్యంగా వెళ్లారనమాట గీతామోహన్ రామ్ గారు. చివరిలో కూర్చుని జ్యోతి మెడిటేషన్ చేస్తున్నారు. ఆమె కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటే వెనకాల నుండి ఎవరో తట్టినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశారు. వెనకాల స్వామి నిలబడి నాతో రా అని బయటకు తీసుకుని వెళ్లారు. బయట గార్డెన్కి తీసుకుని వెళ్లి, అవును నిన్న సాయంత్రం ఏం చేశారు అని అడిగారు. ఈవిడేమో భయపడుతూ, స్వామి నేను నా స్నేహితురాలు లాన్ లో కూర్చుని మాట్లాడుకున్నాం స్వామి. ఆహా, ఏం మాట్లాడుకున్నారు అంటే, స్వామి మీ ఉపన్యాసం అహింస గురించి మాట్లాడుకున్నాం. ఆహా, అహింస గురించి మాట్లాడుకుంటూ మరి హింస ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. వాళ్ళకి అర్థం కాక స్వామి ఏం చేశాము అని అడిగితే, మాట్లాడుకుంటూ గడ్డి పీకారు కదా, మరి ఆ గడ్డిలో కూడా జీవం ఉంది కదా అని చెప్పారు. హింస అంటే కేవలం ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని హింసించడం మాత్రమే కాదు, ప్రతి జీవిలోని కూడా, ప్రతి వస్తువుని కూడా ప్రేమించగలగడం నిజమైన అహింస అని స్వామి చెప్పారు.
0: అలాగే స్వామి కూడా చెప్తుండేవారు ఏమని, అహింస అనేది కేవలం మన చేతల్లోనే కాదు, మన మనోవాక్ కాయకర్మల్లో కూడా హింస అనేది రానప్పుడే అది నిజమైన అహింస అని స్వామి చెప్పేవారు. మన ఆలోచనల్లో కూడా మనం ఎవరికి ఎవరినైనా దూషించడం గాని ఎవరికైనా చేటు చేసే ఆలోచన గాని మనకు ఉండకూడదు అన్నమాట. అది దాని తర్వాత స్వామి మనకి ఎన్నో మంచి విషయాలు వారి బోధల ద్వారా మనందరికీ అందించారు. వారి ఉపన్యాసాల్లో ఒక్కొక్క పలుకు ఒక్కొక్క ఆణిముత్యం, వారి ఒక్కొక్క సందేశం ఒక్కొక్కరిని వేరువేరు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇదే విధంగా జీసస్ ను కూడా ఒక గుడిలో పూజారి చెప్పిన వాక్కులు ప్రభావితం చేశాయనేది ప్రతీతి. గణేష్ బ్రదర్, ఆ సంఘటన ఏంటో మాకు వివరిస్తారా?
2: ఒకనాడు పీటర్ మరియు మేరీ జీసస్ ని ఒక ఉత్సవానికి తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి బాలయేసు వారి నుండి వేరుపడి గుంపులో కనిపించకుండా కలిసిపోయారు. తల్లిదండ్రులు ఎంత వెతికినా బాలయేసు గోచరించలేదు. కొంతసేపు గడిచిన తరువాత బాలయేసు తిరిగి వారి వద్దకు వచ్చారు. ఎక్కడికి వెళ్లావని ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమ గారాల పట్టి అయిన బాలయేసుని ప్రశ్నించారు. అప్పుడు యేసు అక్కడ కనిపిస్తున్న దేవాలయంలో ఉన్న పూజారి యొక్క ప్రసంగానికి హాజరయ్యాను అని సమాధానం చెప్పారు. ఆ ప్రసంగంలో పూజారి యేసునుద్దేశించి, నీవే నిత్యమైన నిష్కల్మషమైన సత్యానివి, నిరంతరం ఈ భావాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఈ వాక్యాలతో ప్రేరేపింపబడిన జీసస్ ఈ సత్యాన్ని అన్వేషించే ప్రయత్నంలో ఒక కొండ శిఖరాన్ని చేరుకుని ఆ శిఖరం మీద ఆసీనుడై ఈ నిత్య సత్యం గురించి చింతన చేసి తగినంత తపస్సు గావించారు.
1: జీసస్ ఆ వాక్యాన్ని అవలోకనం చేసుకుని దాన్ని ధ్యానిస్తూ నిధిధ్యాసంలో పెట్టి సాధన చేశారు. ఆ కొండ నుంచి దిగివచ్చి సముద్ర తీరం వైపు వెళ్లారు. అక్కడ కొంతమంది జాలర్లు విచారంగా కూర్చుని కనిపించారు. జీసస్ వాళ్ల దగ్గరికి వెళ్లి, ఏమైంది, ఎందుకు విచారంగా ఉన్నారు అందరూ అని ప్రశ్నించారు. అప్పుడు వారు, ఈరోజు మేము ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా లభించలేదు అని వాపోయారు. అప్పుడు జీసస్, చేపలు లేని సముద్రం అంటూ ఉంటుందా, నాతో రండి అని ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లి అక్కడ వల వేయమని ఆదేశించారు. జాలర్లు వల వేసి చేపలు పట్టారు. విషయం ఏమిటంటే ఆ రోజు ప్రతిరోజు కన్నా ఎక్కువ చేపలు లభించాయి. ఇంకా వివరంగా చెప్పాలి అంటే వారి దగ్గర ఉన్న వలలన్నీ చేపలతో నిండిపోయాయి. ఆ రోజు నుండి జీసస్ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి యేసుని దైవంగా వారు ఆరాధించారు.
0: ఆహా, ఈ ఘట్టాన్ని వింటుంటే నాకు భారతంలో ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. పాండవులు ఒక యాగం చేద్దామని అనుకుంటారు, కానీ వారి దగ్గర తగినంత ద్రవ్యం ఉండదు, ధనం ఉండదు. అప్పుడు పాండవులకు అలవాటేంటి, ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి ముందు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్లి చెప్తారు, అయ్యా మేము ఇలాగేదో యాగం చేద్దాం అనుకుంటున్నాం కానీ మా దగ్గర ద్రవ్యం లేదు, డబ్బులు లేవంటే కృష్ణుడు చెప్తాడు, ఆ ఫలానా చోట మీరు వెళ్లి తవ్వండి, అక్కడ మీకు కావలసిన ద్రవ్యం దొరుకుతుంది అంటారు. అప్పుడు పాండవులు, ఏంటబ్బాయి ఇలా చెప్పేశాడు, ఇక్కడ నిజంగా ఉంటాయా లేదా అనే చిన్న అనుమానాన్ని కూడా తావివ్వకుండా వెంటనే వెళ్లి కృష్ణుడి మాటని శిరసావహిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇంకా సువర్ణమయం అంతా, ఇంత తవ్వారో లేదో అంత బంగారం బయటపడుతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళంతా వచ్చి కృష్ణుడు అడుగుతారు, అయ్యా ఏమిటిది ఇంత బంగారం ఎలాగంటే, అప్పుడు ఎవరో ఒక మహారాజు ఒక పెద్ద యాగం చేశాడు, అందరికీ సువర్ణ దానం చేశాడు, బంగారం దానం చేశాడు, తిరిగి వచ్చేవాడప్పుడు బ్రాహ్మణులు ఏం చేశారు, మనకింత బంగారం ఎందుకు, పైగా చాలా బరువు ఇది, మనకు అక్కర్లేదా అని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అవి క్రమేణా భూగర్భంలో కలిసిపోయాయి, అదే ఈనాడు ఇలా బయటకు వచ్చాయి అంటారు. ధర్మరాజుకు సందేశం వస్తుంది, ధర్మ సందేశం, ధర్మరాజు కదా, ఏమంటాడు, అయ్యో ఇది ఎవరితో ధనం కదా, మనం తీసుకుంటే తప్పు కదా అంటాడు. కృష్ణుడు అక్కడ కూడా ధర్మాన్ని బోధిస్తాడు, ఏమని, అది వాళ్ళు వాళ్ళంతటి వాళ్లే, వాళ్ళకి అక్కర్లేదని వదిలేసిన ధనం కాబట్టి దాన్ని మీరు తీసుకోవడం వల్ల ఏ హాని జరగదు, ఎలాంటి ధర్మ సంకటం లేదు అని చెప్తాడు అనమాట కృష్ణుడు. ఇలాంటి ఘట్టమే ఇప్పుడు మనకి ఏది అవసరమైతే స్వామి అది మనకిస్తారనేది ప్రతీతి. కానీ ముఖ్యంగా ఉదాహరణకు ఆలోచిస్తే ఒక జాలరి, మనం జాలరి ఉదాహరణే తీసుకుందాం, ఒక జాలర్ల సంఘం ఒక ఊరు ఊరంతా స్వామి భక్తులుగా మారి స్వామి కోసం వారికి ఉన్న దురలవాట్లన్నీ వదిలేసుకుని స్వామినే వారి జీవనోపాధిగా తీసుకున్న వారిని, ఐ మీన్ అంటే వాళ్ళు చేపలు వేటకి వెళ్లేవారు కానీ అందులో కూడా వాళ్ళు స్వామిని ఎలాగా తలుచుకుంటూ ఉండేవారు, స్వామి వాళ్ళకి ఎలాంటి మేలు చేశారనేది వారి నోటి నుండే విందాం.
3: అదే మార్కండి గ్రామానికి చెందిన మాదయ్య ఏమంటారో వినండి.
4: డైలీ బాంద్రికి వెళ్ళిపోతుంది, అవుతున్నది డైలీ భజని, భజన అంతే ఒక కోరంకాయలు అనుకుంటాను ఇది అయిపోవాలా అంతే, భజన అంతా ఒక రోజు తల్లు ఇది క్లియర్ అయిపోవాలని మా ఇంట్లో చిన్న చిన్న పనులు, ఒకప్పుడు పెద్ద పనులు దల్లా అవి అయిపోనా అవి క్లియర్.
3: ఏది ఒక పెద్ద పని అయింది చెప్పి నాకు.
4: మొన్న జరిగింది అది, అది ఒకసారి ఇంట్లో లేకుంటుంది ఫస్ట్ లొసు అయిపోయింది కదా, అయితే మందిరం మీద కొడితే అందరు ఎవరు ఇష్టం రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళు వేసుకున్నారు, అయితే ఇంట్లో పైసలు అది ఇంట్లో లేకపోతే వాళ్ళకి దాని సముద్ర మార్గాలకి వెళ్తున్నాం వేరినేవు, అయితే 10 గంటలు అయింది
3: రాత్రి 10 గంటలు
4: కాదు రాత్రి 10 గంటలు ఇంట్లో కదా కొద్ది తనుసుకుంటాం సోమ్కి తనుసుకుంటే అన్నది వాళ్ళకి వెళ్తున్నా లేదు నేవు అది నాని చెప్పాను అమ్మ వాళ్ళకి వెళ్తాను రేపు చేపలు కోరి ఆలకిచ్చిన అతను అది కాదు అది నాని అనుకున్నాను సోమకు మొక్కి ఎన్ని దొక్కినా రెండు ఆట లేచుకుందాం రెండు బాగా లేచేసుకుందాం ఎన్ని కానే ఎంత ఒక్క నచ్చ కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఎంత కానీ వెళ్తే తెల్లారి వెళ్తాడికి ఎవరికి ఏడు లేవు అది మేము ఒక ఇద్దరికి వెళ్తున్నాం కదా సముద్రం గాలి కొద్దికి వెళ్తాడికి ఒక్క రంపం కొట్టాము ఏటి లేవు రంపం కొడితే నన్ను ఇంజిన్ పట్టుకుంటున్నాను కదా అయితే నాకు బుర్ర టెన్షన్ అయిపోతుంది ఇటు నుంచి వచ్చేసుకున్నాను ఏటి సోమ అంతే ఓపిక వెళ్ళాను ఒక మంత్రం చదివేశాయి సాయిగత్రి చదివేసి మళ్ళీ ఇంజిన్ టార్ చేసి ఇనాగి ఎవరి మాట ఇన్ను దగ్గరికి నాకు వెళ్తాడికి మొత్తం ఉట్టురంప కొడుతున్నాను కదా డైరెక్ట్ కొట్టేసాను ఒక రంపం కొడితేడికి అందులో 50,000 రూపాయలు చేపలు ఉన్నాయి 50 రూపాయలు చేపలు ఉంటే మొడిసికి 5 సీలు పంచుకున్నాం.
3: మీరు ఎంతమంది వెళ్ళారు?
4: 10 మంది
3: మోటార్ బోట్లు అని.
4: అయితే 50 అయితే అక్కడి నుంచే పసిలోని వచ్చాను ఎవరికి 5 సీలు వాళ్ళకి ఇచ్చాను అక్కడి నుంచి వచ్చిన తోవలే 2,500 అటుక్కి 2,500 ఇటుక్కి
5: అటుకి ఎవరికి ఇచ్చాం?
4: మందిరికి ఇచ్చాం కదా, 2500 ఎంత నా కోరుకుంది. మొన్న మొన్నే 2 నెలలు అయితే జరిగింది.
6: ఒకసారి గోవా యాత్రలో తుఫాన్ బారి నుండి బతికి బయటపడ్డాక శ్రీ నరసింహకు సేవ చేసే చోట స్వామి ఎప్పుడు ఉంటారన్న నమ్మకం కలిగింది.
7: కొన్ని దినాలు పోయింది, మేము ఊరికి వెళ్ళిపోయినప్పుడు గోవా వెళ్ళాం అందరం. అప్పుడు పంటలు మందిరం గింపంట మనుషులు వెళ్ళాం గోవా. అప్పుడు బాల వికాస్ ఈ విధంగా ఉంటుంది, మా స్టూడెంట్ కురల్లాగా ఉంటాం అందరం. 15-16-17 సంవత్సరాల వయసులోటి 15-20 సంవత్సరాల వయసులోటి వెళ్ళాం గోవా. గోవా వెళ్తే మేము ఒక బోటుకి వెళ్ళాం అందరం. సాయి అరణ్యసాలు ఒక బోటుకి వెళ్తే కొందరు ఇలా ఇది సాయిరం వెళ్ళాము. ఒక బోటుకి వెళ్ళే ఊర్లే అమ్మానందరం అంత సాయిరం సార్, అక్కడ కోల్పోతే మాసం తినుకొని గుడ్డలు తినుకుని పోతారు. మేము అక్కడికి వెళ్ళినంటే పోస్ట్ బ్యాగులు ఉంచాము, స్నానం చేసాము. ఒక వాళ్ళకి పత్రం దగ్గరికి వెళ్ళి మాకు మురిసి అందచిచ్చాడు. సోమ పూట పెట్టి, స్వామి ఈరోజు మా అమ్మా నాన్నకి అందరు ఇడిచిపెట్టి, నీ భజన మండలం ఇడిచిపెట్టి, ఈరోజు ఈ తెలియని ప్రవంతంలో పారొచ్చాము. ఇక్కడే నువ్వే మాకు దిక్కి, ఈ ఎంట జంట గంట నువ్వే ఉండాలని స్వామికి చాలా బాగా ప్రారంభం చేశాము. గాయత్రీలు చదివాము. ఈ చాలా రకాలు అంతే మాకు ఎన్నున్నావో హృదయంలో అన్ని పెట్టాము స్వామికి. అక్కడ ఒక మందిరం అంతే చిన్న ఇళ్ళకి పెట్టి స్వామి పుంచుకున్నాము మందిరం పూజ గదిలో. లోపకొల్పాం. 3 మాసాల తర్వాత 4వ మాసంలో తుఫానం తగిలింది. ఒక బోట్లో ఉన్నాం మేము, అందులో చేప లోడ్ చేసినాం. సూర అంతే ఇలా సోప చేప ఒక పట్టణంలో వేసినాం లోడ్ దానిలో. ఐస్ పట్టణంలో ఉంటుంది, 10-12 మంది ఉన్నాం బోట్లో. తుఫానం తగిలిపోయింది మాకు తేలదు. మీద ఉండి మంత్రాలు నేర్చుకుంటున్నాం, సాయిగతిలు నేర్చుకుంటున్నాం, భజన పాటలు నేర్చుకుంటున్నాం. అయితే ఏంటి ఇంకా రా వీళ్ళు ఒక ఎవరిసవాళ్ళు ఏంటి మీద గులుగులు అవుతున్నారు, తుఫానం తగిలిపోయింది బోటు అసలు మునిగిపోద్దో మునిగి కదా దాండను సజ్జు చేసుకుంటున్నాడు. అయితే అది వచ్చాడు, చెప్పలే రేడీ కింద దిగండిరా బోటు తుఫానం తగిలి ఉంది. తుఫానం తగిలిందని గబగబంతం తీపి చూసాం. బాబా స్వామి ఈరోజు మేము ఎనగ బతికితాం, ఈరోజు మేము 10 ముగ్గురు పోతే ఒక మందిరము ఎంతో 100 మంది పోయిందండి. అంత ముందు అంటే లక్ష్యం అయితే 1 గంట మేము ముందుంటాము, అంటే వ్యక్తులు ఈరోజు పోతే ఏమో నువ్వే ఉన్నావు అని మాకు చాలా ప్రతమైన భయం. కానీ స్వామి నువ్వు ఉన్నావు అంటున్నాము కానీ సట్టలు తీసాం. ఒక ప్యాంట్ ఉన్నది ఒక కట్టలో కోసుకున్నాం, లోడింగ్ కట్టుకున్నాం. ఒకవేళ బోటు తిరబడిపోతే ఈదనానికి ఇలా కట్టుకుని ఒక ఒడ్డున సైడ్ లో ఉన్నాం. సైడ్ లో ఉండి ఇలా వెళ్తున్నది బోటు, వర్షము గాలి మెరుములు భగవన్ బాబా సాయి తిరబడితే సాయి సాయి సాయి మనకి నీట్గా అవుతున్నది తిరగంది సాయి సాయి. అలాగా రాత్రి 10 నుండి తెల్లవారి 4 గంటల వరకు అదే ఒకటే సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకో నడుకొచ్చి మాతో కొల్లలుగా 3-4 బోట్లు మునిగిపోయారు. అది ఏమయ్యారో తెలియదు. ఒకరి సహకారం వెళ్తామంటే లేదు అన్న స్థితిలో ఉండి, భగవాన్ బాబా ఆ రోజు మేము అనుకున్నాం ఇప్పుడు మనం వెళ్ళంటే కులమంత వాళ్ళకి మళ్ళీ పుట్టపర్తి ఈ సత్యసాయి అరగ్నిస్కి వెళ్ళి మళ్ళీ సేవ చేస్తున్నాం మనం బాగుండాలని. ఒక్క మురిసికైనా ఏమైనా జబ్బు కానీ జరమ కానీ ఒక దెబ్బ కానీ ఎటువంటి వైద్యం లేవంట మళ్ళీ సుపూర్తగా మనం ఇంటికి వచ్చినాం.
0: ఇంత అద్భుతమైన అనుభవం విన్న తర్వాత స్వామి మాటలు గుర్తొస్తున్నాయి. స్వామి ఎన్నోసార్లు బల్లగుద్ది మరీ చెప్పేవారు, నమ్మక చెడినవాడు ఉంటాడు గాని నమ్మి చెడినవాడు లేడు లేడు లేడు అని చెప్పి. ఇందాకల భరత్ గీతామోహన్ రామ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడే జరిగిన ఇంకో సంఘటన నాకు స్ఫురణకొచ్చింది. అక్కడ ఏం జరుగుతుందంటే స్వామి ఆవిడ్ని బయటికి తీసుకెళ్లి యాక్చువల్ గా ఒక పూల పొద దగ్గర నుంచోబెడతారు, ఒక రోజా చెట్టు దగ్గర. అప్పుడు స్వామి అంటారు అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పి అక్కడ అప్పుడే అరవిచ్చుకున్న రోజా ఒకటి ఉంటుంది, అరవిచ్చుకున్నది. స్వామి దాన్ని ఇలా ముట్టుకుంటారు, వారి కళ్ల ముందే గీతామోహన్ రామ్ గారి కళ్ల ముందు అది ఒక పూర్తి పుష్పంగా విచ్చుకుంటుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు, చూసావా అదే ప్రేమతత్వం అంటారని. కానీ గీత గారు కన్విన్స్ అవ్వలేదు. ఆవిడేమంటారు, స్వామి మీరంటే భగవంతుడు అంటే కాదు కాదు అందరిలోనున్న ప్రేమతత్వం ఒక్కటే అని చెప్పి ఆవిడ చేయి పట్టుకుని ఇంకో అరవిచ్చిన రోజా పువ్వు మీద ఇలా ముట్టిస్తారు ఆవిడ్ని. అది కూడా పూర్తిగా విచ్చుకున్న రోజా పువ్వుగా మారుతుందన్నమాట. దీని ద్వారా స్వామి అత్యంత ఉత్కృష్టమైన సందేశం ఏమిటి, అందరి అందున్న పరమాత్మ ఒకటే ప్రేమస్వరూపమే అనేది ఇంత చక్కని అనుభవం ద్వారా అందరికీ అర్థమయ్యేలా ఆవిడికి ప్రసాదించారన్నమాట. భగవంతుడు కరుణామూర్తి, ఆపద్బాంధవుడు, నమ్మిన వారికి ఆయనే దిక్కు, భక్తులంటే అమితమైన ప్రేమ. కేవలం తన్ని ప్రేమించే వారిని మాత్రమే కాదు, తన్ని ద్వేషించే వారిని కూడా బేషరతుగా ప్రేమించగలగడం ఆ ప్రేమమూర్తిగా సాధ్యం. ఎందుకంటే భగవంతుడి ప్రేమ దేశ కాల పరిస్థితులు బట్టి మారేది కాదు. ఎలాగైతే సూర్యుడి కిరణాలు అందరినీ స్పృశించి నులివెచ్చని అనుభూతిని కలగజేస్తాయో, అదేవిధంగా భగవంతుని ప్రేమ కూడా అందరి జీవితాన్ని స్పృశించి పులకరింపజేస్తుంది. ఎట్టి పరిస్థితులనైనా సరే భగవంతుడు ప్రేమని వెదజల్లుతూనే ఉంటాడు. వివేక్ బ్రదర్, యేసుక్రీస్తు తనకు శిలువ వేసే సమయంలో అలాంటి సమయంలో కూడా సమతుల్యతతో వ్యవహరిస్తూ తన పరిస్థితిని చూడలేక తల్లడిల్లిపోతున్న మేరీ మాతని ఎలా ఓదార్చాడో మాతో పంచుకుంటారా?
5: సైరామ్ అరుణ్, ఆ సందర్భంలో మేరీమాత యేసుప్రభు వద్దకు వచ్చి కన్నీరు కార్చింది. అప్పుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ శరీరం ఒక నీటిబుడగ లాంటిది. వీరికి ఇష్టం వచ్చినట్లు చేసుకోని. వీరంతా నన్ను హతమారుస్తారని నీవు అనుకుంటున్నావా? నిజానికి నాకు మరణం లేదు, నన్ను ఎవరూ చంపలేరు. అప్పుడు మేరీమాత, నాయనా నీవు నా పుత్రుడవి కావా అని అడుగగా, యేసుప్రభు, అవునమ్మా, భౌతిక స్థాయిలో నేను నీ కుమారుడనే, అందులో సందేహమే లేదు. కాని నిజానికి నేను నేనే, మీరంతా నా పిల్లలు, అందరూ పరమాత్మ స్వరూపులే అని అన్నారు.
0: ఆహా, ఈ ఘట్టం వింటుంటే స్వామి జీవితంలో కూడా ఇలాగే ఒక ఘట్టం జరిగింది. అది ఇప్పుడు స్ఫురణకొస్తుంది. స్వామి కొంచెం మధ్య వయస్కుడుగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే, స్వామికి ఎంతమంది అయితే భక్తులు పెరిగిపోతున్నారో ఒకవైపు అంతేమంది ఈర్ష్యతో రగిలిపోతున్నారనమాట స్వామి మీద. ఒక కుటుంబం వారికి స్వామి అంటే అస్సలు గిట్టేది కాదు. వాళ్లు ఒక పథకం ఆలోచించి సర్వాంతర్యామిని ఎలాగైనా వారి యొక్క వారిని హాని చేయాలని సంకల్పించి స్వామికి ఒక పథకం పన్నారు. వాళ్ళు ఏం చేశారంటే విషపు వడలు వండారు. వాళ్ళ ఇంట్లో విషపు వడలు వండి ఆ రోజు స్వామిని వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారనమాట. స్వామికి అన్నీ తెలుసు. అదే స్వామిలో ఉన్న అద్భుతమైన విషయం. ఏంటి, స్వామికి అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఉంటారు. మనం ఏమనుకుంటాం, మనకి ఏమీ తెలియకపోయినా సరే అన్నీ తెలిసినట్టుంటాం, కానీ స్వామికి అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్టు ఉంటారు. స్వామి కూడా వాళ్ళు భోజనానికి రమ్మంటే ఆ అని సరే వెళ్దామని వచ్చారు స్వామి. వాళ్ళంతా లోపల ఆనందిస్తున్నారు. ఇప్పుడు స్వామి విషపు వడలు తింటారు, స్వామికి ఏదో హాని కలుగుతుంది అని. స్వామి ఏం లేదు, అలా విషపు వడలు తిన్నారు అంతే. ఆయన అలాగే ఉన్నారు. ఆయనలో ఎలాంటి వ్యాధి యొక్క లక్షణాలు ఏం కనిపించలేదు. అరగంటలో ఆ వడలన్నీ బయటికి కట్టేశారనమాట. విషం ఆయన మీద ఏ ప్రభావం చూపించలేదు. ఈసారి వాళ్ళకి స్వామి ఒక పాఠం నేర్పిద్దాం అనుకున్నారు. ఏంటి, నన్నేమీ చెయ్యలేరు అని. వాళ్ళు ఏం చేశారు, సరే వాళ్ళు నేర్చుకున్నారో లేదో అనేది తర్వాత విషయం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వామి అలాంటి వారన్నమాట. స్వామి వారిని ద్వేషించే వారిని కూడా ప్రేమించగల ప్రేమమూర్తి. మళ్ళీ ఇంకోసారి స్వామిని వారు అలాగే పిలిచారు భోజనానికి. అప్పుడు స్వామి వారికి ప్రత్యేకించి చెప్పారు, మీరేమి అలాంటి విషపు వడలేమి వండక్కర్లేదు, మామూలు వడలు వండండి, నేను వచ్చి తింటానని చెప్పారనమాట స్వామి. అదేవిధంగా మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించడం అనేది ఎవరికి సాధ్యం? ఎవరైతే మనందరిలో ఉన్న ప్రేమతత్వాన్ని గుర్తించారో వారికి అది సాధ్యం అనమాట. మన జీవితాల్లో మనకి నిత్యం ఎన్నో కోరికలు ఉంటాయి, నిజమే. వాటన్నిటినీ తీర్చమని మనం స్వామిని కూడా ప్రార్థిస్తూ ఉంటాం. స్వామి కొన్నిటిని అవుట్ రైట్ నెరవేర్చేస్తారు, ఆ తీసుకో అని. కానీ కొన్నిటికి స్వామి ఏం చేస్తారు, జీవితంలో మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నప్పుడు స్వామి ఏం చేస్తారంటే, ఆ లక్ష్యాన్ని మనకి చూపించకపోయినా సరే దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది మాత్రం మనకి స్పష్టమయ్యేటట్టు చూపిస్తారనమాట. ఈ విధంగా యేసుక్రీస్తు జీవితంలో కూడా ఒక ఘటన ఉంది. భరత్ ఇప్పుడు మనని పంచుకుంటారు.
1: అన్నయ్య, ఒకసారి ఈ జాలర్లందరూ చేపలు పట్టి తీరానికి వచ్చినప్పుడు ఒకనొక భిక్షగాడు వచ్చి ఆకలి వేస్తుంది, ఏమైనా ఇవ్వమని అడిగితే పీటర్ చేప తీసి ఇవ్వబోతాడు. జీసస్ ఆపి, నువ్వు ఈరోజు చేప ఇస్తే ఈరోజుటి ఆకలి మాత్రమే తీర్చినవాడు అవుతావు, వాడికి చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించు, వాడికి ఒక జీవనోపాధిని కల్పించిన వాడివి అవుతావు, వాడికి ఆకలి అనేది లేని స్థితికి తీసుకుని వెళతావు, ఆకలి ఉన్నా దాన్ని ఎలా తీర్చుకోవాలో నేర్పుతావు అని చెప్పి జీసస్ చెబుతాడు.
0: ఇది వింటుంటే స్వామి మనకి ఎప్పుడు చెప్తుంటారు, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని. ఇప్పుడు అతను ఏంటంటే, ఒకవేళ అతను ఆ చేప ఆ రోజుకి తిన్నా సరే, లేకపోతే చేపలు తనంతట తాను పట్టుకుని తిన్నా సరే, అతనికి ఆకలి అనేది తీరుతుంది ఖచ్చితంగా. కానీ అక్కడేంటి, అతను ఆకలిని ఎలా తీర్చుకున్నాడు? వేరొకళ్ళ దయ వల్ల తీర్చుకున్నారా, వేరొకళ్ళ జాలి వల్ల తీర్చుకున్నారా, లేకపోతే తన స్వయం కృషి ద్వారా తీర్చుకున్నాడా అనేది ఒక విషయం. ఇప్పుడు మన పిల్లలందరికీ ఇక్కడ ఉన్నప్పుడు, ముఖ్యంగా హాస్టల్లో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నవాడికి ఆహారం ఎంత ముఖ్యమో ఇక్కడ ఒక విద్యార్థి జీవితంలో ప్రతి విద్యార్థికి స్వామి అంతే ముఖ్యం అన్నమాట. స్వామి యొక్క ప్రేమ కోసం పిల్లలు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. స్వామి చెప్తుంటారు, పిల్లలు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారని. ఇలాంటి సమయంలో స్వామి ఒక విద్యార్థికి ఒక గుణపాఠం ఎలా నేర్పించారు, మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని, అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పూర్వ విద్యార్థి అప్పట్లో చదువుకునేటప్పుడు అతనికి స్వామి అంటే అమితమైన ప్రేమ. అతనుకున్న ఒక ముఖ్యమైన ఎయిమ్ ఏంటంటే, నాకు స్వామి దర్శనానికి ఫస్ట్ కూర్చోవాలి, నాకు స్వామి కావాలి ఫస్ట్. అతను దీనికోసం ఏం చేసేవాడు, లాస్ట్ పీరియడ్ అనేది అటెండ్ అవ్వకుండా మందిరంకి వెళ్ళి కూర్చున్నవాడు. అప్పట్లో స్వామి రెండింటికి దర్శనానికి వచ్చేవాడు. కాలేజ్ ఏ 2:30 పూర్తయ్యేది, అతను లాస్ట్ పీరియడ్కి వెళ్లకుండా మందిరంకి వెళ్ళి అక్కడ కూర్చునేవాడు అనమాట. స్వామి కూడా ఏమెరగనట్టు వచ్చి అలా అతనితో మాట్లాడేవారు. అప్పట్లో దాన్ని ఫామ్ అనేవారు అనమాట. సో అతను ఒక ఫామ్ బాయ్లా తయారయ్యాడు. అప్పుడు వార్డెన్ అనుకుంటున్నారు, వార్డెన్ ఏమనుకుంటున్నారు, అయ్యో ఈ అబ్బాయి ఇలా వెళ్తున్నాడు, ఇతనికి పోనీ ఇతనికి ఏమైనా చెప్దామంటే స్వామి కూడా ఇతనితో మాట్లాడుతున్నారు, స్వామి ఎలాగైనా ఒక అవకాశం ఇవ్వాలి, ఇతనికి క్రమశిక్షణ గురించి ఒక గుణపాఠం నేర్పాలి అని వార్డెన్ అనుకుంటున్నారు. ఒకరోజు ఏం జరిగింది, స్వామి వార్డెన్ ని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. పిలిచి అడిగారు, ఆ అబ్బాయి ఎందుకు అలా తొందరగా వస్తున్నాడు అని. అప్పుడు వార్డెన్ జరిగిందంతా చెప్పేశాడు అనమాట. వార్డెన్ జరిగిందంతా చెప్పేసిన తర్వాత అప్పుడు వార్డెన్ సార్ కనిపించింది, స్వామి మనకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పి ఆ అబ్బాయిని అతని ఛాంబర్కి పిలిపించుకుని, ఇదిగో నువ్వు ఇలా వెళ్తున్నావు, స్వామి పసిగట్టారు, స్వామి ఇలా నాకు చెప్పారు, నువ్వు స్వామి కావాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం నువ్వు తీసుకున్న రూట్ మంచిది కాదు, ఇన్నాళ్ళు నువ్వు మన డిసిప్లిన్ ని అధిగమించావు, యు బ్రోక్ ద రూల్స్ అని చెప్పి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను, ఎన్నాళ్ళు నువ్వు చేసిన దానికి పనిష్మెంట్గా ఇక నుంచి నువ్వు దర్శన్కి వెళ్లేటప్పుడు అందరికన్నా చివర వెళ్లాలి, లాస్ట్ లైన్లో వెళ్లాలి అని పనిష్మెంట్ ఇచ్చారు వార్డెన్. ఒక 20-25 రోజులు ఇలా చేసిన తర్వాత అబ్బాయికి స్వామికి దూరం అయిపోతున్నాననే ఒక బాధ అతన్ని కలిచి వేసిందనమాట. అప్పుడు ఆ అబ్బాయి ఇంకా తట్టుకోలేక ఏం చేశాడు, ఒక విధానం ఆలోచించాడు. స్వామి దర్శనానికి తొందరగా వెళ్లడానికి టీ స్నాక్స్ అనేవి ముట్టుకోలేదు. మామూలుగా ఏంటి, పిల్లలు కాలేజ్ నుంచి వెళ్లిన తర్వాత టీ స్నాక్స్ అనేవి ఇస్తారు హాస్టల్లో, తర్వాత వాళ్ళు స్నానం చేసి దర్శన లైన్లో వచ్చి నిలబడతారు. ఈ అబ్బాయి ఏంటి, టీ స్నాక్స్ తీసుకుంటే స్వామి దర్శనానికి నేను లేట్ అయిపోతాను, నేను ముందు లైన్లో కూర్చోవాలంటే నేను టీ స్నాక్స్ వదిలేస్తున్నా స్వామి కోసం అని చెప్పి కాలేజ్ వదలగానే వెంటనే వచ్చి స్నానం చేసి దర్శన లైన్లో నుంచున్నవాడు. మొదటి లైన్ కాకపోయినా సరే 3rd, 4th, 3rd, 4th లైన్ వచ్చేదనమాట. సో ఒక రోజు ఏం జరిగింది, స్వామి దర్శనంకి వచ్చి ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్లిన తర్వాత స్వామి అడిగారు, ఏంటి విశేషాలంటే, ఇంకా అబ్బాయి ఆ బాధను తట్టుకోలేక ఏడ్చేశాడనమాట. అక్కడే ఇన్నాళ్ల తర్వాత స్వామి మాట్లాడుతున్నారనే ఆనందం ఒకవైపు, ఇన్నాళ్ళు స్వామి దూరంగా ఉన్నాననే బాధ ఒకవైపు. అప్పుడేం జరిగింది, స్వామి చెప్పారనమాట, భగవంతుణ్ణి సాధించాలంటే నువ్వు ఒక సాధన చెయ్యాలి, ఈ 25 రోజుల పాటు నువ్వు చేసిన సాధన నాకు నచ్చింది, నన్ను మెప్పించావు, అందుకే ప్రతిఫలంగా ఈరోజు నీతో ఇలా మాట్లాడుతున్నాను, ఇలా జరగాలి, అందుకే మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎండ్స్ అని స్వామి ఇప్పుడు చెప్తుంటారనమాట. కాబట్టి మనం భగవంతుడి గురించి కోరుకోవడం ఒక ఎత్తు, ఆయన్ని ఎలా పొందాలి అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు. స్వామి ఎప్పుడూ ఆ రెండో మార్గం చూపిస్తారనమాట. ఇదిగో నువ్వు భగవంతుడు కావాలంటే నువ్వు ఈ మార్గం ద్వారా వెళ్తే నీకు భగవంతుడు వస్తారని చెప్తారు. ఆ మార్గంలో మనం కృషి చేయడం మన కర్తవ్యం. ఇదే విధంగా స్వామి యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి ఎన్నో మాటలు చెప్పారు. అందులో ముఖ్యంగా స్వామి యేసుక్రీస్తు యొక్క జీవితం నుండి విద్యార్థులు ఏం నేర్చుకోవచ్చు అనేది చెప్పిన దాని గురించి సాయిచంద్ బ్రదర్ ఇప్పుడు మనతో కొంచెం పంచుకుంటారు.
8: స్వామి తన ఉపన్యాసాల్లో అరుణ్ చెప్పినట్టు విద్యార్థులకే కాకుండా మొత్తం మానవాళి అంతటికీ అది ఒక సమాచారంగా, ఒక జవాబు కింద స్వామి ఈ విధంగా చెప్తారు. హిందువులు హిందూ పండుగలు వేడుకగా జరుపుకుంటారు, ముస్లింలు ముస్లిం మతస్థులు ముస్లిం పండుగలు ఘనంగా జరుపుకుంటారు. కానీ మన ప్రశాంతి నిలయంలో అన్ని

0: ప్రాంతాల వారు అన్ని పండుగలు ఒకే రీతిలో వేడుకగా జరుపుకుంటారు. మరి అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా మనం 6 గంటల నుండి క్యారల్స్ చాలా సంతోషంగా ఉత్సాహంతో పాడుకున్నాం.
1: ఆహా, ఇది వినగానే మనం ఎంత అదృష్టవంతులో మనకు అర్థమవుతుంది. స్వామి చెప్తూ ఉంటారు, మీరు ఇంకా బయటికి ఎక్కడైనా వెళ్ళినా సరే హిందువుల పండుగల్లో మిగతా వాళ్ళు పాలు పంచుకోరు, క్రిస్టియన్ల పండుగలో మిగతా వాళ్ళు పాలు పంచుకోరు. కేవలం ప్రశాంతి నిలయంలోనే, స్వామి చెప్తారు, కేవలం ప్రశాంతి నిలయంలోనే అన్ని మతాలు అన్ని కులాలు కుల మత జాతి భేదం లేకుండా ఏ పండుగకైనా సరే అందరూ కలిసి వచ్చి సంబరాలు చేసుకునే స్థలం కేవలం ప్రశాంతి నిలయమే అని. మరి అలాంటి ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో మరలా ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం అనేది నిజం. చివరగా ఈ అవకాశాన్ని అందించిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
0: సాయిరాం.
2: విన్నారు కదా స్వామివారి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు అందించినటువంటి ఈ చర్చను. దీని ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రేమతత్వం, స్వామి యొక్క గుణగణాల గురించి మనం భక్తుల అనుభవాల ద్వారా, స్వామి జీవితం ద్వారా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరి స్వామి ఎప్పుడు అంటారు, అసలైన క్రిస్మస్ ప్రశాంతి నిలయంలో జరుగుతుందని నొక్కి ఒక్కానించి తమ దివ్యోపన్యాసాల్లో చెప్పిన ఎన్నో జ్ఞాపకాలు మనకి ఉన్నాయి. ఈనాడు ఇంతటితో ఈ మొదటి కార్యక్రమాన్ని సమాప్తం చేస్తూ కొద్దిసేపట్లో మనం రెండవ కార్యక్రమానికి వెళ్లబోతున్నాం. అదేంటంటే చివరగా మన విద్యార్థి సోదరులు అందించినటువంటి హాస్టల్లో జరిగిన ఆ అనుభవం మనకెన్నో తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈనాడు December 25 1981 స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ని ఇనాగ్రేట్ చేసిన పవిత్రమైన రోజు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో అది వెలుగును నింపిన వైనాలు మనకి జ్ఞప్తికి తెస్తాయి. మరి అవి గుర్తు తెచ్చుకుంటే స్వామి యొక్క ప్రేమతత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఒక మనం అనుభవిస్తేనే గాని తెలుసుకోలేని విషయం. అది ఈనాడు రెండవ కార్యక్రమంగా అది మీకు అందించబోతున్నాం. అంతకుముందు ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ క్యారల్స్ హైదరాబాద్ బాల వికాస్ పిల్లలు అందించినటువంటి ఈ పాటలను ఇప్పుడు విందాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. తిరిగి రేడియో సాయి శ్రోతలందరికీ మరొకమారు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈనాటి రెండో అంశమైనటువంటి హాస్టల్ యానివర్సరీ విశేషాన్ని పునస్కరించుకుని మనం హాస్టల్ విద్యార్థులతో, హాస్టల్లో జీవితం గడిపినటువంటి కొంతమంది పూర్వ విద్యార్థులతో, అధ్యాపకులతో ఇప్పుడు మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. స్వామి అందించినటువంటి ఈ మధుర స్మృతులు హాస్టల్లో మనసులో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్రగా మనందరికీ మిగిలిపోతాయి. ఈనాడు మనతో పాటు ముచ్చటించడానికి శ్రీ కేజే శ్రీనివాస్ ఎంబీఏ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం తను రీసెర్చ్ స్కాలర్గా తమ సేవలను అందిస్తున్నారు. సాయిరాం కేజీ.
1: సాయిరాం గణేష్.
0: మరి హాస్టల్లో మన స్వామి అందించినటువంటి ఈ బ్యూటిఫుల్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ గురించి మనం మాట్లాడుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. తనతో పాటు మన సాయిచంద్ బ్రదర్ ప్రస్తుతం ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు తను. సాయిరాం సాయిచంద్.
1: సాయిరాం బ్రదర్.
0: మీ ఇద్దరు కూడా మాకు, మా శ్రోతలందరికీ హాస్టల్ గురించి ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా అందించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ మీ అనుభవాలు కూడా హాస్టల్లో ఏం జరుగుతుంది, ఆ పవిత్రమైన ప్రదేశం గురించి, దాంట్లో జరిగేటటువంటి అనుభవాల గురించి పంచుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ముందుగా శ్రీనివాస్
1: చెప్పండి,
0: మీరు మన హాస్టల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ ఏ కోర్సుకి మీరు జాయిన్ అయ్యారు, మొట్టమొదటి అనుభవం మీకు హాస్టల్లో ఏ విధంగా జరిగింది అది చెప్తారా?
1: హాస్టల్లో నేను 2013లో జాయిన్ అయ్యాను నా ఎంబీఏకి, ఎంబీఏ కోర్స్ వరకు. తర్వాత ఇప్పుడు పిహెచ్డీ చేస్తాను ఎంబీఏ అయిపోయిన తర్వాత. హాస్టల్ అంటే మొదటిగా ఏం గుర్తొస్తుందంటే, ఒక ఫస్ట్ వెళ్ళగానే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది అనమాట, ఏంటంటే హాస్టల్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వన్ లివ్స్ ఫర్ అనదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. అంటే ఏంటంటే ఒకరికి ఒకరిగా కలిసి ఉంటాం, అందరూ కలిసి భగవంతుడి గురించి జీవించేస్తామని అదో ట్యాగ్ లైన్ హాస్టల్ కి. షార్ట్ గా చెప్పాలంటే అదొక ట్యాగ్ లైన్. మొట్టమొదటి అనుభవం అంటే ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు కూడా నేను హాస్టల్లో కొద్ది రోజులు ఉన్నాను. అక్కడ ఎలా ఉండేదంటే, వచ్చామా పని చూసుకున్నావా ఉన్నామా వెళ్ళిపోయావా అంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులు చాలా వేరేగా ఉండేవి. ఇక్కడికి వచ్చాను, అందరూ అందరినీ పలకరించుకునేవారు. ఫస్ట్ మొదటిగా ఏంటంటే, హాస్టల్లో జాయిన్ అవ్వగానే ఎక్కడైనా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు. ఇక్కడ రివర్స్ లో ఉంటుంది, ఏంటంటే జాయిన్ అవ్వగానే సీనియర్స్ వచ్చి మన లగేజ్ తీసుకెళ్లి రూమ్ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్లి, ఇది నీ కబర్డ్, ఇక్కడ సరిగ్గా ఉండు, నీకేమైనా ఇబ్బంది అయితే మాకు చెప్పు, భయపడొద్దు అని చాలా ప్రేమపూర్వకంగా చెప్తారు. అది చాలా కొత్తగా అనిపించింది. ఇదేంటి, సీనియర్స్ అంటే ఎక్కడ చూస్తే భయపడతాం, ఇక్కడేంటి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఏంటి, వెళ్ళి వచ్చి రాగానే ఇంకా ఏదో వాళ్ళు మేము ఏదో కొన్ని ఏళ్లుగా తెలిసినట్టు రిసీవ్ చేసుకుంటారు. మొహం తప్ప పేరు ఏమీ తెలీదు,
0: పరిచయస్తులాగుంటారు.
2: అదే స్వామి ఒక ఇంకో కొటేషన్ లో చెప్తారు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: సో ఆ రకంగా మొత్తం నేనేంటో ఇదేంటి ఇలా విచిత్రంగా అనుకున్నాను. అయితే జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఏమైందంటే, కొంచెం ప్లేస్ మారడం వల్ల ఏంటో దగ్గు జలుబు కొంచెం వచ్చింది. అయితే మొదటిసారిగా ఒక 2 రోజులు కంటిన్యూ గా తుమ్ముతూ ఉంటే ఏమైంది అనుకుని అందరూ వచ్చేసారు. నేనేమైందని నేను వాళ్ళ వైపు వాళ్ళు నా వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను అడుగుతాను ఎందుకు తుమ్ముతున్నావు అని అడిగారు. నేను ఊరికే దగ్గు జలుబు అనుకుని తుమ్ముతున్నానంటే, వాళ్ళు నాకేదో ఆరోగ్యం బాగాలేదనుకుని ఇంకా మామూలు ఫుడ్ వద్దు నువ్వు అని, ఒక డైటిక్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది అక్కడ, ఏంటంటే ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే అక్కడ వాళ్ళకి వాళ్ళు తగిన ఇష్టానుసారం వాళ్ళకి ఏదో ఒకటి కిచడీ ఓ లేకపోతే శాండ్విచ్ అలాంటివన్నీ చేసి ఆ పేషెంట్ కి, ఇప్పుడు ఎవరికైతే ఒంట్లో వాళ్ళ ఆ పేషెంట్ కి తెచ్చిస్తుంటారు
2: పోషకాహారం.
1: బయట ఎలా ఉంటుందంటే, ఒంట్లో బాగాలేకపోతే మళ్ళీ మనం మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనమే బ్రెడ్ ఏదో కొనుక్కొని తెచ్చుకోవాలన్నట్టు ఉంటుంది. కానీ అడిగే నాదుడు ఉండడు, ఇక్కడ వెరైటీలు వస్తాయి. అలా ఇది చాలా విచిత్రంగా అనిపించింది. వెళ్ళంగానే ఒక తుమ్ము తుమ్మేసరికి రాత్రి డిన్నర్ కి రసం, రైస్, కిచడీ ఏవేవో బోల్డ్ వెరైటీలు వచ్చాయి. నేను దాని వైపు చూస్తున్నా, ఇదేంటి ఒంట్లో బాగాలేకపోతే ఇన్ని వెరైటీలు వస్తున్నాయి, ఎక్కడైనా తక్కువ తింటారు ఇక్కడ ఎక్కువ తినిపిస్తున్నారు ఏమిటో అనుకున్నాను నేను. సో అటువంటి అనుభవం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఇలా ఉంటుందా హాస్టల్ అనుకున్నాను. ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా, ఏ ఒక్క చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ అడుగుతారు ఏమైంది అని. ఎక్కడ మనం ఒంటరిదనాన్ని ఫీల్ అవ్వం. బయటకు హాస్టల్లో జనరల్ గా వస్తేమనిపిస్తుంది అంటే, అయ్యో అమ్మ నాన్న లేరు, వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అసలు వాళ్ళతో మాట్లాడాలి అనే ఒక థాట్ కూడా రాదు వాళ్ళకి, మనకు అనిపించదు కూడా. ఎందుకంటే మనం అంత బిజీగా ఉంటాం, ఎవరో ఒకరు పక్కన ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఏదో కాలక్షేపం అయిపోతుంటుంది. సో ఆ రకంగా హాస్టల్ అనేది చాలా డిఫరెంట్ గా ఒక అనుభవాన్ని నాకు ఇచ్చింది.
2: ఇంకో విధంగా చెప్పాలంటే స్వామి మన హాస్టల్ కి ఎలాంటి ఆవరణ క్రియేట్ చేశారంటే, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు నా ప్రేమ 1000 తల్లుల ప్రేమ వంటిదని. మన హాస్టల్లో ఉన్న ఆ అంబియన్స్ ఏంటంటే, మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్, సీనియర్స్ వాళ్ళందరూ స్వామి కింద అనిపిస్తారు. ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే 1000 మంది మన చుట్టూ ఉండి మనకి చేతులు అందించి మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ రకంగా స్వామి తన ప్రేమని అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి చేత హాస్టల్లో చూపిస్తారు. సో ఆ రకంగా మేము స్వామిని ఇంకా చాలా బాగా అర్థం చేసుకుని స్వామికి మా ప్రేమని అందించుకుంటున్నాం.
0: మరి సాయిచంద్, నువ్వు ఫస్ట్ టైం సీనియర్ బాయ్స్ హాస్టల్లోకి అడుగు పెట్టినప్పుడు అనుభవం ఏంటి?
2: నేను నా స్కూలింగ్ యాక్చువల్ గా నేను పుట్టపర్తిలో మొదలు పెట్టాను. 2010లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 2012లో నా 12th స్టాండర్డ్ ముగించుకుని, ఎప్పుడైతే నేను 12th స్టాండర్డ్ అయిపోయిందంటే అక్కడ ఆ హాస్టల్లో మేము సీనియర్స్. సో కేజే బ్రదర్ చెప్పినట్టు మేము 12th స్టాండర్డ్ లో కూడా ఎవరైతే 11th స్టాండర్డ్ వాళ్ళు వచ్చారో వాళ్ళకి లగేజ్ అన్ని రూమ్ లో పెట్టాం మేము కూడా. ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ మాకు కూడా అయింది. సరే, అదే విధంగా నాకు నేను ఎప్పుడైతే సీనియర్ బాయ్స్ హాస్టల్కి వచ్చానో, ఒక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కింద ఎప్పుడైతే వచ్చానో, అక్కడ నేను జూనియర్ మోస్ట్, కొత్తగా జాయిన్ అయ్యాను. సో అక్కడ ఉన్న సీనియర్స్ అందరూ నాలుగే తీసుకుని రూమ్కి తీసుకెళ్లారు. సో నాకు అప్పటికి తెలియదు, నాకు ఎప్పుడు అలా ఆ అనుభవం కలగలేదు. సో సీనియర్ బాయ్స్ హాస్టల్లో కూడా ఇలా అందరూ, నేను కోట్ చెప్పాను అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఎప్పుడు మనకి ప్రాబ్లం వచ్చినా సరే నలుగురు మనకు తోడుంటారనే భావన,
0: ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది. సో శ్రీనివాస్, మీరు 2013లో హాస్టల్లోకి ఎంటర్ అయ్యారు. ఇది చాలా విచిత్రమైన విశేషం. ఎందుకంటే మన వార్డెన్ శివశంకర్ సాయి గారు ఉండేవారు అప్పుడు, మనం అందరం చదువుకునే టైంలోని, మేము చదువుకునే టైంలోని. నేను స్వయంగా 99లో జాయిన్ అయ్యాను అనమాట, స్టూడెంట్ గాని. జాయిన్ అయినప్పుడు అంబియన్స్ అంతా వేరేగా ఉండేది. స్వామి తరచూ హాస్టల్కి వచ్చేవారు వెరీ ఫ్రీక్వెంట్ గా. హాస్టల్లో ఏమవుతుంది, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఈ రోజు లంచ్ ఏంటి అని ఈవినింగ్ సెషన్ లో స్వామి అడిగేవారు స్టూడెంట్స్ ని పిలిచి. మన కిచెన్ ఇన్ఛార్జ్ వెంకటాచలం సార్, మనకి ఆ మైండ్ కి అట్లాగా ఇంకా కనిపిస్తుంది కళ్ళ ముందు ఆ ఇన్సిడెంట్, స్వామి ఆయన్ని పిలిచి ఆయన స్వామి ముందు వణకడం, అండ్ విద్యార్థులకి చెప్పి స్వామి ఏవడినా జాగ్రత్తగా చెప్పండి, ఈ రోజు ఇడ్లీయా, వడ లేకపోతే పొంగలా. అంటే స్వామి వస్తే వెరీ పర్టికులర్ అబౌట్ స్వామి పిల్లలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, సరైన టైంకి అన్ని అందుతున్నాయా లేదా. ఇంత సౌకర్యంగా స్వామి మనకి హాస్టల్ని అందించారు, మాకు ఆ అనుభవం కలిగింది. కానీ స్వామిని భౌతికంగా చూడలేని నీకు ఆ హాస్టల్లో ఆ ఫీలింగ్ ఎట్లా డెవలప్ అయింది? ఎందుకంటే మూడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దీంట్లో ఉన్నాయి. స్వామి ఫిజికల్ గా మీ నుంచి దూరం అయ్యారు, అంటే ఫిజికల్ గానే, బట్ అణువణువు స్వామి ఉన్నారని నీకు ఎట్లా తెలిసింది?
1: జాయిన్ అయ్యాక ఏమంటుందంటే, కొన్నాళ్ళు బానే ఉంది, అంటే స్వామి ఉన్నారు, మాటలు, విశేషాలు, స్వామి యొక్క అనుభూతులు, టీచర్స్ చెప్పడం అంతా బాగుండేది. కాకపోతే కొన్నాళ్ళకి ఆ లోటు మీరు చెప్పినట్లు అనిపించింది, అయ్యో స్వామి ఉంటే బాగున్నే. 2013లో జాయిన్ అయ్యాను, అదే ఒక 5-10 ఏళ్ల క్రితం జాయిన్ అయి ఉంటే బాగుండు అని అనిపించింది. అనిపించలేదని కాదు, తర్వాత అనిపించింది ఎలాగా, కానీ ఏం చేయడం, సర్లే జాయిన్ అయిపోయాం కదా వెళ్ళిపోవచ్చు అనుకుని అలా అదో ఫీలింగ్ తో వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందంటే, 2014లో అంటే నేను జాయిన్ అయిన 8 నెలల తర్వాత, అంటే నేను జూన్ లో జాయిన్ అయితే 2014 మార్చిలో ఏమైందో నాకు తెలియదు, కానీ సరిగ్గా తినవద్దే వేసేది కాదు, ఒక 2 చెంచాలు అన్నం, సగం చపాతి అలా తింటూ ఉండేవాడిని. సర్లే అలా ఒక 10 రోజులు గడిచింది. ఒకరోజు డైనింగ్ సెషన్ లో నా పక్కన ఇంకో అప్పట్లో టీచర్, ఒక రీసెర్చ్ స్కాలర్ నా దగ్గర కూర్చుంటూ అడిగారు, ఎందుకు ఇట్లా తక్కువ తింటున్నావు, సరిగ్గా తినాలి కదా, ఇంత తక్కువ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. అంటే నాకు తినాలని లేదు, నాకు అందుకు తినట్లేదు అని చెప్పేసి అనుకున్నా, పర్వాలేదు ఎవరు చూస్తారులే, తిన్నా తినకపోయినా పర్వాలేదు అనుకున్నాను. అనుకుని డిన్నర్ ఫినిష్ అయిపోయింది, నా పనులు నేను చేసుకుని పడుకుని పోయాను. ఆ మరుసటి రోజు పొద్దునే తెల్లవారుజాము సుమారు 3:30-4 గంటలకి నాకు కల వచ్చిందనమాట. అక్కడేంటంటే, అంతకుముందు నాకు ఎప్పుడు స్వామి కళ్ళు అంతగా రావడం ఏం జరిగేవి కాదు, ఆ కళ్ళు మాత్రం స్వామి. అప్పుడు మా హాస్టల్లో కొత్తగా రిసెప్షన్ డెస్క్ వచ్చింది లాబీలో, అక్కడ రిసెప్షన్ డెస్క్ కొత్తగా వచ్చి దానికి గ్లాస్ బీడింగ్స్ అన్ని పెట్టి ఉన్నాయి. అయితే నేను అక్కడ ఉన్నాను, నాతో పాటు ఇంకో అబ్బాయి ఎవరో ఉన్నారు. అతను ఏంటంటే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదాములు అన్ని పట్టుకుని నిల్చున్నారు. అటుపక్కనేమో స్వామి కుర్చీ మీద కూర్చున్నారు. కుర్చీ మీద కూర్చొని నాకు ఇంకా బాగుంది, తెల్లటి రోబ్ వేసుకుని స్వామి కూర్చొని ఆ టేబుల్ లా టచ్ చేసి, టేబుల్ చాలా బాగుంది కదా కొత్తది అన్నారు. అవును స్వామి అన్నాం. తర్వాత ఆ డ్రాయర్స్ ఇలా తీసి అన్నారు, ఏం సరిగ్గా తాళాలు పెట్టిలేవు చూడు ఎట్లా పెట్టారు అన్నారు. నవ్వేసి ఊరుకున్న, ఏం చెప్తాం మేము. అయితే నా పక్కన ఉన్న అబ్బాయి డ్రై ఫ్రూట్స్ పళ్ళం ఇచ్చి స్వామి తీసుకోవడం జరిగింది, స్వామి పెట్టడం జరిగింది. ఈ లోపల స్వామి ఏదో అబ్బాయికి బహుశా సృష్టిస్తున్నారు. సృష్టిస్తూ ఒక్కసారికి నా వైపు చూశారు. ఆయన నా వైపు, నేను ఆయన వైపు చూస్తా అలా ఉండిపోయాము. అప్పుడు స్వామి చూసి అడిగారు, ఏం ఎట్లా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను స్వామి అన్నాను నేను. తిరిగి స్వామి ఉన్నారు, లేదు బాగోలేవు నువ్వు అన్నారు. సరే ఏం చెప్తాను అట్లా, నేను ఆయన వైపు ఆయన నా వైపు చూస్తూ ఉంటే బాగుంటుంది, కొంచెం ముందుకు వంగి ఇంకేం మాట్లాడలేక, స్వామి మీరు ఎట్లా ఉన్నారు అని అడిగాను. అయితే స్వామి బానే ఉన్నాను స్వామి అన్నాను. తర్వాత మళ్ళీ స్వామి ఇలా చూసి, ఏమి మళ్ళీ ఎలా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను స్వామి, భోజనం చేస్తున్నావా అని అడిగారు. స్వామి చేస్తున్నాను అంటే, లేదు బాగా చేయట్లేదు అన్నారు. ఇంకేం మాట్లాడలేక మళ్ళీ వంగి స్వామి ఎలా ఉన్నారు అని అడిగాను. బానే ఉన్నాను అన్నారు. అయితే నన్ను, స్వామి అమ్మ చెప్తుంది బానే ఉన్నాను కిను బాగున్నానికి తేడా ఉంటుంది అని చెప్తే, చెప్పేసరికి స్వామి ఒక ఏయ్ అవి చాలా దృఢంగా చేశాను చూడు, స్వామి ఎప్పుడు బాగుంటారు అర్థమైందా అని చెప్పి 3 సార్లు అదే మొక్కను రిపీట్ చేస్తూ స్వామి ఎప్పుడు బాగుంటారు అని చెప్పారు. చెప్పి తర్వాత అన్నారు, విను హాస్టల్లో బాగా తినాలి బాగా ఉండాలి అర్థమైందా అని చెప్పి 3 సార్లు బాగా తినాలి బాగా ఉండాలి అని చెప్తూ వచ్చారు. ఆ రోజంటే ఇలా చెప్తానే నాకు వెంటనే తెలివి వచ్చింది. అప్పటి నుంచి ఇంక ఈ రోజు వరకు ఎప్పుడైతే స్వామి చెప్పారో బాగా తినాలి ఒక నమ్మకం ఏం కుదిరిందంటే, అంటే మనం తింటున్నామా లేదా అనేది కూడా స్వామి చూస్తున్నారు. అంటే ఎక్కడా కూడా స్వామి లేరు, భౌతికంగా లేరు అని కరెక్టే, అంత మాత్రాన్ని స్వామి మనల్ని చూడట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు అని మాత్రం అక్కడ అనుకోవడం పెద్ద పొరపాటు. అలా అనుకుంటే మన మూర్ఖత్వం అది. ఆ రోజు నుంచి ఏ పని చేసినా స్వామి ఉన్నారు మన దగ్గర, తిన్నా తినకపోయినా మాట్లాడే మాటలు చేసే పనులు చూసేవి అన్ని కూడా చాలా జాగ్రత్తగా క్యాల్కులేటివ్ గా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడైతే స్వామి చెప్పారో బాగా తిను అని, దానికి అర్థం ఏంటంటే మిగతావన్నీ కూడా స్వామి చూస్తున్నట్టే. సో అక్కడ భౌతికంగా లేరు అని మాట మాత్రమే కానీ అనుకోవడానికి లేదు అక్కడ.
2: ఈ సందర్భంలో నాకు ఒక అనుభవం గుర్తు వస్తుంది, సత్యజిత్ బ్రదర్ కి స్వామి స్వయంగా ఇచ్చిన అనుభవం. అప్పట్లో స్వామి కులంధాల్ ఆ పై మందిరంలో ఉండేవారు. ఆ సమయంలో రాత్రిపూట సత్యజిత్ గారు కూడా కింద పడుకుని ఉండేవారు రూమ్ లో. సో అప్పటికి ఈశ్వరమ్మ గారు లేరు ఆ సమయానికి. సో తర్వాత ఏమైందంటే ఒకరోజు స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లి తదితర ప్లేస్ మిగతా ప్లేసులకు వెళ్లి చాలా అలసిపోయి ఆ రోజు రాత్రి నిద్రిస్తున్నారు. అదే సమయంలో సత్యజిత్ బ్రదర్ కూడా అక్కడ పక్కన పడుకుని ఉన్నారు. కానీ ఆ సమయంలో సత్యజిత్ బ్రదర్ కి ఎప్పుడో మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు లేచి చూస్తే స్వామికి ఈశ్వరమ్మ గారు పాదసేవ చేస్తూ ఉన్నారు. అంటే సత్యజిత్ గారికి కొంచెం భయం వేసింది, అంటే ఆయనకి అర్థం కాల, అంటే భౌతికంగా ఆవిడ మనకి ఇప్పుడు లేరు కదా, ఆవిడ ఎలా వచ్చారని ఆలోచనలో పడ్డారు. స్వామి వెంటనే ఉలికిపడి లేచి సత్యజిత్ గారిని అడిగారు, ఏమి చూసావా అని అడిగారు. అంటే సత్యజిత్ గారికి ఇంకా అర్థమైంది, స్వామికి తెలిసింది అంటే మనకి ఏదో మెసేజ్ ఇస్తారు స్వామి అని చెప్పి. అవును స్వామి, కానీ అర్థం కాలేదు అన్నట్టుగా సత్యజిత్ గారు అడిగారు స్వామి. అప్పుడు స్వామి ఇలా చెప్తారు, ఈశ్వరమ్మ గారు లేరు అందరికీ తెలిసిందే, కానీ నేను ఇవాళ అంతలా తిరిగాను కదా, నేను అలసిపోయాను కదా, ఆ విషయం అమ్మకి తెలుసు కాబట్టే నన్ను నాకు సేవ చేయడానికి నా కాళ్ళు నొప్పడతాయి కాబట్టి కొంచెం నొక్కడానికి తల్లి వచ్చింది. ఇదే రకంగా నేను ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే మీకోసం పిల్లలందరి కోసం ఎప్పుడూ సేవలోనే ఉంటానని చెప్పి స్వామి చెప్తుంటారు. ఇప్పటికీ నా కళ్ళల్లో అది మాయిష్ వస్తుంది. స్వామి తలుచుకుంటే ఆ అనుభవం తలుచుకుంటే నిజంగా స్వామి అంతా ఎప్పుడు ఉన్నారనే భావన కలుగుతుంది.
0: మీకందరికి గుర్తునే ఉంటే 97 లోనో 98 లోనో యూనిటీ కప్ అయింది. సో ఒక స్టూడెంట్ ఎవరైతే ఆ టైంలో చదువుకున్నారో, ఒక సీనియర్ అన్న హాస్పిటల్లో ఇప్పుడు పనిచేస్తున్నాడు. తను ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్లో ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్వామి ప్రతి నిమిషం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా, ఏం తింటున్నాం, తాగుతున్నాం, నథింగ్ స్కిప్స్ స్వామీస్ అటెన్షన్. సో బాయ్స్ రెండు గెస్ట్ సర్వింగ్ కి సెలెక్ట్ చేశారనమాట, రెండు బృందావన్ వార్డెన్ సార్ అండ్ ప్రశాంత్ రిలయం వార్డెన్. సో స్వామికి లిస్ట్ అంతా పంపిస్తారు కదా, పంపించిన తర్వాత అందరూ మందిర్కి వెళ్లారు. ఆ రోజు స్వామి అందరినీ పిలవని చెప్పారు, బాయ్స్ అందరినీ, సెలెక్టెడ్ బాయ్స్ ని గెస్ట్ సర్వింగ్ కి. సో అందరూ చాలా స్మార్ట్ గా టిప్ టాప్ గా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ అది బాగుండాలి. స్వామి ఈజ్ వెరీ పర్టికులర్ కదా, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఫంక్షన్ కి వస్తున్నారు. సో అందరూ పోర్టికోలో వెయిట్ చేస్తున్నారు స్వామి కోసం. స్వామి దర్శనం అయిపోయి ఇలా చేతులు వెనక్కి కట్టుకుని అక్కడ వార్డెన్స్ ఇద్దరు దగ్గర నిలబడి బాయ్స్ వచ్చారా అని అడిగారు. అడిగితే వచ్చాం స్వామి అని లిస్టులో చూపిస్తున్నారన్నమాట. చూపిస్తూ వార్డెన్ సార్ స్టూడెంట్స్ వైపు తిరిగి, స్వామి ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు అని చెప్తున్నారనమాట. స్వామి ఏమీ తెలియనట్టు అన్ని వింటున్నారు. సడన్ గా ఒక అబ్బాయి వైపు చూపించి, వీడు మంచివాడని నీకెలా తెలుసు అని ఆగిపోయారు. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అన్న మైండ్ లో వెళ్తున్న థాట్స్ ఏంటంటే, అప్పటికింకా స్వామి మీద గురి కుదరలేదు ఈ అబ్బాయికి. అదేంటి, ఆ అబ్బాయి హాస్టల్లో బానే ఉంటున్నాడు కదా, ఎందుకు స్వామి వీడు మంచివాడని మీకు ఎలా తెలుసు అని అడిగారు. అంటే స్వామి ఆ వ్యూలోని మంచివాడు అన్నదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్ ఆ అబ్బాయి రీచ్ అయ్యాడో లేదో ఇప్పుడు స్వామి చెప్పబోతున్నారని అనుకున్నాడు అనమాట. సో దెర్ ఇస్ డిఫరెంట్ హాల్ మార్క్ ఫర్ అ స్టూడెంట్ ఆఫ్ స్వామి. సో స్వామి అప్పుడు చెప్పడం మొదలు పెడతారు, చూడండి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులందరూ ఇదే అనుకుంటారు, నేను వచ్చి స్వామి కాలేజీలో చదువుకుంటున్నాను, నేను వచ్చి స్వామి హాస్టల్లో ఉంటున్నాను. కాదు కాదు కాదు, నేను వారిలో ఉండి వారి చేసే ప్రతి పనిని నేను చదువుతున్నాను అంటున్నారు. అసలు ఇంతకన్నా లైక్ ఇప్పుడే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తూ ఉంటే, ఈస్ ఇన్ ఎవ్రీ వన్ స్వామి ఈజ్ దేర్ అండ్ హీఈస్ వాచింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అస్. సో ఇది తలుచుకుంటే మన హాస్టల్ ఎంత పవిత్రమైనదో, అండ్ ఆ హాస్టల్లో ప్రతి ఇంచి స్వామి బ్లెస్ చేసింది. అండ్ నౌ శ్రీనివాస్, ఇప్పుడు మన బ్యాక్ టు అవర్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ నీకు మన హాస్టల్లో అయిన ఉంటే చెప్తావా?
1: హాస్టల్లో ఇంకోటి మంచి విశేషం ఏంటంటే, హాస్టల్లో ఉండేటప్పుడు బోల్డ్ పనులు చేయడానికి ఉంటాయి, ఎవెన్యూస్, సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. అందులో ఏంటంటే డిస్పెన్సరీ అని, అంటే ఎక్కడైతే హెల్త్ సర్వీసెస్, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళకి సేవలు అందించడానికి. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే హాస్టల్లో ఎలక్ట్రికల్ వర్క్లు, ప్లంబింగ్ వర్క్లు అంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అలాగే డైటిక్స్ అని, ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి కిచెన్ డిపార్ట్మెంట్. చిన్న చిన్న పనులు అలాంటి న్యూస్ పేపర్లు, అది కూడా ఒక చిన్న సేవ కిందనే అక్కడ ట్రీట్ చేస్తారు. ఏదంటే ప్రతి ఒక్క పనిని ఎట్లా సేవ కింద మార్చుకొని చేయొచ్చో ఆ రకంగా మనకు నేర్పుతూ వస్తుంది
2: స్టూడెంట్స్.
1: అయితే దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే, స్వామి తన చేతులుగా స్థాపించిన మూర్తులు ఉన్నాయి, వినాయకుడు అనగా, రంగనాథ్ స్వామి అనగా, వైకుంఠ నారాయణ వనం అనే ఒక గుడి ఉంది లోపల, అక్కడ స్వామి తన చేతులతో స్వయంగా స్థాపించిన విగ్రహాలు ఉన్నాయి. సో అటువంటి విగ్రహాలకు కూడా సేవ చేసే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారు స్వామి. స్టూడెంట్స్ అందరికి కూడా ఇప్పుడు బయట మీరు చూసుకుంటే ఏ గుడికి వెళ్లి కూడా
0: అసలు
1: ఉండదు, అది అలాంటిది ఇక్కడ మూల విగ్రహాన్ని ముట్టుకొని ఆయనకి స్నానం చేయించి బట్టలు కట్టి నైవేద్యం పెట్టి ఆయనతో కలిసి మొత్తం ఒక ఫ్రెండ్ లాగా ఉండేటట్టు అవకాశం మనకు స్వామి ప్రసాదించారు. మనం ఫ్రెండ్ లాగా ఉంటామా లేదంటే దేవుడు భక్తుడు ఎటువంటి అనుబంధం కావచ్చు, అటువంటి అనుబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. సో ఆ రకంగా ఫస్ట్ నేను జాయిన్ అయిన ఒక వారం 10 రోజులకి వినాయకుడు అక్కడ ఉండేవాడు, నాకు చాలా నచ్చేవాడు వినాయకుడు చూసి, విగ్రహం భలే ఉండేది. అయితే నా ఒక క్లాస్మేట్ ఇంతకుముందు అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు, తను వినాయకుడు చేస్తూ ఉండేవాడు, కాకపోతే తనకి ఆరోగ్యం ఇచ్చా ఏదో ఒంట్లో బాగాలేక కొన్నాళ్ళు వినాయకుడికి తన సేవ చేయలేకపోయాడు. అయ్యో వినాయకుడు అలా ఉన్నాడు కదా అని నేను చేయడం మొదలు పెట్టాను తను అడిగి, సరే కొన్నాళ్ళు చేయి నా ఆరోగ్యం బాగాక నేను చేస్తానన్నాడు. అయితే ఒకరోజు మొదటి రోజు చేశాక, అయ్యో 2 రోజు కూడా నేను చేస్తే బాగున్నాను ఒక ఫీలింగ్ వచ్చింది. అలా ఒకటిది కాస్త 2 రోజులు, 2 రోజులు కాస్త వారం, వారం కాస్త 10 రోజులు, నెల, మొత్తం సెమిస్టర్, ఏడాది, అదే ముహూర్తాన్ని మొదలు పెట్టానో కానీ స్వామి అనుగ్రహంతో ఈ రోజు వరకు కూడా చేసే అవకాశం వస్తుంది. సో ఆ రిలేషన్ ఎలా అయిందంటే, ఇప్పుడు వినాయకుడిని స్నానం చేసినప్పుడు నేను ఏంటంటే ఏదో చిన్న పిల్లాన్ని కూర్చొని స్నానం చేయిస్తూ అన్ని మాటలు మాట్లాడుకుంటూ ఇంక ఇది అది అని కాదు, ఏదొస్తే అది, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ నా మనసులోనివన్నీ చెప్పుకుంటూ నేను చెప్పడమే కాదు ఆ రకంగా కొన్నాళ్ళపై నాకు ఆ రెసిప్రోకేషన్ కూడా వినాయకుడు కూడా నాకు అట్లాగే రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఎట్లా చెప్పాలని నేను చెప్పలేను, అది నేను చేశాను నాకు
0: అనుభవిస్తేనే కానీ తెలియదు.
1: సో అలా చేస్తే ఒకరోజు ఏమైందంటే ఇది వినాయక చవితి 2015 వినాయక చవితి అయిన మూడో రోజుకి, ఆ రోజు ఏంటంటే నిమజ్జనం రోజు, హాస్టల్లో వినాయకుడు పూజ చేసి ఆ విగ్రహాలని నిమజ్జనం చేయించాలి. అయితే మనకి ఏంటంటే ఈ వినాయకుడికి నేను పొద్దున స్నానం చేయించి పంచాన్ని కడదామని రెడీ అయినా. స్నానం చేయించేకంటే పక్కన ఒక రూమ్ ఉంటుంది, సేవాదల్ షెడ్ అని ఉంటుంది, అక్కడ స్వామివారికి తువ్వాలు విభూతి కుంకుమ అలంకారంకి ఏవేవైతే కావాలని పెట్టాను. అయితే ఆ తువ్వాలు నేను తీసుకుని స్వామికి స్నానం చేయించాక ఆ తువ్వాలు తీసుకుని స్వామికి తుడుద్దాం అనుకుని పట్టుకెళ్తున్నాను. ఆ తువ్వాలు తీసి ఎందుకో దులిపాను, గబుక్మని ఏముంటుందో తెలియదు కదా అని. దులిపేసరికి నా మీద ఏదో పడినట్టు అనిపించింది, పడి కిందకి ఏదో రాలింది. కింద చూస్తే ఒక 5-6 అడుగులు నాగుపాము పడగి విప్పి పెద్దది నాగుపాము నాకు కాళ్ళకి, అంటే నిమజ్జనం రోజు హాస్టల్లో వినాయకుడు పూజ చేసి ఆ విగ్రహాలని నిమజ్జనం చేయించాలి. అయితే మనకి ఏంటంటే ఈ వినాయకుడికి నేను పొద్దున స్నానం చేయించి పంచాన్ని కడదామని రెడీ అయినాం.

0: దగ్గరలోనే, చాలా దగ్గరలో ఉంది. మహా అయితే 5 సెంటీమీటర్లు అంతకంటే తక్కువ డిస్టెన్స్ లో పడగ విప్పి నాగుపాము అలా చూస్తూ ఉంది. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా నాగుపాము చూడు అదే సందర్భం. కాకపోతే అది ఎంత బాగుందంటే ఇంకా నేను చెప్పలేను. చక్క గోల్డెన్ కలర్ లో ఉండి కృష్ణ పాదాలు భలే కనిపిస్తుండే. అయ్యో పావన్ ఒక్క స్టెప్ వెనక్కి వెళ్లి నేను పావని పావన్ అని చూస్తూ ఉంది. సరే ఇంకెంతసేపు ఇలా నిల్చుంటాను 5 నిమిషాలు సరే అనుకుని తువాలు పట్టుకుని వినాయకుడికి అంతా రెడీ చేసి పంచి కడుతూ అనుకుని, చూడు వినాయక ఈ పావు నన్ను నేను చేయలేదు, ఆ పావుకు కూడా ఏం అవ్వకుండా నువ్వే కాపాడాలి, అంతా ఒకటే కుటుంబం కదా మనం, మీరంతా శివ కుటుంబం అందులో పావు కూడా ఉంటుంది, ప్లస్ మన హాస్టల్ ఉంది అంతా మనం ఒకటే, అది నన్ను ఏం చేయలేదు కాబట్టి దానికి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి, నాకేం చేయలేదు అసలు నిజం చెప్తే నమ్మరు. ఆ పావు చూసి అసలు భయం కలగలేదు. మామూలుగా ఈ రోజు ఇప్పుడు నన్ను నడితే పావు చూసి చాలా ఉనికిపోతాను, అయ్యో బాబు పావు అనుకుని. ఏం జరగలేదు, ఎంత బాగుంది మీరు చెప్తే నమ్మరు. నేను వినాయకుడికి స్నానం చేయించి పంచి కట్టి అంటే అయితే 40-45 నిమిషాలు పట్టింది. అంతసేపు ఆ పాము అక్కడే ఉంది, మా పిల్లలు వస్తూ వెళ్తూ ఉన్నారు, ఆ పాము ఏమీ చేయలేదు. పైగా కొందరు పామును చూసి కెమెరాలు తెచ్చుకుని ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ పాము అలాగే నిల్చింది స్థిరంగా ఏం చేయకుండా. తర్వాత ఏమైంది, అంతా అయిపోయేసరికి ఒక సేవాదాలు వచ్చారు, కర్రతో తీసుకెళ్లి ఆ పామును తుప్పల్లో పడేశారు. అక్కడ చెప్పదలుచుకున్నది నేను ఏమిటంటే, ఆ వినాయకుడు సేవ చేయడం ప్రాసెస్ లో ఆ భయం పోయింది. అదే పర్లేదు మనకేం చేయదు, మనం వినాయకుడు చేస్తున్నాం, మనం అంతా ఒకటే కుటుంబం, ఎక్కడ తేడా లేకుండా, అంటే మనం ఒక మనిషిగా తర్వాత ఒక జంతువు పశువు కిందను అది మనం వేరే కాదు ఒకటే కుటుంబం అనే ఒక ఫీలింగ్, ఏదైతే స్వామి ఎప్పుడు చెప్తారో
1: వసుదైక
0: ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ నిమిషానికి నేను ఎక్స్పీరియన్స్ చేశాను, భయం లేదు, అది ఏం చేయదు, ఏం చేస్తుంది, నేను దానికి ఏం చేయలేదు, అది నాకు ఏం చేయదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ బోల్డ్ ఉండే వినాయకుడు తనలో బోల్డ్. ఇప్పుడు కూడా వినాయకుడిని ముట్టుకుంటే నాకు ఎలా ఉంటుందంటే, ఏదో చిన్న పిల్లాన్ని ముట్టుకుని మెత్త మెత్తగా ముదలాడాలనిపిస్తుంటుంది. ఆ రకంగా వినాయకుడితో బోల్డ్ అనుభవాలు.
1: మరి శ్రీనివాస్ అండ్ సాయిచంద్, మన హాస్టల్ మన వార్డెన్ సార్ రూమ్ లోకి నాకు ఇంకా బాగా గుర్తు. హాస్టల్ వార్డెన్ సార్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే రిజిస్టర్ అవటానికి నేను ఇట్లా తలెత్తి చూస్తే మన శివశంకర్ సాయి గారి సీట్ వెనకాతలే స్వామి పిక్చర్ ఒకటి ఉంటుంది, చాలా సీరియస్ గంభీరంగా ఉంటుంది ఆ ఫోటో. దాని మీద కిందని రాసింటుంది, డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్ అని రాసింటుంది అనమాట. సో మన హాస్టల్లో జరిగే ప్రతి యాక్టివిటీ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ హ్యాండ్ రిటన్ బై స్వామి. సో మార్నింగ్ సుప్రభాతం లేచిన దగ్గర నుంచి రాత్రి కరచరణ కృతం వా మనం పాడేంత వరకు శాంతి శాంతి వరకు అంత డిజైన్ చేసింది స్వామి. సో మరి ఈ డిసిప్లిన్ ఏదైతే ఉందో అది ఎట్లాగా మీరు ఇంబైబ్ చేసుకోగలుగుతున్నారు, ఎలా ప్రభావితం చేసింది మీ లైఫ్ ని అని చెప్తావా సాచన్?
2: నాకు ప్రత్యేకంగా నాకు పర్సనల్ గా నేను స్వామి హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఆ డిసిప్లిన్ అంతా నాకు పట్టేది కాదు. అంటే ప్రతి స్టూడెంట్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక కేజీ బ్రదర్ కూడా చెప్తున్నారు అంతా నార్మల్ గా జరుగుతుందని, కానీ నాకైతే అలా జరగలేదు. 2010 లో నేను 11th స్టాండర్డ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో ఆ ప్రాబ్లమ్ లో హాస్టల్ కి తర్వాత మారినా సరే సీనియర్ బాయ్స్ హాస్టల్లో అక్కడ ఆ డిసిప్లిన్ అనేది మనకి పొద్దున్నే 5 లేవాలి, సుప్రభాతం అన్నీ చేయాలి, తర్వాత మిగతా కార్యక్రమాలు అక్కడ ఎక్కడా కూడా అసలు విరామం లేకుండా స్వామి షెడ్యూల్ అలా ఫిక్స్ చేస్తారు.
1: బెల్స్ మధ్యనే జరుగుతుంటుంది మన జీవితం అంతా,
2: పొద్దున్న బెల్ ఉంటుంది మళ్ళీ రాత్రి పడుకునే ముందు బెల్ ఉంటుంది. సో ప్రేయర్ తో స్టార్ట్ అవుతుంది, ప్రేయర్ తో ఎండ్ అవుతుంది. సో నాకు పర్సనల్ గా కనీసం 3 ఏళ్లు పట్టింది ఇదంతా నేను అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే నేను చిన్నప్పుడే వచ్చాను కాబట్టి నాకు అప్పట్లో అంత ఇంపార్టెన్స్ తెలియలేదు. నేను ఎప్పుడైతే అండర్ గ్రాడ్యుయేట్ వచ్చానో సీనియర్ బాయ్స్ హాస్టల్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడు అనుకుంటున్నాను ఎలాగో ఇప్పుడు నేను యూజీకి వచ్చాను, 3 ఏళ్లు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సో స్వామి మనకి ఎందుకు ఈ షెడ్యూల్ పెట్టారు, అసలు ఈ డిసిప్లిన్ కి మనం ఎలా ఇంబైబ్ చేసుకోవాలని అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను. సో మొదట స్వామి చెప్తూ ఉంటారు బ్లైండ్ ఫెయిత్ ఉంటే, అంటే దాని అర్థం స్వామి చెప్తారు ప్రిటెండ్ టెండ్ అండ్ ఎండ్, యూ ప్రిటెండ్ టు బి గుడ్ యూ టెండ్ టు బి గుడ్ అండ్ బీయింగ్ గుడ్, అంటే నువ్వు మంచివాడిగా నటించు ఫస్ట్, తర్వాత మంచిగా మంచివాడిగా ఆ ప్రాసెస్ లో వెళ్తూ ఉంటావు అండ్ చివరికి నువ్వు మంచివాడి కింద మారుతావు. సో ఆ రకంగా ఆ కొటేషన్ నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. స్వామి చాలా కొటేషన్స్ ఉంటాయి, మనం లైఫ్ లో ఒక కొటేషన్ తీసుకుని హాస్టల్లో అది ఫాలో అయితే మిగతావన్నీ సెట్
1: అయిపోతాయి.
2: సో నేను ఇది తీసుకున్నాను ప్రిటెండ్ టెండ్ అండ్ ఎండ్. సో నేను స్టార్టింగ్ లో డిసిప్లిన్ అంతా ఫాలో అవుదాం అనుకున్నాను, కానీ అది ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు అనవసరం, కానీ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. నాకు తర్వాత ఏమనిపించిందంటే నేను అర్థం చేసుకున్నది, నాకు రియలైజ్ అయ్యాను ఈ కార్యక్రమాలు

0: రెగ్యులర్ గా జరిగేవి, కానీ కొన్ని కొన్ని ఫోర్స్ తో చేస్తాం, కొన్ని రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఇప్పుడు ఏదైనా కొత్త యాక్టివిటీ వచ్చినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళగలమా ఆ కాన్ఫిడెన్స్ రావడానికి, ఆ యాక్టివిటీ మనకి ఇంట్రెస్ట్ కలిగించడానికి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఈవెంట్ చేయాలి. కొన్ని కొన్ని అలాంటి సిచ్యువేషన్ వస్తాయి జీవితంలో. మనం ఇప్పుడు సపోజ్ మనం క్లాస్ లో ఏదైనా లెక్చర్ ఇవ్వాలి, టీచర్ చెప్తారు నువ్వు నెక్స్ట్ క్లాస్ లో సెమినార్ ఇవ్వాలని, అది మనం తప్పించుకోలేం. సో అలాంటివి ఏదైనా మనకు వస్తే మనం రిలేట్ చేయొచ్చు. మనం అనుకుంటా హాస్టల్ షెడ్యూల్ వేరు, ఇది వేరు, కానీ హాస్టల్లో కొన్ని యాక్టివిటీస్ మనం మన చేత కావాలని చేపిస్తాం, మనం చేయలేకపోయినా సరే. సేమ్ అలాంటి సిచ్యువేషన్లు లైఫ్ లో మనకు చాలా వస్తాయి. ఏవైతే మనం చేయలేకపోతాం, మనం చేయకూడదు అనుకుంటాం, కానీ వాటికి మనం ఎలా మనం ముందడుగు వేయాలి,
1: యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి.
0: యాక్సెప్ట్ చేయాలనే యాక్సెప్టెన్స్ నాకు బాగా అలవరుచుకున్నాను. ఏ పని చెప్పినా సరే, నాకు ఏ పని ఎదురొచ్చినా సరే, ఇదంతా స్వామి పని. స్వామి డిసిప్లిన్ లో నేను ఎలా అయితే చేయగలిగానో అదే డిసిప్లిన్ తో ఈ పని కూడా నేను చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని వెళ్ళాను. నాకు అలా చాలా సక్సెస్ కూడా వచ్చేది. ఈ డిసిప్లిన్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, అంటే మనం ఇక్కడ ఈ 10 నెలలు ఇక్కడ మన హాస్టల్లో ఉండి మనం డిసిప్లిన్ ఫాలో అయ్యాం, ఇంటికి వెళ్ళక కొంచెం కష్టం అవుతుంది, అయినా సరే చాలా వరకు ప్రయత్నించి అమ్మ వాళ్ళకి ఇంట్లో అమ్మా నాన్నలకి సాయం చేస్తూ వాళ్ళ నుంచి కూడా నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు నాకు చెప్తూ ఉండేవారు, నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మార్పులన్నీ వచ్చాయి, ఈ రకంగా నువ్వు డిసిప్లిన్ అయ్యావని. సో కొన్ని మార్పులు నాకు అక్కడ అమ్మ వాళ్ళు కూడా చెప్పారు.
1: మరి శ్రీనివాస్, నీ సంగతి ఏంటి? ఈ డిసిప్లిన్ ఫాలో అవటం వల్ల నీలో వచ్చినటువంటి ఆ మార్పు ఏంటి? అండ్ ఇది మనం అర్థం చేసుకోగానే మనం బయటికి అడుగు పెట్టిన తర్వాత, హాస్టల్ బయటికి వెళ్లిన తర్వాత మనలో ఏం మార్పు జరిగిందో మనకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అట్ ఎనీ గివెన్ డే, ఎంత లేట్ అయిపోయినా రాత్రి వర్క్ లో, మార్నింగ్ 6 తర్వాత అసలు నిద్ర పట్టదు మనకి, ఆ బెల్ లోపల ఫిట్ అయిపోయింది అనమాట. సో అట్లాగా మీ జీవితంలో ఎట్లా ఇలాగ
2: ఇప్పుడు అంటే డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుందంటే, అది అనుభవిస్తున్నప్పుడు ఎందుకురా భగవంతుడా అనే ఫీలింగ్ వస్తుంది. పొద్దునే లేపేస్తున్నారు, 50కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంటుందో హాస్టల్లో 7:30 బెల్ అంటే అసలు టైం చూడక్కర్లేదు. బెల్ అయిందంటే 7:30 అయినట్టే, టిఫిన్ పొద్దున బెల్ అయిందంటే 7:30 అయినట్టే, అంతేకాని 7:30 అయింది కదా అని బెల్ అక్కడ ఉండదు. బెల్ ఉందంటే 7:30 అయినట్టే అక్కడ. అట్లాగా ప్రతిదానికి బెల్లు ఉంటాయి, డిన్నర్ కావనియండి, లంచ్ కావనియండి, మందిర్ కావనియండి. అయితే అక్కడ అర్థమైందంటే అప్పుడు అనిపిస్తుంది, ఏంటి మాటమాటికి బెల్లులు కొడుతున్నారని. కాకపోతే అది ఎందుకు చేస్తున్నారు ఆ డిసిప్లిన్ ఒకసారి అర్థం చేసుకుంటే, సాయి చంద్ చెప్పినట్టు దాని వెనకాల అసలు ఇంటెన్షన్ ఏంటి, అది ఎందుకు అట్లా డిజైన్ చేశారనేది ఒకసారి తెలుసుకుంటే మనకి ఫాలో అవడం కూడా ఈజీగా ఉంటుంది. నేను ఒక రీసెంట్ గా ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే రీసెంట్ గా యూజీసీ టీమ్ వచ్చారు మన ఇన్స్టిట్యూట్ కి. వాళ్ళు ఏంటంటే ప్రతి 5 ఏళ్లకి వచ్చి అక్రిడిటేషన్ ఇది రివ్యూ చేస్తుంటారు, అంటే యూనివర్సిటీలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏమిటి అని. మన హాస్టల్ వాళ్ళు చూసారు, మొదటిగా వచ్చేసరికి వాళ్ళకి ఏం అర్థం లేదు ఏంటి ఇది అని అనుకున్నారు. కాకపోతే ఒకసారి హాస్టల్కి వచ్చి మందిరానికి వచ్చి మన యూనివర్సిటీ పద్ధతులు చూసాక వాళ్ళకి అర్థమైంది, అంటే మన సిస్టమ్ ఏంటి, డిసిప్లిన్ ఎందుకు ఇంపార్టెంట్. అయితే చిట్ట చివరిగా 4వ రోజు ఒక 4 ఉన్నారు, అంటే ఇంకా వాళ్ళు అంతా పని అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఫ్లైట్ వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉన్నారు యూజీసీ వాళ్ళు. అయితే వాళ్ళకి గెస్ట్ సర్వింగ్ కింద మేము సర్వ్ చేస్తూ ఉన్నాం. అయితే ఆవిడ ఒక ఆవిడ ఒక ప్రొఫెసర్ ఆవిడ హాస్టల్ అంతా చూసి ఆ రోజు టిఫిన్ చేసినప్పుడు ఆవిడ అడిగారు, మేము ఆవిడకి టిఫిన్ వడ్డిస్తున్నప్పుడు నన్ను అడిగారు, అసలు మీ హాస్టల్ ఇట్లా ఉంది, అంత పొద్దుట నుంచి రాత్రి వరకు అంత బెల్ సిస్టమ్ మీద నడుస్తుంది, మెకానికల్ గా అనిపించదా, ఏంటి రోబోట్స్ లా పనిచేస్తారు అని అడిగారు. అయితే నేను అన్నాను, అట్లా కాదు, ఇది చాలా డిసిప్లిన్డ్ లైఫ్, మాకు చాలా బాగుంటుంది. అంటే మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అదేదో చాలా ఈజీగా, అంటే మొదటి రోజు జాయిన్ అయిన వాడవడో ఫస్ట్ రోజు 5 లేచిపోయి చాలా ఆనందంగా వెళ్ళిపోయి అక్కడ సుప్రభాతం చదివేసి గేమ్స్కి వెళ్ళిపోయి అది అసలు అసాధ్యం. ఎందుకంటే మొదటి రోజు ఎలా ఉంటుందంటే 5 లేచేసరికి 9 మళ్ళీ నిద్ర వస్తుంది, క్లాస్కి వెళ్లేసరికి
1: నిద్ర.
2: కాకపోతే ఇవన్నీ చూసుకుంటూ భరిస్తూ వెళ్ళి కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది. భరిస్తూ ఎందుకంటే ముందు మనకి అర్థమవుదు అసలు హాస్టల్ జాయిన్ అవగానే ముందు ఎన్ని ఉంటాయంటే, ఒకవైపు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ చూపెడతారు, ఒకవైపు అకాడమిక్స్ గురించి చెప్తుంటారు, ఒకవైపు రూమ్ లో చెప్తుంటారు, అంటే చాలా అయిపోతూ ఉంటాయి. అసలు ఎలా ఉంటుందంటే ఏదో గుత్తువంకాయ కూరలో కుక్కి కుక్కి పెట్టినట్టు ఉంటుంది. అయితే అవన్నీ తీసుకుని కొంచెం టైం తీసుకుని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు అడిగారు నాకు, అంటే ఇంత మెకానికల్ గా ఉంటుంది, రోబోట్స్ లా పనిచేస్తారు, మీకేమనిపించదని చెప్పాను. అట్లా కాదు మేడం, డిసిప్లిన్ ఉంటుంది కరెక్టే, కానీ మాకు కొన్నాళ్ళకి అది అలవాటు అవుతుంది, తర్వాత అప్రిషియేట్ చేయగలుస్తాం మేము, అదే మనకు మంచిది అనేది. అలా అనుకుని దాని తర్వాత ఏమవుతుంటే కొన్నాళ్ళకి మన జీవితమే బాగుపడుతుంది, మాకు అర్థం అవుతుంది, అందుకు మేము చేస్తాం. అట్లా కాదు, మీకు ఎంటర్టైన్మెంట్ కేమ్ ఉండదా అని అడిగారు. టీవీ కానీ మూవీ షోస్ కానీ ఉంటాయి, వీకెండ్స్ లో ఉంటాయి చూసాను. ఇవన్నీ చూసి లేదు, మరి ఈ వయసులో మీకు బోల్డ్ అయిన రకాల థాట్స్ వస్తూ ఉంటాయి కదా, బయటికి వెళ్లి కొత్త కొత్త ఫ్రెండ్స్ చేసుకుందాం, సినిమాలు చూద్దాం అని మీకేం అనిపించదా అని అడిగారు నన్ను. నేను అనిపించదు అని నేను చెప్పలేను, అనిపిస్తాయి, మానవ మనిషనగా సహజం అన్ని, సినిమా చూడాలనిపిస్తుంది, ఫ్రెండ్స్ చూడాలనిపిస్తుంది, అన్ని అనిపిస్తాయి. కాకపోతే ఈ డిసిప్లిన్ వల్ల మేము నేర్చుకునేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయట మీరు ఎట్లా చెప్పారు, బయటకు వెళ్ళి తెలుసుకోవడం అనేది ఎలాదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటనేది, బయట తెలుసుకొని అప్పుడు అయ్యో అప్పుడు నేర్చుకోలేకపోయినే అని బాధపడే కంటే ఇక్కడుండి తెలుసుకుని అవగాహన చేస్తే స్వామి యొక్క అనుగ్రహం కూడా మన వైపు అలాగే ఉంటుంది. అయితే నేను చెప్పాను సెల్ఫ్ కంట్రోల్ అని నేర్పిస్తారు. ఇప్పుడు బయట మనం ఎన్నెన్నో చూస్తున్నాం, చాలా వింటుంటారు, రోజుకు పొద్దున్న లేస్తేనే న్యూస్ పేపర్లు అన్ని చదువుతూ ఉంటాం. అలా కాకుండా ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు ఎంత మనకి ఏది ఎంతవరకు అవసరం, చెయ్యాలా వద్దా, ఒక మాట మాట్లాడే ముందు అసలు ఇది అవసరమా లేదా, అటువంటిది ఈ డిసిప్లిన్ అనేది నేర్పిస్తుంది. రెండోది ఏంటంటే ఈ షెడ్యూల్ అలవాటైపోయి నిజంగా ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ తెలివి రాకపోయినా ఇంట్లో మాత్రం 5 తక్కువని తెలివి వస్తుంది. పొద్దున్నే పడుకుందామన్నా నిద్రపడుతుంది ఫోన్లే. అప్పుడు నేను ఏంటంటే మా సమ్మర్ వెకేషన్ లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే పొద్దున్నే లేచిపోయేవాడిని, 5 లేచిపోయి ఇంకా ఏం చేస్తాను, నిద్ర పట్టదు. సో బయటకు ఊరికి అలా వెళ్ళి ఒక వాకింగ్ కి పక్కన ఇటు అటు వెళ్లి అమ్మకి ఏదైనా సాయం చేయాలంటే చేసేవాడిని. అయితే కింద ఒకసారి మా ఫ్లాట్స్ లో కొందరు చూసి అడిగారు, మీరు ఇంత పొద్దున్నే లేచిపోతారు, ఇంత మంచి సిస్టమ్ ఉంది మీకు, మీకు ఎలా అలవాటు అన్నాడు. నాకు అలవాటు అండి, మా హాస్టల్లో ఇలా చెప్తారంటే అదేదో మా పిల్లలు కూడా కాస్త చెప్పచ్చు కదా, వాళ్ళు కూడా బాగుపడతారన్నాను. నేను అట్లా చెప్పలేను మేడం, అది మీరు చూసుకోవాలి అంటే అసలు ఏ హాస్టల్ నేర్పుతారని ఇలా అడిగారు. మా హాస్టల్ ఇలా సత్సాయి హాస్టల్ అండి, ఇట్లా అక్కడ ఇలా కూడా నేర్పుతారా పొద్దున్న, వాళ్ళు చాలా విచిత్రంగా అవాక్ అయ్యారు. అంటే వాళ్ళు అంటే డైజెస్ట్ చేసుకోలేపారు, అంటే ఇప్పుడు కూడా ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయి, పొద్దున 5 లేచి అంటే వింటూ ఉంటారు బోల్డన్ హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారంటే పొద్దున 5 లేపుతాం అని. కాకపోతే వాళ్ళు 5 లేపి ఏం చేస్తారు, రుద్దుతూ ఉంటారు, అది చదవాలి చదవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ అంటే చదువు ఒకటే కాదు, చదువులోనే డిసిప్లిన్ ఉండాలి, ఆటల్లోనే డిసిప్లిన్ ఉండాలి, క్యారెక్టర్ బిల్డింగ్ లో కూడా డిసిప్లిన్, అది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది,
1: ఒక కంప్లీట్ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది అన్నమాట ఈ షెడ్యూల్ మనకి. ఇది చాలా బాగుంది, ఎందుకంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని యాక్టివిటీస్.
2: విషయం యూజీసీ టీమ్ అవి ఏమందంటే విన్నాక అప్పుడు చూసి అయితే మీకు ఏమనిపించదు కాదు మేడం, అనిపిస్తుంది ఒకసారి ఎవరికైనా అనిపిస్తుంది. కాకపోతే స్వామి ఇచ్చిన అవకాశాలు ఎలా ఉన్నాయంటే హాస్టల్లో కూడా ఎంత టైట్ గా అనిపించినా కూడా డిసిప్లిన్ అనుకోండి, షెడ్యూల్ అనుకోండి, ఏదో ఒక అవకాశాలు ఉంటాయి, దాంతో మేము ఎంజాయ్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఆవిడ చూసి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు మీరు హాస్టల్లోనే ఉండాలి, ఎందుకు ఈ డిసిప్లిన్ ఉండాలనేది, ఎందుకంటే ఇలా డిసిప్లిన్ గా ఉంటేనే మీరు ఒక మంచి మనిషిగా మారుతారని నాకు ఇప్పుడు నమ్మకం కుదురుతుంది, నా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు చూడాలని నేను కోరుతున్నాను అన్నారు ఆవిడ. సో అది ఆవిడకి స్వామి అంటే తెలియదు, మన హాస్టల్ మన సిస్టమ్ అన్నది తెలియని మనిషికి స్వామి ఎటువంటి అనుభవాన్ని ఇచ్చారనేది, అది డిసిప్లిన్ కి ఒక ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంటుందో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ.
1: ఇది మనం జనరల్ పార్లెన్స్ లో డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ గా ఉండడం, ఇది చేయడం అది చేయడం అనుకుంటాం కదా. ఒక సింపుల్ డెఫినేషన్ ఆఫ్ డిసిప్లిన్ స్వామి చెప్పారు ఒకసారి పిల్లలందరితో మాట్లాడుతూను, ఒక చిన్న పనిని మిస్ అవ్వకుండా పదే పదే పదే పదే చేస్తూ ఉండడం, దట్ ఈస్ డిసిప్లిన్. ఇప్పుడు మనం వాటర్ మార్నింగ్ 5 లేవంగానే వాటర్ తవ్వుతాం, కొంతమందికి ఆ హ్యాబిట్ ఉంటుంది పరగడుపున, అది కంటిన్యూస్ గా అది ఇట్స్ అ వెరీ నెగ్లిజిబుల్ ఈవెంట్, అది మన లైఫ్ లోనే మంచినీళ్ళు తాగుతున్నాం కానీ అది ఒక 10 కంటిన్యూస్ గా అలా చేస్తే వాట్ డిఫరెన్స్ ఇట్ ఇట్ మేక్స్ ఇన్ యువర్ లైఫ్ అనేది మనకి అర్థం కాదు, ఎందుకంటే మొత్తం సిస్టమ్ ని క్లియర్ చేసేస్తుంది అది. సో ఒక బౌల్ మూమెంట్, ఒకే టైంకి మనం ఎప్పుడు బౌల్ మూమెంట్ పాస్ చేస్తున్నాం అనుకోండి, ఒక టైం సెట్ అయిపోయింది ఆ బాడీకి. సో దానివల్ల మొత్తం మన హెల్త్ అంతా ఆర్గనైజ్ అయిపోతుంది. ఇట్లాంటివి మనకి డిసిప్లిన్ పెద్ద పెద్ద అనుకుంటాం, కాదు, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే స్వామి మనకి ఇంత బ్యూటిఫుల్ గా నేర్పిస్తారు. అండ్ ఈ స్పోర్ట్స్ మీట్ టైం ఇంకా మనకి చెప్పక్కర్లేదు, మనకి ఉన్న యాక్టివిటీస్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవుతాయి. బట్ స్వామి చెప్పేది ఏంటి, మీరు ఒక దాంట్లోనే ఉత్తీర్ణులు అవుతారంటే నేను ఒప్పుకోను, ప్రతి దాంట్లోనే మీరు ఫస్ట్ ఉండాలి,
0: ఆల్రౌండ్ డెవలప్మెంట్.
1: ఈ టైంలో మొన్న శివశంకర్ సాయి సార్ ఒక బ్యూటిఫుల్ ఎనాలజీ చెప్పారనమాట, ఇది అసలు నన్ను షేక్ చేసి పడేసింది. ఇది ప్రతి స్టూడెంట్ కి తెలుసుకోవాల్సిన విషయం ఇది. స్పోర్ట్స్ మీట్ కాంపిటీషన్స్ అవుతాయి కదా, అయినప్పుడు ప్రైజ్ విన్నర్స్ కి స్వామి ఆ రోజుల్లో స్వయంగా తన చేతులతోనే ప్రైజెస్ ఇచ్చేవారు అందరికి. అప్పుడు 450 హాస్టల్ స్ట్రెంగ్త్. ఆ పర్టికులర్ ఇయర్ ఏమైందంటే 250 బాయ్స్ కి ప్రైజెస్ వచ్చాయి అనమాట. సో ఆ 250 బాయ్స్ ప్రైజ్ లిస్టును వార్డెన్ సార్ స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకంటే స్వామి చూసి సంతోషించి ఇది ఇద్దాం అది ఇద్దామని సంభాషిస్తారు. సో ఆ రోజు స్వామి హీ వాజ్ నాట్ హ్యాపీ. ఆ లిస్ట్ చూసి స్వామిని వార్డెన్ సార్ని అడిగారట, స్వామి హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు అని. స్వామి 450 బాయ్స్ స్వామి అని. మరి ప్రైజెస్ ఎంతమందికి వచ్చాయి స్వామి? 250 బాయ్స్కి వచ్చాయి స్వామి. మరి మిగతా 200కి ఎందుకు ప్రైజులు రాలేదు అని అడిగారట. ఇది ఆయన్ని ఫుల్ గా షేక్ చేసి పడేసింది. ఎందుకు స్వామి ఇట్లా అడిగారు? ఏం వాళ్ళేమన్నా తక్కువ అని అడిగారట స్వామి. నెక్స్ట్ టైం ఐ వాంట్ ఎవ్రీబడి టు గెట్ ప్రైజ్. అంటే స్వామి ఆలోచనలోని ఆ పర్ఫెక్షన్ గాని అందరూ ఒకటే అన్న మాటల్లో కాదు స్వామి చెప్పడం, ప్రతి చర్యలో స్వామి చేసి చూపిస్తారు. అది అప్పటి నుంచే వేదం ఇండివిజువల్ కాంపిటీషను, వేదం పేర్ కాంపిటీషను, గ్రూప్ కాంపిటీషను ఇట్లా డెవలప్ చేసుకుంటూ యాక్టివిటీస్ ఎక్కువ చేశారు. ఎందుకంటే ఎక్కువ మందికి ప్రైజులు వస్తాయి, అవకాశం దొరుకుతుంది స్వామి దగ్గరికి. మేము అనుకునేవాళ్ళం ఇన్ని సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఎందుకుంటాయంటే ఇవి ట్రేస్ లాగా ఉంటాయి. మన మన జీవితం మనం ఎంటర్ అయినప్పుడు అన్ని లూప్ హోల్స్ తో ఉంటాయి అన్నమాట. ఆ లూప్ హోల్స్ అన్నిటిని స్వామి తమ ప్రేమతో నింపుతారు. సో దానివల్ల మన మన మన వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుంది. అట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో సెట్ చేస్తారు స్వామి. కొంతమంది డైటిక్స్ లో మొత్తం 5 ఇయర్స్ గడుపుతారు, కొంతమంది మెయింటెనెన్స్ లో ఆల్ 8 ఇయర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు రాణించేస్తారు ఆ మూమెంట్ లోని. ఆర్ట్ వర్క్ కానివ్వండి, ఇట్లాగా ఒక కంప్లీట్ పర్సనాలిటీని స్వామి తయారు చేయడానికి మనకి ఈ హాస్టల్ ఇచ్చారు.
2: ఇంకోటి ఏంటంటే ఈ మీరు చెప్పినట్లు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే క్లాస్ లో నేర్చుకుంటాం చూస్తూ ఉంటాం, అసలు చేసే కంటే ఒకసారి కొన్ని చూసి కూడా వచ్చేస్తూ ఉంటాయి. చూడగా చూడగా ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్ అనుకోండి అందరూ చేయనక్కర్లేదు, కాకపోతే అందరూ చేయడం చూస్తుంటారు. నేను ఒక లాస్ట్ ఇయర్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను అనమాట ఐఎం షిలాంగ్ లో. అక్కడ ఏమైంది, వాళ్ళ మంచి ఆడిటోరియంలో నేను ప్రెజెంటేషన్ ఇచ్చే టైంకి వాళ్ళ ప్రొజెక్టర్ అనేది పాడైపోయింది. వాళ్ళు దాని గురించి తలకిందులుగా ఏమైపోయిందా ఏమైపోయిందా ఇటు అటు తిరిగేసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి అడిగేశారు. కాకపోతే సింపుల్ ఏంటంటే ఒక కార్డ్ అనేది మిస్సింగ్, ఆ కనెక్షన్ లూజ్. నేను వెళ్ళి ఫిక్స్ చేశాను, వాళ్ళు దానికి చాలా అవాక్ అయిపోయారు. ఏమైంది నీకు ఇవన్నీ ఎలా వచ్చన్నారు? నేననుకుని దీంట్లో ఏమంది మామూలు కదా, ప్రతిరోజు చూస్తుంటాం, క్లాసుల్లో ఉండండి హాస్టల్లో ఉండండి ఎక్కడే లేకపోతే మేము పరిగెడుతుంటాం. మెయింటెనెన్స్ అనే కాదు, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు, గబుక్కున్న పనికి ఆ నిమిషానికి వాళ్ళు లేకపోతే మేము వెళ్ళి చేసిస్తాం. అంతేగాని వాళ్ళు వచ్చేంత వరకు మేము అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయం. సో అక్కడ ఎప్పుడు అలా చేశారు వాళ్ళు చాలా విచిత్రంగా చూశాను నన్ను. ఇంకేవో డీటెయిల్స్ అడిగారు, అప్పుడు వాళ్ళకి అది తెలియదు కాబట్టి అడ్డి అడితే అది సెట్ చేశాను కంప్యూటర్ లేదంటే. వాళ్ళు చూసి ఇదేంటి అన్ని వీళ్ళకి ఎలా తెలుసు అని వాళ్ళు చాలా విచిత్రంగా చూశారు. కాకపోతే నాకు అది చాలా నార్మల్ గా ఉంది. చెప్పినట్లు హాస్టల్లో నేర్చుకుని ఎలా ఉంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ నుంచి మనకు తెలుస్తాయి. అదేంటంటే ఇక్కడ ఉండి ఉండి ఉండి మాకు ఒక్కొక్కసారి తెలియదు, ఆ అనుభవం ఉండదు. బయటకు వెళ్ళేసరికి సడన్ గా ఇదేంటి వాళ్ళు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, మనకు చాలా నార్మల్ గా అనిపిస్తుంది. అది హాస్టల్లో వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. అది
1: శ్రీనివాస్, నువ్వు టీచర్ స్టూడెంట్ గా మొదలయ్యావు, ఇప్పుడు లెక్చరర్ అంటే ఆల్మోస్ట్ రీసెర్చ్ స్కాలర్ లా ఉన్నావు. నీ సీనియర్స్ నుంచి, నీ స్టూడెంట్స్ నుంచి, స్టూడెంట్ డేస్ నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు? అండ్ నువ్వు ఇప్పుడు ఒక టీచర్ గాని మీ స్టూడెంట్స్ కి ఎట్లాగ అందించగలుగుతున్నావు? ఎందుకంటే మన హాస్టల్లో ఇది ఒక లెగసీ అనమాట. ఇట్ హాస్ బీన్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ ఇయర్స్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు అనుకుంటే ఇంకొక 10 మంది వస్తారు. అది అన్ఎండింగ్ స్ట్రీమ్ ఆఫ్ లవ్ అనమాట స్వామి దగ్గర. సో నీ విషయం చెప్పు.
2: స్టూడెంట్ గా జాయిన్ అయినప్పుడు అసలు అలా ఉండేదంటే కొత్త, అంతా కొత్తగా ఉండేది. టీచర్స్ కూడా చాలా విచిత్రంగా ఉండేవారు. అసలు నాగేశ్వరరావు సార్ అని ఒకసారి ఉన్నారు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో, ఆయన్ని చూస్తే ఇంకా వాచింగ్ చూడక్కర్లేదు. ఆయన చూస్తే అర్థమైపోతుంది ఇది టైం, ఆయన వెళ్ళిపోతాడంటే వెనక వెళ్ళిపోవచ్చు, పర్ఫెక్ట్ క్లాక్ అనమాట. సో ఆయన ఒక టీచర్. శివశంకర్ సార్ సార్ని చూస్తే ఎప్పుడు ఎంత ప్రెషర్ ఉన్నా ఎలా నవ్వుతూ ఉండొచ్చు, ఎలా యాక్టివ్ గా ఉండొచ్చు, బర్డన్ అనేది ఆయనకు ఉండే ఉండదు కావచ్చు. ఆయన ఎన్నింటికి పడుకుంటారో తెలియదు కానీ ప్రతిరోజు సుప్రభ ఆమె అందరికంటే ముందే లేచిపోతారు. కనీసం ప్రతిరోజు నేను చూసేవాడిని 12 ఆ రకం ఆ టైం కూడా ఆయన రూమ్ లో లైట్లు ఆన్ గా ఉంటాయి. 12 ఎప్పుడు పడుకుంటారో తెలియదు కానీ పొద్దున్న లేచిపోతారు. సో అలాగే టీచర్స్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. స్టూడెంట్ డేస్ లో ఎలా అనిపించిందంటే టీచర్స్ పెద్ద ఇన్స్పిరేషన్, వాళ్ళని చూసి బోల్డ్ నేర్చుకోవాలి అనిపించేది. ప్లస్ మనకి అందరూ సహాయపడతారు. ఇప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ వచ్చి ఇంకా రెండో విషయం ఆలోచించారు. ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, రేపు ఎగ్జామ్ నాకైంది, ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, రేపు చూస్తే పరీక్ష ఉండేది నాకు మొన్నడు, వాడు నా దగ్గరికి వచ్చేసేప్పటికి రాత్రి 12 అయ్యో నాకు రేపు పరీక్ష ఉంది నేను నిద్రపోతానని చెప్పలేను, ఆరోగ్యం బాగాలేదు కదా వాడు చూడాలి, ఎందుకంటే నేను డిస్పెన్సరీలో ఉండేవాను కాబట్టి. సరే పదాన్ని రాత్రి అంతా వాళ్ళు వాంతి చేసుకుంటుంటే అంతా క్లీన్ చేసి వాడు జ్వరం వస్తే వాడికి మెడిసిన్ ఇచ్చి పక్కన అలా కూర్చున్నాను. ఈ హడావిళ్ళంతా రాత్రి అయిపోయింది, ఆ చదువు కూడా అంతంత మాత్రంగానే అయింది, కాకపోతే ఆ పరీక్ష చాలా బాగైంది. అయితే ఆ రోజు ఎలా అనిపించంటే సేవ చేస్తున్నాం మనం, ఏం ఆలోచించకుండా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నాము, బానే ఉంది అనేది. ఇప్పుడు ఆ సేవ మనం చేస్తే మిగతా విషయాలు స్వామి చూసుకుంటారు. సో అక్కడ మనం ఏం పెద్ద ఆలోచించాలి ఆ రకంగా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కలిసి ఉండడం అనేది ఏ హాస్టల్ అయినా అయిపోతుంది, ఇంకా మనకి అది ఆప్షన్ లేదు, బయట ఉండండి ఇక్కడ ఉండండి కలిసి ఉంటాం. కాకపోతే కలిసి ఒకరి గురించి ఒక ఆలోచించుకొని ఎట్లా ఎంపతి, సింపతి కంటే ఎంపతి అనేది ఇక్కడ నేర్పుతుంది. సింపతికి ఎంపతికి తేడా ఏంటంటే సింపతి అంటే దయ చూపడం, పోనీ జాలి పడడం. ఎంపతి అంటే అయ్యో నాకే ఆ పరిస్థితి వస్తే నేను ఎలా ఉంటాను, నాకెలా కావాలి, ఆ ఆలోచన ఇక్కడ మనకు హాస్టల్లో మనకి మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అవన్నీ పనిలో ఉన్నాయండి దాంతో మనం నేర్చుకుంటాం. అయితే స్టూడెంట్ డేస్ కాదు మెయిన్ లెర్నింగ్ అనమాట. అదే రకంగా కాలేజ్ లో బోల్డ్ నేర్చుకుంటాం సబ్జెక్ట్స్ లో, అది ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒక లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనకి ఇక్కడ హాస్టల్లో బాగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే బోల్డ్ పారాయణాలు అవుతుంటాయి, ఈవెంట్స్ అవుతుంటాయి, మనకి ఇష్టం ఉంది ఆ ఈవెంట్స్ మనం లీడ్ చేసే అవకాశం కూడా మనకి ఇస్తారు స్వామి. సో ఆ రకంగా ఒక మంచి లీడర్ కింద మనం తయారవ్వచ్చు, ఒక నలుగురితో కలిసి పని ఎలా చేయాలి, ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, ఆ రకంగా ఈ లెసన్స్ అన్ని మనకి నేర్పుతూ వస్తుంది హాస్టల్ లో. ఇది స్టూడెంట్ డేస్ లో. అయితే మీరు చెప్పినట్టు స్టూడెంట్ డేస్ అంతా బాగుండేది, ఇలా అయిపోతుండే
1: ఎవరో ఒకరు మనకు ఉన్నారని.
2: కాకపోతే టీచర్ కింద మారిపోయేసరికి ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు గబుక్కు మనం ఒక మాట చెప్పాలన్నా వినాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం బట్టే స్టూడెంట్స్ ఉంటారు. ఇన్నాళ్ళు మేము టీచర్స్ ని చూసేవాళ్ళం, ఇప్పుడు మేము వాళ్ళ షూస్ లోకి వచ్చేసరికి స్టూడెంట్స్ మమ్మల్ని చూస్తారు, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఇంక పిల్లలు కదా వాళ్ళకి సేవ చేయాలి. ఇప్పుడు మాకెలా అయితే మా టీచర్స్ చేశారో ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా మేము అలాగే చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వస్తున్న పిల్లలకి చాలా మందికి స్వామి అంటేనే తెలియదు, అసలు వాళ్ళకి ఇక్కడ జాయిన్ అవ్వకముందు అసలు స్వామి అనగా ఏమి తెలియదు. వాళ్ళు ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతానంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు వచ్చి చూసుకుంటారు, అంతా బాగుంది, ఫ్రీగా ఉందని వాళ్ళు ఆ థాట్ తో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చేగా స్వామి గురించి తెలుసుకుని వాళ్ళ దృఢ నమ్మకం పెంచుకుంటారు. ఈ ప్రాసెస్ లో టీచర్స్ అనేది ఏంటంటే ఎలా ఉండాలంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఏదైతే పొందామో స్వామి దగ్గర నుంచి మా టీచర్స్ దగ్గర నుంచి ఆ లవ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏదైనా గబుక్ మన ఇబ్బంది ఉందనుకోండి, చిన్నపిల్లలకి ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంటుంది, దాని వల్ల ఏదో వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తుంటే ఒకసారి ఫోన్ లో మాట్లాడ వాళ్ళకు అనిపించదు, అయినా వాళ్ళకి ఎవరొకరు చెప్పాలి కావాలి మాట్లాడు వినేందుకు, వాళ్ళు రూమ్ కి వచ్చి మాట్లాడుతుంటారు, అలా వింటూ కూర్చోడమే, వాళ్ళకి ఏం జవాబు చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఏం సొల్యూషన్స్ చెప్పలేదు. ఈ వినడం అనేది కూడా చాలా పెద్ద పేషెన్స్ నేర్పుతుంది, వాళ్ళు అన్ని మాట్లాడుతుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి టాపిక్లు. సో ఇవన్నీ నేర్చుకున్నాం అనమాట వినడం. తర్వాత గబుక్ మన ఏమైనా ఇబ్బంది వచ్చింది ఇంకో విషయం ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు. గబుక్ మన వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి ఫ్రూట్స్ ఇవ్వాలి, అన్ని చూసుకోవాలి, ఎందుకంటే అమ్మా నాన్న ఉంటే ఎలా చేస్తారో మేము అలా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకూడదు, అయ్యో అమ్మా నాన్నకి దూరంగా ఉన్నాం వాళ్ళు ఉంటే బాగున్నా ఫీలింగ్ రాకూడదు. సో ఇవన్నీ చూసుకుంటూ అదొక అలవాటు అయిపోతుంది, మనకు వేరేగా అనిపించదు. అయితే ఒకసారి ఏమైంది, నాకు ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేక పడుకున్నాను. అయితే రోజు నేను ఏంటంటే సుప్రభాతం వెళ్లే టైంలో నేను బయట నిల్చుంటాను పిల్లలు ఏ టైంకి వస్తాను జస్ట్ చూడడానికి, మనకు ఎవరైనా పడుకుంటాను నేనైనా పడుకుని పెడుతుంటాను. ఇప్పుడు టీచర్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నేను లేచి నిల్చుంటుంటాను చూస్తుంటాను వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు ఏంటి అని. అయితే రోజు నేను వాళ్ళకి ముందు నిల్చొని వెనకాల సుప్రభాతం మొదలయ్యేసరికి వాళ్ళు వెనకాల కూర్చొని అయిపోయాక వెళ్ళిపోతుంటాను. అయితే ఒకసారి ఏమైందంటే నేను 2 రోజులు వెళ్లేదు సుప్రభాతానికి, ప్లస్ డే మొత్తం కూడా సరిగ్గా రోజంతా కూడా నేను ఎక్కడ వాళ్ళు కనిపించలేదు ఎక్కువ. సో వాళ్ళకి ఏదో తేడా అనిపించి వాళ్ళు 3వ రోజు నా రూమ్కి వచ్చి పొద్దునే నన్ను అడిగారు, ఏమైంది సార్ మీరు ఎక్కడా కనిపించట్లేదు అని. నన్ను ఏమవలేదు, కొంచెం జలుబుగా ఉందంటే అదేంటి సార్ జలుబుగా అంటే ఏం చెప్పలేదని. ఇంకా ఆ రోజు నాకు పొద్దుటి నుంచి రాత్రి వరకు నిత్య సేవలే, నాకు ఫుడ్ తెచ్చేసి పళ్ళు వేడి పాలు ఇంకా వేడి నీళ్లు అన్ని తెచ్చేసి నాకు ఇంకా అడగకుండా నీ పెట్టేశారు. అప్పుడు అనిపించింది అరే నేను ఏం చేశానని వాళ్ళు నాకు అంత ప్రేమ చూపిస్తున్నారు. ఒక టీచర్ గా చేయడం ఒక ఫార్మాలిటీగా చేయడం అనేది వేరు, రూమ్ అలా ఫార్మాలిటీ అనుకుంటే ఒకలో ఇద్దరు చేస్తారు. 30 స్టూడెంట్స్ కట్టుకట్టుకుని అలా వచ్చేసి ఇంకా ప్రతి నిమిషం నా దగ్గరే కూర్చొని ఎందుకు ఇలా ఉన్నారు, మీకైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము వాళ్ళ నిజంగా చెప్పాలంటే పిల్లలు వాళ్ళు ఏం చూడగలరు గబుక్మని, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అటువంటిది వాళ్ళ లీడ్ తీసుకుని నాకు ఏదో అయిపోతుంది అనుకుని నాకు మళ్లీ జలుబు తగ్గేంత వరకు, తీరా చూస్తే జ్వరం కూడా కాదు చిన్న పిల్ల జలుబు, అది తగ్గేంత వరకు కూడా నా దగ్గరే ఉండి అంత పాలు మొత్తం అన్ని కరెక్ట్ గా టైంకి వచ్చి ఆ రకం ఎఫెక్షన్ ఎప్పుడైతే చూపెట్టప్పుడు అనుకున్నాను నేను ఏమి ఇచ్చేనే నాకు ఇంత ఇస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే సెల్ఫ్లెస్, స్వామి ఏదైతే చెప్తారో ఏం ఆలోచించకుండా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇస్తే మనకు అది వస్తుంది, మనం అనుకోకలేదు కూడా. ఆ రకంగా ఇప్పుడు స్వామి భౌతికంగా లేరు, కాకపోతే ఆయన లవ్ ఎలా ఉంటుంది అనేది ఒంట్లో బాగాలేకపోతే ఇప్పుడు పిల్లలకి ఎలా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అయ్యో పక్కన ఎవరైనా ఉంటే బాగుందని. ఎప్పుడైతే ఇంతమంది వచ్చారో నేను చాలా ఇమోషనల్ అయిపోయినా రోజు, అయ్యో ఇంతమంది ఉన్నారా నా అనే వాళ్ళు గబుకు బహుశా ఇంట్లో కూడా మన ఫ్యామిలీస్ లో ఉండకపోవచ్చు. అలాంటిది హాస్టల్ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, నిజంగా వాళ్ళు వచ్చేంత వరకు నేనెవరో వాళ్ళెవరో తెలియదు, ఎన్నాళ్ళు కలిసి ఉంటాం కూడా తెలియదు, ఏమీ తెలియక ఏమి సంబంధం లేకపోయినా జస్ట్ ఒక సాయి బ్రదర్ సాయి టీచర్ ఆ రిలేషన్ సాయి స్టూడెంట్స్ సాయి అన్న ఒక లింక్ తో వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే ఇంతకంటే ఎక్కువ స్వామి లవ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. ఇంతమంది స్టూడెంట్స్ త్రూ స్వామి మనకి ఇంత లవ్ ఎలా అయితే షవర్ చేస్తున్నారో అది నిజంగా అసలు మాటల్లో నేను చెప్పలేను. జస్ట్
1: చాలా బాగుంది. ఇందాక మన సాయి చంద్ చెప్పినట్టు డిసిప్లిన్ లో పాటుగా ఏది కాదనకుండా ఇక్కడ ప్రేమలో భాగంగా ఏది లేదనకుండా ఈ రెండు కలిపితే అసలు ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్ స్వామి దగ్గర. అందుకే బయట వాళ్ళు మనం ఏదన్నా కొత్త విషయం చెప్తే మనం దేనికి కాదని లేము, అదొక న్యాచురల్ అయిపోతుంది మన ఇన్స్టింక్ట్ లోని. అండ్ ఏమన్నా అడిగితే అది లేదు అని చెప్పలేము. సో బయట వాళ్ళకి ఏ అస్తమానం ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు, ఏం కావాలంటే అది చేసేస్తాడు అంటారు. బట్ దట్ ఈస్ హౌ స్వామి హ్యాజ్ సెట్ అవర్ లైఫ్స్. ఎందుకంటే స్వామికి సర్వం ఎస్ ఎస్ ఎస్ అంటారు కదా, ఎక్కడ నో అనేది మన నోట్లోంచి రాకూడదు. దట్ ఈస్ హౌ స్వామి హ్యాజ్ ఫ్రేమ్డ్ అస్. సో ఇది తప్పకుండా మన లైఫ్ ని ఒక డివైన్ గోల్ వైపు భగవంతుని చేరడానికే స్వామి ఇదంతా మనకి అవకాశం ఇస్తున్నారు. అండ్ చివరిగా మీ ఇద్దరితో సంభాషణ ముగించే ముందు స్వామి ఒకసారి ఒక విద్యార్థి బృందంతో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారు. ఒక విద్యార్థి అడిగారు, స్వామి మేము సాధన చేయాలనుకుంటున్నాము భగవంతుని చేరటానికి, ఏం సాధన చేస్తే బాగుంటుంది అని అడిగితే స్వామి చిరునవ్వు నవ్వి వాళ్ళకి చెప్పి, మీరు ఏ సాధనలు చేయక్కర్లేదు, హాస్టల్లో నేను ఇచ్చినటువంటి డిసిప్లిన్ ని మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా మీరు తూచా తప్పకుండా పాటించండి, అదే మీకు అసలైన యోగం అన్నారంట. అంటే ఒక స్పిరిచువల్ రెజిమెంట్ ని స్వామి ఎట్లాగ బ్యూటిఫుల్ గా హాస్టల్లో సెట్ చేసి మన కోసం పెట్టారో ఇప్పుడు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. చాలా సంతోషం శ్రీనివాస్ అండ్ సాయి చంద్ మీ సమయాన్ని వెచ్చించి మా శ్రోతలందరికీ ఇన్ని మంచి విషయాలు తెలిపినందుకు. ఎందుకంటే మీరు మాట్లాడిన తర్వాత మీరింకా స్వామిని చూడలేని టైంలో హాస్టల్లో చేరారు, కానీ స్వామిని చూసి స్వామి ప్రెజెన్స్ ని కూడా హాస్టల్లో పొందిన వాళ్ళు మన సీనియర్ బ్రదర్స్ ఇప్పుడు వరుసగా మనతో వాళ్ళ అనుభవాలను పంచుకుంటారు, అది ఒక డిఫరెంట్ అనుభూతి. సో ఈ రెండు అందిద్దామన్న ప్రయత్నంలో మిమ్మల్ని ఇద్దరిని పిలవడం జరిగింది. సాయిరాం,
0: ఈ అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు
1: సాయిరాం. శ్రోతలందరికీ ఒక చిన్న మనవి, ఇప్పుడు స్వామి విద్యార్థులైనటువంటి శ్రీ లక్ష్మీనాథ్ గారు, శ్రీ రంగనాథ్ రాజు గారు, శ్రీ ఐఎస్ రామకృష్ణ గారు, శ్రీ కృష్ణ సార్, వీళ్ళంతా హాస్టల్లో ఉన్నప్పుడు తమ అనుభవాల్ని మనందరితో పంచుకోవడానికి స్పెషల్ గా వాళ్ళ రికార్డింగ్స్ ని మనకి పంపించడం జరిగింది. మరి వాళ్ళు ఏం చెప్తారో వింటూ స్వామి ప్రేమను మరింత ఆస్వాదిద్దాం.
3: సాయిరాం, నా పేరు లక్ష్మీనాథ్. నేను 1991 నుండి 1996 వరకు బీఎస్సీ ఎంఎస్సీ స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాను. 1994 నుంచి 1996 వరకు నేను ప్రశాంత్ నిలయం క్యాంపస్ లో చదివే అవకాశం నాకు స్వామి కల్పించారు. ఇక్కడ మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ హాస్టల్ లైఫ్ గురించి, అది ఎంత డిసిప్లిన్ తో ఉంటుంది, ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది, అది పాటించడం వల్ల మనం చాలా తర్వాత బెనిఫిట్ పొందాము. ఇక్కడ ఒకటి రెండు విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. మనం హాస్టల్లో ఉంటున్నప్పుడు మనకి సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉండేదన్నమాట. అంటే ప్రతి స్టూడెంట్ ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొనాలి. అంటే అది మెయింటెనెన్స్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకపోతే గార్డెనింగ్ యాక్టివిటీ అవ్వచ్చు, లేకుంటే లైబ్రరీ బుక్స్ మెయింటెనెన్స్ కానీ, ఆర్ కిచెన్ లో గానీ అన్ని స్పోర్ట్స్ ఫీల్డ్ ఏదోలా ప్రతి స్టూడెంట్ ఏదో యాక్టివిటీ టేకప్ చేసి అందులోని హీ హాస్ టు డెవలప్ స్కిల్స్ ఆల్సో ఇన్ దట్ అనమాట. అట్లా మనకు చక్కగా ప్రోగ్రామ్ ఉండేది, సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనమే అన్ని చేసుకునేటట్టు స్వామి మనకు నేర్పించారు. ఈ ఈ ప్రోగ్రామ్ లో నాకు గుర్తొచ్చిన చాలా మంచి విషయం ఏంటంటే, మేము పుట్టపర్తి క్యాంపస్ కు వచ్చినప్పుడు 94 సమ్మర్ లో అక్కడ మేము హాస్టల్లో జాయిన్ అయ్యి చూసిన తర్వాత హాస్టల్ పక్కనే ఉన్న ఏరియాలో ఒక చాలా పెద్ద ఏరియా, అక్కడ చాలా కొంచెం తుప్పలు అలాగే కొంచెం బ్యారన్ ల్యాండ్ లా ఉండేదన్నమాట. అక్కడ బృందావన్లో ఎవరైతే గార్డెన్ టీమ్ లో ఉండేవాళ్ళో కొంచెం మెయిన్ మెంబర్స్ వాళ్ళంతా చూసి ఒకరోజు అనుకున్నాం అనమాట, ఇది చాలా బ్యారన్ గా ఉంది, దాన్ని మనం చక్కగా చదువు చేసి అన్ని తుప్పలవి తీసి చక్కగా మనం ఒక ఏదో మంచి బాగా తయారు చేద్దామని చెప్పేసి అట్లా స్టార్ట్ అయిందనమాట. ఇది నా బాగా గుర్తు, ఇక్కడ ఎంఎస్సీ బయాలజీలో పద్మనాభి అనే ఒకరాడు, ఇంకా కిషోర్ అని వీళ్ళిద్దరు, అలాగే కెమిస్ట్రీ స్టూడెంట్స్ రామసుబ్రహ్మణ్యం కృష్ణన్ వీళ్ళు నలుగురు మెయిన్ గా ఒక టీమ్ లా ఫామ్ అయ్యి ఆ పక్కన స్లోగా స్టార్ట్ చేశారు అనమాట. ఆ తుప్పలవి తీయడం ఆ రాళ్లవి తీయడం అట్లా చేసి స్లోగా దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. అది ఫస్ట్ ఇయర్ అంతా వర్క్ అవుతున్నప్పటికీ ఒక చక్కగా ఒక ల్యాండ్ అంతా తయారినప్పటికి అప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది, ఇది ఎందుకు దీన్ని మంచి గార్డెన్ లా తయారు చేసి మనం చక్కగా పెట్టచ్చు స్వామి పక్కన పెద్ద గార్డెన్ వస్తుంది కదా అని. సో అది ఆ వర్క్ లో స్టార్ట్ అయ్యి ఇంకా ప్లాంట్స్ వేయడం అన్ని మొత్తం ఒక అంతా ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ దాకా అయిందనమాట. అప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ గార్డెన్ రెడీ అయింది సెకండ్ ఇయర్ మిడిల్ లోకి. అప్పుడు డైలీ మేము ఈ టీమ్ అంతా వెళ్లి కార్డ్ తయారు చేసి స్వామిని ప్రే చేసి స్వామి ఇలా గార్డెన్ చేసాము మీరు వచ్చి బ్లెస్ చేయాలి అని ఫ్యూ టైమ్స్ స్వామి దగ్గర కార్డ్ పట్టుకుని వెళ్తే ఒకరోజు చక్కగా స్వామి సరే నేను బ్లెస్ చేసి వస్తానని చెప్పేసి 1995-96 ఆ టైంలో, అది లేట్ 95 అవ్వచ్చు సంథింగ్ లైక్ దట్, ఎగ్జాక్ట్ డేట్ ఐ డోంట్ రిమెంబర్ బట్ దట్ ఈస్ ద థింగ్. అప్పుడు స్వామి చక్కగా ఒకరోజు హాస్టల్ విజిట్ కి వచ్చి సడన్ గా ఐ థింక్ వైట్ బెంజ్ లో వచ్చారు ఆవేళ. సడన్లీ స్వామి సార్ నేను వస్తున్నాను పదండి అంటే పరిగెత్తి పరిగెత్తి మేము అందరం ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నామో, యాక్చువల్లీ నాకు కూడా చిన్న అవకాశం దొరికింది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ గార్డెన్ యాక్టివిటీలో పాల్గొనడానికి. సో అప్పుడు స్వామి వచ్చారు ఆవేళ, వచ్చి చక్కగా స్వామి అంతా చూశారు, మొత్తం నడిచారు స్వామి కారు దీపే అక్కడి నుంచి మొత్తం గార్డెన్ లోపల నడిస్తే అక్కడ ఒక ఉయ్యాల ఏర్పాటు చేసామన్నమాట, చిన్న రాళ్ళలా పెట్టి ఉయ్యాల ఒకటి పెట్టి స్వామి అక్కడ ఉయ్యాల్లో కూర్చున్నారు, అంతా చూశారు గార్డెన్ అంతా పరిశీలించారు బాగుందని చెప్పారు. నెక్స్ట్ అక్కడ నేచురల్ గా కొబ్బరి బండ ఒకటి కట్ చేసి పెట్టారనమాట, స్వామి కొంచెం సిప్ చేశారు దానికి, తర్వాత అందరం అది ప్రసాదంగా తీసుకున్నాము. ఆ గార్డెన్ లో చక్కగా చిన్న వాటర్ ఫాల్ చిన్న అవన్నీ పెట్టి చాలా బాగా తయారు చేశారు అనమాట. అంటే 1 ఇయర్ లో ది మేడ్ అ బ్యారన్ ల్యాండ్ ఇన్ టూ నైస్ గార్డెన్ అండ్ స్వామి బ్లెస్డ్ ఇట్ అనమాట. వీఆర్ సో హ్యాపీ దట్ స్వామి బ్లెస్డ్ అండ్ మా అందరికి అవకాశం ఇచ్చి చేశారనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ క్రిస్మస్ కాబట్టి అందరికీ మెరీ క్రిస్మస్. అండ్ క్రిస్మస్ గురించి చెప్పడానికి వస్తే ఇక్కడ హాస్టల్లో మేము మనకి అందరికీ తెలిసిన విషయమే, క్రైస్ట్ పుట్టినప్పుడు ఎలా అయితే ముగ్గురు రాజులు 3 కింగ్స్ అంటాము, ముగ్గురు రాజులు వచ్చి మనకి క్రైస్ట్ కి ప్రజెంట్స్ తీసుకుని వస్తారు. అలాగే ఇక్కడంటే మేము చిన్న డ్రామాలా చేసేవాళ్ళం అనమాట, స్వామి వచ్చి వచ్చేవాళ్ళు హాస్టల్ కి, అప్పుడు 3 కింగ్స్ లా ముగ్గురు సీనియర్ బ్రదర్స్ అంటే ఎవరైతే సెకండ్ ఇయర్ ఎంఎస్సీ ఆర్ సెకండ్ ఇయర్ పీజీ వాళ్ళు, దే యూస్ టు డ్రెస్అప్ యాజ్ 3 కింగ్స్ అండ్ స్వామికి ప్రజెంట్స్ ఇవ్వడం, స్వామి యూస్ టు ఆ స్వామి ప్రజెంట్స్ యాక్సెప్ట్ చేసి పెట్టుకునేవారు, అట్లా ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళం అనమాట. అంటే టోటల్ మనకి క్యారల్స్ కూడా పాడేవారు పిల్లలు ఆ టైంలో కావాల్సినవి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన మందిర్లో మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్వామి హాస్టల్కి వచ్చేవారు అనమాట, మేబీ అరౌండ్ 10:30 అట్లా ఆ టైంలో. సో ప్రతి ఇయర్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్, స్వామి హాస్టల్కి వచ్చి ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ యాక్టివిటీ, మెమొరబుల్ యాక్టివిటీ అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దీస్ 2 ఎక్స్పీరియన్సెస్ టుడే. సాయిరామ్.
4: సాయిరామ్ బ్రదర్, నా పేరు ఐఎస్ రామకృష్ణ. నేను 1993లో బీఏ ఎకనామిక్స్ బ్యాచ్ స్టూడెంట్ని. నాకు హాస్టల్ అంటే అదొక 1000 తల్లుల ప్రేమ పంచబడిన ప్రదేశం అని నేను ఎప్పటికీ భావిస్తాను. జీవితాంతం గుర్తుండేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభూతులు హాస్టల్లో నాకు లభించాయి. హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర మధ్యాహ్నం టైంలో పోస్ట్ మ్యాన్ కూర్చొని ఉండేవాడు. అక్కడ కాలేజ్ నుంచి రాగానే ఎవరికి సంబంధించినటువంటి పోస్టేజ్ కానీ మనీ ఆర్డర్స్ కానీ పెట్టుకొని ఉండేవాడు. అది ఎవరికి సంబంధిస్తే వాళ్ళు సైన్ చేసి తీసుకునేవారు అన్నమాట. అలాంటి సందర్భంలో చిన్న అప్పుడు చదువుకునే టైంలో మా ఫాదరు నాకు నెలకి 200 రూపాయలు మనీ ఆర్డర్ పంపించేవారు హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం. అయితే ప్రతి నెల వచ్చేటటువంటి మనీ ఆర్డర్ ఒకసారి ఒక వారం రోజులు రాలేదు. నేను ఆదుర్దాతో ఎందుకని రాలేదా ఏంటి అనేటువంటి యాంగ్జైటీతో ఉండేవాడిని. రోజు ఆ పోస్ట్ మ్యాన్ అడుగుతూ ఉండేవాడిని, రాలేదు బాబు రాలేదు బాబు అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అదే రోజుల్లో ఒకసారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నా దగ్గరికి వచ్చి దర్శనం టైంలో, ఏంట్రా మనీ ఆర్డర్ రాలేదా అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, అదేంటి వారం రోజులు మనీ ఆర్డర్ రాకపోవటం అనేటువంటిది స్వామి అడుగుతున్నారే అని చెప్పి ఆశ్చర్యపోయి, అవును స్వామి అని చెప్పి అన్నప్పుడు, రేపు మార్నింగ్ రా అని చెప్పి అన్నారు స్వామి. అప్పుడు హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలామంది భక్తులతో పాటు నాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ లాస్ట్లో స్వామి లోపలికి పిలిచి, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావా, ఇదిగో పట్టు అని చెప్పి అప్పటికప్పుడు సృష్టించి 500 రూపాయల నోట్లు సృష్టించి మడత పెట్టి నా కుర్తా జేబులో పెట్టి, ఎవరికి చెప్పకు హాస్టల్కి వెళ్ళి చూసుకో అన్నారు. అదొక అద్భుతమైనటువంటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జీవితాంతం గుర్తుండేటువంటి ఒక అనుభూతి.
5: సాయిరాం కృష్ణ సార్.
6: సాయిరాం అండి.
5: సార్, మా రేడియో సాయి శ్రోతలందరికీ కూడా మన స్వీట్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ మన హాస్టల్ గురించి ఎన్నో విషయాలు. ఈరోజు 37వ వార్షికోత్సవం జరుపుకుంటోంది మన హాస్టల్. స్వామి ఎంతో ప్రేమతో మనకి అందించినటువంటి ఒక ముఖ్యమైన భూమిక వహించే ఒక పరికరం అన్నారు మనం. సో ఆ ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఈరోజు మీతో ముచ్చటిస్తున్నాము. సార్, మీరు ఎప్పుడు మన హాస్టల్లో జాయిన్ అయింది, సీనియర్ బాయ్స్ హాస్టల్లో చెప్తారా?
6: నేను 1981లో జాయిన్ అయ్యానండి. అది అప్పట్లో మన స్కూల్ పిల్లలు తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు ఇద్దరూ కూడా అక్కడే ఉండేవారు. మొత్తం హాస్టల్లో 150 మంది ఉండేవారు. ఏ ఫ్లోర్ లో మన ఈ సెల్ఫ్ రిలయన్స్ స్టోర్స్, డిస్పెన్సరీ, లైబ్రరీ ఇలాంటివి కాకుండా మన కాలేజ్ పిల్లలు ఉండేవారు. తర్వాత బి ఫ్లోర్ లో సగం వరకు కూడా కాలేజ్ పిల్లలే ఉండేవారు, మిగతా సగంలో మన స్కూల్ పిల్లలు ఉండేవారు అన్నమాట. అయితే స్కూల్ పిల్లలు ఒక 90 మంది ఉండేవారు.
5: మీరు అప్పుడు ఏ స్టాండర్డ్ చదువుతున్నారు సార్?
6: నేను అప్పుడు యాక్చువల్గా 7th లో జాయిన్ అయ్యాను. సో అప్పట్లో చిన్నపిల్లలం కాబట్టి ఇద్దరికి కలిపి ఒక కబోర్డ్ ఇచ్చేవారు. సో సి ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉండేది. సో అది అసలు ఒకటి ఉన్నది అని కూడా మాకు తెలిసేది కాదు.
5: సి ఫ్లోర్ అసలు మీకు ఎగ్జిస్ట్ అవ్వలేదు,
6: కనిపించినా కనిపించేది కాదు, ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ మాత్రమేతోనే సరిపెట్టుకునేవాళ్ళం. అయితే అప్పట్లో ఇప్పుడు హాస్టల్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ అవన్నీ ఉండేవి కావు. ఫ్యాన్లు మాత్రం ఉండేవి ఒక్క డైనింగ్ హాల్లోనే. రూమ్స్ లో ఎక్కడ ఫ్యాన్స్ ఉండేవి కావు, ఒక డైనింగ్ హాల్లోనే ఫ్యాన్స్ ఉండేవి. సో దాంట్లోనే భోజనాలు, తర్వాత ప్రేయర్ హాల్, తర్వాత బెడ్రూమ్ అన్ని కలిపి అదే అన్నమాట మాకు డైనింగ్ హాల్. సో అప్పట్లో ఒకవేళ స్వామి వచ్చినా సరే స్వామి డిస్కోర్సులు కూడా అక్కడ డైనింగ్ హాల్లోనే ఇచ్చేవారు. సో ఒకసారి మన సుప్రభాతం గురించి మాట్లాడుకుందామండి. మన రోజు స్టార్ట్ అయ్యేది సుప్రభాతంతోనే. సో మా అప్పట్లో చెప్పే మన 90 మంది స్కూల్ పిల్లలు, మొత్తం మీద 150 మంది రెసిడెంట్స్ ఉండేవాళ్ళం. దీంట్లో సుప్రభాతం మటుకు జరిగేది ఒక భజన డైనింగ్ హాల్లోనే కాబట్టి కొంత ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సుప్రభాతం చేసేవారు, మిగతా వాళ్ళందరూ పడుకునేవారు అనమాట. సో వాళ్ళు ఏం చేసేవారంటే ముందరకొచ్చి ముందర ఆల్టర్ ముందర ఉన్న ఒక నలుగురు ఐదుగురు పిల్లల్ని లేపేసి అక్కడ హార్మోనియం పెట్టుకుని సుప్రభాతం చేసేవారు. సో ఇలాగ సుప్రభాతం జరుగుతూ ఉండేది, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పాపం వాళ్ళ పనులు చేసుకుని వెళ్లేవారు. ఓహో ఇలాంటిది ఏదో కార్యక్రమం జరుగుతున్నది కదా అని చూసుకుని మేము మళ్ళీ పడుకునేవాళ్ళం. సో ఇప్పుడు దాని గురించి అంతగా ఆలోచించలేదు. ఇలాగ జరిగిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకరోజు స్వామి ఒక విఐపిని పిలిచారు. ఆ విఐపిని పిలిచి, చూడు నా పిల్లలు సుప్రభాతం ప్రతిరోజు పొద్దునే లేచి చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది చూసి నాకు కొంచెం వింత అనిపించింది. అదేంటి, నేను కూడా పడుక్కునే ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని, చాలా మంది పడుక్కుని ఉన్నాం, ఒక ముగ్గురే చేస్తున్నారు సుప్రభాతం, అలాంటప్పుడు స్వామి ఇలా ఎలాగంటున్నారు అని. ఆ తర్వాత నాకు మెల్లిగా అర్థమైంది, నా పిల్లలు అంటే అలా సుప్రభాతం చేసేవాళ్లు, అలా ఫాలో అయ్యేవాళ్లు మాత్రమే ఆయన పిల్లలు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి అర్థమైంది. ఇలాగ జరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళైన తర్వాత నాకు థర్డ్ ఇయర్ డిగ్రీలో రూమ్ లీడర్ గా ప్రతిపాదించారు. సో స్వామి ఏమని అలాగా వచ్చిన లిస్టులో అందరినీ చూసి ఎవరిని కావాలో వాళ్ళకి టిక్ పెట్టేవారు, వాళ్ళనేమని రూమ్ లీడర్ కింద నియమించారు. అలాగా నియమించినప్పుడు ఈ నియమించబడ్డ రూమ్ లీడర్లందరూ ఒక సాకుతో స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి మాకు ఒక ఇంటర్వ్యూ ప్రసాదించండి అని అడుగుతుంటారు. అది ఆనవాయితీ లాగా అయిపోయింది. సో ఒకరోజు అలాగే అలాగే అపాయింట్ అయిన తర్వాత ఒకరోజు వెళ్లి మేము అందరం కూర్చొని స్వామి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అడిగాం. అంటే ఎందుకురా ఇవ్వాలి, ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, చాలా డిస్కోర్సులు ఇచ్చాను, ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయి ఉండాలి కదా, ఇంకా ఎందుకు నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి అని. అవును కదా, కరెక్టే కదా, ఇప్పుడు వాళ్ళకి మాకు ఏంటి తేడా, మిగతా స్టూడెంట్స్ స్వామి పిల్లలే, మేము స్వామి పిల్లలే, ఏం
7: స్పెషాలిటీ ఉంది,
6: ఏం తేడా అనుకుని కరెక్టే అనుకున్నాను. కానీ ఎక్కడో స్వామి దగ్గర మళ్ళీ పోగొట్టుకోకూడదని మళ్ళీ అడగడం మొదలెట్టా. స్వామి అయితే ఎందుకు అడుగుతున్నారు అని అడిగారు. ఏదో ఒకటి చెప్పాలి కదా అని ఆ సమయానికి తట్టినది, స్వామి పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళ సందేహాలకి మేము చెప్పలేకపోతున్నాము, వాళ్ళ సందేహాలకి నివారణ కావాలంటే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని. ఓ పెద్ద బ్రహ్మాస్త్రం వేసామని అనుకున్నాం. స్వామి ఏమని ఓకే అన్నారు. అయితే రేపు రండి అన్నారు. అబ్బా సాధించాము అనుకున్నాం. నెక్స్ట్ రోజు వెళ్లాం. వెళ్తే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి అందరినీ కూర్చోమన్నారు. మేమందరం కూర్చున్నాం. స్వామి దారి చేసుకుంటూ తన సింహాసనం వరకు వచ్చారు. కూర్చోలేదు. అదేంటి స్వామి కూర్చోలేదు అని మేము అందరం ఆశ్చర్యంగా చూస్తున్నాం. స్వామి ఏమని వెనక్కి తిరిగి అందరి వైపు చూసి, మీకు ఏమి సందేహం ఉన్నది అన్నారు. అసలు సందేహాలు ఉంటే కదా అడగడానికి.
7: ఒక సాకుతో వచ్చారు,
6: వచ్చాము దాంతో అయిపోయింది అనుకున్నాం, కానీ అదే ఆరంభం అవుతుంది అనుకోలేదు. సో స్వామి ఏమని చెప్పండి అన్నారు. అప్పుడు తప్పనిసరిగా ఏం చెప్పాలనుకుంటే ఇలాంటి సమయాల్లోనే మనసులో ఉన్నది పైన ఉన్నది టాప్ మోస్ట్ అది బయటకు వచ్చేస్తుంది, అది మన ప్రమేయం లేకుండా వస్తుంది. అప్పుడు వెంటనే నేను అందుకుని, స్వామి పిల్లలు సుప్రభాతానికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు స్వామి అని. స్వామి నా వైపు చూసి, ఎవరు అడుగుతున్నారు అన్నారు. ఆ వాయిస్ కి ఆ క్వశ్చన్ కి వెంటనే భయం వేసింది. కానీ ఇది సత్యం, చాలా మంది పిల్లలు అడిగారు, వాళ్ళకి మనకు తోచిన ఆన్సర్లు మనం ఇస్తూ వచ్చాం, కానీ
7: పర్ఫెక్ట్ ఆన్సర్
6: భగవంతుడు ఇవ్వడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన పిల్లలకి ఆయన ఇస్తారు, మనం ఏం చెప్పగలం, మనం కూడా ఆయన పిల్లలమే. అందుకని స్వామి అన్నారు ఓకే. అప్పుడు స్వామి కుర్చీలో కూర్చొని చెప్పడం మొదలెట్టారు. స్వామి రెండు వేళ్లు పైకి ఎత్తి పట్టుకుని, పొద్దున్నే వెళ్ళకపోతే ఏమవుతుంది,
7: బౌల్ మూమెంట్ లేకపోతే,
6: అంటే అలాంటి విషయాలు స్వామి ముందర ఎలా చెప్తాం, సింగేసి అందరం ముసిముసిగా నవ్వుకున్నాం. స్వామి అన్నారు చాలా సింపుల్ గా చెప్పారు, దేహ బాధలు వస్తాయి. అవును కరెక్టే స్వామి అనుకున్నా. అలాగే పొద్దున పుట్ట సుప్రభాతానికి వెళ్ళకపోతే స్పిరిచువల్ లైఫ్ లో మీకు బాధలు వస్తాయి, అందుకని ప్రతిరోజు సుప్రభాతానికి వెళ్ళాలి. ఇలా చెప్పి మిగతా విషయాల్లోకి స్వామి ఏమోని చెప్పుకుంటూ వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా సుప్రభాతం చేసే ఆలోచన అవకాశం దొరికాయి. అందుకని ఇప్పటికి కూడా సుప్రభాతం చేస్తూ ఉంటే స్వామి అప్పుడు చెప్పిన విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. బాధలు వచ్చేంత వరకు ఆగకుండా ముందరే మొదలెడితే మనకేమని
7: మంచిది,
6: చాలా మంచిది.
7: సరే ఇంకొకటి, స్వామి ఎంతో ఫ్రీక్వెంట్ గా హాస్టల్స్ కి విజిట్ చేస్తూ ఉండేవారు. స్వామి వచ్చినప్పుడు పిల్లలు లేకపోవడం గాని అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా?
6: ఒకరోజు అలా జరిగిందండి. మేము చెప్పాను కదా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం, అండ్ ఇలాగ ఇద్దరిద్దరు ఒక్కొక్క కబోర్డ్ లో ఉండడం, తర్వాత ఫ్యాన్లు, అఫ్కోర్స్ ఇవన్నీ వెనక్కి తిరిగి ఆలోచిస్తే కనిపించే సంఘటనలే గాని అప్పట్లో అవన్నీ చాలా నార్మల్ గా మేము తీసుకున్నాం. ఎందుకంటే మాకున్న ఫోకస్ అక్కడ మందిరం, తర్వాత స్కూల్, అక్కడి నుంచి ఇంకేం ఆలోచన లేదు. హాస్టల్కి వచ్చామా అంటే మళ్ళీ ఎన్నింటి స్కూల్కి వెళ్తాం, లేకపోతే ఎన్నింటికి మందిరికి వెళ్తాం అనే ఆలోచనే ఉండేది. సో ఇలాంటి ఆలోచనలో మన హాస్టల్ గురించి ఆలోచించేవాళ్ళం, కానీ స్వామి మటుకు మా హాస్టల్ గురించి ఆలోచించేవారు. ఎలాగంటే ప్రతి నెల వచ్చేవారు. అప్పట్లో కొత్త కొత్తగా స్టార్ట్ అవుతున్నారు కాబట్టి స్వామి వస్తున్నారంటే స్పెషల్స్ చేయడం, సో ఇలాంటివన్నీ కొత్తగా ఉండేవి. సో దానివల్ల ఏమవుతుంది, మాకందరికీ కూడా హాస్టల్ అంటే ఒక విధమైన అఫినిటీ పెరుగుతుంది. సో అలాగ జరుగుతూ వచ్చింది. ఒకరోజు ఒక నెల ఇన్ఫాక్ట్ స్వామి రావడం మానేశారు. సో మెల్లిమెల్లిగా స్వామి మాకు నేర్పిస్తూ వచ్చారు. స్వామి రావడం అలవాటైన మాకు స్వామి రాకపోయేసరికి ఎక్కడో చేప బయటపడిన అనుభూతి,
7: నీరు లేని మా జీవనం అని స్వామి చెప్తుంటారు కదా.
6: అలాగా అయిపోయింది. మేము ప్రతిరోజు వెళ్లి స్వామి ప్లీజ్ స్వామి స్వామి అప్పట్లో చాలా టైం మాతో గడిపేవారు. అప్పుడు ప్రతి నిమిషం అక్కడ పోర్టికలో కూర్చున్నప్పుడు స్వామి ప్లీజ్ స్వామి హాస్టల్కి రండి స్వామి హాస్టల్కి రండి స్వామి అంటుండే వాళ్ళం. స్వామి ఏమోని చాలా రోజులు ఉపేక్షించారు. ఆ తర్వాత ఓకే వీళ్ళకి ఒక లెసన్ నేర్పిస్తాము అని స్వామి మనకందరికీ ఈ విధంగా పాఠాలు నేర్పిస్తూనే వస్తున్నారు. సో ఒకరోజు ఏమైంది, మేము సుప్రభాతం చేసి బయట కొంతమంది ఏమోని గేమ్స్ కి వాటికి రెడీ అవ్వడానికి షూస్ అవి వేసుకుంటున్నారు. అంత లోపల సడన్ గా రోడ్డు నుంచి ఒక కారు వస్తూ కనిపించింది. అప్పట్లో పుట్టపర్తిలో ఉన్నది ఒకే కారు, అది స్వామి కారు. సో కారు కనిపించిందంటే స్వామి వస్తున్నారు, అంతే పరిగెట్టి పరిగెట్టి కిందికి వచ్చాం. అప్పటికల్లా స్వామి ఏమని వచ్చేసి మన హాస్టల్ ముందర ఉన్న గణేష్ ప్రతిమ ఉంది కదా, దాని చుట్టూ ఒక సర్ప్రైజ్ తీసుకుని ప్రదక్షిణ చేసుకుని మళ్లీ వెనక్కి వెళ్ళిపోయారు. స్వామి వచ్చారు అన్న ఆలోచన వచ్చి కిందికి వచ్చేంత లోపల
7: స్వామి వెళ్ళిపోయారు.
6: స్వామి వెళ్ళిపోయారు. సాయి గీత కూడా గేట్ దగ్గరకు రాలేదు అప్పటికి. సాయి గీత మన హాస్టల్ కి ఆపోజిట్ లో ఉండేది అప్పట్లో. సో సాయి గీత కూడా వచ్చేంత లోపలే స్వామి వెళ్ళిపోయారు. ఏంటైందా అని మనం తేరుకుని సాయంకాలం దర్శనంకి వెళ్తే స్వామి మని చూడండి, మీరు పిలిచారు పిలిచారు కదా, నేను వస్తే ఒక్కళ్ళు కూడా లేరు నన్ను తీసుకురావడానికి అన్నారు. అంటే అప్పుడు అర్థమైంది, స్వామికి తెలియదా మనకు పొద్దున పూట మనం ఏమోని రెడీ అవుతుంటాము లేకపోతే గేమ్స్ కి వెళ్తుంటాము అని, మరి ఆ టైంలో ఎందుకు రావడం, సాయంకాలం రావచ్చు కదా, ముందు చెప్పి రావచ్చు కదా. కాదు, ఎప్పుడైనా సరే మన స్వామి గురించి రెడీగా ఉండాలి.
7: అలర్ట్నెస్ అండ్ రెడీనెస్ ఫర్ గాడ్.
6: మన హాస్టల్లో స్వామి అనుక్షణం ఎక్కడికి వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇంకొక విషయం
7: తప్పకుండా,
6: ఇదే సందర్భంలో ఏమైందంటే ఒకసారి స్వామి ఇలాగా హాస్టల్కి వచ్చారు. అప్పట్లో ఒక ఒంట్లో బాగాలేని వాళ్ళందరూ కోలుకోవడానికి అని చెప్పేసి ఒక రూమ్ ఒకటి కొత్తగా మొదలెట్టామన్నమాట. అది బి ఫ్లోర్ లో ఉన్నది. సో స్వామి మీరు రావాలి, అది ఇనాగ్రేట్ చేయాలి అని చెప్పేసి అడిగాం. అంటే సరే వస్తాను అన్నారు. స్వామి మెట్లు ఎక్కడ మొదలెట్టారు, కరెంట్ పోయింది, జనరేటర్ అలాంటివి లేవండి అప్పట్లో. సో అప్పుడు మని వెంటనే ఎవరికి వచ్చిందో మంచి ఆలోచన, పరిగెట్టి ప్రమిదలు తీసుకొచ్చి మా అందరికి చేతులు పెట్టారు. సో చిన్నపిల్లలు అందరం ప్రమిదలు పట్టుకుని కారిడార్ పొడుగున నిలబడ్డాం. మా మధ్యలో స్వామి నడుచుకుంటూ వెళ్లారు. వెళ్లి ఆ రూమ్ రెక్యూపరేటివ్ రూమ్ అనమాట, అక్కడ వెళ్లి దాన్ని ఇనాగ్రేట్ చేసి మళ్లీ స్వామి దిగి వచ్చారు. అప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది. సో జస్ట్ మనకి ఛాన్స్ ఇవ్వడానికి, అదొక అనుభూతిని మిగల్చడానికి ఇలాగా అయ్యిందని చెప్పేసి మా భావన.
7: చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. సార్ మీరు 81లో మన హాస్టల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎంత రూపాంతరం చెందిందంటే మన హాస్టల్ ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ సిక్ వార్డ్ నుంచి మెయింటెనెన్స్ దాకా ప్రతి అంశము మన హాస్టల్లో జరిగేది అన్ని బాయ్సే చూసుకుంటారు. సో అది ఎట్లా డెవలప్ అయింది సార్ ఓవర్ ది ఇయర్స్?
6: అప్పట్లో ఇలాగే స్వామి ఏం చేసేవారంటే ప్రతి ఒక్క వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ డిస్పెన్సరీ గురించి చెప్పాను కదా, అలాగే అప్పట్లో స్వామి మందిరాన్ని డెకరేట్ చేయడానికి ఇలా ప్రొఫెషనల్స్ బయట వాళ్ళు వచ్చేవారు కాదు, మన పిల్లలే చేసేవారు. దానికి ప్రోత్సాహం స్వామి ఇచ్చి ఎలా డెకరేట్ చేయాలో దగ్గరుండి నేర్పించేవారు. అప్పట్లో సీరియల్ బల్బ్స్ అని ఉండేవి, అవి సీరియల్ బల్బ్స్ తో మొదలెట్టారన్నమాట. అప్పట్ని వాటిని తీసుకెళ్లి మన పిల్లలే, అప్పుడు సీనియర్ బాయ్స్ మాత్రమే మందిరానికి వెళ్ళాలి, వెళ్లి అవి డెకరేట్ చేయాలి. వాళ్లే మెట్లని వాళ్ళు అదే నిచ్చెనలు వేసుకుని ఎక్కి మొత్తం మందిరం అంతా అదే పారాడేలాగా వాటిని పెట్టేవారు. అయితే వాటిని తయారు చేయడానికి, చెక్ చేయడానికి, ఈ బల్బ్ ని రెడీ చేయడానికి స్కూల్ పిల్లలు ఉండేవారు అనమాట. సో ఆ విధంగా అందరూ కలిసి చేసేవారు. ప్రతి ఒక్కరికి ఆ భావన, మనం స్వామి మందిరాన్ని, మన మందిరాన్ని డెకరేట్ చేసుకుంటున్నాం, స్వామి దీన్ని చూసి ఆనందిస్తారు, ఆ ఆలోచనతో ప్రతి ఒక్క స్టెప్ కూడా, ప్రతి ఒక్కరు సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ కూడా అలాగే మొదలైంది. మనకి పిల్లలకి ఏ చాక్లెట్లు కావాలన్నా స్వామి ఏమని, బర్త్డేకి చాక్లెట్లు ఇష్టం ఆ స్వామికి కాదు, కానీ చాక్లెట్లు స్వామి అందరికి విసిరేస్తారు, బర్త్డే బాయ్ ఆ విధంగా బ్లెస్ చేస్తారు అని మొదలెట్టారు. సో అప్పటి నుంచి స్టోర్స్ మెల్లిగా చాక్లెట్లు ఇలాంటివి తేవడం మొదలెట్టారు. అలాగా ప్రతి చోట ఒక్కొక్క రూపాంతరం, ఒక్కొక్క సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అవడానికి స్వామి చేయూతనిచ్చి ఇండైరెక్ట్ గా మమ్మల్ని ప్రేరేపించి మొదలెట్టించారు.
7: చాలా బాగుంది సార్. అంటే హాస్టల్లో అణు అణువు స్వామి చేత బ్లెస్ చేయబడింది, ఇంక్లూడింగ్ ఆల్ ది యాక్టివిటీస్.
6: అవునండి
7: సార్, ఇన్ని విషయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. సాయిరాం.
6: సాయిరాం అండి.
8: సాయిరాం, హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి సెల్ఫ్ రిలయన్స్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే స్వయం ఆధారిత సేవా కార్యక్రమాలు కేవలం హాస్టల్ నడపడమే కాకుండా విద్యార్థిలో స్వయం ప్రతిపత్తిగా నిలిచేటువంటి బాధ్యతాయుతమైనటువంటి దృక్పథాన్ని, సేవాభావాన్ని, ఒక చక్కని ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసేటువంటి గొప్ప పద్ధతి. స్వామివారు స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సేవా విధానం ఎన్నో తీయని జ్ఞాపకాలను, ఎన్నో బాధ్యతలను, ఎన్నో చక్కని అనుభూతులను, అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థులలో, మాలో ఒక రకమైనటువంటి సేవాభావాన్ని నింపుతూ వచ్చాయి. వీటి గురించి మాట్లాడుతుంటే నాకు రెండు చక్కని సంఘటనలు గుర్తుకొస్తాయి. ఒకసారి హాస్టల్లో ఏర్పాటు చేసినటువంటి గార్డెన్ ని చూసుకోవడానికి సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ లో కొంతమంది విద్యార్థులు బృందావనంలో ఆ గార్డెన్ ని చూస్తూ దర్శనానికి వెళ్లడం మర్చిపోయారు. మర్చిపోయారంటే స్వామి ఆ మునుపు రోజు చెప్తూ మాటల్లో మాట్లాడుతూ స్వామి అన్నారు, ఏ పని చేసినా అది భగవంతుని కొరకు చేసేటువంటి పనిగా భావిస్తే భగవంతుడు ప్రతిఫలంగా మీకు తగిన ఆనందాన్ని అందిస్తాడని స్వామి చెప్పారు. ఇదే విషయాన్ని వారు మనసులో పెట్టుకుని ఈ గార్డెన్ ని సరిచేయడం కూడా స్వామి యొక్క పనే అనేటువంటి ఉద్దేశంతో దర్శనానికి వెళ్లకుండా అదే గార్డెన్ లో పనిచేస్తుండిపోయారు. అసలు దర్శనంలో స్వామి వచ్చి స్వామి దాదాపు కొన్ని వందల మంది విద్యార్థుల్లో ఈ నలుగురు విద్యార్థులు మాత్రం లేరు. సరాసరి వార్డెన్ గారి దగ్గరకు వచ్చి స్వామి అడిగారు ఆ నలుగురు పిల్లలు ఏరి అని. ఆయన అటు ఇటు చూస్తూ వారు రాలేదని అప్పుడు గమనించారు ఆయన. అయితే ఈ విద్యార్థుల యొక్క స్నేహితులు ఆ వార్డెన్ గారు వెనుక ఉండడంతో స్వామి వారు గార్డెన్ లో ఉన్నారు స్వామి అని చెప్పారు. చెప్తే స్వామి ఉన్నారు వెళ్లి వాళ్ళని పిలవండి అన్నారు. మీరు పరుగు పరుగున వెళ్లి ఆ విద్యార్థులను గార్డెన్ లో సేవలు అందిస్తున్న విద్యార్థిని పిలిచారు. పిలిస్తే వారు అప్పుడు చేతులు కాలు శుభ్రం చేసుకుని దర్శనానికి పరుగు పరుగున స్వామి దగ్గరకు వచ్చారు. దూరం నుంచి స్వామివారిని చూస్తూ నవ్వుతున్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారా, దర్శనానికి రాలేదు అంటే, స్వామి గార్డెన్ లో ఉన్నాను స్వామి అంటే, గార్డెన్ లో దర్శన సమయంలో ఏం చేస్తున్నారు అని అంటే, స్వామి దర్శన సమయంలో గార్డెన్ లో మీ సేవ చేస్తున్నాను స్వామి, మీ పూజ చేస్తున్నాను స్వామి అంటే, స్వామి నవ్వి అదెట్లా అన్నారు అంటే, స్వామి నిన్న మీరు చెప్పారు కదా స్వామి, ఏ పూజ ఏ పని చేసినా కూడా అది మీ పూజనే అని అదే భావంతో అక్కడ చేస్తున్నాను స్వామి అంటే, స్వామి నవ్వి దాంతోపాటు నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఆ పని హృదయపూర్వకంగా చేస్తున్నప్పుడు భగవంతుడు మీకు తగిన ఆనందాన్ని అందిస్తాడని చెప్పాను, అందుకనే మీరు చేసేటువంటి పని అంత చక్కగా చేస్తున్నారు కాబట్టి సంతోషించి దానికి ప్రతిస్పందనగా మీ నలుగురు గురించి అడిగి తెలుసుకుని మరీ పిలిపించాను అని చెప్పి వారికి స్వామి విభూతి ప్యాకెట్లు అందిస్తూ చివరిగా ఒక మాట చెప్పారు.
9: అంగారు ఒక విషయం గుర్తుంచుకో, ఎన్ని పనులు చేసినా భగవంతుని మాత్రం ఏనాడు మరవకు. ప్రతి పని భగవంతుని యొక్క సేవగా చేస్తూ ఉండు, అదే నీకు తగినటువంటి జ్ఞానాన్ని తగినటువంటి ఆనందాన్ని అందిస్తుంది అని చెప్పి అని తెలియజేశారు. ఈ సంఘటనను మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే స్వామి ఒక గొప్ప విషయాన్ని, ఒక ఒక ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని చాలా చక్కగా చాలా తేలిక విధానంగా పిల్లలకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేశారు. ఏ పని చేసినా అది ఆధ్యాత్మికమే, ఆధ్యాత్మికం కానటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సేవ చేసినా పని చేసినా అది పూజగా మార్చేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది, మన ఆలోచనలో ఉంది అని స్వామి తెలియజెప్తూ వచ్చారు. ఇంకొక తీయటి సంఘటన, మధురమైనటువంటి జ్ఞాపకం. ఒకసారి స్వామి హాస్టల్లోకి విద్యార్థులు ఆనంది ఆశీర్వదించడానికి వచ్చారు. హాస్టల్లో విద్యార్థులందరితో మాట్లాడి అందరికి ఆనందాన్ని పంచి స్వామి తిరిగి వెళ్లే సమయానికి చాలా రాత్రి అంటే దాదాపు 15 నిమిషాలు తక్కువ 9 ఆ ప్రాంతం 7:45 ఆ ప్రాంతం కావస్తుంది. అది స్వామి వారి షెడ్యూల్ కి చాలా రాత్రి. అయితే అప్పుడు స్వామి తిరిగి వెళ్తున్నారు కాబట్టి ఆ స్వామి వెళ్తున్న తొందరలో స్వామి త్వరగా బయటకు నడుస్తున్నారు. అప్పుడు ఒక 4-5 విద్యార్థులు స్వామికి ఎదురుగా వచ్చి చేతులను జోడించి, స్వామి ఒక్క ప్రార్థన స్వామి అంటే ఏమి అని అన్నారు. స్వామి హాస్టల్లో స్టోర్స్ లో మేము సేవలు అందిస్తున్నాం స్వామి, 12 మంది విద్యార్థులము, మా అందరికి ఒక్కసారి స్టోర్స్ లోకి మీరు అడుగు పెట్టి స్వామి మా అందరిని ఆశీర్వదించరా తండ్రి అని ప్రార్థించారు. స్వామి సరే అంటూ స్టోర్స్ లోకి నవ్వుకుంటూ వచ్చారు, వచ్చి నిలబడ్డారు. స్టోర్స్ లోకి స్వామి ప్రవేశిస్తూనే ఆ స్టోర్స్ లో పనిచేసేటువంటి 12 మంది, వారితో ఉన్నటువంటి ఇద్దరు టీచర్లు, 14 మంది చాలా సంతోషంగా ఉన్నారు. స్వామి ఒక్కొక్కరిని పాదనమస్కారం తీసుకోమన్నారు. అప్పటికే 14 మంది పాదనమస్కారం అంటే దాదాపు ఇంకొక 10 నిమిషాలు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అందరు అయ్యో ఆలస్యం అవుతుంది ఎలా అని భావిస్తున్నారు అని కొంచెం గాబర పడుతున్నారు. అయినా స్వామి అందరినీ పాదనమస్కారం తీసుకోమన్నారు. ఒకరి తర్వాత ఒకరు పాదనమస్కారం చేసుకుంటున్నారు. ఒకరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు, 3 అయిపోయారు, 4 పిల్లవాడు పాదనమస్కారం చేసుకోవడానికి వంగాడు. ప్రతి విద్యార్థి ఆలస్యం అవుతుందని చెప్పి వంగి పాదాలను స్పృశించి ముద్దు పెట్టుకుని వెంటనే లేచి నిలబడుతున్నాడు. అయితే దీని అంతటికి ఒక 4-5 సెకండ్లో ఈ మొత్తం తంత ముగుస్తుంది. కానీ ఈ 4 విద్యార్థి మాత్రం వంగి స్వామి పాదాలను స్పృశించి లేవట్లేదు. 1 సెకండ్ గడిచింది, 10 సెకండ్లు గడిచాయి, 20 సెకండ్లు గడిచాయి, దాదాపు ఒక నిమిషంన్నర, ఎంతసేపు అయినా ఈ విద్యార్థి మాత్రం లేవట్లేదు. స్వామి చాలా విసుగ్గా విద్యార్థి వైపు చూస్తున్నారు, కింద వంగినటువంటి విద్యార్థి వైపు చూస్తున్నారు, చుట్టూ ఉన్నటువంటి విద్యార్థి వైపు చూస్తూ ఏంటి ఇంత లేట్ చేస్తున్నారు అన్నట్టు స్వామి కొంచెం విసుగ్గా ముఖం పెట్టారు. మిగిలిన తక్కిన విద్యార్థి అందరికీ చాలా విసుగు వస్తుంది, ఎందుకు ఈ పిల్లవాడు లేవట్లేదని. దాదాపు ఒక 2 నిమిషాలు గడిచిన తర్వాత ఈ విద్యార్థి టక్కని తలెత్తాడు. తలెత్తేటప్పటికి విద్యార్థి కళ్ళు చెమ్మర్చాయి, కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి, ముఖం ఎర్రగా మారింది. ముఖ్యంగా అతని ముక్కు చాలా ఎర్రగా మారిపోయింది, కళ్ళలోంచి ఆగకుండా నీళ్లు గారుతున్నాయి. ఈ పిల్ల చుట్టూన్నటువంటి వారందరికీ చాలా కోపం వచ్చింది, విసుగొచ్చింది. స్వామి చూసి చాచా ఆలస్యం అయిపోయింది ఇంకా నేను వెళ్తున్నాను అని చెప్పి స్వామి విసుగ్గా వెళ్లిపోయారు. అప్ప ఈ పిల్లవాడు ఏడవడం వల్లనే కదా, ఈ పిల్లవాడు ఈ విధంగా అనవసరమైనటువంటి భావోద్వేగంతో మిగిలిన 10 మందికి పాదనమస్కారం రాలేదు అన్నటువంటి కోపంతో వారందరూ ఇతన్ని ముట్టడించి ఆయనకు బుద్ధి చెప్పాలనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు అతను తేరుకొని కళ్ళు తుడుచుకుంటూ, ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, తర్వాత నేను చెప్పినది విన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నారు. సరే చెప్పు, ఆ తర్వాత నీకు బుద్ధి చెప్తాం అన్నట్టు వారు నిలబడ్డారు. అప్పుడు ఆయన చెబుతూ వచ్చాడు, అయ్యా నేను కూడా మీ అందరిలాగానే పాదనమస్కారం చేసుకోవడానికి వంగాను, స్వామి పాదాలను స్పృశించాను, ముద్దు పెట్టుకుని లేవబోతుంటే స్వామి తన 2 బొటనవేళ్లతో కాలు బొటనవేళ్లతో నా ముక్కు పట్టుకున్నారు. మిగిలిన ఈ తంతు నేను పాదనమస్కారం చేసుకోవడం 2 సెకండ్లు అయితే మిగిలిన 2 నిమిషాలు నా మొత్తం శ్రీమంతా ఆ పట్టులోంచి నా ముక్కును విడిపించుకోవడానికి, ఈ కళ్ళలోంచి నీళ్లు, ఈ ముఖం ఎర్రపెక్కింది, అది భావోద్వేగంతో కాదు, నా ముక్కు నొప్పితో ఈ విధంగా నా ముఖం మొత్తం ఎరుపుగా మారింది, కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి అని చెబుతూ వచ్చాడు. అప్పుడు విద్యార్థులందరికీ తెలిసొచ్చింది స్వామి ఆలస్యం అవుతుందని చెప్పి వద్దనలేక పాదనమస్కారం ఇస్తూనే ఏదో ఒక విధంగా దీని అంతటిని తప్పించాలని చెప్పి ఆ పిల్లవాడిని ఆ విధంగా తన బొట్నవేళ్లతో ముక్కుతో ఆపి ఆలస్యం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని సృష్టించి విసుగ్గా వెళ్లిపోయారని చెప్పి అప్పుడు అందరికీ తెలిసొచ్చి ఈ బంగారు తండ్రి ఇన్ని విధాలుగా తన లీలలను తన చమత్కారాన్ని ప్రదర్శిస్తారని అందరం తెలుసుకున్నావు. మరుసటి రోజు దర్శనంలో స్వామి ఈ విద్యార్థులందరినీ పిలిచి నవ్వుతూ, నిన్న రాత్రి ఆలస్యం అయిపోయింది కదా, వాడు చెప్పే ఉంటాడు మీకు ముక్కు ఏ విధంగా నొప్పిగా ఉండిందో అని చెప్పి అందరికి బట్టలు ప్రత్యేకంగా బట్టలు ఇచ్చి ఆశీర్వదించారు. అటు వారిని నిరాశపరచలేదు. అదేవిధంగా విద్యార్థులందరికీ ఒక చక్కని జ్ఞాపకాన్ని స్వామి అందించారు. ఈ విధంగా హాస్టల్ స్వయం ప్రతిపత్తి సేవా విధానం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సృష్టించేటువంటి విధానం. ఇంకొకసారి సిక్ బాయ్స్ ని అంటే హాస్టల్లో కొన్ని కొన్నిసార్లు రోగాలు వచ్చినప్పుడు వారికి సేవలు అందించడానికి కొన్ని కొంతమంది విద్యార్థులు ఒక సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ గా ఉండేది. వారిని సిక్ వార్డ్ అనేవాళ్ళం. ఒకసారి ఒక విద్యార్థికి చాలా ఈ సిక్ వార్డ్ పిల్లలు హాస్టల్లో కొంతమంది విద్యార్థులు చాలా సిక్ గా ఉన్నప్పుడు వారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వారితో పాటు రాత్రంతా ఉండేవారు. అదే విధంగా ఒక విద్యార్థి నాతో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి తెరచలేదు. అదే విధంగా విద్యార్థులందరికీ ఒక చక్కని జ్ఞాపకాన్ని స్వామి అందించారు. ఈ విధంగా హాస్టల్ స్వయం ప్రతిపత్తి సేవా విధానం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని సృష్టించేటువంటి విధానం.

0: చాలా సిక్ అయిపోయాడు. అతని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతనితో పాటు రాత్రంతా ఉండడానికి మరొక విద్యార్థి రాత్రంతా అతనితో గడపసాగాడు. అయితే ఈ విద్యార్థి ఎవరైతే సిక్ గా ఉన్నాడో ఆయనకి చాలా జ్వరంతో ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. ఆయన అదే ఆయన ఆయన పక్కనే ఉన్నటువంటి నా ఈ మరొక విద్యార్థి ఆయన దిక్కు చూస్తూ ప్రార్థిస్తున్నాడు, స్వామి ఏ విధంగానైనా ఇతనికి హెల్ప్ చేయండి స్వామి అని రాత్రి 10, 10:30 ప్రాంతంలో ప్రార్థిస్తుంటే, ప్రార్థిస్తున్న సమయాన ఆ విద్యార్థి పొర్లడంతో అతని చేతిలో ఉన్నటువంటి పుస్తకం జారి కింద పడిపోయింది. ఏం పుస్తకం అని చెప్పి ఈ విద్యార్థి ఆయనకు సహాయం అందించే విద్యార్థి పేరు జగదీష్. ఈ విద్యార్థి ఆ జగదీష్ ఆ పుస్తకాన్ని తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఆ రోగి అంటే ఆ రోజు సిక్ అయిపోయిన విద్యార్థి పేరు నరేష్. ఆ విద్యార్థి యొక్క జీవితాన్ని అతడు తన పుస్తకంలో డైరీలో రాసుకున్నాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం. వారిది ఎంతో గొప్ప చాలా గొప్ప కుటుంబం, కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నో కష్టాలకు గురయ్యారు. తన తమ్ముడు కూడా ఎన్నో కష్టాలకు గురయ్యాడు. దీని అంతటినీ ఆయన తన డైరీలో రాసుకున్నాడు. ఇదంతటినీ చదువుతూ జగదీష్ కళ్ళు చెమ్మర్చాయి. అప్పటి వరకు ప్రతిరోజు జగదీష్ స్వామి నాతో మాట్లాడండి, స్వామి నాతో మాట్లాడండి అని ప్రార్థించేవాడు. ఇదంతా చదివిన తర్వాత ఆయనలో ఒక ఆలోచన కలిగింది, చాచా ఇన్ని రోజులు నా కోసము ప్రార్థించాను, ఇప్పటి నుంచి నా కోసం కాదు స్వామి, ఏ విధంగానైనా ఈ నా సోదరుడు నరేష్ ని మీరు ఆశీర్వదించాలి స్వామి, ఇతనితో మీరు మాట్లాడాలి స్వామి అని రాత్రంతా అతను ఈ డైరీ మొత్తం చదివేటప్పటికి 12:30 రాత్రి 1 గంట ప్రాంతం అయింది. అప్పటి నుంచి మెలకువగా కూర్చొని తన పక్కనే కూర్చొని దాదాపు పొద్దున 5:30, 6 గంటల వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. తెల్లవారింది, ఈ నరేష్ కి ఉన్నటువంటి జ్వరం తగ్గిపోయింది. 2-3 రోజులు దర్శనానికి వెళ్ళకపోవడంతో ఈయన నేను ఈ రోజు దర్శనానికి వెళ్తానని చెప్పి దర్శనానికి సిద్ధమై వెళ్లిపోయాడు. రాత్రంతా పడుకోలేదు కాబట్టి జగదీష్ ఆ రోజు హాస్టల్కి వెళ్లి నిద్రలో మునిగిపోయాడు. ఇంత లోపల దర్శనానికి వెళ్లినటువంటి నరేష్ ని స్వామి ప్రేమగా పిలిచి అతని యొక్క బాగోగులను అడిగి తెలుసుకుని, ఆనాటి నుండి నీ యొక్క కుటుంబ బాధ్యత మొత్తం నాదే అని స్వామి ఆయనకు ప్రమాణం చేసి, ఆనాటి నుండి స్వామి తన బాధ్యతగా నరేష్ యొక్క కుటుంబానికి తగినటువంటి సహాయాన్ని తగినటువంటి ఆశీర్వాదాన్ని అందిస్తూ వచ్చారు. తన తమ్ముని కూడా స్వామి విద్యాసంస్థలో చదివించారు. అతని తల్లికి అక్కడే ఉద్యోగం ఇప్పించారు. వారి కుటుంబం ఒక కొలికొచ్చి చాలా సుఖంగా సంతోషంగా ఉంది. ఇదంతా ఒక్క రాత్రి ఏ విధంగా జరిగిందో నరేష్ కి మాత్రం తెలియదు. ఆ విధంగా జగదీష్ ప్రార్థించాడని కూడా నరేష్ కి చెప్పలేదు. అదే రోజు సాయంత్రము జగదీష్ దర్శనానికి వచ్చి కూర్చున్నాడు. అప్పటి వరకు ఎంత ప్రార్థించినా స్వామి అతనితో మాట్లాడేవారు కాదు, మాట్లాడలేదు. కానీ ఆ రోజు మాత్రం సరాసరి జగదీష్ వైపు వచ్చి స్వామి అతనితో మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు మిగిలినటువంటి దాదాపు ఒక 4-5 నెలలు ప్రతిరోజు జగదీష్ తో మాట్లాడుతూ అతని స్వామి తన వెంట ఎన్నో ప్రదేశాలకు తీసుకుని పోయి ఎన్నో స్పీచ్లు ఇప్పించారు. ఒక సమయంలో జగదీష్ చేయబట్టుకుని, నువ్వు నా శ్వాస లాంటి వాడివిరా అని చెప్పారు. ఇదంతా ఎందుకు ఏ విధంగా స్వామి అంత స్పందిస్తున్నారో ఇతనికి తెలియరాలేదు. కానీ ఒకసారి స్వామి ఎంతో చనువుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జగదీష్ స్వామి పాదాలు పట్టుకుని, స్వామి ఎందుకు నా మీద మీరు ఇంత దయచూపుతున్నారు స్వామి అంటే, స్వామి నవ్వి, హాస్టల్లో నువ్వు సేవలు అందిస్తూ హాస్పిటల్ పక్కన నీ సోదరిని పక్కన కూర్చొని అందించినటువంటి నిస్వార్థ సేవలను కరిగించాయి అని అన్నారు. అప్పుడు ఇతనికి తెలిసొచ్చింది ఆ నిస్వార్థ సేవలు, ఆ నిస్వార్థ భావాన్ని సృష్టించినటువంటి సాధనమే ఈ సెల్ఫ్ రిలయన్స్ సేవ యాక్టివిటీస్. ఈ విధంగా చెబుతూ పోతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. కానీ నేను చెప్పేదల్లా ఒక్కటే, భగవంతుడు సృష్టించినటువంటి ఏ విధానమైనా, భగవంతుడు అందించినటువంటి ఏ పద్ధతి అయినా మనల్ని మనము బాగు చేసుకునేటువంటి విధానమే, మనల్ని మనము బాగు చేసుకునేటువంటి పరికరమే. దానిని మనం సరి అయిన పద్ధతిలో అంటే మనం బాగు చేసుకుంటే భగవంతుడు ఎన్నో విధాలుగా వేల విధాలుగా మనకు స్పందించి ఆయన ప్రేమను మనకు అందిస్తాడు. జై సాయిరాం.
1: శ్రోతలందరూ, ఈనాటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని విని ఆ ఆనందాన్ని ఆస్వాదించారని కోరుకుంటూ, మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. శ్రోతలందరూ కూడా ఈనాటి క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో

జరుపుకుంటారని, వచ్చే నూతన సంవత్సరాన్ని వెలుగుతో స్వామి, వెలుగుతో, ఆనందంతో, ప్రేమతో నింపాలని మనసారా ప్రార్థిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు డిసెంబర్ 25వ తేదీ 2017వ సంవత్సరం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. సాయిరాం.

సంస్థలు చేసే ప్రతి సేవా కార్యం, సాయి సేవాదళ బృందముల జీవితాలను సార్థకం చేసే ఓ మహత్ కార్యమే. సేవలు చేస్తున్న వారే కాదు స్వామి, సేవలందుకునే వారు సైతం సేవలలో స్వామిని చూడగలుగుతున్నారు. స్వామివారు చూపిన ఈ సేవా మార్గంలో అందరం పయనిస్తూ, ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు వీలైతే అలా, ఎక్కడ వీలవుతే అక్కడ, ఎంతమందికి వీలవుతే అంతమందికి సేవలు చేసుకుంటూ తరిస్తున్నాం. సేవలలో మధురానుభూతిని అనుభవిస్తున్నాం.

స్వామి, సాయి సంస్థలు భక్తి జ్ఞాన కర్మ మార్గముల ద్వారా ప్రపంచంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు పండిత పామరలను కూడా కదిలించి సేవా మార్గంలో నడిపిస్తున్నాయి. సాయి సంస్థలకు, సేవాదళ సభ్యులకు ఆదర్శమయ జీవితాలను అందించేందుకు నీవే తల్లిగా, తండ్రిగా, గురువుగా అందరినీ దరిచేర్చి సంస్కరిస్తున్నావు. భక్తిని, అందులో శక్తిని ప్రకటింపచేసి వ్యక్తిని సాయి నేడు అవ్యక్తుడను చేసే విధము యావత్ విశ్వమానవులకు స్ఫూర్తిని అందిస్తోంది. స్వామి సాయినాథ, నీవే మాకు శక్తివి, యుక్తివి. నీ అనుగ్రహముంటే ఈ భూగ్రహమే కాదు స్వామి, ఏ గ్రహంలో అయినా సత్యసాయి సామ్రాజ్యాన్ని స్థాపించగలమయ్యా.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకునున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజనలోని మొదటి పంక్తి

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: శ్రీరఘునందన రామాహరే, హే యదునందన కృష్ణాహరే, వైదేహీ ప్రియ రామాహరే, రాధారమణ శ్యామాహరే.
0: ఈ భజనలో చారుకేసి సరసాంగి రాగ ఛాయలు ఉన్నట్లు చెప్పవచ్చు. అయితే ఈ భజన అంతా 5 స్వరాలతో కూడి ఉంది. ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, అంతర గాంధారం. ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
2: 1, 2, 3, 4, 1, 2.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్దగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

0: శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి,
1: శ్రీ రఘునందన రామహరే.
0: ఈ భజన భావయుక్తంగా పాడుకోవటానికి అనువుగా ఉంటుంది. రామనామం వేదసారం అంటారు స్వామి. రామాయణం క్షీరసాగరం వలె స్వచ్ఛమైనది. ప్రపంచవ్యాప్తంగా రామాయణం అన్ని భాషలలోని కవులను ప్రభావితం చేసి వారి వారి భాషలలోనికి అనువదించుకోవాలన్న ప్రేరణ కలిగించింది. ఈ భారతదేశంలోని ప్రతి వ్యక్తి రామాయణ కావ్యాన్ని అపురూపమైన సంపదగా పరిరక్షించుకోవలసిన అవసరముంది. భగవంతుడు మానవ రూపం ధరించి సామాన్య మానవునిగా ప్రవర్తించిన తీరు రామాయణం వర్ణిస్తుంది. శ్రీరామచంద్రుడు ఒక్క మానవులనే కాక వానరులను, భల్లూకాలను, ఇతర జంతుజాతులను, పక్షులను కూడా తన చెంత చేర్చుకొని తాను అనుసరించిన ఆదర్శాలను సృష్టిలోని సమస్త జీవులు అనుసరించేటట్లు చేశాడు. శ్రీరాముడు రఘువంశంలో జన్మించాడు. దశరథుడు సూర్యవంశపు రాజు. ఆయన శక్తి సామర్థ్యాలను, ధర్మబద్ధమైన ప్రజారంజకమైన పరిపాలనను గూర్చి విని ఈర్ష్య చెంది కోసల రాజ్యాన్ని, దశరథుణ్ణి జయించాలని సంకల్పించుకుని రావణుడు దూతను పంపించాడు. నాకు కప్పం చెల్లించి సామంతరాజుగానైనా ఉండాలి, లేక యుద్ధరంగంలో నన్ను ఎదుర్కోవాలి అని సందేశం పంపించాడు. యథార్థానికి ఈ ప్రతిపాదన ధర్మవిరుద్ధం. రాక్షస ప్రవృత్తి కలవారికి ధర్మాధర్మ విచక్షణ ఉండదు. దూత తెచ్చిన సందేశాన్ని విన్న దశరథుడు చిరునవ్వుతో ధనస్సును చేతబూని బాణాలు సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు. ఆ బాణాలు నేరుగా లంకను చేరి లంకా ద్వారాలను బంధించాయి. అప్పుడు దశరథుడు, మీ నగర ద్వారాలను బంధించాను, మీ రాజు ఎంత ప్రయత్నించినా వాటిని తెరవలేడు, ఇదే నేను మీ రాజుకిచ్చే కప్పం అన్నాడు. ఈ దూత లంకను చేరి రాజునికి వార్త తెలియజేశాడు. రావణుడు అవాక్కయ్యాడు. తాను తన పరివారం ఎంత ప్రయత్నించినా ద్వారాలు తెరుచుకోలేదు. రావణుడు అవమాన భారంతో తలదించుకున్నాడు. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న రావణుని చూసి దశరథుడు సంధించిన శరాలు వెనుదిరిగి అయోధ్యను చేరాయి. ఈ సంఘటన తరువాత తాను విశ్వవిజేతను కావాలంటే దైవానుగ్రహం పొందడం తక్షణ కర్తవ్యమని భావించి రావణుడు ఘోరారణ్యంలో తపస్సు ప్రారంభించాడు. రావణుని తపోదీక్షకు ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై, నీ మనోభీష్టాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకేమి కావాలో కోరుకోమన్నాడు. దశరథుని చేతిలో తాను పొందిన పరాభవం రావణుని అంతరంగాన్ని దహించివేస్తోంది. అందుకే దశరథునికి సంతాన ప్రాప్తి కలుగకుండా ఉండేవరాన్ని ప్రసాదించమని కోరాడు. దశరథుడే ఇంత బలవంతుడైతే అతనికి కలిగే సంతానం అతనిని మించిన పరాక్రమవంతులవుతారని రావణుని భయం. బ్రహ్మ రావణుడు కోరిన వరాన్ని ప్రసాదించి అంతర్హితుడైనాడు. రావణుడు సంతోషంగా లంకానగరానికి తిరిగి వచ్చాడు. తన సార్వభౌమత్వానికి ఇక ఎదురులేదని విర్రవీగసాగాడు. కొంతకాలానికి రావణుని మస్తిష్కంలో మరో కొత్త ఆలోచన మొలకెత్తింది. దశరథునికి వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది. అసలు అతనికి వివాహమే కాకుండా అడ్డుకోగలిగితే తనకు రెండు విధాల రక్షణ కలుగుతుందని భావించాడు. కోసల రాజకుమారి కౌసల్యను దశరథుడు వివాహమాడబోతున్నాడని రావణునికి తెలిసింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రావణుడు కౌసల్యను అపహరించి ఒక చెక్కపెట్టెలో ఆమెను బంధించి సముద్రంలో పడవేశాడు. దైవ సంకల్పానికి విరుద్ధంగా ఏమీ జరుగదని ఆ మూర్ఖునికి తెలియదు. ఆ చెక్కపెట్టె అలలమీద తేలుతూ వచ్చి ఒకచోట గట్టుకు చేరింది. అక్కడ ఒక ఉద్యానవనమున్నది. దశరథుని మంత్రి సుమంతుడు ఆ వనానికి రావడం తటస్థించింది. అతడా పేటికను చూచి ఆశ్చర్యంతో దాన్ని తెరిచి చూశాడు. అందులోనున్న యువతి దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. ఆమెను చూచి జాలిపడి సుమంతుడు, అమ్మా, ఈ పేటికలోనికి నీవెలా వచ్చావు తెలుపమని కోరాడు. అందుకామె, నేను కోసల రాజకుమారి కౌసల్యను. నేను చెలులతో ఉద్యానవనంలో ఆటలాడుకుంటుండగా నాకేదో జరిగింది, నేనీ పెట్టెలోనికెలా వచ్చానో నాకు తెలియదు అన్నది. సుమంత్రునికి అర్థమైంది, ఇటువంటి కార్యాలు చేయడం రాక్షసులకే చెల్లింది. అందుచేత అతడామెను కోసల రాజ్యానికి చేర్చాడు. కౌసల్య తండ్రి ఎంతో సంతోషించి సుమంత్రుని వివరాలు అడిగాడు. దశరథుని మంత్రినని సుమంత్రుడు చెప్పగానే కోసలేశుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నీవు నా కుమార్తెను ప్రాణాపాయం నుండి రక్షించావు, కనుక నేను నా కుమార్తెను నీ ప్రభువైన దశరథునికిచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీ రాజుకు తెలియజేయమని కోరాడు కోసలేంద్రుడు. సుమంత్రుడు తన ప్రభువైన దశరథునికి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. కోసలేంద్రుని మనోభీష్టాన్ని కూడా ఎరుకపరిచాడు. దశరథుడు అందుకు సంతోషించి తన పురోహితునితో కోసలరాజుకు ఎన్నో కానుకలు పంపించాడు. కౌసల్య దశరథుల వివాహానికి ముహూర్తం నిర్ణయించబడింది. దశరథుడు చతురంగబల సమేతుడై కోసలరాజ్యాన్ని చేరుకున్నాడు. వివాహం అంగరంగ వైభవంగా 3 రోజులు జరిగింది. 4వ రోజు దశరథుడు సతీసమేతుడై అయోధ్యానగరానికి చేరుకున్నాడు. పౌరులు జయజయ ధ్వానాలతో వారికి స్వాగతం పలికారు. ప్రజారంజకంగా సాగింది దశరథుని పాలన. కాలం గడుస్తోంది, దశరథునికి సంతానం లేదన్న చింత అధికం కాసాగింది. రాజ పురోహితులను గురువులను సంప్రదించి కౌసల్య కోరిక మేరకు అతడు సుమిత్రను వివాహం చేసుకున్నాడు. కౌసల్య సుమిత్రలు అన్యోన్యంగా తల్లి బిడ్డల వలె పరస్పర ప్రేమాభిమానాలతో జీవనం సాగించారు. కొంతకాలం గడిచింది, ఇంకా దశరథునికి సంతానప్రాప్తి కలుగలేదు. కేకయ్యరాజు పుత్రి కైకయ్యను 3వ భార్యగా చేసుకోవాలని దశరథుడు కోరుకున్నాడు. అయితే ఆ కాశ్మీర రాజు తన కుమార్తెకు కలిగే సంతానానికే రాజ్యార్హత ఉండాలని షరతు పెట్టాడు. దశరథుడు ఎటూ తేల్చుకోలేకపోయాడు. కౌసల్య సుమిత్రులు ఆ షరతుకు అంగీకరించమని, ధర్మవిరుద్ధమైన సంతానం మన వంశంలో జన్మించరని మీరు వాగ్దానం చేసినా కైకకు కలుగబోయే కుమారుడు అధర్మంగా రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించడని దశరథునికి నచ్చజెప్పారు. తర్వాత కైకకు దశరథునికి వివాహం జరిగింది. కేకయ రాజ్యం నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు దశరథుడు. 3 రాణులు అన్యోన్యంగా పరస్పర ఆదరాభిమానాలతో దేహాలు వేరు ప్రాణం ఒక్కటే అన్నట్లుగా జీవించసాగారు. కాలం ఎవ్వరికోసమూ ఆగదు. రాజురాణులు యవ్వనం దాటి మధ్యవయస్కులయ్యారు. క్రమక్రమంగా వృద్ధాప్యం కూడా సమీపించసాగింది. కాని వారికి సంతానం కలుగలేదు. చిట్ట చివరకు తమ గురుదేవులు వశిష్ఠుల వారి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు దశరథుడు. మరునాడు వశిష్ఠుల వారిని రాజభవనానికి రావలసిందిగా ప్రార్థించాడు. రాజు అభ్యర్థనను ఆలకించిన గురుదేవులు ధ్యానమగ్నులై కొంతసేపటికి కన్నులు తెరిచి, రాజా, నీవు చింతించనవసరం లేదు. అయోధ్య ఎప్పటికీ అన్యాక్రాంతం కాదు. అన్యవంశీయుడు ఈ సింహాసనాన్ని ఆక్రమించడానికి నేను అంగీకరించను. నీ ధర్మవర్తనయే నిన్ను పరిరక్షిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టిని నిర్వహించు. భావి అయోధ్యా పాలకుడు ఉదయిస్తాడు అని పలికాడు. అడుగంటుతున్న ఆశ చిగురించింది. రాజు రాణుల ముఖాలలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. వెనువెంటనే ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించడానికి తగిన పరివారాన్ని పంపించాడు దశరథుడు. తన బాల్యమిత్రుడు అంగదేశాధీశుడైన రోమపాదునికి ఋష్యశృంగుని కొనివచ్చే బాధ్యతను అప్పగించాడు. సరయూ నది తీరంలో యాగానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఋష్యశృంగుడు తన భార్య శాంతతో కలిసి అయోధ్యకు తరలివచ్చాడు. ద్వారం వద్దనే దశరథుడు వారికి ఎదురేగి స్వాగతం పలికాడు. మరునాడు ఉదయం 7 గంటలకు యాగం ప్రారంభమవుతుందని పలికి ఋష్యశృంగుడు ఋత్విజులకు తగిన సూచనలిచ్చాడు. నిర్ణయించిన ముహూర్తానికి దశరథుడు, 3 రాణులు, శాంతాసమేతుడైన ఋష్యశృంగుడు యాగమంటపంలో అడుగుపెట్టారు. యాగం ప్రారంభమైంది. వేదమంత్రోచ్చాటనలు మిన్నుముట్టుతుండగా యాగాగ్నిలో ఋత్విక్కులు ఆహుతులను వ్రేల్చుతున్నారు. ఆ యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. చేరిన జనసమూహం ఆశ్చర్యానందోత్సాహాలతో జయజయ ధ్వానాలు సలుపుతుండగా రాజకుటుంబీకుల కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. "మహారాజా, ఈ పాత్రను స్వీకరించు. ఇందులోని పాయసం నీ 3 రాణులకు పంచిపెట్టు. నీ మనోభీష్టం నెరవేరుతుంది" అన్న ఆకాశవాణి మాటలు వినిపించాయి. ఆ దివ్య పురుషుడు పాయస పాత్రను దశరథునికి అందించి అంతర్ధానం చెందాడు. కట్టకడపటికి దేవతలు తన ప్రార్థన ఆలకించినందుకు దశరథుని హృదయం పరవశించిపోయింది. అశరీరవాణి పలికినట్లుగా పాయసం తన పత్నుల 3 పంచిపెట్టాడు. ఆ పాయస ప్రభావం చేత శ్రీ మహావిష్ణువు రఘువంశంలో దశరథ తనయుడై అవతరించాడు అని రామకథారసవాహినిలో స్వామి వర్ణించారు. హరే అంటే విష్ణువుకు మరో పేరు. సాధకుని సాధనా మార్గంలో కలిగే అవరోధాలను నిర్మూలించువాడు హరి. హరి దశరథ తనయుడుగా జన్మించి రావణుని, అతని అనుయాయులను హతమార్చనున్నాడు.

0: శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించాడు. ధర్మ గ్లాని సంభవించి అన్యాయ అక్రమ అనాచారాలు పెచ్చు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమై మానవ మనుగడకు ప్రమాదం సంభవించినప్పుడు భగవానుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సలుపుతాడు. భగవంతుడు తానే ఎందుకు అవతరించాలి? తన పరివారాన్ని పంపవచ్చు కదా అన్న సందేహానికి సమాధానంగా స్వామి ఇలా చెప్పారు. ఇద్దరు వ్యక్తులు బజారులో పోట్లాడుకుంటున్నప్పుడు వారిని అదుపులో పెట్టడానికి పోలీసు కానిస్టేబుల్ ఒక్కడు చాలు. అదే ఒక గుంపు అదుపు లేకుండా ప్రవర్తిస్తుంటే సబ్ ఇన్స్పెక్టర్ రావాలి. అదే పెద్ద తిరుగుబాటు సంభవించినప్పుడు దానిని అణిచివేయడానికి ఐజీపీ స్వయంగా రంగంలోకి దిగాలి, పరిస్థితిని అదుపులోకి తేవాలి. ద్వాపరయుగంలో కంస భూపాలుని పరిపాలనలో ప్రజలంతా అగ్ని జ్వాలల నడుమ ఉన్నట్లుగా ఎంతో బాధలు అనుభవిస్తున్నారు. స్వార్థపరుడు దుర్మార్గుడైన కంసుని అంతమొందించి ప్రజలను కాపాడే నిమిత్తం మహావిష్ణువు స్వయంగా అవతరించాలని నిర్ణయించుకున్నాడు. వసుదేవుని పత్ని దేవకి సప్తమ గర్భం ధరించింది. అతని పెద్ద భార్య రోహిణి కంసునికి భయపడి నందుని ఇంట నివసిస్తోంది. విష్ణుదేవుడు యోగమాయను పిలిచి దేవకి సప్తమ గర్భంగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ యోగమాయయే నందుని ఇల్లాలు యశోద గర్భంలో ప్రవేశించింది. రోహిణి గర్భంలో ప్రవేశించినది ఆదిశేషుని అవతారమైన బలరాముడు. అందుకే బలరామునికి సంకర్షణుడని కూడా మరో పేరుంది. అనగా మార్చబడినవాడని అర్థం. నేను దేవకి అష్టమ గర్భంలో ప్రవేశిస్తాను అని మహావిష్ణువు తెలిపాడు. ఆ విధంగా మహావిష్ణువు దేవకీ గర్భంలో జన్మించాలని నిర్ణయం చేసుకున్నాడు. శ్రీకృష్ణ జననానికి ముందు రోజు రాత్రి దేవకీ వసుదేవుల స్వప్నంలో విష్ణుదేవుడు ప్రత్యక్షమై, నేను రేపటి ఉదయం మీ కుమారుడుగా జన్మించబోతున్నానని ప్రకటించాడు. అందుచేత దేవకీ వసుదేవులకు ముందుగానే తెలుసు మహావిష్ణువు అవతరించబోతున్నాడని. అయితే కంసుని క్రూరత్వానికి తమ బిడ్డ బలి అవుతాడేమోనని వారికి భయం. అందుకే భగవాన్ అంటారు, ఆ బిడ్డ దైవమే అయినప్పుడు అతనిని మానవ మాత్రులు రక్షించగలరా? ఇదే మాయ అంటే అని. దైవానికి మాతాపితరులైనా వారి మనస్సంతా భయాందోళనలతో నిండిపోయింది. మనం కూడా అంతే. ఒక సందర్భంలో, స్వామి అంతా నీదే భారం అంటాము. మరుక్షణంలో అంతా మన చేతిలో ఉందని మాయకు లోనవుతాము. దేవకీ వసుదేవులు సంకెళ్లతో బంధించబడి చెరసాలల్లో ఉన్నారు. తనయుని రక్షించేది ఎలా అని వారు అనుకుంటుండగా చెరసాల ద్వారాలు వాటంతట అవే తెరచుకున్నాయి. వసుదేవుడు శిశువును ఒక చిన్న తట్టలో పెట్టుకుని జైలు నుండి వెలుపలికి వచ్చాడు. ఆయన చేతి సంకెళ్లు జారిపోయాయి. కాపలావారు నిద్రలోకి జారుకున్నారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. బయట కుంభవృష్టి కురుస్తోంది. మేఘాలు కూడా ఆనందంతో వర్షిస్తున్నాయి. అవతార పురుషుని ఆగమనానికి తట్టను తలపై పెట్టుకుని దేవదేవుని ఆజ్ఞను శిరసావహించి గోకులానికి బయలుదేరాడు వసుదేవుడు. మార్గమధ్యంలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఆయనకు దారి ఇచ్చింది. ఆదిశేషుడు శిశువు రూపంలో ఉన్న తన ప్రభువుకు పడగనీడ పట్టి వర్షం నుండి రక్షించాడు. అప్పుడే యశోద గర్భాన యోగమాయ స్త్రీ శిశువు రూపంలో జన్మించింది. గోకులంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా వసుదేవుడు తన కుమారుణ్ణి యశోద ప్రక్కన ఉంచి ఆమె జన్మనిచ్చిన స్త్రీ శిశువుతో కారాగారం చేరుకున్నాడు. దైవలీలలు దైవానికే ఎరుక. ఆ దేవదేవుడు నిర్ణయించిన విధంగా అంతా జరిగిపోయింది. ఎవ్వరూ ఆ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. హే యదునందన కృష్ణాహరే అని మనం గానం చేస్తున్నాము.
1: వైదేహీ ప్రియ రామహరే.
0: వైదేహి అనగా విదేహ రాజపుత్రి సీత. సీత శ్రీరాముని పత్ని. శ్రీరాముడు జీవులలోని ఆత్మస్వరూపుడు. రామాయణం ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తుంది. ఒకటి వైరాగ్యం, రెండవది దైవ విశ్వాసం. మోక్ష మార్గాలైన ఈ రెండు సూత్రాలను రామాయణం మానవాళికి అందించింది. రాజభోగాలను త్యాగం చేసి శ్రీరాముని వెంట అరణ్యాలకు పయనమైంది సీత. కనుకనే రాముని సన్నిధి లభించింది. ఆమె హృదయంలో ఎప్పుడైతే బంగారులేడిపై కోరిక జనించిందో తక్షణమే రామునికి దూరమైంది. వైరాగ్యం ఆనందాన్నిస్తుంది, కోరిక దుఃఖకారకమవుతుంది. మనం సంసారంలో ఉండాలి, కాని సంసారాన్ని మనలో చేరనీయకూడదు. కోరికలను అదుపులో ఉంచుకుంటే దుఃఖం మన సమీపానికి కూడా రాదు. మన మనస్సు నిరంతరం రామునిపైనే లగ్నం కావాలి. ఈ ప్రబోధయే సీతామాత లోకానికి అందించింది.
1: రాధారమణ శ్యామహరే.
0: దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో రాధాదేవి మానవులకు ప్రబోధించింది. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి ఎన్నో ప్రలోభాలు, ఎన్నో బాధ్యతలు, నిర్వర్తించవలసిన కర్తవ్య కర్మలు ఉంటుంటాయి. లోకాన్ని ఆశ్రయించకుండా మానవుడు లోకేశుని ఆశ్రయించాలి. భగవంతునికి ఎంత దగ్గరవుతామో ప్రపంచం మన నుండి అంత దూరం జరిగిపోతుంది. దేహమున్నంత వరకు కర్తవ్య కర్మలు ఆచరించక తప్పదు. రాధాదేవి, మీరాబాయి వంటి పరమ భక్తుల జీవితాల నుండి మనం గ్రహించవలసినదెంతో ఉంది. రాధాదేవి దేహభ్రాంతిని వీడి కృష్ణనామస్మరణతో వేణుగాన మాధుర్యాన్ని ఆలకిస్తూ అందులోనే లీనమైపోయింది. మీరాబాయి బృందావనం చేరుకుని శ్రీకృష్ణ పరమాత్మ మందిరంలో ఆయన పాద పద్మాల చెంత తనువు చాలించింది. కృష్ణునికి వీరి పట్ల ఉన్న ప్రేమ కంటే రాధాదేవి మీరాబాయిల భక్తి ఎన్నో రెట్లు గొప్పది. కనుకనే భగవన్ నామానికి అంటే కృష్ణనామానికి ముందుగా రాధాదేవి నామం ఉచ్చరిస్తాము. రాధాకృష్ణులు అంటాము కాని కృష్ణారాధలు అని ఎవ్వరూ పలుకరు. శ్యామ అనగా నీలివర్ణపు దేహఛాయ కలవాడని అర్థం. అనగా సముద్రము వలె అగాధమైనవాడు, ఆకాశం వలె అనంతంగా వ్యాపించినవాడని శ్యామ అన్న నామానికి అర్థం చెప్పుకోవాలి. నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే భక్తుడు నామిగా పరిణామం చెందుతాడు. ఇంత చక్కని భావంతో మనం మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందడానికి విద్యార్థులు సాయికుల్వన్ సభా మండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా శ్రీ రఘునందన రామహరే అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి శ్రీరామనామ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మీకు ప్రసారం చేయబోయే కార్యక్రమం శ్రీ నోరి నారాయణమూర్తి గారు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014వ సంవత్సరంలో జరిగిన ప్రశాంతి విద్వన్ మహాసభలో ప్రసంగించినటువంటి సుందరాకాండ అనే అంశంపై ఇచ్చిన ప్రసంగాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరామ్. ఓంకార స్వర మంగళాచరణ మంత్రోన్మత్స్యన్ మహాసుందరీ

శుభంగశోభితానందం భయార్తిలోకకల్పకం శుభంగశోభితానందం భయార్తిలోకకల్పకం భవార్దితారకామృతాభదివ్యనామశోభితం శుభంగశోభితానందం భయార్తి

స్మరామి సత్య సాయినాథమీశ్వరం కృపాకరం. స్మరామి దివ్య సాయినాథమీ

0: ఆయత భక్తి మృక్యద మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి భక్త మనస్సరోరుహస్థాయికి దీన హీన జనతాఫలదాయికి తల్లి గుండెలోహాయికి పుట్టపర్తి కలశాంబుధిశాయికి సత్యసాయికి.
1: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, చిత్రావతి నదీతీర ప్రశాంతి నిలయవాసుడు, సకల దేవతాతీతుడై సకల జనులను రక్షించి పోషించేటువంటి సద్గురువై దేవదేవుడైనటువంటి శ్రీశ్రీశ్రీ భగవాన్ సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పుణ్యమైన దివ్యమైన మనోహరమైన జ్ఞానములు కలిగించే శరన్నవరాత్రములు, యమధర్మరాజుకు పదునైన వాడి అయిన రెండు కోరలుంటాయి, ఆ కోరలు తెరిచి పాపులందరినీ కట కట కట ఆ కోరల్లో నలిపేస్తూ ఉంటాడాయన. ఆ కోరలలో మనం పడకుండా ఉండి యమధర్మరాజు యొక్క దృష్టికి మనం దూరంగా ఉండి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అంటే సంవత్సరాన్ని రెండు భాగములు చేసి ఒక భాగాన్ని చైత్రమాసం వసంత నవరాత్రములుగా, వేరొక భాగాన్ని శరదృతువు ఆశ్వీజమాసం నుంచి శరన్నవరాత్రములుగా విభజించారు మహర్షులు. వీటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటివి శరన్నవరాత్రములు. మహాలయం అవుతుంది, పూర్తవుతుంది. మహాలయ అమావాస్య అయిపోగానే అశ్విని నక్షత్ర ప్రారంభంతో పౌర్ణమి తిథి ప్రధానంగా భూమికగా వహించి సృష్టి ప్రారంభమై అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది కనుకనే ఆశ్వీయుజమాసం అని పేరు కలుగుతుంది. వర్షములన్నీ పూర్తి అయి పరిపూర్ణమైనటువంటి శరచంద్రికలు, దివ్యమైనటువంటి జ్ఞాన దీధితులు తెల్లని వెన్నెలలా పరిపుష్టమై అమ్మ యొక్క దివ్య లోకమంతా ప్రకాశించి అఖండ జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది కనుకనే దీని పేరు శరన్నవరాత్రములు అని పేరు కలిగింది. నవరాత్రములు అంటే 9 రోజులు, చివరి రోజు విజయదశమి. నవరాత్రములు అంటే నవ 9 అని ఒక అర్థం ఉన్నది, నవ అంటే క్రొత్తది అని ఒక అర్థం ఉన్నది. క్రొత్తదైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించి జ్ఞానమునకు ప్రతీక కనుకనే తెలుపు గనుక తెల్లనైనటువంటి వెన్నెల పరిపుష్టిని చెంది గగన మార్గంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించి సింహం క్రింద ఉండగా, సింహరాశి క్రింద ఉండగా పైన కన్యారాశితో ఉదయించేటువంటి సూర్యుని యొక్క ప్రభావాలు, సాయంకాలం వేళ చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి చంద్రకలలు వెలుగొందుతాయి కనుకనే దీనిని శారద, శారద. ఈ శారద నవరాత్రములలో, శరన్నవరాత్రములలో బమ్మెర పోతన అద్భుతంగా వర్ణించాడు అమ్మని. అమ్మా, నీవు ఎంతటి తెల్లనైనటువంటి తల్లి జగజ్జనని, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార. అన్నీ తెల్లగా ఉంటాయి. సత్యసాయి బాబా వారి భక్తుల యొక్క డ్రెస్ ఎలా ఉంటుందో, వారి హృదయం ఎలా ఉంటుందో, స్వామివారి యొక్క దివ్య తేజోమయమైనటువంటి కాంతులతో వెదజల్లే తెల్లనైన కాంతులతో వర్ణించారు ఈ పద్యాన్ని హృదయంగా. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సీతామర సామరవాకిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ. అమ్మా, తెల్లనైనటువంటి నీ రూపమును చూచి అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని వివిధములైనటువంటి అలంకారములతో నవరాత్రములు, నవ 9 గనక 9వ నాడు చాలా గొప్పదైనటువంటిదిగా భావింపబడుతుంది. ఈ 9వ రోజునే జగజ్జనని దుర్మార్గుడైనటువంటి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుడు ఆనాడు ఉంటే ఆ రాక్షసుడు మన హృదయంలోనే ఉన్నారు అన్నారు భగవాన్ సత్యసాయి బాబా వారు. ఎవరి రాక్షసుడు అంటే అసురీ గుణములు, అహంకారములు, నా అంతవాడు ఎవడు లేడురా అనేటువంటి భయంకరమైనటువంటి రూపాలు, ఇవన్నీ అసురీ గుణములు. ఈ అసురీ గుణములను ఖండింపబడేటువంటిది 9వ నాడు. అందుచేతనే మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకారం చేసి సురలలనాజితేజితేజితాళనిమిత్తజలాశ్యరతే కకుభం పతివరధోంగదతాలకతాలకుతు

0: ജയ ഹേ മഹിഷാസുരമർദ്ദിനി രമ്യകപർദ്ദിനി ശൈലസുതേ മഹിതമഹാകവമല്ലിമതല്ലികവില്ലികതില്ലിക ഭിക്ഷുരതേ വിരചിതവല്ലിക പല്ലികഗല്ലിക മല്ലിക ഭില്ലിക വർഗഭൃതേ കൃതികൃത ഫുല്ലസമുല്ലസിതാരുണ പല്ലവ തല്ലജസല്ലലിതേ ജയ ജയ ഹേ മഹിഷാസുരമർദ്ദിനി രമ്യകപർദ്ദിനി ശൈലസുതേ
1: അമ്മ, നാലോ ഉന്നటువంటి അസുരീ ഗുണములు తొలగించి దైవీ గుణములు విజృంభజేసి నీ దివ్యమైనటువంటి సన్నిధికి చేర్చి అఖండ జ్ఞానసిద్ధిని పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదమును మోక్షమార్గమును నాకు అనుగ్రహించమని ప్రార్థించి ఆ మరునాడు విజయదశమి. విజయదశమే ప్రశాంతమైనటువంటి భువనేశ్వరి రాజరాజేశ్వరి సాయీశ్వరి సత్య సాయీశ్వరి సింహాసనాధిష్ఠితురాలై ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతి నిలయంలో అమ్మ. ఆ అమ్మే మణిద్వీప నివాసిని అయి ప్రకాశిస్తుంది. దీదీప్యమానమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉండగా

రాజేశ్వరి రామ సహోదరి. ప్రశాంతి ఆనందంతో ఉంటుంది అమ్మ. అలాంటి విజయదశమి నాడు పుణ్యమైనటువంటి రీతులతో అనేకమైనటువంటి వివిధ అలంకారములతో ఈ శరన్నవరాత్రములు పూర్తి చేసుకుంటారు. విజయదశమి అంటే జయం విజయం అని రెండున్నాయి. జయలక్ష్మి విజయలక్ష్మి అని ఇద్దరు ఉంటారు. విష్ణుమూర్తి దగ్గర కూడా జయుడు విజయుడు అని ఇద్దరు ఉంటారు ద్వారపాలకులు. జయం పొందటం అంటే బాహ్యమైనటువంటి శత్రువులందరినీ జయించటం. ఇది హిరణ్యకశ్యపుడు ఎప్పుడో చేశాడు. సకల లోకములను గడగడలాడించాడు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోద్దండ నాథాధినాథుడై జయమును పొందాడు. కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడయ్యా అంటే తనలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి శత్రువులను అణచి విజయం పొందాడు. ఆ ప్రహ్లాదుడు విజయాన్ని సాధించాడాయన. అందుచేతని జయమునకు విజయమునకు, విజయం లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉన్న శత్రువులను జయించినటువంటి వాడైతే, విజయం అంతఃశత్రువులను జయించి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందగలిగినటువంటి శక్తియుక్తులు కలిగించేది ఎవరు అంటే అమ్మయే. అందుచేతనే ఈ విజయదశమి నాడే శ్రీరామచంద్ర ప్రభు అంతటి మహానుభావుడు రావణ బ్రహ్మను జయించడానికి ముహూర్తము నిర్ణయించుకున్నాడు. విజయదశమి నాడు చేసినటువంటి ఏ పనులైనా విజయములే కలుగుతాయి. అందుచేతనే ఆయుధములను పూజ చేస్తారు, బొమ్మల కొలువు చేస్తారు, పుస్తకములన్నీ అక్కడ ఉంచి క్షోణి తల్లంబు నిన్ను దుర్రుసోక గమృక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వానికి వానికి అక్షరామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికి. అలా పుస్తకములు ఉంచి నమస్కరిస్తారు సరస్వతీదేవిగా. బొమ్మల కొలువుంచి సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తారు. విజయ పరంపరలతో విజయుడు అనేటువంటి పేరును పొందాడు ఎవరు? అర్జునుడు. ఆయుధములన్నీ మూటగట్టి అజ్ఞాతవాసానికి వెళ్లేటువంటి సమయంలో అమ్మను ఆరాధించారు. ఆమె పేరే దుర్గా, దుర్గాదేవి. ఈ నవరాత్రములలో 9 సంవత్సరముల యొక్క బాలికను దుర్గా అని పిలుస్తారు. 9 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికను ఇంటికి తీసుకొని వచ్చి ఆమెకు చక్కగా కాళ్లకు పసుపు రాసి, గృహిణీ, ఆమెకు చక్కగా తలంటి స్నానం చేయించి అభ్యంజన స్నానం, చక్కగా జడవేసి పూలు పెట్టి మంచి పరికిణా చక్కగా అలా అలంకారం చేసి చేతులు నిండా గాజులు వేసి ముఖాన బొట్టు పెట్టి కాళ్లకు గజ్జలు కట్టి ఆమె నడుస్తూ ఉంటే కల్లు కల్లు నకాలి గజ్జల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే, కల్లు గల్లున పాద గజ్జల్లందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే.

అమ్మ నడిచినట్లు ఉంటుందట. అందుచేతనే 9 సంవత్సరములు కలిగినటువంటి వయస్సు కలిగిన బాలికను దుర్గా అని పిలుస్తారు. దుర్గాదేవిని అర్చించినట్లయితే దుర్గతులు తొలగిపోతావని పాండవులు కూడా అమ్మవారిని అర్చించి విజయమును పొందారు. మురక విశేషమేమిటి అంటే, ప్రధానమైనటువంటి విశేషమును తెలియజేయటానికి ముందుగా దేవీ నవరాత్రములలో అమ్మవారిని ఆరాధించి విజయుడు అని తెలుసుకో దుర్యోధన అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు కాదు ఆయన, విజయుడు అవుతాడు తెలుసా? దేనికని విజయుడుగా రూపొందుతాడో తెలియనా? మామా సత్యవతి సార్వభౌమ పౌత్ర ధృతరాష్ట్ర మహారాజ దుర్యోధన, నేను చెప్పేటువంటి మాటలు వినండి. పాండవులకు విజయం కలిగేటువంటి మాట నిజం, మీరందరూ నశించేటువంటి మాట నిజమే. భవిష్యత్తును తెలియజేశారు. ఏ అంత గట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ దేనికని తెలియజేశారు అంటే, జండాపై కపిరాజు వారి అర్జునుని యొక్క రథం మీద వెపరెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా ఎవరు అంటే, ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామము విన్నా ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. కనుకనే ఆయన పేరు ఆంజనేయుడు అనేటువంటి పేరు కలిగింది. అలాంటి మహానుభావుడు ఆనందాన్ని, జయాన్ని, నేతృత్వాన్ని, యశస్సును కలిగించేటువంటి వాడు. కనుకనే ఆంజనేయ స్వామివారి కథ విన్నా, ఆంజనేయుని ప్రదక్షిణలు చేసినా, స్వామివారి వైభవాన్ని విన్నా, స్వామివారి వీర సౌందర్యాన్ని ఆలపించినా 8 సిద్ధులు కలుగుతాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. కనుకనే పాండవులకు విజయం కలుగుతుంది విజయదశమి. విజయదశమి రోజుననే ఈ సెలవులలో, ఈ 10 రోజులలో పల్లెటూళ్లలో పిల్లలు అమ్ముల పొదులు పట్టుకుని జయాభిజయీ భవ దిగ్విజయీ భవ ఇంటింటికి వెళ్లి దీవిస్తారు. మీకు జయములు కలుగుగాక, మీకు విజయములు కలుగుగాక, ధరసింహాసనమై నభంబు గొడుగై దసరా పద్యం ఇది. ఈ పద్యము రాని ఆంధ్రుడు ఉండడు. ఒకవేళ రాకపోతే ఈ పద్యం నేర్చుకోవాలి. ఇది దసరా పద్యం, చాలా గొప్పదైన పద్యం. తరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పర

ఈ అనుప్రాసలు ఏ కవి రాస్తాడు? రాయగలిగిన ఒకే ఒక కవి సహజ పాండిత్యుడు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి బమ్మెర పోతన రాశారు ఈ పద్యం. నారాయణ శతకము రాశారు, భాగవతమే కాదు. అందుచేతనే ఒక చోట రాస్తారు ఇలాంటి అనుప్రాసలతోనే విశ్వ విరాట్ స్వరూపాన్ని బలిచక్రవర్తికి మూడడుగుల దానము పుచ్చుకున్న తర్వాత ఇలాంటి అందమైన ఒక పద్యమే ఉంటుంది. ఇంతింతయి విష్ణుమూర్తి పెరుగుతున్నారట. ఇంతింతయి వటుడింతయి మరియుతానింతయి నభోవీధిపైనంతయి తోయదమ.

అలాగే ఉంటుంది ఈ పద్యం కూడా. తర్ర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయమునెల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరాచి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ. ఈ విజయదశమి పర్వదినములలో ఈ పద్యాన్ని విన్నా, ఆంజనేయ స్వామి వారి దివ్య వైభవాన్ని విన్నా మనకన్నీ విజయములు కలుగుతాయి. విజయ పరంపరలో ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, సీతమ్మ దాడ తెలుసుకునడానికి లంకా సామ్రాజ్యంలో ప్రవేశించి అడుగడుగున వెతికినా సీతమ్మ కనపడలేదు. రామనామ ప్రభావంతో అశోకవనిలో తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు దిగి అమ్మను పలకరించి గుర్తించి అంగుళీకమును ప్రదానము చేసి అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మందిని సంహరించారు. 80,000 మందిని సంహరించారు నిరాయుధుడై ఆంజనేయ స్వామి. ఆ రాక్షసులు మామూలు రాక్షసులా? కామరూపులు, నిశాచరులు, నరహంతకులు, మాయోపాయులు, ఘోరకిరాతకులు, ఘాతకులు, అతిబలవంతులు, నరమాంస భక్షకులు, ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారి విద్యలు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ హోం పట్ అంటే చాలు నల్లైపోతారు. మాయలు తెలుసు అంటే చాలన్నమాట వాళ్ళు. అన్ని మాయలు చేయగలిగినటువంటి వారు. వారందరినీ 80,000 మందిని సంహరించిన తరువాత అక్షకుమారుడు కూడా ఆహుతయిపోయిన తరువాత ఈ విషయము రావణ బ్రహ్మకు తెలిసింది. అక్షకుమారుడు మరణించుటయ్యా అన్నాడు రావణాసురుడు. ఓహో ఏమది, అక్షకుమారుడు రావణుని యొక్క కుమారులలో చివ్వడివాడు, మహాపాల పరాక్రమవంతుడు. అక్షకుమారుడు ఎక్కడా ఏ యుద్ధంలో ఓడిపోయినట్లు లేనేలేదు, అన్ని విజయాలే. కానీ మరణించాడు. ఎవరి చేతిలో? ఆంజనేయ స్వామివారి చేతిలో. ఆశ్చర్యం కలిగింది. ఎవరిని పంపించినా ప్రయోజనం లేదని భావించాడు. అక్షకుమారుడే నిర్జించినటువంటి వ్యక్తి, అతడు సామాన్యుడు కాదని మేఘనాథ అన్నాడట గట్టిగా. మేఘనాథుడు ప్రత్యక్షమైనాడు. మేఘనాథుడు ఎవరయ్యా అంటే రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. ఈయనకే ఇంద్రజిత్ అనేటువంటి ఒక బిరుదుంది. దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటువంటి బిరుదును పొందాడు. అంటే దేవతలను జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అయినటువంటి వ్యక్తి. ఒక నరుడు సంహరించాడు ఒక మానవుడు. దేవతలు కాదు సంహరించింది ఇంద్రజిత్తుని. ఒక మానవుడు, ఒక సామాన్య మానవుడు జయించాడు. సామాన్య మానవుని చేతిలో ఇంద్రజిత్ మరణించాడు. ఎవరతను? అతని పేరే లక్ష్మణస్వామి. మరి దేవతలు జయించి, దేవేంద్రుని జయించి ఇంద్రజిత్ అని బిరుదు పొందినటువంటి వ్యక్తి ఒక మానవుడి చేతిలో మరణించడమేమిటి? భగవాన్ సత్యసాయి బాబా వారంటారు, అంతటి గొప్పవాడు మానవుడి చేతిలో దేనికని మరణించాడు అంటే, అతడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. అది తేడా వాళ్ళిద్దరికి. మేఘనాథుడు ఇంద్రజిత్, లక్ష్మణుడు ఇంద్రియజిత్. ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి బాలబాలకులారా, పెద్దలారా. ఎన్ని నేర్చినా, ఎంత విద్యలు నేర్చినా తన ఇంద్రియములను అధీనము చేసుకునలేనటువంటి వ్యక్తి, అతడు మెల్లమెల్లగా పతనమైపోతాడు. అతడు సామాన్యుడైనా, విద్య రాకపోయినా, గొప్ప గొప్ప ఆచారాలు పాటించకపోయినా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆచారాలు, ధర్మాలు ఏమిటి అంటే ఇంద్రియములను తన అధీనం చేసుకునటమే. దీని పేరే దమం. దమము అని పిలుస్తారు. శాంత, శమ, దమాది, సద్గుణ, సంపత్తి అంటే అర్థమేమిటి అంటే తన ఇంద్రియములను తన అధీనం చేసుకోవాలి. అతడు సార్వభౌముడుగా రూపొందుతాడు. మేఘనాథుని పిలిచాడు. మేఘనాథ, తండ్రికి నమస్కరించాడు వినయ విధేయతలతో. కుమార, మహావీర, ఇంద్రాదులను వడలించిన శూర, వెళ్ళిరా, ఆ వానరుని దండించిరా, తండ్రికి ప్రదక్షిణ చేశాడు మేఘనాథుడు. ఆంజనేయ స్వామివారి యొక్క సర్వ వీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నాను. వాల్మీకి మహర్షి తెలియచేసినటువంటి దివ్య రీతులలో వర్ణిస్తున్నాము. పుణ్యమైనటువంటి దేవీ నవరాత్ర మహోత్సవములలో విజయములు మనకు కలగడానికి, భయములు పోవటానికి, జయములు కలగడానికి, క్షేమమునకు, ధైర్యమునకు,
దృఢమైన ఆరోగ్యమునకు, వరసాహిత్యమునకు, వాక్పటుత్వమునకు అమృత భాండమై ప్రకాశించేటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చరిత. దివ్య వీర సౌందర్యం అంటారు దీన్ని. వీరత్వం కూడా ఒక సౌందర్యమే, విద్య కూడా ఒక సౌందర్యమే, జ్ఞానము కూడా ఒక సౌందర్యమే. సౌందర్యం అంటే ఎర్రగా ఉన్నవాడే అందగాడు, నల్లగా ఉన్నవాడు అందగాడు, సన్నగా ఉన్నవాడు అందగాడు, లావుగా ఉన్నవాడు కాదు అందగాడు. అసలు వీళ్ళందరి అందమంతా నశించేదే కే

మంచి హృదయము ఎవరి దగ్గర ఉన్నదో, మంచి మాటలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో, విద్యను బాగా అభ్యసించి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి కోరిక ఎవరి దగ్గరైతే ఉన్నదో, విద్యను ఎవడైతే అభ్యయనం చేస్తాడో, తల్లిని తండ్రిని గురువును దైవమును విశ్వసించి వినయ విధేయతలతో పెద్దలకు నమస్కరిస్తూ ఉంటాడో, ఇతడే నిజమైనటువంటి అందగాడు. ఇన్ని లక్షణములన్నీ ఆంజనేయ స్వామివారులో ఉన్నవి కనుకనే ఆంజనేయ స్వామివారు సుందరుడు. సుందరే సుందర కపిహి. ఆంజనేయ స్వామివారిని ఏమని పిలుస్తారు అంటే సుందరుడు అని పిలుస్తారు. ఆ సుందరుని దగ్గరికి బయలుదేరుతున్నాడు ఈ మహానుభావుడు. మేఘనాథ వెళ్ళిరా తండ్రికి ప్రదక్షిణ చేశాడు. హరహర మహాదేవ సింహో ఓం నమ శివాయ. పరమేశ్వరుని అర్చించగానే ఆకాశంలో ఒక దివ్య రథం ప్రత్యక్షమైంది. దేవతారథములోవి. దేవతారథములు భూమిని తాకవు. దేవతలు ఈ భూమి మీద ప్రత్యక్షమైతే వాళ్ల కాళ్లు భూమికి ఆనవు, ఆనకుండా నుంచుంటారు. దేవతలకు చెమటలు పొయ్యవు. ఇలా విసురుకో మనం వాళ్ళు, అసలు చెమటలే పొయ్యవు. కళ్ళు ఆర్పటం అనేటువంటిదే ఉండదు. ఎప్పుడు ఇలాగే ఉంటాయి వాళ్ళ కళ్ళు. అందుకనే అప్పుడప్పుడు మానవులను చూసి వాళ్ళు ఈర్ష్య చెందుతుంటారట. వాళ్లేనా కళ్ళతో మాట్లాడుకుంటుంటారు ఇలాగిలాగ. వాళ్ళకి కళ్ళు ఆర్పరు. అందుకని వాళ్ళని అనిమిషులు అని పిలుస్తారు. దేవతారథం ఆకాశంలో ప్రత్యక్షమైంది. హరహర మహాదేవ సింహో. పరమేశ్వరుని అర్చించగానే ఆ దివ్యమైనటువంటి రథానికి నాలుగు సింహములు గర్జిస్తూ ఉన్నాయి. ఆ సింహాలు అందరికీ రథానికి గుర్రాలుంటాయి. జంబుమాలికైతే గాడిదలు లాగుతూ ఉంటాయి. రామాయణంలో చెప్పారు, జంబుమాలి యొక్క రథాన్ని గాడిదలు కరములు లాగుతూ ఉంటాయి. కరములు. మరి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని, దివ్యరథాన్ని సింహములు లాగుతున్నాయి. చతురంగ బలాలు కదలి వస్తూ ఉండగా ఓం అనగానే ఆకాశానికి లేచాడు. అలాగా యోగ శక్తి వలన అలా లేవచ్చు. మనం లేవం. ఒకవేళ లేస్తే డామని పడతాం. అది అభ్యసిస్తే మనం కూడా లేవచ్చు. యోగ మార్గంతో ఆకాశానికి ఒక్కసారి ఇలా పైకి వెళ్లి రథంలో కూర్చున్నాడు. ఈ యుద్ధమును చూడవలనని నాగయక్ష గరుడ గంధర్వులు అందరూ కూడా గగన మార్గంలో బయలుదేరారు. మమ్మల్నందరినీ జయించాడే దేవేంద్రుని జయించాడు కదా, ఇంద్రజిత్ అనేటువంటి బిరుదమును పొందాడు కదా, ఇప్పుడు ఆంజనేయ స్వామివారు గెలుచునా లేక మేఘనాథుడు గెలుచునా? ఈ యుద్ధమును చూడవలనని గగన మార్గంలో నాగయక్ష గరుడ గంధర్వులు బయలుదేరారు. రథగజ తురగ పదాతి దళముల యొక్క రణగణ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతూ ఉంటే, సింహపు గర్జనలు అని గర్జిస్తూ ఉంటే, టకటకటకటకటకటకటకటకటకటకటక బయలుదేరుతూ ఉండగా హరహర మహాదేవ సింహో. ఆకాశాన వస్తున్నటువంటి మేఘనాథుని అశోకవనిలో నుంచి ఆంజనేయ స్వామివారు అవలోకించారు. పునీతమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఒక నాలుగు శ్లోకాలు చదువుతాను. ఈ శ్లోకాలు వినగానే దయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు తొలగిపోతాయి. ఎవరైనా ప్రయోగాలు మనకు చేసినా అవన్నీ తొలగిపోతాయి. పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిలో, దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క సత్యరాముని యొక్క దివ్య సన్నిధిలో పరమ పావనం, పాపలతా లవిత్రము, పరమ పవిత్రము, పాపలతా లవిత్రము, పుణ్యప్రదమైనటువంటి శ్లోకములు. వీటిని జయశ్లోకములు అంటారు. సుందరకాండలో రామాయణంలో చాలా గొప్పవి. ఇవి పారాయణ చేస్తారు రోజు, శక్తి కలుగుతుంది. ఇవి వినగానే మనకు శక్తి కలుగుతుంది. శోకం పోతుంది, మోహం పోతుంది, ధైర్యం కలుగుతుంది, భయములు తొలగిపోతాయి, జయములన్నీ కలుగుతాయి. మహానుభావుడు గంభీరమైనటువంటి నాదంతో గగన మార్గంలో పలుకుతున్నారట పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి శ్లోకాలు. ఇవి మహామంత్రాలు. పేరుకి శ్లోకాలే కాని ఇవి మహామంత్రాలు. దీనిలో నిక్షిప్తము రహస్యంగా ఉంటాయన్నమాట. పైకి శ్లోకాలుగా కనబడతాయి, అంతర్లీనంగా మహామంత్రములతో ప్రకాశిస్తాయి. ఏమిటవి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిఖంత మారుతాత్మజః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమూర్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. జయ బోలో రాజా రామచంద్ర మహారాజ్ కీ జయ, సీతామాయి కీ జయ, పవనసుత హనుమాని కీ జయ, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబాజీ కీ జయ. పుణ్యమైన దివ్యమైనటువంటి శక్తి మనకు కలిగింది వింటేనే. ఇక పారాయణ చేస్తే అందుకని రామాయణ గ్రంథం జనగణ.

ఆంజనేయ స్వామివారు గంభీరమైన నాదంతో పలుకుతూ ఉంటే ఆశ్చర్యపోయినాడు మేఘనాథుడు. మేఘనాథుడు మంత్రశాస్త్రం తెలుసును గనక మంత్రాలర్థమైనవి. సంగీతం వచ్చిన వాడికే సంగీతం తెలుసు, పద్యాలు వచ్చిన వారికే పద్యాలు తెలుసు, భక్తి మార్గంలో ఉన్నవారికే భక్తి తెలుసు, ఏ విభాగంలో ఉన్నవారికి ఆ విభాగం తెలుసు. మంత్రశాస్త్రము తెలిసినటువంటి మేఘనాథునికి ఆ అక్షరముల యొక్క కూర్పు అర్థమైంది. ఇవి సామాన్యమైన మాటలు కాదు, ఇతని మీద ఏ అస్త్రము గాని శస్త్రము గాని ప్రయోగించినా వ్యర్థమే. ఇది తెలియనటువంటి మా మూర్ఘులు వెళ్లి అనేకమైన అస్త్రశస్త్రాలు వేసి ఆహుతైపోయినారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాటికి అర్థాలేమిటి? జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. శ్రీరామచంద్రమూర్తికి జయము జయము జయము, లక్ష్మణస్వామి వారికి జయము జయము జయము, మా మహారాజైన సుగ్రీవ మహారాజునకు జయము జయము జయము. రామ జయం శ్రీరామ జయం, రాముని నమ్మితే లేదు భయం. రామ జయం రామ జయం. అందుచేతని రామ రామ సాయి రామ్ అనాలి.

ఇక రెండవ శ్లోకం. నేను ఎవరో మీకు తెలియచేస్తున్నాను, వినండి. స్వామివారంటున్నారట, నీవెవరివి అనగానే ఎవరైనా తన అధికారాన్ని చెబుతారు. నేను కలెక్టర్ని, నేను మంత్రిని అన్నట్లుగా. ఇది అహంకారానికి ప్రతీక. స్వామివారు పదే పదే ఏ సనాతన సారథిలోనైనా చూడండి, తప్పనిసరిగా ఈ శ్లోకం ఉంటుంది. ఏదో ఒక పేజీలో, ఏదో ఒక సందర్భంలో దాసోహం కోసలేంద్రస్య, ఆంజనేయ స్వామివారిని చూచి మాట్లాడటం నేర్చుకోండి. ఆంజనేయ స్వామివారిలా బలవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా విద్యావంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా వినయవంతులై ఉండండి. ఆంజనేయ స్వామివారిలాగా సేవ చేయటం నేర్చుకోండి. అందుచేతనే స్వామి ఇక్కడ గిరిమీద ఆనంద పారవస్యంతో ఇక్కడ స్థాపించడానికి ఆయనను చూసినప్పుడు ఆయన గుణగణములన్నీ మీకు అవలంబ చేసుకుని సర్వసుఖములు అనుభవించేటువంటి విధంగా ఏర్పరుస్తున్నానని స్వామివారు ఏర్పరిచారు. అనేక మంది ఇంజనీర్లు ఆనాడు ఎలా నిలుస్తారు సార్, పెద్ద పర్వతం ఉంటే పెద్ద గాలికి పడుతుందేమోనంటే స్వామివారు సృష్టించి ఇలా ఉండాలి విగ్రహమని అమాంతం అలా ఆంజనేయ స్వామివారిని చూపించారు. ఇక్కడ మన దగ్గర కూడా ఉంటుంది ఆ బొమ్మ, ఇలా ఉండాలి స్వామివారిని. ఆ స్వామివారిని ఒక బంగారపు ఆంజ స్వామివారిని సృష్టించి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరికీ తెలియజేశారట. పుణ్యమైనటువంటి స్వామి నేనెవరని అంటే, శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. ఎవరయ్యా రాముడు? వేదములలో వర్ణింపబడినటువంటి నిరాకార నిరంజనుడైనటువంటి ఏ పరబ్రహ్మతత్వాన్ని యోగీశ్వరులు వర్ణిస్తున్నారో అట్టి పరబ్రహ్మతత్వమే సాకార రూపంలో విచ్చేసింది కౌసల్య తనయుడుగా. ఆయనే రామచంద్ర ప్రభువునకు నేను దాసానుదాసుడను. అవసరమైతే ఈ లంకను గడ్డ గడ్డగా ప్రకలించుకుని తీసుకుని వెళ్లగలిగిన బలవంతుడని గుర్తించుకోండి. నేనేదో మామూలు చిన్న ఆంజనేయ స్వామి వారిని కాదు నేను. రావణ సహస్రమే, ఈనాడు 1000 మంది రావణాసురుడు వచ్చిన రావణాసురుడు. రామాయణంలో ఒక రావణుడే అందరికీ తెలుసు, కాని ఇంకా చాలా మంది రావణులు ఉన్నారు. మై రావణ కృత మర్మ సంవేద్యం శ్రీరామదూతం శిరసానమామి, రామ రావణ యుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసానమామి, సంజీవాద్రిగమన సంతోష స్వాంతం శ్రీరామదూతం శిరసానమామి. మైరావణుడు, శతకంఠ రావణుడు, చాలా మంది రావణాసురుడు ఉన్నారు. ఇలాంటి రావణాసురుడు 1000 మంది ఈనాడు ఆంజనేయ స్వామి వారి మీదకి వచ్చినా నన్ను ఏమీ చెయ్యలేరు, శిలలతో ఈ వృక్షములతోనే నిరాయుధుడనై వీళ్లందరినీ సంహరించి సీతమ్మకు నమస్కరించి విజయుడనై నేను తిరిగి వెళ్లగలను. గంభీర నాదంతో పలుకుతున్న మాటలు విన్నాడు మేఘనాథుడు. ఇతని మీద ఏ అస్త్రశస్త్రములు ప్రయోగించినా వ్యర్థమేనని భావించి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసెన్. వస్తోంది బ్రహ్మాస్త్రం. ఆంజనేయ స్వామివారు చూశారు, ఓహో మేఘనాథ ఎంతటి మేధావివి అనుకున్నాడు. ముందు బ్రహ్మాస్త్రమునకు అధిదేవత ఎవరంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకుంటే వేదములను బ్రహ్మదేవుని, బ్రహ్మదేవుని నోటి వెంట వేదములు వస్తాయి. వేదములను దూషించినంత పాపం. వేదములను దూషించకూడదు. యజ్ఞము చెయ్యకపోయినా చేస్తున్నటువంటి వారిని చూసి నమస్కరించుకినా ఆ పుణ్యం కలుగుతుంది. శాస్త్రం పలికింది. మరి ఇప్పుడు వేదాధ్యయమును పలికేటువంటి నిరంతర వేద నాదముతో మారుమురోగే బ్రహ్మదేవుని ధిక్కరించినటువంటి పాపం నాకు చుట్టుకుంటుంది. పోనీ తప్పించుకోకుండా ఉందామా? తనకు అపాయం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఆహా మేఘనాథ ఎంత తెలివిగలవాడు వినువు అని ఆలోచిస్తూ గగన మార్గంలో క్షణకాలం వెంటనే ఉపాయంకి ఒక్కసారి అలా 2 చేతులు జోడించాడు. ఒక ఉపాయం తోచి, ఏమిటది? నేను చిన్నప్పుడు ఉదయించేటువంటి సూర్యుణ్ణి మధుర ఫలము అని మింగబోయినప్పుడు దేవేంద్రుడు మూతిపైన మూతి మీద వజ్రాయుధంతో లాగి పెటామని కొట్టినప్పుడు అమ్మా అంటూ నేను కిందబడినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి దీవించారుగా, చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ, మా వల్ల గాని మా అస్త్రశస్త్రముల వల్ల గాని హనుమంతునికి ఆపద కలగదు, చిరంజీవి. ఆంజనేయ స్వామి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం,
బాష్పవాధిపతి పూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. చిరంజీవ చిరంజీవ, మరి బ్రహ్మదేవుడు తనకు అపకారం చేస్తాడా? పెద్దలకు నమస్కరించుటయే పిన్నల యొక్క లక్షణం. నీవు ఎంత గొప్పవాడివైనా పెద్దలు కనిపించినప్పుడు వినయంతో ఉండాలి. మామిడి చెట్టును చూశారుగా, మామిడి చెట్టు నిండా కొమ్మ నిండా కాయలు బాగా బలిసి ఇంత లావై గుజ్జు బాగా ఉంటే ఆ కొమ్మలు వంగే ఉంటాయి. ఏమి కాయలుగాయని కొమ్మ నిఠారుగా ఉంటుంది. వరి కంకి నిండా గింజలు బాగా బలిసుంటే ఆ కంకి వంగే ఉంటుంది. ఏమి గింజలుగాయని కంకి నిఠారుగా ఉంటుంది. అలాగే విద్య వచ్చిన కొద్దీ, విద్య పెరిగిన కొద్దీ వినయం వినయం వినయం ఉండాలి. అందుచేతనే ఆంజనేయ స్వామివారు బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఉండగా ఇంతలో బ్రహ్మాస్త్రం రానే వచ్చింది. రానే వచ్చింది. ఆంజనేయ స్వామి వారిని గిరగిర గిరగిర గిరగిర చుట్టనే చుట్టింది. ఆంజనేయ స్వామి వారు డబ్బిల కింద పడ్డాడు. దీని పేరే ప్రయోగం చేయటం అంటారు. ప్రయోగం చేస్తే బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఎక్కడ ఉన్నాడు హామని పడిపోతాడు వాడు. ఇంద్రజిత్తంద వాడు ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగం చేశాడు. ప్రయోగం ఫలించింది, కింద పడిపోయినాడు. ఆంజనేయ స్వామి వారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి బ్రహ్మదేవుని ధ్యానించారు.

ಲಲಾಟ ಲೇಖನ ಮಹಾ ಕಳಾನುಸಂಧಾತ ಹೇ ಧಾತ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಃ. ಭೂಮಿ ಸುರಪಾಲ ವೇದಲೋಲ ಸುಗುಣ ಜಾಲ, ಭೂಮಿ ಸುರಪಾಲ ವೇದಲೋಲ ಸುಗುಣ ಜಾಲ, ನಿರತ ವಾಣಿ ಮನೋನುಕೂಲ ಸತ್ಯಶೀಲ ನಿಖಿಲಾಶ್ರಿತ ಜನ ದಯಾಲವಾಲ. ನಮಸ್ಕರಿಂಚಗಾನೆ బ్రహ్మవరము చేత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్ళకు కట్టారు. కళ్ళు మూసుకున్నాడుగా, ఆయనకు తెలిసింది బ్రహ్మాస్త్రం. బ్రహ్మదేవ నమస్కారం, మంచి పనిచేశావే, నన్ను రక్షించావా స్వామి, మహానుభావా, ఏమి నీ కరుణ, అపారమైనటువంటి కరుణ, విరించి నన్ను కరుణించావా అనుకున్నాడు. విరించి నన్ను కరుణించి అనుగ్రహించావా స్వామి అనుకున్నాడట. ఇది తెలియనటువంటి రాక్షసులు మామూలు తాళ్లక కట్టారు. మామూలు తాళ్లక కడుతున్నారని తెలుసు, వీళ్లు నన్ను ఏమీ చెయ్యరు అని తెలుసు. రావణుని దగ్గరికి తీసుకుని వెళదాం అనుకుంటున్నారు వాళ్ళు. కళ్ళు మూసుకొని విన్నాడు, రావణాసురుని దగ్గర తీసుకుని వెళ్తారా, తీసుకుని వెళ్ళండి అని మెల్లగా కళ్ళు తెరిస్తే అలా తీసుకుని వెళ్లి రావణ బ్రహ్మజంతకు తీసుకుని వెళ్లారు. దర్బార్ బ్రహ్మాండంగా ఉన్నది ఒక్కసారి చూశాడు ఆంజనేయ స్వామి వారు. అమ్మో, పుట్టపర్తి వస్తే అమ్మో, ఇంత మండపమా, అమ్మో అమ్మో నోరు తెరచరు. అలాగే ఆశ్చర్యం కలిగిపోయి ఆనందం అన్నమాట. ఏమిటి దర్బార్, ఏమి ఈ వైభవం, స్వర్ణపురి స్వర్గపురి, ఓహో ఏమి ఈ ఆనందం. అల్లంత దూరాన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు ఆయన? మణిమయరత్న కిరీట శోభితుని, మణిమయరత్న కిరీట శోభితుని, శ్రేష్టమైన పీతాంబరధారుని, మేఘవర్ణుని, లంకేశ్వరుని, మారుతి కనుగొని, అచ్చరు వందే మహాత్ముడేనని. ఏమియా టీవీ, ఏమియా దర్జ. ఇరువంకల సుందరాంగనలు వింజామరలు వీస్తూ ఉండగా దుర్ధర ప్రగస నికుంభాది మంత్రివర్యులు పరివేష్టించి ఉండగా దేవేంద్రుడిలా ఆసీనుడయ్యున్న, ఓహో ఏమి ఈ ధైర్యం, ఓహో ఏమి ఈ సత్వం, ఓహో ఏమి ఈ బలం, ఓహో ధైర్యం, ఓహో సత్వం, ఆహా అని ఆనందిస్తుంటే రావణ బ్రహ్మ మాత్రం వధించండి వీణ్ణి అన్నాడు. వధించడానికి ఎవరూ రావటల్లా. దేనికని? అంతకుముందు చూశారుగా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పని అయిపోతుంది. వాళ్ళకి తెలుసా విషయం, రావటమే ఆలస్యం. అందుకని ఎవడూ బలివ్వడానికి ఇష్టపడటల్లా. వెళ్ళండి అన్నాడే గాని నీకు అలాగా చెబుతావు. వెళ్ళిన తర్వాత మాకు తెలుస్తుంది ఆయన మామూలు వ్యక్తియా. అయితే ఆంజనేయ స్వామి వారే రెండు అడుగులు ముందుకు వేసి రామ్ అని దేహాన్ని పించాడు. ఆంజనేయ స్వామి వారు చిన్నవాడమంటే చిన్నవాడవుతాడు, పెద్దవాడమంటే పెద్దవాడవుతాడు. అణువు కన్న పరమాణువు అవ్వగలడు, పర్వతంలా మారగడడు. అనిమ లఖిమ గరిమ, లఖిమ అంటే ఒక దూది పింజ, ఒక దూదిని ఇలా తీసి అనండి గాలిలో ఆ తేలిపోతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి వారు అలా గాలిలో కూడా తేలిపోగలడు. అన్ని రూపములు కలిగినటువంటి మహానుభావుడు రామ్ అనగానే తాళ్లు పటా పటా తెగిపోయినాయి. రెండడుగులు ముందుకు వేసి చెయ్యి అలా పెట్టి రావణ రావణ రావణ రావణ రావణ సభ దద్దరిల్లింది. రీసౌండ్ లాగా ఎక్కువ మైకులు ఉండవు, ఎక్కువ మైకులు. అలాగే ఆంజనేయ స్వామి వారు రావణ, ఆ మాటకే చెవులు దద్దరిల్లిపోయినాయి అక్కడున్న మంత్రులకి. సీతాపహరణం జరిగింది, సీతను అపహరించావు, లంకలో బంధించావు. సీతా మాత కన్నుల వెంట కారే అశ్రుధారలు, నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చెయ్యగలిగిన అగ్ని కీలలు అని గుర్తించుకో. ఆడవాళ్లు నట్టింట ఏడవకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కయ్యని గాని చెల్లెల్ని గాని కొట్టకూడదు. దేనికిరా ఏడిపిస్తావు అమ్మాయిని అంటాడు తాతయ్య గారు. నన్ను కొట్టింది నాన్న. కొట్టినా సరే నువ్వు కొట్టకూడదురా అంతే.
ఆమె కొడితే నేను కొట్టకూడదా అంటే అంతే, కాస్త ఓర్చుకోవాలి అంతే. అట్ట కొట్టకూడదు అమ్మా, నన్ను కొట్టద్దు అని చెబుతున్నా కదా అనాలి అంతే. అంతేగాని స్త్రీలను హింసించకూడదు, బాధించకూడదు. మహాపతివ్రత శిరోమణినటువంటి సీతమ్మ కన్నుల వెంట కారే అశ్రుధారలు, ఈ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగినటువంటి అగ్నిజ్వాలలు. నీ కంఠర్పిత కాలపాశము, సీతామాత ఎవరనుకున్నావు? పగబట్టినటువంటి ఒక త్రాచుపాము ఏ విధంగా ఉంటుందో, పగబట్టి ఏమీ చెయ్యలేక ముడుచుకొని అంటూ ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే పొగలు, పగ నిన్ను సర్వనాశనం చేస్తాయి. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని అలా పట్టుకుంటే చాలు అసలు, ఆయన యుద్ధం దాకా కర్ల. రామచంద్రమూర్తి 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తాటకని 16 సంవత్సరాల వయస్సులోని సంహరించాడు, కరదూషణాదులను సంహరించాడు. శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమక్ష

శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానంగంలో నుంచోని కోదండాన్ని ఎలా పట్టి అని మ్రోగిస్తే చాలు. బ్రహ్మా స్వయంభూ చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా బ్రహ్మదేవుడైన ఇంద్రుడైన పరమేశ్వరుడైన రామబాణమునకు ఎదిరించి నిలబడరు. దేనికని? అది ధర్మం. ధర్మం ఎవరు ఆచరిస్తారో భగవంతుని యొక్క దీవెన అందరూ పొందుతారు. అధర్మ మార్గంలో ఎవడైతే నడుస్తాడో తన యొక్క సోదరుడు కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాడు. శ్రీరామచంద్ర ప్రభు ధర్మ మార్గంలో నడిచారు గనక రాముల వారు శోకిస్తే జింకలు ఏడ్చినై, పక్షులు ఏడ్చినై, కొమ్మలు అలా వంగి విలపించినై, ప్రకృతి శోకించింది. రాముల వారు దుఃఖిస్తే దేనికని? ధర్మ మార్గంలో నడిస్తే అన్ని ప్రకృతి మొత్తం తన అధీనమైపోతుంది. అధర్మ మార్గంలో నడిచినటువంటి రావణ బ్రహ్మ సోదరుడైన విభీషణుడు రావణాసురుని విడిచిపెట్టి వెళ్లిపోయినాడు. అధర్మ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులను ఎవ్వరూ గౌరవించరు. తల్లి దూషిస్తుంది, తండ్రి దూషిస్తాడు, గురువులు నిందిస్తారు, దైవం తిరస్కరింపబడుతుంది, సంఘంలో వెలివేయబడతావు, నీచాతి నీచమైనటువంటి గతి ఏర్పడుతుంది, భయంకరమైన దుర్భరమైనటువంటి మార్గాలని నీవు అనుసరించి జీవితమంతా నాశనం చేసుకున్న వాడివి అవుతావు. అందుచేతనే అధర్మ మార్గాన్ని ఎవడూ నడవకూడదు. ధర్మ మార్గంలోనే నడవాలి, సత్య మార్గంలోనే నడవాలి. ధర్మం అంటే ఏమిటి? సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. గుర్తుపెట్టుకోండి, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే ధర్మం. సత్యమే ధర్మం, అహింసయే ధర్మం, శౌచమే ధర్మం. ధర్మము అంటే అది ధర్మ మార్గంలో నడవటం. ధర్మ మార్గంలో నడవటం అంటే సత్యమైనటువంటి మార్గంలో నడవటమే ధర్మ మార్గం. ప్రేమగా ఉండటమే ధర్మ మార్గం. ఎవరిని హింసించకుండా ఉండటమే ధర్మ మార్గం. రామనామాన్ని పలకటమే ధర్మ మార్గం. గ్రామ సేవ చేయటమే ధర్మ మార్గం. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని పట్టుకుంటే చాలు రావణ. ఠం ఠం ఠం ఠం అన్ను భీషణ ధ్వనుల విల్టనాది సాధించి వైకుంఠుండాదకు రామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం గుంభువి కూచునాడు తరమే కాపాడ పాలక్షుకుం శుంఠ ముండిత నంబుమాని శరణు రాము ప్రార్థించరా. రాముని మించిన దైవమున్నాడా? బల్దన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవసాటి దైవమిక లేడు లేడటంచు గడగట్టి భేరికాడండ ఢండ ఢండ నినదంబుల అజాండము నిండ మ

0: ఇంత విని మనమైతే తప్పట్లు కొట్టాం, కానీ రావణ బ్రహ్మ మండిపడ్డాడు. నా ఎదుట రాముని ఆవర్ణించున్నది, ఈ వర్ణించేటువంటి ఇతనిని వధించండి, చంపండి అన్నాడు. నేను రామదూతనై వచ్చాను రావణ. ఎప్పుడైతే వధించమన్నాడో విభీషణుడు గబగబా వచ్చాడు. అన్నా.
1: ఏమిరా?
0: అన్నయ్యా.
1: ఏమి?
0: దూత అంటున్నాడు, వినలేదా? దూతను చంపుట ధర్మము కానిది, లోకముచే గర్హింపబడునది, సూరుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది.
1: నర్మయ్, నువ్వా నాకు చెప్పేది ధర్మాలు?
0: దూత అయినటువంటి వ్యక్తి దూతధర్మాన్ని విస్మరించి నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ప్రవేశించి నా ప్రాణప్రదమైనటువంటి యశోకవనము పాడు చేసినటువంటి ధ్వంసము చేసిన పాపి. పాపిని వదులుట పాపము కాదు, ద్రోహిని వదులుట దోషము కాదు. నర్మయ్ అన్నాడు రావణుడు విభీషణుని. ఆంజనేయ స్వామి వారు చూస్తున్నారు, భలే బాగుంది. మనస్సులో అనుకున్నారట, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. బాలబాలికలు అందరూ పెద్దలు, అందరికీ తెలుసు అనుకోండి, చిన్నపిల్లల కోసం. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఊహించారు, విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. విభీషణుడు రాక్షసుల వంశంలోనే పుట్టినా రాక్షస గుణములు లేనివాడు విభీషణుడు ధర్మాత్ముడు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగానే మరల విభీషణుడు వచ్చి, అన్నా, చంపన మాత్రం చంపకుండా చంపేంత పని చేయొచ్చు. ఏమిటది? చక్కగా బోడుగుండు చేసి సున్నం పెట్టి ఢంబడదంబ ఢంబడదమ్మని ఊరేగించు. పోని చుబుకువేయుట్ట, బాగా కాల్చి ఏదైనా వాత పెట్టు. వికలాంగు చేయుట, చెయ్యో కాలో విరగొట్టు. చంపన మాత్రం చంపద్దన్నయ్యా అనగానే రావణ బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ఇతడెవడని. ఇంతలో ఆంజనేయ స్వామి వారు సభలో ఆనంద పారవస్యంతో అలా తోక ఊపుకుంటూ,
2: దానవ పంజన రామ సాయి శ్యామల కోమల రామ, దానవ పంజన రామ సాయి.

రామ్ రామ్ రామ్ అంటూ తోక ఊగుతుంటే అప్పుడు రావణ బ్రహ్మ కపులకు వాళ్ళము ప్రియభూషణము, కోతులకు తోకే అందం. ఆంజనేయస్వామివారికి ఆనందం కలిగితే తోకను పట్టుకుని ముద్దు పెట్టుకుంటాట అంటూ, తోకని ఊపుతాట అంటూ, తోక చివర కూర్చుంటుందిగా, ఆ కూర్చల సౌండ్ వస్తుంటుంది. అందుకనే తోక ఎత్తి ఉన్నటువంటి ఆంజనేయస్వామి వారికి నమస్కారం చేస్తే ఇష్టం. మనం కూడా భజన చేస్తుంటే ఆంజనేయస్వామి వారు తోకను పట్టుకుని ఇప్పుడు ఊపుతూ ఉంటాడన్నమాట. మహానుభావుడు అక్కడే కూర్చుంటారు. స్వామివారు ప్రదక్షిణ చేస్తున్నారట చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే. స్వామివారు ఆలయంలో ఆంజనేయస్వామి వారి గుళ్ళో చిన్నపిల్లలందరూ మీలాగానే అందరూ కూడా వెళ్లి సేవ చేస్తుంటే, స్వామివారు కూడా సేవ చేయాలని వెళుతూ ఉంటే, ఆంజనేయస్వామి వారి ప్రదక్షిణ చేస్తుంటే ఒక కోతి వచ్చి స్వామివారి పాదాలు పట్టుకుందట. పట్టుకొని, స్వామి మీరు రామచంద్ర ప్రభువు, ఆనాటి రాముడే ఈనాడు సత్యరాముడై ఈ పుట్టపర్తిలో వేంచేసి ఉన్నావు స్వామి. అరుణార అరుణాంబరములు ధరించి కరుణార్ష హృదయుడవై భూతి హస్తముతో భువిని సమస్తముతో ప్రకాశించేటువంటి దేవదేవుడవు నీవు స్వామి.

నమస్కరించారు. ఏ మంటల చేత వాలముగాల్చారో ఆ మంటలతోనే లంకాపట్నాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల వెలిగించారు జ్వాలా తోరణాలతో. ఫెళ ఫెళ లంక మొత్తం కాలిపోయింది. స్వర్ణమయం, బంగారపు మణులు ఇవన్నీ కూడా లావాలా ప్రవహించినాయి. అందరూ శోకించారు. సముద్ర జలాలలో లాంగోల జ్వాల చల్లార్చుకుని చెంగున శ్రీరామచంద్ర ప్రభు చెంతక వెళ్లి రెండు చేతులు జోడించాడట.

ఆ మాటలు విన్న రాముల వారి హృదయం ఆనందించింది. చూడామని ఇవ్వగా హృదయమునకు హత్తుకుని మాటలు రాని ఆనందాన్ని పొంది ఆంజనేయునికి ఏ బహుమానం ఇవ్వాలి, ఈనాడు సీతను కాంచిన శుభవార్త చెప్పి నన్ను నిలిపిన వంశమును నిలిపిన మారుతికి ఏ బహుమానమిచ్చినా తక్కువేనని ఆలింగనం చేసుకున్నాడట ఆజానుబాహుడు ఆంజనేయ స్వామి వారిని ఆనంద తరంగాలతో. దేవతలు పూలవానలు కురిపించారు. ఆంజనేయ స్వామివారి యొక్క జన్మ ధన్యమైంది. ఆంజనేయ స్వామివారే గనక లేకపోతే రామాయణమే లేదు. అంత గొప్ప విశేషంగా మహానుభావుడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేటువంటి కీర్తిని పొందారు. దశరథ సోనుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోశారు. దానికి కూడా ఆంజనేయ స్వామివారే రామ రావణ యుద్ధ రామతురంగం భుజముల మీద ఎక్కించుకున్నాడు. లక్ష్మణుని యొక్క దివ్యమైనటువంటి ప్రాణములను రక్షించి సంజీవని అని పేరు కలిగినటువంటి ఒక పర్వతాన్ని తీసుకుని వచ్చారు. వానరుల ప్రాణాన్ని, భరతుని యొక్క ప్రాణాన్ని, అందరిని కూడా రక్షించి రామపట్టాభిషేకానికి కారణభూతమై మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు వశిష్ట వామదేవ జాబాలి యాజ్ఞవలికాది మహర్షులందరూ చూస్తూ ఉండగా రావణును సంహరించి దివ్య జ్ఞాన సంపన్నుడై మహానుభావుడు పరాక్రమవంతుడై శ్రీరామచంద్ర ప్రభు విచ్చేశారు. రావణు సంహరుడు రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేటువంటి కీర్తిని పొందారు. దశరథ సోనుడు లంకను దాటి దశకంఠుని యొక్క తలలు కోశారు. దానికి కూడా ఆంజనేయ స్వామివారే రా

అజంత ప్రభు విచ్చేశారు. రావణ్ణు సంహరించి రఘురాముడు దుర్భర కీల కీలలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చే

0: రామచంద్ర ప్రభుని అలంకరించారు. ఏనుగు అంబారి మీద ఎక్కించి చక్కని భజనలతో కీర్తనలతో ఆనంద పారవస్యంతో సభాస్థలికి తీసుకుని వచ్చారు.
1: అయోధ్యవాసీరాం రామ్ రామ్ దశరథ నందన రామ్.

0: మహామంత్రములు చదివారు. ఇదే శుభముహూర్తం. ఈ శుభముహూర్తములో కిరీటమును ధారణ చెయ్యమని బంగారపు పళ్ళెంలో నవరత్నములు పొదిగినటువంటి కిరీటమును తీసుకుని వచ్చి స్వామివారి శిరస్సు మీద అలా ఉంచుతున్నారట. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేహతే అంఘ్రియుగం స్మరామి మధుర నినాదము మంజులవాదము మంగళవాద్యము జనార్దనా పాహిమాం జగన్నాథ పాహిమాం జగద్రక్షక పాహిమాం పాహిమాం. నవరత్నములు పదిగిన కిరీటములు ఉంచి అక్షింతలు జల్లారు. శ్రీరామచంద్ర ప్రభు రాజా రామచంద్ర ప్రభువై పట్టాభిరాముడై ప్రకాశించారు. శృంగారములకి సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామి వారు ఛత్రము పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుడు వింజామరలు వీస్తూ ఉండగా, పమమాన తనయుడు పాదములు పట్టి ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. అందరూ రెండు చేతులు ఇలా నండి పవిత్ర సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం పట్టాభిషేక శ్లోకం వింటేనే సకల పాపములన్నీ తొలగిపోతాయి.
1: వైదేహీ సహితం సురద్రుమతలేఖైమే మహామండపే మచే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం.
0: రామచంద్రమూర్తిని కీర్తించి చరించారు ఎందరెందరో. రామదాసైతే మహానుభావుడు,
1: పల్లుకే బంగారమాయేరా కోదండ పాణి పల్లుకే బంగారమాయేరా.
0: అలా రామచంద్రమూర్తిని కీర్తించి చరించి మోక్ష సామ్రాజ్యమును పొందారు. అట్టి మహనీయుల యొక్క దివ్యమైనటువంటి రాకతో, భగవంతుని యొక్క దివ్య అవతారంతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రమై ప్రకాశిస్తున్నది. ఒక తిరుపతి వెంకటరమణుని వలన తిరుపతి ఏ విధంగా ప్రకాశించిందో, సాయినాథుని యొక్క దివ్య పాదస్పర్శతో చిన్న కుగ్రామం షిర్ది పుణ్యక్షేత్రం ఎలా అయిందో, పుట్టలు మొలిచి భయంకరమైనటువంటి రీతులలో ప్రకాశించేటువంటి ఈ పుణ్యభూమిలో చిత్రావతి నదీ తీరాన జనులను ఉద్ధరించడానికి, పాపకార్యములు తొలగించడానికి, సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ లోకమున ప్రసరింపచేయటానికి
1: అవతరించే సత్య సాయి శాంతిదాయి సుఖప్రదాయి అవతరించే హో సత్యధర్మ శాంతి ప్రేమ స్థాపనకై అవతరించే హో.
0: దేశ విదేశాలతో కోట్లాది మంది భక్తులతో ఈ ప్రదేశం మరింత పుణ్యక్షేత్రమై, ఇలాంటి పుణ్యక్షేత్రంలో స్వామి యొక్క దివ్య చరణ సన్నిధిలో ఈ దివ్యమైనటువంటి మాటలను తెలియచేసేటువంటి అవకాశము లభ్యమైంది. స్వామి యొక్క భక్తులే ఒక పాట రాశారు. ఏమి

నేను గుండెల పూసిన భావ పుష్పముల గుదిగా గుచ్చి నీ మెడలో వేయుట తప్ప ఏమిత్తురా.

పాడుటయే తప్ప ఏ మిత్తురా సాయిరామా. ఓం శ్రీ సాయిరామ్.

ఇంతవరకు మీరు శ్రీ నోరి నారాయణమూర్తి గారు 2014వ సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా ప్రశాంతి విద్వన్ మహాసభలో సుందరాకాండపై ఇచ్చిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణిగారు, ప్రఫుల్లగారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లకు ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్లో ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుట్టినమ్మకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో అండ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలు చూసుకునేది అని వెనక్కేటేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ విల్ మేనేజ్ అనేసి చెప్పినాను. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పుట్టిన ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పుణ్యమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్. స్వామితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సీ తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాస్ ఫిజిక్స్ లో చేస్తాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్, ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి, ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరి రావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం నువ్వు డిసైడ్ చేసుకో. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువేందుకు స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ గేమ్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్, వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని, అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది, వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి, ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలో?
1: 1972 ఫిబ్రవరి,
0: 72 ఫిబ్రవరిలో
1: ఫిబ్రవరి
0: అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో ఇట్స్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అయితుంది అంటే, స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నా.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే, కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత న్యాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్స్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపుర్, ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపుర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక ఒక లక్ అనిపిస్తుంది, దట్ స్వామిని ఇక్కడే అనంతపుర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపుర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపుర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి, జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు. సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
0: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
1: పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు వరకు ఇంకా స్వామే, ముందును స్వామే అని.
0: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారా అండి.
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం నాకు తెలియదు, ఇది ఆనందమనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనరు, ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది, చిన్న శివరాత్రి ముందు అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతా, లేవే వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత రెండో రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింట ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము, ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా, ఇది బహుశా జన్మాంతర రుణమో, స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
0: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
2: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు, మధ్యలో పెళ్లయ్యి 2 ఏళ్లు గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్లీ గ్యాప్, పిల్లాడు అప్పటికి పెళ్లయింది, పిల్లాడు, మళ్లీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
0: స్వామివారి కాలేజీలో విద్యార్థినిగా
2: ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
0: మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
2: తర్వాత 84లో పెళ్లయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది, అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే, ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
0: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాల గారు ఏం చెప్తారో కూడా విన్నాము.
3: సాయిరామండి. నేను, నా పేరు గీతా బాల, నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో, తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము 4 మక్కజల్లెళ్ళు అయితే 3 ఇక్కడ చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా. అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను అంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు, అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారైతే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనేవాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటూనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు, అంటే కాలేజ్కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారింటికి వచ్చారు, అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
0: వారి పేరండి
3: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
1: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
0: చెప్పండి ద్వారకారాణి గారు.
1: ఏమంటే, గీతాబాల గారు వాళ్ళ పద్మాన్ గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే, మా అదృష్టం ఏమంటే, మేము జస్ట్ పెండ్లైనాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒక్కరోజు పటావి గారు వాళ్ళ భార్య అమ్మ పైన నుంచి మెదుపైన నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైన నుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెండ్లు అయినాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినా. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు, ఇట్లా స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు పోతామంటే వెంటనే చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి, ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాతాస్ తజ్ఞాన్ గారు వాళ్ళ ఇంట్లో.
0: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
3: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు, స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్, గొప్పగా ఉంటుంది స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 3rd క్లాస్ 2nd, అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా మంది రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఎప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చేసుకుని, మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి అడిగేవాళ్ళంటే ఏం డబ్బులున్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్ కు కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనే, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ గారితో మాట్లాడి, జ్వాలనయ్య సార్తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరి బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్, అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి, కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
0: అది ఏ సంవత్సరంలో?
3: 1980-82. నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక 1 మంత్ కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకంటే నలుగురే సెలెక్ట్ అయినాం బీఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని, కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని. ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ ఇన్, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో, హెయ్యూ స్టేడియం లో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈ లోపు మా పెద్దనాన్న గారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమెప్పుడు వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం, ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాక్యులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో నీ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 అవర్స్ ప్రోగ్రామ్ సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే, మా ఇంట్లో అదైతే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐ మే డివోటీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన, అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీ డే హీ వాజ్ ఇన్ మై లైఫ్, గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
0: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
3: 1980 జాయిన్. 82 ఇంటర్మీడియట్.
0: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
3: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83 ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్లడం జరిగింది.
0: ఇప్పుడు మరి లెక్చరర్?
3: లెక్చరర్ గా 98 లో, 20 ఇయర్స్ ఇది, 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్లు గానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా, దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్. అట్లా
0: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పైమాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
1: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే, ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో కొంచెం చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే, చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే, ఎంత చక్కగా అంటున్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని, ఆ ప్రేమని అందరిలో పంచుకో. ఆ విధంగా చేసుకుంటే గొప్ప, మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
0: చాలా బాగుందమ్మా ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
4: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిలుచుకున్నాను. కాన్వకేషన్ స్టూడెంట్స్తో పాటుగా నేను కూడా ఉన్నాను, కానీ ఆ రాకపోవడం ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామి చాలా ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు. ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్, నా గైడ్ కూడా హేమలత మేడం, రా అమ్మ ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్ లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటు ఇచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి ఈ అమ్మాయి తెలుగులో పీహెచ్డీ పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు. స్వామి ముఖం కూడా చూడలేదు నేను, స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్ తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
0: అది చాలా బాగుందమ్మా, భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలు ఒక జీవితాన్ని
4: నిజమే
0: ధన్యం చేసుకోవడం.
4: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు ఉంటారు నా ముందర,
0: కానీ ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
4: ఆహా, ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా. స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు, కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
0: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
3: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలిస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు, అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి, సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొందరగా క్లాస్లోకి వెళ్ళిపోయినాను ఎగ్జామ్ దీని తర్వాత. ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్డ్, తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు, ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ, నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి మరీ దాని మీద నార్మల్ గా ఏమి జరిగట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం, అంటే నేను స్వామి అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనేది తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల, ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అదే ఇట్స్ పీక్ అవర్, 8:40, 9:00 మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్ స్వామి, నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనేది అబద్ధం. ఎవరెవరు అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైమ్లీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే పెడుతుంది, మన అవసరాలకు తగ్గట్టు మనకి ఏమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్, ఒక అబ్బాయి 5 ఇయర్స్ జూనియర్. ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజ్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు గర్ల్స్ కాలేజ్. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు ఆమె ఎక్కడ చూస్తుంది అందరు చూస్తారని ఏంటి అంటే దీని మీద ఒక సంతకం పెట్టేసి నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 ఇయర్స్ అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద 1 లాక్ రూపీస్ కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఆమె డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ ఎ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్. అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టూ వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్ గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు, కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికే నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వదమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్, అంటే దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్ లా వాళ్ళ జూనియర్ కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్ లా సపోర్ట్ చేస్తే హీ విల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద వాళ్ళు చెప్పిన డేట్ కి నేను కొడైకెనాల్లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా, హూ ఎల్స్ కెన్ డూ దిస్. వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 లాక్ నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మన వాళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు, చదువుకొని ఎకనామిక్స్ లెక్చరర్, నాకు తెలీదు గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు. అసలు నాకు వాడు ఎంతసేపు, ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజ్ వదిలిపెట్టి స్వామి కాలేజీలో చేరిపోయినాను. 98 లో చేరిన, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004. ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను, నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హీ నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు
4: రిప్యూట్.
3: నిజంగా సో
4: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
3: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి, ఆ స్కూటర్ది అలాంటి ఇన్సిడెంటే నాకు. ట్రాఫిక్ అసలు కాలేజీ పోయి ఏమి దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికి సుబ్బలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లా అయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమీ జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది, అంటే అలాంగ్ విత్ స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
4: గీత మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తుంది
3: నాకు. అందరికీ ప్రతి ఒక్కరికి జరుగుతుంటే, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్, అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు అయిపోతాను.
4: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
1: సో ట్రూ.
4: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని, ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు, ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన
0: వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతా బాల గారు ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేం కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు అనుభూతులు ఇవన్నీ మేం కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా. అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారనమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజీని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ, లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
1: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే స్వామి ఎప్పుడు అన్నారు, స్వామి సబ్జెక్టు మీరు చెప్తారా లేదా అనేసి. మీరు ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అని. స్వామి సబ్జెక్ట్ ఏమంటే స్వామి చెప్పింది అన్ని డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్ ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజీకి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామి ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళ ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పనుగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే, ఆఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
5: స్వామి గురించి చెప్పండి అని మాత్రమే అడుగుతారు. మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు, మేడం స్వామి గురించి చెప్పండి.
1: అప్పుడు ఏదేదో ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ, సో దాంట్లో ఎన్నో గిట్టి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుందకలు వెళ్లారు స్వామి అనేసి చెప్పినారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే, స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను, స్వామి తన వాళ్ళ అమ్మ నాయనను చూసేకి గుంతకల్కి వెళ్లారు స్వామి అంటే వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద చెయ్యి ఎదురు మీద పెట్టుకొని, స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యే లేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయినారు. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమే. వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ, అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ పిలిచి అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్త మామని మన ఫ్యామిలీస్ ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంతనా ప్రేమ ఆప్యాయం అవన్నీ ఉంటాయి. సో మన స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా, కొంతమంది అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదన్ మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్పినారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి ఓహో స్వామి నా అత్త మామని మన ఫ్యామిలీస్ ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో

0: స్వామి మన పిల్లలు జనరేషన్స్ కి. ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది, స్వామి గురు దక్షిణ అడిగినారు, ఏం గురు దక్షిణ, మీ అత్త వాళ్ళని సంతోషంగా పెట్టండి. ఆమె చెప్పకపోవచ్చు, బట్ అహం మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామి కావాల్సిందేది, టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్, అప్పుడే ఒక సొసైటీ, స్టేబుల్ సొసైటీ, హ్యాపీ సొసైటీ, పీస్ఫుల్ సొసైటీ అయితే.
1: అద్భుతంగా ఉందమ్మా.
2: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాల్లో మనం స్వామి చెప్పిన కథలు, నీతి కథలు, చిన్న కథలు అన్ని చాలా వింటున్నాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరికి వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లనే ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు, తను చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే, ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు, చదువుకుంటా ఉంటారు, కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు, ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురువు పత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకొని స్వామి గురుపతిని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కూర్చొని చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేసాడు, వాడిని చూసి నేర్చుకోండిరా మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతా చదవటం వల్ల కదా మనకు అందరికి ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదో అట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు అక్కడ. ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది, నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపతిని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈ రోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటని రోజు వేసినట్టే వేప నూనె వేసినాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈ రోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే, గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది, వాడి విద్య నేర్చుకోవాలి, ఈ రోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు, సీలింగ్ ఆన్ డిజైర్స్. నేను ఎకనామిక్స్ చెప్తాను, ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్, లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి, రాయల్ లైఫ్. ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సి ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు, కంఫర్ట్స్ ఇచ్చినారు అని ఒకరోజు సూచన ఆలోచించుకున్నాను. అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు, అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి స్ట్రెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం, ఇదంటాం, ఇది లేనిది లేదు. అన్ని ఉన్నా మనం ఎట్లా ఉంటాం, ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి ఇచ్చో నేను కూడా తపస్సు చేసుకుంటా, కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందమ్మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కొని తిరాల్సిన అవసరం లేదు, మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తాం, పొద్దున్నే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు, హాలిడేస్ అంటేనే పొద్దున్న 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడం, ఈ డిగ్రీ ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది, ఇంకా గొప్ప ప్రొఫెసర్లు ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ ద డిగ్రీ అలాంగ్ విత్

0: డిగ్రీ యూఆర్ గెటింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా? రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యువేషన్ రేపొద్దున కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ కానీ, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు అది సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ, స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు అది ఎట్లా చెప్పాలి, హౌ వీ నీడ్ టు, ఆయన గైడెన్స్. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమీ తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు. దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
1: గీత వాళ్ళ చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్స్ ఏ ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్ అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
0: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్.
1: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్. చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా. అట్లా అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం చూపిస్తారంటే డేరింగ్ గా ఉండాలా, కరేజియస్ గా ఉండాలా,
0: ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్, మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి, నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలి, నాకు అవసరం లేదు ఎవరో, అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్, టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లనే వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటో, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ కలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
1: So these are some beautiful situations that Swami has given. So ee sandarbhanga maamulga mag sports meet ainappudu rakrakala items chesevalam. Poles mag PD Simoni madam ane unde vallu, and she used to make all the efforts. 20 feet పైన పోల్స్ పైన పిల్లల కలహ, రోప్స్ పైన యోగాసనాలు
2: చేయాలి,
1: హైట్ పైన సాయిరాం సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చారు. స్వామి ఎంత సంతోషపడేవాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూసియా అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా వీళ్ళ దగ్గర బారో చేయాలా, వాళ్ళ దగ్గర బారో చేయాలా, ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్. అట్ దిస్ జంక్షన్ నేను ఒక రియల్లీ రెసిప్రొకేట్, ఒకసారి మాకు నాసిక్ నుంచి ఒక సేవాదాల అతను వస్తే మా అమ్మగారు ఊరికే చెప్పినారు, వీళ్ళు కాలేజ్ లో మోటార్ సైకిల్ ఐటమ్ చేస్తున్నాను, మోటార్ సైకిల్ దొరికేది కష్టం అని. ఇతని పేరు మురళి అనేసి, హీస్ అ గుడ్ సేవాదళ మెంబర్. అతను ఎందుకు మా సేవాదళ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, మంచి ధైర్యము, మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామిని వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి, నేను సాయిమంది మేడం పంపించారు, ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి, సరే స్వామి అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని ఆ చేయించుకుంటారు, తప్పకుండా చేయండి, తప్పకుండా చేయండి. అండ్ యూ వోంట్ బిలీవ్, 1 వీక్ తర్వాత స్వామి మన చిరంజీవి గారు ద్వారా 6 brand new మోటార్ సైకిల్స్, సుజుకి బైక్స్, బ్యూటిఫుల్ బ్లాక్ కలర్, అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు, మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఇన్స్టెంట్ టు షో దట్ స్వామి ఇస్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్, సేవ, వెజిటబుల్ కటింగ్, రంగోలీ, ఇవన్నీ కాదు. అన్ని విధాలు, అన్ని విద్యలు రావాలి స్టూడెంట్స్ కి. And this is one of the beautiful features.
3: అదే మన కాలేజ్ లో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామసేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడా ఉండదు.
0: కనిపించను, మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ. కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్ లెక్
1: పోతుంది.
0: వీఆర్ నాట్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు ప్రీచ్ యూ. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా చెప్తాం, అది తప్పు అంటాము. గోల్డ్ దొరికినా తప్పు అంటాం. ప్రతిదీ అమ్మ దగ్గర ఉంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా. తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అని రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒకరోజు బాహీమని వెళ్ళలేక మొదలు పెడతారు. సో దట్ విల్ హెల్ప్ దెమ్.
3: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసల్లో ఉంటారు, కానీ ఒక్కటే చెప్పేది, మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల. అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మీరు ఆ చైర్ కొకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు, క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు, స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా 4 అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను, ప్రతి వాళ్ళు క్లాసులో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది. అనారోగ్యము, మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళు ఉంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళు ఉంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేం. మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర, మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే విద్యార్థులు రకరకాలు. అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొక్కళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొక్కళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుంటూ నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు, అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకు అంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
1: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. So which is again important in their future life.
3: తర్వాత
1: క్రమశిక్షణ
3: అన్నది స్వామి మన కాలేజ్ లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి. అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ రేపు పొద్దున్న తల్లిగా కానీ లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలం అయిపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లలు కుర్చీ లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయము తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను మేడం, పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందన్నమాట
1: గీత ప్రఫుల్ల. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు. చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతి క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దన్నవి క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హస్ ఇన్ హిజ్ లవ్ అండ్ ఎంప్రేస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా, రైట్? దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలా, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టింది దానికోసం అని.
0: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ ఆంటనీ దేబ్, షీ కేమ్, షీ జాయిన్డ్. హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం, సెమిస్టర్ హాలిడేస్ నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్ వాళ్ళని కొంచెం మన
3: చెప్తారు పిల్లలు.
0: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్. దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్, మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను. సీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేము. మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు దీనివల్ల ఇది రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడడం ఒకటే కదా, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో ఆ మేడం అనేది 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము, అట్ ద సేమ్ టైం ఎప్పుడు అవసరం కాంటెక్స్చువల్ గా వాట్ స్వామి వాంట్స్ వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
4: గీతాబాల్ గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజ్ లోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా.
3: అవును.
4: మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మ
0: అన్ని
4: పిహెచ్డి దాకా
3: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
4: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థలోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు. ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
0: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేం మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ల నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేము చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు.
3: అచ్చంగా డివోటీస్
0: అనేది ఏమీ లేదు, చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్. కానీ అందరం చదువుకున్నాం అక్కడ, చదువుకోవడం సత్యసాయి కాలేజీలో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒక అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
3: కేవలం
0: చాలా మంది
3: కాలేజీలో,
0: ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు, చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి తెచ్చుకున్న నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్, మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ, యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి, ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ వెయిట్ వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక 2-3 ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పిన అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హు ఆర్ ట్రైన్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
1: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజ్కి. సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th జూలై రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు, 5 రోజులు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి. అవన్నీ వన్ సిట్యుయేషన్. ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం. అక్కడ అంతా సర్క్యా పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేము టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లా అని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అది స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతకు చెప్తున్నాను కదా, సైమని మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ 5:30, 6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి, అంతా చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది, వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యమైపోయింది మాకు, ఒక సంతోషము ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేస్తున్నారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైజెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు, పై నుంచి కింది వరకు చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటల్ గా ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్ తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది, కాదు ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాలు ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్
5: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
1: కెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విజన్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను, బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్, దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ మన టీచర్స్ అందరికి. ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ టేకెన్
5: దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు పాస్ ఆన్. సో సీనియర్స్ ట్రైన్ స్వామి చేతుల ద్వారా ట్రైన్ అయిన వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దే ఆర్ టీచింగ్, దే ఆర్ హెల్పింగ్. వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకునేవి, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకునేవి ఉన్నాయి. సో దట్ వి ఆర్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. జయమ్మ మేడం నుంచి శారద వాళ్ళు షారద, సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఫోర్ జనరేషన్స్ అయిపోయింది.
1: ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే స్వామి ఆ రోజు చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది, పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు ఆ రోజుల్లో మేము ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా,
5: కోఆర్డినేషన్.
1: సో స్టూడెంట్స్ అందరూ స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలా.
5: ఇది సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ ఇంటర్వ్యూ కూడా, అది వీడియో కూడా ఉంది మనకు, స్వామి చెప్తున్నారు కోఆర్డినేషన్ ఉండాల,
1: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్ ఏమంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా, ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాజ్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసిమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
3: ద్వారకారాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు, ఇప్పట్లాగా జిరాక్సులు లేవు ఆ రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టుగా రాసుకోవాల్సింది. అదే అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
5: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా 1 సారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
3: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సింది అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటాను అన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని, అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఆ ఎక్కువ చొరవ తీసుకోవడం దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
1: అనిపించింది.
5: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్ సారీ థ్యాంక్ యూ, అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్పినారు మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా హౌ యూఆర్ డెలివరింగ్ అనేది కూడా మ్యాటర్స్.
1: అట్ ద సేమ్ టైమ్ స్వామి క్యాస్ట్రల్ ఫేసెస్
3: పెట్టండి,
1: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి, దాంతో ఎంతో
4: చక్. మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతా బాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ ఆ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాపాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును ద్వారకరాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న విద్యాసంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
3: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు, స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది.
5: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది ఎకనామిక్స్ మేజర్ క్లాస్, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకి ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక 1 వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం, తప్పదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు, తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలా అని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం, బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అన్నట్లు అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు. మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఒక క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందు పోగలం.
3: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దు ఎక్కువ,
5: కాన్సన్ట్రేషన్
3: కూడా టీచర్ల నుండి
5: అటెన్షన్ కావాలి వాళ్ళకి. పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
4: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
5: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
4: అటెన్షన్ తక్కువ అవుతుంది. అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలనే అనుకుంటున్నారు.
5: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం, అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్నేం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
1: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో. సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్స్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకరోజు స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారు అనేసి. సో ఆ ఓవల్ టేబుల్ ఒకటి ఉంటుంది. సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర దగ్గర కూర్చొని, దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక నాలుగు కట్టినారు. సో కొన్ని త్రీ క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హెమలత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరూ కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాలా ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్ అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ ఫోర్త్ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు, స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి స్వామి ఎంత ఏమి ఏం కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి, తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు, అండ్ వన్ రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ. సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. సో దే ఆర్ సమ్ గర్ల్స్ హూ గెట్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ హౌ దే హ్యావ్ దే లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ లో నాచురలీ ఉండాలన్నప్పుడు ఎంతో ఇంకా ఇట్లాంటి వాల్యూస్ దే బికమ్ మోర్ ప్రొడామినెంట్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సెడ్ హౌ దిస్ వన్ లెసన్ of eating together, being together, living together, taking care of grandparents, grand uncles, little children in the house, idanta with that one formula madam, love and understanding, ee okka formula tho mem jeevitham haayiga jarpistanna, everyone in the house is happy with us, endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
4: చాలా బాగా చెప్పారండి. స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఏ ఒక్కటి తీసుకుని ఫాలో అయినా జీవితం హ్యాపీగా జరిగిన
5: ఉంటుందంటే, నల్లమహారాజు అడవుల దగ్గర ఉన్నప్పుడు ధనలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్ళిపోతున్నాను సెలవు ఇచ్చేదంటే పొమ్మన్నారంట. సో దెన్ అష్టలక్ష్మిలో మిగతా 7 మంది కూడా ఫాలోడ్ హీ సెడ్ హ్యాపీలీ మీరు వెళ్ళరండి అని. లాస్ట్ కు ధైర్యలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్తానంటే మిమ్మల్ని చూసుకునే కదా వాళ్ళందరినీ బొమ్మన్నాను, మీరు వెళ్తే ఎట్లా అంటే షీ స్టేడ్ బ్యాక్ వన్ ఆఫ్టర్ దదర్ అందరి అష్టలక్ష్మిలు వచ్చి ఉన్నారు. అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకు చెప్తా, మీరు ఒకటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లర్న్ సంథింగ్ న్యూ. మనలో ఈ వీటిలో పెట్టుకుని కొత్తవి నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, నేనైతే అదే చేస్తానమ్మో, సో యూ ఆల్సో ప్రాక్టీస్ దట్. మనం అందరము ఎవరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాట ముద్దు ఎవరితో షేర్ చేసినా ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
4: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికీ, గురువులందరికీ, స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్య విద్యానామని. అంటే మనం చదువుకునే ఈ చదువులు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కానీ ఇది మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకి కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు, అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది? ఉందా? ఉంటే అది ఏ విధంగా చెప్పచ్చు?
5: ఇందాక అన్నాం కదా, చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది.
4: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
5: మా ఎకనామిక్స్ లో అయితే సీలింగ్ అండ్ డిజర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం. ఎందుకంటే స్వామి సీలింగ్ అని, అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము. సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
3: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహా అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం, స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది. పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి స్వామి బోధనలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటున్నాయి. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా, పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
5: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
4: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మన సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా, లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఎటువంటి సబ్జెక్ట్నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానన్నమాట.
1: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసే తప్పుడే మనం వాల్యూ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్ట్ ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియలీ డూ వండర్స్. సో ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామే ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామే ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ? సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్ అన్నమాట. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ లో దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది ఈ కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోను అనుకోలేదు, హాయిగా తినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతాను. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాల. అ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా వినయతి
3: విద్యా
1: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతాంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మనం వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
5: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది. చదివితే ఎలాంటి వాళ్ళ మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం. అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికీ మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు. సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్ చేయగలుగుతామో. దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించుకోవాల్సింది. ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
1: జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి? రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడు మీరు చదువుతూ ఉంటారు, ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్? వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు. మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటారు.
5: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
3: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని, వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్లకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
5: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా, ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాబట్టి మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
1: అంటే స్వామి ఆల్సో ఇస్ టు ఇన్సిస్ సెపరేట్ గా చెప్పకుండా త్రూ ద సబ్జెక్ట్, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ లో, అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
5: అట్లాంటప్పుడే అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
6: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామి చెప్పారు.
4: చాలా బాగుందమ్మా. అమ్మా, మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యాసంస్థలో మన రాణిగారైతే 46 సంవత్సరాలు అమ్మా, ఇప్పటికి 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యాసంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా లేదు, ఎలాంటి క్వశ్చన్స్ అయినా క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
5: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అని నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూజ్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబిలిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని 5 టైమ్స్ వేసుకొని ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు. స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు, కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చిన డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, రాధాకుమారే స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు, స్వామి నోట్స్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు, ఏమి అంటే అందరికి స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు, అనిల్ కుమార్ సార్, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అయ్యారు స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే, నాకు చీర లేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట, స్వామి యజుర్మంది నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు, మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈజ్ గివింగ్. అక్కడ రాణి మేడం, కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కట్టువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిల్చుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకున్న వెసరకు పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. సుబ్బలక్ష్మి అక్క, ప్రఫుల్ల మేడం అందరూ కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ ఆనందకలు. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు, ఎక్కడైనా ఇంతసేపు అన్నారు. మేము అక్కడ కూర్చున్నానండి. దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్, మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే స్వామి లుక్డ్ అట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్. సో అది చీర వచ్చింది ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు, మెసేజ్లు పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు. చాలా యాప్ట్ గా డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది, కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు, ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు, తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ స్వామి కాలేజ్, కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము, కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి, ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.
1: Well, I have a very distinct example to quote for this. Meek cheppinattu before 2011 em ainnanu swam daggara padagatocche vallam cheppe vallam ledante maak cheppe kaakunna unte principal ki cheppi warden jayam madam cheppi adigiche vallu antha swam college la pan chesin danike ado adbhutamaina anugraham ankone hallo manam. It used to be so beautiful. So one incident, in 2007 was swam nan principal chesnaru of the campus. So okka sari em ayindante b ed department lo Dr. Lulla anesi వన్ రిటైర్డ్ టీచర్ ఆమె ఉండేవాళ్ళు. సో ఆమెకి అబౌట్ 70 ఇయర్స్, జస్ట్ 68-69 అట్లా ఉండేది. సో ఒకరోజు మనం అందరూ పత్తికొచ్చినాము. పత్తికొచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్, సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్, ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటి ఫిరం బయటకు నించుకొని, లులా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం, స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా, ఏం లేదు చూస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్, యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు. మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీ యూజ్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్, కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా ఇని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్, పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి, నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి మాట చెప్తున్నారు, హీ క్యాన్సిల్డ్ హిస్ టికెట్, స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్ళారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్, ఆ సైన్ చేసేకి వాళ్ళ ఇంటి వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట, ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది. రైట్, నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామీస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా, సరే దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 and 2010 మధ్యలో. నౌ పోస్ట్ 2011 ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. మా ఆఫీస్ లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి, మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్ లో ఏదో సిస్ట్స్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం అట్లా? ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జిహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. సో నేను ఐ కాల్ బ్యాక్ డాక్టర్ ఉమా అండ్ సెడ్, ఏం ఉమా వాట్ ఈస్ అ ప్రాబ్లం అని, లేదు మేడం ఆ జిహెచ్ లో దీని గురించి ఏం లేదు, సో తప్పకుండా షీ హాజ్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూరు. సరే ఫోన్ పెట్టేస్తున్నాము. నా బై దిస్ టైమ్ వీఆర్ ఆల్ గెస్సింగ్ వాట్ ద కేసెస్. షీ ఈజ్ అన్ అటెండర్, వాళ్ళ హస్బెండ్ అటెండర్, వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది. ఇన్ అనదర్ వీక్ ద డెలివరీ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఏదో మనసు అనిపించింది, స్వామి చేర చూస్తున్నాను, స్వామి వేర్ ఆర్ యూ, మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామిని అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటావు ఉమా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, నీకు తెలుసు కదా తను అటెండరు అట్లా అనేసి. తను చెప్పింది, మేడం ఇక్కడ జిహెచ్ లో ఏం చేసేయలేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే మై నెక్స్ట్ ఫోన్ కాల్ వస్తు డాక్టర్ నరసింహన్, ఐ డోంట్ డోంట్ నో హిమ్, ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్, ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్తున్నాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యూ టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జీహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అండ్ ఈ ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని ఉండలేదు, హైదరాబాద్ పోయి పని ఉండలేదు. స్వామి మొత్తం తీసుకొని ఇక్కడ చేయించినాను. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ట్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్? సరే స్వామి విల్ గివ్ యూ సొల్యూషన్, అందరూ కలుస్తాము అందరూ చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నరసింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? చూస్తే లేదు. సరే అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే హీ హ్యాస్ పుట్ హర్ అండ్ ద సీఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద ఇచ్చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ హీ హ్యాడ్ టు ఓన్లీ గో టు హైదరాబాద్, మొత్తం తీసుకొని ఇక్కడ చేయించినారు. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ట్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్.

0: from then onwards, he had to only go to Hyderabad. Bus money matram pay cheyala, but not a single naya paisa on her treatment. That is her story. Post 2011, Swami is sitting with us, getting all this done. Oncologist comes from Hyderabad and treats her here. Now, deen kante naakaita inka aascharam esesi kandullo neelestu chesi Swami ko letter rasi akkada pettanu. Swami, nu ekkada anni chotlu unnavu Swami. You are so much with us that today also you will help us, you will guide us, you will take care of us. Dantlo samshayam anedi ledu. అని తెలుస్తుంది.
1: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకి కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని. సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు గాని ఇటు టీచర్స్ గాని క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులు వారి పిల్లలకు కానీ ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
0: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మనం నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు. Whether it is coming in time to the class, the way we talk, the way we talk with elders, the way we talk with youngsters, chinna pillalaina valko oka respect iyala, oka love and affection iyala. So I think walking the talk that Swami has given us, that becomes very, very important. So dhani chusukoni pillalu chala grahistaru. సో మచ్ సో దట్ మన నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి వస్తుంది, వి సీ హర్ యాజ్ ఇట్ ఇస్. థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేది సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు, విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్. ఏమైనా చెప్పండి, దట్ అట్ ది ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియం లో 500+ పీపుల్ ముందర ఒక ప్రేయర్ టాక్ ఇస్తుంది 15-20 మినిట్స్. అండ్ ఐ సిట్ బ్యాక్ ఇన్ ద ఆడిటోరియం వాచింగ్ దిస్ గర్ల్, ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఇంగ్లీష్ మాట్లాడేది వచ్చింది, ఎక్కడి నుంచి ఈ స్మైల్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ ఈస్ ఓన్లీ వాట్ భగవాన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్. And for that, we have to all work together. If work together, Kurinchi, oga incident chaptanu. If you don't mind, and if you are not running short of time. This has happened in the Kulwanthal, oga sports meet tarvata, prize distribution day it was, or one day before. Swami andarki inka sports meet ayin tarvata oga excitement, Swami vastaru, item bagundi, idi ledu poplen item ba item bagalekunda ante Swami cheppese vallu. Atla ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్, స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు. ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తాను పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను. స్వామి కుల్వంతాల్ సెంటర్ లో

0: seated. So I'm chetlo, a velvet bag unindi, and some boys were sitting. So I'm here, Enthman sports meet ki punches naru. I gave the total number. Our result was 63. And the number chapna. I may not be correct with numbers, but total number of teachers. Enthman teachers punches naru sports meet gurenchi. And chapte correct ga number chapna swamki. Swam dekkar kuchu. Correct ga chappu enthamandi punches naru. I repeated the number. Swami enthamandi hatlanesi. తర్వాత స్వామి ఆ మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్ 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ, సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలా అనేసి దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావం ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీస్తున్నారు, మంచి సాలిడ్ కప్ విత్ ఫోర్ స్టాండ్ తీసేసి, చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ అన్నమాట, నువ్వు కరెక్ట్ గా చెప్పటం లేదు. లేదు స్వామి అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించినాను. మళ్ళీ స్వామి స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు దెన్ ఈ సెడ్ ఆ వాయిస్ ని ప్లేట్స్లో అవన్నీ తీసుకున్నా ఇదే అందరికి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏంటి, మరి అందరూ కలిసిమెలిసి పనిచేయాలి రైట్. ఇంతో అంటారు సరే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామీస్ మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్ దిస్ వెంట ఆన్ ఫర్ 4-5 times. అండ్ నే ఐ డెంట్ వాంట్ టు గివ్ ఐ డెంట్ నో ఆల్సో బికాస్ అందరూ మనం చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు నో డౌట్. బట్ గీతా వాళ్ళ మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు, అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు. ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు, కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి. స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇన్ థర్డ్ ఇయర్ కి అందరూ ఆహా స్వామి వాన్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి నో వి గాట్ ఆర్ లెసన్స్.
1: God only is showing the way by giving incentive, getting the work. So manamenta kabatte pillalaku ograde ichukunte gifts istam ee roju ki, that we are continuing, not that they cannot purchase, kani ade edo ok incentive bhagavantudu nerpichinadu mem practice chestanu.
0: Atlage gram seva, first gram seva ki entha mandi full ga chesaru, full ga chesaru ante all the 10 days చేసిన వాళ్ళకే చీరలు ఇచ్చినారు అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమందికి ఎంతూసియాజం వచ్చి, దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్. మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ యూనో. అందుకే నేను చాలా సార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
2: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు, ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు. గురువులు కూడా తమను మాటలతో చెప్పాల్సిన పనులే, ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను, మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకి టైంకి రాకుండా మనల్ని మాట్లాడుతారు.
1: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే విఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 ఇయర్స్ ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను, ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్, మనం సాటిస్ఫై చేయాలంటే మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
2: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్ళల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టుబొట్టు జుట్టు దగ్గర నుండి మాట తీరు కూడా, ప్రవర్తన మాట తీరు అన్నీ కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
3: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అన్ని విద్యార్థులు నేర్చుకుంటారేమో, అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే.
0: తప్పకుండా,
2: అవును తప్పక.
0: దీనికోసం ఒక ఉదాహరణ కనగా, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972 చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్రల్ హైషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఇట్ వాజ్ అ కో ఎడ్యుకేషన్ కాలేజ్, బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నో బాయ్ కుడ్ టీచ్ అ గర్ల్, నో స్టూడెంట్ ఆర్ టీచర్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ అ స్ట్రైక్. స్ట్రైక్ వర్ ర్యాంపెంట్ దోస్ డేస్. తర్వాత హోల్ జబల్పూర్ యూనివర్సిటీలో మా రిజల్ట్స్ చాలా చాలా బాగుండేది, సో మచ్ సో దట్ మెరిట్ లిస్ట్ 10 స్టూడెంట్స్ పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు. Almost 7 to 8 students will be from our college in each stream, whether it is science or arts. Anta discipline undedi. It's missionary college. Sare kathe entante nenu ikkada 72 lo join ainappudu nenu February lo vachnan ani cheptanu kada, so between February and the first summer course which I attended 72, ee time lo swami natho oka sari maatladaledu. I used to go often. మా ఫాదర్ కి లెటర్ రాసేదాన్ని. ఏమంటే, స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి, నేను ఇక్కడ ఉన్నాను అనేసి. ఏమంటే, నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ. ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే, ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది, 1 లాంగ్ సమ్మర్ కోర్స్. ఇంతాక ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో. దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్, హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జబల్పూర్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు, జబల్పూర్ నుంచి ఒక అబ్బాయి. మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినారు. వస్తే ఆ సమ్మర్కి వస్తే బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకుల్ అంకుల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడు. ఏం మాట్లాడినారు స్వామి, నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ త్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్, వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, బైక్ రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ అని. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర, వాలూరు నుంచా అంటే అవును స్వామి, అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు. అంటే ఈ అబ్బాయి అనుకుని, లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదవలేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్తున్నాను. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజీలో చదివి మన కాలేజీలోనే పనిచేస్తా ఉంది అని చెప్తే ఈ అబ్బాయికి హీ వాజ్ షూర్ ఐ డిడ్ంట్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి రాణి దీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% షూర్ ఐ డిడ్ంట్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్లో చదివి నా కాలేజ్లో టీచ్ చేస్తాను. ఇంకా హీ కాన్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి, ఇంకా నోరు మూసుకొని అప్పుడు స్వామి మా అమ్మ నంజమ్మ గారి గురించి మాట్లాడి హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్ వీ యూస్ టు కమ్ హోన్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ అండ్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థి నమస్కారం అండ్ కేమ్ అవే. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒక లాఘ కండ్రలో అఫ్ కోర్స్ మళ్ళీ జూలైలో హ్యావ్ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంత్ మీద అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికి పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్ సో మచ్ సో నేను చెప్తాను మీకు ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వీ షు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెరెవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే అంత ఆనందంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
3: చాలా బాగుందమ్మా, మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్లు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజీలో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లోనూ మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు, అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
0: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది,
1: మీ ఆనందం మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య
0: తిరిగితే దే హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their family, household and all. Family. The two talks mein morning innaru chusnaru vallu entento pedda padalu padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Entha bhaga vat అంటే స్వామి దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇంకా ఆ ఎగ్జాంపుల్ కంటే ఇంకేం కావాలి, దే ఆర్ ప్రూఫ్స్ సాలిడ్ ప్రూఫ్స్, ఆర్ స్టూడెంట్స్ ఆర్ సాలిడ్ ప్రూఫ్ దట్ యునో స్వామి
1: ఎడ్యుకేషనల్ మిషన్ ఒకవైపు ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఒకవైపు పెడితే ఇట్స్ మ్యాచింగ్,
0: ఇట్స్ వండర్ఫుల్ మ్యాచింగ్. ఇంకోటి ఏమంటే ఈ రోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా గీత ప్రభుల, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా, వీళ్ళంతా ఏమి వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్, యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్డ్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే ఆ రోజుల్లో స్వామి చేతితో ఇచ్చేవాళ్ళు. స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేము లేచిపోయే పని లేదు, స్వామి మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
2: కలర్లు కూడా చూసేవాళ్ళు,
0: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
2: గురు పూర్ణిమ
0: కలర్ గురించే కథ ఏమంటే, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే, స్వామి నాకు వేరే కలర్ కావాలా అంటే, స్వామి సో లవింగ్లీ సో దిస్ని చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే స్వామి ఏదిస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదం అను. బట్ దట్ డే స్వామి కొన్ని బనారసి చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, అన్ని అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు, స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ ఎల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది, నేను అంతవరకు ఆ బ్రైట్ ఎల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని, ఇది స్వామి ప్రసాదం అని స్వామి ప్రార్థనమస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి, ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎల్లో సారీస్ అవుతా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికి చెప్తాను చెప్తా అన్నారు, ఇది ఒక శుభమైన కలరు, పసుపు కలర్ ఇది, అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలని అనుకుంటా ఉన్నాను.
2: సో అమ్మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయి నా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాలని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే, అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు. వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈ రోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థమవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్ లెస్. స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నాం ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
4: అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
0: స్వామి కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

Thank you.